0: We should only hold on to
1: ప్రేమ స్వరూపులారా
0: embodiments of love.
1: అనేక రకమైనటువంటి మనం సాధనలు చేస్తున్నాము.
0: We follow so many spiritual practices.
1: ఇన్ని సాధనలకు ఇన్ని భ్రాంతులు బయలుదేరుతున్నాయి.
0: For all these practices, therefore, we are led to confusion.
1: ప్రతి భ్రాంతి కూడా ఒక్కొక్క ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: And every imagination also gives us some kind of happiness.
1: ఈ భ్రాంతులు అనుభవించే ఆనందములు అంతా ఒకటి కాదు.
0: The happiness that you derive out of the illusion is not one.
1: వేరువేరుగా కనిపిస్తున్నాయి.
0: They are all separate.
1: కాదు. అందరూ చేరి ఒకే గమ్యంలో చేరాలి.
0: All of us should reach only one goal.
1: గమ్యం ఒకటే.
0: Goal is one.
1: దైవత్వం అక్కడే.
0: There lies God, divinity.
1: అట్టి దైవత్వాన్ని ఏకత్వంగా మీరు విశ్వసించండి.
0: We should consider God as only one.
1: అల్లా అన్న, జీసస్ అన్న, రామ అన్న, కృష్ణ అన్న పేర్లు వేరువేరుగా ఉన్నాయి.
0: Names of God are different. You may call him Allah, Jesus, Rama, and so on.
1: కాని ఉన్నది మరి ఒక్కటే.
0: Only one that exists.
1: ఏది మీకు సత్యమైనటువంటి ఒక తత్వం గుర్తిస్తుందో అదే మీరు సాధన చేయాలి.
0: Therefore, that what you recognize as truth, follow it.
1: ఈ మార్పులు చెందుకుంటూ పోతే రాములు ఎవరు? దశరథ కుమారుడు.
0: If you go on changing like that, who is Rama?
1: కృష్ణుడు ఎవరు? కృష్ణుడు ఎవరు? యశోధ కుమారుడు.
0: కృష్ణ ఇస్ ది సన్ ఆఫ్ యశోధ.
1: ఈ విధంగా వచ్చినందుకు వారి సంబంధ బాంధవ్యాలంతా కూడా మన జ్ఞాపకాలకు వస్తుంటాయి.
0: We go on reminding ourselves of the relationship with associates.
1: God. God ఎవరి కొడుకు? తెలియదు.
0: God. Well, we cannot say whose son he is.
1: ఎవరి తల్లి? తెలియదు.
0: You cannot say the mother of God.
1: సంబంధాలు ఒక్కటి మనకు రావు.
0: We don't think of any relationship.
1: ఈ సంబంధ బాంధవ్యాలంతా తీసుకోవటం చేతనే.
0: Because we go by the relationship.
1: కనుక ఈ భేదాలంతా కలుగుతున్నాయి.
0: Naturally, we observe differences.
1: మనం భేదరహితం తీసుకోవాలి.
0: We should only consider as one.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: The whole universe is divine.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఈ రెండు పాదములు మనం పెట్టుకుంటే.
0: Then we have these two principles.
1: ఒక మనిషికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కానీ తరగవు.
0: Then if we go by these twin principles that God is present in everyone, there will be intimate relationship between.
1: తరగాలి కానీ తరగకూడదు.
0: The relationship should be intimate, but we should not have differences.
1: ఈశావాసం ఇదం జగత్. జగత్ అంతా ఒక్కటే.
0: The whole world is one.
1: ఈశ్వర సర్వభూతానాం అది ఒక్కటే.
0: God pervades in all beings.
1: ఈ రెండు అర్థములు మీరు తీసుకుని దాన్ని స్మరిస్తూ రాతే అంతా ఒక్కటైపోతుంది.
0: If you think of the interpretation meaning of these two, you will experience
1: unity. భేదములు రావు.
0: There will be no difference on ground of physical body.
1: There
0: will be no worldly difficulties.
1: ఇవన్నీ మధ్యలో వచ్చిపోయి passing clouds.
0: All the difficulties, problems are passing clouds.
1: ఈ passing clouds తో నీకేం పని లేదు.
0: Don't be bothered of the passing clouds.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass on.
1: కానీ నీ దృష్టి sun పైన పెట్టుకో.
0: But have your view only sun on.
1: కొన్ని clouds వచ్చినప్పుడు sun కనిపించదు.
0: When there are clouds, you don't see the sun.
1: అయ్యో సన్ కనిపించడం లేదే అనుకుంటాం.
0: యూ మే సీ దట్ సన్ ఈజ్ నాట్ సీయింగ్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్స్ కదిలిపోతే నీ సన్ నీకు కనిపిస్తుంది.
0: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్, ద క్లౌడ్స్ విల్ మూవ్ ఆన్ సో దట్ యూ కెన్ సీ ద సన్.
1: ఈ ప్రకృతిమైనటువంటి యొక్క భ్రాంతిని పెట్టుకోవటం చేత,
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ఫీలింగ్,
1: అవంతా కొన్ని మేఘముల వలె వస్తుంటాయి.
0: దే ఆల్ కాన్స్టిట్యూట్ అండ్ అపియర్ ఎస్ క్లౌడ్స్.
1: అప్పుడు కొంత మరుగు అయిపోతుంది ఆత్మతత్వం.
0: దెన్ దట్ విల్ బి హెవీ బర్డన్ సమ్.
1: దానివల్ల మనసు నీవు మార్పు చెందుకోకూడదు.
0: దేర్ ఫోర్ ద మైండ్ వేవర్స్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో.
0: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: తర్వాత అది కదిలిపోతుంది, నీ ప్రాప్తి నీకు లభిస్తే అవుతుంది.
0: బీ పేషెంట్, ది క్లౌడ్స్ విల్ పాస్, దెన్ యూ కెన్ సీ ద సన్.
1: కనుక కదిలేటువంటిది కాదు సన్.
0: సన్ విల్ నెవర్ మూవ్.
1: ఈనాడు మనం చూస్తున్నాము.
0: టుడే యూ సీ.
1: ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయింది, తెల్లవారైంది, దీనికి సన్ ఒక్కడే కదా.
0: యూ మే సే దిస్ మార్నింగ్, ది ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, బట్ ద సన్ ఈజ్ వన్.
1: మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అనేటువంటిది మీ యొక్క భ్రాంతిలే కానీ,
0: ద మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆర్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
1: భూమి చుట్టూ తిరగటం వల్లనే సన్ నీకు ఈ మార్పులు కలుగుతున్నాయి.
0: యాజ్ ద ఎర్త్ రివాల్వ్స్ దీస్ చేంజెస్ కమ్.
1: కానీ సన్ ఒక్కడే.
0: బట్ ద సన్ ఈజ్ వన్.
1: ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: నౌ దిస్ ట్రూత్ వెల్.
1: కనుకనే సైంటిస్ట్ అంతా సులభంగా తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: అండ్ సైంటిస్ట్ ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ ఇస్ క్వైట్ సింపుల్ ఫర్ దెమ్.
1: మధ్యాహ్నము, సాయంకాలము, ప్రొద్దున అనేటువంటి తెగలంతా కూడాను ఈ భూమి తిరగటం వల్లే వచ్చేది.
0: ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్, ది ఈవినింగ్ ఈజ్ డ్యూ టు ది
1: భూమి అనగా మన హృదయమే.
0: అండ్ దిస్ విచ్ గోస్ ఆన్ రివాల్వింగ్ ఇస్ అవర్ హార్ట్.
1: మన హృదయం అనేటువంటి భ్రాంతులు తిరుగుతున్నాయి.
0: The illusions, the feelings, sentiments go on moving.
1: ఇవన్నీ క్లౌడ్స్ మాదిరి వస్తున్నాయి పోతున్నాయి.
0: They come before us as clouds and pass.
1: కానీ క్లౌడ్స్ నీకు సంబంధం లేదు.
0: Don't get attached to passing clouds.
1: క్లౌడ్స్ లోపల పొగ ఉంటుంది.
0: There may be smoke in some cloud.
1: క్లౌడ్ లోపల ధూళి ఉంటుంది.
0: There may be dust in some clouds.

0: పొగ లోపల ధూళి లోపల కొంచెం గాలి ఉంటుంది.
1: దేర్ మే బి ఎయిర్ ఇన్ సమ్ క్లౌడ్స్.
0: ఒక్క విధమైనటువంటి ఒక దీని లోపల నీరు ఉంటుంది.
1: అండ్ సమ్ క్లౌడ్స్ మే కంటైన్ వాటర్.
0: ఒక్కొక్క క్లౌడ్ లో ఒక్కొక్క పదార్థం ఉంటుంది.
1: ఈచ్ క్లౌడ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ కంపోజిషన్.
0: క్లౌడ్స్ లోనే ఒకే ఉండదు.
1: Not the same thing that is present in all of the
0: ఎంత భేదం వస్తుంటుందో మన భావాలు కూడా అంతే భేదములు.
1: Therefore, as we have differences, we do have difference in our feelings.
0: దీంట్లో నీరు ఉంటుంది అనుకుంటావు.
1: You may think there's water.
0: కాదు, గాలి వెళ్ళిపోతుంటుంది.
1: No, it's not the water, it's only breeze that passes.
0: గాలి ఉంటుంది అంత దగ్గర గాలి ఉంటుంది. గాలి ఉన్న దగ్గర ప్రేరణ ఉంటుంది.
1: సో దెర్ మే బి ఎయిర్ ఎట్ సమ్ ప్లేస్, దెర్ మే బి వాటర్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్,
0: ముఖ్యంగా మీరు ఈ క్లౌడ్స్ భావాలకు మీరు ఏమాత్రం గురి కావద్దండి.
1: డోంట్ హ్యావ్ దిస్ క్లౌడీ థాట్స్ విత్ ఇన్ యూ.
0: కొన్ని తలంపులు వస్తుంటాయి.
1: థాట్స్ కమ్,
0: వీరి మాటలు వారి మాటలు వీరి మాటలు అంత నమ్మి మనమే మనం నాశనం అయిపోతున్నాం.
1: యు గో ఆన్ లిజనింగ్ టు ది గాసిప్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ and ruin
0: you. ఎవరైనా చెప్పినా గానీ అది వాళ్ళ తలంపులే గాని ఈ తలంపుగా తీసుకోకూడదు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ బిలాంగ్స్ ద పర్సన్ హూ స్పీక్స్. సో
0: ఈ విధంగానే మానవత్వం దివ్యత్వంగా మారిపోకుండా కేవలం దానవత్వంగా తిరుగుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దేర్ ఇస్ నో డివినిటీ బట్ ఇట్ హెస్ బికమ్ డెమోనిక్.
0: మానవుడిగా ఉన్నాడు, రేపు దానవుడు అయిపోతున్నాడు.
1: టుడే హీ మే బి ఎ మ్యాన్ మానవ, టుమారో బికమ్స్ దానవ.
0: మానవత్వం నుండి దైవత్వానికి పోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫ్రమ్ హ్యూమన్నెస్ వీ షుడ్ గో టు ద
0: మానవత్వం నుండి దైవత్వానికి రావాలంటే ఈ యొక్క ఇది ఉండాలి, సత్సంగం.
1: దేర్ఫోర్ ఫర్ ది హ్యూమన్ టు బికమ్ ద డివైన్ సత్సంగం.
0: ఒకే థాట్,
1: ఓన్లీ వన్ హార్ట్,
0: ఒకే దృష్టి,
1: ఓన్లీ వన్ అవుట్లుక్,
0: ఒకే కర్మ
1: అండ్ ఓన్లీ వన్ యాక్షన్.
0: ఈ మూడింటిని ఒకటిగానే తీసుకోవాలి.
1: వీ షుడ్ unite, unify these three.
0: అప్పుడు మనకి ఏ విధమైనటువంటి ప్రళయము రాదు.
1: Then there will be no problems or difficulties.
0: ఇట్టి దివ్యత్వమైన ఏకత్వాన్ని బోధించే నిమిత్తమే ఈ యొక్క శివరాత్రి వస్తుండాలి.
1: శివరాత్రి is observed and celebrated to recognize the principle of oneness of the divinity.
0: ఈ శివరాత్రులంతా కూడా మనం ఏకత్వాన్ని బోధించేటువంటిది.
1: And this శివరాత్రి propagates this oneness.
0: ఇదే మనకు నిజమైన సత్యము.
1: This is truth.
0: శివరాత్రి అంటే సత్యస్వరూపమైనటువంటిది.
1: శివరాత్రి ఇస్ ద వెరీ సింబల్.
0: ఏకం సత్ విప్రా బోధావదంతి, ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా మనకు కనిపించేది ఒక్కటే.
1: ది వెరీ సింబల్ అండ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈ శివరాత్రి. పీపుల్ మే ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ వే.
0: ఈనాటి రాత్రి లోపల కొన్ని గడియలు ఉంటున్నాయి.
1: అండ్ దిస్ నైట్ హ్యాస్ సర్టన్ హోలీ మూమెంట్స్.
0: మనం భజనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోతుంటాం.
1: వీ గో ఆన్ డూయింగ్ భజన్స్.
0: దీని లోపల ఒకే థాట్ వస్తుంది.
1: And there arises only one thought.
0: Okay, bhavana kalugutundi.
1: And it leads only one kind of experience.
0: Bhajan lo unnatundi aanandam manaku praptistundi.
1: And naturally, you will get the bliss out of bhajans.
0: Ee aanandam oka roopanni daristundi.
1: This aanandam bliss assumes a form.
0: Ee aanandam advaita roopanni daristundi.
1: And this aanandam bliss is non-dual.
0: Ee advaita roopam me manaku aatmalo cheripothundi.
1: This non-dual bliss will get into the self, atma.
0: Kalukane raatrantha kuda endukosam bhajincheyunnaru.
1: Why is it said that you should do bhajans throughout night?
0: పరిపరి విధములుగా మారకుండా.
1: When the mind is wavered,
0: ఇటువైపున అటువైపున భ్రాంతిని పడకుండా.
1: If it just goes by imagination,
0: మన దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి.
1: We should make every attempt to know the divinity.
0: కొంతమంది భజనలో కూర్చుంటారు.
1: Some sit in bhajans.
0: కూర్చొని ఒకరికొకరు ప్రాపంచిక వ్యవహారాలు మాట్లాడుతుంటారు.
1: But they go on conversing with the neighbors.
0: అలాంటి ప్రాపంచ వ్యవహారాలు మాట్లాడేటువంటి వాళ్ళు దగ్గర కూడా పోకూడదు మీరు.
1: Don't go anywhere near to such person who speaks the worldly things.
0: అదే దుస్సంగం.
1: That is bad company.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ యాక్టివిటీ డే అండ్
0: నైట్. మూడింటి ఒక తత్వాన్ని చక్కగా గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ నేచర్ ద ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
0: ఇతరులతో పక్కనున్న వారితో కూడా సంబంధం ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ రిలేషన్ విత్ ద నైబర్.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అది ఎప్పుడు కూడా చింతిస్తూ రావాలి.
1: యూ షుడ్ గో ఆన్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: అమ్మను నాన్నలో వస్తుంటారు.
1: అండ్ పీపుల్ డూ
0: వాళ్ళంతా వచ్చి ప్రపంచకు సంబంధమైన విషయాలంతా చెప్తుంటారు.
1: They go on telling you the worldly matter.
0: వాళ్ళకంటే బుద్ధి లేదు, నువ్వు తెలుసుకున్న వాడు నీకెందుకు బుద్ధి లేదు.
1: They may be fools, ignorant, but you know this.
0: వాళ్ళు ఏమైనా చెప్పని నీ యొక్క లక్ష్యం నేను పెట్టుకోవాలి.
1: పీపుల్ మే సే 1000 థింగ్స్ బట్ యూ షుడ్ హావ్ వన్ గోల్.
0: అమ్మా నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది.
1: యూ కెన్ సే దట్స్ యువర్ చాయిస్. దిస్ ఇస్
0: నాకు నీవు తల్లివి నిజమే, నేను నీకు కొడుకు నిజమే.
1: You are my mother, I am your son, it's true.
0: కానీ నా తలంపు నావే, నీ తలంపు నీవే.
1: బట్ ఐ హావ్ మై ఓన్ థాట్స్ అండ్ యూ హావ్ యువర్ ఓన్ థాట్స్.
0: కనుక నేను నీకు సేవ చేస్తాను.
1: ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ.
0: నేను నీకు కృతజ్ఞతగా ఉంటాను.
1: ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
0: నిన్ను ఆనంద పెడతాను.
1: ఐ మేక్ యూ హ్యాపీ.
0: కానీ నీ యొక్క కోరికలు నేను నెరవేర్చలేను.
1: బట్ ఐఎమ్ నాట్ హియర్ టు ఫుల్ఫిల్ యువర్ ఎవ్రీ డే.
0: ఈ సత్యమైనటువంటి మాటలో ఉండాలి మనం.
1: దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ ఫాలో.
0: ఇట్లాంటి స్థుతే నిజమైనటువంటి వృతం అంటారు.
1: అండ్ దిస్ ఇస్ రుతం.
0: ఈ రుతం అనేటువంటి పదమును చక్కగా మీరు జ్ఞప్తికి పెట్టుకోండి.
1: ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ రుతం.
0: ఈ రుతం యొక్క సంగతి ఇంకా ముందు చెప్తాను రాత్రికి.
1: భగవాన్ విల్ టెల్ అస్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ రుతం.
0: ఇది చాలా సులభమైన మార్గం.
1: ఇట్స్ వెరీ ఈజీ సింపుల్ పాత్.
0: ఇంతకంటే మార్గం సులభమైన మార్గం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ పాత్ దాన్ దిస్.
0: ఆత్మతత్వానికి అనుభవించడానికి ఇది ఒక్కటే మనకు చాలు.
1: టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ దిస్ రుతం ఈజ్ ఎనఫ్.
0: ట్రాన్సెండెంటల్ ట్రూత్ తోనే దీనికి పేరు పెట్టారు.
1: అండ్ దే కాల్ ఇట్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
0: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అంటే ఏమి? మార్పు చెందినటువంటి.
1: ట్రాన్సెండెంటల్ మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ట్రాన్సెండెంటల్ పండు కాదు.
1: ట్రాన్సెండెంటల్ నథింగ్ టు డూ విత్ ది డెంటల్ టీత్.
0: అటువంటి ప్రాప్తిని మనం పొందాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ ద ట్రూ సెల్ఫ్.
0: అది ఏ సత్యము?
1: దట్ ఈస్ సత్య.
0: మార్పు చెందని సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: కుర్పు చెందని సత్యము.
1: అండ్ ఇట్ నెవర్ చేంజ్.
0: ఏకమైన సత్యము.
1: దట్స్ ఓన్లీ వన్.
0: అద్వితీయ సత్యము.
1: ఇట్ ఇస్ నాన్ డ్యూయల్.
0: అద్వైత సత్యము.
1: నాన్ డ్యూయల్.
0: ఆనంద సత్యము.
1: అండ్ ఇట్స్ బ్లెస్.
0: ఈ ఆనంద సత్యమును మనం తగినటువంటి రీతిగా తీసుకున్నప్పుడు ఎంతైనా మనం అనుభవిస్తాము.
1: అండ్ వన్స్ వీ యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ది బ్లెస్ ఇన్ ట్రూ ఫామ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ టు ఎనీ ఎక్స్టెంట్.
0: ఎక్కడ చూసినా ఆత్మను ఒక్కో అయి ఉన్నాడు, ఒక్కడే.
1: దేర్ఫోర్ వేర్ ఎవర్ యూ ఫైండ్ ద సెల్ఫ్ ఇస్ వన్.
0: ఇటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎవ్రీ అటెంప్ట్ అండ్ ఎఫర్ట్ టు నో దిస్ వన్.
0: మీ యొక్క చదువులు ఎందుకు కూడాను ఏకత్వ భావం చాలా గొప్పది.
1: ఇన్ యువర్ లెర్నింగ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఎగ్జాల్టెడ్.
0: ఏకత్వ భావాన్ని గుర్తించాలి.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్.
0: సర్వము ఏకమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
0: ద్వేషము, అసూయ, కష్టములు ఏమాత్రం మనకు చలగవు.
1: There will be no hatred, there will be no difficulty.
0: ఎంత దుఃఖం వచ్చినా మనం ఏడ్చము.
1: You will never cry and be bothered.
0: ఎంత బాధలు కలిగినా విచారం చేయము.
1: You will not be worried of any difficulties.
0: అద్వైత సిద్ధాంతం.
1: Then you, that is non-dualism.
0: అదే నిజమైన ఆనందం.
1: That is true bliss.
0: అది దైవం పైన మీ మనసు పెట్టండి.
1: And concentrate on God.
0: ఆ ఆజ్ఞని మీరు శిరసావహించండి.
1: Follow his command.
0: అన్నిటినీ మీరు ఉద్ధారం చేసుకుంటారు.
1: And then you will get yourself emancipated.
0: సత్యం జ్ఞానమనంతం

0: మనసు కారణమన్నిటికి మానవుండ.
1: One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ బిలీఫ్ వాజ్ నెగేటెడ్ బై టెక్స్ కాల్డ్ షడ్దర్శనాస్ విత్ ఆల్ రీజనింగ్.
0: వేదములకు ఒక విధమైన అర్థములు మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే సద్దర్శనములు.
1: వేద ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వన్ వే వన్ మీనింగ్ టు ఎ వర్డ్ బట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై ది షడ్దర్శనస్.
0: వేద జ్ఞానములు విపులంగా వివరించి జగత్తునకు విజ్ఞానతత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్ ఇన్ డీటెయిల్ అండ్ స్ప్రెడ్ ద వేవ్స్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి.
1: These three main principles of Shaddarshanas are the inner vision, the Veda and the Vishwasa, the lack of faith.
0: భూత భవిష్యత్ వర్తకాలములలో మారినటువంటి సత్యాన్ని, విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ అండ్ ద రీజన్స్ ఫర్ ఫియర్, ద డౌట్ అండ్ ద మిజరీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ సాల్వ్డ్ బై ది షడ్దర్శనస్.
0: విశ్వమునకు యోగక్షేమమును ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వంలో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ హావ్ టాట్ us ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వెల్ఫేర్ అండ్ ఆల్ ద డర్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ దేర్ బై ద ప్యూర్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్.
0: వేదము, వేదాంతము, వేదజ్ఞులు కర్ములు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ ద టాట్ ది వేద అండ్ ది ఎండ్ ఆఫ్ వేద అండ్ ఆల్సో ద నోవర్ ఆఫ్ వేద అండ్ ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ ది డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: Shaddarshanas are those that explain clearly the nature of the mind and will take us to unity out of diversity.
0: Iviye nyaya vaiseshika sankhya yoga purva mimamsa uttara mimamsa mulani aaru.
1: These Shaddarshanas are Nyaya, Vaisheshika, Sankhya, Purvamimamsa and Uttar.
0: Yoga,
1: Purvamimamsa and Uttaramimamsa.
0: Modatadi Nyayam.
1: The first Shaddarshana is Nyaya.
0: ఈ మిగిలిన 5 దర్శనములు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ 5 షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ who has got this tolerance, equality, freedom.
0: Anaga nyaya tattvam anetundi kevalamu konni pramanamulapaina aadharapadi unnadi.
1: Meaning nyaya or justice is based on certain measures.
0: Vishayamulo vivarinchavalanannanu, vastuvulo prakatinchavalanannanu, deeniki kudunu konni pramanamulu athyavasaram.
1: To explain the matter clearly and also to measure the objects, we need certain standards.
0: Manamanaga kolata.
1: It is measure.
0: Pramanaga mundu.
1: Pra means earlier.
0: Denini manam vicharinchavalanannanu deeniki mundu oka vidhamainatuvanti oka pramanam manaku avasaram.
1: To inquire anything we need a standard, a measure.
0: Kolata baddu cheta konni vastuvulanu, battalanu ityadi konni niyamitamainatuvanti oka వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వీ కెన్ సర్టెన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టెన్
0: పదార్థములకు ఒక కొలత,
1: ఫర్ ది మెటీరియల్ ఎ మెజర్,
0: విషయములకు ఒక కొలత,
1: అండ్ ఆల్సో ది మెజర్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: మెజర్ ఫర్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్ గుడ్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు మెజర్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరం.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వీ కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ మెటీరియల్, ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు 4 విధములుగా ఉంటున్నవి.
1: There are 4 types of measures.
0: Okati pratyaksha pramanam.
1: One is the direct proof.
0: Rendavadi anumana pramanam.
1: Then the proof based on doubt.
0: Moodavadi upamana pramanam.
1: Then standard on simile example.
0: Nalugavadi shabda pramanam.
1: That is the standard based on sound.
0: Ee 4 pramanamulu kuda chetanu manavuni endundinatundi sarva samshayamulu kuda nu nivarana gavinchi.
1: These measures will certainly solve certain doubts.
0: Manavattvam yokka visishtatanu guttimpa chesi
1: will make us realize the significance of human life.
0: Satya swaroopani nirupana gavinchi
1: and it proves the true form.
0: Manavattvanni sarthakam gavistu vachinadi ee nyayamu aneetuvanti darshanam.
1: This darshana nyaya will make the human life sacred.
0: Modatidi pratyakshamu.
1: The one, the direct proof.
0: ఈ ప్రత్యక్షమనగా ఏమిటి?
1: What do you mean by direct proof?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షమని భావిస్తున్నాము.
1: We take it the direct proof which you are able to see with the naked eye.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: That which you see with the eye is direct.
0: చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: That which you listen to is direct.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: What you do with the hands is direct.
0: కానీ ఈ ఇంద్రియములు కొన్ని విధమైన వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైన యొక్క ప్రమాణము కాదు.
1: As these organs have got their own limits, they are not direct proofs.
0: కన్ను,
1: ఐ,
0: కన్ను చూచినది,
1: ఐ సీస్.
0: కానీ ఇది నలుపు, తెలుపు, ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్, రెడ్, బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వల ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కన్ను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెలుపు తెలుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఇస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెల్లో అపియర్స్ యెల్లో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా, పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షమవుతాయా?
1: Do you call it a direct proof when you see it with the eye afflicted with all the senses? కనుక
0: ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావముతో కూడినటువంటివే.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: యు సే దట్ వాట్ యు టేస్ట్ ఇస్ డైరెక్ట్.
0: నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ ఐ హావ్ ఈటన్, ఐ హావ్ టేస్టెడ్ అండ్ యు మే ఆర్గ్యూ సో.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణం కాదు.
1: దిస్ ఇస్ ఆల్సో నాట్ డైరెక్ట్ ప్రూఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హెల్దీ, స్వీట్ విల్ బి స్వీట్ and hot will be hot, bitter will be bitter.
0: నీలో మలేరియా ఫీవర్ ఏగిని వచ్చిందంటే ఈ యొక్క నాలుక తీపిని కూడాను చేదుగా రూపొందింపజేస్తుంది.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: ఇది ప్రత్యక్షమని ఏ రీతిగా నీవు వాదించగలవు?
1: Then how do you consider it a direct proof?
0: లడ్డు తీయగానే ఉన్నది కానీ నీవు చేదంటున్నావు.
1: The laddu is sweet but you call it bitter.
0: ఇది ఈ సమయమునందు పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: దెన్ వీ షుడ్ టేక్ ద మెజర్, ద స్టాండర్డ్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణమును కూడాను మనం విచారించాలి.
1: నాట్ ఓన్లీ ది స్టాండర్డ్ ఆఫ్ ద సెన్సెస్, వీ షుడ్ ఆల్సో టేక్ ద మెజర్.
0: నీవు చేదుని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణమునకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: ఇంకా మూడవది ఏమనగా,
1: ద థర్డ్ వన్,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: యు సీ ది మిల్క్ డైరెక్ట్లీ.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంట వేసినప్పుడు పెరుగుగా మారిపోతుంది.
1: వెన్ యు జస్ట్ డ్రాప్ లిటిల్ కర్డ్, ఇట్ కర్డ్స్ ఇన్ టు కర్డ్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: మిల్క్ హెస్ బికమ్.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: వెన్ యు చర్న్ కర్డ్ యు గెట్ బటర్.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: ఘీ, బటర్, కర్డ్ ఆర్ ఆల్ కంటైన్డ్ ఇన్ మిల్క్.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ టైమ్స్, బికాస్ ఆఫ్ డిఫరెంట్ ప్రాసెసెస్ వీ డూ.
0: కానీ ప్రత్యక్షం కాదని చెప్పడానికి వీలు కాదు.
1: బట్ వీ కెనాట్ నెగేట్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారింది.
1: మిల్క్ హెస్ బికమ్ కర్డ్.
0: పెరుగు వెన్నగా మారింది.
1: ద కర్డ్ గేవ్
0: వెన్న నెయ్యిగా మారింది.
1: బటర్ బికేమ్ ఘీ.
0: ఇది దేనిలో తిరిగి మరి చేరదు.
1: దిస్ ఘీ విల్ నాట్ బికమ్ ఎనీథింగ్ ఎల్స్ లేటర్.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే.
1: ద బటర్ ద కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్.
0: తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: ద బటర్ విల్ నెవర్ మిక్స్ అప్ విత్ ది బటర్ మిల్క్.
0: పాలలో వేసినా కరగదు.
1: ఇట్ విల్ నాట్ డిజాల్వ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మిల్క్. ప్రత్యేకంగానే
0: ఉంటుంటాయి.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: వేర్
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: దిస్ బటర్ కేమ్ అవుట్ ఆఫ్ మిల్క్, కేమ్ అవుట్ ఆఫ్ కర్డ్, కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్, బట్ ఇట్ విల్ నాట్ గెట్ డిజాల్వ్డ్.
0: దీనిని న్యాయ మీమాంసం అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో కెన్ బి సెడ్ న్యాయ మీమాంస.
0: అనగా మీమాంసం అనగా
1: మీమాంస మెంట్.
0: ఏ మాంసమో కాదు.
1: Is no meat anyway.
0: Vastuvu yokka chivara nishkashane meemamsamu.
1: The end that you arrive at in discussion is meemamsa.
0: Neyi poorthi ainatundi katta kanipati amsamu.
1: Ghee is the final state.
0: Neyini manam emi cheyagalamu?
1: What can you do with the ghee? You must partake. Ghee
0: maroka antyamu ledu.
1: It has no further
0: end. Pala yokka antyamu neyye.
1: The end of the milk is ghee.
0: Ade chivara nishkashane meemamsam annaru.
1: The final stage is meemamsa.
0: Kanukane ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: దేర్ ఫోర్ ఇన్ దిస్ న్యాయ to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: The principles of nyaya are explained by Gautama.
0: న్యాయ శాస్త్రమునకు కర్త గౌతముడు.
1: The final state.
0: ఈ నెయ్యిని మనం ఏమి చేయగలము?
1: What can you do with the ghee? You must partake. It has no further end. The end of the milk is ghee.

0: న్యాయశాస్త్రములకు కర్త గౌతముడు.
1: The one though who taught this Nyaya
0: is Gautama. This
1: is another name, Gautama Sruta.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సలిపి ప్రచార ప్రబోధములు జరపడానికి పరిశోధనలు కూడా సలిపి ప్రమాణములు కూడా విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
0: ప్రమాణకర్తలు, ఆనాటి పరిశోధన కర్తలు, ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
1: There is no comparison between those people that investigated, experimented, and those present.
0: ఆనాటి యొక్క పరిశోధన మహర్షులంతా కూడాను కేవలము మనస్సును దాటి,
1: those that investigate in those times have crossed the mind.
0: దాని తరువాత ఉన్నతమైనటువంటి మనసును సూపర్ మైండ్ ను దాటి,
1: they crossed even super mind.
0: ఆ సూపర్ మైండ్ తరువాత కూడాను హయ్యర్ మైండ్ ను దాటి,
1: they crossed even the higher mind.
0: ఆ హయ్యర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ ను దాటి,
1: ఫ్రమ్ హయ్యర్ మైండ్ దే క్రాస్ ది ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఓవర్ మైండ్ ను కూడా దాటి,
1: దే క్రాస్ ఈవెన్ ఓవర్ మైండ్.
0: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు,
1: ద మోడర్న్ సైంటిస్ట్,
0: కేవలం లో మైండ్ నందే ఉంటుంది,
1: దే రిమైన్ ఇన్ ద లో మైండ్.
0: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక,
1: నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఆనాటి ఋషులు కూడా కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో గొర్రెవీగుతున్నారు.
1: They pride themselves declaring that they could discover those which could not be done by the earlier saints.
0: Anadu rushulu kanapettaleneetundivi kaadu ee naadu veeru kanapettindedi.
1: You have not discovered anything new which you haven't.
0: Anadu rushulu ivanni kudunu vyarthamainaatundivi, ivanni kudunu low class ku chendinaatundivi ani daanini vadali pettatundinaatundivi anni kudunu ee naati vaigyanikulu kanapettunnaru.
1: The saints left them, they consider them wasteful, and they are picked up by the modern scientists.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తము జ్ఞాన స్వరూపములు కూడాను అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: ద మోడర్న్ సైన్స్ ట్రైయింగ్ టు డిస్కవర్ ద ఓన్లీ థింగ్
0: పదార్థములతో కూడినటువంటివి,
1: దట్స్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
0: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టేది పదార్థముతో చేరినటువంటివి.
1: బట్ ద సైంటిస్ట్ ఆఫ్ దోస్ డేస్ హస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్.
0: కనుక ఈనాటి వైజ్ఞానికులు,
1: so modern scientists,
0: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను,
1: what all that is discovered by science,
0: విశ్వసించలేకపోతున్నారు.
1: They're not able to believe.
0: వీరు విశ్వసించినా విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
1: Whether you believe it or not, they are true, perfect truths.
0: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునకే అహంకారపడి,
1: you pride yourself because of this low wisdom.
0: మీరు ఆత్మతత్వమైనటువంటి దైవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నారు.
1: You forget even this, that self which is the divinity.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్.
0: సైన్స్ భగవంతుని విశ్వసించలేకపోలేదు.
1: సైన్స్ హాస్ నాట్ డినైడ్ గాడ్.
0: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
1: ఓన్లీ సమ్ సైంటిస్ట్ టేక్ ఇట్ దట్ వే.
0: కానీ సైన్స్ యాంటీ గాడ్ కాదు.
1: సైన్స్ ఇస్ నెవర్ యాంటీ గాడ్.
0: విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: దిస్ సైంటిస్ట్ షుడ్ నో క్లియర్లీ.
0: కొంతమంది అల్పబుద్ధి కలిగినటువంటి వారే ఈ విధమైనటువంటి యొక్క యాంటీ గాడ్ గా రూపొందుతుంటారు.
1: ఓన్లీ పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాంటీ గాడ్.
0: మిడుగురు పువ్వు ఉంటుంటుంది.
1: హియర్ ఇస్ ఎ గ్లో వర్మ్.
0: ఇది చీకటి లోపల నాకంటే ఇంక గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
1: దీస్ గ్లో వర్మ్స్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్ బ్రైట్ ఇన్ ద నైట్.
0: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
1: బిఫోర్ ద సన్ లైట్ వాట్ ఆర్ దే ఆఫ్టర్ ఆల్.
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది.
1: బిఫోర్ ద విజ్డమ్ ఆఫ్ దోస్ సెయింట్స్ హౌ ఫ్రాక్షనల్, హౌ డిసిమల్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్.
0: అంటే
1: జస్ట్ లైక్ గ్లో వర్మ్.
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈక్వల్ టు ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
0: కనుక విచారణ చేత ఇంద్రియములను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఇది ఏ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవటము, ఇది పెద్ద అజ్ఞానమే.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ద ఎంక్వైరీ టు లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ద సెన్సెస్,
0: పరిశోధన చెయ్యాలి.
1: వి షుడ్ ఎంక్వైర్.
0: కేవలం యంత్ర పరిశోధన కాదు,
1: నాట్ మియర్లీ మెకానికల్.
0: మంత్ర పరిశోధన కాదు,
1: నాట్ ఎంక్వైరీ, మెషిన్
0: పరిశోధన.
1: వి హావ్ టు ఇన్వెస్టిగేట్ విత్ హార్ట్.
0: ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము.
1: ఎంక్వైరీ విత్ ద హార్ట్ ఈస్ ద ట్రూ స్టాండర్డ్.
0: యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము.
1: The inquiry with the machine is low.
0: యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
1: If the machine is spoiled, you lose the result.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: Who discovered the machine?
0: కేవలం మానవ కల్పన.

0: జస్ట్
1: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
0: టుడే యు నో వెల్
1: ఈ కంప్యూటర్స్ అంతా కూడా అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
0: మెనీ సైంటిస్ట్ హావ్ డిస్కవర్డ్ ద కంప్యూటర్.
1: కంప్యూటర్ ఎలాంటిది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్ ఇస్ కంప్యూటర్?
1: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
0: ఇట్ ఈస్ రబ్బిష్.
1: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
0: ఇఫ్ యూ కీప్ ద రైస్ యూ గెట్ ద రైస్ ఫ్లోర్.
1: పైన బేడలు వేస్తే బేడల పిండి వస్తుంది.
0: ఇఫ్ యూ కీప్ ద డాల్ దేర్ యూ గెట్ ద ఫ్లోర్.
1: ఎలాంటిది వేస్తే అలాంటిది వస్తుంది కింద.
0: యాజ్ యూ కీప్ ద మెటీరియల్ సో యూ గెట్.
1: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి రీతిగా ఫలితం వస్తుంది.
0: దేర్ఫోర్ సైంటిస్ట్ గెట్ ద రిజల్ట్ డిపెండింగ్ ఆన్ ద ఫీడింగ్ దట్ యు కంప్యూటర్.
1: ఏమైనా కొంత పొరపాటు జరిగినా
0: if there is any mistake in feeding at the computer
1: anta pramadame pramanam kaadu
0: everything is danger no result
1: ee computer lo marks anta kuda no results telipetuvanti konni computers lo pass aina vaadunu fail gaanu fail aina vaadunu pass gaanu teliputuntai
0: the results announced by the computer sometimes declared fail those who passed and vice versa
1: kada ee yantra pramanamulu anta kuda no alpa pramanamule
0: therefore the standard of the machine is low
1: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమే, నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ సాధిస్తుంది.
0: Therefore the one who has written the examination, the standard of the heart is true one.
1: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
0: We find these foolish standards on the rise.
1: దీని అన్నిటికీ మనసే కారణము.
0: For all this mind is responsible.
1: దీనిని తిరుత్తుండాళ్ వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం.
0: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్
1: సర్వమునకు స్వామి కారణమే. సర్వమునకు స్వామి కారణము.
0: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
1: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
0: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ద గ్యాంగ్స్ ఇట్ ఇస్ ద ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం.
0: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
1: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
0: Therefore the direct proof is the proof of heart.
1: ఇది సరైన న్యాయము.
0: This is the true wisdom.
1: కానీ ఈనాటి న్యాయము
0: but the modern knowledge
1: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
0: It runs in the contradictory way.
1: న్యాయమును అన్యాయంగా అన్యాయం న్యాయంగా కూడా మారుస్తున్నారు.
0: Justice is viewed as injustice, injustice as justice.
1: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
0: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్ ఇన్జస్టిస్.
1: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా?
0: కెన్ దట్ జస్టిస్ బి
1: ఇలాంటి న్యాయస్థానములు న్యాయస్థానములు అవుతాయా?
0: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
1: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయములు ఇవన్నీ కూడా.
0: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఇట్ ఈస్ వెన్ యూ ట్రై స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్?
1: నిత్య న్యాయం కాదు ఆనాటి కాలంలో.
0: దిస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్.
1: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
0: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్ ద జస్టిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దోస్ టైమ్.
1: ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమైన మార్గాన్ని అనుసరించింది.
0: ఎవ్రీ రిలీజియన్ స్పీక్స్ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ప్రాపర్ డైరెక్షన్.
1: హజ్రత్ మహమ్మద్ ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
0: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
1: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వారిని కఠినమైన శిక్షించేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములో.
0: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫెట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
1: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్.
0: సేమ్ పనిష్మెంట్ టు ఎవ్రీవన్.
1: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్సుతోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
0: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
1: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
0: మహమ్మద్ ప్రిస్క్రైబ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఇస్ ఎ పనిష్మెంట్.
1: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
0: ద వెరీ సేమ్ మిస్టేక్ ఇస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
1: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మహతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
0: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ది వెరీ సన్ హీ జస్ట్ ఆస్క్డ్ టు బి 100 లాక్స్.
1: న్యాయం.
0: దిస్ ఇస్ జస్టిస్.
1: తన పర భేదం లేకుండా సర్వులకు నువ్వు సమానమైన శిక్ష.
0: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ మై పీపుల్ అండ్ అదర్స్ సేమ్ పనిష్మెంట్.
1: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికీ ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
0: ఆఫ్టర్ 50 whiplashes ద సన్ ఫెల్ అండ్ డైడ్.
1: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
0: దెన్ హి వాస్ క్రిమేటెడ్.
1: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజ్రత్ ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చేయాలన్నారు.
0: ద సిపాయిస్ కేమ్ అండ్ సెడ్ సర్ 50 మోర్ ఆర్ రిమైనింగ్, వాట్ ఇస్ టు బి డన్.
1: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
0: హి సెడ్ లెట్ దిస్ స్టోన్ రిసీవ్ ది విప్లాష్.
1: ఎంత న్యాయము, ఎంత ధర్మము. ఎంత పవిత్రత.
0: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్, వాట్ సార్ట్ ఆఫ్ శాంక్టిటీ దేర్.
1: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకొని,
0: టుడే వీ హావ్ ది ఫీలింగ్స్ మై
1: వాడైతే 10 సంవత్సరం శిక్ష,
0: ఇఫ్ అదర్స్ 10 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్.
1: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
0: ఇఫ్ దే ఆర్ మై పీపుల్ ద కోర్ట్ విల్ జస్ట్
1: పేపర్ గా చూస్తుంది.
0: దట్స్ వాట్ వీ సీన్ ద పేపర్.
1: దీన్ని తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
0: దే విల్ ఆల్సో షో యూ ద వేస్ ఆఫ్ ఎస్కేప్.
1: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
0: The justice is not the one which has got this knack and low feeling of devices.
1: న్యాయము న్యాయమే.
0: Justice is just.
1: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
0: It was Gautama who taught this న్యాయం.
1: ఇది న్యాయ దర్శనము.
0: This is న్యాయ దర్శన.
1: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
0: ఇన్ దిస్ న్యాయ దర్శన ద ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్.
1: రెండవది అనుమాన ప్రమాణము.
0: ద సెకండ్ ఇస్ డౌట్ ఆఫ్ దిస్ డౌట్.
1: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే, ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
0: వెన్ యూ ఫైండ్ సో మెనీ దేర్ యూ ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
1: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
0: వేర్ యూ ఫైండ్ ద క్రేన్ దేర్ యూ ఫైండ్ వాటర్.
1: లేదు, కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
0: యూ హావ్ నాట్ సీన్ వాటర్ బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యూ డిసైడ్ ద వాటర్.
1: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
0: You find the smoke.
1: అగ్ని కనిపించటం లేదు.
0: You don't see the fire.
1: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
0: Basing on the smoke, you believe the fire present there.
1: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
0: You find
1: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది స్మెల్ ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్ యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
1: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఇది విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
0: Though you don't see the form, you see the nature and decide. That is called the proof based on doubt.
1: అనుమాన ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
0: This proof based on doubt is needed.
1: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
0: in this divine nature,
1: కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో,
0: the body with the senses,
1: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో,
0: ద మైండ్ విత్ ద హార్ట్,
1: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
0: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
1: కనుకనే అనుమాన ప్రమాణమునగా,
0: ద ప్రూఫ్ ఆఫ్ డౌట్ ఇస్,
1: విషయాన్ని ఆధారం చేసుకుని,
0: బేసింగ్ ఆన్ ద మ్యాటర్,
1: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణం.
0: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
1: ఇంకా ఉపమాన ప్రమాణము.
0: దెన్ థర్డ్ వన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
1: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
1: ఈ భౌతికము పారమార్థికము అనేటువంటిది కొన్ని ఉంటుండాలి.
0: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
1: సముద్రం ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఓషన్.
1: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
0: యూ గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
1: అలల నుంచి నురుగు వచ్చింది.
0: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యూ ఫైండ్ ద ఫామ్.
1: ఇది అలలు ఎందు చూచినా, నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
0: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫామ్ యూ ఫైండ్ ద సీ వాటర్.
1: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
0: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
1: పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే, అయ్యా ప్రాతిభాషికమనగా కేవలం ఒక అల,
0: ప్రాతిభాషికమనగా
1: నురుగు,
0: వ్యావహారికమనగా
1: జలము, ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
0: యు ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ద ఓషన్ వాటర్ ద వేవ్ అండ్ ద ఫోమ్ ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
1: పారమార్థికమనేటువంటి యొక్క సముద్ర జలము నుండియే,
0: out of this paramarthika the ocean water,
1: pratibhasikamoneetundi alalu aavirbhavistunnayi.
0: You find the waves pratibhasika
1: aavirbhavinchinatundi pratibhasikamoneetundi alalu ende,
0: out of the waves pratibhasika
1: prakrutamaneetundi oka nurugu untundali.
0: You find the form the prakruta.
1: Kanaka paramarthikamu pratibhasikamu vyavaharikamu, vyavaharikame nurugu.
0: Therefore this vyavaharika the physical is form.
1: Ee pratibhasikamaneetundide ala.
0: This pratibhasika is wave.
1: పారమార్థికమే సముద్రము.
0: పారమార్థిక ఇస్ ఓషన్.
1: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
0: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టూడ్.
1: ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి?
0: హౌ డు యూ డిసైడ్ థింగ్స్?
1: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
0: ఓన్లీ ది విట్నెసెస్ హెల్ప్ యూ టు డిసైడ్.
1: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో,
0: జస్ట్ ఎస్ ది విట్నెసెస్ ఆర్ ది బేసిస్.
1: సత్యాన్ని గుర్తించడానికి
0: టు నో ద ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఉపమానాలు చాలా అవసరమే.
0: దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: కనుక నేను అమితంగా ఉపమానాలు చెప్తుంటాను.
0: స్వామి గివ్స్ మెనీ మెనీ ఎగ్జాంపుల్స్.
1: ఈ ఉపమానాల చేతనే
0: బికాస్ ఆఫ్ ద ఎగ్జాంపుల్
1: సత్యాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
0: వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూత్.
1: అక్కడ చూడు చందమామ ఉంటుందాది.
0: దేర్ యు సీ ద మూన్.
1: ఈ కంటికి కనిపించినటువంటి చందమామను.
0: ద మూన్ యు సీ.
1: అందరాని చందమామను.
0: The moon whom you cannot catch.
1: ఏ విధంగా చూపడానికి వీలవుతుంది?
0: How is it possible to see?
1: అదిగో అక్కడ ఉన్నటువంటి ఎక్కడో ఎక్కడో చూస్తాడు. కాదు కాదు, ఆ చెట్టు పైన ఉంటుండాది చూడు, ఆ గుట్ట పైన ఉంటుండాది చూడు, ఆ మిద్దె పైన ఉంటుండాది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా దృష్టి అందులో ప్రసరించేస్తుంది.
0: When you say there is moon, where do you look? You look all around. Therefore, look on the top of the tree. Look on the top of the staircase.
1: చందమామను వేలితో చూపించినట్టుగా.
0: Just as the moon is directed to the finger.
1: ఉపమానాల చేత.
0: విత్ ది ఎగ్జాంపుల్స్
1: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడాను అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
0: దోస్ థింగ్స్ విచ్ కుడ్ నాట్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ కుడ్ బి టాట్.
1: దీనిని ఉపమానము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఉపమాన ఆర్ ఎగ్జాంపుల్.
1: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము.
0: దెన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
1: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
0: దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
1: ప్రత్యక్షం
0: డైరెక్ట్,
1: అనుమానం
0: డౌట్,
1: ఉపమానం
0: ఎగ్జాంపుల్,
1: శబ్ద ప్రమాణం
0: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
1: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది,
0: ది శబ్ద ప్రమాణం,
1: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్.
1: ఈ సత్య ప్రమాణమును,
0: దిస్ ట్రూత్,
1: ఆధారం చేసుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్,
1: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను, మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
0: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad,
1: ఈ ప్రత్యక్ష ప్రమాణముల చేత ఏమవుతుంది? ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది?
0: How do you experience the direct proof?
1: ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని పూర్తి అణగద్రొక్కాలి.
0: We should subdue the nature of the senses.
1: చూచిన కన్నులకు,
0: the eyes that see,
1: విన్న చెవులకు,
0: the ears that listen,
1: కలిసిన మనసుకు,
0: and the mind that thinks,
1: విచారించినటువంటి బుద్ధికి,
0: and the intellect that discriminates,
1: అతీతమైనటువంటి స్థితిని పోవాలి.
0: We should go beyond.
1: అందువల్లనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
0: Therefore the intellect is beyond the senses.
1: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి, అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి, ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
0: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to the
1: sound.
0: Having acquired
1: all
0: education, you can be successful in congregation.
1: Sakala vidyalu nerchip sabhajayin chagavachu.
0: Having acquired all forms of
1: education,
0: you can also fight in the battlefield.
1: Raja rajai putti rajyamelagavachu.
0: Having been born as a king, you can rule the kingdom.
1: Hema godanamul iyavachu.
0: You can also offer the cow and the gold.
1: Gaganamandunna chukkalu lekka gonavachu.
0: You can count the stars across the sky.
1: Chandramandalamaina cheravachu.
0: You can reach even moon.
1: అష్టాంగ విద్యలు అన్ని నేర్చగవచ్చు.
0: యు కెన్ అక్వైర్ ఆల్ ది 8 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ
0: బట్

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equal. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగంలో వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అష్టేశ్వరు స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హాస్ ఆల్ దీస్ 8 ఫార్మ్స్ అష్టైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోనకర్లేదు. నిత్యం కూడా మనము శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV, you will certainly watch with the help of the sound. Either you can make your heart happy or miserable.
1: You can use sabda pramanamule.
0: They are all the proofs of sound.
1: Kanukani ee sabdamlu annitti paina kudanu pramana sabdamu bhagavat sankirtana.
0: And therefore of all this, it is singing the name of glory of the Lord is sabda pramana.
1: Okanoka samayamlo Naradudu Mahavishnuvunu saddinchindi.
0: Therefore at one time Narada went to Vishnu.
1: Swami, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడులా పేడులా ఇల్లులా బిడ్డల్లా ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకో నా అడ్రస్.
0: హి సెడ్,
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోట్ ఇస్ సింగింగ్ గ్లోరీ,
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ట అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సేస్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is
1: శబ్ద
0: బ్రహ్మ.
1: అంటే ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దము కాదు, భగవత్ శబ్దమే నిజమైనటువంటి ప్రమాణం.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ద సింగింగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ద బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానమనేటువంటి శబ్దాలంతా మన హృదయమునంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ద లార్డ్ ద హోల్ హార్ట్ బ్లాసమ్స్,
1: భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హాస్ గాట్ దిస్ ప్రూఫ్ ఆఫ్ సౌండ్.
1: కనుక ఈ మానవత్వంలో న్యాయ విచారణకు నాలుగు విధములైనటువంటి ప్రమాణములు బోధిస్తూ కదపటది శబ్ద ప్రమాణము.
0: Therefore, in this branch of Nyaya, everything is explained in these four ways. The final is
1: sound. న్యాయము సమానమైనటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది.
0: అండ్ దిస్ న్యాయ జస్టిస్ ఇస్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఆల్ ద ఫోర్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మనము శబ్ద స్పర్శ అనేటువంటి దాంతో మనం ఎంత యోగుడో మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాము.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ we lead go along the wrong path.
1: శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: We should listen to sacred sound.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: We should listen to divine sounds.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శన,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకును విశ్వసించి,
0: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలన శూన్యుడై,
0: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
1: జడ్జీనో కాదు,
0: నౌ జడ్జ్,
1: ఏ లాయరో కాదు,
0: నో లాయర్,
1: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనినే కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
1: ఆ వాక్కు మనసుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్కుగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్కుగా రూపొందుతుంది.
0: ఇఫ్ దిస్ స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఈజ్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఇస్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః.
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః.
0: దట్ భువః విచ్ ఇస్ ఆల్
1: వైబ్రేషన్.
0: దట్ వైబ్రేషన్
1: ప్రాణశక్తి.
0: ఈజ్ ద లైఫ్ ఫోర్స్.
1: ఈ ప్రాణశక్తి అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద వైబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఒరిజినేటెడ్?
1: ప్రజ్ఞ నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సువహ అవేర్నెస్.
1: నాట్ అవేర్నెస్, రేడియేషన్.
0: ఇస్ నాట్ అవేర్నెస్, ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ రేడియేషన్, వైబ్రేషన్, దేర్ ఆఫ్టర్ మెటీరియలైజేషన్.
1: దీనినే భూర్ భువస్సువహ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ భూర్ భువస్సువహ.
1: ఈ వేదమునందు,
0: ఇన్ దిస్ వేద,
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: వీ డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఇస్ ఋగ్వేద.
1: ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుండాలి?
0: హౌ డు యు గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైన మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ ఎట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ వెన్ ఇట్స్
1: వర్షిప్మెంట్ యొక్క స్వరము, శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: దిస్ ఈస్ ద సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ద సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క,
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: దిస్ బ్లిస్ బై లిసనింగ్ ఇస్ సామ.
1: ఆనందమే సాధన.
0: దట్ వి లిసన్ టు దట్ దట్ ఇస్ సామ.
1: ఈ సామము యొక్క గుణం ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్.
1: సుస్వరము కానటువంటిది ఇది ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సమగానం కాదు.
0: వెన్ దర్ ఇస్ నో గుడ్ ట్యూన్ ఇట్ కెనాట్ బి సమగాన.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ట్యూన్.
1: అది ఏ సామగానము.
0: దిస్ ఇస్ కాల్డ్ సామగాన.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటి.
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచమునందు మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి,
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ ఫామ్.
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచెస్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్స్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేటింగ్
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర
1: గానముతో ఆనందించమని కోరింది.
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింకింగ్
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కూడా దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి.
0: దేర్ఫోర్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది.
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్.
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి
0: ఋగ్వేద గాడ్ హూ ఇస్ ఆల్
1: యజుర్వేద మంత్రపూరకమైనటువంటి ఒక ఆరాధన చేత
0: యజుర్వేద వర్షిపింగ్ గాడ్ బై వే మంత్ర
1: సామవేదమైనటువంటి గానము చేత
0: సామవేద ద స్టాండ్ ఫర్ మ్యూజిక్
1: గీనము కా అని బోధించింది.
0: అండ్ ఇట్ టాట్ మర్జ్ యువర్ సెల్ఫ్
1: గానము చేత తప్ప మరొక దాంతో లీనము కావడానికి వీలు లేదు.
0: యూ కెన్ ఓన్లీ మర్జ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సింగింగ్ మ్యూజిక్ నాట్ అదర్వైజ్.
1: చాలా మందికి మీకు తెలుసును,
0: మెనీ ఆఫ్ యు నో,
1: చాలా మంది పద్యాలు చెప్తుంటారు,
0: మెనీ రిసైట్ పోయమ్స్,
1: మాటలు చెప్తుంటారు,
0: దే స్పీక్,
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు.
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్.
1: ఒకడు రాముల ముందు పోయి రామా నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రం హృదయం కలగదు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామా యు ప్రొటెక్ట్ మీ, వెల్ యు డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్.
1: రామా నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు.
0: ఇఫ్ హీ రిసైట్స్ బై వే ఆఫ్ పోయమ్ రామా యు ప్రొటెక్ట్ మీ, దెన్ దేర్ విల్ బి నో రియాక్షన్.
1: రామా నన్ను కాపాడు హృదయాన్ని ఆకర్షిస్తుంది.
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెడ్ ది హార్ట్ అట్రాక్ట్.
1: కనుక గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్.
1: ఈ లీన తత్వాన్ని అర్థం చేసుకోలేని చెప్తే వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు.
0: ద వేస్ట్ఫుల్ లైఫ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ టు మర్జర్.
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్టు పట్టిస్తుంది, దేవుని బ్రద్దలు చేస్తుంది.
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్స్ స్పాయిల్స్.
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి.
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్.
1: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి.
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: సో బెటర్ వి బి అవే ఫ్రమ్ ద మైక్ అండ్ మియర్లీ లిసన్.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడా హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: అండ్ దేర్ఫోర్ ద వన్ హూ డజన్ సింగ్ ప్రాపర్లీ ఇన్ ప్రాపర్ ట్యూన్ విల్ స్పాయిల్ అవర్ హార్ట్ ఆల్సో.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: ఇఫ్ యూ లైక్ ఇట్ ప్రాక్టీస్ ఆల్ అలోన్ యువర్సెల్ఫ్.
1: నువ్వు మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of
1: me. నేను పాడాలి స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కర్ణ కఠోరంగా ఉంటుంటారు.
0: But if everyone has got desire that I should sing in front of Swami, one cannot listen.
1: కనుకని భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం.
0: Therefore, it is only music that attracts God and makes our
1: శబ్ద ప్రమాణము.
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వము లోపల
0: the nature of God
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో
0: in this దర్శన న్యాయ
1: ఇంకా ఎన్నియో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటివి ఎన్నియో ఉంటున్నవి.
0: There are lots of things needed for human life.
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి
0: clarifying all doubts
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
0: మేకింగ్ అవర్ హార్ట్ ఎక్స్టాటిక్
1: వికసింపజేసి ప్రకటింపజేసి
0: మేనిఫెస్టింగ్ అండ్ దెన్ blossoming
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ న్యాయ.
1: ఈ న్యాయ వైశేషిక
0: న్యాయ వైశేషిక
1: యోగ
0: యోగ
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శనం
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు.
0: ఇఫ్ యూ లిజన్ వన్స్ అండ్ అండర్స్టాండ్ క్లియర్లీ నథింగ్ యూ నీడ్ టు డూ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే ఈ యొక్క షడ్దర్శనములంతా కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శన
1: సృష్టి యొక్క రహస్యాన్ని నిరూపించి ప్రబోధించి ప్రచారం సలిపి ఆనందాన్ని అందించినటువంటివి.
0: ప్రూవ్ పబ్లిసైజ్ టీచ్ ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
1: కనుక విద్యార్థులు ఈ భారతీయ వాంగ్మయము కూడాను కొంతవరకు అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ లిటరేచర్.
1: భారతీయ వాంగ్మయములంతా కూడాను ఏమీ తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలము బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం.
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్. దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ స్ట్రీట్ డాగ్.
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ అండర్స్టాండ్ ఐఎమ్ నాట్ అన్ అనిమల్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ వి షుడ్ హావ్.
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: సెయింట్స్ ఎక్స్పెరిమెంటెడ్, ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ది ఎసెన్స్.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
0: షడ్దర్శనస్ ఆర్ దట్ నెక్టర్ అమృత గివెన్ టు అస్.

భక్తి లేనిచో భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్భక్త కన్నా. భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్త పరుడగు

0: సాయి మాట సకల సౌభాగ్యముల మూట, సాయి మాట సకల సౌభాగ్యముల మూట, సాయి దృష్టి పారిజాత వృష్టి, సాయి చేయి తల్లి ప్రేమ లోపల సాయి, సాయి సాయి చేయి తల్లి ప్రేమ లోపల హాయి, ఉన్న మాట తెలుపుచున్న మాట
1: డివోషన్ టు గాడ్.
0: సాయి మాట సకల సౌభాగ్యముల మూట, సాయి మాట.

0: ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: సాయి'స్ వర్డ్ ఈజ్ ది బండిల్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్ బ్లిస్. సాయి'స్ విజన్ ఈజ్ ఎ డివైన్ విజన్ విచ్ విల్ ఎలివేట్ యూ. సాయి'స్ హ్యాండ్ gives you mother's love and gives you the happiness which you get in mother's love. This is what I tell you as the truth that exists.
0: Karpurembu telupu, karpurembu telupu, kamadhenu telupu, చుక్క తెలుపు హంస రెక్క తెలుపు, కర్పూరంబు తెలుపు కామధేనువు తెలుపు, చుక్క తెలుపు హంస రెక్క తెలుపు, అందమైన సాయి మందహాసము తెలుపు.

0: Camphor is white. The desire-giving cow, Kamadhenu, is white. The star is white. The wing of the swan is white. The smile of the beautiful Sai is white. This is the truth which I am telling you. The path of Sai is the path of truth.
1: Prema Swarupulara. Pushti, Mariyada, Pravahamu. Ani, Jeevulu Moodu Vidhamula Entity Varunnaru.
0: The Jeevas are of three kinds. Sushti, Mariyada, Pravaha.
1: Pushti Jeevulanaga, Tamu Yetti Purushattamu Cheyakapoyinappatikini, సత్కర్మలతోనూ సదాచారం వల్లను సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహములకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు.
0: ది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ పుష్టి, ఆల్దో దే డూ నాట్ పెర్ఫార్మ్ ఎనీ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ పురుషార్థాస్, యట్ బై గుడ్ వర్క్, బై గుడ్ కాండక్ట్ అండ్ బై doing good deeds, they earn God's grace and God's love.
1: Intiye kaadu Ishwara premaku kudanu samipulavutuntaru.
0: Not only this, they become close to Ishwara's prema or love.
1: Daivamu vatti varini premistu untadu.
0: God loves such people.
1: Ee premaku moola karanamu premane karanamu.
0: For this God's love is responsible.
1: ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవాల్సి వస్తుంది.
0: వీ హ్యావ్ టు గెట్ లవ్ త్రూ లవ్.
1: ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటారు.
0: ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే హిస్ లవ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మెటీరియల్స్.
1: కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పదార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటారు.
0: బట్ ది లవ్ ఇన్ ఎ పర్సన్ హూ ఇస్ కేటగరైజ్డ్ యాస్ పుష్టి, హీ విల్ బి ఆఫ్టర్ డివైన్ అండ్ స్పిరిచువల్.
1: వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడా ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది.
0: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది కాండక్ట్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది విజన్ ఆఫ్ సచ్ పీపుల్ ఆల్వేస్ లవ్ ఆఫ్ గాడ్ ఇస్ సీన్.
1: తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు.
0: ది గోపికాస్ బిలాంగ్ టు దట్ కేటగిరీ.
1: అట్టి వారిని యాస్తికులు అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: సచ్ పీపుల్ హావ్ ఆల్సో బీన్ కాల్డ్ యాస్తికాస్.
1: వారు అనేక పర్యాయములను కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.
0: మెనీ టైమ్స్ దే యూస్ టు ప్రే టు లార్డ్ కృష్ణ.

0: చింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగలిగే. సర్వము ప్రేమమైనటువంటిది వారి జీవితము.
1: Their life was full of prema or love. They used to pray to the Lord, asking him to sing on his murali, play on his murali, so that their fields of their hearts, which are bereft of love, have the seeds of love and have raindrops of love, and love may flow as rivers of love. This was what they were praying to the Lord.
0: Kanukani, pushti jeevulu yokka tattvamu premamayamainatundi jeevitamu.
1: This is the reason why the aspect of people who are called the pushti people, that
0: is attivaru jagattunaku sarva samanyamainatundi vyaktuluga gochistuntaru.
1: Such people appear to the world as if they are quite ordinary people.
0: వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు.
1: డివోషన్ అండ్ దేర్ డిజైర్ అటాచ్మెంట్ డస్ నాట్ అపియర్ ఇన్ ఎనీ
0: జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి.
1: దిస్ ఇస్ సమ్ సీక్రెట్ క్వాలిటీ విచ్ కమ్స్ బికాస్ ఆఫ్ ది గుడ్ దే హావ్ డన్ ఇన్ దేర్ ఎర్లియర్ లైఫ్.
0: అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు.
1: God comes close to such people, gives them prosperity and bliss, and gets them near him.
0: Inka mariyada jeevulu ani rendu varu.
1: The second category have been called mariyada.
0: Varu bhagavantuni aaradhana salputu vedadhyayanamulu cheyutu shastra padanalu salputu aneka vidhamulaitundi purushartamulu varu chestu untaru.
1: While praying to God and while studying the Vedas and the Shastras, they will be performing the various prescribed purushartas.
0: వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు.
1: దీస్ ఆర్ పీపుల్ హూ లవ్ గాడ్.
0: కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు.
1: ది డిఫరెన్స్ ఈస్ దోస్ బిలాంగింగ్ టు ది ఫస్ట్ కేటగిరీ పుష్టి ఆర్ బీయింగ్ లవ్డ్ బై గాడ్.
0: ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హూ ఆర్ లవ్డ్ బై గాడ్ అండ్ పీపుల్ హూ లవ్.
0: మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది.
1: Although there is love in us towards God, if God has no love to us, our love will become useless.
0: మనం ఇటువైపున త్రిప్పి నంబర్ త్రిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండో వాడు దానిని ఎత్తకుంటే మనం ఎన్ని పర్యాయం చేసి కూడాను ప్రయోజనం ఉండదు.
1: On one side, although we dial the telephone, if the man at the receiving end does not lift the telephone, there is no purpose in your dialing.
0: అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకుని నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఇఫ్ ఆల్వేస్ యూ లుక్ ఎట్ యువర్ లవ్ అండ్ మేక్ ఎ యార్డ్ స్టిక్ ఆఫ్ యువర్ ఓన్ లవ్ అండ్ డూ నాట్ రికగ్నైజ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ రివార్డెడ్ బై గాడ్, దట్ విల్ నాట్ గివ్ యూ ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ లవ్.
0: నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు.
1: గాడ్ విల్ నాట్ లవ్ యూ బికాస్ ఆఫ్ ది పూజ.
0: నీవు చేయు ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు.
1: గాడ్ విల్ నాట్ బి క్లోజ్ టు యూ ఫర్ యువర్ ధ్యాన.
0: నీ హృదయం యొక్క పరివర్తన ఎందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవటానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ టు గెట్ గాడ్ క్లోజ్ టు యూ బై ది ట్రాన్స్ఫర్మేషన్ విచ్ యూ బ్రింగ్ అబౌట్ ఇన్ యువర్ మైండ్.
0: ఈ శ్రవణ మనన నితి ధ్యాసములు అన్ని కూడాను భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: ఆల్ ది శ్రవణ మనన నిధి ధ్యాసన లిసనింగ్ టు గుడ్ థింగ్స్ ఆర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వరల్డ్లీ ఎలివేషన్.
0: హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము.
1: క్లీన్ హార్ట్ ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ బి లవ్డ్ బై గాడ్.
0: దయగల మందిరం దయగల హృదయమే దైవ మందిరము.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ది హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకని సద్భావములు సద్గుణములు సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవునో ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు.
1: A compassionate heart is the temple of God. So in man, only when good conduct and compassion and belief and faith in God prosper, then...
0: Kanuka, enta vedadhyayanam chesinappatikini, enni shastramulu pathinchinappatikini, enta vidyavantudainappatikini, hudaya parishuddhamu lekundina, anni kudanu kevalamu oka kutrikamainatundi, kutrimamainatundi oka jeevitanga roopandimpa chestundi.
1: However much you may study the Vedas and the Shastras, and whatever education you may have, if there is no purity of heart, all this learning will appear to be artificial.
0: Kanukani, chittasya shuddhiye karmaha ani shastram bodhinchindi.
1: The Shastras have taught us that the cleansing of your own heart is the real work.
0: చిత్తశుద్ధి అన్నింటికి అత్యవసరము.
1: Cleansing of one's chitta is necessary for all other
0: things. చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, పాకశుద్ధి లేని బాండమేల.
1: What is the use of making Shiva Puja if your chitta is not clean? What is the use of practicing anything if there is no purity in your heart?
0: ఈ విధముగా హృదయ పాత్రను మనము పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనము చేపట్టాలి.
1: In this manner, in order to cleanse the vessel of your heart, you will have to undertake good work and good conduct.
0: గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనము.
1: We perform japa for hours and hours.
0: దినములు దినములు ధ్యానము సల్పుతుంటాము.
1: We perform jhana day after day.
0: కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు.
1: But he does not know whom he is meditating as.
0: ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు.
1: He does not know what name of the Lord he is in japa.
0: దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరం లేదు.
1: For one who has recognized the nature of God as truth, there is no need for japa or jhana.
0: Nijamuga daivamu tana yokka swaroopamai untunnadi.
1: Truly God is in his own form.
0: Tana yokka nija sattvame daivattvamu.
1: His own true aspect is divinity.
0: Kanukane vyaktitvam yokka swabhavamunu gurtinchadaniki prayatninchetunti sadhanle ee japa tapadi yoga nishtalanniyu.
1: In other words, the recognition of the natural state of the individual himself, that is the basis of the japa and jhana.
0: Swabhavam.
1: Swabhava, which means the natural.
0: Anaga emti manavuni yokka swabhavam ani manam artham teesukuntuntam. Manavudu edo konni laukikamainatundi yokka chintalu yendu munigi laukikamainatundi charyalu yendu palgoni తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అది ఏ స్వభావం అనుకుంటున్నాం.
1: We generally think that the word swabhava means the natural state of man and man's daily routine and man's involvement in the world, because that is common, we think that is swabhava.
0: Kingdom of heaven లో కూడా మీరు చూసి ఉంటారు.
1: You might have seen it in the kingdom of heaven as well.
0: ఒక fisherman నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు పీటర్ అనేటువంటి వాడు.
1: వన్ ఫిషర్మెన్ బై నేమ్ పీటర్ వాస్ ఆల్వేస్ స్పీకింగ్
0: వెరీ లౌడ్. వాడు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటాడు.
1: హిస్ బ్రదర్ సెడ్ దట్ ఈస్ హిస్ నేచర్.
0: కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు కాదు.
1: బట్ టు క్రై లౌడ్లీ ఎవ్రీ టైమ్, ఇస్ దట్ మ్యాన్స్ నేచర్?
0: నిత్య జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చు, కానీ తన స్వభావం కాదది.
1: To shout every time may be his nature, which has promoted in his daily life.
0: Oka pillavadu edustuntadu,
1: a child will be crying.
0: Yechadam vaani swabhavam antuntam manam.
1: We think that crying is the nature of a child.
0: Kaani yechadam manavuni yokka swabhavam kaadu, aswabhavam.
1: But crying cannot be the nature of man. It is really contrary.
0: Oka chinna udaharanam.
1: There is one small example.
0: Manam bazaarlo ekkadaina nadustu vellutunte daarilo evaro gattiga edustu untaru.
1: When we walk in the bazaar, we find some person crying loudly.
0: వాని దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖమునకు కారణం ఏమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు.
1: Looking at this crying man, everyone who meets him will ask him, what is the reason for your crying?
0: ఈ ప్రశ్నలకు కారణం ఏమిటి?
1: What is the reason for this question?
0: మానవుడు ఏడ్చటం అనేటువంటిది స్వభావం కాదు.
1: Man crying is not natural to him.
0: అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తుంటాడు.
1: The basis for this question is, why is this unnatural state of crying is at possession of this man? So everyone asks a question.
0: అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు.
1: In the same path, another individual will be happy and will be exuberant.
0: కాని అట్టివారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చటం లేదని ప్రశ్నించరు.
1: Looking at such person, nobody will ask the question, why are you not
0: స్వభావము?
1: To be happy is nature.
0: అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావము.
1: In the same manner, pushti to a man by which he earns the grace of God, this is the nature of man.
0: Anaga idi atma trupti nimittamai jarigeetvanti aneetvanti yokka margam nandu English nandu kodanu consciousness follow cheyamantunnaru.
1: This means nature of man is to follow his consciousness, to do something which will give his self satisfaction.
0: Kanukani nee consciousness ni follow cheyatam aneetvantidi nee atma tattvanni ni anusarinchetvantidi nee sahajam kaani బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించడం అనేటువంటిది నీ సహజం కాదు.
1: Thus, to follow your consciousness and to do what your atma dictates is your nature, but to do follow the external appearance is not your nature.
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మ తృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి.
1: So whatever work we do, we have to ask the question, is this work satisfying our atma?
0: నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి.
1: We must make the discrimination, if I do this work, will it give me satisfaction or to the world?
0: జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు.
1: You do not have
0: తృప్తికై నీవు పాటుపట్టాలని ప్రయత్నించాలి.
1: You do not have to care for the fact whether the world approves it or disapproves it, but you have to care for whether you
0: ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారములన్నీ కూడా నువ్వు కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి.
1: All the blame and praise which comes for this world are like passing clouds.
0: మనము చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరి కొంతమంది చెడ్డ అంటుంటారు.
1: For every work that we do, some people say it is good, others say it is bad.
0: ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కానీ మనసు యొక్క తత్వం కాదు.
1: These words of good and bad are only magical words, but they are not the true spirit of
0: the mind. కనుక రెండింటిని నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి.
1: Without caring for both, you must follow the consciousness and your atma.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది.
1: Individuals who follow such a path are called pushti jivas.
0: ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు.
1: The third category may be called the ప్రవాహ జీవ.
0: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరమునందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు.
1: దీస్ పీపుల్ గెట్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వరల్డ్లీ బిజినెస్ అండ్ దే గెట్ ఇమర్స్డ్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ దే ఆర్ డ్రాన్ ఇన్ టు ది స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అండ్ టు ది వరల్డ్ విండ్ ఆఫ్ లైఫ్ అండ్ దే హ్యావ్ నో థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ అండ్ దే విల్ బి బోర్న్ డై రీబోర్న్ అండ్ డై అగైన్.
0: ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరము కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు. ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటుంది. ఒక్క స్థానంలో ఉండటం వీలు కాదు.
1: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రవాహ స్ట్రీమ్ మీన్స్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఆల్ ది టైమ్. దేర్ ఇస్ నో స్టేషనరీ వాటర్ ఫ్లో.
0: ఏనాడు అంత్యము?
1: వేర్ ఇస్ గోయింగ్ టు ఎండ్?
0: ఎక్కడ దీని గమ్యము?
1: వాట్ ఈస్ ది డెస్టినేషన్ ఆఫ్
0: ఈ ప్రవాహం? ఎందుకు?
1: వాట్ ఈస్ ది స్ట్రీమ్ ఇంటెండెడ్ ఫర్?
0: మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చున్నది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేనిని సాధించగలదు?
1: ఇఫ్ మ్యాన్స్ లైఫ్ ఇస్ సచ్ దట్ ఇఫ్ టు డై టు బి బోర్న్ అగైన్ అండ్ ఇఫ్ యు ఆర్ బోర్న్ టు డై అగైన్ దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్స్ లైఫ్ కెన్ అచీవ్?
0: ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము.
1: ప్రేమ స్వరూప
0: ఇది సత్యాన్ని గుర్తించాలి.
1: ప్రేమ స్వరూప వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీ ఆర్ బోర్న్ సో దట్ వీ మే నాట్ బి బోర్న్ అగైన్.
0: తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి?
1: ఇఫ్ వీ ఆర్ టు మేక్ ది అటెంప్ట్ డ్యూరింగ్ అవర్ లైఫ్ నాట్ టు బి రీబోర్న్ అగైన్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హావ్ టు డూ?
0: ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీ ప్లాంట్ హ్యాస్ టు స్ప్రౌట్ దేర్ హ్యాస్ టు బి ఎ సీడ్.
0: అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పమైనటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఇన్ us దేర్ ఆర్ సీడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజైర్స్ దిస్ సీడ్ విల్ అగైన్ గివ్ బర్త్ టు అనదర్ లైఫ్.
0: కనుకనే ఇది సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణా ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: So that if in our life we have to be bereft of sankalpas, gradually we must diminish the desires.
0: ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి?
1: ఇన్ వాట్ మేనర్ కెన్ వి రిమూవ్ అవర్ డిజైర్స్?
0: దీనికి ఆధారం ఏమిటి?
1: వాట్స్ ది బేసిస్ ఫర్?
0: ఆశ నిరాశ మధ్యలో మానవత్వం ఎంత కృంగి కృషించి కుళ్ళిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ వన్స్ లైఫ్ ఇస్ కంప్రెస్డ్ బిట్వీన్ ఎ డిజైర్ అండ్ ల్యాక్ ఆఫ్ డిజైర్.
0: దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి.
1: ఆల్దో గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ పవర్స్, యట్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ అవర్ డిస్క్రిప్షన్ అండ్ ఫర్ అవర్ స్పిరిచువల్ పాత్ దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ పవర్స్ టు గాడ్.
0: మొదటిది పరాశక్తి.
1: The first one can be called Parasakti.
0: Rendavadi Aparasakti.
1: The second one can be called Aparasakti.
0: Moodavadi Avidyasakti.
1: The third one is Avidyasakti.
0: Parasakti anaga Vishnu Sakti ani artham.
1: Parasakti is Shakti relating to the Vishwa or the world.
0: Vishnu.
1: Vishnu Shakti.
0: Vishnu anaga emi sarvavyapakatvamainatundi Shakti Parasakti.
1: The word Vishnu can be explained by saying it is present everywhere.
0: Kani Parasakti ante emito anetundi arthanni gurtinchukoleka ye kalino ye ammano ye lalitano pettukoni Parasakti Parasakti ani prarthistuntunnam. Ee aakaramulu kaadu Parasakti.
1: Not
0: nirakara sambandhamainatundi yokka sarvavyapakatvamainatundi yokka Shaktiye Parasakti.
1: Not understanding the full meaning of this Parashakti, the omnipresent Shakti, we have some form of a goddess and we pray, calling it Parashakti.
0: Inka Aparashakti anaga Chetragnuni yandu nivasinchetuvanti yokka Chaitanya Shaktini Aparashakti.
1: Aparashakti can be described by saying that is the Shakti which resides, the living force which resides in the Kshetragna.
0: Anaga Aparashakti anaga పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి.
1: అన్లైక్ పరాశక్తి విచ్ హ్యాస్ టు బి రిగార్డెడ్ అస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ బీయింగ్ ఆమ్నిప్రెజెంట్, అపరాశక్తి ఈజ్ వన్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు ఎన్ ఇండివిజువల్ ది లివింగ్ ఫోర్స్ ఇన్ ది క్షేత్ర ఆర్ ది హ్యూమన్ బాడీ.
0: పరాశక్తి అనగా సమస్తి శక్తి పరాశక్తి.
1: Parashakti is the totality of power.
0: Aparashakti anaga vyashti shakti aparashakti.
1: Aparashakti is the individualized shakti.
0: Kanuka aparashakti anetunte danini ye vidhanga manam pilustuntunnam antunte idi kevalamu aatma shakti leka jeeva shakti ani pilustunnam.
1: Aparashakti has also been called by us as confined to a jeeva, jeeva shakti or the aatma shakti.
0: Inka avidya shakti.
1: The third one is avidya shakti.
0: Avidya shakti anaga కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిచారములు ఎందు పరిసరములు ఎందు కొన్ని పనుల ఎందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకుని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది.
1: అవిద్యాశక్తి ఈజ్ రిలేటెడ్ టు ఇల్యూషన్ ఆర్ మాయా బై విచ్ మ్యాన్ గెట్స్ ది స్ట్రెంగ్త్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హ్యూమన్ లైఫ్.
0: అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
1: ది కెపాసిటీ ఆర్ ది శక్తి టు డూ వర్క్ ఇన్ ది బిలీఫ్ ఇన్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ది హ్యూమన్ బాడీ అండ్ దట్ ది హ్యూమన్ బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సర్వ్. దిస్ ఈస్ అవిద్యాశక్తి.
0: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి చేరినటువంటిది.
1: అపరాశక్తి కమ్స్ ఫ్రమ్ యువర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ జీవ అండ్ నాట్ ది బాడీ.
0: పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి.
1: పరాశక్తి రిలేట్స్ టు ది ఆస్పెక్ట్ వేర్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బ్రహ్మన్.
0: అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి.
1: దీస్ త్రీ శక్తిస్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ అహం దేహాస్మి, అహం జీవాస్మి, అహం బ్రహ్మాస్మి, ది బాడీ అండ్ ది మైండ్ అండ్ ది బ్రహ్మన్.
0: కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగభాగ్యములు అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం.
1: ఆల్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫీలింగ్ హూ యూఆర్ ఎ వాటర్ బబుల్ దట్ యూ ఆర్ ది బాడీ అండ్ దట్ ది బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది కంఫర్ట్స్ దట్ యూ గివ్ టు యువర్ బాడీ ఇన్ దట్ ఇల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ది అవిద్యాశక్తి.
0: కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాము.
1: పరాశక్తి హ్యాస్ ఆల్సో బిన్ కాల్డ్ ది జ్ఞానశక్తి.
0: అపరాశక్తిని బలశక్తి అన్నారు.
1: అపరాశక్తి ఇస్ బలశక్తి.
0: ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు.
1: అవిద్యాశక్తి కెన్ బి కాల్డ్ క్రియాశక్తి.
0: జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు?
1: దీస్ త్రీ కేటగిరీస్ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి. హూ ఇస్ ది సబ్జెక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ?
0: జ్ఞానం ఉండినప్పుడే బలం ఏర్పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ జ్ఞాన ఆర్ విజ్డమ్ యూ కెన్ గెట్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: బలం ఉండినప్పుడే క్రియను ఆచరిస్తాం.
1: వెన్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ బల యూ కెన్ డూ ఎ వర్క్.
0: కనుక ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం.
1: in all these three, what is the very base, and that is jnana.
0: Itti jnanamunu manam anubhavinchinappudu poninappudu leka praptinchinappudu nana devatu kaivalyam.
1: When you
0: ade mana yokka jeevitam yokka paramaasayamu ade paramavadi ade mana dheyamu.
1: When you reach this stage of wisdom or jnana, then we can say you have reached the destination of your life. That is the end to which you have to go.
0: Kanukane daivattam aneetvanti yokka jnanamu kaani లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: Whether it is the strength which comes from wisdom and divinity, or whether it is the strength comes to you as an individual jiva, bala or physical strength, or the desire to do work with your body, all these three are in a human being
0: కనుకనే
1: together.
0: త్రిగుణ స్వరూపుడు త్రిగుణాత్మకమైనటువంటి తత్వము త్రికాలాతీతమైనటువంటి యొక్క దైవత్వము ఈ మూడింటికి మూల స్థానము మానవుని యొక్క దేహమే.
1: దట్ ఈస్ వై దిస్ ట్రిప్లెట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆత్మ అండ్ బాడీ అండ్ మైండ్ హ్యావ్ ఆల్ బీన్ కాల్డ్ ది బేసిస్ ఈస్ ది హ్యూమన్ బీయింగ్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: God does not exist as a separate entity outside you. God exists in you, in your body.
0: పాపమనగా వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin is not something which is outside you in the rest of the world. Sin is closely connected with the work that you do.
0: పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావ కర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము.
1: The ability to discriminate between permanent and impermanent.
0: ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు?
1: What is permanent, what is impermanent? Who is it that has to decide?
0: నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము.
1: Your internal consciousness is the main witness for this.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు.
1: Mind is able to travel with a very large speed.
0: ఇది ప్రదేశము చెంతకు పోతున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి.
1: We can ask the question, when the mind travels, is the mind going to the place where it goes, or is the mind bringing that destination to itself?
0: నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి.
1: If you look at this carefully and in depth, the mind is not going to that place. The mind is making that place come to it.
0: Manamu manasu prayanam chestundadeni bhavistunnamu. Idi chala porapatu.
1: We think that the mind is traveling, but this is wrong.
0: Meeru Bangalore lo car lo bayalu deri prayanamai vastunnaru.
1: You start in a car in Bangalore and you make the journey.
0: Gokulam daggariki vacheteppatiki putra puttapatti daggariki vachindi anukuntunnamu.
1: When you near Gokulam, you tell yourself Puttaparthi has come very close to you.
0: Puttaparthi nee daggariki raaledu, neeve Puttaparthi daggariki vachavu.
1: Puttaparthi has not come close to you, you have come close to Puttaparthi.
0: Prayanam chesindeetvantidi kevalamu oka jadamainatvanti yokka vastuvule prayanam chestu vastunnayi kaani manasu chaala vegamto pothundadani anukuntunnam. Ee yokka bhavanni manam kontha varaku maarpu chesukovali.
1: What is traveling and moving here are the lifeless items, but we think that the mind is traveling.
0: పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం.
1: Because of our desire for various material things, at all times we are bringing those
0: పదార్థముల యొక్క వాంఛనే మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థము ఈ మనసును సమీపించం.
1: If we can control to some extent our desire for materials, those matter will not come to our mind.
0: దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది వేదాంత హస్ సెడ్ దట్ యువర్ మైండ్ అలోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బాండేజ్.
0: ఈ మనస్సు నిరంతరం కూడా నువ్వు మనస్సు అనగా ఏమిటి?
1: This mind which we talk of, what is it?
0: Mananamu chesetuntide manasu.
1: That which thinks is the mind.
0: Sankalpa vikalpaatmakam manaha annadi shastram.
1: The mind has been defined as the conglomeration of desires and sankalpa.
0: Ee sankalpa vikalpalu deni valla kalugutundadi?
1: How, what gives rise to these sankalpas?
0: Ye padartham painanu ye vishayam painanu ye vyakti painanu manaku amitamaina tuntiyoka vaanchalu undatam chetane ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ అవర్ ఇంటెన్స్ లైక్ అండ్ అటాచ్మెంట్ టు ఐదర్ సమ్ పర్సన్ ఆర్ టు సమ్ మ్యాటర్ దట్ దిస్ మైండ్ గివ్స్ ఇట్ అ ఫార్మ్ అండ్ అపియర్స్ టు బ్రింగ్ గో క్లోజ్ టు ఇట్.
0: కనుకని మనస్సును ఇట్టి పదార్థములపైనను విషయములపైనను వ్యక్తులపైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపున మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ దట్ యువర్ మైండ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు ఎన్ ఇండివిజువల్ ఆర్ టు ఎ మెటీరియల్ థింగ్, ధ్యాన ఆర్ గాడ్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ యాజ్ అ సాధన టు టర్న్ యువర్ మైండ్.
0: ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు.
1: దోస్ హూ టీచ్ దిస్ పాత్ ఆఫ్ ధ్యాన ఆర్ మెడిటేషన్ దే ఆర్ మెనీ టుడే ఇన్ ది వరల్డ్.
0: కానీ ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి?
1: But these people who either teach jhana or practice jhana or demonstrate jhana, what kind of strength should they have?
0: Nimita vidhi enu okati untundadi.
1: There is what is called a regulation which has been established.
0: Apara vidhi enu rendu untundadi.
1: The second regulation is apara vidhi.
0: Paripurna vidhi enu moodu okuntundadi.
1: The third state is paripurna vidhi.
0: Ee apara vidhi aneetundi emiti?
1: What is the meaning of the apara vidhi?
0: ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి.
1: Those who teach this method of apara vidhi must be very good people.
0: ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు.
1: Those the individual should not be allowed to enter any other path except the most important one and except that is most suitable for that purpose.
0: Jeevitam yokka parama rahasyanni gurtinchi andulo anubhavinchi aanandinchi anyunaku bodhinchetunte vyaktiga untundali.
1: These individuals must be such that they have complete recognition of the secret of life and that they have understood it and lived in that.
0: Idi పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ది శాస్త్రస్.
0: అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి?
1: విచ్ మీన్స్ వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ లైఫ్ విచ్ మ్యాన్ హ్యాస్ టు లీడ్.
0: విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ టు గివ్ అప్.
0: ఈ రెండింటినీ కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయమును విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు.
1: To some extent, discuss these things and recognize what is it that man has to give up and what is it that man has to accept and to prescribe them, this is called the niyama vidhi.
0: Paripurna vidhi anaga okka pani cheppite aa paniki aneka rakamulainatundi panulu kudanu cheyavalasi untuntadi.
1: Paripurna vidhi may be explained by saying if you are given a task, the fulfillment of that task will require doing many other ancillary things as well.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: భోజనము తయారైంది అంటే ఏమి దీని అర్థం?
1: ఇఫ్ ఇట్ ఇస్ సెడ్ దట్ యువర్ మీల్ ఈస్ రెడీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
0: అనగా కాలహరణము చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూములో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం.
1: ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ విదౌట్ వేస్టింగ్ టైమ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ టేకింగ్ ది ఫుడ్, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ కమ్ టు ది డైనింగ్ రూమ్.
0: ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు.
1: Not only this, we can give several examples to explain.
0: ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం.
1: Today we want to arrange a tea party.
0: కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి.
1: Just by wanting to organize a tea party, you cannot have it. You
0: will need to ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపాలను సర్కొల్లాలి.
1: You have to collect so many ancillaries which are required for the tea party.
0: ఇవన్ని చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి.
1: After collecting all these ingredients, you have to prepare your table, your cups, your saucers.
0: ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ.
1: This final objective of a tea party is something which is a conglomeration of all these ancillary tasks.
0: అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు.
1: If you want to take your meal, immediately food is not going to come to your table.
0: దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు.
1: Many things have to be collected, they have all to be put together, cooked and prepared, and all the necessary work has to be done before you can have your meal. In this manner, the kriya shakti and the jnana shakti, all that has to be put together. This is the final name for the shakti which we are describing.
0: ఈ ఆహారమును చేసేటువంటిది క్రియాశక్తి.
1: The work that you do in preparing the food can be called kriya shakti.
0: ఈ చేయబడించేటువంటి యొక్క దేహ శక్తి, ఇది బలశక్తి.
1: The ability to do all that work by your body can be called the balashakti.
0: ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి.
1: In what manner can we achieve this destination is called the జ్ఞానశక్తి.
0: కనుక జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని.
1: The combination of జ్ఞానశక్తి, క్రియాశక్తి and బలశక్తి will be described as పూర్ణ విధి.
0: ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి.
1: In this Purnavidhi, one has to have no defect, one has to be totally
0: Purnamada, Purnamidham, Purnat Purnamudachyate annadu.
1: This has been described by saying Purnamadam Purnamidham, that is complete and total, this is complete
0: Purnamunchi Purnam tiste migilinadi Purname, tisinadi Purname.
1: From an infinite totality, if you remove another infinite totality, what remains? Many times I have given you an example for this.
0: Manam oka kottuku poyi ఒక మనము బెల్లం తీసుకున్నాము.
1: వీ గో టు ఎ షాప్ అండ్ వీ టేక్ ఎ మౌండ్ ఆఫ్ జాగరీ.
0: ఈ మనము బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి.
1: దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ ఈజ్ ఎ హ్యూజ్ బ్లాక్.
0: ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేసాము, కాఫీలో వేసాము, కాఫీ చేసుకున్నాము.
1: We take this mound of jaggery home and take a small bit out of it, put it in coffee.
0: ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగిలిపోలేదు.
1: Because we have taken a small bit from this total rock,
0: mudda yokka pramanam taggindi kaani deeni yokka madhuryam yokka ruchi yokka balamu e maatramu taggaledu.
1: The quantity of jaggery has come down, but the quality of sweetness has not been decreased.
0: Ee mukkalo ye vidhamainatundi teepu unnado aa muddalo kudano adhe teepu untundi.
1: The same sweetness that is present in this bit of jaggery is also present in the big rock.
0: Ee mudda mukkalo ye teepu untundado coffee lo kudano adhe teepu untundi.
1: The same sweetness which is present in the big rock and the small bit is present in coffee.
0: Ee gunam aneetundi teepu yokka gunamu sarvatra purnangane untundadi.
1: This quality of sweetness is totality in the beginning and totality in the end also.
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి.
1: This is what is meant by saying.
0: అది పూర్ణమే, ఇది పూర్ణమే, అది పూర్ణమే.
1: That is total and infinite, this is total and infinite, and what remains?
0: ఈ పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు.
1: This totality, where does it exist? It is in quality and not in quantity.
0: కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణం మత పూర్ణమిదం వాటం, అది ఇది రెండు కూడా పూర్ణమి.
1: వాట్ ఈస్ మ్యాన్స్ క్వాలిటీ? దాట్ ఈస్ ఇన్ఫినిట్, దిస్ ఈస్ ఇన్ఫినిట్, బోత్ ఆర్ ఇన్ఫినిట్.
0: కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం.
1: So when we say that man has to become a total personality, we mean that the guru is the only total personality.
0: మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు?
1: When does man become total?
0: మరణించిన తర్వాత పరిపూర్ణతమా? కాదు కాదు.
1: We do not become total after death.
0: జీవితమునందే పరిపూర్ణుడు కావాలి.
1: One has to attain this totality only during
0: సజీవులయందే పరిపూర్ణం నీ పెట్టాలి.
1: One should exhibit this
0: గుర్తించాలి.
1: Totality. One should recognize this in living people.
0: పరిపూర్ణతను మనం వరించాలి.
1: We should accept totality.
0: పరిపూర్ణతను మనం భ్రమించాలి.
1: We should also think of it.
0: పరిపూర్ణములో నివసించాలి.
1: We should live in that.
0: పరిపూర్ణులు కావాలి.
1: We must become total.
0: పరిపూర్ణ ప్రేమ యందే పరిపూర్ణత్వం ఉంటుండాలి.
1: It is only in the totality of love.
0: ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషం ఉండుటకు వీలు కాదు.
1: Where there is love, there cannot be hatred.
0: కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని, సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ టోటల్ లవ్, వీ హావ్ టు ఎంటర్ దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఈనాటి సాధకుని యొక్క పరిపూర్ణత్వం కానీ, ప్రసన్నత్వం కానీ, ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాము. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక జానము రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు. జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషు సర్వత్ర ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుండి బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగు పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలములు ఎందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? మూడు కాలములు ఎందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు ఎందు కూడాను యోగి కావాలి. ఓ
1: ది కైండ్ ఆఫ్ టోటల్ లవ్ దట్ వీ సీ టుడే ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ ధ్యానా. When a man sits in dhyana, he smiles as if he is posing for a photograph. As soon as he comes out of the dhyana, he becomes very angry, either with the servants or with his wife, and all his smile has disappeared altogether. The kind of dhyana and the smile which we should have should be at all times and under all circumstances, one should smile, one should show love and not give place to hatred at all.
0: Divyatma Swarupulara, ee naadi aastikatva mantra kudanu వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు తేలిపోతుంటున్నారు.
1: దివ్యాత్మ స్వరూపస్ టుడే ది ఫెయిత్ అండ్ బిలీఫ్ హావ్ ఆల్సో బికమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్.
0: దైవత్వం అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా ప్రార్థన సల్పుతున్నారు.
1: Without recognizing God and divinity in any manner, they are performing prayer.
0: తాను దైవము స్థాయికి చేరాలి కాని దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు.
1: Man should reach the heights of God, but God should not be pulled down to the level of man.
0: ఏ పవిత్ర క్షేత్రమును దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటాడు.
1: వాట్ ఎవర్ పిల్గ్రిమ్ సెంటర్ వన్ మే గో టు, దేర్ ఆల్సో ది పిల్గ్రిమ్ ఇస్ ఓన్లీ ఎంటరింగ్ సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్.
0: ఈ వ్యాపారం ఎటువంటిది?
1: వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇస్?
0: ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయం.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్.
0: తిరుపతికి పోతుంటాం,
1: we go to Tirupati.
0: Rameswaram potuntam,
1: we go to Rameswaram.
0: Badri ki potuntam,
1: go to Badri.
0: Amarnath ki potuntam,
1: we go to
0: Kedarnath ki potuntam. Potuntam potuntam dabbunu kharchu pettukoni ee kharchaina dabbanta kuda nu tirigi bhagavantun daggara nunchi teppinchukotaani prayatnam chestuntam.
1: We go to Kedarnath, Badrinath, we spend a lot of money and go on traveling, and we make every attempt to recover all the money we have spent on
0: travel. Hey Srinivasa, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు.
1: We pray to the Lord, oh Srinivasa, I will get back the money I have spent. If in the next week, in the lottery, I will gain a substantial amount of money, I will return to you and I will give my hair as an offering.
0: Nijamuga daivatvanne gina gurtinchinatundi vaadaithe ilanti korakalu kodataniki poonukuntada?
1: Offering such mean hair, we want to get back wealth from God. Truly, if one understands God, will he make such mean desires?
0: Nijamuga itti vaaru daivaniki kuda nu daga chestunnaru.
1: Such people truly are deceiving the God.
0: దైవం నీ వెంట్రుకలు కోరుతున్నాడా, లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా, లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు.
1: Is God wanting to get your hair? Is God wanting to get your offering? Is God wanting to get your wealth? No.
0: దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు.
1: God has always been wanting always to get your unwavering and pure love.
0: అట్టి ప్రేమస్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
1: బై డ్రాగింగ్ గాడ్ హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఇన్ టు సచ్ బిజినెస్ ట్రాన్సాక్షన్, హీ ఈజ్ ఆల్సో ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్ అండ్ టేకింగ్ ది రాంగ్ పాత్.
0: అనేక మంది 99 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు.
1: 99 out of 100 పీపుల్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ.
0: ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: They pray to God only because they want to get some benefit.
0: ఈ ఫలమును ఆశించి వస్తువులను ఆశించి ఫలం క్రియాఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్భక్తులు అవుతారా?
1: Desiring material benefit and praying to God, will they be devotees of God?
0: ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు.
1: They will only be devotees of the material.
0: పదార్థములకు భక్తులుగా మారిపోతున్నారు.
1: They become devotees of matter.
0: నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి.
1: True devotees will want to get only God.
0: నీవే తప్ప ఇతపరం వెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కరిరాజు కొడును కోరాడు.
1: That day, the king of the elephants said, I know no other path except the divine path. Come and save me. I have no other path.
0: ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను పోరాడారు కరిమకరి.
1: When did he offer this prayer? So long as he had his own physical strength, he went on struggling with the crocodile.
0: క్రియాశక్తితో పోరాడాడు, దేహబలంతో పోరాడాడు. ఈ రెండు బలములు పోయేటప్పటికి జ్ఞానబలము ప్రవేశించింది.
1: When the క్రియాశక్తి and the బల, physical strength has all disappeared and vanished, then wisdom dawned on that elephant.
0: ఆనాడే ఈ గజరాజు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు.
1: దట్ డే ది ఎలిఫెంట్ కింగ్ హ్యాడ్ ది విజన్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మనము చేసేదన్ని పూజలు, అన్ని వ్రతములు, అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు.
1: ఆల్ ది పూజాస్ అండ్ ఆల్ ది ధ్యాన విచ్ వి హ్యావ్, వీ షుడ్ ప్రే టు రీచ్ గాడ్ బట్ నాట్ టు గెట్ మెటీరియల్ బెనిఫిట్.
0: కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పేటి గురుడు గురుడు, తండ్రి హరి చేయరుమనేది తండ్రి తండ్రి అన్నాడు.
1: దట్ ఇస్ వై ప్రహ్లాద హెస్ ఆల్సో సెడ్ వాట్ డిస్క్రైబ్స్ గాడ్ ఈజ్ ది రియల్ డిస్క్రిప్షన్ అండ్ ది ఫాదర్ హూ టెల్స్ యూ టు రీచ్ గాడ్ ఈజ్ ది రియల్ ఫాదర్, ది గురు హూ టీచెస్ యూ విజ్డమ్ ఈజ్ ది రియల్ గురు.
0: కనుకని మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలలు త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ వీ పార్టిసిపేట్ ఇన్ భజన్స్, వీ పార్టిసిపేట్ ఇన్ జప, వీ పార్టిసిపేట్ ఇన్ యాగ. వీ షుడ్ క్లియర్లీ అండ్ స్ట్రాంగ్లీ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ఓన్లీ వేస్ అండ్ పాత్ టు రీచ్ గాడ్.
0: భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములు.
1: ఇన్ డివినిటీ భావ రాగ తాళ, that is the thought, the tune and the timing, they should all coincide.
0: Trimurti swaroopam ani kuda nu nirupinchaju.
1: This has also been described as the form of the trimurti.
0: Trimurti anaga emiti? Moodu talalu unnatundi vaadu gani Brahma Vishnu Maheshwarulani manam bhavistunnam kaadu. Vishnu anaga sarvavyapakatvam anaitundi gnana shakti.
1: We think by the word trimurti that there is some form which has got three heads. That is not so. This consists of the omnipresence.
0: Bhavamulu srishtinchetvanti oka kriya shakti e Brahma.
1: The kriya shakti which creates the thought, that is Brahma.
0: Sampurnamainatvanti dehabalamunu andinchetvanti oka eeswarathame bala shakti.
1: That which gives you the total physical strength.
0: Kanukane jnana shakti, bala shakti, kriya shakti ni moodintini ekam chesi neevu prarthana salpali.
1: That is why your prayers and your jhana should consist of harmonizing your three aspects, the jnana shakti, the kriya shakti and the bala.
0: Dinine triputi trigunam tridadakaram trinetrancha triyayudham trijanma papa samharam ekabilvam shivarpanam annaru. Ee tridalam ane tundi yokka bilvam untundi, moodu aakuluga untundi, kaani totamu okkate.
1: The harmonizing of these three types of strength, the jnana shakti, the bala shakti and the kriya shakti, this is represented symbolically by the tridala. Tridala having one common stem, all the three should be harmonized into one.
0: Manamu bilvapatri vestunname kaani bilvapatriga manam tayaru kavatam ledu.
1: We are only using this tridala, the bilvapatri, in our puja, but we are not transforming.
0: Trishulani chustunnamu gaani trishulam yokka tattvanni artham chesukovatam ledu.
1: We are seeing the trident, the trishula, but we do not understand its significance.
0: Anaga jnana shakti, bala shakti, kriya shakti moodinti endukunu okkate aadharamainatundi stambham untundali.
1: The meaning of this is that in the jnana, bala and kriya shakti we should have the same origin and stem.
0: Kanukani ఆధారము ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది కంటెంట్ అండ్ ది కంటైనర్ దట్ ఈస్ ది బేస్ యాజ్ వెల్ యాజ్ ది కంటెంట్స్ దేర్ విల్ బి నో డిఫికల్టీ వాట్స్ ఎవర్ ఫర్ అస్ టు రీచింగ్ ది గోల్.
0: ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి?
1: వాట్ ఈస్ ది కంటెంట్ హియర్ అండ్ వాట్ ఈస్ ది కంటైనర్?
0: ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు.
1: విదౌట్ ది బేస్ ది బేసిస్ కెనాట్ చేంజ్.
0: ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బేస్ ఆఫ్ దిస్ సిల్వర్ వీ కెనాట్ గెట్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ టంబ్లర్.
0: ఈ వెండిని అనేక రకమైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు.
1: దిస్ సిల్వర్ కెన్ బి మేడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్.
0: కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు.
1: ది సిల్వర్ విచ్ ఇస్ ది బేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ కెనాట్ చేంజ్.
0: దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను.
1: This has also been represented by saying
0: nimitta karanam annaru daivatvanni.
1: The divinity has been described as the
0: nimitta karaname lekapothe upadhana karanam ye matram kuda manaku labhinchadu.
1: If there is no basis of divinity, it is not possible for us to get this base for
0: okane ee anninti yokka ekatvanni manamu anubhavinche nimittamai ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని అవలంబించి చిత్తశుద్ధిని కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఫర్ అస్ టు ఎక్స్పీరియన్స్ ది వన్నెస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ షుల్ హావ్ టు టేక్ దిస్ సీక్రెట్ పాత్ బై విచ్ వీ కెన్ క్లెన్స్ అవర్ చిత్త.
0: కృష్ణయ్యర్ చెప్పాడు, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, ఈజ్ ఆమ్ని ప్రెజెంట్.
1: కృష్ణయ్యర్ హెస్ సెడ్ that there is only one religion, that is the religion of love, there is only one caste, that is the caste of humanity, and there is only one God, that is the omnipotent.
0: ivanni okka gamyanni cheradaniki okka chinna udaharanam meere chusukovachunu. East nunchi vacharu, West nunchi vacharu, North nunchi vacharu, South nunchi vacharu, idara desam nunchi kudanu vachesaru, kaani margamulu enninno daatukoni vacharu, cheratam maatramu purna chandra hallo andaru okkatiga cheraru.
1: We must recognize that these are all the paths to reach the same destination. For instance, people have come from east, from west, from north, from south. They have taken different paths. Although the paths are different, they have all reached the same destination, Purnachandra Auditorium.
0: ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరియైనటువంటి మూల సూత్రం.
1: This is the real basis for the spirit of ఆధ్యాత్మ.
0: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
1: The religions are all different, but the path is the same to the destination. The cloths are different, but the base of the clothing is the same.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: The ornaments are different in form, but the gold that makes the ornaments is the same. The cattle may have different colors, but the milk that comes from the cattle is all the same.
0: Jeevajantulu veru jeevundu okkade, jati neetulu veru janmam okkate.
1: The jeevas are different, but the content of the jeevas is the same. The sect and the creed may be different, but the human being is the same.
0: Darshanamulu veru daivambu okkade, purajatulu veru poojalu okkate.
1: The visions of divinity may be different, but God is one and the same. The flowers with which you worship God are different, but the worship is the same.
0: Teliyalekanu manavu telividappi bratuku kosamu bahu bada badulairi.
1: Man
0: ee bratuku kosamani inni rakamulaitunte marpulu, inni rakamulaitunte koorpulu, inni rakamulaitunte yokka asadhanalu kudanu anubhavinchadaniki prayatnistunnaru.
1: Man without understanding this fundamental truth is having so many difficulties, accepting so many paths and troubles in his life.
0: Bratuku kosam, deni kosam bratuku?
1: This is for living. What for is the life?
0: Chirakalam untundalani bratuku kosama?
1: Do we want to live long?
0: Aashinchavalsinatundi dirgha jeevitam kaadu, divya jeevitanni aashinchali.
1: What we have to desire is not long life but divine life.
0: పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కానీ విషయానందములు కాదు.
1: వాట్ వీ వాంట్ ఈస్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ బట్ నాట్ మెటీరియల్ హ్యాపీనెస్.
0: వస్తువును భుజం పైన పెట్టుకున్నా బుద్ధి భగవంతుని పైన పెట్టాలి.
1: ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ ది మ్యాటర్ ఆన్ అవర్ షోల్డర్స్, అవర్ థాట్ మస్ట్ బి ఆన్ గాడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: దిస్ డివినిటీ అండ్ దిస్ సేక్రెడ్నెస్ అండ్ ది విజ్డమ్ వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్.
0: ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరియైనటువంటి మార్గమును, సరియైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు.
1: ప్రేమ స్వరూప, సచ్ థాట్స్ అండ్ సచ్ డిజైర్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ వన్, బట్ బికాస్ దేర్ ఆర్ నాట్ పీపుల్ ఎనఫ్ హూ కెన్ టెల్ దెమ్ వాట్ ఈస్ ది రైట్ పాత్ ఫర్ ఫ్రక్టిఫైయింగ్ దీస్ థాట్స్, దే ఆర్ టేకింగ్ ది రాంగ్ పాత్.
0: కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నది అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి.
1: We should recognize the truth that divinity, which is the objective of these pushti class of people, are is present, is omnipresent.
0: కేవలము ఒక మర్యాద శక్తి అనేటువంటి యొక్క ఈ దేహము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు పూర్ణచంద్ర హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంటాడు.
1: just when what may be described as the Maryada Shakti, this body comes into the auditorium, then the Purnachandra hall becomes very quiet.
0: మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణచంద్ర హాలు అలజడగా ఉంటుంటాడు.
1: బట్ వెన్ దిస్ బాడీ ది మర్యాద శక్తి ఈజ్ ఇన్ ది మందిర్ దెన్ ది పూర్ణచంద్ర హాల్ ఇస్ క్వైట్ నాయిసీ.
0: ఈ రెండు భేదములు ఉండినంత వరకు కూడాను జ్ఞానసిద్ధి మనకు లభించదు.
1: So long as we confine ourselves to these two stages, we will not become wise.
0: అడవుల యందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్ క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి.
1: వెదర్ యు ఆర్ ఇన్ ది స్కై ఆర్ ఇన్ ది వాటర్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ఎ టౌన్ ఎనీవేర్ యు మే బి రికగ్నైజింగ్ దట్ దేర్ ఈస్ దిస్ పుష్టి శక్తి ది ఆమ్నీ ప్రెసెంట్ డివినిటీ వీ షుడ్ కండక్ట్ అవర్ లైఫ్.
0: తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడాను స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా?
1: లైక్ గోయింగ్ టు తిరుపతి అండ్ ఆఫరింగ్ వన్స్ హెయిర్ హియర్ ఆల్సో ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి దే డిసీవ్ స్వామి టు బీ ఇన్ వన్ వే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి అండ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ మేనర్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఈస్ దిస్ నాట్ డిసీట్?
0: కనుక ఇట్టు చిన్న చిన్న విషయంలో ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి, సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం.
1: ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ మ్యాటర్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్. ది రీజన్ ఈస్ ఇన్ సైలెన్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వాయిస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైలెన్స్.
0: బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము.
1: The moment we give place to listening to outside sounds then and close them off, then only you can hear God.
0: ఏదైనా ఒక శబ్దంగా ఉంటుంటే మన దగ్గర వచ్చి మాట్లాడేటువంటి వారి యొక్క పలుకు కూడా మనకు వినిపించదు.
1: If there is a lot of noise in the air, even if one comes close to you and speaks,
0: కానీ దైవత్వం ఎలాంటి వాడు? అణోరణీయాన్ మహతో మహీయాన్. అణుతత్వంలో కూడా ఉంటున్నాడు. కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది.
1: God's aspect is such that he is present as a small tiny thing in small things and as an infinite thing in big things. So when we accustom ourselves to listening to small things, we can then only experience the infinite.
0: కనుక నీ భగవంతుడు నీ చుట్టూ కూడా ఉంటున్నాడు.
1: God is present all around you.
0: అతని యొక్క నడకలు కూడాను నీకు వినిపించాలి.
1: He is moving his footsteps.
0: ఆ నడకలు నీకు వినిపించాలంటే బాహ్య శబ్దాన్ని స్తంభింప తీసుకోవాలి.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of November 1980.

0: ప్రభుస్వరూపం సత్యాదీనం జగత్సర్వం సత్సత్యం.
1: The whole world is under the control of the divine, and the divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
0: Tat satyam uttamadhinam uttamo paradevata.
1: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prati manavudu sukhani aashistuntadu.
1: Every man aspires to be happy.
0: Dukkanni valadani vilapistuntadu.
1: He feels so sad in times of misery.
0: సత్యము కాని అధర్మము కాని న్యాయము కాని అన్యాయము కాని రెండు కూడాను కేవలము స్థిరమైనవి కాదు.
1: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
0: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
1: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
0: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఃఖములను అనుభవిస్తున్నాడు.
1: Every man experiences pleasure and pain every day.
0: రాగద్వేషములను స్వాగతం చేస్తున్నాడు.
1: He welcomes attachment and also hatred.
0: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
1: In fact, he is after anxiety and worry.
0: Kani itti manavatvaniki

0: ఎక్కడ శాంతి?
1: హౌ డు ఎక్స్పెక్ట్ మ్యాన్ టు ఎక్స్పీరియన్స్ పీస్?
0: సుఖదుఖీ సమయకృత్వ అని రెండింటి యొక్క సమత్వాన్ని విశ్వసించినటువంటి వాడే మానవుడు.
1: హీఈస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ హీ డెవలప్స్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ ఈక్వానిమిటీ బోత్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్.
0: సుఖమును ఏ రీతిగా స్వాగతం చేస్తున్నాడో దుఃఖమును కూడాను అదే విధంగా స్వాగతం చేయాలి.
1: జస్ట్ యాజ్ హీ వెల్కమ్స్ హ్యాపీనెస్ హీ షుడ్ ఆల్సో వెల్కమ్ సాడ్నెస్.
0: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: యూ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీస్ ఈక్వల్ మైండెడ్.
0: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ వీ యాక్సెప్ట్ థింగ్స్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓవర్ దేర్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ జాయ్ అండ్ లవ్.
0: మనము ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
1: Just as you expect yourself to be respected, you should learn to respect others.
0: Dhanamu lekapovachunu.
1: You may not have money.
0: Gunamu lekapovachunu.
1: You may not have qualities.
0: Inka sirisampada lekapovachunu.
1: You may not be one of plenty and prosperity.
0: Thanu bidavadu kavachunu leka rich man kavachunu.
1: You may be poor or rich.
0: Kani prati manavuni endukodanu ఆత్మగౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
1: బట్ ఇన్ ఎవ్రీవన్ దేర్ ఇస్ దిస్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూనిఫామ్.
0: కనుక ఈనాటి నుండి మానవుడు మొట్టమొదట ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు మెయింటైన్ అండ్ కీప్ అప్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మగౌరవం.
1: So what man should desire is this self-respect.
0: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
1: ఇట్ ఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వుల్ని కూడా గౌరవిస్తుంటాడు.
1: ద వన్ హూ హెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ రెస్పెక్ట్ అదర్స్ యాజ్ వెల్.
0: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
1: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమీ లేవు.
1: దేర్స్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
0: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
1: ఆల్ షుడ్ ఫర్గెట్ మిజరీ.
0: ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
1: దే హావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్
0: దివ్యత్వాన్ని అనుభవించాలి.
1: అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: దైవత్వాన్ని పొందాలి.
1: అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ వన్.
0: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము.
1: దిస్ ఈస్ ది మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ మెసేజ్ ఆఫ్ దిస్ మార్నింగ్.
0: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
0: ఉత్తమమైనటువంటి జీవి.
1: హీఈస్ రియలీ ఎ నోబుల్ సోల్.
0: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
1: హీ హాస్ గాట్ ఎ టెండర్ సాఫ్ట్ హార్ట్.
0: అతని మనస్సు మధురమైనటువంటిది.
1: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్.
0: జీవితమే శాశ్వతమైనటువంటిది.
1: అండ్ ద లైఫ్ ఇన్ జనరల్ ఇస్ పర్మనెంట్.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి నోన్ బై ఎవ్రీ డివోటీ.
0: హృదయంలో మధురత్వాన్ని పొందుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ స్వీట్నెస్ ఆల్ ద టైమ్.
0: మానసికమనందు అత్యద్భుతమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: మెంటలీ వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ మోర్ అండ్ మోర్.
0: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
1: దిస్ ఈస్ ద మెయిన్ వెల్త్ దట్ వీ షుడ్ ఎక్వైర్ టుడే.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
1: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్ హుడ్ ఈజ్.
0: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రతి మానవుని ఎందుకూడాను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
0: భవానీ శంకర్లు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతి మనకు ప్రత్యక్ష సాక్షి.
1: Bhavani Shankara has got this meaning nature which is the witness.
0: Anaga శివశక్తాత్మక స్వరూపమే భవానీ శంకరులు.
1: భవానీ శంకర ఈజ్ ద వెరీ రిప్రజెంటేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి.
0: భవానీ అనగా శ్రద్ధ.
1: భవానీ మీన్స్ శ్రద్ధ, స్టెడ్ ఫస్ట్నెస్.
0: శంకరుడు అనగా విశ్వాసము.
1: శంకర విశ్వాస, ఫెయిత్.
0: భవానీ అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసమైనటువంటి శివుడు అక్కడ తాండవమాడతాడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవానీ, దెన్ యూ ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
0: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండినా జీవితమే శూన్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
0: జగత్తంతైకుడును ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లెస్.
0: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
0: విశ్వాసమనే భవానీ అందరి యందు ఉంటున్నది.
1: భవానీ రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: దివ్యత్వమైనటువంటి శంకరులు కూడా అందరి యందు ఉంటున్నాడు.
1: శంకర సింబలైజింగ్ డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: అంతైకుడును అర్ధనారీశ్వరమే.
1: ద హోల్ నేచర్ సింబలైజెస్ ఆండ్రోగైనస్ డివినిటీ.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
1: అండ్ హెన్స్ ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్ టు నో డివినిటీ.
0: ఇటువంటి ఆధ్యాత్మాని ఇంతకంటే గొప్ప అయినటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
1: బియాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్,
0: భవానీ శంకరుని యొక్క ఆరాధనే ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శంకర ది డివినిటీ ఈజ్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ప్రతి మానవుని ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
1: మ్యాన్ సఫర్స్ ఆల్ ప్రాబ్లమ్స్, వరీస్, యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ అబ్స్టకల్స్ విచ్ ఆర్ మోర్ ఆర్ లెస్ సైకలాజికల్.
0: మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయ వాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
1: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants to
0: experience. Manasu dvaita bhavamulo kootam chetane ivanni kudunu manaku kanipistunnavi.
1: It is the dual mind that is responsible for all.
0: Manasu ekatma bhavamu penchukunnappude indilo e maatram kudunu vipreetamainatvanti bhavalu kalagavu.
1: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
0: Kanuka ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ వి డిరైవ్
0: ప్రాచీన
1: పురుషులు ఆఫ్ పెయిన్,
0: ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమును ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్.
0: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందం.
1: ద బ్లెస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ పర్మనెంట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మనం దుఃఖాన్ని ఏమాత్రం విమర్శించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరీ.
0: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
1: We cannot merely invite happiness.
0: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
0: కనుక ఈ దుఃఖం అనేటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
1: We should always invite the troubles now and then.
0: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదాల పైన పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: In that great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
0: Krishna, నాకు నిరంతరము దుఃఖమునే అనుగ్రహించు అనింది.
1: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
0: ఈ దుఃఖ సమయం నుండే నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్, ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
0: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రము నేను స్మరించలేదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ Away from misery, I never thought of you.
0: ఏనాడు నా కుమారుడు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను.
1: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
0: కనుక కృష్ణ నాకు దుఃఖంని అనుగ్రహించమని ప్రార్థించింది.
1: So Lord Krishna, please bless me with all the difficulties.
0: సుఖ దుఃఖములను రెండింటిని కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి.
1: We have to be equal minded in times of pain and pleasure.
0: అది నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
1: That is the awareness in human life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: love. లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
1: There are many men of history.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: We find their lives full of sadness then and now.
0: దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
1: The happiness that you find in misery is not noticed.
0: సుఖమునందు వచ్చినటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
1: And the happiness that you experience is momentary.
0: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
1: Out of the pain and difficulties, ultimately you experience bliss which remains permanent.
0: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములను రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
1: For that reason God has created both pleasure and pain.
0: భగవంతుడు అనగా ఏమిటి?
1: Who is God?
0: భా అనగా ప్రకాశము.
1: భా, effulgence.
0: వా అనగా వర్తించటము.
1: వా, conducting.
0: గా అనగా అభివృద్ధి గావించటము.
1: వా means developing.
0: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
1: వాన్, vastness.
0: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
1: God spreads his brilliance, effulgence all over.
0: అతనికి ఎట్టి రూపము లేదు.
1: He has no specific form.
0: ఆకాశముల కంటే అతి సూక్ష్మమై ఉండు.
1: He is subtler than space.
0: అణువు కంటేను చాలా అణువుగా మారు.
1: Smaller than an atom.
0: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
1: What form can you decide for God?
0: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: Your very own spirit appears in this form.
0: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
1: The consciousness of the divinity, it dwells in everyone and appears in a cosmic form.
0: బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మముండే.
1: God is in you and you are in God.
0: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
1: There is no difference between you and God.
0: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
1: Because we are dual minded, there is no trace of non duality, we suffer today.
0: కనుక దైవత్వమనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
1: You cannot decide a specific form.
0: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దైవత్వము.
1: All forms are divine.
0: సత్యమునందుండి సర్వము సృష్టించే.
1: From the point of truth, God has created everything.
0: సర్వ సత్యమునందుండి సర్వం అనగే.
1: Everything merges back in the principle of truth.
0: సత్య రూపము లేని స్థలమేది కనుగొన్న.
1: There is no place in this world where there is no truth.
0: సత్యం ఇది కూడా చూడరయ్యా.
1: That is unsullied pure truth all over.
0: సత్యం ఎక్కడున్నది?
1: Where is truth?
0: సర్వత్రా వ్యాపించినట్లే.
1: It spreads everywhere.
0: సత్యం లేని స్థానం లేదు.
1: There is no place where it is
0: not. కనుకనే దైవం లేని స్థానం లేదు.
1: So there is no place where there is no God.
0: దైవం సర్వవ్యాపకుడు.
1: God spreads everywhere.
0: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి అన్నాడు.
1: Basing on this, భగవద్గీత declared that all heads are his, all hands are his, all feet are his. సత్యమునికి
0: అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
1: God is in the form of truth in everybody.
0: కనుక మనము సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన యందే ఉంటున్నది ఆ దైవ స్వరూపము.
1: God is in you in the form of truth.
0: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక సత్య స్వరూపమైనటువంటి తన యందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: కాలము చే మారని, కాయము చే కదలని, యుగములు చే ఏమాత్రము మార్పు చెందని, సృష్టి చే సృష్టింపబడని, ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్యస్వరూపమే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
0: కాలం చే మారినటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
0: కర్మల చేత కదులున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ చేంజ్ బై యాక్షన్.
0: భావముల చేత అభివృద్ధి గాల్చున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ ఇట్ గ్రో బై ఫీలింగ్.
0: సృష్టి చేత పుట్టినటువంటిది కాదు.
1: ఇట్ హాస్ నో బర్త్.
0: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
1: నార్ కుడ్ ఇట్ బి ఎనిహిలేటెడ్.
0: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
0: Savu puttugalenatti shashvitundu.
1: He has neither birth nor death. He is permanent.
0: Adi madhyantara hitudu anadi vaadu.
1: He has neither beginning nor an end.
0: Taanu savaka puttaka champabadaka.
1: He can neither be killed nor annihilated. God remains as an eternal witness.
0: Atti divyattumaina bhagavantunni
1: that God
0: manam ye vidhanga aaradhinchali.
1: In what form he is he to be worshipped?
0: తనదిగానే తాను ఆరాధించాలి.
1: You have to consider your own form.
0: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
1: You should never entertain the thought that you are different from God.
0: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
1: God resides in the altar of my heart.
0: దైవ నివాసం నా హృదయమే.
1: And heart is the dwelling place of God.
0: హృదయంకంటే భవనం భగవంతునికి మరొకటి లేదు.
1: And there is no other higher mansion than the human heart.
0: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
1: And really God loves the heart.
0: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
1: అండ్ దట్ మెన్షన్ ఆఫ్ లవ్ ద హ్యూమన్ హార్ట్ ఈస్ హిస్ రెసిడెన్స్.
0: ప్రతి వ్యక్తి ఎందుకు అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
1: సచ్ ఎ నోబుల్ ఎగ్జాల్టెడ్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: సో గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్.
0: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు
1: when you face difficulties
0: ee kashtamulo ento sukham unnadaneetvanti satyanni lotuga digi vicharinchali.
1: Understand in depth there lies hidden in it the trace of happiness.
0: ee kashtamule lekundina sukhamunaku viluve ledu.
1: Without problems the happiness has no value.
0: Prati manavudu kudanu nirantaram kudanu happy gaane undali.
1: Every man in fact should always be happy.
0: Nenu vastu unte prati vekkaru kudanu happy birthday annaru.
1: As Bhagavan started there this morning, everyone said happy birthday.
0: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
1: Bhagavan is always happy.
0: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
1: Why specially to be happy today?
0: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
1: You can greet anyone saying happy birthday if he is
0: నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉండేటువంటి వారు.
1: Bhagavan is always happy.
0: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
1: Happiness is not in the exterior.
0: Happiness is union with God.
1: Happiness lies in the union with God.
0: కనుకనే దైవంతో కూడినటువంటిది హ్యాపీ.
1: You will be happy in the company of God.
0: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
1: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
0: మన పూర్వీకులందరూ కూడాను
1: all ancients
0: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
1: In what form they worship God?
0: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు.
1: They considered the flower of sacrifice as the main one.
0: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
1: They have considered the main principle of love as an act.
0: సత్యమేతలకు ప్రత్యక్ష దైవముగా స్వాగతించారు.
1: They considered truth as God.
0: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
1: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్ ద లవ్ బీయింగ్ ద సేమ్.
0: హృదయమే తన సింహాసనంగా భావించారు.
1: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్.
0: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ సెంటిమెంట్ విచ్ ఇస్ సో నోబుల్ పీపుల్ కుడ్ అటైన్ డివినిటీ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
1: మ్యాన్ షుడ్ ఆల్సో today offer such sacred prayers.
0: మీ హృదయపీఠం పైనే ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: Install God on the throne of your heart.
0: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
1: We have varied thoughts.
0: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our imagination?
0: ఈ యోచనలన్నీ కూడాను కేవలము దుఃఖమునకు మూల కారణమే.
1: All our thoughts are the cause for our misery.
0: ఆ దుఃఖములో కూడాను ఆనందము నిండి ఉంటున్నది.
1: In fact there lies some hidden happiness there.
0: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో
1: just as you find
0: dukkham lopala kodunu bhagavantudu aa reethiga chakkariga roopamgalo unnadu.
1: Just as you find sugar in the milk you also find happiness in misery.
0: Kalukane sukha dukkhamulo rendittini kodunu samadattvanto manam visheshinchali.
1: We should be equal minded both in pleasure and pain.
0: మనం నిరంతరం కూడా హ్యాపీగానే ఉండాలి.
1: వీ హావ్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
0: ఏదో కొన్ని కష్టములు నష్టములు భౌతికమైనటువంటి సంభవిస్తుంటాయి.
1: డిఫికల్టీస్ అండ్ వరీస్ కమ్ ఇన్ బిట్వీన్.
0: ఆ సంభవించినంత మాత్రమే మనం దీనికి కష్టమని భావించకూడదు.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ వీ షుడ్ నాట్
0: ఈ కష్టములకు మనం విచారించకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
0: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
0: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించడం చేతనే
1: పాండవస్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ఎగ్జైల్.
0: కట్టగడిపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
1: ఫర్ దట్ రీజన్ కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెమ్ ఇన్ దెమ్ అరౌండ్ దెమ్ అబౌ దెమ్ బిలో దెమ్ అండ్ కన్ఫర్డ్ సక్సెస్.
0: ఆ కష్టములంతా కూడాను దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటుంది.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ గాడ్ విల్ స్టాండ్ బిహైండ్ యూ అండ్ హెల్ప్ యూ.
0: కనుక ఆనాటి పాండవులంతా కూడాను ఫస్ట్ గాడ్.
1: పాండవస్ కన్సిడర్డ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
0: నెక్స్ట్ వరల్డ్.
1: నెక్స్ట్ కమ్స్ ద వరల్డ్.
0: థర్డ్ ఐ
1: అండ్ థర్డ్ ఐ
0: అని వారు దాన్ని వారు వెనుక పెట్టుకున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే కెప్ట్ దిస్ ఐ అట్ ద
0: ఫస్ట్ గాడ్.
1: గాడ్ కమ్స్ ఫస్ట్.
0: ముందు భగవంతుని పెట్టుకుని
1: ప్రపంచం
0: వెనుక పెట్టుకుని నేను అనేటువంటి అహంకారాన్ని మరింత వెనుకకు పెట్టారు.
1: కీపింగ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే కెప్ట్ బిహైండ్ ఐ ద ఈగో.
0: కానీ కౌరవులు చేసినటువంటి పని ఏమిటి?
1: What is that Kauravas did?
0: First I.
1: They kept I next in the first
0: word.
1: Place. Next word.
0: Last God.
1: And they kept God at the end, the last.
0: Kanukane Bhagavantuni venukaku pettaru.
1: They kept God at the end.
0: Kanukane vaaru apajayanni pondaru.
1: Therefore they lost the battle.
0: Aanandamunu ye maatram vetikina chikkaledu.
1: They never experienced happiness not success.
0: Daivatvanni samipanga chesukunnattu vaaniki aanandam eppudu kudanu nindi untadi.
1: The one who is close to God experiences him will be blessed.
0: Manam prati vyaktini kudanu gauravinchali.
1: We have to respect every person.
0: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవం రెండింతలుగా మనకు వెనుకకు తిరుగుతుంది.
1: When you respect others, you will be respected in turn.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: We should not be bothered of these problems.
0: దుఃఖములకు మనం ఏమాత్రం యోచించకూడదు.
1: Don't be worried of the difficulties.
0: ఆనందానికి మనం అరులు జార్చకూడదు.
1: Don't aspire only to be happy.
0: ఆనందాన్ని ఏమాత్రం చింతించకూడదు.
1: Never think about it.
0: దుఃఖమే నాకు నిజమైనటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంది.
1: These difficulties will give me ultimate joy.
0: దుఃఖం అనేటువంటి ఆరంజి ఫలం లోపల
1: and this dukkha, the term
0: aarantham anetundi phalam paithutunnatundi throde dukkhamu.
1: The sadness is like the outer skin or the rind
0: with a sweet happiness inside. Aa thoru vanchi baithe sukhamu anetundi rasam manaku labhistundi.
1: When once you remove the outer skin of sadness, misery, you can experience
0: kanukune bhagavantuni rasam vaisaha atam rasaswarupudu annaru.
1: God is rasa, the essence of life.
0: Kanuka rasam undalanukunte daniki paina ko chaala చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్ యూ హ్యావ్ టు రిమూవ్ ద బిట్టర్ స్కిన్ ఆఫ్ ద ఫ్రూట్.
0: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిట్టర్ స్కిన్ అరౌండ్ యూ కెన్ హ్యావ్ ద స్వీట్ జ్యూస్.
0: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
0: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: లింకన్ had his birth in an ordinary family.
0: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
1: As he was going to school, his classmates made fun of him.
0: ఏమని?
1: What?
0: మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
1: All classmates were highly conscious of their costly dress and made fun of Lincoln.
0: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
1: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ అండ్ హీ అప్రోచ్ హిస్ మదర్ అండ్ క్రైడ్.
0: ఆ తల్లి కుమారుని ఆదరించి, నాయన ఈ అవమానములు మానములు అన్ని కూడాను మన మంచి కోసమే.
1: మదర్ కెరసింగ్ హిమ్ సెడ్ this kind of praise or blame
0: ni gaurav maryadal kosam ni vyavatramu todu vaachinchavaddu.
1: Don't worry about this courtesy or respect.
0: Aatma gauravani ni nilupko.
1: Keep up that, maintain self respect.
0: Adi e ni yokka aasti.
1: That is your property.
0: Adi e ni yokka sampada.
1: That your wealth.
0: Adi e ni yokka daivamu.
1: That's your god indeed.
0: Aatma gauravani ni eppudu kujuchina pogottukoku.
1: Never give up this self respect which is greatest of all.
0: Aa dhairyamainatundi aa matalu aa hrudayaniki naatukoni povatam chetane
1: these courageous words of the mother got imprinted.
0: Prati kashtamunu kunu thal dhairyanga untundi తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: సో హీ వాజ్ సో బోల్డ్ అండ్ కరేజియస్ టు ఫేస్ ఆల్ ద ఆబ్స్టకల్స్.
0: ఆత్మ నా యందుంటున్నది. ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
1: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
0: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికీ తాను ఒక క్లాసులో పాస్ చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
0: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
1: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కట్టగలిపటికీ తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
1: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
0: Nen ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda aa hall lo nenu nannu pravesh pettara ani chaala sandehinchadu.
1: In fact Lincoln doubted, can I ever be elected, would I find a place in parliament.
0: Aalochanu nettiyadu.
1: In fact he brushed aside all
0: the rest of his aatmavishwasamu.
1: I depend on my self
0: confidence.
1: I'll fight with self confidence.
0: దాంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి,
1: as he fought with that,
0: కట్టగలిపటికి అమెరికాకు తాను ప్రైమ్ మినిస్టర్ గా మయ మారేయాడు.
1: At the end he became president of America.
0: ఈ లింకన్ ఎంత చిన్నవాడు, ప్రైమ్ మినిస్టర్ గా కావడానికి ఏది కారణము?
1: He was so young, how could he occupy that high position?
0: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
1: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ద కాజ్.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చు.
1: ఇఫ్ యూ హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
0: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
1: దేర్ఫోర్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవే దైవత్వము,
1: యువర్ గాడ్.
0: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
0: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
1: Therefore, as you have got the principle of the self or the spirit, you are called ఆత్మవాన్.
0: ఆత్మవాన్ అనగా ఏమిటి? దేహంలో సర్వత్రా ఉండేటువంటి స్థానం కాకుండా హృదయమునందు మాత్రమే శాశ్వతంగా ఉండేటువంటి వాడు అని దీనికి అర్థం.
1: ఆత్మవాన్ మెంట్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ద ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్ పర్మనెంట్లీ.
0: కనుక మన ఆత్మ కంటే, మన హృదయం కంటే మించినటువంటి లోకంలో మరొకటి లేదు.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ బియాండ్ ద హ్యూమన్ హార్ట్.
0: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని,
1: వీ హావ్ టు డెవలప్ దట్ ఫెయిత్.
0: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి,
1: వీ హావ్ టు లవ్ ఆల్.
0: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యూ డోంట్ హేట్ ఎనీబడి నార్ హేట్.
0: నీకు ఎవరైనా ద్వేషులుగా ఉండవచ్చును.
1: ఇన్ఫాక్ట్ సమ్ మే హేట్ యు.
0: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
1: బట్ నెవర్ హేట్ ఎనీబడి.
0: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. His life is his message.
0: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ, నన్ను ఎవరు విమర్శించినప్పటికీ, నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ద్వేషించను.
1: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
0: కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారి పొందుతారు.
1: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
0: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించినటువంటి దీనికి కారణం ఏమిటి?
1: What are the reason behind this name?
0: ప్రేమతత్వమే అంటే దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ.
1: Bhagavan's love is the main thing, highly valuable.
0: ఇదే నిజమైన ఆస్తి.
1: Love is Bhagavan's property.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు కూడా పంచుకొని,
1: consider this love for yourself.
0: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని,
1: and develop self confidence.
0: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
1: Lead an exemplary life in this world.
0: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పనక్కర్లేదు.
1: Bhagavan doesn't want to talk to you for more.
0: చెప్పతలచుకోలేదు.
1: Nor either plan for.
0: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉండండి. భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడాను మీరు ఆశిస్తూ రావాలి.
1: Bhagavan wants everybody to lead a blissful life. You should aspire for happiness and prosperity not only of Bharat.
0: Loka samasta sukhino bhavantu. Andaru sukhanga undali.
1: Let everybody be happy.
0: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
1: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
0: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: సంకుచితమైన భావాలను నెట్టి పెట్టండి.
1: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
0: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా, కొన్ని బాధలు పెట్టినా,
1: If you are put to any harm or injury or suffering,
0: నీ ఓపిక చేత ఇవన్నీ నా మంచి కోసం నా మంచి కోసం అని సహజంగా మీరు అనుభవించండి.
1: Have patience and think that everything is for your own good.
0: దానికి మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing more than patience.
0: దేహము పంచభౌతికము.
1: Body is full of senses.
0: దేహము కూలక తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: పడుతింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
1: The indweller has no birth nor the end nor beginning nor an end.
0: నిజంబు చూడా ఆ దేహియే దేవదేవుడు.
1: That indweller, the spirit, is God himself.
0: కనుక అందరి ఎందు కూడాను ఈ దేహి ఉన్నాడు.
1: This indweller self is
0: in everybody. కూడా వచ్చి దేహి భవతి ఇచ్చాన్ దేహి అని అడుగుతున్నారు.
1: Even a beggar approaches at the doorstep.
0: ఎవరిని అడుగుతున్నాడు? మిమ్మల్ని కాదు అడిగేది.
1: Beggar is not begging you actually.
0: ఎందున్నటువంటి దేహిని అడుగుతున్నాడు.
1: He prays
0: to దైవాన్ని అడుగుతున్నాడు.
1: He prays to God, the spirit in you.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేక
1: you don't understand that.
0: వాడు నన్ను భిక్షం అడుగుతున్నాడు అని భావిస్తున్నావు.
1: And you think that the beggar is begging you.
0: అది నీ యొక్క అజ్ఞానము.
1: That's your ignorance.
0: అది నీ యొక్క అహంకారము.
1: That's your ego.
0: వాడు అడిగేది నిన్ను కాదు.
1: He is not asking you.
0: భవతి భిక్షాన్ దేహి దేహి దేహి అని దేహిని అడుగుతున్నాడు.
1: He is praying to the self or the spirit God in you.
0: నీవు దేహ స్వరూపుడు.
1: You have the body.
0: నీవు దేహి కాదు.
1: You are not the indweller.
0: నీ లోపల ఉండేటువంటి ఒక జీవశక్తియే దేహి.
1: The divinity latent in you is God himself.
0: అతి దివ్యత్వం అనేటువంటిది సర్వలయందు ఉంటున్నది.
1: Such divinity is present in everyone.
0: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
1: It has no considerations like poor and rich.
0: అందరి ఎందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
1: The same spirit of the self is present uniform in everybody.
0: అతి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
1: Worship the divinity.
0: అందరిని ప్రేమించండి.
1: Love all.
0: తప్పు లేదు.
1: Nothing wrong in it.
0: కానీ ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: What sort of love? Selfless love.
0: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటుంది.
1: That love which is beyond body attachment is present to everybody.
0: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
1: This body attachment is narrow mindedness.
0: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
1: It is a connection between body to body.
0: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
1: The relationship between you and God is heart to heart, love to love.
0: కనుకని మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
1: Therefore, it should be relationship between love to love.
0: ఈనాడు
1: today
0: ఎవరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
1: భగవాన్ హస్ నాట్ సెంట్ ఇన్విటేషన్. In fact, invitations are not printed.
0: కాని ఇందరి ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
1: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
0: Inta mandi premaku nenu paathrudu kavatam enta aanandamo.
1: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
0: Inta mandi amma nannalake preetiki paathrudu kaaleru kontha mandi.
1: In fact, some do not deserve the love of their parents.
0: Kaani lokamulo inta mandi premaku nenu paathrudu kavatam anetu adi nijamaina daivattamu.
1: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
0: రతిహి లోకో రతిహి లోకమంతా దీన్ని రతించారు ప్రేమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
0: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు నాలుగు కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
1: నాట్ మియర్లీ దోస్ హూ ఆర్ హియర్, దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హూ కుడ్ నాట్ బి హియర్.
0: ప్రేమకు పాత్రలు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
1: ద డివినిటీ లైస్, ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఈస్ టు విన్ ది హార్ట్స్ ఆఫ్ హ్యూమానిటీ.
0: పెద్దల వరకు వృద్ధుల మొదలుకొని వయసు వారికి వరకు ఒకే ప్రేమని.
1: The young and old, rich and poor have the same love.
0: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర అనగా లోపల ప్రవేశించడానికి.
1: People wait for him to get in right from 3 o'clock in the early hours.
0: అంత ఆతృతతో వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
1: They are so anxious to get into.
0: దేనికైనా ఇంత ఆతృత పడతారా? పడరు.
1: Will you wait that long for anything?
0: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
1: If you want to go to cinema, you stand in a queue.
0: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
1: Even to get a bus ticket, you stand in queue.
0: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు, అంత నెట్టుకొని వచ్చేస్తారు.
1: But Swami's darshan, you are so patient enough.
0: ప్రాణముల కొలను ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
1: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్
0: ఇట్. ఒక్క ప్రేమని ఎన్ని తపస్సులు చేస్తే కూడా లభించేటువంటిది కాదు.
1: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
0: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు?
1: What penance you did in the past. What spiritual practices you did. All the practices
0: you
1: did in the past. That led you here to enjoy this bliss.
0: నేను అందరిని కూడా ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
0: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రలు కావడానికి కారణం.
1: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
0: కనుక ఎవరిని కూడా మనము బాధించేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడీ.
0: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
0: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
1: నెవర్ రిజార్ట్ టు వికెడ్ యాక్షన్.
0: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైటీస్ట్.
0: సత్యత్వం నీ యందే ఉంటుంది కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
1: You think that there is no principle of truth within you. That is a big mistake.
0: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
1: That the form of truth is in you.
0: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
1: There is no form of truth beyond you.
0: కనుకనే
1: so
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
1: What we should know today is that God is present in all.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
1: God is in the form of శక్తి energy.
0: ఈ యొక్క ఈశ్వరి ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
1: అండ్ దెన్ వీ ఫైండ్ ద అదర్ వన్ ఈశ్వరి
0: భవాని శంకర్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ భవాని శంకర.
0: శంకరుడు దేహతత్వము,
1: శంకర రిప్రజెంట్
0: భవాని ఆత్మతత్వము.
1: భవాని రిప్రజెంట్
0: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి.
1: దే ఫాలో ఈచ్ అదర్.
0: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటుంది శివత్వము.
1: ద శివ ఆస్పెక్ట్ always aspires for happiness of the body.
0: ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటది భవాని.
1: భవాని expects the blissful state of ఆత్మ. That is faith.
0: ఆ విశ్వాసమే లేకుండినా
1: without this faith
0: ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: You can never be successful in any task.
0: కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: First we have to develop the confidence.
0: అది ఉంటే మనం సాధించలేనటువంటిది లోకంలో మరొకటి ఉండదు.
1: When once you have confidence you can achieve anything in this world.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించాలనుకుంటే ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్
0: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్
0: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ.
0: భగవంతునికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఆర్ అదర్.
0: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్ ఇన్ యూ.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారం కూడా ముట్టకూడదు.
1: యాజ్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భవానీ శంకర ఇన్ ఎవ్రీ బాడీ యూ షుడ్ నాట్ పార్టేక్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వే.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
1: రైట్ ఫ్రమ్ దిస్ డే follow and improve upon the three principles: one, fear of sin, love for God, and morality in society.
0: Morality in society.
1: Morality in society.
0: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదట దైవ ప్రీతి కావాలి.
1: If you want to observe morality in society, you should have love for God.
0: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
1: When once you love God more, you will be afraid of sin.
0: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
1: There is no fear of sin today.
0: అది సరి అయినటువంటిది కాదు. మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: It is just against the nature of a human being.
0: పుట్టుట ఒక చింత.
1: The birth is one worry.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: సావు చింత.
1: Death.
0: బాల్యమంతా ఈ చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత. జీవించడం ఒక చింత. చెడుకు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతసం ఒక చింత. వింత చింత. చింతలతో కూడినటువంటి మానవుడికి చింతలు లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింతార్ ద వరీ. Well, how to be free from that worry?
0: ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే.
1: In fact, they are all present in the same body.
0: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే.
1: Mind is the place of origin of all these
0: worries. మనసునే నీవు సేవ్ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు.
1: When once you exercise control over your mind, you never worry.
0: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రము లేలా అన్నాడు.
1: When once you have total control on the mind, you don't need any mantra.
0: కనుక నీ మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
1: When once you become the master of your mind,
0: ఈ సర్వచింతన కుడును పరిహారం అవుతాయి.
1: That is the solution for all problems.
0: సర్వచింతన బాపడి సాయి ప్రేమ పెంచుడికనైన మనలారా ప్రేమతోడ.
1: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our anxieties and worries. In fact, it atones all our sins.
0: కనుక మీకు చింతల కోసం మీరు వగచుకోండి.
1: Therefore, do not worry.
0: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
1: By praying, you can achieve anything.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ
0: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
1: There are number of people who could achieve success.
0: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
1: There are many people who obeyed the command of the mother and could redeem their life.
0: మొట్టమొదట బాహ్యమైనటువంటి రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Therefore, having been born as a human being with this form, just consider your mother as God, father as God, and preceptor.
0: తల్లిని మీరు ప్రేమించండి.
1: First, love your mother.
0: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
1: Then once you love your mother, you will also love your father.
0: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
1: Then you will be able to love your teacher.
0: కానీ మొట్టమొదట తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
1: Before you love your mother, love yourself.
0: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
1: Then only you will be able to love your mother.
0: తనపైన తనకు నమ్మకం లేనిటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
1: If you have no faith in yourself, you can never love your
0: mother. Faith in yourself and faith in God. This is the secret of greatness.
1: The secret of greatness is this: faith in yourself and faith in God.
0: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
1: We have to understand the principle, these two principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారంలు ఎంతో ఉంటున్నాయి.
1: In the evening also we have birthday celebrations.
0: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
1: In fact, you have waited for long.
0: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants that you need some rest now.
0: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
1: Yes, you have got to eat.
0: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
1: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్
0: పెట్రోల్. చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
0: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ
1: Better you go and think what all Bhagavan said.
0: Aatmavishwasam kaladani neevu dhairyanga sadinchukodaniki tagina krushi cheyi.
1: Be courageous enough and develop self confidence.
0: Aa promise nu chey adhe nee yokka pramanam.
1: Take this oath today that you will be more and more self confident.
0: Naaku aatmavishwasam kaladu aneetundi dhairyamto neevu paruku.
1: Have all the courage that you have self confidence.
0: Daivagyanu sirasa vahinchu.
1: Follow the command of God.
0: Sarvamu neeku siddhistundi.
1: And everything will follow it.
0: Sarvamu neeku palistundi.
1: And everything will fructify.
0: Sarvadini vijayanni pondavachunu.
1: And you will be successful.
0: Bhajana bina sukha

చిరుకుండలం చిత్రాతి చిత్ర ప్రరోచులు ధాతూత్కరమప్ప నప్రతలము ధైర్యంబు ఎంతేనియు విస్తృతింబులచి ప్రత్యేక ప్రపంచంబునందు ప్రత్యేక ప్రపంచంబునందు

0: Gadi Rajama.
1: Mountains and the valleys, the waterfalls and the rivers, all the mysteries of the world and of the universe, the vast sky, the courage and the valor, and the whole world that centers around the education, the study and the learning process will shine forth with all its beauty and grandeur.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthiniyulara.
1: Boys and girls.
0: Vice Chancellor. Registrar. Central Secretary. Iddru Vidyarthulu. Yanto. Sundaramaina Vishyamulanu. Andamaina Padamulanu. Andincharu.
1: The Vice Chancellor, Dr. Venkatraman, Sri Chakravarti, and Central Trust Secretary, and two other students have made wonderful speeches, nicely punctuated with beautiful words, with all their vocabulary.
0: Prapanchamanandu, Yendu Chuchina. ఆశ్చర్యకరమైనటువంటి యొక్క దృశ్యములు, ఆనందకరమైనటువంటి విషయములు హృదయాన్ని తట్టి లేపి ఆనందపరుస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మిస్టరీస్ ఇన్ఎక్స్ప్లికబుల్ అన్అండర్స్టాండబుల్ విచ్ విల్ సర్టన్లీ టచ్ ద డోర్ స్టెప్ ఆఫ్ బ్లిస్ ఇన్ అవర్ లైవ్స్.
0: ఇట్టి సమయమునందు విద్యార్థులు ఆటల పాటల చేత, ఆనంద విషయాల చేత హృదయాన్ని చల్లపరుచుకుంటూ ప్రకాశింపచేసుకుంటూ తమ తెలివితేటలను పెంపొందింపచేసుకుంటున్నారు.
1: ఇట్ ఇస్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ టాలెంట్ బోత్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ మేక్ దెమ్సెల్వ్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ దిస్ అకేషన్.
0: లోకమున ఏ విధమైనటువంటి విషయములు విన్నను, ఏ విధమైనటువంటి యొక్క చర్యలు చేసినను హృదయాన్ని మెప్పింపచేసుకునే నిమిత్తమై చేస్తారు, కాని కేవలము తాత్కాలిక ఆనందమును పొందింపజేసుకునే నిమిత్తం చేయగలరు.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ ఇస్ హర్డ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ డన్ is to feel extremely happy for long, not for temporary gain and happiness.
0: Itti samayam nandu nenu vidya vishayamai aatala paatala vishayamai avithanga meeku bodhinchanakkarledu.
1: At this moment Bhagwan feels that it is not necessary to speak extensively on education, sports and games.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి తలంచే తలపులు, చేసే పనులు అన్నీను కూడాను ఈ విద్యా విషయముల గురించి.
1: రైట్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ ఆల్ ద థాట్ అండ్ ద హ్యూమన్ యాక్టివిటీ సెంటర్డ్ అరౌండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అండ్ స్టడీ.
0: ప్రేమ చేత హృదయమును పెంపొందింపచేసుకుంటూ
1: at this moment Bhagwan feels that it is not necessary to speak extensively on education, sports and games.
0: మానవుడు

0: ప్రేమ చేత హృదయమును పెంపొందింప చేసుకుంటూ ప్రజలకు ఆనందాన్ని అందించేటువంటి ఆదర్శాలు విద్యార్థులు అందించాలి.
1: ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు పాస్ ఆన్ ది స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం టు అవర్ స్టూడెంట్స్ సచ్ దట్ దే విల్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
0: ఈనాటి పరిస్థితిలో ఎక్కడ చూసినప్పుడు విద్యా విషయమై పేరు చెప్పుకుంటున్నారే కానీ ఎట్టి విద్యను కూడా అందులో కనిపించడం లేదు.
1: ఎవ్రీవేర్ టుడే ఆల్ ఓవర్ ది వరల్డ్ దర్ ఆర్ సో మెనీ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఫర్ నేమ్ సేక్ బట్ వీ డు నాట్ ఫైండ్ ద డెప్త్ అండ్ ద ప్రొఫండిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అనేటువంటిది కూడాను ఎవరికి అర్థం కావటం లేదు.
1: No one seemed to know the meaning and the significance of education.
0: పుస్తకములు చదవటం, అందున్నటువంటి విషయాలను ఎగ్జామినేషన్ లో రాయటము, పాస్ మార్క్స్ తెప్పించుకోవటము, ఇతను పాస్ అయినాడని బిరుదును మాత్రం పొందుతున్నారు.
1: They just limit themselves to merely going through the text, appear for the examinations, secure a pass and claim that degree thereafter.
0: నిత్య సత్యమైనటువంటి విషయములను విద్య అంటే ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
1: The eternal truth which is contained in the process of learning is not known to anybody.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: A foolish man, though an intellectual with all the acquisition of the knowledge, does not know his true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: One may be occupying exalted position with all high knowledge and education, but he will not give up his mean mentality and attitude.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: All his knowledge helps him to be argumentative and to differ with everybody and not to acquire the totality of knowledge.
0: Idiya vidya
1: is thus education.
0: Vidya anaga gnanam.
1: Vidya means jnana, wisdom.
0: Gnanam anaga bhautikamaina laukikamaina prakrutamaina tundi yokka telivitetana penchukovatam kaadu.
1: Wisdom does not mean merely worldly, momentary, physical intelligence. No.
0: ఇది అంతరంగికమైనటువంటి ఆనందాన్ని అంతర్భావములను పెంపొందింపజేసి ప్రకాశింపజేసేటువంటి యొక్కది విద్య.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ షుడ్ ఫాస్టర్ ద ఫైనర్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్ విద్ ఇన్ అండ్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
0: ఇటువంటి పరిస్థితి యందు వీరు పొందినటువంటి యొక్క ఫలం ఏమిటి?
1: Under these circumstances, what is the result of the education that we have been receiving?
0: ప్రభుత్వం మెచ్చేటువంటి యొక్క డిగ్రీలు మాత్రమే చూపుతున్నారు కానీ ఆ ఎడ్యుకేషన్ యొక్క స్వరూపం ఏమిటో అనేటువంటిది వారికే తెలియటం లేదు. ఇంకా వారి ఇతరులకు ఏమి చూపగలరు?
1: We just get satisfied by getting a degree so as to win the appreciation of authorities without knowing the depth and the significance of education.
0: ముఖ్యముగా ఆటల పాటలయందు అనుభవించవలసినటువంటి యొక్క ఆనందము ఏమిటో వారికి అర్థం కావటం లేదు.
1: We don't seem to know the actual happiness and the bliss that we are supposed to derive out of these sports and games.
0: ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లోపల ఒకరు గెలిచటము మరొకరు ఓడిపోవటము ఇవి రెండు మాత్రమే తెలుస్తూ ఉండాలి.
1: In sports and games, we only come across two. One, the one who wins, the other one who loses.
0: Idiya games yokka lakshyam.
1: Is that the aim of games?
0: Life is a game, annam.
1: Life is a game.
0: Play it.
1: Play it.
0: Life is a dream.
1: Life is a dream.
0: Realize it.
1: Realize it.
0: Life is love.
1: Life is love.
0: Enjoy it.
1: Enjoy it.
0: వీటి యొక్క మూడింటి యొక్క అర్థమును గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he understands the meaning of

0: these three statements and conducts accordingly.
1: విద్యయొక్క వివేకము, ఆటపాటల యొక్క ఆనందము సంకుచితమైన భావములకు సంతోషపెడుతుంది, కానీ విశాలమైన హృదయమునకు అనంతమైన విజ్ఞానమునకు ఇవి ఏమాత్రం కూడా తోడ్పడవు.
0: Actually speaking, the intelligence that we apply in the field of education develops only narrow-mindedness. It does not help us to be broad-minded nor to be blissful either.
1: అందులో ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము చెత్త విద్యలు.
0: All the education that we acquire today is rather cheap and useless.
1: ఈనాటి టెక్స్ట్ బుక్లు అనేటువంటివి చూస్తే ఏమాత్రం కూడా సారమైనటువంటి దేవు అక్కడ.
0: The textbooks that we make use of do not have any essence.
1: ఇది గవర్నమెంట్ ఏ విధంగా ఒప్పుకొని దీన్ని శాంక్షన్ చేస్తుందో, ఇది పాఠశాలల లోపల దీన్ని ఉపయోగించడానికి ఎన్ని ప్రయత్నములు చేస్తున్నాయో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి.
0: How government recommends such texts without essence and what's their aim, it all seems to be ridiculous.
1: బహుశా నా ఉద్దేశము ఇవి గవర్నమెంట్ వరకు కూడా పోవటం లేదు.
0: భగవాన్ opines that things are not reaching the level of the government.
1: ఎవరో ఒకరు శాంక్షన్ చేస్తే అవన్నీ టెక్స్ట్ బుక్స్ అని పంపిస్తున్నారు.
0: ఇట్ ఆల్ అపియర్స్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ అథారిటీ అండ్ ఇంప్లిమెంటెడ్.
1: ఇది గవర్నమెంట్ కూడా ఎంత చిన్న పేరు తెస్తున్నాయో వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: The government is not realizing what a bad name they get out of such things at the lower level.
1: Prapanchamalo inaati chaduvulu ilanti chaduvulu perigipothunnayi.
0: This sort of education is on the rise, increasing day by day.
1: Prachina vidyalanni kudanu enta pavitramainatuntivo enta sunnitamainatuntivo enta vannitamainatuntivo vaaru gurtinchadaniki ee maatramo prayatninchadam ledu.
0: They don't seem to make any attempt to know the glory and the majesty of the ancient education, how sacred it is.
1: Edo grandamulu chadivinamani danni artham chesukolekapovadamu grandamulu chadivinamani dani yokka saravanu gurinchitam goru e maatramu vidyarthulu kodanu prayatninchatam ledu.
0: The students also are not making an effort to get the essence of the textbooks they go through.
1: వీటిని టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నారు, కానీ టెక్స్ట్ దేని చేయాలి? ఒకరు రాసినటువంటి దానిని చూసి మరొకరు రాయటము, అది టెస్ట్ చేయాలి.
0: వాట్ ఈస్ దిస్ టెక్స్ట్ బుక్ దట్ యూ కాల్ ఇట్? ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు నదర్.
1: కనుక ఈనాటి చదువులు కేవలము ఒక డిగ్రీలు మాత్రమే తీసుకుని ఉద్యోగం నిమిత్తమై ప్రాకులాడుతున్నారే, కానీ చదువు యొక్క సారము, చదువు యొక్క అంశము, చదువు యొక్క ప్రశంసము ఏమాత్రం వారు గ్రహించడం కానీ గుర్తించడం కానీ చేయటం లేదు.
0: దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్ ద ఎడ్యుకేషన్ సీమ్స్ టు బి జస్ట్ జాబ్ ఓరియంటెడ్ దట్ కంప్లీట్స్ విత్ గెటింగ్ ఎ డిగ్రీ అలోన్.
1: ఈ గ్రంథములు ఎందు సరి అయినటువంటి యొక్క విద్య ఉన్నదా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: పేరెంట్స్ ఆల్సో డూ నాట్ నో వెదర్ ద టెక్స్ట్ బుక్స్ కంటెయిన్ ద డిజైర్డ్ నాలెడ్జ్ ఆర్ నాట్.
1: మా పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, మార్క్స్ దండిగా వచ్చినాయి అని ఈ మార్క్స్ చూచుకొని వారు ఆనందిస్తున్నారే, కానీ దానికి వెనుకల కొండంత రిమార్క్స్ ఉన్నాయనేటువంటిది వారు ఏమాత్రమూ గుర్తించడం లేదు.
0: The parents are happy if their children get first classes and pass in distinctions. They think of only marks, forgetting the mountainous remarks behind.
1: ఈ రిమార్క్స్ వారికి ప్రత్యక్షమైన వారు చదువు అంటే ఏమిటో అని కూడా గుర్తించగలరు.
0: When once they know the remarks, they will understand what kind of education they are receiving.
1: ABCDలు ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
0: బికాస్ ఆఫ్ ద లెర్నింగ్ ఆఫ్ ద ఆల్ఫబెట్స్ ఏబిసిడి మోర్ అండ్ మోర్ దేర్ ఇస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ లోయర్ అండర్స్టాండింగ్.
1: ఎంఏలు బిఏలు పాస్ అయినందున వేద శాస్త్రములన్నీ వేదబడియే.
0: బికాస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ అండర్ గ్రాడ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ద లెర్నింగ్ ఆఫ్ ది వేదాస్ ద సీక్రెట్ టెక్స్ట్ హ్యాస్ డిక్లైన్డ్.
1: ఇట్టి చదువును మంచి జ్ఞానమైనటువంటివని ఎట్లా ఒప్పుకోగలరు?
0: హౌ డు యూ సే దట్ దిస్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ రిసీవింగ్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు వేరుగా భావించకండి. విద్యార్థులైనటువంటి వారు చక్కని విద్యను అభ్యసించి ప్రపంచానికి ఈ చక్కని బోధనను అందించడానికి ప్రభుత్వం పూనుకోవాలి.
0: ద స్టూడెంట్స్ షుడ్ ఎక్వైర్ ద ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: అసలు సమాజం లోపల సమాజంలో పోషించేటువంటి విధానం ఏమిటి? సమాజము ఈనాడు ఏ గతిని పట్టింది? దీన్ని ఉత్తమోత్తమైనటువంటి ఒక సమాజంగా తీర్చిదిద్దడానికి ఏమి చేయాలి అనేటువంటి ఆ యోచనలే వారి అందు ఏమాత్రమో కనిపించడం లేదు.
0: ఎడ్యుకేటెడ్ పీపుల్ డోంట్ సీమ్ టు హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ ద సొసైటీ, ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ, హౌ టు ఇంప్రూవ్ ద కండిషన్స్ ఆఫ్ ద సొసైటీ, హౌ టు వర్క్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద సొసైటీ. దే హావ్ నో ఐడియా.
1: ఈ విద్యా విధానం లోపల చక్కని పోలికలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: They do not equate themselves with the needs of the society.
1: ఇది చక్కని వేవేరన కూడాను నా మాది బోధ పెట్టినప్పుడు ఇది అంత పిచ్చివి, ఇది సరైనటువంటివి కాదు, ఈనాటి టెక్స్ట్ బుక్స్ చాలా ఉత్తమమైనటువంటివి అని విద్యార్థులు కూడాను అంగీకరిస్తున్నారు.
0: Such books of the ancient which really teach the greatest values are brushed aside and students consider the modern textbooks more important and latest.
1: Germany children janminchinantane vendi bangaram mundamosthe.
0: The value of the silver and gold has gone.
1: Kanuka ee naati pillala yokka bhavishyattu manam chaala saddaga vahinchi vaariki sariyainatvanti yokka vijayam nerpadaniki punukovali.
0: The precious metals have lost their value. Therefore, we should determine to provide the proper education with all the sincerity and steadfastness.
1: Samajam yokka keerthini manam nilpali.
0: We should uphold the reputation of society.
1: Mana prachina purushulu ye vidhamainatundi vijayam andinchiro aa prachina purushulaku sariyainatundi gauravanni manam kapadali.
0: The ancient sages and seers who have passed on this education, they must be revered and respected.
1: 4 డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే నా గొప్ప వారమైనామని విర్రవీయటము అది వెర్రితనమే.
0: ఇట్ ఇస్ ఫూలిష్నెస్ ఇఫ్ యు ఆర్ ఈగోయిస్టిక్ బై మీర్లీ అక్వైరింగ్ డిగ్రీస్.
1: మనము ఈనాడు సమాజమును ఏ రీతిగా ఉద్ధరించాలి?
0: వీ హావ్ టు కన్సిడర్ హౌ టు వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: ఈనాడు సమాజం ఏ గతి ఏ గతిగా ఉంటున్నది?
0: వాట్ ఈస్ ది ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ ద సొసైటీ?
1: ఈ యొక్క స్థితిగతిని మనం గుర్తించుకోకుండా సమాజమునకు సేవ చేస్తున్నామని అంటున్నారు.
0: వీ సే దట్ వీఆర్ సర్వింగ్ ద సొసైటీ వితౌట్ అండర్స్టాండింగ్ ఇట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్.
1: ఇది సమాజం యొక్క సేవ కాదు, సమాజం యొక్క సేవ.
0: ఇట్ ఈస్ నాట్ సమాజ సేవ, సర్వీస్ టు సొసైటీ, బట్ ఇట్స్ ఓన్లీ సమాధి సేవ, ఏ డూమ్ టు ద సర్వీస్ టోటలీ.
1: కనుక ఈనాడు సమాజము ఉన్నత స్థితికి రావాలంటే, మన యొక్క ప్రజలు ఉత్తమ స్థితిని పొందాలంటే సరైనటువంటి విద్యను ఈనాడు మనం అభివృద్ది పరచాలి.
0: ఫర్ ద సొసైటీ, ద సొసైటల్ కండిషన్స్ టు ఇంప్రూవ్ అండ్ ద పీపుల్ టు ప్రోగ్రెస్, ద కరెక్ట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్.
1: నేను చెప్పినట్టుగా ఏబీసీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములన్నీ పేదపడియే.
0: బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఏబీసీడీ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ హావ్ బీన్ నెగ్లెక్టెడ్ టోటలీ.
1: ఏ అంటే అవేర్నెస్.
0: ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్.
1: అవేర్నెస్ అంటే మీ తెలివితేటలతో దాన్ని గుర్తించాలి.
0: అవేర్నెస్ మీన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ది థింగ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలెక్ట్.
1: బి అనగా బీయింగ్. పుట్టు నడతల్లో నీవు జీవించాలి.
0: బి బీయింగ్ విచ్ హ్యాస్ టు బి ట్రెడ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్.
1: సి అనగా బి కేర్ఫుల్.
0: సి మీనింగ్
1: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది విచారణ చేసి నీవు అభివృద్ధికి రావాలి.
0: సి సింబలైజెస్ కేర్ఫుల్, కేర్, బీ కేర్ఫుల్, అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: ఇలాంటి తెలివితేటలు మనం ఈనాడు పిల్లలకు ఇంటి ఎందైనా నేర్పాలి.
0: Such sort of intelligence, such sort of things should be taught right from the beginning, right from now.
1: మా పిల్లవాడికి స్కూల్లో కాలేజీలో సీట్ చిక్కిందని ఆనందిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వాళ్ళు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలిగినటువంటి గుణంలో వారిలో అభివృద్ధి అవుతున్నాయా లేదా అని ఇంటిలో తల్లిదండ్రులు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Parents are very happy because their children get their seats in different educational institutions. They do not think of the values that their children are supposed to acquire in the process of learning.
1: Teachers ku ఉద్యోగస్తులకు తగినటువంటిది లేకపోయినప్పటికీ తల్లిదండ్రులకు ప్రధానంగా ఈ తెలివితేటలు పెంచుకోవాలి.
0: ద టీచర్స్ అండ్ అదర్ అథారిటీస్ మే నాట్ బి అవేర్ బట్ ద పేరెంట్స్ షుడ్ ఫుల్లీ అండర్స్టాండ్ ద నీడ్ ఫర్ ద
1: ఫలాని విద్యార్థి ఫలాని స్థితిలో దేశాన్ని ఉద్ధరించాడు అనేటువంటి కీర్తిని తెప్పించుకోవాలి తల్లిదండ్రులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ షుడ్ డిజైర్ దట్ దేర్ చిల్డ్రన్ షుడ్ బ్రింగ్ దెమ్ రెప్యుటేషన్ ఎ గుడ్ నేమ్ ఫర్ హ్యావింగ్ work for the country.
1: Kaluka ee naadu tallidandru kudanu atti telivideetalu levu.
0: The parents today are not that intelligent today.
1: Inka adhyapakulu ee grantha pustakalato ee maatramo pani ledu.
0: And the teachers, they are not bothered of the sacred texts.
1: Dallo unnatvanti sariyinava kaada anetvanti government ku report cheyatam ledu.
0: The actual texts that are put in use, whether they are good things or wrong things, are not reported to the government by teachers.
1: ఈ రిపోర్ట్ చేసినా కూడా గవర్నమెంట్ దీనిని ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Even if these mistakes are brought to the notice of the government doesn't seem to rectify.
1: ఏదో పాస్ అయినారంటాము, సర్టిఫికేట్ ఇవ్వటము, పంపటం.
0: They give them the degrees because they got the required percentage.
1: కనుక విద్యార్థుల యొక్క లోపమే కాదు ఇది, తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి లోపము.
0: సో ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది స్టూడెంట్స్, ది యాక్చువల్ మిస్టేక్ లైస్ విత్ పేరెంట్స్.
1: తమ పిల్లలు ఎట్టి పరిస్థితికి అభివృద్ధి అవుతున్నారు, ఎట్టి గుణములు నేర్చుకోగలుగుతున్నారు, ఎట్టి సమాజం యొక్క క్షేమాన్ని కోరగలుగుతున్నారు అనేటువంటిది వాడు ఏమాత్రం యోచన చేయటం లేదు.
0: పేరెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఇన్ దీస్ లైన్స్ వాట్ క్వాలిటీస్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఎక్వైరింగ్, what their thoughts are relating to the needs of the society. They don't to
1: tallidandruku geerthi ganipinchi samajamunku goppa perunu teppinchi samajam yokka sangham yokka phalthanni deshaniki andinchuravali.
0: Therefore the students should bring a good name to their parents, good name to the society by working for the society.
1: Kani class lo chaala goppa vaadani peru maatram techukuntunnaru.
0: But students get a good name because they stand first in
1: class. Class lo goppa perunu teppinchukovatam valla prayojanam ledu.
0: There's nothing great about it in standing first in the class.
1: Intiki vachina tarvata aa pillalu elanti bookulu chadutunnaru ani aa bookulanta parichinchayaru.
0: The parents must examine what sort of books that their children read, and when once they return home,
1: pichi kadala bookulanta chadukuntaru.
0: They read all novels which are useless.
1: Adi tallidandrulu gurtinchadam ledu.
0: Parents are not understanding this.
1: ఏదో వాడు సంతోషంగా ఉంది, వాడు దీన్ని చదువుకుంటున్నారు, తప్పేమి అని దాన్ని సవరిస్తూ పోతున్నారు.
0: On the other hand, parents defend their children because they think that they're spending their time in a happy way.
1: ఇది చాలా పొరపాటు.
0: It is a big mistake.
1: తన బిడ్డలను తామే పాడు చేసుకుంటున్నారు ఈనాడు.
0: They're spoiling their own children now.
1: వాని ఆటలు వాని పాటలు ఎలాంటివిగా ఇంట్లో జరుగుతున్నవి అనేటువంటిది, ఎలాంటివి బజార్లో పోయినప్పుడు వీడు మెలుగుతున్నారు అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించి ప్రయత్నించడం లేదు.
0: పేరెంట్స్ టుడే ఆర్ నాట్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, హౌ దే బిహేవ్ అలాంగ్ ద స్ట్రీట్, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ దే రీడ్, వాట్ గేమ్స్ దే ప్లే.
1: ఇది లేకుండా కేవలము పిల్లవాడిని చదివించుకుంటున్నామంటే అది గొప్ప పేరు కాదు.
0: By merely educating your children, well, there's no use. It doesn't bring them any good name.
1: Prachinapu tallidandrulu entati telivi galigi entati vijnanam cheta entati paristhitini vaaru poshinchukuntu vacharo adi aanaati rishulike telisunu.
0: The ancients, the elders and the parents, they know what kind of ideals and objectives they have had in their life.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: ఈనాటి విద్య లోపల గొప్ప మార్పు తేవాలి.
0: దేర్ షుడ్ బి టోటల్ చేంజ్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: ఎలాంటి పద్యములు రాసినా, ఎలాంటి పోయమ్స్ రాసినా దానికి తమాష కింద దాన్ని గేలి చేసుకుంటూ ఆనందంగా పఠిస్తున్నారే గాని ఇది ఎలాంటి పరిస్థితులు తెస్తుంది, ఇది లోకమును ఏది పరిస్థితిలో ముంచుతుందో అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడాను ప్రయత్నించడం లేదు.
0: We just go through the poems and the compositions contained in the text, but we do not understand what kind of influence and impact it bear on students. We say that my son is in convent, he is reading English.
1: ఏమిటి ఆ ఇంగ్లీష్?
0: వాట్ ఇంగ్లీష్ ఇస్ ఇట్?
1: ఆ ఇంగ్లీష్ లో వచ్చేటువంటి యొక్క తప్పు మార్గములంతా ఎంత పరిస్థితికి కొనిపోతుందో వాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: దే డోంట్ అండర్స్టాండ్ ది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ దే టేక్ దెమ్ ఇన్ ఎ పర్వర్టెడ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: బ్లాక్ షీప్,
0: ద నర్సరీ రైమ్స్, బ్లాక్ షీప్,
1: ఇవే వాళ్ళు నేర్చుకునేది.
0: ఆర్ ది నర్సరీ రైమ్స్ దే లర్న్?
1: బ్లాక్ షీప్ అది మొదలే షిప్ అనేటువంటిది చాలా చెడ్డ తక్కువ గుణంతో కలిగినటువంటిది.
0: సో ద లెర్నింగ్ స్టార్ట్స్ విత్ దిస్ బ్లాక్ షీప్, షీప్ లెవెల్.
1: దాంట్లో బ్లాక్ షీప్,
0: దట్ టు బ్లాక్ షీప్ ఫర్ దర్ ఆల్ ద మోర్,
1: అది గొప్ప బిరుదుగా భావిస్తున్నారు వీళ్ళు.
0: దే కన్సిడర్ దిస్ బ్లాక్ షీప్ యాజ్ ఎ బిగ్ టైటిల్.
1: అది పోయమ్స్ వీరికి.
0: దాట్ ఈస్ ద నర్సరీ రైమ్.
1: ఈ విధంగా చూస్తుంటే ఈ స్కూల్ ఎందుకు కట్టాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు పిల్లల్ని పాడు చేయాలి అనేటువంటి భావము నాలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండాలి.
0: వాచింగ్ ద ప్రజెంట్ సినారియో, భగవాన్ స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే, వై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాట్ ఫార్, వాట్ ఆర్
1: కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నయా పైసా జీతం లేకుండా, నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని వారికి తగినటువంటి గ్రంథాలు కూడా నేనే తెప్పించి చక్కని రీతి లోపల వాళ్ళు పోషించాలని ప్రయత్నిస్తున్నాను.
0: భగవాన్ హాజ్ అండర్ టేకెన్ దిస్ సీరియస్ అటెంప్ట్ స్పెండింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ వితౌట్ కలెక్టింగ్ నయా పైసా ఫీజ్ అండ్ ఈవెన్ ప్రొవైడింగ్ టెక్స్ట్ బుక్స్ టు చిల్డ్రన్.
1: ఈనాడు పిల్లవాడు పుట్టినాడంటే 5 సంవత్సరాలకు ముందుగానే కాన్వెంట్ లో బుక్ చేసుకోవాలి.
0: Today we should make reservation 5 years before the child is actually put to learning process, reservation in the school for studies.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్లాన్ లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని సంతోషపడుతున్నారే కానీ వారి సంతోషం ఏ రీతిగా కలుగుతుంది అనేటువంటి వారి సంతోషాన్ని వారు చూసుకోవటం లేదు.
0: Parents are very happy in reserving seats for their children in education institutions, but they don't understand what kind of help they would get
1: తల్లిదండ్రులు పడేటువంటి బాధలు, తల్లిదండ్రులు పడేటువంటి చింతలు, తల్లిదండ్రులు పడేటువంటి యొక్క కష్టములు అది వారికి తెలియదు.
0: The children do not understand the difficulties, the anxieties, worries of their parents.
1: అప్పులు సప్పులు చేసుకుని అన్నపానాలను విసర్జించి ఆ పిల్లలకి ఇంటి దగ్గర ధనమును ఖర్చు పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు.
0: పేరెంట్స్ ఈవెన్ టేక్ లోన్స్, దే సాక్రిఫైస్ దేర్ ఫుడ్ అండ్ డ్రింక్, దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్ టు ఎడ్యుకేట్ దెమ్.
1: కానీ దీనివల్ల మంచి కలుగుతుందా చెడ్డ కలుగుతుందా అనేటువంటిది పిల్లలు ఏమాత్రం విచారించటం లేదు.
0: బట్ దే డోంట్ సీమ్ టు కన్సిడర్ ద రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్ అట్ ద ఎండ్.
1: ఈనాడు లోకం లోపల చదువు అంటే చాలా చీప్ అయిపోయింది.
0: ఇన్ ద మోడర్న్ సొసైటీ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ సో చీప్.
1: కానీ ఈ చీప్ అయినటువంటిది మానవుని చీప్ గా ఎట్ట చేయగలదు.
0: సచ్ చీప్ ఎడ్యుకేషన్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ టు బికమ్ ఎ చీఫ్ అవుట్ ఆఫ్ చీప్ ఎడ్యుకేషన్?
1: కనుక మనం ఈనాడు విద్యాభిషయం లోపల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఏకమైపోయి విచారించి ఈ చదువులు ఏ పరిస్థితిని తెప్పిస్తుండాలి, ఈ చదువులు జగత్తులు కాని సమాజమును కాని ఏ విధమైనటువంటి యొక్క శాంతిని బోధిస్తుంది అనేటువంటిది ఎవరు యోచన చేయటం లేదు.
0: Therefore today there is every need that the teachers, authorities, elders, parents should join their hands.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పిల్లల యొక్క గోలనే చాలా గొప్పగా కనిపిస్తుండాలి.
0: And what all that we find today, the present noisy scenario, seems to be great.
1: అది పిల్లల తప్పు కాదు.
0: Nothing wrong with students.
1: పిల్లలు చాలా మంచి పిల్లలే.
0: The students are very good.
1: గ్రంథములు సరైనటువంటివి కాదు.
0: బుక్స్ ఆర్ నాట్ ప్రాపర్.
1: వీటిని బోధించేటువంటి గురువులు చాలా చీప్ అయినటువంటి వారు.
0: అండ్ ద టీచర్స్ ఆర్ సో చీప్ హూ టీచ్ సచ్ చీప్ బుక్స్.
1: దీన్ని ప్రభుత్వము అలక్ష్యం చేసి దీన్ని పెంచి పెద్దలు చేయటం, ఇది వారి దోషం కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద గవర్నమెంట్ ద అటర్ నెగ్లెక్ట్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ సిస్టమ్.
1: కనుక చదువు సంధ్యల లోపల పిల్లలు అభివృద్ధి అవుతారనేటువంటిది మనం మర్చిపోవాలి.
0: Therefore, we should forget that this education would help our students to improve in life.
1: Chaala mandi manchi pillalanta unnaru.
0: There are many, many good students.
1: Pillallo dosham ledu.
0: There's no mistake with students.
1: Veedu chadive pustakamulu, veedu chadive grandhamulu,
0: the books they read,
1: chadiviche tallidandrulu,
0: and the parents are educated.
1: Ee doshamulku maaru peru pettukunnaru.
0: Are mainly responsible for these mistakes.
1: కనుక మనం ఈ తల్లిదండ్రులు పిల్లలను పోషించి చక్కని ఉదారమైనటువంటి ఒక మార్గంలో పెంపొందింపు చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కనుదర్చాలి.
0: ఇట్స్ టైమ్ దట్ ది పేరెంట్స్ షుడ్ ఓపెన్ దేర్ ఐస్ అండ్ నో ద ఫ్యాక్ట్ అండ్ సీ దట్ ద చిల్డ్రన్ వుడ్ ఇంప్రూవ్ ఇన్ దేర్ లైఫ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నవను ఈయనను గుడంబు మానలేడు అన్నాను.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ a person is not able to give up his meanness.
1: Chadavu chadavu chadiva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
0: One has learned how to differ with other person and argue but without acquiring the total knowledge.
1: Itti chadavu chadavu chadivi chavanganeetiki.
0: After all, one should die at the end acquiring this kind of
1: chavuleni chadavu chadavalemu.
0: One should study to be immortal.
1: Emta chavuleni chadavu?
0: What is that immortal knowledge?
1: Adhyatmika chadavu.
0: That is the spiritual knowledge.
1: Andulo kuda nu laukikamaini kuda undadi.
0: There is however relating to the physical
1: laukikamu bhautikamu dharmikamu adhyatmikamu ee naitikamulo vaani pempondippu cheyali.
0: The spiritual knowledge encompasses relating to the world the ethical aspects also.
1: Kanuka vidyarthulara
0: students
1: meeru goppa chadavulu chadutunnamani meelo meeru virrabokandi.
0: Don't feel proud that you are studying high degrees.
1: Mee chaduvulu chaduvulu chadivi bazaarlo poi ee vidhamainatundi oka bichchamitra kudanu deeniki bichcham kuda chikkadu.
0: With this kind of education we don't receive alms even if we beg along the streets.
1: Kanuka manamu ee chaduvulu kontha varaku channagimpa chesi.
0: Therefore we should not be after mere degrees.
1: Gunamunu poshinchali.
0: We should foster our virtues.
1: గుణములే లేకపోయినప్పుడు ఈ చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ క్యారెక్టర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
1: క్యారెక్టర్ ఉండినప్పుడే ఈ చదువులంతా కూడా గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫ్రూషన్ ఇన్ క్యారెక్టర్.
1: ఏ విద్యార్థి చూసినప్పటికీ వాడి చేతి లోపల పిచ్చి పిచ్చి బుక్కులే, కథల బుక్కులు.
0: ఎవ్రీ స్టూడెంట్ ఈస్ క్యారీయింగ్ విత్ హిమ్ ది యూస్లెస్ బుక్స్.
1: ఇవన్నీ కూడా మార్కెట్కు రాకుండా చూసుకోవాలి.
0: See that the students do not carry such cheap books.
1: వాళ్ళ క్యారెక్టర్ ను మంచి పోషింపజేసేటువంటి గ్రంథములు ఈనాడు విలువలేదు.
0: We should see that the students will go through the books which will improve their character.
1: వాళ్ళ ఆటపాటలు ఎందుకు కూడాను ఉత్తమమైనటువంటి ఆటపాటలు వాళ్ళకు బోధించాలి.
0: They should also be taught how to play, how to participate in games in a noble way.
1: స్త్రీలు ఏ విధమైనటువంటి గ్రంథాలు చదవాలి?
0: What sort of books they should go through?
1: కానీ అది వారి కూడా బోధపడటం లేదు.
0: దిస్ ఈజ్ నాట్ రియలైజ్డ్.
1: మగపిల్లవాళ్ళు మోటార్ సైకిల్ పైన పోతున్నారు.
0: బాయ్స్ రైడ్ మోటార్ సైకిల్స్.
1: మేమెందుకు మోటార్ సైకిల్ ఎక్కకూడదు?
0: వై నాట్ వీ ది విమెన్?
1: ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వాదన లోపల కాలం వ్యర్థం చేసుకుంటున్నారు.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ టైం ఎంటర్టైనింగ్ దీస్ మ్యాడ్ థాట్స్.
1: ఆడపిల్లలు మోటార్ సైకిల్ పోకూడదు అని ఎవరూ చెప్పటం లేదు.
0: Nobody is telling that it's not proper on the part of the girl to ride a motorcycle.
1: Samaya sandarbhansaranga ee rathamannu manam upayog pettukovali.
0: We should teach certain things basing on the circumstances and situation.
1: Ee naadu ekkada chusinappudiki ee oka chadu vidyarthulanta kudanu motorcycle paine pranalu vidustunnaru.
0: Today we find many of the students sustaining accidents because of motorcycling.
1: ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ విధమైన గతికి ఇప్పించినామని ఎంత బాధపడుతున్నారో అది నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ద సఫరింగ్ ఆఫ్ ద పేరెంట్స్ హూ హావ్ లాస్ట్ దేర్ చిల్డ్రన్.
1: వారికి కేవలము ఒక నీతి నిజాయితీ అనేది కూడా తెలియదు.
0: In fact, they don't teach their children what honesty and what integrity is.
1: ఏదో నేమ్ కొడుకు గొప్ప పేరు కావాలి.
0: They want only a good name, reputation.
1: మగవాడు చదివినటువంటి చదువులు, మగవాడు నేర్చిన విద్యలు మేమెందుకు నేర్చకూడదు?
0: All these studies, education acquired by men, why not be acquired by women also?
1: కాని విద్యలోనే బోధిస్తుండాలి.
0: Only the skills have been given.
1: ఎవరికి తగినటువంటి విద్యలు వారు నేర్చాలి.
0: Each one has to learn basing on the temperament and
1: ముఖ్యంగా ఇంటిలో పరిపోయి సంసారమును పోషింపజేసుకుని సంసారంలో తగినటువంటి ఒక కీర్తిని సంపాదించి
0: one has to attend to household work.
1: పిల్లలకు మంచి నడవడికలు పెంచాలి.
0: And also see that the children are brought up in a nice way.
1: దాంతో పాటు చదువులు కూడాను చదివించాలి.
0: And we should also make them learn.
1: చదవకూడదని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ is never against education.
1: చదవవలసినటువంటి చదువులు చదవాలి.
0: What we are supposed to study, we should.
1: కనుకా ఈనాటి చదువులు చాలా మందిని కొన్ని హీన స్థితికి కొనిపోతున్నాయి.
0: The modern education has made man so low.
1: ఇది తల్లిదండ్రుల యొక్క దోషం కూడా ఉంది.
0: The mistake lies with parents to some extent.
1: మా పిల్లలను బాగా పెంచినామని
0: they are very proud that this their children are taken care of.
1: ఈ పెంచినటువంటి పిల్లకు మంచి పిల్లవాడు చిక్కాలని
0: and they want to have a very good boy.
1: మా బిడ్డ MA చదివింది, నీ కొడుకు ఏం చదివాడు అని ప్రశ్నిస్తుంటారు.
0: My daughter has post graduate degree. What is the qualifications of your son?
1: They question. ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినటువంటి ఆమెకు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివకాలంటే ఎలా చిక్కుతాడు?
0: This girl with a post graduate degree, how does she expect to have a boy with a post graduate degree?
1: ఈనాటి చదువులు ఒకరినొకరు పోట్లాడుకునేటువంటి చదువులుగా చదువుతున్నారు.
0: The modern education is full of conflict and infighting.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నా మాటను మీరు వేరుగా భావించకండి.
0: Do not mistake Swami's views.
1: మీ యొక్క అభివృద్ధిని కోరి,
0: it is only in your interest.
1: మీ యొక్క క్షేమమును కోరి,
0: only in your own interest.
1: మీ యొక్క కీర్తిని కోరి,
0: in the interest of your name.
1: మీ యొక్క పేరు ప్రతిష్టలను కోరి,
0: and the esteem.
1: మీ తల్లిదండ్రుల యొక్క కీర్తిని నిలబెట్టడానికి తగినటువంటి చదువులు చదవాలి.
0: And also to see the prestige of the family is maintained, all our education should be directed in this way.
1: ఆ విధమైనటువంటి చదువులు చదవాలని నేను కోరుతున్నానే కానీ ఈనాడు పిల్లలకి ఈ విధమైన చదువులు చదవకూడదు అని నేను ఎప్పుడు బోధించడం లేదు.
0: Bhagavan desires that education should help you to get a good name for yourself, to the family and to the country. He is not against education.
1: ఇంకా చదువు చదవకూడదు అనుకుంటే నేను ఎందుకు గర్ల్స్ కాలేజీలు అంత పెడుతున్నాను?
0: If Swami is against education, why has he founded the colleges for women?
1: కానీ అనేక కాలేజీలు స్థాపిస్తున్నాను.
0: In fact, Bhagavan is establishing many institutions.
1: ఎందుకోసం స్థాపిస్తున్నాను?
0: Why?
1: మంచి నడవడికలు తెప్పించుకోవాలని ప్రార్థిస్తున్నాను.
0: భగవాన్ హెస్ ఫౌండెడ్ దీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది పోర్టల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ గుడ్
1: నయా పైసా కూడా ఆ స్టూడెంట్ దగ్గర నేను వసూలు చేయటం లేదు.
0: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ బై యువర్ ఫీస్.
1: ఎగ్జామినేషన్ పేపర్ లోపల ఎగ్జామినేషన్ వస్తుందంటే దానికి కూడా ఒక విధమైనటువంటి సుంకం చెల్లించడం లేదు.
0: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ, నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఖర్చులు లేకుండా తల్లిదండ్రులకు తగ్గినటువంటి ఒక సుఖమును, బిడ్డలకు సరైనటువంటి కీర్తిని తెప్పించాలన్న ఉద్దేశంతోనే కాని వేరొక చదువు చదువు ఈ పాడు కాకూడదని కాదు నా ఉద్దేశం.
0: భగవాన్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఓవర్ బర్డెన్, దట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఎక్స్పెన్సివ్. In order to see that education is offered free of cost, so that the children will be bright and ideal.
1: మగ పిల్లలు కూడాను మమ్మల్ని ఎవరైనా చేయగలరు, ఇదంతా మా ఇష్టము, మా స్వతంత్రము అని వారు కూడాను ఈ పెడమార్గమును పట్టి చాలా చెడ్డ పేర్లు తెచ్చుకుంటున్నారు.
0: Of course, the boys also, they are highly egoistic and yet strong and bring a bad name.
1: కనుక వారు కూడాను మంచి పేరు తెచ్చుకోవాలి.
0: They also should get good name for themselves.
1: ఇప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంది.
0: సార్, మై డాటర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్.
1: కానీ మీ కుమారుడు కూడా అందంగా ఉండాలి అంటారు.
0: ఐ వాంట్ దట్ యువర్ సన్ ఆల్సో షుడ్ బి ప్రపోర్షనల్.
1: ఏమి అందము, గుణాందములు కావాలి.
0: వాట్ ఈస్ ది బ్యూటీ? ది బ్యూటీ లైస్ ఇన్ క్యారెక్టర్.
1: గుణములే నిజమైనటువంటి అందాన్ని పోషించేది.
0: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ద వర్చ్యూ దట్ ఇస్ ద రియల్ బ్యూటీ.
1: గుణములు లేకుండా ఎట్టి అలంకారం చేసుకున్నా కానీ వారు దానిని ఆకర్షించలేరు.
0: Without virtues, all the jewels, ornaments are useless.
1: Kanuka gunaposhana kavali.
0: Therefore, character is important.
1: Maga pillalu kuda nu chaala mandi ippudipude paadai pothunnaru kuda.
0: We find boys also are away, drifting from the path.
1: Naina, నువ్వు బజార్ లో నడిచే సమయంలో రోడ్డును చూసుకొని నడుచు.
0: As you walk along the street, be watchful as you walk along the road.
1: నీవు ఏ విధమైన ప్రమాదాలకు గురి కావద్దు.
0: Don't face any accident in any way.
1: అని నేను ఎంతో చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ రిపీటెడ్లీ.
1: కానీ ఆ మోటార్ సైకిల్ స్పీడ్ గా పోతుంటారు.
0: బట్ దే గో ఆన్ మోటార్ సైకిల్.
1: ఇటువైపున అటువైపున పోయి వచ్చేటువంటి స్త్రీలను చూస్తుంటారు.
0: దే గో ఆన్ వాచింగ్ విమెన్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ వైల్ గోయింగ్ ఆన్ మోటార్ సైకిల్.
1: కన్నులు చూస్తే చూసినాయి, కానీ నీ దేహాన్ని కన్నులు కాపాడుతున్నాయా?
0: బట్ యువర్ ఐస్ ద విజన్ ద సైట్ విల్ నాట్ సేఫ్ గార్డ్ యువర్ బాడీ.
1: కనుకనే నీ యొక్క గుణములే నిన్ను కాపాడుతాయి.
0: యువర్ క్యారెక్టర్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా కొన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ప్రమాదానికి గురి అవుతున్నారు.
0: దేర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ దట్ విల్ టేక్ యూ టు డేంజర్.
1: ఈనాటి ప్రమాణము రేపటి దినకు ప్రమాణంగా చూసుకుంటున్నారు.
0: And what you experience today, you take it as a standard for the future.
1: ఇట్టి చదువులు ఎందు ప్రమాణం అనేటువంటిది మనకి ఎక్కడ చిక్కనే చిక్కదు.
0: You don't find true standards in this type of education.
1: ఇది చాలా ప్రమాదమే.
0: And it is not pramana standard, but it is pramada dangerous.
1: మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
0: Therefore, we should keep the virtue and the character supreme.
1: మన చెవులను మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఆడిషన్ హియరింగ్.
1: మన నాలుకను మన కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్.
1: బుద్ధుడు వీటిని ప్రయత్నించి సాధించే నిమిత్తమే అనేక చర్యలు చేశాడు.
0: ఆల్ ద డీడ్స్ ఆఫ్ బుద్ధ రిఫ్లెక్ట్ ద టోటల్ కంట్రోల్ ఓవర్ హియరింగ్ అండ్ సీయింగ్.
1: మొదటి నుంచి ఎంతో తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగింది.
0: హౌఎవర్ ఇన్ ద బిగినింగ్ దేర్ వర్ సర్టన్ మిస్టేక్స్.
1: తరువాతి మాకు గురువులు ఎవరు?
0: And then they wanted to know the preceptor.
1: మనం చదవవలసింది ఏమిటి?
0: What is it to be studied?
1: అనేటువంటి దాన్ని చక్కగా విచారించుకొని.
0: And he inquired many.
1: మన సెన్సెస్ మన యొక్క గుణములు.
0: And then Buddha concluded the senses of
1: ఆ సెన్సెస్ చక్కగా పోషించుకొని.
0: And the senses must be
1: కీర్తి సంపాదించాలని తాను ప్రయత్నించాడు.
0: And he made every attempt to get name.
1: కన్నుల నుంచి ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: అన్ని చూచేటందులక.
0: Is it to watch hither?
1: కాదు కాదు.
0: No.
1: నిన్ను ఎవరు చూస్తున్నారనేటువంటిది నువ్వే మాత్రం యోచించవద్దు.
0: Don't worry about others who
1: are watching. పోషింపగలిగేటువంటి యొక్క అతన్ని నీవు చూడాలి.
0: In fact, the eyes are gifted to see God, his majestic form.
1: నీ చెవులను ఇచ్చింది ఎందుకు తెలుసా?
0: You know why ears are given?
1: కాదు కాదు. ఇతరుల మాటలు నమ్ముటక, ఇతరుల మాటలు వినుటక.
0: Is it only listen to the gossip and the rumors and become a victim?
1: నీ చెవులు అలాంటివి కాదు.
0: The ears shouldn't be
1: మంచిని విని,
0: to listen to good,
1: మంచిని ఆచరణలో పెట్టి,
0: and to do good,
1: మంచి మార్గంలో నీవు జీవించాలని,
0: and to lead a good life.
1: ఇలాంటివన్నీ చెప్పడం కోసమని వచ్చినాయి భగవంతుడు నాకు ఈ ఇంద్రియాలు ఇచ్చాడు.
0: Therefore God has given me these senses to lead such a sacred life.
1: ఆ పుస్తకములంతా ఒకతూరి పారవేశాడు.
0: And Buddha has thrown out all the books.
1: నేను సంపాదించింది, నేను సాధించవలసినటువంటిది నా గుణములను పోషించాలి.
0: And he has decided that what he has to work for is for the character.
1: గుణములను ఇచ్చవచ్చినట్టుగా మందలకు పంపించి.
0: I cannot allow my senses to go wayward.
1: గ్రంథాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే గానీ వచ్చిన ఫలితం ఏమిటింది?
0: What is the result by reading books?
1: అని గ్రంథాలంతా పారవేశాడు.
0: And he has just thrown them out.
1: కానీ ఏనాటికైనా కూడా తనకు ఆ యొక్క మనోభావం రాలేదు.
0: But any day he didn't get that mental satisfaction in spite of textual reading.
1: తన గురువు దగ్గరికి వెళ్లి అతను చెప్పాడు, బౌద్ధ నీవు దేని చదువుతున్నావు?
0: And then ultimately asked, what is it that you are reading?
1: నేను, నా గురువు ఎవరు?
0: Who is my preceptor?
1: నా గురువు నా conscience.
0: My conscience is my preceptor.
1: ఈ నా యొక్క తెలివితేటలకంతా కూడాను సరైనటువంటి గురువు నా బుద్ధియే.
0: And therefore from all my intelligence the preceptor is intellect.
1: కనుక మొట్ట మొట నా కన్నును నేను స్వాధీనం చేసుకోవాలి.
0: First I should have control over my sight.
1: నా నాలుకను నేను కంట్రోల్ చేసుకోవాలి.
0: I should control my tongue.
1: కనుక నేను ఆ నాలుక కన్నులు రెండు సరిగా ఉంటుంటే మిగిలిన ఇంద్రియములంతా కూడాను నా స్వాధీనం అయిపోతాయి.
0: When once I control my vision, when once I control my tongue, the rest of things stand controlled.
1: అది కావాలి నాకని.
0: That's what is required now.
1: రాత్రి రాత్రి గొప్ప తెలివికి తెలుసుకొని,
0: Overnight he could have that enlightenment.
1: నిద్రించేటువంటి భార్యను బిడ్డను కూడా త్యజించి
0: and he had left his family.
1: అడవికి వెళ్ళాడు.
0: And he went to the forest.
1: అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
0: Bhagavan never wants you to leave your family, the wife and the son.
1: వారిని చక్కగా చూసుకుంటూ
0: you should take care of them.
1: వారికి నీ సరైనటువంటి గుణములు నేర్పుతూ
0: see that they are also taught good
1: things. నీవు సరైనటువంటి గుణముల్లో నీవు అభివృద్ధికి రా.
0: And you should also come up in life in a proper way with character.
1: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు.
0: That was the way how Buddha achieved, accomplished objectives of life.
1: గుణములకు మించినటువంటి ఒక గురువు లేనే లేరు.
0: There is nothing more than that of a character.
1: గుణములే నా యొక్క గురువులు.
0: The very character is my guru.
1: ఆ గుణములను నేను పోషించుకోవాలి.
0: This I have to grow more and more.
1: కనుక ఈనాడు నా గుణములంతా చెడగొట్టేది ఈ యొక్క గుణములే.
0: Therefore today all the ruin is because of the cheap qualities.
1: ఈ గురువు మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు.
0: And he has realized when once he sets all his senses set right, he will certainly come up in life.
1: నీ దృష్టిని నీవు కంట్రోల్ చేసుకుంటే
0: when once you control your looks,
1: జగత్తంతా నీకు స్వాధీనం అయిపోతుంది.
0: You can catch hold, you'll have total control over the world.
1: నీ చెవులను నీవు స్వాధీనం చేసుకుంటే
0: when you control over your hearing,
1: నీ శబ్దమునంతా కూడా నీ స్వాధీనం అయిపోతుంది.
0: You can control the whole sound around.
1: కనుక ఈ రెండింటిని మొట్టమొదట మనం హద్దులో పెట్టుకుంటే
0: and once we have control over these two,
1: మనం హద్దులో నుండి గొప్ప పేరును పొందుతాము.
0: We'll be in our limits and we'll win esteem in society.
1: పురందర్ దాస్ చెప్పాడు.
0: పురందర్ దాస్
1: కన్నులు ఇచ్చి ఎందుకు తెలుతా చందులు గొంతులు తిరుగుటగా.
0: You know why the eyes and sight is given is to go around lanes and by lanes.
1: కనుక ఓ గుణముల
0: ఓ క్వాలిటీస్
1: నీవు చక్కని సరైన మార్గంలో నడచాలి.
0: ఓ సెన్సెస్ ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్.
1: నీవు ఇతరుల మాటలు నీవు నమ్మనద్దు.
0: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ అదర్స్.
1: ఇతరుల పెద్ద మాటలు నీవు పట్టకూడదు.
0: డోంట్ లిసన్ టు బ్యాడ్ వర్డ్స్.
1: నీ సక్రమమైనటువంటి నీ గుణములు నీవు దాన్ని పోషించుకో.
0: అండ్ యూ జస్ట్ ప్రొసీడ్ ఇన్ యువర్ వే విత్ యువర్ కాన్షియన్స్ ఆఫ్ ది విట్నెస్.
1: కనుకనే నీ గుణములు నీవు పోషించుకోవాలి.
0: సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిజర్వ్
1: మన గ్రంథములందరి కూడాను మన వెంటనే జంటనే ఏంటనే కంటనే ఉంటున్నాయి.
0: And in fact what all we should acquire is always with us, around us.
1: Mana kannunu manam swadhinam chesukunte ade goppa grandhamu.
0: When once you control your looks, the vision, that is your
1: chevulanu manam control chesukunte adi neeku pedda grandhamu.
0: If you control your hearing, that itself is a book.
1: Mee naaluku meeru control chesukunte idiye manaku bhagavatamu.
0: And when once you control your tongue, that itself
1: ee bhagavatam chella manam baagu padtaamu.
0: When once you control your tongue, which is bhagavata, you will be bhagavata, you will be good.
1: కనుక ఈ మూడింటిని మొట్టమొదటి కంట్రోల్ చేసుకోండి.
0: దిస్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇన్ ద బిగినింగ్.
1: అప్పుడే నీవు గొప్ప విద్యార్థి అయిపోతావు, విద్యా బలవంతుడు అయిపోతావు.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూ విల్ విన్.
1: అందరికీ నీవు గురువుగా మారిపోతావు.
0: అండ్ యూ విల్ బికమ్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఇది ఈనాడు చేయవలసినటువంటి పని.
0: దిస్ ఇస్ సపోజ్ టు బి డన్ టుడే.
1: తల్లిదండ్రులు కూడా మీరు ఆ విధంగా చెప్పాలి.
0: పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్.
1: అమ్మా మీరు పిచ్చి జీవితాల కోసమని జీతాలను నీవు ఆశిస్తున్నావు.
0: Just for jeevita, the life you want, jeeta, the salary.
1: Jeetalu manaku akkarledu.
0: It's not the salary that important.
1: Jeevitame manaku pradhanamaina priti.
0: Jeevita, life is most important.
1: Life anetundi dani chusukokunda ee oka jeevitam jeetam kosam paachukunte
0: we forget the life and we run after salary.
1: Mana jeevitame naashanam aipothundi.
0: We are ruining our very life.
1: కనుక మన సెన్సెస్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: హెన్స్ వీ షుడ్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
1: అప్పుడే మనం గుణవంతులం అవుతాము.
0: దెన్ ఓన్లీ విల్ బి వర్చువస్.
1: అప్పుడే మనం బలవంతులం అవుతాము.
0: దెన్ ఓన్లీ బి స్ట్రాంగ్ ఎనఫ్.
1: అందుకోసమని బుద్ధుని చెప్పాడు, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు.
0: దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ ద హనుమాన్ ఈజ్ వర్చువస్, ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, వైజ్ ఎనఫ్, నోబుల్ అండ్ గ్రేటెస్ట్.
1: ఆ గుణములను మాత్రం కంట్రోల్ చేశాడు.
0: దెర్ఫోర్ హీ కుడ్ హ్యావ్ ప్రాపర్ క్వాలిటీస్. Values.
1: కనుక అప్పుడే తాను గొప్ప గురువు అయిపోయినాడు.
0: Then only he could become a preceptor.
1: కనుక అట్టి గొప్ప పేరును సంపాదించాలి మనం.
0: He should get such a good name.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థులు చాలా బంగారు.
0: స్టూడెంట్స్ ఆర్ రియలీ గోల్డెన్, వెరీ గుడ్,
1: మంచి గుణవంతులే.
0: దర్ వర్చ్యువస్ ఇండీడ్,
1: మంచి విలువైనటువంటి వారే.
0: దర్ వెరీ వాల్యుబుల్.
1: కానీ కొంత కొంతమంది వాటిని కొంచెం పెడమార్గం పట్టిస్తున్నారు.
0: బట్ సమ్ ఆర్ పర్వర్టెడ్.
1: విద్యార్థులారా, వాడు పెడమార్గం పట్టించినప్పటికీ మీరు పెడమార్గం పోకూడదు.
0: దో అదర్స్ ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ డోంట్ ఫాలో దెమ్.
1: నీ యొక్క మార్గం నీవు పూనుకో.
0: ఫాలో యువర్ ఓన్ పాత్.
1: అప్పుడే నీవు బాగుపడిపోతావు.
0: దెన్ ఓన్లీ విల్ యూ బి గుడ్.
1: అప్పుడే నిన్ను జగత్తు కీర్తిస్తుంది.
0: దెన్ ద హోల్ సొసైటీ విల్ ప్రైజ్ యూ.
1: నీకు గుణమును పోషించినటువంటి వాడిని నీవు పోషించుకోవాలి. కానీ
0: Therefore, you should have the character and sustain it.
1: నీవు తప్పుడు మార్గంలో పోయేసేసి గుణమును పోషించుకోకుండా వెళ్ళిపోతే నీవు పూర్తి హీనుడైపోతావు.
0: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఎ రాంగ్ వే అండ్ లూజ్ యువర్ క్యారెక్టర్, యూల్ బి రూయినింగ్ యువర్ లైఫ్.
1: ఈనాడు విద్యా విషయం లోపల నేను చెప్పవలసింది ఇదియే, ఇది మీకు నచ్చునో నచ్చలేదో.
0: This is the message relating to the education that Bhagavan decided to share with you.
1: అనేక మంది వైస్ ఛాన్సలర్స్, మంచి విద్యార్థులు మీకు బోధించినారు. ఇప్పుడు
0: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హావ్ బీన్ రివీల్డ్ టు యూ బై
1: స్పీకర్స్. నేను విద్య విషయమే బోధించడం లేదు.
0: భగవాన్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది
1: డబ్బులు సంపాదించాలనేటువంటి విషయంలో వారికి తగినటువంటి కృషిని అందించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్ స్పోక్ రిలేటింగ్ టు యువర్ లివింగ్, హౌ టు ఎర్న్ మనీ.
1: కాదు కాదు, మన మొరాలిటీ చాలా ముఖ్యమైనటువంటిది.
0: బట్ భగవాన్ సేస్ దట్ మొరాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: Money comes and goes.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: దానిని పెంచుకోండి మీరు.
0: That you develop.
1: అది మీరు గౌరవాన్ని పెంచుకున్నట్టుగా ఉంటుంటారు.
0: Naturally, you will win the respect.
1: అడవులు ఎందున్నా, ఆకాశములనున్నా, పట్టణములనున్నా, పల్లెనున్నా, పుట్ట మీదనున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము.
0: Fully understand, be convinced of the fact that God is only the refuge of the forlorn, be that on the mountain top and the deep sea, in a village or in a city or in the sky.
1: Kanuka mana gunamulu penchukondi bangaru.
0: So we should cultivate virtues.
1: Ee gunamulu penchukunnatvanti varu gunamulu bodhinchetvanti variki nenu emaina isthanu.
0: Bhagavan is ready to give anything to those people who develop their character.
1: Nen prapancham yokka bhavame kaadu naa praananne kuda isthanu.
0: Bhagavan is ready to give his very life if you are to develop.
1: Atta vaari kosam ane nenu jeevisthunnanu.
0: Bhagavan is in this avatar only to make you noble and virtuous.
1: Kanuka vaari kosamai nenu entaina darabostanu.
0: Bhagavan is ready to sacrifice anything.
1: Vaala daggara nunchi nenu emi aashinchanu.
0: Bhagavan doesn't expect anything in return.
1: Vaadu manchi vaarai jeevinchali.
0: Lead a good life.
1: Manchi perunu techukovali.
0: Get a good name.
1: Adhe nenu aashinchetvanti.
0: That's what Bhagavan expects from you.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthinilara.
0: Boys and girls.
1: Meerandaru gunavantule.
0: You're all good, no doubt.
1: Kaani kaalam kontha varaku mimmalni tripti untundadi.
0: It is all the effects of the modern times.
1: Kanukane ee yokka prapancham yokka deenni meeru pe maatram aashinchakandi.
0: Don't go by the ways of the world.
1: మీరు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి సెన్స్ ను సరైనటువంటి రీతిలో పెంచుకోండి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, పుట్ దెమ్ ఇన్ ద ప్రాపర్ లైన్.
1: ఎవరు చూసినా కానీ వారందరూ నా తల్లులే.
0: కన్సిడర్ ఎవ్రీవన్ హూమ్ సో ఎవర్ యూ మీట్ యాజ్
1: వారందరూ నా తండ్రులే.
0: ఆల్ ఆర్ మై ఈక్వల్ టు మై పేరెంట్స్
1: అనేటువంటి ఒక భావము వారిని గౌరవ భావంలో పెంచుతుంది.
0: దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యూ షో టు యువర్ పేరెంట్స్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ఎవ్రీబడీ.
1: ఈ విధమైనటువంటి మంచి మాటల చేత, మంచి యొక్క సంబంధముల చేత మీరు మంచితనాన్ని పొందండి.
0: Acquire all this goodness by speaking in a good way, associating yourself with good people.
1: కనుకని మంచి వారితో చేరి మంచి మాటలు చేసుకుని నేర్చుకుని మంచి చూపులు తెచ్చుకుని ఈ మంచి ఒక విద్యను నేర్చుకోండి.
0: Be in good company, make use of good words, give chance to good listening, be in good company always, get a good name.
1: అది నేను ఆశించేది.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ.
1: మీ తల్లిదండ్రులు కూడా దాన్ని ఆశిస్తుంటారు.
0: యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్.
1: కానీ వారికి తెలియజేయటం లేకపోవటం చేత దాన్ని వారు చెప్పుకోవటం లేదు. కానీ నిజంగా తెలిసినటువంటి వారి దగ్గరికి పోతే ఏ తల్లి అయినా కూడా నువ్వు చెడ్డ మార్గంలో పోవని చెప్తుందా? చెప్పరు.
0: నో మదర్ నో ఫాదర్ వుడ్ ఎవర్ టెల్ యూ టు గో ఇన్ ఎ రాంగ్ పాత్.
1: ఏ తండ్రి కూడా నువ్వు చెప్పడు.
0: నో ఫాదర్ వుడ్ సే దాట్.
1: కనుకనే వారు చెప్పుకోలేక చెప్పితే మీ ఏమవుతాడో అని భయం చేత వాడు మీకు చెప్పడం లేదు. కానీ
0: పేరెంట్స్ హ్యావ్ నో గట్స్ టు టెల్ దేర్ చిల్డ్రన్ ఓపెన్లీ.
1: కానీ నేను ఎన్నిటికీ త్యజించి మీకు బోధిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ రెడీ, దేర్ఫోర్ ఈజ్ టీచింగ్ యూ వాట్ ఈజ్ ఎసెన్షియల్ టుడే.
1: త్యాగం చాలా గొప్పది.
0: సాక్రిఫైస్ ఈజ్ హైయెస్ట్.
1: భోగం కాదు.
0: ఈ
1: భోగమంతా రోగాన్ని తెప్పిస్తుంది.
0: భోగా ద అఫ్లూయన్స్ ఇస్ ద కాజ్ ఫర్ రోగా.
1: త్యాగాన్ని మనకు భోగాన్ని ఇస్తుంది.
0: ఇట్ ఈస్ ద త్యాగా ద సాక్రిఫైస్ రియల్ భోగా ద ప్లెంటీ.
1: కనుకనే మీరు మిమ్మల్ని భోగం చేయించేటువంటిది త్యాగమే.
0: దేర్ఫోర్ ద రియల్ త్యాగా సాక్రిఫైస్ విల్ మేక్ యూ రిచ్ ఎనఫ్. భోగా
1: నమ కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అనేది వేదము.
0: ద వేద డిక్లేర్డ్ నో అసోసియేషన్ నో అథారిటీ నథింగ్ విల్ మేక్ యూ ఇమ్మోర్టల్ అదర్ దాన్ సాక్రిఫైస్.
1: కనుకనే మీరు అలాంటి గుణములు పోషించుకోండి బంగారు.
0: యూ హ్యావ్ టు డెవలప్ సచ్ నోబుల్ వర్చ్యూస్ అండ్ క్యారెక్టర్.
1: మీకోసం ఏమైనా నేను త్యాగం చేస్తాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ యువర్ సేక్.
1: నేను దానికి సిద్ధంగానే ఉన్నాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
1: మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
0: యూ షుడ్ ఆల్సో బి ప్రిపేర్.
1: అలాంటి వారు నా వారు.
0: యూ సచ్ పీపుల్ బిలాంగ్ టు భగవాన్.
1: అలాంటి వారికి నేను వారి వాడు.
0: అండ్ భగవాన్ ఈజ్ యువర్స్.
1: కనుక నేను పిచ్చి పిచ్చి విజయాలంతా చెప్పినానని మీరేమాత్రం బాధపడకండి.
0: Don't feel sad that Bhagwan is telling you these harsh things.
1: ఇవన్నీ మీకు హెచ్చరింప చేశానే గాని
0: దీస్ ఆర్ ఆల్ కాషన్స్.
1: మీరన్నింటినీ మీరు నడుచుకోండి అని చెప్పలేము.
0: అండ్ భగవాన్
1: అయితే తల్లిదండ్రుల బాధ్యను మీరు నక్కర్లేదు.
0: నెవర్ డిజోబే యువర్ పేరెంట్స్.
1: వాళ్ళకు నచ్చేటట్టుగా వారికి బోధించండి.
0: టాక్ టు దెమ్ ఇన్ ఏ ప్లీజింగ్ వే అండ్ కన్విన్స్ దెమ్.
1: అప్పుడే వారు కూడా సంతోషిస్తారు.
0: దెన్ ఆల్సో దే విల్ బి హ్యాపీ.
1: వారికి జరిగేటువంటి యొక్క చెడ్డలు వారికి తెలియకుండా పోవడం చేత నాయన నువ్వు చేసేటువంటి మంచివే అంటారు.
0: దే సింప్లీ ఎండోర్స్ యువర్ యాక్షన్స్ బికాస్ దే డు నాట్ నో ది రిపర్కషన్స్.
1: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ అని ఈ నలుగురు మీకు సరైనటువంటి గురువులు అని చెప్పారు.
0: The gurus, the preceptors in life, to begin with, the first,
1: Vedam,
0: the mother,
1: father,
0: the Veda declares in the very beginning itself, the mother
1: is God, father is God.
0: So parents are our teachers.
1: వాళ్ళ మాటకి ఏమాత్రము జవాబు చెప్పకండి.
0: Never reply your parents whatever they say.
1: చెప్పవలసి వస్తే వారికి మృదుమధురమైనటువంటి మాటలతో చెప్పండి.
0: If necessary, talk to them softly and sweetly.
1: వాళ్లకు అర్థమయ్యే రీతిగా చెప్పండి.
0: ఎక్స్ప్లెయిన్ సచ్ వే దట్ దే వుడ్ అండర్స్టాండ్.
1: అట్టి వారికి నేను ఎంతైనా జీవితం త్యాగం చేస్తాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ టు సచ్ పీపుల్.
1: ఎంతమందో వస్తున్నారు.
0: మెనీ కమ్.
1: ఏమి వాళ్ళు ఫీజు కట్టుకోలేరు.
0: దే హావ్ నాట్ పేడ్ ఎనీ ఫీజ్.
1: కాబట్టి ఫీజు మనకెందుకు.
0: వై ఫీజ్ దే.
1: ఫీజు మనకు అక్కర్లేదు.
0: నో, వీ డోంట్ వాంట్ ఎనీ ఫీజ్.
1: మీరు ఫీజు కట్టుకోండి. ఫీజ్.
0: నో ఫీజ్ బట్ యూ గెట్ ది పీస్.
1: పీస్.
0: పీస్
1: చాలా మంది పీస్ కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని ప్రార్థన చేస్తుంటారు.
0: వీ ప్రే ఫర్ పీస్.
1: పీస్ ఎక్కడ డూ
0: యూ ఫైండ్ పీస్ ఇన్ ద మార్కెట్?
1: ఎక్కడ పోయినప్పటికీ పీసెస్ చేస్తుండాలి కానీ పీస్ మనకు చిక్కడం లేదు.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
1: నీ హృదయాన్ని పీసెస్ గా చేస్తుండాలి.
0: యువర్ హార్ట్ ఈస్ మేడ్ ఇన్ టు పీసెస్.
1: కనుకనే పీస్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే మన మంచి గుణముల్లోనే ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద పీస్ లైస్ ఇన్ యువర్ గుడ్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్.
1: కానీ చాలా మంది పిల్లలు ఆ మంచిది కావాలని ఆశిస్తున్నారు.
0: పీపుల్ రియల్లీ వాంట్ టు బి గుడ్.
1: కానీ చెడ్డని అనుసరిస్తున్నారు.
0: బట్ దే ఫాలో ద రాంగ్ పాత్, బ్యాడ్ వే.
1: చక్కని కావాలని ఆశిస్తున్నారు.
0: అండ్ దే వాంట్ ది షుగర్.
1: చేదును తింటున్నారు.
0: అండ్ దే ఈట్ ఆల్ దట్ విచ్ ఇస్ బిట్టర్.
1: చెప్పేది ఒకటి చేసేది మరొకటి.
0: They want sweet, but they eat bitter.
1: Manasrekam vachasrekam karmanyekam mahatmanam.
0: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
1: Manas anyat vachas anyat karman anyat duratmanam.
0: When their thought, word and deed are at variance with each other, he is a wicked person.
1: Alanti biddale naaku biddalu.
0: Therefore, the noble people belong to Bhagavan.
1: వారికి ఏమైనా నేను ఇస్తాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
1: నేను ఏనాటికి నీ కాదు అని చెప్పి చెప్పను.
0: భగవాన్ నెవర్ సేస్ నో ఎనీ టైమ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: తెలియకు ఎన్నో జరిగిపోయినాయి కానీ
0: మెనీ థింగ్స్ మస్ట్ హావ్ హ్యాపెన్
1: అన్నో. ఇంకా ముందు అయినా కూడా మీరు సరైనటువంటి గుణములు కలిగి
0: అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ విల్ హావ్.
1: ఒకవైపున తల్లిదండ్రులను, ఒకవైపున స్వామిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ భగవాన్ ఆన్ ది అదర్.
1: అంతే నాకు చాలు.
0: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ భగవాన్ హ్యాపీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 15th January 2004 in Prashanthi Nilayam during the Sankranti celebrations. Bhagavan stressed upon the fact that parents, teachers as well as students should work in harmony to to address the drawbacks of modern education,

ఆచరించి చెప్పు, ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా అతడే.

ఆచరించి చూపు ఆదర్శముల నెల్ల అతడే యూత్ ఆమె యువతి కాదే ఇట్టివారు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు

0: ఇటీవారే బెస్ట్ ఫ్రెండ్ నాకు,
1: ఇన్ గుడ్నెస్, ఇన్ హ్యూమన్ క్వాలిటీ, ఇన్ మొరాలిటీ, ఇన్ టోటల్ ట్రూత్, ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ ప్రీచెస్ ది ఆల్ ది ఐడియల్స్, హీ ఈజ్ ది ట్రూ యూత్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ఎన్ యంగ్స్టర్ యంగ్ ఉమెన్. And such people are your best friends, and such one is my best friend too.
0: Prema Swarupular.
1: Embodiments of love.
0: Manchitanamunandu Manavatvamunandu. ఏమిటి మంచితనం?
1: వాట్ ఈస్ గుడ్నెస్?
0: గుడ్ బిహేవియర్, గుడ్ మేనర్స్, గుడ్ డిసిప్లిన్, గుడ్ క్యారెక్టర్.
1: గుడ్నెస్ మెంట్ గుడ్ బిహేవియర్, గుడ్ మేనర్స్, గుడ్ డిసిప్లిన్.
0: మానవత్వమునందు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు, ఈ ఐదు ప్రతి మానవునికి పంచ ప్రాణములు.
1: ద హ్యూమన్ యాజ్ హ్యూమన్ క్వాలిటీ కంప్రైజింగ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మానవుని ప్రయాణము అతి సూక్ష్మమైనటువంటిది, అతని యొక్క జీవితం యొక్క గమ్యం కూడాను అత్యంత సమీపమైనటువంటిది.
1: ద లైఫ్ సోజర్న్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ సో సటిల్ అండ్ ద గోల్ ఇస్ వెరీ నియర్.
0: ఇట్టి సమీపమైన ప్రయాణమును మానవుడు గమ్యము చేరటానికి అనేక జన్మలు అనేక సంవత్సరములు కాలము తీసుకుంటున్నాడు.
1: ఇన్ దిస్ లైఫ్ జర్నీ టు రీచ్ ద డెస్టినేషన్ మ్యాన్ టేక్స్ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఇన్ఫాక్ట్ ఈవెన్ మెనీ లైవ్స్.
0: ఎందుకు ఇంతకాలం?
1: వై దట్ లాంగ్?
0: ఎందుకు ఈ శ్రమలు?
1: వై ఎగ్జర్షన్?
0: చాలా సమీపమైన ప్రయాణం ఇది.
1: ఇట్ ఇస్ సో క్లోజ్ టు యూ.
0: ఫ్రమ్ ఐ టు వి ఇదే ప్రయాణం.
1: ఇస్ ఆల్ ద ట్రావెల్ ఫ్రమ్ ఐ టు వి.
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనే స్థానానికి చేరటమే మానవుని యొక్క జన్మము గమ్యము.
1: ద హ్యూమన్ లైఫ్ సీక్రెట్ అండ్ ద డెస్టినేషన్ లైస్ ఇన్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఐ టు ద పొజిషన్ ఆఫ్ వి.
0: ఈనాటి యువతి యువకులు యావత్ ప్రపంచం నందున్నటువంటి యొక్క విషయం నన్నీ కూడాను తెలుసుకున్నట్టు గుర్తిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు.
1: యంగ్స్టర్స్ టుడే ఆర్ మేకింగ్ ఎవ్రీ అటెంప్ట్ టు నో what all that has been happening all over the world.
0: Kani okka pradhanamainatundi okka satyanni gurtinchukolekapothunnaru,
1: but they are not able to understand one fundamental truth.
0: Yavat prapancham nandugala samasta vishayamunu kodanu gurtinchinanta matramana manaku vache phalitam e matramu ledu.
1: You are not going to be benefited at all by coming to know what all that is happening everywhere.
0: Enni shaktulu sadinchukodanu prayojanam ledu.
1: It's all useless, all capacities.
0: Lokamulo velaadi mandi medhavulu unnaru.
1: There are thousands of intellectuals in the world.
0: Lokamulo vedhal mandi aneka mandi panditulu unnaru.
1: There are many scholars too.
0: Kani vidyavantulu unnaru.
1: They are educated people.
0: Goppa telivitedu kalavaru unnaru.
1: Highly intelligent or present.
0: Kani
1: but
0: undi prayojanam emiti?
1: What for all these people? Why?
0: Mottamotta tananu taanu telusukovali.
1: First one has to know who he is, to know one's own self.
0: Tanan taanu telusukonaka enni telusukoni prayojanam emiti?
1: Know thyself. All the rest will be useless if you do not know that.
0: Ivanni kudunu nirupayogamainatundi panule. Nirupayogamainatundi vidyale.
1: All the rest will be in vain, useless knowledge.

0: కనుకనే మానవుడు తెలుసుకోవలసినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు నో హిస్ ఇన్నేట్ ట్రూ నేచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్.
0: మానవుడు ధనమును కోల్పోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ లూసింగ్ హిస్ వెల్త్.
0: కానీ దీన్ని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకునవచ్చు.
1: హ్యావింగ్ లాస్ట్ వెల్త్ బై స్ట్రెయినింగ్ హిమ్సెల్ఫ్ హీ కెన్ గెట్ ఇట్ బ్యాక్.
0: అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు.
1: వీఆర్ లూజింగ్ అవర్ ఫ్రెండ్స్.

0: పునర్లభ్యము. ఏతత్ సర్వం పునర్లభ్యము నా శరీరం పునః. దేనిని పోయినా నువ్వు తిరిగి మనం సాధించుకోనవచ్చు, కానీ మానవతా విలువలే పోయినా తిరిగి మనం సంపాదించుకోనలేము.
1: ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్ యూ కెన్ గెట్ దెమ్ బ్యాక్ బట్ హ్యూమన్ వాల్యూస్ వెన్ వన్స్ దే ఆర్ లాస్ట్ దే కెనాట్ బి అక్వైర్డ్.
0: ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువలు మాత్రము పోగొట్టుకున్నాడు.
1: Man has accomplished everything today, but he has lost his human value.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది.
1: Each one is a life breath.
0: మానవుని నుండి సత్యమే మనం వెలుగులినా సత్యం పోయినటువంటి ప్రాణి అవుతాడు వీడు.
1: If truth is gone, he is a creature without life of truth.
0: ధర్మమే ఆచరించకుండా తాను రెండో ప్రాణం పోగొట్టుకున్నవాడు అవుతాడు.
1: If righteousness dharma is gone, he'll be losing second life breath.
0: Rendu emti, moodu emti, naalugu emti, aidu pranamanu kuda nu pogottukunnadu inaadi manavudu.
1: Man has lost all the five life principles.
0: Ee naati manavudu kevalam prapanchamu lopala kutramainatuvanti jeevithani gaduputhunnadu.
1: Man today is leading an artificial life.
0: Sahaja jeevithani gadapatam ledu.
1: He's not leading a natural life.
0: Sahaja gunamulu tandendu levu.
1: He has no natural quality.
0: Kevalamu డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: హీ ఈజ్ జస్ట్ లివింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎన్ యాక్టెడ్ ఇన్ ఎ డ్రామా, బట్ ఇన్ రియాలిటీ ఇట్స్ ఎ డెడ్ లైఫ్.
0: మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్.
0: హూ ఇస్ గాడ్?
1: హూ ఇస్ గాడ్?
0: వేర్ ఇస్ గాడ్?
1: వేర్ ఇస్ గాడ్?
0: అని క్వశ్చన్ వేసుకుంటే ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్.
1: If you put a question, who is God, where is God, you will understand truth is God, love is God.
0: Truth, Bharatiya truth, American truth, Japan truth, German truth, Pakistan truth, ane bhedam ledu. Truth andariki okkate.
1: Truth is one and the same. Be that be Japan or Germany or America or Pakistan, truth is one and same.
0: Prapanchamunaku annintiki truth ade daivamu.
1: Truth is God for the entire world.
0: Desha bhashalu, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరువేరు ఉండవచ్చును, కానీ సత్యం ఒక్కటే.
1: లాంగ్వేజెస్, ద ట్రెడిషన్స్ అండ్ ఐడియాలజీస్ మే డిఫర్, బట్ ద ట్రూత్ ఈజ్ వన్.
0: ఇట్టి సత్యం నాస్తి ప్రియో ధర్మ, ప్రియమైనటువంటి ఒక సత్యాన్ని మనం పోగొట్టుకున్నాం.
1: అండ్ దట్ ఫండమెంటల్ ట్రూత్ ఈజ్ లాస్ట్ టుడే.
0: ప్రేమ మానవుని యొక్క ప్రాణ సమానము.
1: లవ్ ఈజ్ అవర్ లైఫ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God, live in love.
0: ఆ ప్రేమనే ఈనాడు మనము కోల్పోయినాం.
1: We have lost that love today.
0: ఈ ప్రేమ కూడాను కృత్రిమమైనటువంటి ప్రేమగా నటిస్తున్నాము.
1: Even that love has become artificial today.
0: ఈ ప్రేమ అట్టిది కాదు, heart to heart, love to love.
1: But the divine love is heart to heart, love to love.
0: Not body to body.
1: It's not body to body.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఆ హృదయ స్థానమును అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ సత్యం మనకు గోచరిస్తుంది.
1: When once you observe that which comes out of the heart, you will experience this truth.
0: యువకులారా,
1: youngsters,
0: యూతులారా,
1: men and women,
0: మీ జీవితం చాలా దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది.
1: యువర్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఇలాంటి ప్రయాణం లోపల లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: ఫాలో ద ప్రిన్సిపల్ లెస్ లగేజ్.
0: ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్ గా ఉంటున్నాయి.
1: యువర్ డిజైర్స్ కాన్స్టిట్యూట్ ద లగేజ్.
0: వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి.
1: యూ హావ్ టు లెసన్ ద బర్డెన్ ఆఫ్ డిజైర్స్.
0: ఎంతకాలం ఈ కోరికలు?
1: హౌ లాంగ్?
0: ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రిజల్ట్స్ యూ గెట్ అవుట్ ఆఫ్ దెమ్?
0: ఏమీ కలగటండి.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కానీ
1: బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద లైఫ్.
0: ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఓన్ కంట్రీ.
0: మనకు బర్త్ ఎందుకోసం వచ్చింది?
1: వై ఆర్ వీ బోర్న్?
0: కేవలం తినటం కోసం, త్రాగటం కోసం, నిద్రించడం కోసం, సుఖించడం కోసం వచ్చింది ఆ జీవితం.
1: ద లైఫ్ బర్త్ ఈజ్ నాట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్.
0: the best way to love God is to love all, serve all.
1: The best way to love God is to love all and serve all.
0: మనం అందరినీ ప్రేమించాలి.
1: We should love all.
0: అందరినీ సేవించాలి.
1: We should serve all.
0: సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: Service is our duty.
0: కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు మనకు.
1: It's not official duty or government duty.
0: తోటి మానవులను సేవించి
1: we should serve.
0: తోటి మానవులను ఆనందపరిచి
1: we should make brother happy.
0: తోటి మానవులను సుఖపెట్టడమే మన కర్తవ్యం.
1: Our duty lies in making our brother happy.
0: కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి.
1: ఫస్ట్ వీ షుడ్ టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకం అవుతుంది.
1: వెన్ వన్స్ వీ టేక్ దిస్ జర్నీ ఆఫ్ సర్వీస్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ టు లవ్ ఇన్ టు సర్వీస్.
1: ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇన్ టు సర్వీస్.
0: ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయత్నించింది?
1: హౌ డు యు గెట్
0: ఫ్రమ్ సర్వీస్ టు డివోషన్?
1: అండ్ ద సర్వీస్ విల్ టేక్ యూ టు డివోషన్.
0: అది ఏ నిజమైనటువంటి డివోషన్?
1: దాట్ ఈస్ ద ట్రూ డివోషన్.
0: ఈ సర్వీస్ లో ఉండేటువంటి మహత్తరము మరొక చోట లేదు.
1: ద మిస్టరీ బిహైండ్ ద సర్వీస్ ఇస్ నాట్ నోటిస్ ఎనీవేర్.
0: ఆ రోగములు దేహానికి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ సఫర్స్ ఫ్రమ్ ఎయిల్మెంట్.
0: అనేక విధమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
1: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిజీజెస్.
0: కానీ డాక్టర్స్ దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తారు.
1: Doctors also give treatment.
0: కేవలం డాక్టరే కాదు.
1: Not only doctor.
0: దైవానుగ్రహం మొట్టమొదటిగా ఉండాలి.
1: God's grace is more important.
0: దైవానుగ్రహమే లేకపోతే ఎన్ని మంది రాజులంతా పోయి ఈ దేహాన్ని కోల్పోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ మోస్ట్ నెసెసరీ. హ్యావ్ యూ నాట్ నోటీస్ మెనీ పీపుల్ డైయింగ్?
0: కనుక మనం దేహములు కాపాడుకోవటం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ ఇన్ సేఫ్ గార్డింగ్ అవర్ బాడీ.
0: మంచి నీతిని కాపాడుకోవాలి.
1: వి హావ్ టు అప్హోల్డ్ అవర్ మోరల్.
0: నిజాయితీని కాపాడుకోవాలి.
1: ఇంటెగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ లీడ్ ఎ ట్రూ
0: ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి యూతులు యందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ.
1: దేర్ ఈస్ లవ్ అమంగ్ యంగ్స్టర్స్. వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్?
0: హలో హలో లోపలంతా హాలో.
1: It's only hollow, hollow, with hollow inside.
0: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి.
1: We may lead life like that for so long a time, but it's all just a film or a movie.
0: నడుమొంచి పనిచేసి ఆ సేవలో మనం దిగాలి.
1: Bend your body and serve.
0: ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనము దైవత్వంగా రూపొందింపచేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు.
1: ఇన్ ది పాత్ ఆఫ్ సర్వీస్ ద హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: అసలు మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: మొట్టమొదట నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్.
0: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ద డివినిటీ.
0: దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది.
1: అండ్ దిస్ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు.
1: ద హ్యూమన్నెస్ అండ్ ద డివినిటీ ఆర్ నాట్ సెపరేట్.
0: అంతా ఒక్కటే.
1: బౌత్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్. స్కాలర్స్ మే రిఫర్ ఇన్ ద వేరీడ్ వే.
0: కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు.
1: దెన్ వన్స్ వీ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కాలరాదు?
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీ అదర్ క్రియేచర్.
0: మానవుని ఎందుకు దివ్యమైన తత్వము ఏ పదార్థమునందు కానీ ఏ శక్తి ఎందుకు కాలరాదు?
1: ద డివినిటీ విచ్ ఇస్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీ అదర్ క్రియేచర్.
0: ప్రపంచమంతా కూడా కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్.
1: The whole world is full of highest magnetic power.
0: ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్.
1: దేర్ఫోర్ హావింగ్ బీన్ అవుట్ ఆఫ్ దిస్ నేచర్ ఎవ్రీ మెటీరియల్ విల్ హ్యావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
0: ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: ఎవ్రీ లిటిల్ ఆబ్జెక్ట్
0: ఒక వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: క్లాక్ పే ఇస్ ఆల్సో మ్యాగ్నెటిక్
0: పవర్. కనుకనే ఈ విధంగా కూడా ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడ కూడా కాలరావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ ఈజ్ నోవేర్ ఎల్స్.
0: మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ డివైన్ పవర్ ఫ్రమ్ టాప్ టు టో ఇన్ ఎవ్రీ.
0: కానీ ఈ దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక జపములు తపములు యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ ఇన్. We follow other rituals like meditation, chanting the name, and so
0: prema
1: on.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema chala pradhanamainatundi.
1: Love is very important.
0: Prema lekunda ye sadhana chesinappudiki adi prayojanam leinatundi.
1: Any spiritual practice bereft of love is useless.
0: ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు అది సత్యమే అవుతుంది.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యు మే అటర్ ఇట్స్ బౌండ్ టు బి ట్రూ.
0: ప్రేమతో ఏ పని అయినా చేయి అది ధర్మం అవుతుంది.
1: ఎనీ వర్క్ యు మే అండర్టేక్ విత్ లవ్ ఇట్ ఇస్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మములు ప్రత్యేకంగా మన యందు లేవు.
1: సో
0: ప్రేమ యందే లీనమై ఉంటున్నవి.
1: సో ట్రూత్ అండ్ రైటియస్నెస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ ఇన్గ్రైన్డ్ ఇన్ లవ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్.
0: కనుక మనం మొట్టమొదట ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ద్వేషము అసూయ దంభము ఇత్యాది కర్మలన్నీ కూడాను అనిమల్ క్వాలిటీస్.
1: Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal
0: qualities.
1: In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed and so on and so forth. All the six bad qualities are of our own making.
0: ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ వీ హావ్ ఫర్గాటన్ అవర్ హ్యూమన్ క్వాలిటీ, లీవ్ అలోన్ డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ కల్టివేట్ డివైన్ క్వాలిటీ.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి గతి స్థితి సంపత్తి ఈ నాలుగు గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు డెవలప్ దీస్ ఫోర్, ద మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, స్థితి ద సిచ్యువేషన్, ద సంపత్తి ద వెల్త్.
0: ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ వెల్త్.
0: ఇంద్రియ శక్తి యొక్క వెల్త్ నిజమైన వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి.
1: ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ మస్ట్ బి వెల్ ప్రొటెక్టెడ్.
0: ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారం అవుతాం.
1: వెన్ ది పవర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్.
0: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసారం సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. నతపాంసి తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు.
1: యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: నతీర్థానా
1: నో పిల్గ్రిమేజ్
0: నశాస్త్రాన జపానహి
1: నాట్ సీక్రెట్ టెక్స్ట్ నాట్ చాంటింగ్ హిస్ హోలీ నేమ్.
0: సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
1: టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్
0: సేవ సేవ సేవ.
1: Service is the only way.
0: Seva rendu padamulato kudinatundi padamu.
1: Seva service is a two lettered one.
0: Kaani deeni oka ananta shakti ni enni tons lo manam cheppalemu.
1: The infinite power is immeasurable.
0: Daanni koltaveyadaniki veelu kaadu.
1: You cannot measure it, estimate it.
0: Alanti prema tattvanni manamu vadala petti alpamaina swalpamaina yokka ee laukika vishayamlo manam praveshinchi.
1: You have left that great noblest love and you are adopting the low
0: meaning.
1: We have lost that human life which is most important.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Motta mota mee divyatvanni meeru gurtinchandi.
1: Recognize the divinity within.
0: Neen evaru aneetundi satyanni nee gurtinchu.
1: First know thyself.
0: Tarantanu gurtinchukunnatundi vaadu sarvamnu gurtinchukogaladu.
1: The one who knows who he is can understand the way.
0: అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు.
1: Since many are new here,
0: మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలతో మీరు గుర్తించుకోవచ్చును.
1: You have to understand simple things to begin with.
0: ఇది ఏమిటి? నా బట్ట.
1: This is my cloth.
0: ఇది నా తట్ట.
1: This is my plate.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: ఇది నా మనసు.
1: My mind.
0: ఇది నా బుద్ధి.
1: My intellect.
0: But who am I?
1: Then who am I?
0: నా దేహము.
1: My body.
0: నా మనసు. నా బుద్ధి. నా చిత్తము. నా ఇంద్రియము. నా అంతఃకరణ. బట్ హూ ఆమ్ ఐ?
1: మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్. దెన్ హూ ఆమ్ ఐ?
0: నా బాడీ అనుకుంటే నీ బాడీ వేరు, నీ వేరు.
1: వెన్ ఐ సే మై బాడీ, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ సెపరేట్ ఫ్రమ్ ద బాడీ.
0: నీవెవరు?
1: then who are you?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to know this truth.
0: ఈ బాడీ మైండ్ ఇవంతా కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఈ పనిముట్లు మనం పట్టుకుని పనిముట్లు నేను ప్రేమించుకోవటం ఎంత వెర్రితనము.
1: We go by these instruments and identify ourselves with instruments.
0: కనుకనే ఈ దేహము మనసు బుద్ధి చిత్తము ఇందేమో అంతఃకరణం అన్ని కూడా పనిముట్లే.
1: Therefore the body mind intellect senses and inner instrument are all instruments.
0: You are the master.
1: You are the master of all.
0: Master the mind, be a master mind.
1: Master the mind and be a master mind.
0: నీవు మాస్టర్ గా ఉండాలి.
1: You be a master.
0: నీవు ఈ దేహానికి మనసుకు బుద్ధికి బానిస కాకూడదు.
1: You should never be a slave to your body, mind and intellect.
0: ఈనాటి మానవుడు దేహమునకు బుద్ధికి మనసుకు బానిస కావటం చేతనే సర్వమునకు బానిస అయిపోయినాడు.
1: Man has become a slave to his body, the senses, mind and intellect. Therefore has become a slave to everybody.
0: దేహం మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ మనసు మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ దాని స్వాధీనంలో మనం కాకూడదు.
1: In fact, body and mind should be under your control. You should not be controlled by them.
0: ఒక అమ్మాయి చెప్పింది. స్వామి ఇంతకు పూర్వమంతా కూడా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: అండ్ భగవాన్ సేడ్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: కానీ ఇప్పుడు చెప్తున్నాడు యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్.
1: నౌ దే సే యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: నాట్ యువర్ మెసేజ్.
1: నాట్ యువర్ మెసేజ్.
0: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: మీ తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: నో యువర్ నేచర్.
0: నువ్వు పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశిస్తే,
1: if you are in the wrong path,
0: తప్పు మార్గంలో నీవు ప్రవేశించి,
1: in the wrong way,
0: చేయరాని పనులు చేసి,
1: do all wrongful
0: things, ఇదంతా కూడా దైవం యొక్క రూపమే అనుకుంటే అది తప్పదు.
1: Never consider them godly. You are mistaken.
0: అదంతా కూడా your message is not my message.
1: And that's all your message, nothing to do with Swami's message.
0: కనుకనే మనం చేసినప్పుడు దైవత్వంగా ఉన్నప్పుడు అంత దైవ కార్యంగా చేయాలి.
1: From the standpoint of God, all your actions are
0: bound to God. సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: They should be truthful.
0: ధర్మమైనటువంటి రూపాన్ని ధరించాలి.
1: They should be righteous.
0: శాంతి హృదయాన్ని పొందాలి.
1: And peace should be installed in your heart.
0: అహింసలో ప్రవేశించాలి.
1: And you should take to non-violence.
0: ఈనాడు ఎక్కడ పోయినా హింస హింస హింస.
1: Everywhere there's violence.
0: ఎక్కడికి హింసలు?
1: Where from you get?
0: ప్రతి ఒక్కటి తన నుండి ఆవిర్భవించినటువంటి.
1: Everything comes out
0: of reflection of the inner being.
1: Everything is a reflection of the inner
0: being. హింస outside లేదు, నీయందే ఉంటున్నది.
1: Violence is in you.
0: చెడ్డ అవుట్ సైడ్ లేదు, నీ అందే ఉంటుంది.
1: దాట్ ఇస్ నాట్ అవుట్ సైడ్.
0: నీ చెడ్డని నీవు అభివృద్ధి చేసుకుంటున్నావు.
1: అండ్ యూ ఇంప్రూవింగ్.
0: మొట్టమొదటి నీ చెడ్డని నీవు నిర్మూలన చేయించుకో.
1: కిల్ ఆల్ ద బ్యాడ్ ఇన్ యూ.
0: నీవు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ సీ గుడ్ ఎవ్రీవేర్.
0: వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని నీవు నిర్ణయించుకునే అధికారం నీకు లేదు.
1: యూ హ్యావ్ నో అథారిటీ టు డిసైడ్ ఆర్ జడ్జ్ ఎనీబడీ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఆ మంచి చెడ్డలు నీకు నీవే కానీ ఇతరులకు కాదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ. నక్కలనే
0: మొట్టమొదటి చెడ్డ వచ్చినప్పుడు ఇది నా చెడ్డనే అని మొట్టమొదటి దాన్ని నిర్మూలన చేసి,
1: వన్స్ యూ ఐడెంటిఫై ద బ్యాడ్ క్వాలిటీ, నో దట్ ఇట్ ఇస్ ఇన్ యూ.
0: మంచి చూసినప్పుడు ఇది నా మంచి.
1: When you find good, yes, it belongs.
0: నువ్వు ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్ అంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది.
1: As the color of the glasses you put on, so is the color of the vision.
0: అది జగత్ యొక్క దోషమా? కాదు.
1: Nothing wrong with the creation.
0: నీ వేసుకున్నటువంటి గ్లాసెస్ యొక్క దోషము.
1: The mistake lies with the color of the glasses.
0: కనుకనే మొట్టమొదటి ఏది చూసినప్పటికీ భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి.
1: Therefore the God's nature, divinity is within you.
0: ప్రతి మానవుని యొక్క సంకల్పం కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఆల్ థాట్స్ ఒరిజినేట్ ఫ్రమ్ యూ.
0: కాబట్టి హృదయం అనేటువంటిది భగవస్థానము.
1: హార్ట్ ఇస్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: అక్కడ నుంచి అన్ని పవిత్రమైనటువంటివి రావాలి.
1: ఆల్ సీక్రెట్ థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: మన నడతలన్నీ కూడా పవిత్రమైన నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి సీక్రెట్.
0: కానీ ఈనాటి యువకుల యొక్క నడతలు చాలా వికారమైనటువంటివిగా కనిపిస్తున్నాయి.
1: టుడే ది బిహేవియర్ ఆఫ్ ది యూత్ ఇస్ రియల్లీ పర్వర్టెడ్.
0: కానీ ఆ నడత యువతునికి సరైనటువంటి యొక్క కీర్తిని తేనివ్వదు.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ విల్ నెవర్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
0: మంచితనమును,
1: గుడ్నెస్,
0: మంచితనం అనేటువంటి ఉన్నప్పుడే ఇది యువకుడి తత్వానికి గుర్తొస్తుంది.
1: గుడ్నెస్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ యూత్.
0: యువకుడు యువకుడు యువకుడు అనుకుని ఇష్ట ప్రకారం అంతా కూడా సంచరిస్తే వీడు యువకుడు కాదు.
1: Being an youngster, if you act in a wayward nature, you cannot qualify
0: yourself.
1: You are not a human
0: కేవలం అనిమల్ హృదయంగా ఉంటుంటారు.
1: It's like that of an animal.
0: ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి డాగ్స్ కానీ మ్యాన్ కాదు.
1: The one with the wayward nature acting as per whims and fancies.
0: కాబట్టి నేను మనిషి అనుకున్నప్పుడు నీ మనిషికి తగినటువంటి ప్రవర్తన నడిచించు.
1: If you say you are a human being, act in a human way.
0: కామ క్రోధ లోభ మోహ మత్సరములన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్ కానీ హ్యూమన్ క్వాలిటీస్ కాదు.
1: Lust, greed and avarice and the hatred are animal qualities.
0: ఒక్క క్షణంలో నీకు క్రోధం వస్తుంది.
1: At one moment of time you are furious.
0: Take time.
1: Take time.
0: Am I dog or man? am I a dog or man? Am I a dog or man? I am not dog. I am man. I am man. Answer this question.
1: When you are angry, put a question to yourself like this. Am I a dog or am I a man?
0: Lega aneka vidhamaina chinchavattam prarambhamavutundi.
1: And there starts the real thing.
0: That time, take time.
1: Take
0: don't
1: time.
0: Haste.
1: Don't
0: haste. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Don't haste. Take time.
0: Pichi bhavalu vachinappudu, I am not monkey. I am man. Aa rakanga chintichu, you monkey thoughts potundi.
1: When all silly thoughts find their way in your mind, put a question like this.
0: Manavuni yandu aarikunnatuvanti prati durgunamulaku ane rogani kudanu taniyende untunnadi divya aushadhalu.
1: In fact, very good drugs, medicines are in you, curative for all the sicknesses, ailments.
0: కనుకని ఈ దుర్గుణములకు తగినటువంటి మందులు నీ ఎందే ఉంటున్నవి.
1: అండ్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో బై టేకింగ్ ద మెడిసిన్.
0: ఈ సద్గుణములను అభివృద్ధి పరచుకుంటే దుర్గుణములు దూరం అయిపోతాయి.
1: దెన్ వన్స్ యూ డెవలప్ గుడ్ క్వాలిటీస్
0: ఈ దుర్గుణముల రోగానికి నువ్వు ఏమాత్రమూ బానిస కావు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సక్కమ్
0: యువర్ ఈనాడు ప్రపంచం అంతా ఇప్పుడు నువ్వు దుర్గుణము దురాలోచన దుష్టంగము ఇలాంటి దీంతోనే బాధపడుతుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్లీ సంక్ ఇన్ బ్యాడ్ థింకింగ్ బ్యాడ్ కంపెనీ మెనోవరింగ్ వికెట్ థాట్స్.
0: ఈనాడు ఈ యొక్క దుర్గుణములను ఈ అశాంతిని మనం రూపు మాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ డిటర్మిన్ టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ టు రిమూవ్ రెస్ట్లెస్నెస్.
0: గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వచింతలు నిర్మూలమైపోతాయి.
1: వెన్ వన్స్ వీ హావ్ వర్చువస్ యంగ్స్టర్స్ ఆల్ ద బ్యాడ్ ఇన్ ద వరల్డ్ కెన్ బి కిల్డ్.
0: ఈనాడు మానవుని యొక్క పవిత్రమైన గుణములను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్.
0: ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి కానీ
1: వీ హావ్ టు డెవలప్ దోస్ క్వాలిటీస్.
0: కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ దానిపై సవాల్ చేస్తున్నాం.
1: బట్ వీఆర్ మ్యాడ్ ఆఫ్టర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ బర్డన్ అవర్ సెల్ఫ్.
0: ఈ కోరికలు తగ్గించుకోవాలి.
1: లెట్ అస్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి.
1: వి మస్ట్ హావ్ ఎ చెక్ ఆన్ అవర్ డిజైర్స్.
0: ఈనాటి మానవునికి సర్వ దుఃఖములకు మూల కారణము కోరికలే.
1: ఫర్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్ డిజైర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: అందులో యువకులు ఎందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
1: డిజైర్స్ ఆర్ రాంపెంట్ అమంగ్ యంగ్స్టర్స్.
0: ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి.
1: కట్ షార్ట్ యువర్ డిజైర్స్ టు ద మాక్సిమం.
0: నీవు ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు.
1: యువర్ యాజ్ ఎ స్టూడెంట్ స్టడీ వెల్.
0: ఇది చక్కగా మంచి మార్క్స్ తో పాస్ చేయి.
1: Secure high percentage.
0: తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు.
1: Take it to your job.
0: మీ తల్లిదండ్రులను గౌరవించు.
1: Respect your parents.
0: వారిని సేవించు.
1: Serve your parents.
0: పెద్దలను సేవించు.
1: Serve elders.
0: దేశానికి తగినటువంటి సేవలు చేయి.
1: Serve your country.
0: ఈ సమాజంలో నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో.
1: Lead a sacred life in the society.
0: సమాజంలో గుడ్ నేమ్ తీసుకొని రావాలి.
1: And get a good name in the society.
0: అప్పుడే నీ యొక్క చదువుకు తగినటువంటి విద్య వస్తుంది.
1: Then only the aim of education is fulfilled.
0: ఒక సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చు.
1: అట్ వన్ టైమ్ యూ హావ్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: నీ విద్య అంత ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టడీ?
0: నీవు చదివినటువంటి చదువు అంతా సమాజం నుంచే తీసుకున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డ్రాన్ ది ఎడ్యుకేషన్
0: సమాజం నుంచి అభ్యసించినటువంటి చదువులంతా సమాజానికే అర్పితం చేయాలి.
1: యూ హావ్ టు సరెండర్ డెడికేట్ యువర్ నాలెడ్జ్ టు ది సొసైటీ.
0: సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజమునికే అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాలు ప్రయోజనం లేదు. అవంతా ఒక మంటిలో పోయి.
1: ఇఫ్ ఆల్ ద లెర్నింగ్ ఇస్ నాట్ డెడికేటెడ్ టు సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ బెటర్ యూ బర్న్ ఇట్.
0: కనుకనే నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి.
1: సో లెట్ యువర్ నాలెడ్జ్ బీ దేర్ టు సర్వ్ ద సొసైటీ.
0: అది నిజమైనటువంటి ఒక విద్య.
1: దాట్ ఈస్ టు ఎడ్యుకేషన్.
0: నేను చదువుకోవటము, నేను డిగ్రీ తీసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బులు సంపాదించు, ఈ డబ్బులు ఏమిటిది?
1: ఐ గెట్ ద డిగ్రీ, ఐ టేక్ ద జాబ్ అండ్ ఎర్న్ మనీ, వాట్ ఫార్.
0: మొరాలిటీ చాలా ఇంపార్టెంట్.
1: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మొరాలిటీ ఉన్నప్పుడే ఈ విద్యలన్నీ కూడా పనికొస్తాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ మొరాలిటీ, ఆల్ ద నాలెడ్జ్ ఇస్ యూస్ఫుల్.
0: ఈ డబ్బుతో మనం కొంతవరకు జీవితం ఉంటాయి.
1: మనీ ఇస్ నెసెసరీ టు లీడ్ యువర్ లైఫ్.
0: కానీ ఎంతవరకు?
1: అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనీ మేక్స్ మెనీ రాంగ్స్. మొరాలిటీ కమ్స్ అండ్ గోస్. ఈ గ్రోస్ అయ్యేటువంటి మొరాలిటీని పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ డెవలప్ దిస్ మొరాలిటీ దట్ గ్రోస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యువతులారా, మొట్టమొదట మానవత్వం అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమే.
1: Humanness is nothing but sacred.
0: భగవంతుడు వేరు కాని నీవు వేరు కాని కాదు.
1: And you and God are not separate.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు.
1: Until you recognize, experience the truth, you conduct yourself as a human being.
0: కాని నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవే దేవుడైపోతావు.
1: And once you know the truth, you know that you are God.
0: అనేక తత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి.
1: And you have to recognize the divinity in other fields.
0: ప్రతి మానవుడు కూడా నువ్వు దైవస్వరూపుడే.
1: Everyone is embodiment of the divine.
0: ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనేది రాణించదు.
1: Without the divine principle, the human being can never shine.
0: కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి.
1: First we should take to service.
0: ఎట్టి సేవలు చేయాలి?
1: What sort of service?
0: ఏదో ఒక అలంకారం కోసమని, ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు.
1: Not for publicity, not as a matter of propaganda.
0: హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి.
1: You should satisfy yourself first.
0: ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి.
1: That bliss you should experience.
0: నీవు అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: The bliss you experience you should share with others.
0: కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీధి సేవలు చేస్తున్నాము అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు?
1: Many say that they are rendering services in villages. What kind of services?
0: సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి.
1: Before you take to service,
0: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: Develop broad mindedness.
0: Expansion love.
1: Expansion
0: not
1: love.
0: Contraction love.
1: Not contraction love.
0: నేను నేను నేను అనేటువంటి దీంతోనే జీవితం అంతా గడిపోతే ఇంకా మనం అనేది ఎప్పుడు చేరే.
1: So long you go by this I-ness.
0: ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది.
1: విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్.
0: జగత్తంతా కూడా ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ యూనివర్స్ ఈజ్ వన్ ఫ్యామిలీ.
0: అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్.
0: నాకు అదే కావాల్సింది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఈ దేహం పుట్టినప్పటి నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ బర్త్
0: సేవ సేవ సేవ.
1: Bhagavan rendered service right from the beginning.
0: Seva lopane jeevitananta artham cheyali.
1: In fact, the whole life is spent in serving.
0: This is my message.
1: This is the message of Bhagavan.
0: Kaga nenu chesi meeku chupistunnanu.
1: Bhagavan does that demonstrate.
0: Nenu sarvulanu preminchi mimmalni preminchamantunnanu.
1: He loves and wants to
0: love. Kaani ee prema tattvanni meeru yuvakulu sarainatuvanti arthanga teesukovatanu.
1: But youngsters do not take it in the true sense.
0: Mee bhavalanu puraskarinchukoni ee prema yokka tattvanni meeru duratham chesukuntunnaru.
1: Basing on your feelings and thoughts you understand the love in your own way.
0: That is not my mistake, your mistake.
1: This is not Bhagavan's mistake.
0: Nee understanding lo chaala tappuga untundali.
1: Lot of mistake in our understanding.
0: Kaga motta motta ఏ పని చేయవలసిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హావ్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్
0: చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ ఇస్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ద
0: అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది.
1: అండ్ ఇట్ కెన్ బి వెల్ డన్.
0: కానీ మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు.
1: వెన్ దేర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్ దేర్ విల్ బి నో అడ్జస్ట్మెంట్.
0: ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇంకా పోట్లాటలే జరుగుతుంది.
1: వెన్ దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ ఫైట్.
0: మొట్టమొదటి దైవ ప్రేమితము తర్వాత అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివైన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట జంట ఇంట ఒకట వచ్చింది ప్రేమ ఒక్కటే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ హాస్ బీన్ విత్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇస్ విత్ యూ ఇన్ యువర్.
0: ఏ బంధువులు కూడా నీ వెంట రాలేదు.
1: నో రిలేటివ్స్ ఫాలోడ్ యూ.
0: ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు.
1: నో ఫ్రెండ్స్ ఈదర్.
0: నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ ఫాలోడ్ యూ సిన్స్ బర్త్.
0: ఆ ప్రేమనే నిజమైన దైవము.
1: అండ్ దట్ లవ్ ఇస్ గాడ్.
0: అతనే నీ వెంట వచ్చాడు.
1: అండ్ హీస్ విత్ యూ.
0: ఆ ప్రేమ చేతనే నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో.
1: అండ్ ఎండ్ యువర్ లైఫ్ విత్
0: 10 మందికి ఈ ప్రేమని పంచు.
1: షేర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఈ ప్రేమ చేతనే నీవు ఆనందాన్ని అనుభవించు.
1: అండ్ ఎంజాయ్ బ్లెస్ విత్ దిస్ లవ్.
0: ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటం.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. వై? బికాజ్ అబ్సెన్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేదు, ప్రేమ లేదు.
1: There's no love in this world.
0: ఏమిటి చూపించేటువంటి ప్రేమలంత?
1: What's all that you see?
0: ఇవంతా కూడా కృత్రిమమైనటువంటి ప్రేమలే.
1: All that is merely artificial.
0: నయా పైసా కూడా పనికిరాదు.
1: They're useless.
0: ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం ఏమిటి?
1: What for? Why should develop that?
0: మనం బతికినా చచ్చినా కూడాను జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమనే.
1: Whether we are alive or dead, that which is permanent is love.
0: అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి.
1: And we should develop that permanent love.
0: శాశ్వతమైన సత్యాన్ని మనం అనుభవించండి.
1: We have to experience that permanent truth.
0: అది ఏ రుతం రుతం రుతం అన్నారు వేదములు.
1: This permanent truth in Veda is called rutam.
0: సత్యమనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ఏదో జరిగింది జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ నరేటింగ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్.
0: చూచినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ ది టెల్లింగ్ వాట్
0: చేసింది చేసినట్టు చెప్పుకోవటం సత్యం.
1: నాట్ డిస్క్రైబింగ్ వాట్ ఇస్ డన్.
0: త్రికాలం ఎందు కూడా శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ చేంజ్ లెస్ ఇన్ ఆల్ ద 3 పీరియడ్స్ ఆఫ్ టైం.
0: నువ్వు దిన్నం కూడా డ్రెస్ మార్చుకోవచ్చును.
1: యు మే చేంజ్ యువర్ డ్రెస్.
0: ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకొక కలర్ వేసుకోవచ్చు.
1: యూ మే వేర్ వన్ కలర్,
0: ఈ కలర్స్ అంతా మారిపోతుంటాయి. ఇవంతా డ్రెస్,
1: ది డ్రెస్ యూ మే చేంజ్,
0: కానీ నీ దేహం ఒక్కటే కదా.
1: బట్ యువర్ బాడీ ఈజ్ వన్.
0: కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం వెలవకూడదు.
1: లెట్స్ నాట్ ఫియర్ డెత్.
0: మనం దిన్నము డ్రెస్సును మార్చినట్టుగా డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: జస్ట్ యాజ్ వీ చేంజ్ అవర్ డ్రెస్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: మనం డ్రెస్సును మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా.
1: Yes, the lives come and go as we change our dresses.
0: పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం.
1: Why are you born? To die anyway.
0: ఇది వస్తుంది పోతుంది. Everything is passing cloud.
1: And everything is a passing cloud.
0: ఏది కూడా permanent clouds కాదు.
1: There's not even single permanent
0: cloud. ఉన్నంత వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి.
1: So long you're alive, serve people and die.
0: అంత్యం ప్రాణం విద్యప్తి వరకు కూడా మనం సేవ చేయాలి.
1: And in fact, so long we're alive, every moment we should serve.
0: జీవ సేవలు చేయాలి.
1: We should serve the fellow man.
0: దేవ సేవలు అవసరం లేదు.
1: In fact, you don't need to serve God.
0: జీవుడే దేవుడు.
1: In fact, individual is God.
0: కనుక జీవ సేవలు చేస్తే దేవుని సేవ చేసినట్టే.
1: If you serve the mankind, it amounts to service to God.
0: కనుక నీ మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి.
1: Start your life with service.
0: మొట్టమొదట నడుమొంచి పని చేయండి.
1: Bend your body and work.
0: ఇంద్రియాలను అరికట్టుకోండి.
1: హ్యావ్ కంట్రోల్ ఆన్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలను అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసుకున్నా ప్రయోజనం లేదు.
1: If you have no sense control, all the service is useless.
0: కనుకనే మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: మానవుని సర్వ విధంగా దుర్మార్గునిగా చేసేది, రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే.
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోనిక్ ఎనిమల్ మెంటాలిటీ ఈస్ ద లాస్ ఆఫ్ ఇంద్రియములు.
0: ప్రేమమయంగా మార్చుకుంటే,
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్,
0: సర్వము ప్రేమమయంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ లవ్.
0: ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది వచ్చారు ఇక్కడికి.
1: సో మెనీ అసెంబ్ల్ హియర్.
0: ఎవరికి ఆహ్వానం చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్?
0: ఎవరికి ఇన్వైట్ చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
0: కానీ మా ఇద్దరికి ఉన్నటువంటి ప్రేమనే దీన్ని ఇన్వైట్ చేశాం.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆఫ్ లవ్ బిట్వీన్ భగవాన్ అండ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: మీకు నా పైన, నాకు మీ పైన ఉన్నటువంటి ప్రేమనే మన సన్ని సంబంధ బాంధవ్యాన్ని పెంచింది.
1: ఇట్ ఇస్ భగవాన్ లవ్ టువర్డ్స్ యూ అండ్ ఇన్ టర్న్ యువర్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యూ హియర్.
0: కనుక మనకు ప్రేమనే ఇంత సన్ని సంబంధ బాంధవ్యాన్ని కలుస్తున్నారు, కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానము లేదు.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్ ఈజ్ ద కనెక్షన్ కాంటాక్ట్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఈ ప్రేమముని చోటు ఏ విధమైన బాధలు కూడా మనకు గుర్తించడానికి వీలుండదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ సార్ట్.
0: ఈనాడు ఈ ప్రేమ ఎంతవరకు పోతుంది? కుటుంబము, బంధువులు, మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతున్నది.
1: అండ్ లవ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ టుడే.
0: ఏ దేశమునందైనా కూడాను
1: ఇన్ ఎనీ
0: మొట్టమొదట విద్యావంతులు తగినటువంటి యొక్క గౌరవాన్ని అందించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ the educated people must be respected first.
0: తల్లిదండ్రులు దానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహాలు చేకూర్చాలి.
1: Parents also should encourage their youngsters.
0: కానీ ఆ తల్లిదండ్రులు కూడా ఆదర్శాన్ని చూపించేటువంటి తల్లిదండ్రులు ఈనాడు కానరాదు.
1: Today we don't have ideal parents.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి గురువులు కూడా కానరాదు.
1: There are no ideal teachers either.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఫ్రెండ్స్ కూడా లేరు.
1: We don't have ideal friends.
0: కాబట్టి పిల్లల్ని దోషంగా ఉండకుండా పోవడానికి ఎట్లా వీలవుతుంది?
1: How can I find fault with youngsters?
0: మొట్టమొదటి ఇంట్లో తల్లిదండ్రులు దీనికి ప్రారంభం చేయాలి.
1: First the parents should be good.
0: స్కూల్స్ లోపల టీచర్స్ ప్రారంభించాలి.
1: Teachers should take up this job.
0: ఫ్రెండ్స్ అంతా కూడా దీనికి చేరి సన్న సంబంధ బాంధవ్యాన్ని పెంచాలి.
1: And friends also should establish
0: సత్సంగం. సత్సంగం,
1: good company is important.
0: మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచి వారేమే అవుతాం.
1: వెన్ యు ఆర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ బి గుడ్.
0: చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారేమే అవుతాం.
1: వెన్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి కంపెనీ చేస్తున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు బికమ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు దుస్సంగం దుస్సంగం దుస్సంగమే.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ విధంగా ఉండే మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం?
1: వెల్ యూ కాంట్ బి అదర్వైజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడా చాలా గుణవంతులే.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఆల్ వర్చ్యూస్.
0: చాలా మంచివారే,
1: వెరీ గుడ్.
0: కానీ ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ ది గుడ్ క్వాలిటీ.
0: ఇక్కడ ఉండేటువంటి ఈ మూడు దినముల లోపల ఎంతైనా మంచితనాన్ని పెంచుకోవచ్చు.
1: విత్ ఇన్ దిస్ span of 3 days you can develop this goodness in you.
0: ఈ దుష్టంగములను దూరం చేసి,
1: గివ్ అ బ్యాడ్ కంపెనీ,
0: దుష్టంగములను దూరం చేసి,
1: గివ్ అ బ్యాడ్
0: ఆలోచనలు దూరం చేసి,
1: బ్యాడ్ థింకింగ్,
0: సద్భావాలను పెంచుకోండి.
1: అండ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: అది ఎలాంటిది?
1: వాట్ థాట్?
0: అందరూ నా బ్రదర్స్.
1: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
0: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
1: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
0: ఆ విధంగా తీసుకో.
1: గో,
0: వీడు మాత్రం నా బ్రదర్, వీడు నా బ్రదర్ ఇంట్లో అనేటువంటి భేదం పెట్టుకోకండి.
1: డోంట్ హావ్ ది ఫీలింగ్ హీ ఇస్ మై బ్రదర్ అండ్ సో సో మై బ్రదర్.
0: బాడీకి సంబంధమే కానీ మనకు ఆత్మకు అందరూ బ్రదర్స్. మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ రిలేషన్షిప్ ఫ్రమ్ ది ఆత్మిక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద స్పిరిట్ ఆల్ అవర్ బ్రదర్స్ all are the sparks of the divine.
0: Vakka suryundu aneka divyalu aneka roopalaga kanipistuntadu.
1: There is only one sun and his reflections are many.
0: Kanaka ee reflection reaction resound ku manam longakoodadu.
1: We should not submit ourselves to this reaction.
0: Reality ni manam sampadinchali.
1: Go by this reality.
0: Enduku ee reflection?
1: Why this
0: enduku ee reaction?
1: And why this
0: enduku ee resound?
1: Why this sound?
0: Ee manam ponchukuntunnamu.
1: And this way
0: anta manam maatladadanta resound e.
1: What all we speak is resound.
0: మనం చేసేదంతా రిఫ్లెక్షన్.
1: ఆల్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్షన్.
0: ఇంకా ఎట్లా మనకు రియాలిటీ మనకు తెలుస్తుంది?
1: దెన్ హౌ డు యూ నో ద రియాలిటీ?
0: మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది రియాలిటీ, అండర్స్టాండ్ ది దివ్యత్వం.
0: ఒక్కటే ఒక్కటే ఉంటుండాలి.
1: Only one is
0: Adi
1: there.
0: Adi nijamaina divyattam.
1: That is the true divinity.
0: Adi kadaledi kaadu medaledi kaadu.
1: It does not move, it doesn't shatter.
0: Adi eppudu sthashtangane untundi.
1: It's permanent and eternal.
0: Adi atma bhavani manam penchukovali.
1: Develop this spirit.
0: Ee roopanamana manam penchukoni kadaduriki mana roopani kuda paadu chesukuntunnam.
1: In fact, when you go by the name and form, you lose your own form.
0: Roopanamani tyajinchandi.
1: Give up this name and form.
0: Divyamaina bhavani varinchandi.
1: Develop the divine thoughts.
0: ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింప చేసుకోండి.
1: అండ్ దిస్ డివైన్ ఫీలింగ్ విల్ గివ్ లిబరేషన్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ మూడు దినాల్లో చక్కగా చూడగలరు.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ విత్ ఇన్ ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ 3 డేస్.
0: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ వారు ప్రయత్నించడం లేదు.
1: బట్ దే డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో.
0: అంత ప్రపంచం ప్రపంచం ప్రపంచం ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరు ప్రవేశిస్తున్నారు.
1: దే గాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్. అవుట్వర్డ్.
0: ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ద డివైన్.
0: అలాంటి రియాలిటీ నీవు చూడు.
1: ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ.
0: ఈ ప్రాపంచమైన ఏది కూడా నువ్వు రియాలిటీ కాదు.
1: హ్యావ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్.
0: కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యాస్ వెల్.
0: తల్లిదండ్రులను గౌరవించు.
1: రెస్పెక్ట్ యువర్
0: పేరెంట్స్. తల్లిదండ్రులను ప్రేమించు.
1: లవ్ యువర్
0: పెద్దలను సేవించు.
1: సర్వ్ యువర్ ఎల్డర్స్.
0: ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి వాళ్ళకి తగినటువంటి తోడ్పాటు చేయి.
1: హెల్ప్ ఎల్డర్స్ సర్వ్ దెం వెల్.
0: ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు సాధించవచ్చు.
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ టూ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ రెండు కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ ప్రిన్సిపల్స్ ఎసెన్స్ ఆఫ్ 18
0: సర్వ వేదముల యొక్క సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్ వేద ఇస్ కంటైన్డ్ ఇన్ ది
0: సర్వ వేదాంత సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది
0: సర్వ బైబిల్ సారము ఈ రెండు అక్షరంలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ఆల్ హోలీ
0: సర్వ ఖురాన్ లోపల కూడా ఉన్నటువంటి ఈ రెండు అక్షరాల్లోనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎపిక్స్ స్పీక్ ఆఫ్
0: బైబిల్, ఖురాన్, గ్రంథరాజము, భగవద్గీత, వ్యాకరణం అన్నిటి ఎందుకును సత్యం ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హోలీ టెక్స్ట్ లైక్ బైబిల్, ఖురాన్, గ్రంథరాజ్ స్పీక్ ఆఫ్ ది సింగిల్ ట్రూత్.
0: అంతా ఒక్కటి.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: మతములు వేరువేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు.
1: యూ థింక్ దట్ రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ ఇట్స్ అ మిస్టేక్.
0: మతములు వేరు లేదు.
1: రిలీజియన్స్
0: మతములే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్.
0: మన అందరిది చేరి ఒకే మతమే.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్.
0: అదే మానవ మతము.
1: దట్ ఇస్ ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఆ హ్యుమానిటీ రిలీజియన్ ఆఫ్ లవ్.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: దీన్ని మీరు పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ in your view.
0: ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If you lead your life along these three principles, you can achieve anything.
0: కనుక మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి
1: స్టార్ట్ విత్ సర్వింగ్.
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి.
1: We should start our journey from the point of
0: ఆ అది ఎట్లా చేరేదని నేను చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ us in due course of time.
0: కనుక మొట్టమొదటి మీకు ఈ ప్రాప్తి చిక్కింది.
1: లోకంలో
0: ఎంతో మంది ఉంటున్నారు, లక్షల మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది.
1: దేర్ ఆర్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ వరల్డ్. యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ టు బి హియర్.
0: ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచుకోండి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్చూన్ గుడ్ లక్ కన్ఫర్డ్.
0: దానిని మీరు 10 మంది కూడా పంచండి.
1: అండ్ షేర్ దిస్ జాయ్ విత్ ఎవ్రీబడీ.
0: జగత్తుని సేవించండి.
1: సర్వ్ ద హోల్ వరల్డ్.
0: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ ఆయన అధికారం కోసం పుట్టలేదు.
1: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్, నాట్ ఫర్ అథారిటీ.
0: ఈ అథారిటీ ఏమిటి? అథారిటీ,
1: వాట్ ఇస్ దిస్ అథారిటీ?
0: మనం సేవించడం కోసమే పుట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
0: భగవంతుని పుట్టించిందేదంతా కూడా సేవ కోసమే పుట్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్.
0: సో ఒక సర్వీస్ కోసమనే మనం పుట్టామని సత్యాన్ని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ది ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
0: సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు.
1: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్.
0: సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి.
1: యూ కెన్ సర్వ్ దట్ వే.
0: విశ్వ సర్వీస్ మానవ సర్వీస్. ఏ మానవ సర్వీస్?
1: అండ్ ది రియల్ సర్వీస్ ఈస్ సర్వింగ్ ది హ్యూమానిటీ, హ్యూమన్ సర్వీస్.
0: బీదలను ఆదుకోండి.
1: అండ్ హెల్ప్ ద పోవర్ అండ్ ఫోర్
0: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి.
1: అండ్ హెల్ప్ ద సిక్.
0: శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి.
1: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్.
0: ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం
1: కాదు. జస్ట్ గో బై దట్ మనీ.
0: బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ దేర్ మెనీ పూర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్.
0: ఎన్ని బాధలు పడుతుంటారు.
1: దేర్ ఆర్ మెనీ సఫరింగ్ పీపుల్.
0: అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన
1: గో టు ది రెస్క్యూ.
0: అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం.
1: ఆధ్యాత్మికం
0: అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎ స్పెషల్ ఫీల్డ్.
0: నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్.
1: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: మన ప్రత్యేకించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ సపరేట్ ఫ్రమ్ అవర్ లైఫ్.
0: మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ టు గెట్ ఎ డిగ్రీ
0: కానీ దీనికి ఏ సబ్జెక్టు లేదు.
1: బట్ దేర్ ఇస్ నో సబ్జెక్ట్.
0: సబ్జెక్ట్ ఒకటే ఒకటి. లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్.
1: ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి.
1: దెన్ వన్స్ యూ డెవలప్ లవ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విల్ ఫాలో.
0: కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి.
1: యువర్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వీస్ ని పెంచుకోండి.
1: సర్వ్ పీపుల్.
0: అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది.
1: దెన్ యూ విల్ బి సక్సెస్.
0: ఇంకా ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు సహజమే.
1: యంగ్స్టర్స్ విల్ హ్యావ్ మెనీ డౌట్స్.
0: ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను.
1: భగవాన్ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ డౌట్స్.
0: మీరు ప్రేమ అధికంగా పెంచుకోండి.
1: అండ్ డెవలప్
0: ఎవరితో ద్వేషం కానీ ఎవరితో అసూయ కానీ ఇలాంటివి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికిరావు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఈనాడు మానవుడు ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: దేర్ ఇస్ మోర్ ఆఫ్ పాంప్ అండ్ షో టుడే, మోర్ అండ్ మోర్.
0: అది మనకు పనికిరాదు.
1: నౌ ఇట్స్ యూస్లెస్.
0: హంబుల్ డివోటీస్ గా ఉండాలి.
1: బి హంబుల్ డివోటీ.
0: హంబుల్ సర్వీస్ గా ఉండాలి.
1: అండ్ యు షుడ్ వెరీ హంబుల్
0: సర్వీస్ మనం చేయాలి.
1: అండ్ యు షుడ్ సర్వ్.
0: అదే నిజమైనటువంటిది.
1: దాట్ ఈస్ ది ట్రూ వన్.

അസ്ഥിരം യൗവനം ധനം. അസ്ഥിരം ധാരാപുത്രാദി ധർമ്മ

ఏమిటా కొనిపోయే, ఏమిటా కొని వచ్చే, పుట్టునప్పుడు

0: విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
1: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం యవ్వనం ధనం. యవ్వనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
1: యూత్ ఈజ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్.
0: ఇదికి దీనికి ప్రారంభము అంత్యము అన్నటువంటిది లేదు.
1: దెర్ ఇస్ నో బిగినింగ్ ఫర్ దిస్ నార్ ఎండ్.
0: ఇట్టి మిడిమాలకు యవ్వనమును చూచి మిడిసిపోవటం ఇది విద్యావంతుల యొక్క తత్వము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ ది ఎడ్యుకేటెడ్ వన్స్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దిస్ ట్రాన్సియంట్ యూత్.
0: ధనమా, ఇది కూడా నువ్వు స్థిరమైనటువంటిది కాదు.
1: ఈవెన్ వెల్త్ ఈజ్ నాట్ స్టడీ ఇన్ దట్ సెన్స్.
0: ఇది కేవలం కదిలిపోయే మేఘముల వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏనాటికి కూడాను అది మనం ఉద్ధారం గావించినటువంటిది కాదు.
1: ఈవెన్ ది యూత్ ఆల్సో ఈజ్ నాట్ లైక్ దాట్.
0: ఇక అస్థిరం ధారాపుత్రాదులు, ధారాపుత్రాదులు వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారే.
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్?
0: తెలియదు.
1: నో,
0: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటుంది.
1: ది రిలేషన్షిప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఇట్ గెట్స్ డిస్ఇంటిగ్రేటెడ్ ఆల్సో ఇన్ ద మిడిల్.
0: బిడ్డలు కూడాను అంతే.
1: చిల్డ్రన్ ఆల్సో ఆర్ లైక్ దాట్.
0: పుట్టక పూర్వం తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: బిఫోర్ బర్త్ హూ ఈజ్ ఫాదర్ అండ్ హూ ఈజ్ చైల్డ్.
0: పుట్టిన తరువాతనే ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటుంటాయి.
1: ద రిలేషన్షిప్ occurs only after the birth takes place.
0: ఇవి అన్ని కూడాను అస్థిరములే.
1: ఆల్ దీస్ ఆర్ ట్రాన్సియంట్.
0: ధర్మ కీర్తి ద్వయం స్థిరం. స్థిరమైనటువంటిది ఏమిటి? ధర్మము, కీర్తి, ఇవి రెండియే మానవులకు స్థిరమైనటువంటి యొక్క పదార్థములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది రైచియస్నెస్ అండ్ ది గుడ్ నేమ్ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ స్టడీ.
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను, చరాచర ప్రపంచం అంతా కూడాను, వస్తువులు కూడాను కేవలము కాలవాహిన్లో కలిసిపోతుంటాయి.
1: దిస్ ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్.
0: యత్ దృశ్యం తన్నస్యం. ఏది మనకు కనిపించుతున్నదో అది కేవలము కొంతకాలంలోనే మనకు మరుగైపోతుంటాయి.
1: వాట్ యు సీ నౌ is not going to last long, it disappears before long.
0: ee charma chichulaku gocharam ayyetundi ee drishya kalpita jagat antai kudanu kala garbhamulo kalisi pothundadi.
1: The entire created world which is visible to the physical eye gets merged into the time.
0: Chuche netramu chudabade vishyamu rendu kudanu అనిత్యములే.
1: ది ఐ విచ్ సీస్ ది ఆబ్జెక్ట్.

0: objects which are seen are both impermanent.
1: ఈ చర్మచిచ్చువులు కేవలం మానవులకు మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది మ్యాన్ అలోన్ హూ హ్యాస్ దిస్ ఫిజికల్ ఐ.
1: పశు పక్షి మృగాదులకు, క్రిమి కీటకాదులకు ఈ యొక్క నేత్రములు ఉంటున్నవి.
0: బర్డ్స్, బీస్ట్స్ అండ్ యానిమల్స్, వర్మ్స్ అండ్ ఆల్ ది అదర్ టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ హ్యావ్ దేర్ ఐస్.
1: దీని యొక్క విశేషం ఏమిటి?
0: What is the speciality of the man's eyes alone?
1: Manavulaku charma chachulu unnavi, krimi kitikadulaku charma chachulu unnavi, pachapachi mrugadulaku charma chachulu unnavi, kaani manavuni yokka visishtata emiti?
0: Man has eyes, birds, beasts and animals and worms also have eyes.
1: Nijamuga gnana chachulni taanu abhruti parichukonakundina ఈ చర్మచిచ్చులు ఉండి కేవలం పశుపక్షి మృగాదులతో సమానమనే అనిపిస్తుంది.
0: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ద ఐ ఆఫ్ విజ్డమ్, ద ఫిజికల్ ఐ అలోన్ ఈజ్ నో వే బెటర్ దాన్ ది అదర్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్.
1: మానవ జీవితం అమూల్యమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్.
1: అర్థవంతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మీనింగ్.
1: అనుభవించదగినటువంటిది.
0: ఇట్ ఈస్ అ లైఫ్ మెంట్ ఫర్ ఎంజాయింగ్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క మానవ జీవితమును సార్థకము గావించుకోవాలన్న ఆత్మజ్ఞానము అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఇఫ్ యూ రియలీ వాంట్ టు శాంక్టిఫై సచ్ ఎ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్.
1: అందులోనే జంతువునాం నరజన్మ దుర్లభం, కానీ దుర్లభమే. అయితే జ్ఞానైన శూన్య పశుభి సమాన, జ్ఞానమే లేకుండా పశువుతో సమానమే.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, బట్ ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ హీఈస్ నో బెటర్ దాన్ ఎన్ ఎనిమల్.
1: ఈ చర్మచిచ్చువులు కేవలము బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగుతున్నదే కాని సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించటకు ఇది సాధ్యం కాదు.
0: ఫిజికల్ ఐస్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద గ్రాస్ వరల్డ్, బట్ ఇట్ కెనాట్ లుక్ ఇన్ టు ది సటిల్ డివినిటీ.
1: ఎవరి నేత్రమును వారే చూడలేరు, ఎవరి నేత్రము వారినే చూడలేదు.
0: ది ఈచ్ వన్స్ ఐస్ కెనాట్ సీ హిజ్ ఓన్ ఐస్.
1: మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారా?
0: హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్?
1: లేదు.
0: నో.
1: ఏదో ఒక ఆధారమును పురస్కరించుకునియే మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారు.
0: యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్.
1: ఆధారమే లేకుండా తన నేత్రమునే తాను చూడలేకపోతున్నాడు మానవుడు.
0: If there is no other external help, you are not able to see your own eyes.
1: ee sthulamainatundi netramu sthula dehamune gurtinchalekapoyinappudu sookshmamainatundi manasu neerithiga gurtinchagaladu.
0: If this physical eye cannot see the gross physical eye itself, how can it understand the subtle mind?
1: ee sookshmamainatundi yokka manasune gurtinchalenatundi netramulu atyanta sookshmamainatundi yokka aatma tattvanni yeerithiga gurtinchagaladu.
0: These eyes which cannot understand the subtle mind, how can they understand more subtle atma?
1: Kanuka charma chachchuvula netundi kevalamu sahajamainatundi yokka jeevitaniki dushyakalpitamainatundi yokka jagattunu choopinchunu maatrame.
0: Physical eyes can show you only the physical gross world.
1: Gnana netramu prati manavunaku అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఆఫ్ విజ్డమ్.
1: జ్ఞాన నేత్రమన్నా, దివ్య నేత్రమన్నా, ఆత్మనేత్రమన్నా, బ్రహ్మ నేత్రమన్నా, ఇవన్నీ కూడాను ఒకదానికొకటి పర్యాయ పదములు మాత్రమే.
0: వెదర్ ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ ఐ, డివైన్ ఐ, ఐ ఆఫ్ ఆత్మ ఆర్ బ్రహ్మన్ ఐ, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్. దే ఆర్ ఆల్ సినోనిమ్స్.
1: కనుక సర్వం బ్రహ్మం అనేటువంటి భావాన్ని మనము విశ్వసించినప్పుడే జగత్ అంతయు కూడాను బ్రహ్మభావంతో రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ, ద ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
1: ఎట్టి భావము అట్టి దృశ్యము.
0: యువర్ విజన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్స్పెక్టివ్.
1: ఎట్టి రంగు అట్టి ప్రకృతి.
0: విత్ వాట్ ఎవర్ కలర్ ఐస్ యు సీ ది క్రియేషన్ అపియర్స్ ఇన్ దట్ కలర్ అలోన్.
1: దృష్టిని జ్ఞానమయముగా మార్చుకున్నప్పుడే సృష్టి బ్రహ్మమయంగా రూపొందుతుంది.
0: ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ విజన్ ఇన్ టు విజ్డమ్ విజన్ దెన్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ.
1: మన చర్మ చక్షువులకు ఏ రంగు అయిన అద్దాలు మనం ధరిస్తామో ప్రకృతి అంతేకును అదే రంగంతో అదే రంగుతోనే మనకు కనిపిస్తుంది.
0: వాట్ ఎవర్ కలర్ గ్లాసెస్ యు వేర్ ది ఎంటైర్ వరల్డ్ అపియర్స్ విత్ ది సేమ్ కలర్.
1: కనుకనే యద్దృశ్యం తన్నస్యం, కనిపించేటువంటిది అన్నీ కూడాను మార్పు చెందినవి.
0: Therefore, all that you see undergoes a change.
1: Kanuka marpu chendunatvanti yokka ee drushyamunaku marpu chendanatvanti yokka sthirattam anetvanti yokka brahmattam aadharamai untunnadi.
0: The unchanging Brahma is the basis of the changing world.
1: Manamu car lo prayanam avutunnam.
0: We are traveling in a car.
1: Leka bus lo prayanam ayipothunnam.
0: Maybe in a bus.
1: కానీ బస్సు కారు కదులుతుండాలి.
0: బస్ ఆర్ ద కార్ దే ఆర్ మూవింగ్.
1: రోడ్డు కదలటం లేదు కదా.
0: రోడ్ డస్ నాట్ మూవ్.
1: కదలనటువంటి రోడ్డును ఆధారం చేసుకుని కదిలేటువంటి యొక్క బస్సు కారులు ప్రయాణం సలుపుతున్నాయి.
0: బస్ ఆర్ ద కార్ కెన్ మూవ్ అండ్ ట్రావెల్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ రోడ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక కదిలేటువంటి యొక్క ఈ జగత్తుకు మార్పు చెందేటువంటి ఈ జగత్తుకు కదలనటువంటిది మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వం ఒకటి ఆధారమై ఉంటున్నాను.
0: ఫర్ ది వరల్డ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ ఈస్ చేంజింగ్ దేర్ ఈస్ ద డివైన్ ఆత్మ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ పర్మనెంట్.
1: అట్టి ఆత్మతత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించుకుంటేనే ఈ జగత్తు యొక్క రహస్యమంతా కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
0: వన్స్ యూ రియలైజ్ సచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద ఎంటైర్ వరల్డ్ బికమ్స్.
1: ఈ జగద్భావం అర్థం కాకుండా పోవడానికి మూల కారణము మన మనస్సే.
0: ద రీజన్ ఫర్ యువర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఈజ్ యువర్ ఓన్ మైండ్.
1: మనస్సు ప్రవృత్తి యొక్క లక్షణం.
0: మైండ్ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ ప్రవృత్తి.
1: ఈ దృశ్యమైనటువంటి యొక్క ఈ వస్తువాహనం యందు రాత్రిం పగలు కూడాను మన జీవితం వ్యర్థం గావించుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఇన్ indulging in various activities in this created world.
1: దీని నిమిత్తమై మన జన్మము ధరించినామా?
0: How we got this birth for the sake of this kind of indulgence?
1: కాదు కాదు కాదు.
0: Certainly not.
1: బ్రహ్మ సత్యాన్ని గుర్తించాలి.
0: To recognize that Brahma alone is truth, we have got the life.
1: దీనిని గుర్తించాలనుకున్నప్పుడు బ్రహ్మ తత్వాన్ని మనము చింతించాలి.
0: If we should realize this principle of Brahma,
1: దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
0: షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ఇట్.
1: దీనిని చూడడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ట్రై టు సీ అండ్ గెట్ ఎ విజన్ ఆఫ్ ఇట్.
1: దీనితో సంభాషించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ట్రై టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ ఇట్.
1: అది నిజమైనటువంటి రిలీజన్.
0: దాట్ ఈస్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్.
1: మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, talk to God. This is really realize. This is religion.
0: Man must
1: kanuka manavudu mottamota gurtinchavalasinatundi daivatvanni. Man must realize God. Danini telusukolakunda ennintini telusukunnappudikini idi prayojanamu ledu.
0: Without realizing God, whatever other things you try to realize, it is all a waste.
1: Anil Kumaru konni nimishamulu puramu vruksha shastrani gurinchi chepputu manam aashinchedi phala pushpalu.
0: A few minutes ago, while speaking about botany, Anil Kumar said, we aspire to
1: phala pushpamulu pai vrukshamupa undinatvantivi.
0: These fruits and flowers are the top of the tree.
1: Kanipinche phala pushpamulu ఆశించే ఫలపుష్పములు దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
0: ఆన్ వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ బేస్డ్?
1: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
0: దే ఆర్ బేస్డ్ అపాన్ రూట్స్ విచ్ కెనాట్ బి సీన్.
1: మనం వేర్లను పోషించినప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
0: ఓన్లీ వెన్ వీ ఫాస్టర్ రూట్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ వీ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విచ్ కెన్ బి సీన్.
1: కనుక మనము నీరు ఎరువులు పోసి పోషించవలసినటువంటిది వేర్లను మాత్రమే కానీ ఫలపుష్పములు కాదు.
0: You have to therefore foster roots with water and fertilizers and not the fruits and flowers with water and fertilizers.
1: కనుక ఈ జగత్తుకంతా కూడాను ఈ జగత్తనేటువంటి వృక్షములకు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమే దీని వేర్లు.
0: ఇట్ ఈస్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ డివైన్ ఆత్మ విచ్ ఆర్ ద రూట్స్ ఫార్ దిస్ వరల్డ్.
1: దీనినే భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నది.
0: This is what was told in Bhagavad Gita that I am the seed for the entire creation.
1: Yetla ee beejam taanavutadu.
0: How can he become seed?
1: Taane beejam ainatundi vaadu sarvulu endu kodanu ee beeja roopamlo ee vidhanga untunnadu.
0: In what form is he manifesting as the seed?
1: Ani vishayanni manam vicharinchadaniki poyinappudu
0: if you can inquire on these lines.
1: Oka vittanamu naatinam.
0: You sow a seed.
1: అది క్రమక్రమేణ మొక్కై వృక్షమైంది.
0: It has become a sapling, a small tree.
1: ఈ వృక్షంలో అనేక శాఖోపశాఖలు బయలుదేరాయి.
0: This tree has a number of branches.
1: ప్రతి శాఖ యందు కూడాను పుష్పములు వికసించాయి.
0: There are a number of flowers in each branch.
1: ఆ పుష్పములన్నీ కూడాను కాయలుగా రూపొందాయి.
0: These flowers have become fruits.
1: కాయలన్నీ కూడాను ఫలములుగా మారినాయి.
0: These unripe fruits have become ripe.
1: ఒక్కొక్క ఫలమునందు కూడాను ఒక్కొక్క బీజం పోయి చేరిపోయింది.
0: In each fruit there is again a seed.
1: మనం నాటినది ఒకే బీజమే.
0: We have sown only one seed.
1: కొన్ని వందల ఫలముల లోపల కూడాను వందల బీజములు బయలుదేరాయి.
0: What you have got is hundreds of seeds in hundreds of fruits.
1: అనగా ఏ విత్తనము నాటినావో ఆ విత్తనం యొక్క జాతి సర్వ ఫలముల్లో కూడాను విత్తనంగా రూపొందిపోయింది.
0: The meaning of it is that whatever type of seed you have sown, the same type of seeds are found in the fruits which the tree gives.
1: Not same type, same quality.
0: Same quality seed is found in the fruits.
1: Idi jagattu. Ee jagattuku brahmane aatmane oka beejam.
0: For this world aatma is the seed.
1: Ee vishwame oka pedda vruchamu.
0: This world is a tree.
1: ఈ విశ్వం అనేటువంటి వృక్షమునకు ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క కొమ్మ.
0: ఈచ్ కంట్రీ మే బి కంపేర్డ్ టు ఎ బ్రాంచ్ ఫర్ దిస్ ట్రీ.
1: ఒక్కొక్క కొమ్మ లోపల కూడా అనేక విధమైనటువంటి జీవరాశులు బయలుదేరాయి ఫలములుగా.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ఈచ్ కంట్రీ.
1: ఈ ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడాను ఈ యొక్క ఆత్మ అనే బీజము తిరిగి అందులో విత్తనంగా పోయి చేరిపోయింది.
0: ఇన్ ఈచ్ లివింగ్ బీయింగ్ ది ఆత్మ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ద సీడ్.
1: కనుక ఒక్కొక్క వ్యక్తి ఎందుకు కూడాను ఆత్మస్వరూపుడై తానుంటున్నాడు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ. అందరి ఎందు ఉండినటువంటిది నాటిన బీజమే.
0: ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఐ ఆమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీడ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు ఈ యొక్క రహస్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించటము లేదు.
0: టుడే
1: దానిని తెలుసుకోవాలనేటువంటి యొక్క అపేక్ష కూడాను చాలా తక్కువ.
0: Today's students have neither the desire to know nor any efforts to find out this particular secret of
1: the subject. Physics kavali, chemistry kavali, biology kavali, mathematics kavali, ee rakamainatundi oka deento oka subject paina maatrame taamu jeevithanni ankitam gaavinchi aa subject dwara jeevanopadhi nimittamai taginatundi oka prayatnamulu salpuchunnare kaani జీవిత పరమావధి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: స్టూడెంట్స్ ఆర్ డెడికేటింగ్ దర్ ఎంటైర్ లైఫ్ టు లర్న్ వన్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్.
1: మ్యాథమెటిక్స్ ను మరువక చెప్పించు గణిత శాస్త్రము వంక కనగబోరు.
0: They try to master mathematics, but they do not care to know the simple arithmetic.
1: America yanambu naraya juturu gani kasika margambu kanaradu.
0: They know the routes and the ways to go to various foreign countries in America, but not to Kasi.
1: ఆల్జీబ్రాయంత నరయజుతురు కాని ఇంటి వైశాల్యంబు ఎరుగబోరు.
0: దే ఆర్ మాస్టర్స్ ఇన్ ఆల్జీబ్రా బట్ దే డు నాట్ నో హౌ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ దేర్ ఓన్ హౌస్.
1: అనుదినమ్మును డ్రిల్లు అనుసరింతురు కాని పద్మాసనము బాధపడును.
0: డే ఇన్ అండ్ డే అవుట్ దే ప్రాక్టీస్ డ్రిల్ బట్ దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఏ పద్మాసన.
1: ఏమిటి ఈ డ్రిల్ చేసి, ఏమిటి ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ డ్రిల్ అండ్ దీస్ ఎక్సర్సైజెస్?
1: ఇన్ని విధములుగా చేస్తున్నారు శారీరక సంబంధమైనటువంటి యొక్క వ్యాయామం.
0: ఆల్ దీస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ బీయింగ్ క్యారీడ్
1: చూడటానికి చేత కాదు,
0: బట్ దే డు నాట్ నో హౌ టు స్క్వాట్ ప్రాపర్లీ.
1: ఇలాంటి విద్యార్థుల యొక్క తత్వము కేవలము బాహ్య దృశ్యము పైన ఆధారపడి ఆకర్షింపబడుతుంది.
0: All these students are interested only in the external things and they concentrate only in this external world.
1: Tyaginaiki amrutatva manasu idi vedam yokka pradhanamainatundi mantram.
0: The most sacred mantra of Veda is you cannot get immortality without renunciation.
1: Na karmana na prajaya dhanena tyaginaiki amrutatva manasu. మానవ, నీవు ఎన్ని సత్కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి యొక్క సదైశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ, సిరి సంపదలతో తులుతూగుచున్నప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము అస్థిరములు, అశాశ్వతములు. త్యాగేనేకి అమృతత్వ మానసు, ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని అందించవు.
0: ఓ మ్యాన్, all these good actions and deeds and all this wealth and all the name and fame that you have earned, they are all temporary.
1: Ai tyagamu deenini manam tyagam cheyali.
0: What is it that you have to renounce?
1: Asti pastulu tyagam cheyatama?
0: Is it wealth and property?
1: Aalu biddalu tyagam cheyatama?
0: Is it wife and children?
1: Kaadu kaadu kaadu.
0: No,
1: neeku bandhana emiti?
0: What is it that binds?
1: Aa bandhana emito neevu gurtinchinappude ఆ బంధన విసర్జించడానికి తగిన కృషి చేస్తావు.
0: ఓన్లీ వెన్ యు నో వాట్ ఈస్ బైండింగ్ యూ అండ్ వాట్ ఈస్ బాండేజ్.
1: తనకనక వస్తు వాహనాదులు కాని, ఆలు బిడ్డలు కాని, ఇల్లు భూములు కాని, ఇవి బంధనలు కావు.
0: మనీ, వెల్త్, ప్రాపర్టీస్, వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌసెస్ అండ్ ప్రాపర్టీస్, దే ఆర్ నాట్ రియల్ బాండేజ్.
1: నీవు దేహమని భావించటమే ఒక పెద్ద బంధన.
0: You are considering yourself as the physical body is the biggest bondage.
1: Deha bhrantiye oka pedda bandhana.
0: Delusion of the physical body is the greatest bondage.
1: Nene deham anetundi yokka bhavannu visarjinchali.
0: You should give up the feeling that you are the body.
1: Appude moksham anedi labhistundi.
0: Then you get freedom and liberation.
1: Kanuka bandha vimochana anaga emti? దేహభ్రాంతిని వదిలిపెట్టి ఆత్మభ్రాంతితో కూడటమే.
0: వాట్ డూ యూ మీన్ బై ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్? గివింగ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ద బాడీ అండ్ అండర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఆత్మ, దట్ ఈస్ ది కరెక్ట్ థింగ్.
1: దేహ విరక్తి, దైవ ఆసక్తి, ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధమే బంధ విమోచన, మోక్ష ప్రాప్తి రెండు కూడాను సంభవిస్తాయి.
0: డిస్పాషన్ ఫర్ ది బాడీ అండ్ అటాచ్మెంట్ టు ఆత్మ. This will give you freedom from bondage and confer on you liberation.
1: Aithe dehabhrantini vadalatam etla?
0: How can you give up the attachment to the body?
1: Dehabhrant ante annapanadalu visarjinchi, dinini abhiruddhi parichukuneetundi margamulu visarjinchi, kevalamu kushkinchi astapadhyanga mari maranichadam kaadu.
0: You cannot obtain that kind of freedom by merely making your body weak, giving up food.
1: దేహమునకు సంబంధించినటువంటి ఆహార విహారములు సక్రమంగా జరుపుకో.
0: Whatever is necessary for maintaining the body, you can partake that. There is nothing wrong with that.
1: కానీ దేహమే నేనటువంటి యొక్క భావం విసర్జించు.
0: Give up the feeling that you are the body.
1: నేను దేహం కాదు, ఇది నా ఉపాధి.
0: I am not the body, this is only a vesture.
1: దేహ, ఇంద్రియ, మనోబుద్ధులన్నీ కూడాను నా ఉపాధులు, నేను ధరించినటువంటి యొక్క డ్రెస్సులు.
0: బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్ సంథింగ్ లైక్ ద డ్రెస్.
1: ఏ విధంగా మనం మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో అదే విధంగానే ఈ దేహభ్రాంతిని మనం విసర్జించాలి.
0: జస్ట్ యాజ్ వీ గివ్ అప్ అవర్ డ్రెస్, వీ చేంజ్ అవర్ డ్రెస్, వీ షుడ్ ఆల్సో గివ్ అప్ ది అటాచ్మెంట్ టు దిస్ బాడీ.
1: ఈ దేహమును పోషించవలసినటువంటి మార్గాన్ని, సక్రమైనటువంటి దీనిని అనుసరించు.
0: యూ కెన్ ఫాలో ది ప్రాపర్ పాత్ టు మెయింటైన్ ది ఫిజికల్ బాడీ ఇన్ గుడ్ కండిషన్.
1: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. దేహానికి సంబంధించినటువంటి యొక్క శీత నివారణ నిమిత్తమే ధరించవలసినటువంటి వస్త్రములు ధరించాలి.
0: యూ కెన్ టేక్ ఓన్లీ ఫుడ్ ఫార్ మెయింటైనింగ్ ది బాడీ అండ్ క్లోత్స్ ఫార్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ హీట్.
1: ఈ ఆకలి తప్పులకు సంబంధించినటువంటి ఆహార నియమములు కూడా పాటించాలి.
0: యూ డుడ్ ఆల్సో జస్ట్ టేక్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ థర్స్ట్ అండ్ హంగర్.
1: మన డిబేట్ లోపల నాకు ఆకలి అవుతుందని నేను భుజిస్తాను, నాకు ఇది స్వతంత్రం అన్నారు.
0: Said that I am hungry, I would like to partake food.
1: నాకు దప్పి అయిపోతే నేను నీరు తాగుతాను, ఇది నాకు స్వతంత్రం అన్నారు.
0: And it was said that I am thirsty, I want to drink water, I have freedom.
1: ఇది స్వతంత్రం కాదు.
0: This is not freedom.
1: కేవలము ఒక ఫోర్స్ తో, ఒక విధమైన నిర్బంధం చేత నీవు భుజిస్తున్నావు, పానీయం గుడుస్తున్నావు.
0: You are compelled to eat and you are compelled to drink. Therefore, this is by compulsion.
1: ఆకలి ఉండటం చేత నీవు ఆహారం తీసుకుంటున్నావు.
0: As there is compelling hunger, you are taking food.
1: నీవు ఆకలి నివారణ నిమిత్తమే అన్నమును భుజిస్తున్నావు, కానీ ఇది స్వాతంత్రం ఎట్లవుతుంది?
0: In order to satisfy your own hunger, you are taking food. How can this be freedom?
1: నీకు దప్పి ఉన్నది కనుక నీ దప్పిని నివారించుకోవడానికి దాహం తీసుకుంటున్నావు, జలం తీసుకుంటున్నావు.
0: As you are having thirst, you are taking water to quench it.
1: ఇది కొంచెం వరకు జగత్ సంబంధమైనటువంటి ఒక నియమములు.
0: దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నెససరీ ఇన్ ఎ వరల్డ్లీ వే.
1: లా ఆఫ్ నేచర్.
0: దిస్ ఇస్ ఎ లా ఆఫ్ నేచర్.
1: కనుక ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించినటువంటివి కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రమునకు సంబంధించినటువంటిది ఆత్మానందమే.
0: ది బ్లిస్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ రియల్.
1: ఈ ఆనందం మనకు ఏ విధంగా లభిస్తుంది? దేహం చేత లభిస్తుందా? కాదు.
0: హౌ కెన్ యూ గెట్ దిస్ ఆత్మ?
1: మనస్సు చేత లభిస్తుందా? కాదు.
0: నాట్ బై ది బాడీ, నాట్ బై ది మైండ్.
1: ఈ దేహ మనస్సులతో లభించేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైనటువంటి ఆనందము.
0: ద జాయ్ దట్ యు గెట్ బై ది బాడీ అండ్ మైండ్ ఈజ్ ఓన్లీ వెరీ టెంపరీ.
1: ఇలాంటి ఆనందం నిమిత్తమే మానవుడు సృష్టింపబడలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్
1: శాశ్వత ఆనందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు.
0: మ్యాన్ క్రియేటెడ్ ఎ ఫారం ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్.
1: ఇది అంతే కూడా కేవలము దైవ సంకల్పమే.
0: దిస్ ఈజ్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్.
1: నీకు నీవు ఏమాత్రం కూడా ఏ కార్యమును కూడా ప్రయత్నంతో సాధింపలేవు.
0: There is nothing which you can achieve by your own efforts.
1: Manavuni prayatnam cheta sadhimpabadanaatvanti karyamulu enni levu.
0: There are so many things which cannot be achieved by man.
1: Ye prayatnam cheyakapoyinappudiki phalinchetvanti karyamulu enni levu.
0: There are so many things which can be achieved without any efforts whatsoever.
1: Kevalam idi nenu sadhinchanu sadhinchanu anetvanti kevalam kartrutva bhaktutvaniki moolakaranam, ide ahankaram.
0: To think that you have achieved so many things is the root cause for your doership and your enjoyership.
1: ఆనందం నీ స్వరూపమే.
0: బ్లిస్ ఈజ్ యువర్ వెరీ నేచర్.
1: నీవే ఆనంద స్వరూపుడు.
0: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద.
1: అయితే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు.
0: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దిస్.
1: రాగద్వేషముల చేత, అహంకార మమకారముల చేత, అభిమాన ఆహ్లాదము చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
0: దిస్ బ్లిస్ ఈజ్ కవర్డ్ బై లైక్స్, డిస్లైక్స్, ఈగో అండ్ పొసెసివ్ ఇన్స్టింక్ట్ and such other things.
1: Ragadveshamulu dattamainatunti pattalu.
0: These likes and dislikes are very thick.
1: Ivi mana aanandanni addu parustunnayi.
0: They come in the way of your enjoying bliss.
1: Ee ragadveshamulu manu dooram gaavinchukunnappudu mana sasvaroopanni manamu dharinchagalamu.
0: Remove this kind of likes and dislikes, you get an experience of your own real nature.
1: Kanuka aanandamu maname. మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని మనము తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెర్రితనం.
0: వెన్ వీఆర్ అవర్ సెల్స్ బ్లిస్ టు సర్చ్ ఫర్ సమ్ బ్లిస్ ఎల్స్వేర్ ఈజ్ రాదర్ ఫూలిష్నెస్.
1: తన ఎందే సర్వము ఉండినప్పటికీ బాహ్యమైనటువంటి యొక్క విషయవాంఛన చేత దుష్టకల్పితమైనటువంటి జగత్తునందు పోయి మనం అనేక రకమైనటువంటి వాంఛలను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒబ్టైన్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ ఎక్స్టర్నల్ టు యూ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కోరిన ఫలమిచ్చు కల్ప వృక్షం బుండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: When there is a wish fulfilling tree which can give you whatever you want, why do you go in search of a small flower?
1: Adigina palichu kamadhenu vevunda dhanamichi avunu konaganeela.
0: When there is a celestial cow which can give you nectar and milk, why do you buy an ordinary cow?
1: Mindedu kantito melu parvatamunda వెండి బంగారు కై వెతుకనేల.
0: దేర్ ఇస్ ఎన్ ఎఫల్జెంట్ గోల్డెన్ మేరు మౌంటైన్ ఇట్ సెల్ఫ్, వై డు యూ గోయిన్ ఫార్ ఆర్డినరీ గోల్డ్ అండ్ సిల్వర్.
1: సర్వము తానై ఉండగా ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
0: వెన్ వీఆర్ అవర్ సెల్ఫ్ ఎవ్రీథింగ్, వై షుడ్ వీ ఆస్పైర్ టు హ్యావ్ స్మాల్ పెటీ మినిమం.
1: తానంత అధికుడు, తానంత గొప్పవాడు, తానే ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని తెలియకపోవటం చేతనే.
0: It is because you do not know that you are yourself great, you are the very embodiment of bliss, the entire bliss is in you.
1: Vidyarthulara meeru telisinaatundi vishayame.
0: Dear students,
1: madaputene untuntadi.
0: Dear students, you know that there is a highly
1: dani balamu entatito anubhavinche vaaniki artham avutundi kaani anyulaku artham kaadu.
0: There is a very strong elephant. Only people who know his strength know.
1: కేవలం ఒక తోకతో కొట్టినట్టే 9 అడుగులు పోయి ముందు పడతాడు.
0: If it can just whip you with its tail, a man can be thrown 9 feet
1: away.
0: Such is the strength of an elephant.
1: కానీ బలహీనుడైనటువంటి మావుట తన అంకుశం చేతిలో పట్టుకున్నప్పుడు తాను చెప్పినట్టు వింటుంది ఈ ఏనుగు.
0: But the master of the elephant controls it with a small piece of iron and makes it listen to his word absolutely implicitly.
1: Vani balamenta yenugu balamenta.
0: What is the strength of this master compared to the elephant's strength?
1: Tana yokka shakti aa yenugu teliyadu.
0: But the poor elephant does not know its own strength.
1: Shakti unnadi,
0: it has strength,
1: kaani teliyakapotam chetane ఆ అల్పునికి స్వల్పుడైనటువంటి వాని యొక్క చేతిలో అది అణిగమణి ఉంటుండాలి.
0: బట్ యాజ్ ఇట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్, ఇట్ హాస్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు మాస్టరీ బై ఎ వెరీ స్మాల్.
1: మీకు బాగా తెలుసును, బి తుమ్మెద.
0: యు ఆల్సో నో ది ఎగ్జాంపుల్ హియర్ ఇస్ ఎ బి.
1: ఈ తుమ్మెద చేగుబారినటువంటి యొక్క కఠినమైనటువంటి కర్రనైనా తొలుచుకుని లోపల ప్రవేశిస్తుంది.
0: దిస్ బి క్యాన్ ఎంటర్ ఇన్ టు ఎ వెరీ హార్డ్ వుడ్ by making a hole.
1: Inta kathinamainatundi karranu kudanu tolisi lopala poyetundi yokka shakti unnatundi ee yokka tummeda.
0: This bee which has got the strength to make hole and get into a very hard
1: atishunnitamainatundi yokka kamalamulo praveshinchinappudu kamala rekalu anni cheripoyinappudu daani nunchi bandimpabadi tana shaktini taanu marchi andulone maranistundi.
0: When it enters into a lotus flower, when the petals come and close, it gives up its life not being aware of its own strength.
1: Tana shakti tanaku teliyadu,
0: it does not know its own strength.
1: Adhe vidhamugane manavudu tanalo undinatundi aanandamu, tanalo undinatundi divyattamu, tanalo undinatundi pavitratamu taanu gurtinchukodaniki taginatundi prayatnam cheyatam ledu. Cheyakapoyinappudiki nee cheppinatundi vaari maatalanu vishwasinchatam ledu.
0: In the same way, the man, although he has got all the bliss, all the divinity, all the sacredness in him, he does not know. Even when others tell
1: him, ఎటువంటి కృషి చేసినప్పుడు తప్పక ఈ సత్యాన్ని మీరు అనుభవిస్తారు.
0: If only you make an effort, you will really experience
1: ఈ సత్యం చేసి తప్పక మీరు ఆనందాన్ని అనుభవిస్తారు.
0: By this truth, you will also enjoy the divine bliss.
1: కస్తూరి మృగము, అది ఒక రకమైనటువంటి డియర్.
0: It is a musk deer.
1: జింక.
0: It is a musk deer.
1: అది అప్పుడప్పుడు తన నుండి కూడాను ఒక సుగంధం అనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ద స్మెల్ విచ్ ఇస్ ఫ్రాగ్రెంట్.
1: తన యొక్క నాభి నుండి పుట్టుంటారు.
0: ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ నేవల్.
1: ఆ యొక్క సుగంధాన్ని తాను అనుభవిస్తుండాలి.
0: ఇట్ ఎంజాయ్స్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: ఎక్కడి నుంచి వస్తుండదు ఈ సుగంధం అని చెప్పని అడవంతా తిరుగుతుంది.
2: Not knowing from where this fragrance emanates, it goes in search of the fragrance everywhere in the forest.
1: కట్టకట్టబడి అడవంత తిరిగి అలసిపోయి ఒక వృక్షఛాయలో కూర్చొని తాను కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది.
2: After searching in the entire forest the place from where this fragrance comes,
1: విశ్రాంతి తీసుకునే సమయ లోపల తన ముక్కును తన నాభి దగ్గర ఉంచుకొని కొంత విశ్రాంతి కోసమని పవళిస్తుంది.
2: After being tired, it takes rest under a shade and keeps its nose near onto the navel.
1: నాభి నుంచి వచ్చేటువంటి సుగంధము తాను గుర్తించుకుంటుంది.
2: Then it realizes the fragrance comes from
1: the soul. అయ్యో ఎంత పిచ్చిదానను, నా నుండినే వచ్చినటువంటి ఈ సుగంధాన్ని నేను తెలుసుకునలేక ఈ సుగంధం ఎక్కడున్నదని అడవంతా సంచరించాను, అలసిపోయాను. ఇదే అజ్ఞానం యొక్క తత్వము.
2: What a mad thing I am. Not knowing that the fragrance comes from my own navel, I searched the entire forest and I got myself exhausted. This is ignorance.
1: Manavudu kudanu anti.
2: Similar is the man.
1: Nityanandamu, Brahmanandamu, Advaitanandam anetundi manavuni yokka swabhavamu swaroopamu.
2: The permanent bliss, the divine bliss and the brahmic bliss are all the nature of man.
1: Ee bhashya sambandham entundi, ఈ భౌతిక సంబంధమైనటువంటి, ఈ ప్రాకృతి సంబంధమైనటువంటి విషయ వాసనకు లోబడిపోవటం చేతనే ఆ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క ఈ దివ్య తత్వాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు, దీన్ని అన్వేషించలేకపోతున్నాడు.
2: As man has become a slave of these external objects and temptations, he does not know his own divine nature, his own divine bliss, therefore he has not been able to experience.
1: అన్నింటికీ దేహాభిమానమే మూల కారణము.
2: Attachment to the body and identifying himself with the body is the root cause for all this.
1: Dehamu pancha bhautikamu.
2: Physical body is made up of five elements.
1: Dehamu kulaka tappadu eppudu.
2: One day or the other it has to fall.
1: Dehi niramayundu.
2: The indweller is a permanent one.
1: Galutippaka dehi chavu puttukalu moha nibandhabandhalanu mudralu levu.
2: He is not subject to birth, death or any such limitation.
1: Nijambu chuda aa dehiye devadevudu.
2: Truly speaking, that indweller himself is the god of gods.
1: Kanuka nijamuga tana yokka aatmane sarva vidhamainatundi yokka margamunu manavulaku andistu aanandimpa cheyuchunnadi.
2: It is his own atma which gives man all types of joy and bliss.
1: Atma nirantaramu aanandamunu andinchune kaani dukkhamu vicharamainatundi tanalo ye maatramu ledu.
2: Atma always enjoys bliss and joy. It does not know what sorrow and
1: sadness are. పోసినటువంటి పాయసములు ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా ఏ రంధ్రం నుంచి వచ్చినా గాని పాయసమే వస్తుంది, కానీ మరొక చేదు రాదు.
2: When there is a sweet juice, payasam filled in a particular pot, wherever you strike a hole, you get payasam alone through that hole or any number of holes.
1: ఆనందమయము.
2: Thus atma is full of bliss.
1: కనుకనే ఋషులందరూ కూడాను మొట్టమొదట ఈ ఆత్మకు ఆనందం అని పేరు పెట్టారు.
2: That is why the sages in the ancient days gave the name for atma.
1: Ee aanandam ante elanti aanandamu? Nityanandam.
2: What type of bliss?
1: Paramasukhadam.

0: गगनसदृशम्।
1: इट इज ए परमनेंट जॉय एंड सुप्रीम हैप्पीनेस।
0: एकम नित्यम विमलम अचलम।
1: इट इज वन अलोन, इट इज प्योर,
0: सर्वदी साक्षीभूतम्।
1: इट इज विटनेस फॉर एवरीथिंग।
0: भावातीतम त्रिगुणरहितम्।
1: इट ट्रांसेंड्स ऑल भावास एंड ऑल क्वालिटीज।
0: ఇది ఆత్మస్వరూపం యొక్క ఆత్మస్వభావం యొక్క సరైనటువంటి యొక్క గుర్తులు.
1: దీస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ ట్రూ ఆత్మ.
0: ఇట్టి ఆనందము ఏనాడు కూడా దుఃఖమును కాని కష్టమును కాని బాధలు కాని విచారమును కాని అందించదు.
1: హౌ కెన్ సచ్ బ్లిస్ ఆఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సారో సాడ్నెస్?
0: అట్టి పెన్నిధి మీ సన్నిధినే ఉండగా దుఃఖమును విచారమును కష్టములను కలిగించేటువంటి యొక్క ఈ జగత్తునకై మీరు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు?
1: వెన్ యువర్ ఓన్ వెరీ నేచర్ ఈస్ సచ్ బ్లిస్, వై ఆర్ యూ సో మచ్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ డిజైర్ జాయ్ అండ్ హ్యాపీనెస్?
0: ధన నిధికి లోకములో కొన్ని రకములైనటువంటి కట్టుబాట్లు చేస్తుంటారు.
1: ఫర్ ద ట్రెజర్ దే పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ సర్టన్.
0: కొన్ని బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకుల్లో కావలసినంత ధనం ఉంటుంది.
1: బ్యాంక్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
0: కానీ కేవలం ఆ ధనమును అట్నే విసర్జించిపోవటం లేదు, దానికి కావలసినంత బందోబస్తు చేస్తున్నారు.
1: దే ప్రొవైడ్
0: ఇనుప ద్వారములు బంధిస్తున్నారు, పెద్ద పెద్ద లాక్స్ బీగములంతా తగిలిస్తున్నారు. రాత్రి పగలు కూడాను పారావారు దానిని చక్కగా రక్షిస్తున్నారు. అందులో ఉన్న ధనాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ యొక్క ద్వారములు విరగొట్టాలి, తాళములు పగలగొట్టాలి. అందులో వాచ్మ్యాన్ గా ఉండేటువంటి గుర్ఖాలు గుర్ఖాలు వాడిని కొట్టి వాడి దగ్గర అన్ని విధాల స్వాధీనం చేసుకోవాలి.
1: ఇఫ్ యూ షుడ్ గెట్ దట్ మనీ, యూ హావ్ టు బ్రేక్ ద డోర్స్, యూ హావ్ టు బ్రేక్ ఓపెన్ ద లాక్స్, యూ హావ్ టు రిమూవ్ ది వాచ్.
0: ఆ యొక్క ధనము మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ వెల్త్.
0: అదే విధముగానే ఈ ఆనందం అనేటువంటి నిధికి ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడి ఉంది.
1: ఇన్ ద సేమ్ వే ఫర్ దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్ it is very well protected.
0: దీనిని కాపాడేటువంటిది ఏమిటి?
1: What is it that protects this one?
0: అహంకారం అనే సర్పము సర్వత్రా సంచరిస్తూనే ఉంటుంటది, ఏ నిర్విరామంగా కూడా తిరుగుతూ ఉంటుంది.
1: ది స్నేక్ ఆఫ్ ఈగో గోస్ రౌండ్ అండ్ రౌండ్ దిస్ వెల్త్ అండ్ ట్రైస్ టు ప్రొటెక్ట్ దిస్ వెల్త్.
0: కనుక దాని దగ్గరికి ఎవరూ పోలేకపోతున్నారు.
1: దట్ ఈస్ వై నో వన్ ఈస్ ఏబుల్ టు గో టు దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్.
0: ఎవడు ఈ అహంకారం అనే సర్పము నిర్మూలము గావించునో వానికే ఈ ఆనందం అనే నిధి లభ్యమవుతుంది.
1: ద వన్ హూ కిల్స్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో విల్ బి ఏబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ జాయ్.
0: కనుక ఈ అహంకారం కేవలము అజ్ఞానం చేత ఆవరించినటువంటిది.
1: దిస్ ఈగో ఈజ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అహంకారం యొక్క కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ ఈగో?
0: ధనమా కారణం?
1: Is it wealth?
0: లేక బలమా కారణం?
1: Is it strength?
0: లేక స్థానమా కారణం?
1: Is it
0: అధికారమా కారణం? విద్యనా కారణం? ఇవి ఏవీ కారణం కాదు, ఇవన్నీ అల్పమైనటువంటి శక్తులు.
1: The education, all these things are very small excuses.
0: ఇవన్నీ అహంకారానికి ఎట్లా కారణమవుతాయి?
1: How can they be a cause for the అహంకారా or the ego?
0: దేహభ్రాంతియే దీనికి మూల కారణం.
1: It is the delusion of the physical body alone which is responsible for this ego.
0: Ivanni enta kaalam andukosam chankaracharya ma

0: ఈ ధనము బలము ఈ యొక్క సంపదను గురించి అహంకారపడుతున్నాడు. ఇది ఎంతసేపు? క్షణములు మార్పు చెందుతుంది.
1: You man is suffering from pride and vanity on account of the wealth, on account of the strength, on account of beauty, etc. For how long will they last? They are all momentary.
0: ఇవందరూ కూడా అనుభవించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు స్థిరంగా?
1: Where are those people who have enjoyed all these things now?
0: గొప్ప గొప్ప పదవులనంతా ఏది సిరి సంపదలను అనుభవించి ప్రఖ్యాతిని పొంది రారాజులుగా మారి చక్రవర్తులుగా మారినటువంటి వ్యక్తులంతా ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎంజాయిడ్ గ్రేట్ వెల్త్ అండ్ గ్రేట్ ప్రాపర్టీస్ అండ్ హూ హ్యావ్ బికమ్
0: ఎంపరర్స్? లేక వారి స్థానములు ఉన్నాయా? వారి యొక్క ధనం ఉండదా? ఏది లేదు.
1: ఈజ్ దేర్ వెల్త్ ఫౌండ్ ఆర్ దే ఫౌండ్? ఈజ్ దేర్ పొజిషన్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫౌండ్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలిపి ఇవన్నీ అనిత్యము అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు.
1: గ్రేట్ సోల్స్ అండ్ సేజెస్ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ టు ఫైండ్ అవుట్ ది ఇంపర్మనెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: గీత కూడాను అనిత్యం అసుఖం లోకం అని చాటిపోయింది.
1: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిక్లేర్డ్ బై భగవద్గీత. దిస్ వరల్డ్ ఈజ్ ఇంపర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ సారో.
0: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా?
1: వాజ్ నాట్ హరిశ్చంద్ర కంపెల్డ్ టు లీవ్ దిస్ వరల్డ్ ఆల్దో హీ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్?
0: ఎల్ల లోకములేల యశగు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచు చననా?
1: కింగ్ నలా హూ వాజ్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ కుడి క్యారీ ఎ బిట్ ఆఫ్ ఆర్త్ విత్ హిమ్?
0: కృతయుగంబునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట గట్టుక నరుగజనన.
1: మాల్దాత హూ వాజ్ ఎ పీస్ ఆఫ్ డెకొరేషన్ ఫర్ కృత ఏజ్ ఇట్ సెల్ఫ్ కుడిన్ క్యారీ విత్ హిమ్ ఎదర్ నేమ్.
0: జలదిశ్యతు కట్టే అలనాటి శ్రీరాముడి పుడురుపై నున్నవాడ.
1: శ్రీరామ హూ కన్స్ట్రక్టెడ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ ఈజ్ హీ నౌ?
0: ఎందరెందరు రాజులు ఎగినారో,
1: సో మెనీ
0: కరును వెంట కొనిపోవరి ఊర్వితలము.
1: నాట్ ఈవెన్ వన్ క్యారీడ్ ఎ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మనీ.
0: మీరు మాత్రము మీదు సిరియు సంపద విద్యయు తలనుగట్టుక పోదురా?
1: Are you going to carry with you your own wealth, your own properties, your own education?
0: విద్యార్థులారా,
1: ఓ డియర్ స్టూడెంట్స్,
0: ఏది మన వెంట రాదు.
1: వీఆర్ నాట్ గోయింగ్ టు క్యారీ ఎనీథింగ్ విత్
0: us. వచ్చేది రెండే.
1: దర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ విచ్ యూ క్యారీ,
0: మంచి చెడ్డ.
1: అండ్ దాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: మనం ఏది చేస్తామో అది మాత్రం మన వెంట వస్తుంది.
1: వాట్ ఎవర్ వీ డూ యు ఆర్ గోయింగ్ టు క్యారీ ది రిజల్ట్స్ ఆఫ్ దాట్.
0: మంచిని చేసి మంచిని తీసుకోండి.
1: Do good and reap the fruits thereof.
0: ఏ విత్తనాలు నాటుతామో అదే ఫలమే మనకు లభిస్తుంది.
1: వాట్ ఎవర్ సో సీడ్ యు సో ది సేమ్ ఫ్రూట్ యు ఆర్ గోయింగ్ టు గెట్.
0: తాత్కాలికంగా దీనిని అలక్ష్యం చేస్తున్నారు
1: ది స్టూడెంట్స్.
0: భవిష్యత్తులో ఏనాటికైనా కూడా ఇవి ఆ అదును అనుసరించుకుని ఇది మొక్కలుగా రాక తప్పదు.
1: యు ఆర్ నెగ్లెక్టింగ్ అండ్ ఇగ్నోరింగ్ దీస్ ట్రూత్స్. ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్.
0: ముండ బీజములు వేయి, పండ్ల బీజములు వేయి, తిరిగి అవి మొక్కలుగా వస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యు సో వెదర్ ఇస్ ఎ థార్న్ సీడ్ ఆర్ ఎనీ అదర్ సీడ్,
0: విశ్వాసమే భారతీయుల యొక్క విశ్వాసము. కర్మఫల సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వారు భారతీయులు.
1: భారతీయస్ హ్యాడ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ థియరీ ఆఫ్ యాక్షన్ అండ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక మీ హృదయంలో మంచిని ఆవిర్భవింప చేసుకుని
1: therefore develop good thoughts in your heart.
0: నేను ఆత్మస్వరూపుడను.
1: Consider yourself as the very
0: embodiment of Brahma. స్వభావము.
1: My very nature is nature of Brahma.
0: చేయతగనిదా?
1: Is it appropriate to my nature to do this particular thing or not?
0: నేను ఆత్మగా ఉండి ఈ అనాత్మ సంబంధమైనటువంటి తుచ్చ కార్యములను నేను ప్రవేశించడం మంచిదా కాదు అనేటువంటి ప్రతి కార్యమునందు కూడా తన యొక్క దివ్యత్వాన్ని తాను స్మరించి కార్యములో ప్రవేశించాలి.
1: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్, రిమెంబర్ యువర్ డివైన్ నేచర్ అండ్ అండర్టేక్.
0: అప్పుడే దోషములకు దూరం అవుతాడు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్.
0: పాశములకు దూరం అవుతాడు.
1: You will be free from bondage.
0: దోషములకు దూరం అవుతాడు.
1: You will be free from all kind of deceit.
0: ఆత్మ ఆశలో ప్రవేశిస్తాడు.
1: Then you will get into the aspiration of ఆత్మ.
0: ఇలాంటి విచారణ విద్యార్థులకు అత్యవసరం.
1: Students should develop this kind of thinking.
0: మనం చదువుతున్నాం.
1: We are studying.
0: గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకుంటున్నాం.
1: We are taking big degrees.
0: ఇంకా విదేశాలకంతా వెళ్లి ఇంకా అధికమైనటువంటి డిగ్రీలు పొందుతున్నాం.
1: We are going to obtain greater degrees than this.
0: ఈ యొక్క చదువులు చదివి మనం దేనిని సంపాదిస్తున్నాం?
1: What is it that we are going to achieve by this kind of education?
0: ఈ చదువులు చదివి ఉద్యోగంలో చేరి
1: after this studies and education we are going to
0: పుచ్చుకోవటం కోసమా?
1: Is it for
0: మోసాలు చేయటం కోసమా? అబద్దాలు ఆడటం కోసమా? పొట్టను పోషించుకునే కోసమా? కాదు కాదు. ఈ చదువులు ఇలాంటి అపవిత్రమైన మార్గంలో నా ప్రవేశపెట్టడం.
1: We should not, this education is not meant for taking bribery, for deceiving people, for going in the wrong path. Certainly not for that.
0: పరులను మోసగించి పొట్టను పోషించుకోవాలనుకుంటే ఈ విద్యలు ఎందుకు?
1: If you want to earn by deceiving others, why this education at all?
0: కనుక మన విద్య ఆత్మ విద్య.
1: Our education is education of ఆత్మ.
0: దీని ద్వారా మనము పవిత్రమైన ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం లోకానికి అందించాలి.
1: We have to offer our life to go as an ideal student and in the ideal path.
0: జ్ఞానుడు పొట్ట నింపుకునే కోసమని రెండు చేతులు ఇచ్చాడు.
1: For filling this small stomach, God has
0: రెండు చేతులకు పని జరిగితే, పని చేస్తే, కష్టపడి శ్రమిస్తే పొట్ట నిండదా?
1: If you work hard with both hands, can you not fill your small stomach?
0: మనం రెండు చేతులతో శ్రమించి పని చేయటం లేదు.
1: We are not working hard with both hands.
0: Kanukune manamu ee avasthalaku guri ayipothunnam.
1: That is the reason why we are put to troubles.
0: Manam karmanyeva adhikarasya, mana karmane mana pradhanamainatundi lakshyamu.
1: We have every right for action.
0: Pavitra karmalu aacharinchali.
1: We should do sacred actions.
0: Adarshavantamaina karmalu aacharinchali.
1: Ideal actions.
0: Anyulaku sahayakaramainatundi karmalu aacharinchali.
1: Helpful actions in the service
0: of lokodharamunakai మనము తగినటువంటి జీవితం నీకు అంకితం చేయాలి.
1: వి షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ది వరల్డ్ అండ్
0: హ్యాపీనెస్.
1: ది వరల్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: మన దేశము మన యొక్క మాతృదేశము. ఇది మాతృ స్వభావము.
1: వి షుడ్ లవ్ అవర్ కంట్రీ యాజ్ అవర్ మదర్ ల్యాండ్.
0: కనుక ఇట్టి మాతృభావమే మన యందు లేకపోతే మనం ఇంకా ఏ విధంగా ఈ యొక్క జగత్తులో ఉండగలము?
1: If we don't develop such sacred feeling of love of the mother, what is the use of this life at all?
0: ఒకానొక సమయంలో కలకత్తా యూనివర్సిటీ లోపల సుభాష్ చంద్రబోసు చదువుతూ ఉన్నాడు.
1: Once upon a time, Subhash Chandra Bose was undergoing his studies in the University of Calcutta.
0: అందులో ఒక బ్రిటిష్ లెక్చరర్ భారతదేశాన్ని, భారతీయులను గురించి కొంచెం అలక్ష్యంగా, హేళనగా తాను చెప్పుతూ ఉండేటువంటి వాడు.
1: దెర్ వాజ్ ఎ లెక్చరర్ ఫ్రమ్ బ్రిటన్ హూ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అండ్ క్రిటిసైజింగ్ భారత్.
0: కానీ ఈ విధమైనటువంటి తన మాతృదేశం యొక్క దూషణను తాను వినలేకపోయాడు.
1: బోస్ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్ ద క్రిటిసిజం ఆఫ్ హిస్ మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృదేశము.
1: This is my dear motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my dear mother tongue.
0: ఇది నా మతము.
1: This is my religion.
0: ఇది నా అభిమతము.
1: This is my
0: వ్రతము.
1: This is my very religion.
0: దేశాభిమానమే లేకుండా, దేహం యొక్క దీనినే మనం విచారణ చేయకుండా మనం జీవించుతున్నామంటే ఇది నిజంగా మనకు మాతృదేశంగా భావిస్తున్నామా? కాదు కాదు. మాతృదేశానికి ఏమైనా కూడా నేను త్యాగం చేయాలని సంకల్పించుకున్నాడు సుభాష్ చంద్రబోసు.
1: He took a firm resolution for the sake of his dear motherland. He should be prepared to give up anything.
0: Kani vichchina ganam gnanam kaliginatunti vaadu kanaka kontha seepu opik pattukunnadu.
1: But he was blessed with a lot of discrimination. He exercised patience.
0: Kani vinalekapoyadu aa maatalu.
1: But the criticism continued. He was not able to bear. Okkatoni
0: moodu dustlanta egiri poyesesi aa yokka british vanni tala pattukoni tana chetunnatunte cheppunu isukoni ooriki kottesadu.
1: He jumped over 3 benches in one go and caught hold of
0: it. Nenu sahisthanu. నా మాతృదేశాన్ని నేను దూషించడం నేను సహించలేను.
1: ఐ కెన్ బేర్ ఎనీథింగ్ బట్ నాట్ క్రిటిసిజం ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్.
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరియసి. నేను నరకమునకు పోయినా పర్వాలేదు, నా యొక్క దేశం యొక్క విషయాన్ని నేను కాపాడుకోవాలి.
1: ఐఎమ్ ప్రిపేర్ టు గో ఈవెన్ టు హెల్ ఈ
0: దృశ్యాన్ని చూసినటువంటి విద్యార్థులందరూ కూడా ఏమీ చేయలేకపోయారు.
1: స్టూడెంట్స్ హూ సా దిస్ సైట్ ఫర్ ఫైండింగ్ దెమ్సెల్వ్స్ హెల్ప్లెస్.
0: కేవలం పులిపిల్ల వలె ఎగిరి అతన్ని అనేక రకములుగా కూడా హింసిస్తున్నాడు. అతను హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అని అంటున్నాడు, కానీ ఎవరు హెల్ప్ లేదు.
1: అండ్ దట్ టీచర్ బిగాన్ క్రయింగ్ ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ లైక్ ఎ టైగర్ కప్ హీ పౌన్స్ అపాన్ హిమ్.
0: మాస్టర్ కొన్ని క్షణాల లోపల యూనివర్సిటీ అంతా ప్రాకిపోయింది.
1: విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ యూనివర్సిటీ.
0: ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు.
1: దేర్ వాజ్ ఎన్ ఎమర్జెన్సీ మీటింగ్.
0: ఇతన్ని ఇంకా 5 సంవత్సరములు ఈ కాలేజీలో ఏమాత్రం మన కలకత్తా యూనివర్సిటీలో చదవడానికి అవకాశం లేదని నిర్ణయం చేసుకున్నారు.
1: దే రిజాల్వ్ దట్ బోస్ షుడ్ బి డిబార్డ్ ఫర్ 5 ఇయర్స్ ఫ్రమ్ కలకత్తా యూనివర్సిటీ.
0: దానితో అతని చదువులైనా కూడా త్యాగం చేశాడు.
1: హీ వాజ్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిజ్ ఎడ్యుకేషన్.
0: నిజమైనటువంటిది నా మాతృభూమి, నా రక్తమంతా కూడా భారతదేశంలో పుట్టినటువంటిది, భారతదేశంలో పెరిగినటువంటిది, భారతదేశానికి అంకితం కావాలి.
1: మై బ్లడ్ ఈజ్ మెంట్ ఫర్ sacrificing for the sake and for the honor of my own nation, my motherland.
0: పాటిస్తూ వచ్చాడు.
1: And that is how he participated in the movements.
0: తండ్రి ఈ యొక్క విషయాన్ని గుర్తించి తాను లండన్ కు పంపించాడు.
1: ఫాదర్
0: ఇండియాను చదవడానికి అవకాశం లేదు.
1: He did not have an opportunity for further studies here. Then he was sent to London.
0: అక్కడ కూడా పోయి దేశాభిమానాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. నా పవిత్రమైన భారతదేశము త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి కాదు, భోగభూమి.
1: ఈవెన్ ఆఫ్టర్ హీ వెంట్ టు లండన్ హీ ఆల్వేస్ రిమెంబర్ దట్ హిజ్ మదర్ ల్యాండ్ దట్ ఈస్ ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, ఎ కంట్రీ విచ్ ఈస్ డివోటెడ్ టు యోగా.
0: నేను చదవడానికి వచ్చినానే కానీ ఈ దేశంలో స్థిరమైపోవడానికి రాలేదు.
1: ఐ హావ్ కమ్ టు దిస్ కంట్రీ ఓన్లీ ఫర్ స్టడీస్, నాట్ టు సెటిల్ డౌన్ హియర్.
0: పెద్ద భక్తితో చదివేసేసి ఐసీఎస్ పాస్ చేశాడు మంచి స్థాయిలో.
1: హీ స్టడీడ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పాస్ హిజ్ ఐసీఎస్ ఎగ్జామినేషన్ విత్ డిస్టింక్షన్.
0: తిరిగి అక్కడ నుంచి వచ్చి రాజకీయంలోనే ప్రవేశించాడు.
1: హీ కేమ్ బ్యాక్ టు భారత్ అండ్ ఎంటర్డ్ ది పాలిటిక్స్.
0: నేను ఈ దేశం యొక్క ఆహారంతో ఈ దేహాన్ని పోషించుకున్నాను.
1: మై బాడీ వాస్ ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్.
0: ఈ దేశం యొక్క పానీయం చేత జలం చేత నేను ఆ దేహాన్ని కాపాడుకున్నాను.
1: ఐ హావ్ ప్రొటెక్టెడ్ మై బాడీ విత్ ద వాటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక నా దేశమునకు నేను కృతజ్ఞత చూపించాలి.
1: ఐ మస్ట్ షో గ్రాటిట్యూడ్ దిస్ మదర్ ల్యాండ్.
0: చూసారా, అదే విధముగా మన సంస్థకు కానీ మనం ఎవరుండి ఇంత స్థాయికి మనం వచ్చామనేటువంటి ఒక విషయం కానీ ఆ కృతజ్ఞతను మాత్రము విద్యార్థులు మరవరాదు.
1: స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ రిమెంబరింగ్ by whose grace and by whose help one has come up in life.
0: Adi nijamainatvanti yokka diksha nijamaina tyagam.
1: That is the correct type of resolution.
0: Swarthanni tyagam chesi parathanni viswasinchi paramarthanni pondali.
1: Renounce selfishness, have firm faith in the transcendental
0: vidya
1: and reach the transcendental goal.
0: Bhagavad Gita kani, Bible kani, Quran kani, Grandharajam kani, ఇంకా ఏ విధమైనటువంటి పవిత్ర గ్రంథములు అయినప్పటికీ ఇవి పారాయణ నిమిత్తమై అది ఆవిర్భవించలేదు.
1: వెదర్ ఇట్ ఈస్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఆర్ ఎనీ సేక్రెడ్ స్క్రిప్చర్, దే ఆర్ నాట్ మెంట్ ఓన్లీ ఫర్ మియర్లీ స్టడీయింగ్ అండ్ లీవింగ్.
0: ఆచరించే నిమిత్తమై అవి అందించినటువంటి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్
0: ఆచరణలో పెట్టాలి.
1: But to practice the truth
0: in this lokala chadivu mana prayojanam emiti.
1: What is the use of memorizing any number of stanzas?
0: Enni vidhamainatvanti vyakhyanam chese prayojanam emiti?
1: What is the use of offering any number of commentaries on them?
0: Kaadu, ganga govu paalu gantadainam chaalu kadavadainane kalavu paalu cow milk 1 teaspoon dina chaalu why barrels of donkey milk?
1: It is sufficient to have a spoon full of cow's milk, why have barrels of donkey's milk?
0: చదువుతుంటాం భగవద్ గీతలు పారాయణ ఎన్ని చేస్తుంటాము, 700 శ్లోకాలు కంఠం చేస్తున్నారు. కంఠానికి భారమే తప్ప తన యొక్క బాధలకు నివారణ ఏమాత్రం కూడా స్వల్పలేవు.
1: స్టడీయింగ్ అండ్ మెమరైజింగ్ భగవద్గీత ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అని రిపీటింగ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఎ బర్డన్ ఫర్ యువర్ ఓన్ థ్రోట్, నో యూస్.
0: ఎంతమంది భగవద్గీతలకు వ్యాఖ్యానం చేస్తున్నారు?
1: How many people there are who can offer the commentaries?
0: ఇది భక్తి అనుకుంటారా? కాదు కాదు, ఇది ఆడంబరమైనటువంటి యొక్క తత్వం.
1: This is not devotion, it is only show and ostentation.
0: ఈనాడు ఆకార మానవుని కంటే ఆచార మానవుడు అత్యవసరం.
1: ది నీడ్ ఆఫ్ ది అవర్ ఈస్ పీపుల్ హూ ప్రాక్టీస్.
0: ఆచార మానవుని వల్లనే లోకానికి అంతకుండా ఒక ఉపయోగం ఉంటుంది.
1: Men who practice would be highly useful for this world.
0: ఆచారం లేనిటువంటి యొక్క విచారము ప్రయోజనం ఏమిటి?
1: What is the use of thinking without practicing?
0: కేవలము ఒక సంస్థలో ఒక పేరు పొందొచ్చు.
1: If you may get a name,
0: ఇంకా గొప్పవాడైపోతుంది బ్రహ్మశ్రీ, లేకపోతే ఇంకే విధమైనటువంటి పద్మశ్రీ పద్మవిభూషణ పొందొచ్చు.
1: యూ మే గెట్ సమ్ టైటిల్ లైక్ పద్మశ్రీ ఆర్ పద్మవిభూషణ.
0: శృణ్వంత విశ్వే అమృతస్య పుత్ర అనే బిరుదును ఇదంతా అందుకోలేరు.
1: బట్ యూ కెన్ నెవర్ బికమ్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ బై ఆల్ దీస్ కైండ్ ఆఫ్
0: దీనికి మించినటువంటి టైటిల్ మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్.
0: నీవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అని వేదము చాటుతూ ఉంటుండాలి.
1: The greatest title which Veda has declared is that you are the child of immortality, and this is the greatest title.
0: Kanaka vidyarthulara dana padavula kosamani kani peru pratishthila kosamani kani meeru plakulu adakandi.
1: Dear students, do not aspire for the sake of amassing wealth and money.
0: Deshabhimanamu daivabhimanamu dharmabhimanamu penchukondi.
1: Develop attachment for the country, love for the Lord and love for dharma.
0: ధర్మమునకు మించినటువంటి లేదు. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమును కంటే మించినటువంటి ధర్మం కాని ధర్మమునకు మించినటువంటి సత్యం కాని మరొకటి లేదు. సత్య ధర్మములు రెండు కూడాను అవినాభావ సంబంధములు, అన్యోన్య ఆశ్రయం.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్. దెర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. దెర్ ఇస్ నో ట్రూత్ గ్రేటర్ దాన్ ధర్మ, నో ధర్మ గ్రేటర్ దాన్ ట్రూత్.
0: కనుక ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించి ఇతరులకు అందించడానికి తగిన కృషి చేయాలి.
1: You should practice at least in a little quantum and offer yourself as an example for others.
0: ananda tattvam anetundi manaku artham avutundi.
1: Then only you will be able to experience
0: nijamuga meeru ananda swaroopulu.
1: You are basically the very
0: embodiment. Ananda nimittamai meeru inni vidhamainatundi yokka karmalu aacharistunnaru.
1: All your actions are meant for
0: ananda kosamani. పెళ్లి చేసుకునేది ఆనందం కోసమని, బిడ్డలు కావాలనేది ఆనందం కోసమని, ఉద్యోగం కావాలనేది ఆనందం కోసమని, ధనం సంపాదించాలని అన్ని ఆనందం కోసమని. లక్ష్యం ఒక్కటి.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ గోల్, ద గోల్ ఆఫ్ బ్లిస్, వెదర్ ఇట్ ఇస్ ఫర్ స్టడీస్, మ్యారేజ్, చిల్డ్రన్.
0: మార్గములు వేరు వేరైనప్పటికీ గమ్యం ఒక్కటి.
1: ద పాత్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద గోల్ ఇస్ ద సేమ్.
0: కనుకనే శృంగారములు వేరు, బంగారం ఒక్కటి.
1: The jewelry may be different, but the gold is one.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: The color of the milk is the same, although the color of the animal.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒకటే.
1: The indweller is one.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: Birth is one, the caste and religion.
0: దర్శనములు వేరు, దైవము ఒకటే.
1: God is one, but the various దర్శనములు.
0: పూజ జాతులు వేరు, పూజలు ఒకటే.
1: The worship is one, flowers may be different.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Foolish ones do not know this basic truth.
0: బ్రతుకు కోసం బహ్యం ఒక్కటే.
1: The paths are different, but the goal is the same.
0: కనుకనే శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: The jewelry may be different, but the gold is one.

0: బ్రతుకు కోసము బహుబాధపడ్డులైరు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్
0: ఈ బ్రతుకు కోసం ఇన్ని మార్గములు పడుతున్నారే కాని నిజంగా యోచిస్తే అన్ని చేరి ఒక్కటే.
1: అన్నెసరీ ట్రబుల్ యు ఆర్ టేకింగ్ టు లీవ్ దిస్ పర్టికులర్
0: ఏ మతాన్ని మనం విమర్శించకూడదు.
1: డూ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం వేరని చెప్పిన దాన్ని పెద్దగా వర్ణించకూడదు.
1: డూ నాట్ గో
0: అన్ని మతముల యొక్క అభిమానాన్ని మనం పురస్కరించుకోవాలి.
1: We have to bring about a harmonious understanding of various
0: religions. Kevalam namatam goppadi neematam goppadi ani vaadopavaadamulu veyatamu idi kevalam sankuchitamainatundi buddhulu yokka swabhavam.
1: It is narrow mindedness to say that one's religion is greater than the another's religion.
0: Idi anni matamulu okkate, anni matamulu yokka bodhanu okkate, anni matamulu satyamu okkate.
1: The truth and the teachings of all religions is the same, therefore all religions are basically the same.
0: Sankuchitamainatundi bhavam lopala పరమతమును విమర్శించడం కాని సుమతమును వర్ణించడం కాని ఉండకూడదు.
1: Dear students, you should not criticize others' religions, should not go on praising your own religion. This is rather
0: wrong. అన్నింటికీ ఒక గౌరవం మనం అందించాలి.
1: Show respect for every religion.
0: ఈ విధమైనటువంటి సమత్వాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే తప్పక మన దివ్యత్వం అనేటువంటిది మనకు తప్పక ఆవిర్భవిస్తుంది.
1: ఇఫ్ యూ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ మైండెడ్నెస్ యూ ఆర్ గోయింగ్ టు రీచ్ ది గోల్ ఆఫ్ డివినిటీ అండ్ బ్లిస్ విచ్ యూ రియలీ ఆర్.
0: కాన విద్యార్థులు క్రమక్రమేణా విద్యతో పాటు సమత్వంతో పాటు ప్రేమతత్వాన్ని మనం అనుభవించి దివ్యత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Dear students, along with your education, you will have to just also develop love and divinity and enjoy and experience, offer yourselves as an ideal to the world. Thus, I am bringing the discourse to a close.

0: seek the truth, knowing which all else will be known. Develop a perception that allows you to see the one behind the many. Radio Sai is pleased to bring you excerpts from Bhagwan Baba's inspiring discourse addressed to the participants of the summer course delivered on the 5th of June 1973.
1: లోకమునందు వీరు మిత్రులని, వారు శత్రులని, వీరు పుత్రులని, వీరు బంధువులని, కొన్ని కొన్ని దేహములకు మనం కొన్ని కొన్ని పేర్లను పెట్టుకుని మనం పిలుస్తూ ఉంటుంటాం.
2: యు థింక్ దట్ సమ్ ఆర్ యువర్ ఎనిమీస్, సమ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, సమ్ ఆర్ యువర్ చిల్డ్రన్, some are your relations. So saying, do not develop attachments to them. In every one of them, you must be able to see the presence of the divine Atma. Give up illusion and ignorance. In this world, we call some people our friends, we call some people our relations and our children. These relationships are only between various bodies, and we give such names to such bodily relationships.
1: Mana dehamunandu galiginatundi aneka indriyamulaku aneka perlato manamu piluchuchu danini anubhavinchataniki prayatnam salaputunnamu. Idi kaalu, ఇది కన్ను, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చెయ్యి అనేటువంటి యొక్క పేర్లతో ఈ దేహంలో ఉన్నటువంటి అనేక అంగములను కూడాను మనము అనుభవిస్తూ వస్తున్నాము.
2: ఇన్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ దేర్ ఆర్ మెనీ ఆర్గన్స్. వీ గివ్ డిఫరెంట్ నేమ్స్ టు దోస్ ఆర్గన్స్. వీ కాల్ వన్ లెగ్ సంథింగ్ ఎల్స్ ఎన్ ఐ, సంథింగ్ ఎల్స్ ఎ నోస్. We call another a mouth, we call this is our hand. By giving such names, we experience these various organs of our body.
1: Roopa naamamulu dehamulake kaani aatmaku ettivi kudanu anubhavinchadani itti roopa naamamulaku e maatramu kudanu sambandham ledani indulo manaku spashtam avutunnadi.
2: In this it becomes very clear to us that the name and the form, they relate only to the body. They do not in any manner relate to the Atma.
1: Aithe okadanini okatiga manam bhavinchi binnamuto danini vishwasinchi daniki virodhamainatundi abhiprayamulato danini anubhavinchukotaniki manam poonukotam ledu.
2: But we are not mistaking one for another. We are not giving a different name to one organ. We are not trying to experience anything in a manner contrary to its own nature.
1: Mana dehamuloni edina oka angamunaku konta chastra chikitsa cheyavalsinatundi avasarame yerpadinappudu manamu mundu venuka yochinchadaniki poonukuntam.
2: If there is a need that arises for performing some surgical operation to any one of our limbs, then we begin to hesitate greatly and think for some time.
1: Atti sthitilo manamu oka angamunu dushinchadam kaani leka oka angamunu deshinchadam kaani oka angamunu preminchadam kaani manamu cheyyamu. Rendinti yokka chemamunu kudanu manam aashistu sarvangamulu yokka chemamunu kudanu manamu ఆశిస్తూ ఈ యొక్క దేహం యొక్క క్షేమం మనం కోరుతూ ఉంటాం.
2: ఇన్ సచ్ ఎ కాంటెక్స్ట్ వి డు నాట్ అండర్టేక్ టు ఐదర్ హేట్ ఆర్ అబ్యూజ్ ఎనీ వన్ పర్టికులర్ ఆర్గన్ ఆర్ ప్రైజ్ దట్ పర్టికులర్ ఆర్గన్. వీ హ్యావ్ ది సేమ్ అటాచ్మెంట్ అండ్ అఫెక్షన్ టు ఆల్ ది ఆర్గన్స్. వీ విష్ దెమ్ టు బి సేఫ్ సో దట్ ది బాడీ క్యాన్ బి ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ఇన్ సేఫ్ కండిషన్.
1: అదే విధముగానే అందరి ఎందు కూడాను సమభావమును పెంచుకోమని బోధిస్తుంది మన వేదాంతము.
2: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ వేదాంత టీచర్స్ అస్ దట్ వీ షుడ్ డెవలప్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ ఆల్ పీపుల్.
1: అయితే ఇట్టి సమానం ఎందుకు పెంచుకోవాలి అని మనము యోచించవచ్చు.
2: వీ మే కన్సిడర్ వై వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ టువర్డ్స్ ఆల్.
1: అయితే మనం అనాది కాలము నుండి మన అనుకూలమైనటువంటి వస్తువులను ప్రేమించటము, మనకు ప్రతికూలమైనటువంటి యొక్క వస్తువులను కానీ వ్యక్తులను కానీ ద్వేషించటము మనకు పరిపాటైనటువంటి పొరపాటు.
2: బట్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇట్ హ్యాస్ బీన్ కస్టమరీ అండ్ ఇట్ ఈస్ ఎ ఫాల్ట్ ఇన్ దిస్ కస్టమ్ దట్ వీ బిగిన్ టు లైక్ థింగ్స్ హూమ్ వీ లైక్ అండ్ వీ డిస్లైక్ పీపుల్ హూ ఆర్ అగెన్స్ట్ అస్. దిస్ హ్యాస్ బికమ్ కస్టమరీ విత్ అస్.
1: ఇట్టి దీనిని మనము సరిదిద్దుకునేటానికి ఒక చక్కని ఒక ఆదర్శాన్ని కూడాను మన జీవితంలో మనము అందుకోవటానికి అవకాశం ఉంది.
2: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ దర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అవర్ అక్సెప్టింగ్ ఎ వెరీ గుడ్ ఐడియల్ ఇన్ అవర్ లైఫ్.
1: మన పండ్లు మన నాలుకను హఠాత్తుగా కరుస్తాయి. ఆ కరిచిన సమయమునందు పండ్లను దండించటమో లేక నాలుకను బుజ్జగించటమో మనము చెయ్యము.
2: అవర్ టీత్ యాక్సిడెంటలీ బైట్ ది టంగ్. వెన్ దిస్ హ్యాపెన్స్ వీ డూ నాట్ పనిష్ ది టీత్ నార్ డూ వీ టేక్ సాఫ్ట్ వర్డ్స్ టు అవర్ టంగ్.
1: లేక ఏ కఠినమైనటువంటి దంతములా నీవెందుకు ఇంత మెత్తని నాలుకను ఇంత హింసించితివని పండ్లను కొంచెము దండించటమో లేక నీ అజాగ్రత్త వలననే నీ యొక్క బాధకు నీవు గురి అయితేవని నాలుకకు బుద్ధి చెప్పటమో కూడాను మనం చెయ్యము.
2: వీ విల్ నాట్ అడ్రస్ ది టీత్ అండ్ సే యూ హార్ష్ టీత్ యూ హ్యావ్ బీన్ వెరీ హార్ష్ ఆన్ ది టంగ్ ఎ సాఫ్ట్ వన్. వీ డోంట్ అక్యూజ్ ది టీత్ లైక్ దాట్ నాట్ డూ వీ గో అండ్ టెల్ ది టంగ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ కేర్లెస్ అండ్ దేర్ ఫోర్ ఇట్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు దిస్ హార్మ్. వీ నైదర్ డూ దాట్.
1: కారణమేమిటి? ఇవి రెండు మన యొక్క స్వాధీనములో ఉండటం చేత, రెండు మనవని విశ్వసించి అభిమానించటం చేత, రెండింటి యొక్క క్షేమమును కూడాను మనం ఆశించి ఇది కేవలము నా యొక్క అజాగ్రత్తే అని వ్యక్తి భావించుకోవటానికి పూనుకుంటాడు కాని ఆ అంగములను ఏమాత్రము కూడాను దండించడానికి కాని లేక విమర్శించడానికి కాని బుద్ధి చెప్పుట కాని పూనుకోడు.
2: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్? The reason is that we regard both the tongue and the teeth as belonging to us, as being under our control. We are responsible for the safety of both. We feel that both of them are ours. Then we come to the feeling that it is our carelessness that has resulted in the tongue being harmed by the teeth. We will never undertake in those circumstances to punish either the tongue or the teeth.
1: ఏదో పొరపాటుతో జరిగినటువంటి యొక్క ఈ కర్మను మనం మున్ముందుకు అట్లు జరగకుండా చూసుకోవటానికి ప్రయత్నిస్తామే కాని ఈ అంగములను ఏమాత్రం కూడా శిక్షించడానికి పూనుకోము.
2: బికాస్ సచ్ ఎన్ ఇన్సిడెంట్ హ్యాస్ కమ్ అబౌట్ బై సమ్ యాక్సిడెంట్ దట్ ఈస్ హౌ వీ విల్ రిగార్డ్ ఇట్. వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూచర్ బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పనిష్ దీస్ ఆర్గన్స్.
1: ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వ వ్యక్తులు కూడాను ఆత్మలోని అంగములుగా మనం విశ్వసించవలసినటువంటి అవసరం.
2: వీ హ్యావ్ టు రిగార్డ్ దట్ ఆల్ ది లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్ యాజ్ ది ఆర్గన్స్ ఇన్ ది బాడీ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మలో ఉన్నటువంటి అంగములు ఒకదానికొకటి ద్వేషించడానికి కాని లేక విమర్శించడానికి కాని నేను గొప్ప నీవు గొప్ప అని విర్రవీగటానికి కాని ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
2: దీస్ ఆర్గన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ వైడ్ ఆత్మ దే కెనాట్ హేట్ ఈచ్ అదర్ దే కెనాట్ డిస్కస్ ఆర్ కామెంట్ ఆన్ ఈచ్ అదర్ ఈచ్ వన్ కెనాట్ బి ప్రౌడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ బ్రింగ్ డౌన్ ది అదర్.
1: దేహములోని ఒక అంగము మరొక అంగమును హింసించినప్పుడు మనము ఏ రీతిగా సహించుకుంటుంటామో అదే విధంగానే దేశములో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఒకరిని ఒకరు హింసించినప్పుడు కూడాను మనము సహించుకోవటానికి కూడాను తగిన ప్రయత్నం సల్పాలి.
2: When one organ of the body hurts another organ in the body, we bear this with great patience. In the same manner, one individual in this world hurts another individual, they will have to bear it up with great patience.
1: కేవలము దేహములే మనకు బంధుత్వము, దేహములే మనకు శత్రుత్వము, దేహమే మనకు పుత్రత్వము అనేటువంటి యొక్క సంబంధమును కల్పిస్తున్నదే కాని ఆత్మకు ఆత్మకు ఎట్టి సంబంధం కూడాను లేదు.
2: This so-called relationship that we see, the friendship that we see, the attachment that we see between two people is something that comes about only between one body and the other body. These things do not at all come in relation to one Atma to another Atma.
1: దీనిని మిత్రులెవరు, శత్రులెవరు, గురువెవ్వడు, శిష్యుడెవడు, కవి ఎవ్వడు, నటకుడెవడు, దేవుడెవడు, దాసుడెవడు, తెలుసుకునే తెలివున్నదా, తెలిసిన సంశయమున్నదా, తెలివిలేని తలయున్నచో వానరుడన తప్పున్నదా.
2: దిస్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై ఆస్కింగ్ ది క్వశ్చన్స్, హూ ఈస్ ది ఫ్రెండ్, హూ ఈస్ ది ఎనిమీ, హూ ఈస్ ది టీచర్, హూ ఈస్ ది స్టూడెంట్, హూ ఈస్ ది రైటర్, హూ ఈస్ ది యాక్టర్, హూ ఈస్ గాడ్ అండ్ హూ ఈస్ ది డిసైపుల్. Have you got the capacity to find out who is what? If you have not got the capacity to distinguish and find out what is wrong in calling you as bad as a monkey.
1: Roopa naamamule natakudu teacheru guruvu kani aatma etti deeniki kudanu sambandham ledu adu saachibhootudai sarvavyapikai sarvabhootaantaraatmayai taanu అన్ని విధములు ఎందుకుడును, అన్ని రూపములు ఎందుకుడును ఏకత్వాన్నే తాను ప్రకటిస్తూ ప్రచురిస్తూ ఉంటుంటాడు.
2: దిస్ టీచర్, దిస్ ఫ్రెండ్, దిస్ యాక్టర్ అండ్ సో ఆన్ ఆర్ ఓన్లీ డిఫరెంట్ ఇన్ దేర్ నేమ్స్ అండ్ ఇన్ దేర్ ఫార్మ్స్ బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆత్మ దట్ ఈస్ ప్రెసెంట్ ఈస్ వన్ అండ్ ది సేమ్. ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ దీస్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ది వన్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది రెండు పదార్థముల యొక్క మిశ్రమ స్వరూపము.
2: ఇన్ దిస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ టూ డిస్టింక్ట్ థింగ్స్.
1: ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ. రెండవది ఒకటి క్షేత్రము, రెండవది క్షేత్రజ్ఞుడు. ఒకటి స్థిరుడు, ఒకటి చరుడు. ఒకటి భ్రమ అనగా ప్రకృతి, ఒకటి పరమాత్మ. ఈ విధముగా రెండు బేడలతో చేరినటువంటి విత్తనం వలె మానవత్వము రెండు పదార్థముల యొక్క మిశ్రమ స్వరూపకంగా కూడాను మనకు గోచరిస్తూ ఉన్నది.
2: What we call human nature is always a mixture of two things. It could be regarded as a mixture of Atma and what is contrary to Atma or Anatma. It could also be regarded as Kshetra and Kshetrajna, that is the house and the one who lives in the house. It could also be regarded as a mixture of Prakriti and Paramatma, nature and God.
1: ఈ విధమైనటువంటి పదములు యందు మనము చక్కగా విభాగములు జరపటానికి పూనుకున్నప్పుడు ఇందులో సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క స్వరూపము మనకు స్పష్టమవుతుంది.
2: ఇన్ దీస్ వర్డ్స్ వెన్ వీ మేక్ ఎన్ అటెంప్ట్ టు డిస్టింగ్విష్ దెమ్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ది టూ వర్డ్స్ దట్ ఆర్ బీయింగ్ యూస్డ్ దెన్ ఇట్ విల్ బికమ్ ఎవిడెంట్ టు యూ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ పర్మనెంట్.
1: ఇందులో క్షేత్రమే లేకపోతే క్షేత్రజ్ఞుడు లేడని కొంతమంది వాదన, క్షేత్రజ్ఞుడే లేకపోతే అది క్షేత్రమే కాదని మరికొంతమంది వాదన. ఇందులో క్షేత్రం ప్రధానమా, క్షేత్రజ్ఞుడు ప్రధానమా అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారణ చేసినప్పుడు క్షేత్రజ్ఞుడు ఉండటం వలనే అది క్షేత్రమైపోయింది కాని క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం కాదు.
2: సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్ ఇఫ్ దెర్ ఈస్ నో అబోడ్ దెన్ దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ సమ్ వన్ రిసైడింగ్ ఇన్ దట్ అబోడ్. Some others argue that if there is not one who is residing in the abode, then there is no question of the abode being there. But when we make a proper inquiry, we will find that if Kshetrajna, the divine person who is living there, is not there, then there is no question of Kshetra or the body existing at all.
1: పదము యొక్క అర్థమే పదార్థం అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ, క్షేత్ర రెండు అక్షరములు, క్షేత్రజ్ఞ మూడు అక్షరములు. ఈ మూడు అక్షరములకు ఆ రెండు అక్షరములకు ఏది అధికమైనటువంటి అక్షరంగా ఉందనుకున్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ. జ్ఞకారం అనేటువంటిది క్షేత్రజ్ఞలో అధికంగా ఉంది. ఈ జ్ఞకారము లేనిది క్షేత్రంగా ఉంటుండాలి. కనుక జ్ఞకారము జ్ఞానస్వరూపము, జ్ఞానముతో కూడినటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, జ్ఞానము లేనిది క్షేత్రము అని మనకు స్పష్టమవుతుంది.
2: When we
3: clearly understand that a word signifies what it denotes, and the existence of what the word denotes is it precedes the occurrence of the word, then we can see, looking at these two words, Kshetra and Kshetrajna, here the word Kshetrajna has got an additional letter, Jna, that contains more letters than Kshetra. Kshetra is contained in Kshetrajna. This additional Jna stands for Jnana or Jnana Swarupa or the Divine. Without Kshetrajna, Jnana or Jnana Swarupa, there can be no Kshetra.
4: Anaga, Jnanamuleni the Dekamu? జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు జీవుడు అనగా జీవుడనేటువంటి దేవుడు జ్ఞానహీనమైనటువంటి యొక్క దేహము లోపల నివాసము సలుపుతున్నాడు. కనుక దేహము ఒక మందిరము, జీవుడు ఒక దేవుడు. దీన్ని పురస్కరించుకుని మన వేదాంతమునందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు.
3: దిస్ మీన్స్ దట్ What is the embodiment of Jnana? The Jnana Swarupa. He is the Jiva. He is residing as God is residing in the body. He is living in the body. Without the Jnana Swarupa, the body is lifeless and it is as good as not existing. According to our Vedanta, we understand that this Jnana Swarupa has made a temple of our body. Our Vedanta says that our body is the temple in which God is residing.
4: ఇంకా రెండవ పదం నందు స్థిరము చరము అన్నారు. అనగా స్థిరమైనటువంటిది ఒకటి, కదిలేటువంటిది ఒకటి.
3: ఇన్ ది అదర్ పేర్ ఆఫ్ వర్డ్స్ విచ్ హావ్ బీన్ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ది మిక్స్చర్ ఆఫ్ ది హ్యూమన్ క్యారెక్టర్, స్థిర దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, చర సంథింగ్ విచ్ మూవ్స్.
4: అనగా ప్రకృతి నిరంతరము కూడాను తిరుగుతూ ఉంటుంటాది, పరమాత్ముడు నిరంతరము స్థిరుడై ఉంటుంటాడు.
3: Nature, Prakriti, is all the time moving about. It is Chara. Paramatma, the Divine, is stationary, is fixed and permanent. That is Sthira.
4: Anaga, Marpu Chendunadi Jagattu, Marpu Chendanadi Jagadishwarudoni.
3: What keeps on changing is the world. What does not keep changing is Paramatma or Jagadishwara.
4: Deeniki, Manayaka Bharatiya Anubhavulandu, కొంత విసురుడు రాయి అని రెండు ఉంటుంటాయి. ఒకటి క్రింద ఉంటుంటాది, రెండవది పైన ఉంటుంటాది. ఆ మధ్య భాగం లోపల కొన్ని ధాన్యములు పోసి మనం దానిని తిప్పుతూ ఉంటుంటాం. పైది మాత్రమే తిరుగుతుంది గాని క్రిందది తిరగడానికి వీలు కాదు, తిరగకూడదు.
3: ఇన్ అవర్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ అన్ అనాలజీ. There is what is called the grinding stone, consisting of two pieces of stone. The stone that is below, that remains stationary. The stone that is on the top, that keeps on revolving. The one below cannot move. The one on the top keeps on revolving. This is the grinding stone of Indian experience.
4: దీనిలో ఇహమున సుకింప హేమతారక విద్య అనేటువంటిది ధర్మ విద్యమనేటువంటి ఒక భాగమును పట్టుకుని ఈ మానవుడు, ఈ యొక్క జీవుడు అనేటువంటి వాడు ఈ ప్రపంచమును త్రిప్పుతూ తిరుగుతూ ఉంటుంటాడు.
3: దిస్ జీవ, ది స్పిరిట్ ఇన్ యూ, హీ గెట్స్ హోల్డ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ ది హేమతారక విద్య. దట్ ఈస్ విద్య which concerns itself with the world around us, and he keeps on revolving the world around you, round and round.
4: Indulo madhya bhagam lopala oka achuga untuntadi, adhe lakshyamu.
3: In the stone, in the center of this stone, there is a small hole which we may call the objective.
4: ఆ భాగములో పడినటువంటి ధాన్యం అంతా కూడాను, ఆ లక్ష్యమునకు దూరమైనటువంటివన్నీ కూడాను పిండిగా మారిపోతున్నాయి. లక్ష్యమునకు సమీపంలో ఉన్నటువంటిది భద్రంగా నిలిచిపోతుంటుంటాది.
3: ఇఫ్ యూ పుట్ గ్రెయిన్ ఇన్ దట్ హోల్, దెన్ వాట్ ఎవర్ గోస్ అవే ఫ్రమ్ దిస్ సెంటర్ ఆర్ ఫ్రమ్ దిస్ కేంద్ర, ది లక్ష్య, దట్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు పౌడర్. But such grain which keeps close to the center does not get converted and remains as grain.
4: Anaga bhagavantuni lakshyamanandunchukunnatvanti vyaktiki nirantaramu kshemangane untuntadi. Bhagavantuni lakshyamunu vadali dooramu poyinatvanti variki ee prakruti aneetvanti pindiga marchi vestuntundadi.
3: This means that one who has God in his mind and makes an attempt to keep close to God, he remains unchanged. But for one who goes away from the divinity, he gets powdered and becomes flour.
4: కనుక మనము దేహతత్వాన్ని చక్కగా విచారణ చేసినప్పుడు ఇది నిరంతరము మార్పు చెందినదే కాని నిత్య సత్యమై నిలిచేటువంటిది కాదని మనకు స్పష్టమవుతున్నది.
3: When we therefore make a proper inquiry about the aspect of our human body, we will come to know that it is something which constantly changes. This is not something which will remain unchanged.
4: మానవుని యొక్క దేహముతో మనము సాధించేటువంటి యొక్క ఉత్తమమైనటువంటి స్థితి ఏమాత్రం కూడా లేదు. కేవలము మనస్సును ఒక పనిముట్టుగా పెట్టుకుని బుద్ధి చిత్తముల యొక్క ప్రవర్తనల వల్ల దీనిని కొంత వినియోగించుకోవటానికి పునుకోవచ్చునే తప్ప బుద్ధి మనస్సుల యొక్క తత్వమే లేకుండినా దేహము ఏమాత్రము కూడాను ఈ జగత్తునందు సంచరించడానికి కాని చెల్లించడానికి కాని వీలు కాదు.
3: దేర్ ఈస్ నథింగ్ గ్రేట్ విచ్ యూ కెన్ అచీవ్ విత్ మ్యాన్స్ బాడీ. However, only to a limited extent, with the help of your mind and with the help of your intelligence, you may be able to move forward to a limited extent in this world, but no more than that.
4: నిరుపయోగమైనటువంటి యొక్క దేహమునికే మనం ప్రధానత అందిస్తుండడం చేతనే మన యొక్క స్థితి, మన యొక్క గతి, మన యొక్క పవిత్రతను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
3: It's because we attach importance to the body, which inherently is useless. We are not able to recognize our own sacredness, or our own state, or our own destination.
4: గతించినటువంటి ఒక్క మృగముల యొక్క చర్మమైనా కూడా ఒక ఉపయోగం అవుతుంది కానీ గతించినటువంటి మానవుని యొక్క దేహము దేనికి ఉపయోగపడదు.
3: The skin of a dead animal, that has some value. But a dead body of a human being is of no use at all.
4: కనుక నిరుపయోగమైనటువంటి దేహముతోపల మనము ఇంత అభిమానమును చేర్చుకొని ఏది పవిత్రమో ఏది మన జీవిత లక్ష్యమో దాన్ని మనం దూరం చేసుకోవటానికి పూనుకోవటం ఇది సరి అయినటువంటి మానవత్వానికి కర్తవ్యం కానేరదని కూడాను ఈ యొక్క యువకులు గుర్తించుకోవాల్సినటువంటి విషయం.
3: Young people have to recognize that it is not a proper attitude for human beings to take by which they give so much attachment to this human body which really is useless. And at the same time, do not give the necessary importance to sacred ideas and to the sacred nature of the divine.
4: Vidyarthulara, atlani nenu dehamunu poorthi దూరం చేసుకోమని కానీ దేహం యొక్క మంచి చెడ్డలు కానీ ఆరోగ్య శక్తులు కానీ మీరు ఏమాత్రం కూడా లక్ష్యం చేసుకోనక్కరలేదని కానీ నేను చెప్పటం లేదు.
3: స్టూడెంట్స్, ఐ డూ నాట్ మీన్ టు టెల్ యూ దాట్ యూ షుడ్ బి కేర్లెస్ అబౌట్ యువర్ బాడీ, దాట్ యూ షుడ్ నాట్ కేర్ ఫర్ ఇట్స్ ప్రాపర్ అప్ కీప్, దాట్ యూ షుడ్ నాట్ లుక్ ఆఫ్టర్ ఇట్స్ హెల్త్. ఐఎమ్ నాట్ సో సేయింగ్.
4: మనకు ఎన్నో వాహనములు ఉంటున్నాయి. సైకిల్ ఉంది, స్కూటర్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, కార్ ఉంది, బస్సు ఉంది, ఇంకా కొన్ని కొన్ని అనేక రకములైనటువంటి రథములు, ఎడ్ల బండ్లు కూడా ఉండవచ్చును. కానీ వీటిని నిరంతరము మనము శుభ్రపరచి దానికి తగినటువంటి యొక్క ఆయిల్ పెట్రోల్ వేసి దానికి తగినటువంటి వీటిని కండిషన్ మనం చూసుకోవటము మన నిత్యకృత్యం లోపల అది కర్తవ్య ధర్మంగా ఉంటుండాలి.
3: We have so many different kinds of carriages for transporting us. We have a cycle, we have a scooter, we have a motorcycle, we have a car, we have a bus, we may even have some bullock carts and so on. It is necessary every day for us as a routine to look after these things, to give them the necessary oil, petrol and keep them in a good working condition.
4: అదే విధముగానే దేహము మనకు ఒక రథము.
3: In the same manner, our body is like a chariot for us.
4: ఏ విధంగా సైకిల్ ను కార్ ను మనము తుడిచి పెట్రోల్ ఆయిల్ వేసి దాన్ని సరైన కండిషన్ లో పెడుతుంటామో అదే విధముగా మన యొక్క జీవిత యాత్ర నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క దేహమనేటువంటి వాహనమునకు కాలకాలమునకు దాన్ని పరిశుద్ధపరచి దానికి వేయవలసినటువంటి ఇవ్వవలసినటువంటి ఆహారములు అందించి దానిని సరైనటువంటి స్థితిలో పెట్టుకోవటం మాత్రమే మనము ప్రధానమైనటువంటి దీంట్లో చూడాలి. కానీ జీవితమనే మరచి దీనిని అలంకారములు చేసుకుంటూ దీనికే పెట్రోల్ వేసుకుంటూ నిరంతరము దానికి పాలిష్లంతా వేసుకుంటూ కూర్చుంటే ఇంకా ఆ రథం ఉండి ప్రయోజనం ఏమిటి?
3: In the same manner, we have to, as we look after our cycle or our car and give it the necessary petrol and oil, we have to take care of this body, which is the carriage to take us through the journey of our life. We have to give it the necessary amount of food. We have to keep it in good condition. That is all. Instead of keeping it in good condition and use it a carriage for going through the journey of your life, if you spend all your time in polishing it, in giving it unnecessary decoration, and in making its appearance an attractive one, what is the purpose in having such a chariot? There is one other thing which we have to bear in mind.
4: కారు మనము కూర్చొని డ్రైవ్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళదుకు వచ్చును కదా అని మనము రోడ్లు సరిలేనటువంటి దాంట్లో ఈ కారును లోపల మనం ప్రయాణం చేయటము చాలా కష్టాలకు గురి అయిపోతుంటాం.
3: If we sit in a car and drive the car and simply go on the road without knowing where you have to go, you will undergo some difficulties.
4: అనగా రోడ్డు లేనటువంటి యొక్క ప్రదేశమునకు లేక కొండపైకి లేక నది లోపల ఇలాంటి కారు పోరానటువంటి యొక్క ప్రదేశము లోపల కారును మనము డ్రైవ్ చేసుకుని వెళ్ళినప్పుడు మనము చాలా కష్ట నష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
3: ఇఫ్ వీ డ్రైవ్ అవర్ కార్ టు ప్లేసెస్ వేర్ దెర్ ఆర్ నో రోడ్స్ ఆర్ try to go on hills or drive it into a river, then we will subject ourselves to many difficulties.
4: అదే విధముగానే మన దేహం అనేటువంటి యొక్క ఈ రథమును పోరాని మార్గము లోపల పంపరానటువంటి స్థానములకు పంపటం చేత మనం కొన్ని నిందలకు నిష్ఠూరములకే కాక కష్ట నష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
3: In the same manner, if we undertake to send the chariot of this body along paths along which we should not go, or take it to destinations and places to which we are forbidden to go, then we will certainly be submitted to various kinds of abuses and various kinds of disrespect.
4: బురద ప్రదేశం లోపల మనం కారును ఇరికించుకున్నప్పుడు ఎన్ని రకములైనటువంటి సహాయమును మనం కోరవలసి వస్తుందో అదే విధముగానే సంసారమనేటువంటి బురద లోపల మన జీవిత రథమును ప్రవేశింపచేసి అందులో మనం చిక్కున్న తర్వాత సత్సంగమని పెద్దల యొక్క అనుగ్రహం అనేటువంటి యొక్క సహాయాన్ని కూడా మనం కోరవలసి వస్తుంటాయి.
3: Just as when you get your car stuck up in mud, you will need the help of so many people to get that car out of mud. So also, if you get the chariot of your life, get stuck in the mud of a family, then you will need the help of so many people, the help of satsang, the help of the advice of people who have experience to get the life out of that family.
4: కనుక మనము దేహదారులు కావటం చేత ఈ దేహమనేటువంటి రథమును కూడాను రథమునకు అపాయం కాకుండా మన ప్రయాణమునకు ఏ విధమైనటువంటి యొక్క అవాంతరములు కలగకుండా పవిత్రమైనటువంటి యొక్క స్థానమును చేరే నిమిత్తమై ఈ దేహమనేటువంటి కాయమును కొంత భద్రత చూచుకోవాల్సిందే కాని మన యొక్క లక్ష్యము ఎక్కడ చేరాలో దానియందు మాత్రమే మన లక్ష్యం ఉంచుకొని ఈ యొక్క జగత్తునందు మన జీవిత ప్రయాణానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి మార్గం.
3: ఇన్ దిస్ మేనర్ ది చారియట్ ఆఫ్ అవర్ బాడీ హ్యాస్ టు బి లుక్డ్ ఆఫ్టర్ వెరీ కేర్ఫుల్లీ అండ్ సో దట్ ఇట్ ఇస్ నాట్ సబ్జెక్టెడ్ టు హార్మ్ ఇట్ కెన్ రీచ్ ది సీక్రెట్ డెస్టినేషన్ టు విచ్ ఇట్ హ్యాస్ టు రీచ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ ది నెసెసరీ కేర్ బట్ బేర్ ఇన్ మైండ్ ది ఆబ్జెక్ట్ ది ఎండ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ దిస్ బాడీ అదర్వైజ్ వీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్.
4: ఈనాడు ఇట్టి సక్రమమైనటువంటి మార్గంలో ఈ యొక్క రథములు ప్రవేశింపచేయడం లేదు. ఏదో వక్రమైనటువంటి మార్గంలో దీన్ని నడుపుకుని వెళ్లి అనేక చిక్కులకు గురి అయిపోవటమే కాకుండా ఈ కారులో ఉన్నటువంటి కొన్ని భాగములు కూడాను మనము కొంత చెడగొట్టుకుంటూ ఉంటున్నాం.
3: టుడే వి ఆర్ నాట్ టేకింగ్ దిస్ బాడీ అవర్ చారియట్ అలాంగ్ ఎ కరెక్ట్ పాత్. On the other hand, we are taking this body along some crooked paths. And that's the reason why we are getting into many difficulties. Not only are we getting into many difficulties, we are even losing and spoiling some of the parts which make up this car or this body.
4: ఇది ఒక 80 భాగములు ఈ రకంగా కారులు పాడు చేసుకుంటున్నారు అనగా రథములను పాడు చేసుకుంటున్నారు. ఇంకా ఉన్నటువంటి 20 భాగముల్లో 15 వంతుల భాగము షోరూమ్ లో పెట్టినటువంటి కార్ల వలె చక్కగా డెకరేషన్ చేసుకుని బాగా భోంచేసుకుని ఏ యొక్క జీవితం అంటే ఏమిటో అర్థం కానటువంటి యొక్క అంధకారంలో మునిగి కేవలం పశువుల కంటే హీనమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నారు.
3: 80% of the people who constitute these human cars which have been described, they are spoiling by taking to crooked paths various parts that compose the human body. Out of the rest of 20%, 15% of them are keeping their bodies as if they are cars which are to be kept in a showroom. They are being decorated so that they may look very well to look at. They eat well and they are worse than animals in so far as they are dressing themselves and making an appearance and show.
4: Karuga putti మనకు ప్రయాణికులకు తగినటువంటి సహాయం చేసేటువంటి యొక్క స్వరూపకంగా నిర్ణయించుకుని దానిని ఎట్టి కర్మల ఎందు కాని ఎట్టి ఉపకారమైనటువంటి మార్గముల ఎందు కాని దానిని ఉపయోగించుకునకున్నా అది కేవలము ఒక ఇనప ముద్ద వంటిదిగానే మనం భావించుకోవచ్చు.
3: If there is a car which is made as a car and is intended to help those who wish to travel in that car, and if it is not going to help people who want to travel in that car, then we will have to regard it as simply a mass of iron and not as a car.
4: Jagatini jeevinchuvadu manujudu kavale modata danujula dushtrutrunella pogatuchunduvade chevata.
3: One who wants to live in this world, he should first become a human being. He who goes on praising everything else in an undeserved manner, he is a useless fellow.
4: Brahma vidya nerchi ichita adhyatmanu kanugunuta rajayogamulaku bata idiye srutulu cheppu mata.
3: To know the nature of Brahman is the best of learning that you can get here. This is the royal road to understand things and get on in this world.
4: కాన దేహం అన్నటువంటిది ఒక రథముగా మనం విశ్వసించుకుని ఆ రథములో ఉన్నటువంటి భాగములకు ఎట్టి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవటం మాత్రమే మనము లక్ష్యమందించుకోవాలి. కానీ మిగిలినంతా కూడాను మనం ఏ బ్రహ్మతత్వం నుంచి మనం బయలుదేరినామో తిరిగి ఆ బ్రహ్మతత్వమును చేరేటువంటి యొక్క దీనిగా మన జీవిత ప్రయాణమును సాగిస్తూ వెళ్లాలి.
3: We should therefore regard this body as a chariot and no more than that. And we should not see that we get into any trouble. All other things relate only to your realizing where you have come from, the Brahman from which you have come. And you must use this chariot for the purpose of reaching again Brahman, the goal from where you have yourself come.
4: అట్టి భోగరాజులను పురస్కరించుకునియే శంకరుల శిష్యులు ఈ శ్లోకమునందు ఇట్టి త్యాగమునకు పవిత్రమైన యోగమునకు పవిత్రమైనటువంటి దివ్య దర్శనమునకు కూడాను అనుకూలమయ్యేటువంటి యొక్క సద్బోధలు వారు చేస్తూ వచ్చారు.
3: It is having such people who are given to luxury in mind. The disciples of Shankara have taught in this particular verse the need for sacrifice, the need for sacred ideas, and the need for understanding divinity.
4: Kanuka, dehamu pancha bhautikamu. దేహము కూలక తప్పదెప్పుడును దేహి నిరామయుండు గణుతించక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు. కనుక అట్టి దేహితత్వాన్నే మనం లక్ష్యమునందుకొని దేహమును ఒక ఆధారంగా తీసుకుని మన జీవిత యాత్ర సాగించటము అత్యవసరమని శంకరుల యొక్క శిష్యుల లోపల మిత్రులెవరు శత్రులెవరు పుత్రులెవరు బంధువులెవరు అని ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నలు వేసుకుంటూ మానవుణ్ణి చక్కగా నిలబెట్టి నిగ్గదీసి సాధించడానికి పూనుకున్నటువంటి మహాపవిత్రులు శంకరుని యొక్క శిష్యులు.
3: దిస్ బాడీ హ్యాస్ నో ఇంపార్టెన్స్. ది స్పిరిట్, ది డివైన్ ఆత్మ దట్ లివ్స్ ఇన్ ది బాడీ హ్యాస్ ది ఓన్లీ ఇంపార్టెన్స్. ది బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అండ్ ది బాడీ ఈజ్ దేర్ ఫోర్ షూర్ టు డై. బట్ ది వన్ ది పర్మనెంట్ జీవాత్మ దట్ లివ్స్ ఇన్ ది బాడీ ఈజ్ ది వన్ థింగ్ విచ్ విల్ నాట్ డై అండ్ దాట్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ ది రీజన్ వై ది డిసైపుల్స్ ఆఫ్ శంకర హ్యావ్ ఆస్క్డ్ సచ్ క్వశ్చన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఎనిమీస్ హూ ఆర్ సన్స్ హూ ఆర్ నాట్ రిలేటెడ్ టు అస్. By asking such questions, they have done this sacred task of explaining to human beings what the essential thing is that lives in this body.
4: మానవునికి ఆనందమే ప్రధానమైనటువంటి గమ్యము.
3: బ్లిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ డెస్టినేషన్ ఫర్ మ్యాన్.
4: అయితే ఆనందం ఎక్కడ ఉన్నది? ఆ ఆనందం అనేటువంటి దానికి మనము కొంతవరకు అర్రులు చాచి మనము కాచవలసి వస్తుంది. ఈ ఆనందం అనేటువంటిది బాలోన్మత్త పిచాచవత్తన్నారు. జ్ఞానతత్వమునందు బాలత్వమునందు పవిత్రమైనటువంటి యొక్క రెండు స్థితులు కూడాను కోల్పోయినటువంటి యొక్క పిచాచిత్వమందు కూడాను ఇట్టి సమత్వం అనేటువంటిది మనము గుర్తించడానికి వీలవుతుంది. అట్టి సమత్వమునందే మనకు ఆనందము ప్రాప్తిస్తుంది. కనుక మనము పెరుగు కొలది కూడాను, మనం పెద్దవారవు కొలది కూడాను విషయ సంబంధమైనటువంటి వికారమైనటువంటి యొక్క వృత్తులు ఎందే మనం ప్రవేశిస్తున్నామే కాని బాల్యత్వమునందు ఒక్క క్షణమైనా, దినములకు ఒక్క క్షణమైనా మనం ప్రవేశించినప్పుడు ఎంతటి ఆనందాన్ని మనం పొందుతామో చెప్పడానికి సాధ్యం కాదు.
3: బ్లిస్ ఈస్ ది డెస్టినేషన్ ఫర్ మ్యాన్, బట్ వీ ఆస్క్ అవర్ సెల్స్ వేర్ ఈస్ దిస్ బ్లిస్, హౌ డు వీ రీచ్ ఇట్, వాట్ షుడ్ వీ డూ టు రీచ్ దిస్. ది ఆన్సర్ హెస్ బీన్ గివెన్ బై ది డిసైపుల్స్ ఆఫ్ శంకర. దిస్ బ్లిస్ ఈస్ కంటైన్డ్ ఇన్ childhood. The bliss is also contained in people who are in ecstasy, that is, who have lost knowledge of all their surroundings. This equality, the recognition of the fact that in childhood as well as in elders who are in ecstasy, there exists this bliss, has been taught to us. But as we grow, as we become older and older, we are getting attached more and more to these sensuous desires. We are not thinking even for a little while of the bliss that is contained in our childhood.
4: క్రైస్తు కూడా ఒక తూరు చెప్పాడు, బోసినవ్వుల పసిపాపల పాలబుగ్గల చుట్టూ కట్ట కట్టుకుని ఆడుచుండును ఆనందం అన్నాడు. బోసినవ్వుల పసిపాపల పాలబుగ్గల చుట్టూ కట్ట కట్టుకుని ఆడుతుంటాదట ఆనందం.
3: Christ also said once that ananda or bliss is playing around the cheeks of little children, the tender cheeks of children in which there are no teeth. Such children often show this bliss.
4: Chinna pillala yokka aanandamunaku denini kuda nu manam oka compare cheyataniki veelu kaadu. Vaari aanandamu vaaride kaani anyulidi kaadu. వారి ఆనందము చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తిరిగి ఆనందమే కలుగుతుంటాది. ఒక బిడ్డను చంకన పెట్టుకుని ఎక్కడైనా అమ్మ వెళుతున్నప్పుడు వెనుక భాగంలో మనం ఏదో ఒక కార్యనిమిత్తమై నలుస్తుంటే మనమును చూచి ఆ చంటి బిడ్డ నవ్వుతుంది. ఆ నవ్విన తక్షణమే మనకు కూడాను చెప్పకనే నవ్వు వస్తుంది. కనుక ఎట్టి పెద్దవారినైనా కూడాను నవ్వించి ఆనందములో ముంచెత్తేటువంటి ఒక స్వభావము పసిపిల్లల పాలబుగ్గల్లో ఉంటుండాలి.
3: The bliss and the happiness which a child experiences is something which has no parallel in any other situation which we can find in this world. For example, if a mother is carrying a little child in her hands and walking forward, from behind, if you look at that child, the child looks at you and laughs and creates such an ecstasy in you that you also would laugh. The children have got this extraordinary quality and bliss in them that they can make elders also feel happy.
4: కారణం ఏమిటి? ఆ పిల్లలకు దేహభ్రాంతి ఏమాత్రం కూడాను లేదు.
3: What is the reason? The reason is that these children have no illusion about the importance of their bodies.
4: మన పెద్దవారైనటువంటి వారికి పూర్తి దేహములోనే మునిగి ఆ భ్రాంతుల లోపలనే తికమకలబడేటువంటి యొక్క వ్యక్తులకు నవ్వు వచ్చినా కూడాను నవ్వలేనటువంటి యొక్క పరిస్థితి లోపల ఏదో ఒక ఆర్టిఫిషియల్ సినిమా నవ్వు మాదిరి నవ్వడానికి ప్రయత్నిస్తారు.
3: We elders, because we are so much immersed in our own body and various things that are involving the body, even if there is a situation where we have to laugh, we are unable to laugh. We have only some kind of a pretentious laugh, which is something which we see in cinemas.
4: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అన్నాడు.
3: It is in this context

0: that in Bhagavad Gita it has been said that one who laughs is Narayana, one who cries is Nara.
1: నరుడనేటువంటి అర్జునుడు విషాదములో ఏడుస్తుంటే నవ్వేటువంటి నారాయణుడు చక్కగా ప్రబోధలు చేసుకుంటూ అనేక రకములైనటువంటి యొక్క అనగా విచ్చలవిడిగా నవ్వడానికి కూడాను స్వేచ్ఛా నవ్వులతో తాను విహరిస్తూ వచ్చాడు యుద్ధ భూమిలో.
0: When Nara, that is Arjuna, was crying, was in a despondent mood, Narayana, that is Krishna, was always freely laughing and taking matters easy, even in the battlefield.
1: నవ్వు ఎప్పుడు వస్తుంది? ఆనంద సమయములందే మనకు నవ్వు వస్తుంది.
0: When do we laugh? We laugh only when we are happy.
1: ఆనంద సమయము లోపల నవ్వే కాదు, కొన్ని కొన్ని రకములైనటువంటి పాటలు కూడా పాడడానికి ప్రయత్నం చేస్తారు.
0: When we are happy, not only do we laugh, but also we make an attempt to sing some songs.
1: కంఠము చక్కగున్నటువంటి వారు 10 మందిలో కూడాను విచ్చలవిడిగా పాడటానికి పూనుకుంటారు. కంఠము సరిగా లేక రాగతాళములు లేనటువంటి వారు బాత్రూమ్ లోనైనా గుయి గుయి అనుకుంటుంటారు.
0: Those who have got a sweet voice, they will try to sing even amongst the public. But if they haven't got a sweet voice, they will at least sing in the bathroom.
1: Kanuka, Krishnudiki kantamu spashtamainatuvantide, gaanamu raagataalamulato leenamainatuvantide kanukane yuddha bhoomi yandu bhadra bhoomi yandu geetalu paadukuntu poyadu. Anduvalane deeniki bhagavad geeta ani kudanu saarthaka naamam. Geeta anaga paata. Nijamga yuddha bhoomilo paata paadetuvanti vaadu evadaina untada? Okka krishnudu tappa. Kanuka bhagavantudiki ekkadaina kudanu atariki aanandame. Atane aanandamayudu. Anduvalna atane aanandamunu manam andukovataniki aanandamayunto manam ankitam పోవటానికి ప్రయత్నం చేయటము పవిత్రమైనటువంటి మార్గమని కూడాను ఈ యొక్క శ్లోకం ప్రబోధిస్తూ వచ్చింది.
0: కృష్ణ నాట్ ఓన్లీ హ్యాడ్ ఎ వెరీ స్వీట్ వాయిస్, హీ హ్యాడ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ రాగ అండ్ తాళ, అండ్ దట్స్ ది రీజన్ వై ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ హీ వాస్ సింగింగ్, హీ వాస్ గివింగ్ గీత. గీత మీన్స్ సాంగ్, అండ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ అమిడ్స్ట్ వేరియస్ డిఫికల్టీస్ దట్ కృష్ణ కుడ్ సింగ్ అండ్ గివ్ అస్ గీత ఈస్ ఎ లెసన్ టు అస్, అండ్ వీ విల్ హ్యావ్ టు అవర్ సెల్ఫ్ బి ప్రిపేర్డ్ టు బీ ఇన్ హ్యాపీనెస్ టు రిసీవ్ ది సాంగ్ ఆఫ్ ది లార్డ్.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, మీరు కాయమునకు తగినంత పుష్టికరాన్ని తగినంత శక్తి సామర్థ్యములను కూడాను అందించడం లోపల మీరెట్టే అలక్ష్యం కూడాను చేయనక్కర్లేదు. అయితే ఈ యొక్క కాయముతో మేము మా యొక్క భారతదేశమునందు ధర్మమును జయించడానికై వచ్చినటువంటి దేహము ఇది అనేటువంటి సత్యముతో మీరు ధర్మాచరణయందు పెద్దల యొక్క ఆజ్ఞలను శిరసా వహించి మన భారతీయ సంస్కృతిని కూడాను పురస్కరించుకుని మున్ముందు మీరు ఈ ధర్మస్థాపనకై పవిత్రమైనటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి మీ కాయములను తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యములతో మనస్సును కూడాను దానికి తగినట్టుగా పవిత్రమనర్చుకుని మీరు ఈ కార్యము లోపల పాల్గొంటారని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, you must have your body in good condition, and you should not neglect the aspects of strength and health for your body, but you must use your body for the sake of your country, for establishing dharma, for establishing truth and righteous conduct. You must remember that the Indian culture, of which you are the custodians, you should take great care and establish it and maintain it in future. You must devote your bodies, which should be strong and healthy, for this purpose. Not only that, you should carry with you sacred minds. I do hope that you will be able to perform these functions.

0: that what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattvamu, Vedamunu Istundi Kani, Adhyatmika Tattvamu, Drishya Adrishyamunaku, Rendintini Kudanu, Samatvangane Bhavistundi.
0: From the physical point of view, there is wide difference between that which is apparent and that which is not apparent. But in spiritual field, both are one, not much of a difference.
1: Prakriti drishtilo chuchinappudu, idi antai kudanu prakrutiga kanipistundi.
0: Physically, everything is nature.
1: Paratattvamto chuchinappudu, antai kudanu parabrahma swarupanga nirupistundi.
0: Spiritually, everything is the one of Parabrahman only.
1: Yavardi yetti drishtiyo, atti srishtiga kanipistundi.
0: As is your vision, so is the type of creation you experience.
1: Yavaru yetti rangu addalu vesukuntundo, atti variki atti rangu gane kanipistundi ee prapanchamu.
0: As is the color of the glasses you put on, so is the colored vision you have.
1: Prema drishtito chuchetundi prati vyakti kudanu bahya prapanchamu jnana drishti gane kanipistundi.
0: If you have the looks of love, naturally everything would appear to be the one of wisdom.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ దృష్టిని అలవర్చుకోవాలి.
0: Therefore, everyone should develop this vision of love.
1: అప్పుడే సర్వము బ్రహ్మమయంగా రూపొందుతుంది.
0: Then everything would appear to be the one of Brahman.
1: శంకర్ల వారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
0: Shankara said, Brahma is truth, while universe is mithya or illusion.
1: ఈ వేదాంత శిరోమణిని పఠించినటువంటి ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చి, స్వామి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరులు వారు చెప్పారు, ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు.
0: A student of philosophy came to Swami and said, Swami, it is Shankara who said that Brahman is all truth, while this universe is illusion. What is correct?
1: పిచ్చివాడా, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతికి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాడు.
0: స్వామి సెడ్, నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ ఫాల్స్, ఫస్ట్ నో వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ ట్రూ ఆర్ నాట్.
1: అది ప్రకృతికి వదిలిపెట్టు,
0: లీవ్ దట్ టు ది నేచర్.
1: ప్రకృతి నిర్ణయం చేస్తుంది.
0: ది నేచర్ విల్ డిసైడ్.
1: ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: డోంట్ బాదర్ అబౌట్ ది నేచర్.
1: వాదించనక్కర్లేదు.
0: డోంట్ ఆర్గ్యూ.
1: మొట్టమొదటి నీవు సత్యమో కాదు తెలుసుకోమని చెప్పారు.
0: ఫస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రూ ఆర్ నాట్.
1: తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో వెదర్ హీస్ ట్రూ ఆర్ నాట్, వాట్ రైట్ హ్యాస్ హీ టు డిసైడ్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్.
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: He considers the physical body which is apparent.
1: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
0: But the indweller who is non-apparent considers it as false.
1: కనిపించనిది తినిపించునని కర్మల ఫలమును మర్మము జీవ. ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఖములకు మూల కారణము.
0: That which is not seen is the main cause for the pleasure and the pain.
1: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్కకురోరన్న. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
0: ఓ మ్యాన్, డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ, యూత్ అండ్ ఆల్సో ది సెన్సెస్ దట్ ఆర్ స్ట్రాంగ్.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
0: దేర్ లైస్ అహెడ్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
1: ఇప్పటికీ ఇది సత్యమని నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ ది ప్రెసెంట్ యస్ ట్రూత్.
1: కొన్ని దినములకు ఇది సత్యమా అసత్యమా?
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యు నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్.
1: దృశ్యకల్పితమైన జగత్ అంతా కూడాను మార్పు చెందినదే.
0: ఆల్ దట్ అపేరెంట్ వరల్డ్ చేంజెస్.
1: మార్పు చెందినది ఏదియో అదే సత్యము.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ ట్రూత్.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటుంది.
0: స్టూడెంట్స్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ కన్సిడర్ దిస్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
1: ఒక సినిమా చూడటము, లేక టీవీ చూడటము, లేక వీడియో చూడటము, ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: The students, they watch TV, video and cinema.
1: సినిమాలో టికెట్ తీసుకుని లోపల ప్రవేశిస్తారు.
0: దే పర్చేస్ ది టికెట్ అండ్ గెట్ ఇన్ ది థియేటర్.
1: పోయినది తచ్చడమే తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: దే ఫైండ్ దేర్ వెరీ వైడ్ బిగ్ వైట్ స్క్రీన్.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: బట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద పిక్చర్స్ టు బి ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం, ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ది పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
1: బొమ్మలు వచ్చినాయి,
0: పిక్చర్స్ ఆర్ దేర్,
1: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
0: యాజ్ హీస్ హ్యాపీ వాచింగ్ దెమ్ ది వానిష్ ఇన్ డ్యూ కోర్స్.
1: మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుంది.
0: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
1: ఈ విధంగా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
0: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
1: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము, రావటము పోవటము జరుగుతుంది.
0: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ ది జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
1: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు అబ్జర్వ్?
1: స్క్రీన్ ఆధారంతో చూడగలుగుతున్నాము.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్క్రీన్ యుల్ బి ఏబుల్ టు అబ్జర్వ్.
1: స్క్రీన్ రావటం లేదు, పోవటం లేదు.
0: స్క్రీన్ నైదర్ గోస్ నాట్ కమ్స్.
1: స్క్రీన్ సత్యము, స్క్రీన్ మిథ్యము.
0: స్క్రీన్ ఇస్ ట్రూత్ while pictures are false.
1: Aite ade shankarla varu sarvam kalvidam brahma anta brahma swaroopame annaru.
0: But same Shankara said that everything is brahman only.
1: Aite ee mithyamainatundi bommalu kudanu bhagavat swaroopamena?
0: Then do you consider the pictures that are false, do you consider
1: avunu,
0: they are divine?
1: Avunu.
0: Yes.
1: Etla?
0: How?
1: Satyamainatundi oka screen paina mithyamaina bommalu padinappudu ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
0: When these pictures are projected on the screen which is all truth, there is the screen in the pictures also.
1: లేకపోతే బొమ్మలే కనిపించవు.
0: Without the screen you can't see the pictures.
1: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
0: Therefore it is the screen which is the background behind all these pictures, and there the picture you find the screen there.
1: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ.
0: So he said సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
0: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
1: దేహము సత్యమని భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
1: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్స్.
1: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ఇండివిజువల్.
1: దేహం ఎట్టిది?
0: What sort of body is this?
1: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: Body has three states.
1: ఒక్కటి వాత.
0: The first one is వాత. Air, bile and phlegm.
1: వాత, పిత్త, శ్లేషం మూకులు ఉన్నాయి.
0: The wind, bile and phlegm.
1: ఈ వాతమనేటువంటిది ప్రతి మానవునికి ఆ దేహం లోపల 80 రకములైనటువంటి వ్యాధిని తెప్పిస్తుండాలి.
0: The wind, vata is responsible for 80 types of diseases.
1: పైత్యము, పిత్తం అంటా దీన్ని.
0: And the next one is the bile.
1: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
0: This is responsible for 82 types of diseases.
1: శ్లేషము,
0: phlegm.
1: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తుంటుండాలి.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 386 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
0: వై డు హావ్ సో మచ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
1: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణా ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
0: Therefore sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
1: మనకు కనిపించే రోగములు ఏమి కావే? కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలె ఉంటుంటారు, రోడ్ రోలర్ వలె ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు.
0: Some appear to be very fine, very fatty, like road roller and pakoda, but yet they have diseases.
1: దాహము ఒక రోగమే.
0: Thirst is a disease.
1: ఆకలి ఒక రోగమే.
0: Hunger is a disease.
1: కదలిక ఒక రోగమే.
0: Movement is.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రోగమే.
0: Breathing problem.
1: మాటలు రోగమే.
0: Talking.
1: పాటలు రోగమే. ఆటలు రోగమే. నడకలు రోగమే. నవ్వులు రోగమే. చిందులు నవ్వులే. అంత రోగములే.
0: The hunger, the thirst, the walking, smiles, everything is disease.
1: ఎక్కువ నవ్వద్దురా గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి నొప్పులు.
0: సే దట్ డోంట్ లాఫ్ సో మచ్ బికాజ్ యూ విల్ సఫర్ ద పెయిన్.
1: కనుక రోగం అనేటువంటిది ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
0: సో నోబడీ కెన్ డిసైడ్ వాట్ ఈస్ సిక్నెస్ అండ్ వాట్ ఈస్ హెల్త్.
1: రోగముల యొక్క గంప ఈ దేహం.
0: ద బాడీ జస్ట్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: అంతేకాదు నిమిష నిమిషములకు నీచులూరునే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: మినిట్ టు మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ది అరోమా అండ్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహం లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫీకల్ మ్యాటర్ అండ్ బ్లడ్ బట్ నథింగ్ సెన్స్ వాట్.
1: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ నేచర్ ఆఫ్ హ్యూమన్.
1: దేహము పంచభౌతికము.
0: బాడీస్ ఫుల్ ఆఫ్ సెన్స్.
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
0: ఇట్స్ బౌండ్ టు డై వన్ డే ఆర్ అదర్.
1: ఇది కూలిపోయేటువంటిది రాలిపోయేటువంటి కాలిపోయేటువంటిది.
0: ఇట్ ఈస్ షూట్ టు ఫాల్ డౌన్ ఇట్ షూట్ టు బి బర్న్డ్.
1: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
0: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
1: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: విత్ దిస్ టెంపరీ బాడీ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్. దేహానికి
1: సంబంధించిన అనుకూలముల కోసమే మనం అనేక విధాలుగా పాటు పడుతున్నాము.
0: We struggle hard to provide conveniences to this body.
1: కాని దేహి యొక్క ఆనంద నిమిత్తమై మనం ఏ మాత్రమైనా మనం విచారం చేస్తున్నామా?
0: But do you ever bother about the delight and the joy?
1: నీ సంతోషం కోసమని నీ అనుకూలం కోసమని నీ ఆనంద నిమిత్తమై నీవు ప్రాకులాడుతున్నావు. కానీ దేహి యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క వాంఛ ఏమిటి? దైవం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఏ మానవుడు కూడా విచారించడం లేదు.
0: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
1: దైవం యొక్క హ్యాపీ ఏమిటి?
0: What is that makes him happy?
1: జీవుల యొక్క ఆనందమే దైవం యొక్క ఆనందము.
0: Your happiness is the happiness of God.
1: కనుక నీవు హ్యాపీగా ఉంటుండు.
0: So be happy.
1: I want happy అంటారు.
0: Everyone says I want to be happy.
1: ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get
1: it? వస్తువు నుంచి వస్తుందా? విషయం నుంచి వస్తుందా? వస్తువాహనాల నుంచి వస్తుందా?
0: ఆర్ అవుట్ ఆఫ్ కన్వీనియన్స్?
1: కాదు కాదు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ద ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
0: దేర్ ఓన్లీ గెట్ దిస్ హ్యాపీనెస్.
1: అయ్యా ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందా అది అంటే?
0: ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ కరెంట్.
1: ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
0: యూ ట్రావెల్ రైట్. Right from the point of the bulb where it is put there.
1: ఆ వైరు ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
0: See where does it reach.
1: అక్కడ జనరేటర్. అక్కడ నుంచి వస్తుంది కరెంట్.
0: There is the generator behind from which you get the current.
1: కాబట్టి ఈ చేతులు కాళ్ళు ముక్కు నోరు చెవులు ఇవన్నీ కూడా నువ్వు బల్బుల వంటివి.
0: So all our hands, the legs, the nose, they're all like bulbs.
1: ఇవన్నిటినీ నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
0: You travel facing on them.
1: ఎక్కడ పోయి చేరుతుంది?
0: Where do you go?
1: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
0: They reach heart.
1: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ కార్.
1: కారుకు లైట్లు కనిపిస్తున్నాయి.
0: యు ఫైండ్ ద లైట్.
1: హార్న్ వినిపిస్తుండాలి.
0: హార్న్ యు లిసన్.
1: టైర్లు తిరుగుతుండాలి.
0: టైర్స్ మూవ్.
1: ఇంజన్ పని చేస్తుండాలి.
0: ఇంజన్ వర్క్స్.
1: అన్ని జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
1: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గిని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
0: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find
1: ఆ బ్యాటరీ యొక్క హృదయము.
0: దిస్ బ్యాటరీ ఇస్ ది హార్ట్.
1: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటెన్ ది ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ ది హార్ట్.
1: హృదయం ద్వారానే జరిగిపోతుంది.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అవుట్
1: ఆఫ్ ది హార్ట్. ఈనాటి మానవుడు హృదయము లేని అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగలే కనిపిస్తుంటాడు.
0: టుడే మ్యాన్ ఇస్ లైక్ దట్ విదౌట్ ఎనీ హార్ట్. ఎ స్టోనీ మ్యాన్.
1: ప్రేమ రహితమైనటువంటి మరుభూమిగా ఉంటుంది ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
0: హ్యూమన్ హార్ట్ ఇస్ లైక్ దట్ విదౌట్ ఎనీ లవ్. ఎ బారెన్ ల్యాండ్.
1: ప్రేమ ఉండి కనిపిస్తుందారే కానీ నటిస్తున్నారే కానీ ప్రేమ కించిత్తైనా కూడా కనిపించటం లేదు.
0: They appear as if they have love, but not even a trace of love they have.
1: ఏదైనా కనిపించినప్పుడు ఆ నమస్కారం అండి అంటారు, నవ్వినట్టుగా ఉంటుంటారు.
0: They pretend and smile.
1: ఈ నవ్వులు హృదయం నుంచి వచ్చింది కాదు, సినిమా నవ్వులు, యాక్టింగ్ చేయటం.
0: But these smiles are artificial, cinematic.
1: లోపల నుంచి వచ్చేటువంటి ఒక ఆనందము, హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది.
0: The inner joy reflects on the
1: face. Inner being.
0: The inner feeling reflects on the face, a reflection of the inner being.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
0: In order to be happy, we have forgotten the indweller.
1: దైవము యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to know the nature of the divinity.
1: ఈ దేహము యొక్క తత్వము ఇన్ని రోగములతో కూడినటువంటిది.
0: The body is full of diseases.
1: మనినపు కొంప.
0: It's dirty.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It's a basket of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It perinates life.
1: అవసాదరమేదిగలయని కంప.
0: It cannot cross the ocean of life.
1: మెప్పు దలంప.
0: It's full of bone.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా. హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
0: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ దేహము?
0: వాట్ ఇస్ దిస్ బాడీ?
1: కుళ్ళిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
0: ది బాడీ స్మెల్స్ ఫౌల్, సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్.
1: రోగముల సేవక గంప. ఇదంతా కూడా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము.
0: ది బాడీ ఇస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
1: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప. ఎక్కడ చూసినా గాని, ఇక్కడ చూసిన ఎముకలు, అక్కడ చూసిన ఎముకలు, అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
0: దట్ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ బాడీ.
1: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
0: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ బాడీ?
1: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
0: There is one thing that is special and particular, that is the indweller within the body.
1: Yemukannu poshistundadi.
0: It they sustain the bone.
1: Kandalaku balam istundadi.
0: It gives strength to the muscle.
1: Rakthani parishuddham chestundadi.
0: And blood is purified.
1: Nijanga deeni yokka vichitram chuste maha chitranga untadi.
0: It's mystery. Idi stupendous grand.
1: Bhagavantuni yokka srishti shakti layamuli yokka moola karanalu.
0: These are the characteristics, the features of the divinity.
1: Chitrambulu.
0: They're peculiar.
1: ఎంత చిత్రంగా ఉంటుందని.
0: హౌ పెక్యూలియర్ ఆర్ దే, వండర్ఫుల్.
1: లోక పవిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ది వరల్డ్.
1: వరదలాల విత్తంబులు,
0: అండ్ దర్శన
1: మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
0: స్టోరీస్ ఆఫ్ ది డివినిటీ ఆర్ సో నియర్ అండ్ డియర్, దట్ పెక్యూలియర్ మిస్టీరియస్.
1: త్రైలోక్య పవిత్రంబులు, విచిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ వండర్ఫుల్.
1: ఇంత విచిత్రము, ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా?
0: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
1: తొమ్మిది తిల్లుల తోలుచిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.
0: He has got this just a bag with 9 holes.
1: అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
0: That's the reason why noble souls wanted you to get up, wake up from slumber.
1: తై తై తై తై తై బొమ్మాదిని తమాషా చూడర తోలు బొమ్మ.
0: You're only a puppet just dancing like that.
1: ఏమిటి తమాషా?
0: What is this?
1: కన్నులు మసకలు వస్తున్నాయి.
0: ఐస్ నేచురల్ దే సఫర్ ఫ్రమ్ కాంట్రాక్ట్.
1: నొసట మడతలు పడుతున్నాయి.
0: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
1: కన్ను ఊడుతున్నాయి.
0: అండ్ టీత్
1: నడుస్తున్నాయి.
0: అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
1: ఎవరి కారణము?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఏది కారణము?
0: వాట్ ఇస్
1: ఇవన్నీ రోగాలు కాదా?
0: ఆర్ దే నాట్ డిసీజెస్?
1: ఇవన్నీ రోగాలే.
0: దే ఆర్ ఆల్ డిసీజెస్.
1: కనుకనే ప్రతి దాని ఎందుకు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ విల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: బట్ హౌఎవర్ వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటు గుడ్.
1: ఎట్టి రోగము?
0: వాట్ టైప్?
1: దైవం వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం చేసుకోవాలి.
0: వి హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
1: దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
0: God shows excess of grace towards
1: kondara paina edo choopi choopanattiga untadu.
0: It appears as though he is not showing it.
1: Kondara paina choopanattigane kanipistadu.
0: God appears as if he is not showering grace.
1: Kani ani nee branthiye kani marokati kaadu. Daivamunaku andaru samanule.
0: It's all your illusion. All are equal to God.
1: ప్రతి ఒక్కరు ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
0: ఎవ్రీవన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
1: అద్దము చూచినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి, కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
0: You find, if you stand in front of a glass, you'll find those things after, beyond.
1: ఆ గ్లాస్ మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాయనము, ఆ యొక్క మెర్క్యూరీ పూసినప్పుడు నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది.
0: But to the glass, if you smear the mercury of love, you'll be able to see your reflection.
1: కాబట్టి ఎవరి హృదయానికి ఈ ప్రేమ అనేటువంటి మెర్క్యూరీ వెనకలు తగిలిచుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది.
0: Therefore, the one who applies this mercury of love will be able to see.
1: ఇతరులు కనిపించలేదంటే కనిపించకపోవటం దైవం దోషం కాదు, నీవు ఆ మెర్క్యూరీ పోయలేదు.
0: When some say that they have not noticed it means they have not applied love.
1: మరొక రోగం ప్రారంభమవుతుందని.
0: That leads to another disease.
1: ఏమిటి ఆ రోగము?
0: What's that?
1: Jealousy.
0: That leads to another disease called jealousy.
1: Asuya.
0: Jealousy.
1: పఠేదు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాడిని తీసుకుని వెంకుస దగ్గరికి వెళ్ళాడు.
0: పటేల్ asked baba age 10 at that time and took him to
1: పటేల్ కు స్వప్నంలో వచ్చింది.
0: పటేల్ డ్రీమ్.
1: పటేల్ ఇంకా నీవెంత కాలము ఉండవు.
0: I won't stay any longer.
1: నీ పెంచినటువంటి ఈ పసిపిల్లను ఇంకెవరూ సాకలేరు. నీవు పలాన చోట వెంకుస అనే ఉంటుంటాడు, అతని దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పారు.
0: నోబడి కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, డ్రాప్ హిమ్ దేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వెంకుస.
1: అతను ఒక గురువు వలె పితరులకంతా కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చే
0: వెంకుస వాస్ ఎ గ్రేట్ టీచర్ టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడీ అరౌండ్.
1: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకుస.
0: వెంకుస ఇట్ లుక్డ్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
1: అవుజీ అని పిలిచాడు.
0: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ హి సెడ్.
1: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: తల నిమిరాడు.
0: అండ్ ప్యాటెడ్ హిమ్.
1: భుజాలు నిమిరాడు.
0: అండ్ ఔట్ టచ్డ్ హిస్ షోల్డర్స్.
1: ఇంత కాలం నీకోసం కాచుకున్నాను నాయన.
0: ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సో లాంగ్
1: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపో.
0: హి స్పోక్ టు హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు హావ్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: సరే అప్పటి నుంచి ఈ పిల్లవాడి పైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
0: వెంకుస హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
1: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
0: అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
1: మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
0: ది అదర్ బాయ్ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దిస్ బాయ్ హు హావ్ బీన్ హియర్ ఓవర్ ఇయర్స్ బట్ హి నెవర్
1: కొంతమంది మంచి అభిప్రాయాన్ని అందించారు. ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
0: సమ్ సెడ్ ఇట్స్ ఆల్ హిస్ గుడ్ ఫార్చ్యూన్ గుడ్ లక్.
1: కొంతమంది ఆ పటేల్ ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుందనుకొని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
0: సమ్ స్టూడెంట్స్ సెడ్ దట్ పటేల్ ఇస్ ఎ రిచ్ మ్యాన్ పర్హాప్స్ వెంకుస ఇస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
0: యాజ్ ద హెడ్స్ వేరీ థాట్స్ ఆల్సో వేరీ.
1: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
0: దిస్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్.
1: ఎందుకంటే యద్భావం తద్భవతి సంస్కృతం ఇది.
0: In Sanskrit it said, as is the feeling, so is the consequence.
1: భావములు కొద్ది కూడాను మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
0: We start imagining. Tastes differ.
1: వారి వారి టేస్ట్ని బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
0: Because basing on their taste, they waste their intelligence.
1: దీని దినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సాహసాన్ని సంబంధం అధికమవుతూ వచ్చింది.
0: వెంకుస అండ్ బాబా దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
1: ఒకనాడు
0: వన్ డే
1: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
0: వన్ డే దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
1: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
1: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
0: దిస్ ద రైట్ టైమ్.
1: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేశారు.
0: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడనుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విస్ లవ్ దెమ్.
1: అక్కడికి నడిచి నడిచి పోయారు.
0: దే వాక్ ద డిస్టెన్స్.
1: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
0: యాజ్ దే వర్ వెరీ మచ్ టైర్డ్ దే ఆర్ సిట్టింగ్ బై ది సైడ్ ఆఫ్ ఎ హట్ నియర్ బై.
1: ఈ 5-6 మంది పిల్లలు ప్లాన్ వేశారు.
0: 5 to 6 boys.
1: ఇది పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు.
0: దేర్ వాజ్ మాస్టర్ ప్లాన్ రెడీ ఈవెన్ ఎర్లియర్.
1: ఒక ఇటుకు తీసుకున్నారు. పెద్దగా విసిరాడు ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి.
0: ఫెలో విత్ స్ట్రెంగ్
1: సూటిగా బాబా శిరస్సుకు వచ్చేట్టుగా కనిపించింది.
0: అండ్ ది బ్రిక్ స్టార్టెడ్ ట్రైట్ అప్రోచింగ్
1: బాబా ప్రాణము ఈ మహాలస్పతికి వెంకుసాకు.
0: వెంకుస లవ్స్ బాబా వెరీ మచ్
1: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపును తిప్పుకున్నాడు.
0: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
1: అనగా ఎట్లా?
0: అఫైర్.
1: బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడు.
0: మీనింగ్ హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
1: బాబాకు తగలవలసినటువంటిది వెంకుటాకు తగలగట్టలేదు.
0: ద స్టోన్ దట్ షుడ్ హావ్ హిట్ ద బాబా, ఇట్ హెడ్ యాక్చువల్లీ హిట్ ద వెంకుశ.
1: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
0: బ్లడ్ స్టార్టెడ్ బ్లీడింగ్.
1: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో చించి దాన్ని తలకు కట్టాడు.
0: బాబా ఇమీడియట్లీ టోర్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఆఫ్ దట్ వాట్ హీ వాస్ వేరింగ్.
1: ఈ విధంగా ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తుంటూ, బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తొచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకొని.
0: When they were talking about this blood that has been bleeding at the time, the rest of the boys came there.
1: ఎవరు ఆ డెడ్ బాడీ?
0: దే బ్రాట్ ది డెడ్ బాడీ. వాట్ ఇస్ దట్?
1: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశాడు వాడే చనిపోయాడు తక్షణమే.
0: That boy who had pelted stone, said Baba, that boy died.
1: Chedapakura chedadavu.
0: Never ruin, you will be ruined.
1: Parulo tittinanta papa phalam babbu.
0: If you accuse anybody, you will be committing a sin.
1: Viduvadannatiki ni vegamandu.
0: You can never escape from that sin.
1: Parulu parulu kaadu paramaatmudagunayya.
0: The so called others are not others, they are divine.
1: Kanukane tachaname teeskovachetappudiki guruji maa doshanni chaminchamani paadala paina vesaru.
0: They sought pardon and they fell at his feet of the Guruji.
1: అప్పుడు వెంకుస చెప్పాడు.
0: Then Venkusa said,
1: నాయనా నేను వృద్ధాన్ని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను.
0: I am old.
1: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
0: I consider this boy as my life.
1: కనుక ప్రేమ నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
0: It is only pure love that will protect you, nothing else.
1: ఈ మాట వినేటప్పటికీ బాబా పాదాల పైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
0: అండ్ దే జస్ట్ కెప్ట్ దిస్ డెడ్ బాడీ ఆఫ్ దిస్ బాయ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
1: బాబా పక్కున నవ్వాడు.
0: బాబా స్మైలింగ్.
1: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే, చంపడానికి ప్రాణ వేసినటువంటి వాడు చచ్చినాడే అని ఆనందంతో కాదు.
0: నాట్ దట్ అవుట్ ఆఫ్ జాయ్ దట్ ది ఫెలో హూ పెల్టెడ్ స్టోన్స్ డైడ్.
1: శత వర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
0: దో 100 years life span is prescribed,
1: you cannot believe it.
0: You should never believe this statement.
1: ఊరనో
0: ఏదర్ విలేజ్,
1: అడవినో,
0: ఫారెస్ట్,
1: ఉదక మధ్యంబునో,
0: మిడ్స్ట్ ఆఫ్ వాటర్,
1: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
0: When the body drops, nobody can decide.
1: బాల్యమందో లేక ప్రాయమందో,
0: యూత్
1: లేక ముదిమియందో, లేక ముసలియందో,
0: ఓల్డ్ అడ్వాన్స్
1: విడతీయది ఎరుకలేదు.
0: వెన్ వన్ వుడ్ డై నోబడి కెన్ సే.
1: ఇదంతా కూడా దేహం యొక్క లక్షణాలు ఇవి అని హాస్యంగా నవ్వినాడు.
0: హీ వాస్ స్మైలింగ్ బికాజ్ దట్స్ క్వైట్ నేచురల్.
1: చిన్న వయస్సునికే అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు
0: బాబా. రియలైజ్ దిస్ ట్రూత్ అట్ హిస్ దట్ టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్.
1: కానీ బాబాకు వయసు అక్కర్లేదు.
0: బట్ బాబా ఇస్ బియాండ్ ఏజ్.
1: తనకు మొదటి నుంచినే తెలుసు.
0: హీ నోస్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తమునందుంచుకున్నటువంటి.
0: బికాస్ ఎవ్రీ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: తక్షణమే మీకేం కావాలనుకుని వచ్చారు? ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను, నేడు రేపటి దినం మీరు.
0: హీ సెడ్, వాట్ ఫర్ హావ్ యూ కమ్ హియర్, వాట్ షల్ ఐ డూ విత్ దిస్ డెడ్ బాడీ?
1: ఎవరు కాదు,
0: నో వన్ ఇస్ పర్మనెంట్.
1: అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి?
0: వాట్ రిప్లై షుడ్ వి గివ్ టు అవర్ పేరెంట్స్?
1: అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అన్నారు.
0: బాబా సెడ్, టెల్ ది ట్రూత్ వాట్ హ్యాపెన్డ్.
1: జరిగింది చెప్తే అవమానము.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టెల్ ది ట్రూత్.
1: జరగంది చెప్తే అసత్యము.
0: దే కెన్ నాట్ టెల్ దట్ వాట్ హ్యాడ్ నాట్ హ్యాపెండ్ ఇట్స్ ఫాల్స్.
1: కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు.
0: బాబా నెవర్ ఆస్క్డ్ దెం టు టెల్.
1: అవమానం మీకు జరిగించాలని కూడా బాబా కోరలేదు.
0: బాబా డజంట్ వాంట్ దెం టు బి హ్యూమిలియేటెడ్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ టు బి డన్? వాట్ డు యు వాంట్?
1: ఈ పిల్లవాడిని బ్రతికించండి.
0: అండ్ దే బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ దిస్ బాయ్.
1: తక్షణమే రివైవ్చోని ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రదం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
1: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసనం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
0: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
1: భక్తాభిష్టం ప్రదం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
0: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: భక్తాభిష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యం. సాయినాథునికి శరణ దొచ్చండి అన్నాడు.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
1: అప్పుడు అందరూ పాదాలపైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
0: ఆల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
1: అప్పటి నుంచి,
0: సిన్స్ దెన్,
1: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్ హిస్ రెప్యుటేషన్ నేమ్.
1: కనుక ఈ జగత్తునందు సత్యం అనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటది.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం నివసించేటువంటి ఈ భూమి అందు సర్వత్రా జలం ఉంటుండాలి.
0: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
1: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైన మనకు లభ్యం కావచ్చు.
0: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ద గ్రౌండ్,
1: కానీ జలం లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
0: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఫ్రమ్ ద డెప్త్ యు డోంట్ సీ.
1: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
0: హౌ టు డ్రా దట్ వాటర్?
1: జలం మన కంటికి కనిపించడం లేదు.
0: యు డోంట్ సీ ఇట్.
1: కానీ జలం ఉంది.
0: బట్ దేర్ ఈస్ వాటర్.
1: ఏమి చేయాలి?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: ఆ జలమునకు మన దృష్టికి మధ్యన ఉన్నటువంటి మట్టిని తీసివేయాలి.
0: We have to remove all the mud that appears between that water and you.
1: ఆ మట్టిని తీసివేస్తూ వస్తే జలం కనిపిస్తుంది.
0: If we go on removing all the mud on the way, you find water.
1: అజ్ఞానము.
0: That mud is ignorance.
1: ఆ మట్టియే అహంకారము.
0: Ego.
1: ఆ మట్టియే అసూయ.
0: This mud of jealousy.
1: ఈ మట్టియే రాగము.
0: It's attachment.
1: ఈ మట్టియే ద్వేషము.
0: A hatred.
1: సర్వము ఈ మట్టియే.
0: Everything is mud only.
1: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్
1: అంతా మట్టిమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: మన దేహమే మట్టిమయము.
0: ద బాడీ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ మట్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
0: యు హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
1: ఆ పాట్తో పాటు నువ్వు నీళ్లు తీసుకుపోతున్నావు.
0: యు ఫెచ్ వాటర్
1: వంటలు చేసుకుంటున్నావు.
0: అండ్ యు కుక్.
1: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంతో నిల్వ చేస్తున్నావు.
0: యు ఆల్సో స్టోర్ మెటీరియల్.
1: కానీ నీవు నీరు తీసుకుపోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
0: యాజ్ యు ఆర్ క్యారింగ్ వాటర్ ఆన్ వన్ డే, దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
1: ముక్కలు ముక్కలు అయిపోయింది.
0: ఇట్ బ్రోక్ టు పీసెస్.
1: దాన్ని తీసుకుని పోతావా నీవు?
0: కెన్ యూ క్యారీ ది పీసెస్?
1: అక్కడే వదిలేస్తావు.
0: యూ హావ్ టు లీవ్ దెమ్ దేర్.
1: వదిలేసినప్పుడు ఏమైపోతుంది?
0: దెన్ వాట్ హ్యాపెన్స్?
1: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకట్టి మట్టిగా మారిపోతుంది.
0: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దాట్, దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
1: ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్?
1: మట్టి నుంచి వచ్చింది.
0: దిస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మట్.
1: కట్టకట్టి ఏమైంది? మట్టిగా పోయింది.
0: సో ఇట్ వాస్ మట్ ఇన్ ద బిగినింగ్ అండ్
1: అల్టిమేట్లీ. ఒక విత్తనం భూమిలో నాటావు.
0: You have sown a seed in the ground.
1: అక్కడ నుంచి ఒక మొక్క వచ్చింది.
0: దేర్ జర్మినేటెడ్ ఎ ప్లాంట్.
1: ఆ మొక్క నుంచి క్రమక్రమేణ వృక్షం అయింది.
0: ఇట్ హస్ గ్రోన్.
1: ఈ వృక్షం నుంచి కొమ్మలు రెమ్మలు అభివృద్ధి అయిపోయినాయి.
0: ద ట్రీ హస్ బ్రాంచెస్.
1: కొమ్మ కొమ్మలోన లక్షలు వేలు ఆకులు తయారైపోయినాయి.
0: బ్రాంచెస్ హావ్ లాక్స్ అండ్ లాక్స్.
1: ఈ ఆకులాకుల మధ్య లోపల పువ్వులు పుడుతూ వచ్చాయి.
0: అండ్ దే హావ్
1: ఈ పువ్వులు ఒక్కొక్కటి రాలిపోయినప్పుడంతా పిండిగా తయారైనాయి.
0: అండ్ దీస్ ఫ్లవర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు అన్రైప్ ఫ్రూట్స్.
1: ఈ పిందెలు, కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏమిటి?
0: What are they actually? The leaves and the unripe flowers and the flowers, the bud and the fruit, what are they?
1: Anta mattiye.
0: Everything is mud only.
1: Binna roopalu gaani kanipistunnayi kaani anta matti mayame.
0: They have different forms as you find it, but everything is mud.
1: అదే విధంగానే ఈ జగత్ అంతా ఒక్కటే కట్టకడపటికి రూపనామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే.
0: Though the names and forms vary,
1: మట్టి గల్పును జన్మంబు మానవుండు.
0: And man ruins his life and becomes mud ultimately.
1: Matti nunchi vachinatundi vaade.
0: Yes, come out of the mud.
1: Etta vachinadu matti nunchi.
0: How does he come?
1: Oka chinna udaharanam.
0: A small example.
1: Manu oka manta veskunnam chali kosam ani.
0: Supposing you have got the fireplace.
1: Winter. Konni chettalu techukunnam manta veskunnam.
0: Your fireplace there being winter.
1: Yetti manta.
0: As is the fire.
1: Atti poga.
0: As is the fire, so
1: yetti pogano
0: is the smoke. As is the smoke,
1: atti meghamu.
0: So is the cloud.
1: Yetti meghamu.
0: As is the cloud,
1: atti varshamu.
0: So is the rain.
1: Yetti varshamu.
0: As is the rain,
1: atti panta.
0: So is the crop.
1: Yetti pantano.
0: As is the crop,
1: atti vanta.
0: So is the preparation.
1: As is the meghamu.
0: So is the body.
1: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది?
0: పంట
1: నుంచి, మన తిన్నటువంటి ఆహారం నుంచి ఈ దేహాలు పుట్టున్నాయి.
0: So everything is the result of the food that we have partaken.
1: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడ నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
0: యు డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్లీ ది బాడీ గోస్ బ్యాక్ ఇన్ ద మడ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
0: ద సెయింట్స్ అండ్ సీయర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్, దే హావ్ సాక్రిఫైస్డ్ దేర్ బాడీ అండ్ సస్టైన్ ఇన్
1: దేహాన్ని త్యాగం చేయమని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ ఎవర్ వాంట్స్ యు టు సాక్రిఫైస్.
1: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోండి చక్కగా.
0: You have to protect and maintain. Make proper use of it.
1: సన్మార్గంలో ప్రవేశపెట్టండి.
0: See that it goes along the right path.
1: సత్యతని అందుకోండి.
0: Get a good name.
1: సదుద్దేశంతో నీవు జీవించండి.
0: Lead the life with good thoughts and
1: దీనిని చక్కని. హంతకుని చేతిలో కత్తి ఉంటే అందరి ప్రాణాలు తీస్తాడు.
0: If a person, the murderer, has got a knife on hand, he will kill everybody.
1: డాక్టర్ చేతిలో కత్తి ఉంటే రోగాన్ని నివారణ చేస్తాడు.
0: But a doctor with his knife will cure the disease.
1: కాబట్టి కత్తి దోషం కాదది.
0: No mistake with the knife.
1: దాన్ని పట్టిన వాని దోషం ఉండాలి.
0: Is the one, the holder, the mistake lies with him.
1: బజార్లో పోయే సమయంలో కొట్టువాడు ఒక్కొక్క బీడి కొట్టువాడో లేకపోతే ఫోటోలు కొట్టువాడో ఒక మంగళ కొట్టువాడో ఒకరికొకరు పోట్లాడుకొని కొంచెం కొట్లాడుతున్నారు.
0: Along the street, there are so many shops over there, and they started fighting one day.
1: ఏదో చిన్నగా కొంచెం చేతిపైన ఒక కొంచెం కట్ల రాసుకుంది కత్తి.
0: There is a slight cut there.
1: తక్షణమే పోలీస్ వస్తాడు, ఈ కేసును రిజిస్టర్ చేస్తాడు, వాడిని కొండపై జైల్లో వేస్తాడు.
0: Immediately police comes there and registers the case and put him in prison.
1: చిన్నది రక్తం కూడా అంత కనిపించడం లేదు.
0: Not that much of blood is.
1: దానికి ఇంత పెద్ద పోలీస్ కేసుగా వచ్చింది.
0: But a big police case is registered.
1: కారణం ఏమిటి?
0: Why?
1: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
0: He has no right to hold the knife.
1: ఒక డాక్టర్ ఉన్నాడు.
0: A doctor is there.
1: అయ్యా, రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
0: Doctor declared, tomorrow I am going to operate. I am going to cut your stomach with this knife.
1: బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు.
0: All relations, friends came.
1: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
0: The body is taken off in the theater.
1: కోశాడు బాగా.
0: Yes, cut the stomach.
1: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు, కుట్లు వేశాడు, ఇంటెన్సికేషన్ పెట్టేసేసాడు.
0: అండ్ దెన్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ, స్టిచ్చెస్ ఆర్ ఓవర్ అండ్ ద బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
1: బాగా అయిపోయింది.
0: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రెక్టిఫైడ్.
1: చూచారా, చిన్నగా కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ ను కూడా ఎందుకు పెట్టకూడదు?
0: ఏ స్లైటెస్ట్ సింపుల్ కట్, ఫర్ దట్ రీజన్ ఏ ఫెలో ఇస్ ఇంప్రిజన్.
1: ఈ డాక్టర్ మంచి చేశాడు.
0: డాక్టర్ హస్ డన్ గుడ్.
1: కానీ వాడు చెడ్డ చేశాడు.
0: బట్ వాట్ హి హస్ డన్,
1: చేసిన పనుల్లో ఉంటుందది మంచి చెడ్డలు.
0: సో ఇట్ ఇస్ ఓన్లీ వర్క్ దట్ డిసైడ్.
1: హనుమంతుడు,
0: హనుమాన్
1: వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
0: హి వెంట్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా.
1: దంత శాలలు వాడ మేడలు దంతు చేసిన దంతవన్నను కాంతికేయుడు గృహములర్శనమని సంత సమ్మున వీధి వీధులు.
0: హి వెంట్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: దంత శాలలు వాడ మేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతకేళి గృహములర్శను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
0: Yes, set everything on fire, all the mansions, the palaces, everywhere.
1: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుంది లంక.
0: That pitch dark night appeared to be as though it is bright.
1: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
0: బట్ వీ డోంట్ నమస్కార్ టు హనుమాన్ హు హస్ సెట్ లంక ఆన్ ఫైర్. వై?
1: అతను చేసింది మంచిది.
0: బట్ హి హస్ డన్ గుడ్.
1: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
0: అండ్ హి హస్ పుట్ దీస్ వికెడ్ పీపుల్ టు సఫరింగ్.
1: అదే ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతూ బీడి దాగేసేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్టం అంటుకుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఎన్ ఇన్నోసెంట్ బాయ్ వైల్ స్మోకింగ్ హిస్ బీడీ ఆర్ సిగర్ జస్ట్ థ్రోస్ ఇట్ ఆన్ ఎ హీప్ ఆఫ్ గ్రాస్ ఆర్ హట్.
1: హట్టు అంటుకునేటప్పటికి వీడు హట్టును కాల్చేసాడని వీడిని అందరూ పట్టుకుని బాధించారు.
0: ఎవ్రీబడి విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ బాయ్.
1: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
1: కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
0: సో లెట్ అస్
1: దుర్గుణములు,
0: దురాలోచనలు, దుర్బుద్ధులు,
1: దుశ్చింతలు, అసూయలు, అసూయలు, క్రోధములు, తాపములు ఇవన్నింటినీ కాల్చివేసేయండి.
0: లెట్ అస్ బర్న్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ప్లాన్స్, బ్యాడ్ థింగ్స్.
1: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్శీలము ఇలాంటి దానిని పెంచండి.
0: లెట్ అస్ డెవలప్ గుడ్ క్యారెక్టర్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్.
1: అప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
0: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
1: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
0: A monkey could get that good name.
1: వాని పేరేమిటి? వానరా.
0: Name is Vanara.
1: Vanara.
0: Vanara.
1: Chusava, Vanara. Moodaksharalu.
0: Vanara, three lettered.
1: Manuviki va teesesaru vidu narayanadu.
0: Human being has got only nara without va.
1: Enduku athanu vanarudu? Valamundi kabatti vanarudu annaru.
0: Why is he Vanara? Va means valamu tail.
1: Meeku valam ledu kabatti nara annaru.
0: Since you have no valamu tail, you are nara the human.
1: Kani tokapoyindi gari buddhulu inka poledu.
0: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
1: ఎప్పుడు తోకపోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
0: The moment there's no tail,
1: వానర కృత్యములు అన్ని కూడా పోవాలి.
0: We should give up all monkey habits.
1: నర కృత్యములు రావాలి.
0: We should only
1: నర జీవితాన్ని జయించాలి.
0: We should conquer
1: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
0: We should redeem our lives, human life.
1: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో సచార ప్రబోధన సంపత్తి వస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక మనము నరులము వానరులు కాదు.
2: వీఆర్ నాట్ ఆస్ హ్యూమన్స్, నాట్ వానర్.
1: శివదేవాలయానికి మీరు వెళ్ళండి.
2: యు గో టు ఎనీ టెంపుల్,
1: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
2: దేర్ ఇన్ శివ టెంపుల్ ఇన్ ఫ్రంట్ యు ఫైండ్ ఎ బుల్ నంది.
1: బుల్ నంది,
2: నంది
1: మొట్టమొదట అక్కడ శివదేవాలయం పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
2: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివాస్ టెంపుల్.
1: ఎందుకోసం ఎందుకు నమస్కారం చేయాలి?
2: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
1: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుంది.
2: బికాస్ ద బుల్ హ్యాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్.
1: అది ప్రకృతి వైపు చూడటం లేదు.
2: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్.
1: అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
2: ఇట్ కాన్సన్ట్రేటెడ్
1: కలిగినటువంటిది కాబట్టి అనిమలైన కూడా దానికి వందనం వచ్చేసింది.
2: యాజ్ దిస్ బుల్ హ్యాస్ గాట్ గుడ్ లుక్స్ వీ వర్షిప్ ఇట్ ఆల్సో.
1: మన దృష్టి దైవం వైపును పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాము.
2: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ వీ బికమ్ ఐడియల్.
1: రామునుకు హనుమంతుడు సేవకుడు.
2: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: ఏ పని చెప్పినప్పటికి కాదు అవును లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
2: హి నెవర్ సెడ్ నో ఆర్ ఎస్, నెవర్ క్వశ్చన్డ్.
1: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
1: ఇట్ట కట్టుకోడు,
2: ఇస్ వెరీ వెరీ హంబల్.
1: దీనుడు,
2: హి కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ లో.
1: రావణుడి దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
2: But in front of Ravana is Dhira, the one of
1: valor. Chattavana daggara dheerudai nilchadu.
2: Before bad fellow is Dhira, the one of valor.
1: Dheerudai nilchadu.
2: Whereas before Rama is Dina, very humble.
1: Anduvalle Hanumantuni neevu Sita anveshanaku poi Rama ani cheppadu.
2: Therefore Hanuman is assigned this task to go in search of Sita.
1: Kani Hanumantudu ee maatramu sandehaniki avakasam ivvaledu.
2: But Hanuman never doubted.
1: Daivagna
2: is God's command.
1: ఆ శక్తి నాకు ఇచ్చే, నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
2: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్ మీ ది నీడెడ్
1: స్ట్రెంగ్త్. అంతటి విశ్వాసం ఆ యొక్క హనుమంతునకు.
2: హనుమాన్ హస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
1: కోతిని ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని, ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాములు అని ఏమాత్రము విచారం చేయలేదు.
2: హీ నెవర్ వరీడ్ వాట్ ఇస్ ఇట్ దట్ హీ హస్ సెంట్ మీ సో లాంగ్. ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్, హూ కెన్ ఐ ఎవర్ రీచ్.
1: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
2: రామా హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్.
1: నీ ఆజ్ఞను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
2: I will follow your command, that is my life, most important.
1: నమస్కారం చేశాడు.
2: He did namaskar.
1: వెళ్ళాడు.
2: And he started.
1: Anaga emiti anta vishwasam, gaadha vishwasam.
2: He has got an intense faith, strong faith.
1: Ayyo ilanti etta chesedi, ilanti chestano cheyenu, naaku shakti undo ledu, nenu ee vidhamainatundi paristhitiki పోతాను అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
2: హీ నెవర్ డౌటెడ్ వెదర్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్, వెదర్ యు ఏబుల్ టు అకంప్లిష్ ఆర్ నాట్.
1: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను,
2: దేర్ ఫార్ పీపుల్ ఈవెన్ టుడే,
1: మంచి మాట వినరు.
2: దే డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్.
1: మనసిచ్చి చెప్పిన
2: హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఇఫ్ యు షల్ గుడ్
1: మాటలట్లే చెవికి చేరు.
2: దే ఆర్ రెడీ టు హియర్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
1: ఎట్టి వారు నన్ను ఎరుగంగా నెత్తురా.
2: Such people, can they ever know me?
1: Yetti vidya undi emi phalamu.
2: What is the value of this education?
1: Yetti varu.
2: Such people.
1: Yetti varu nannu eruganga nettura. Yanta chaduvu undi emi phalamu.
2: What is the use of all this education? Do you think that such people will ever know me?
1: Manchi mata vinaru.
2: They don't listen to good words.
1: Manasichi cheppina.
2: Even wholeheartedly.
1: Premato. Manasuto. Cheppina kudunu aa manchi maatalu vinaru.
2: With love, wholeheartedly even if I say it.
1: Chedda maatalante chevini cheru.
2: All bad things will get into ear.
1: సూటిగా వెళ్లిపోతాయి.
2: ఇట్ విల్ గో స్ట్రైట్.
1: ఆ చెవులో వెళ్లినటువంటి సూటిగా వెళ్లిన మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
2: దే విల్ సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
2: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
1: దీనిని నాగరికత అని పేరు.
2: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్.
1: సార్థకమైనటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ నేమ్.
1: కలియుగం కాదు ఇది.
2: ఇట్ నాట్ కలి ఐదర్.
1: కలహయుగము.
2: ఇట్ ఇస్ కలహయుగ. కల్మషయుగము.
1: కల్మషయుగము.
2: ఇట్ ఇస్ కల్మష, పొల్యూటెడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్.
1: కనుకనే ఇట్టి దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
2: సో హ్యావ్ టు అకంప్లిష్ ఇట్ మై
1: ఎట్టి అతి సులభము.
2: హౌ వుడ్ యు సే ఇట్స్ ఈజీ?
1: భగవత్ ప్రేమకు పాత్రుడు కావాలి.
2: Then once you receive his love,
1: ఎంతటి ఘన కార్యమైనా మనం సాధించవచ్చు.
2: యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇది చేత అవుతుంది, ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది.
2: నెవర్ డౌట్ వెదర్ యుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్.
1: కనుక ప్రేమకు పాత్రులు కాదు.
2: సో రిసీవ్, బి ద రెసిపియెంట్స్
1: ఆఫ్ గాడ్స్ లవ్. ప్రేమకు పాత్రులు కావాలి.
2: హౌ?
1: ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి.
2: దట్ లవ్ ఈస్ విత్ ఇన్ యూ.
1: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి.
2: యూనిఫై, కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
1: ఐ అండ్ యు ఆర్ వన్ అని.
2: దట్స్ వాట్స్ ద మీనింగ్. ఐ అండ్
1: రెండు దేహములు ఒక ప్రాణము.
2: బాడీస్ ఆర్ టూ బట్ వన్ లైఫ్.
1: అది నిజమైన ఆదర్శము.
2: దట్స్ ఎ ట్రూ ఐడియల్.
1: అదే ఏకాత్మ సర్వభూతాత్మ.
2: ఇట్ ఈస్ ఓన్లీ వన్ స్పిరిట్ ఆత్మ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ క్రియేచర్స్.
1: ఏకాత్మ,
2: ఓన్లీ వన్ ఆత్మ,
1: సర్వభూతాత్మ
2: ఇట్స్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేచర్స్.
1: ఎంత చక్కగా ఉంటుండాలి.
2: హౌ ఈజీ, హౌ నైస్ ఇట్ ఇస్.
1: వేదాంత గ్రంథాల సారమంత,
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ ఇంపార్టెంట్ టెక్స్ట్.
1: ఒక్క వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
2: ఐ విల్ టెల్ యూ ఎట్ వన్ ఇన్స్టెన్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్.
1: సర్వ వేదాంత గ్రంథాల సారమంత,
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత టెక్స్ట్.
1: వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
2: అట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ విల్ టెల్ యూ.
1: నీ యందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు.
2: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హింసెల్ఫ్. యు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్.
1: ఆత్మ భగవాన్ నేనే ఒక్కటే.
2: Atma in you and Bhagavan are one and the same.
1: All are one, be alike to everyone.
2: All are one, be alike to everyone.
1: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: ద మూమెంట్ యు అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్
1: వేదాంత గ్రంథాల సారమంతా,
2: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్.
1: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది.
2: ఇట్స్ ఆల్ కంటైన్డ్ ఇన్ వన్ సెంటెన్స్.
1: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించి.
2: ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ ఈజ్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ.
1: వాడే దైవాన్ని పొందడానికి అర్హుడవుతాడు.
2: హీ ఓన్లీ డిజర్వ్స్.
1: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు.
2: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్.
1: పూర్వమంతా అప్పుడు భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు?
2: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్స్?
1: దాసను దాసుడను కావలెనురా.
2: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్.
1: నేని దాసులకు సేవనే చేయవలెరా.
2: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: దాసను దాసుడను కావలెనురా.
2: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్.
1: నేని దాసులకు సేవనే చేయవలెరా.
2: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఆలు బిడ్డలు కూడి వేళ వేళల యందు.
2: The wife and children all the time.
1: అందరి కుటుంబమంతా కూడా చేరి ఒక్కతూరి వేళ వేళల్లో పడకూడదు. మీ యొక్క సేవ చేసుకుంటే ఆ మా కుటుంబమంతా కూడాను మీ యొక్క అర్పితమైపోతుంది.
2: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దే యాజ్ ఎ ఫ్యామిలీ యాజ్ ఎ గ్రూప్ యాజ్ ఎ హోల్.
1: అందువల్లనే భగవంతునికి భక్త పరాధీనుడు అన్నాడు.
2: గాడ్ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు హిస్ డివోటీ.
1: భక్తునికి ఆధీనుడైపోతాడు.
2: హీ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ఎ డివోటీ.
1: ఒక్క నిమ్ము క్షణమైన కూడా తాను ఏమాత్రం భక్తుడు కోరంది ముందుగైనా ఒక అడుగు వేయడు.
2: He will not proceed without asking.
1: అంతటి సులభప్రీయుడు భగవంతుడు.
2: God is so simple and easy.
1: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
2: He just appears in front of you.
1: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
2: To melt this butter you should.
1: కానీ భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
2: But such heat is not necessary.
1: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
2: God melts, God moves and proceeds much as well.
1: ఆ ప్రేమకి.
2: What for? For that love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధలు సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకున్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: Eye, the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: Dehamulu samajamulaku angamu.
0: Body is a limb of the society.
1: Samajamu manavataku angamu.
0: The society is a limb of the humanity.
1: Ee manavattamu prakrutiki angamu.
0: Humanity is a part of nature.
1: Prakruti paramatma angamu.
0: Nature is the limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ by arguing like this is only enmity that would be the result.
1: Kanuka vadam anetunte oka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyala pariharam.

0: చేసుకోవటము మానవుని యొక్క ప్రధాన సమస్య.
1: ద మెయిన్ ప్రాబ్లం లైస్ ఇన్ ఫైండింగ్ అవుట్ ఎ సొల్యూషన్.
0: జీవితం అంతయకును సమస్యల యొక్క తోరణంగానే రూపొందుతుంది.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అస్ సచ్.
0: మానవుడు తన నిత్య జీవితంలో చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్ ఇట్ సెల్ఫ్,
0: భూమి నుండుట చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్,
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ,
0: సావు చింత,
1: డెత్,
0: బాల్యమంతయు చింత,
1: చైల్డ్హుడ్,
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్,
0: జీవించుట ఒక చింత,
1: అవర్ లివింగ్,
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్,
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్,
0: కష్టము ఒక చింత,
1: డిఫికల్టీస్,
0: సంతసం ఒక చింత, వింత చింత,
1: ది మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
0: సర్వ చింత.

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyathyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu samanamayu kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kudanu aashinchunade kani anubhavinchunade kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కానీ వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నువ్వు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డౌన్ టు డస్క్ దే గోన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే. కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్. ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్ డ్యుయలిజం.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యూ డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ, ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: డ్యుయలిజం.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: I want this kerchief.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఇస్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వీ కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్ కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్ కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రం కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రత్తి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రియోత్పత్తి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్. ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రం చ త్రియాయుధం.
0: త్రీ ఐడ్ అండ్ ఫ్రైడ్ అండ్.
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ బర్త్స్.
1: అది అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఇస్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగమును మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు షడ్రసోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: కాని ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
0: He knows the taste of every item served, but he cannot explain the taste of every item.
1: చెప్పలేడు కూడాను.
0: He cannot express.
1: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుబుచ్చడానికి వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యుయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్ డైరెక్ట్ అప్రోచ్ యు కెనాట్ హావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్ డైరెక్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐసు గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునకు ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకా
0: without knowing this truth
1: manavudu
0: man
1: vedame vedantamga bhavinchukoni vedame advaitamga viswasinchi vedamune uchcharinchutu vedamulo undinatvanti yokka vishayamulanu anubhavinchutuku prayatnistuntadu.
0: Considers that veda and vedanta are one and the same and thinks that veda speaks of non dualism and goes spends all his life chanting veda.
1: Prakrutamainatvanti jeevithamlo kalam gadutunnadu.
0: Man spends
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్ అవుట్వర్డ్
1: ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకమైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: Shankara was prepared to undertake all the
1: పోయాడు
0: and started proving demonstrating.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: His preceptor Gaudapada also encouraged him.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడే ఇదించాడు శంకర్ల వారు.
0: దో శంకర్ వాజ్ క్వైట్ యంగ్ హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడా అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్య శక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that? The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగ పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి హావ్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్ ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: The dog and fox are separate, but the candy, sugar, is one and the same.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: If you just cut off the ear of the fox and eat, it is sweet.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: Cut off the tail, yet it is sweet.
1: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
0: The entire form is nectarine, sweet.
1: అదే విధంగానే
0: likewise,
1: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
0: The entire universe is divine.
1: Ishavasyam idam jagat.
0: God is present in this cosmos.
1: Ishvara sarvabhutanam.
0: God is present in all creatures.
1: Daivattam sarvatra untunnadu anetundi oka satyanni taru gurtinchi prabodhisthu vachadu Shankara.
0: Shankara recognized and propagated the basic fundamental principle that divine is present
1: everywhere. Ee bhakti yokka bheda bhavam chetane bhagavantunaku oka pratyekatanu isthukuntu tana aaradhana swaroopanike pratyekatanu andisthu మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: Its only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు,
0: ఎ రిచ్ మ్యాన్,
1: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో,
0: విత్ డ్యూలిస్టిక్ మైండ్,
1: కృష్ణ అంటే చాలా ప్రేమ,
0: హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ,
1: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకుని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చేయాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్
1: కష్ట సుఖములు కావడి కుండలు,
0: ద డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ దే కమ్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ మినిట్ హూ కెన్ ఇమాజిన్.
1: ఏ నిమిషమునకు ఏ విధమైన యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: అట్ వాట్ మోమెంట్ ఆఫ్ టైం వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ స్టోర్ ఫర్ యూ.
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు,
0: ఇస్ ఎ రిచ్ మ్యాన్ నౌ.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: హీ గేవ్స్ సిల్వర్ టు ద గోల్డ్ స్మిత్,
1: గోల్డ్
0: టు గోల్డ్ స్మిత్ అండ్ గాట్ మేడ్ అన్ ఐడల్ ఆఫ్ గోల్డ్, కృష్ణాస్ ఐడల్.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ హీ ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హీ ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హీ గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే హీ డస్ దిస్ అభిషేక అండ్ డ్రింక్స్ దట్ తీర్థ ఆఫ్టర్ ది ప్రాస్ రిచువల్.
1: కానీ కాలం ఏనాటికి సమంగా ఉండదు.
0: టైమ్ విల్ నాట్ బి ద సేమ్ ఆల్వేస్.
1: కాలం ఎప్పుడు కూడా ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది.
0: టైమ్ ఆల్వేస్ రన్స్ కంటిన్యూస్లీ.
1: ఇది కాల ప్రవాహము.
0: ఇట్స్ అన్ ఎటర్నల్ ఫ్లో.
1: ఎప్పుడు హెచ్చు పల్లంలో జరుగుతుందో తెలియడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ సే వెన్ దేర్ విల్ బి బంప్స్ అండ్ జంప్స్ ఇన్ లైఫ్.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: all the merit of the past is exhausted.
0: The position of the rich man is
1: not that good. He
0: could not carry out his daily living. He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక.
1: ఇది 20 కాసులు, 20 కాసులు ఉంటుంది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్
1: 60,000 rupees. సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశారు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: 60,000 rupees.
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వెయిట్
1: 60,000 rupees.
0: ఇట్స్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్
1: దెన్ కూడా 60,000 rupees ఉన్నాడు.
0: ఇట్స్ ప్రైస్ ఇస్ 60,000.
1: అబ్బా ఏమిటి, గోవు నెమలి కప్పు కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is
1: the same price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము, నెమలి రూపము, గోరూపము, కప్పు రూపంగా ఉంటుంటారు, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna. But I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total weight.
1: బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but not the form.
1: అదేవిధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity of the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వీ ఇమాజిన్ వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్ థింగ్.
1: ఈ దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఈస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వీ హ్యావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: హిస్ ఎ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: ఇస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి ముందు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమయటము దేవతల యొక్క లక్ష్యం.
0: ఇట్ ఇస్ ది ఇట్స్ నేచురల్ ఫర్ ద డైటీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డివోటీ.
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: గాడ్ రెస్పాండ్స్ టు ద ప్రేయర్స్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేయర్ మదర్.
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
0: కానీ
1: మొట్టమొదటి దేవత చెప్పింది.
0: The deity said,
1: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యూ ఆస్క్ దాట్ విచ్ యు ఆర్ నాట్
1: సపోజ్. చాలా దురాశతో కూడినటువంటిది.
0: ఇట్స్ ఎక్సెసివ్. దీనివల్ల
1: నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi neevu nasvam rasana vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnadu.
0: The deity fell so that who can escape from the from destiny. All right, you hang yourself, he said.
1: Varam pondadu intiki vachadu.
0: After the boon is granted, he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండి తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering plant.
1: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: కడపటికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children. అమ్మాకు
1: టీనో కాఫీనో తీసుకునిరా అన్నాడు.
0: He said, bring coffee or tea for me now.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: They brought tea and coffee.
1: దాన్ని ముట్టాడు.
0: He touched.
1: బంగారైపోయింది.
0: It also became gold.
1: ఆకలి పెరిగిపోతుందది.
0: And more he wanted.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుందది.
0: But whatever he touched,
1: it turned into gold. ఏం చేసి బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది.
0: స్టాచ్యూగా
1: తయారైపోయింది.
0: Ultimately, what is to be done? He touched his son, who also turned into gold.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed into know the truth.
1: Devi cheppina kuda nenu murkhudunai nenu vinlekapoyanu.
0: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
1: Vidhi aneetundi.
0: This is the destiny.
1: Kaluka tirigi devi daggariki vellaadu.
0: So again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదే నీవు.
0: యు హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ యు వాంట్ నౌ?
1: నీ ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎన్
1: నార్మల్ లైఫ్. మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ us all to danger.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్, దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర
1: వలదు ధన దాహము నరుడా.
0: ఓ మ్యాన్, డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: All you have got is only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the lot
1: you have.
0: Oh man.
1: దురాశకు నీకు గురి కావద్దు.
0: Don't have too many desires.
1: ఆశని పెట్టుకో.
0: Have some desire and
1: కాని అతన్ని పొందేంత వరకు నీకు ప్రేమ కావాలి.
0: Until you attain divinity.
1: ఆ ప్రేమనే నీ సర్వస్వము ఇస్తుంది.
0: And that very love will give you.
1: ఎక్కడ ఏది కావాలో తానే అనుగ్రహిస్తుంది.
0: Where and when, how you receive God knows.
1: అడుగకువేవో మనస.
0: Oh mind, don't ask.
1: అడుగుకోల ది అది అడుగున బడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: అడుగని శబరిని ఆదరించనే.
0: Without asking, శబరి was redeemed.
1: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే. అడుగకువే ఓ మనస. అడుగకువే ఓ మనస.
0: ఓ మైండ్, డోంట్ ఆస్క్ వితౌట్ మియర్ ఆస్కింగ్. జటాయు హ్యాడ్ సచ్ ఎగ్జాల్టెడ్ హైట్స్, కుడ్ రిడీమ్.
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేయర్ ఫర్
1: నాయన, నా అంత సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted the son to be present with the end
1: అడిగిన దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
0: బట్ హీ డిడ్ వాంట్ టు డూ ఒబ్లైజ్.
1: అడుగని జటాయుకు మోక్షం నందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్
1: జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తము ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ మేడ్ జటాయు డ్రింక్ ద వాటర్.
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి వాస్ రిఫ్యూజ్.
1: లేదు, నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామ వాజ్ ఇన్ ద ఫాల్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హి మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామ మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఎ ట్రీ.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతాసమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana.
1: ఆ విధమైన భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిదే కాని ఆగ్రహంతో కూడినటువంటిది కాదు.
0: God is full of అనుగ్రహ grace but not ఆగ్రహ or anger.
1: సాధకుల యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించట చేత దానిని పురస్కరించుకుని యద్ భావం తద్ భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
0: Aspirants follow different paths, they have different feelings and sentiments, therefore
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనక్కి వచ్చింది.
0: ఇఫ్ యూ డూ నమస్కార్, యూ విల్ గెట్ బ్యాక్ ది సేమ్ నమస్కార్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తువా అది కూడా నేను దండిస్తుంది.
0: ఇఫ్ యూ పాయింట్ అవుట్ యువర్ ఫోర్ ఫింగర్, యూ విల్ ఆల్సో గెట్ బ్యాక్.
1: కర్మ

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family
1: deity. As
0: is the object, so will be the reflection.
1: What is
0: the mirror here?
1: ఈ మిర్రరే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఈస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము.
0: అండ్ ఇఫ్
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఈస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యాస్ రియాక్షన్ రిఫ్లెక్షన్. In fact, object is
1: one.
0: This is unity.
1: Bimbamu, pratibimbamu.
0: The object and the reflection.
1: ద్వారా కలిగేటువంటి కాని అర్థం లేకపోతే ఏది లేదు.
0: The object and the reflection exist because of the mirror.
1: అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు పరమాత్మని యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసము.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్మును
0: వందలాల
1: విత్తమ్మును సన్మిత్రమ్మును మునిజనవన పౌత్రమ్మును విష్ణుదేవు చారిత్రమ్మును.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: ప్రకృతి లోపల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నీవు, నీ ప్రతిబింబము, అద్దము. ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి.
0: How many are here now? You,
1: నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: You, your reflection in the mirror.
1: కాబట్టి ఈ మూడు ఉంటున్నాయి.
0: Three are present.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్స్ ని అడిగినా కూడా మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ 3 - 1 వాట్ ఇస్ వాల్యూ, హీ విల్ సే 2.
1: వాడికి కూడా ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్.
1: ఇట్ ఇస్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1 అంటాడు.
0: 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: హియర్ 3, యూ, యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసివేయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things entire prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్ దిస్ నాన్-డ్యువలిజం.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఈజ్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారు ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్.
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్. హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామా అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా? ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్.
1: ఆమె సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంత సంతకంలో మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైం
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ ద కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హి విల్ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైం
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హి విల్ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ ఇన్ లా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్ ఇన్ లా.
1: యజమానుడు ఒక్కడే.
0: బట్ ద మాస్టర్ ఇస్
1: ఇంత మంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: so many associations and relationships he has got so many names now
1: idantha kudunu kevalamu aa relationship
0: this is everything is relationship here

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వీ సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్.
0: టోటలీ చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి,
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏం ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వి షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఆమ్ యూ.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of non-dualism.
0: Tattvam asi.
1: Basing on this Veda said tattvam
0: asi. Aham brahmasmi.
1: Aham brahmasmi, I am Brahman.
0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్ విల్ గివ్ యు జాయ్ అండ్
0: శంకర్ల వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటనేటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్ దట్ యు రియలైజ్.
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియలీ హిస్ ఎ లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొకటి జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంతకుడు రాజు.
1: హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్
0: రాజనకి రాజ మహారాజ రాజ రాజమకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యములకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వ,
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలుకొని విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్
0: మెంటర్. కానీ ప్రతి ఒక్కటి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర హ్యాస్ సెట్ అన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana, neevu illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: house. Sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be a monastic.
0: Ante samayam lopana maatramu ninnu choodalaneetundi oka pichchi aasa naaku unnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanukana ante samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: One should know the truth.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను
1: That in Gita,
0: అమావాస్య యుద్ధము ప్రారంభమవుతుంది. యుద్ధము
1: ఇది వార్ స్టార్ట్స్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: చతుర్దశి దినము అర్జునుడు కృష్ణుడిని తీసుకుని అడవికి వెళ్లాడు.
1: ఆన్ చతుర్దశి ఫోర్త్ డే.
0: రేపటి దినము ఏ విధంగా యుద్ధం సాగించాలి, ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేకు ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి నానా అర్జున చీకటి అయిపోయింది ఇంక వెళ్ళిదామన్నా.
1: అర్జున ఇట్స్ ఓవర్ బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్.
0: అర్జున చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami it's peacock.
0: పిచ్చివాడ అది నెమలి కాదు.
1: అది
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్.
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడా హి సెడ్.
0: అవును స్వామి గరుడే అన్నాడు.
1: yes swami it is garuda.
0: ఏమిట్రా నేనేది చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణా జ్ఞాన శూన్యుడైపోయినాడు. నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjunudu, Krishna.
1: Krishna.
0: Nenadi nemali kadante neevu nemaliga marchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kaadu nante nenu trikaruduga marchavachchu neevu.
1: If I say it is not a bird, you will.
0: Kaabatta nemala garuda anetuvanti vicharam naaku akkarledu.
1: So I am not bothered as peacock or garuda.
0: Okay, naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యు సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మామ్యే వైశ్యసీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనే. మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుకనే నీవు ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించారు.
1: Therefore you are sure to win. Then he started.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of teaching to a fellow who has no faith?
0: 84 అర్జునుడికి 86 కృష్ణుడికి.
1: They were aged 84 and 86 age.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: Till then he did not choose to teach Gita.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: It's only at the right time, at the right opportunity.
0: 84 years కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: Till the age of 84 there was no discussion on spiritual matters. అప్పటికి
0: గుర్తుపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: Everything just fell immediately at the right appropriate moment.
0: వీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్? నో,
0: వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు నేను వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్టవుతుంది? అంతా ఒకటి ఎట్టవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యు ఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మరి పడకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశు సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము గరుచిమన్నా.
1: Therefore one should know that eternal principle.
0: తెలుసుకున్న వాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
0: స్వామి,
1: స్వామి
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు. నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు.
1: స్వామి యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుంది.
1: సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టోటల్ అవేర్నెస్.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: యూ హావ్ ఫర్గాటన్.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ గేవ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్.
0: అర్జున,
1: అర్జున
0: నీవు ఒకనొక అంటే పేర్లు వేరు వేరు, ఇప్పుడు మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈజ్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకనొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేయ రాజు. ఆ కేకేయ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యూ హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యూ పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యూ పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువో పడేసేసింది.
2: అండ్ యూ గేవ్ టు యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
2: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
2: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
2: యు హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
2: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి నిచ్చింది.
2: ది సన్ సెడ్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
2: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్లు. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
2: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
2: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ బి వన్ ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
2: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
2: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
2: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
2: హీ హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
2: He bent to hand over the gift to his
0: shirt. Akada pattana pagilipoyindi.
2: And there the shirt tore in the center.
0: Amma cheppindi, nayana kotta vastrame appude chinigipoyinda ani Kausalya aninda.
2: Kausalya said it's a brand new cloth, it is torn now.
0: Appudu kuda nu Ramudu ee vidhamaina jnanaanni prabodhistu vachadu.
2: This is the teaching of wisdom of Rama in those
0: amma
2: days.
0: Amma kuttadam kottadi, shirt kottade gaani gudda old stock annindadu.
2: Rama said stitching is brand new, but the stitching cloth is old stock.
0: New
2: stitching is new,
0: kaani cloth stock old stock.
2: But cloth is old stock.
0: Idi satyama kada?
2: Is it not true or not?
0: Adhe reetigane
2: likewise
0: neevu marchipoyinaavu, nenu erukulo untunnanu.
2: You have forgotten, I know.
0: Kabatti idi neeku naaku undinatundi vyathasam idi, naadi eruka neeku marupu.
2: This is the difference between you and me, awareness here, forgetfulness over there.
0: Inte kaakunda
2: nakulu des
0: ఆ యుద్ధ భూమి లోపల
2: వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
2: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
2: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
2: స్వామి,
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
2: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
2: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
2: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
2: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు దేహమే విధమునం పోషించి రక్షించిన.
2: యు మే టేక్ కేర్ ఆఫ్ ద బాడీ అండ్ ప్రొటెక్ట్ ఇట్ టు ఎనీ లెంగ్త్, బట్ ఇట్స్ బౌండ్ టు డై.
0: మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగిన.
2: దట్ ఓల్డ్ ఏజ్ అండ్ ద ప్రాబ్లమ్స్ విల్ కమ్, యూ మే హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ ఫారెస్ట్, but they are bound to follow.
0: ఇవన్నీ కూడా నువ్వు జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
2: దే ఫాలో యూ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఒక రాయి ఉంటుండాది,
2: ఇట్ ఇస్ అ బౌల్డర్.
0: దానిని మంచి యువకుడు, ఒక 20 సంవత్సరాల యువకుడు చుట్టూ తీసుకున్నాడు, బాగా 20 ఏట్లు కొట్టాడు.
2: An young man picked up a hammer and hammered it 25 times.
0: కానీ రాయి పగలలేదు.
2: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
2: An old man was called.
0: అతను 2 ఏట్లు కొట్టాడు, రెండు ఒప్పులు అయిపోయింది.
2: విత్ 2 strokes దిస్ బౌల్డర్ బ్రోక్ ఇన్ టూ పీసెస్.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు నీవు 20 ఏట్లు కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
2: ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. లుక్ హియర్ యంగ్ మ్యాన్, యు కుడ్ నాట్ డూ ఇట్, వెల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ 2 strokes.
0: కృష్ణుడు చెప్పాడు.
2: దెన్ హి సే కృష్ణ సే,
0: వృద్ధుడా,
2: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
2: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు 2 ఏట్లు కాదు పగిలిండేది.
2: ఇట్ డిడ్ంట్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది 2 strokes.
0: ముందు 20 ఏట్లు కొట్టాడు యువకుడు, ఆ 20+2 22 ఏట్లు గుడ్డు పగిలింది.
2: ఎర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 times.
0: 22 times.
2: 20 times then, 2 times now, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
2: యూ థింక్ ఆఫ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి చూస్తూ ఉంటాడు.
2: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
2: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
2: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
2: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్
0: హ్యాండ్. రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
2: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
2: In the past it was a tree.
0: Future lo tree ga undi.
2: In future it is a tree.
0: Present lo seed ga undi.
2: In the present it is a seed.
0: Seed lo maatrame nu chustunnavu.
2: You think see the seed.
0: Kaani aa rendu tree lu kudanu ee seed nunchi vachinatuntivi.
2: But both the trees have originated and germinated on the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
2: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kanakrameena శంకర్ల వారు లోకానికి చాటుకుంటూ వచ్చారు.
2: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
2: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
2: However, a fundamental principle is needed to understand non-dualism.
0: ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
2: To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
2: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: Shiva Shankar, Shiva Shankar, Shambho.

0: సర్వం సృష్టించే సత్యంబునందడగే సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఒరిజినేటెడ్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ వుడ్ గో బ్యాక్ అండ్ మర్జ్ ఇంటూ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ ఇస్ నో ప్లేస్ విదౌట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ దిస్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ ప్రైమార్డియల్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
0: సత్యము పాంచభౌతికము సత్యము కూడక తప్పదెప్పుడు. సత్యము నిరామయుండు గణుతింపగా

0: It is the body with the senses that is bound to perish and fall. But the truth is eternal, immortal. It has neither beginning nor an end. It is neither in bondage nor liberated.
1: Prema Saruplara.
0: Embodiments of love.
1: Neti Pudemu. Hyderabad Chuchina Bhaktalu. Mrudhumaduranga Savanandanni Andincharu.
0: This morning, devotees from Hyderabad made a presentation, a music program, which is quite melodious.
1: ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది.
0: It's not merely feast to the ear, it also feast to the mind.
1: ప్రేమకు మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: There's no other material beyond the love.
1: ఇట్టి ప్రేమను గురించి ఎవరన్నీ చెప్పినను ఇదికి తక్కువే అవుతుంది కానీ దీనికి మించినటువంటిది కానేరదు.
0: However well one tries to narrate, extol and explain in depth the principle of love, it would be insufficient and inadequate.
1: ప్రేమలేని మానవుడు, ప్రేమలేని జీవుడు జగత్తులో కానరాదు.
0: In this vast world, you don't find any human being or a creature without this love.
1: దేని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
0: The intensity and the profundity, depth of love depends upon the stature and the level.
1: ముఖ్యముగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: Most importantly, none can estimate or declare with all the decision the state of love, this way or that way.
1: చీమలో బ్రహ్మలో శివకేశ పాదములలో ప్రేమ మీద వెలసి ఉండే మిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
0: It was Saint Chagaya who sang in praise of the principle of divinity that exists right from an end to the

0: cosmic Brahman, and there is this divinity in Shiva and Keshava. O Rama, you are present in all of them, and you are my refuge.
1: Shiva yokka rupamu ettidi, Brahma yokka rupamu ettidi, ani vicharistu pote, Brahmamu akanda jyoti vale velugutu untundadi. Chima atyanta swalpamainatvanti repalu dharinchi tirugutu undadi.
0: What is the form of an ant? What is the form of Brahman? The Brahman is an infinite effulgence, brilliance of light, while ant is so small and subtle creature moving around.
1: Ee vidhamuga oka daniki okati polchi chuchina deeniki polikane cheradu.
0: Therefore, we cannot compare anyone with any other.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ఎలుగు బంటుకు ఆకలి వేసింది.
0: ద బేర్ వాస్ వెరీ హంగ్రీ.
1: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు అది ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
0: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
1: Chimaku navu vachindi, nenu ekkada, nee swaroopam ekkada, ee swaroopanni penchetvanti yokka idi naa daggara unnada, ledu, nenu chaala alpa swaroopanni అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను పోషించేటువంటి ఒక శక్తి నాకు లేదు అని చెప్పింది.
0: The ant went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
1: కానీ ఈ చిమ్మల యొక్క సహజము 6 నెలలంతా కూడాను తమ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది.
0: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
1: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించటము చాలా హీనంగా ఉంటుండాలి.
0: It's belittling if the bear goes on praising my capacities. Because I am so simple.
1: Shiva lopala vellindi kavasanta aaharanni tama snehitulu dwara teppinchukoni paiki andinchindi.
0: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
1: Appudu ee elugubantuku chaala aashcharyam vesindi.
0: The bear was very much surprised on this.
1: Ee chinna choopu, ee chinna cheema, inta aaharanni ye vidhanga koodabettukunnadi, idi chaala aashcharyakaranga untundadi ani chaala aashcharyapadindi.
0: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
1: Koodabettukunnavallani ఆశనే కలిగినా ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
0: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
1: కానీ ఈనాటి మానవుడు చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
0: మ్యాన్ బీయింగ్ హైలీ ఇంటెలిజెంట్ టుడే,
1: తన ఆనాటికి తగినటువంటి యొక్క తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు.
0: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్యాదర్ ద ఫుడ్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ హిస్ డైలీ లైఫ్.
1: దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బి సర్ప్రైజ్డ్ ఎట్ దిస్.
1: జంతువు నామ నరజన్మ దుర్లభం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ ద హ్యూమన్ లైఫ్ is the rarest among all of the living beings.
1: మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా కూడా కూడబెట్టుకొని పోషిస్తూ వస్తున్నాము.
0: హౌఎవర్ వీ అక్వైర్ ద ఫుడ్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అస్ అండ్ పార్టేక్ టు ది ఎక్స్టెంట్ వీ నీడ్ అండ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
1: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
0: This intelligent man can, certainly intelligence can be noticed in the life of an ant.
1: Inta telivi kaligina oka cheema intati food nu tayar cheskoni inta food nu bhujinchi inta food nu mitrulaku petti taanu inka daachi pettukogalugutunnadu.
0: These ants are able to have their own food besides sharing with others and yet store for future.
1: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కానరాడు.
0: If you inquire and investigate, you do not find any other living being or creature more intelligent than human being himself.
1: కానీ అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు.
0: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
1: ఈ పెంచుకుని దాచిపెట్టుకొని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఒక చిమయందు మాత్రమే ఉంటున్నది.
0: This sort of ordinary intelligence of gathering the food essential for one's own life and to store for future is present in an ant itself, a tiny creature.
1: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని యందు ఉంటున్నవి.
0: We'll certainly understand that man is highly intelligent, endowed with intellect, and he is parallel to none.
1: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
0: Being highly intelligent, man considers himself so low and mean and moves about.
1: Swartha saprayojanamulu adhikanga penchukovatam chethane manavudu ee heena sthitiki digijari pothunnadu.
0: Man has come down in stature so mean and so low because of selfishness and selfish interest.
1: Manavunaku jagattulo edi takkuva.
0: In fact, what is that he runs short of? There's no dearth, there's no shortage, in fact, for man.
1: Anni kudanu unnavi kaani deenini eppudu deenini upayog pettukovali aneetundi vidividhanamunu gurtinchukolekapothunnadu.
0: Having been endowed with abundance of all the material available around him, he is not able to know and decide how much has to be used when.
1: Ee manavathamlo undinatundi oka అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఇంప్రూవ్ హింసెల్ఫ్ అవుట్ ఆఫ్ హిస్ మీన్ క్వాలిటీస్.
1: చీమలను చూచి దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైడ్ స్కోప్ టు లెర్న్ ఫ్రమ్ యాంట్స్ అండ్ మస్కిటోస్.
1: ఇంత చిన్న చీమ ఎక్కడో కారిక కుట్టితే తల వరకు కూడాను ఈ తెలివితేటలు పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు.
0: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
1: కానీ తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: But he is not able to know his own inborn intelligence.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి పదార్థము ప్రేమకు మించినటువంటి యొక్క శక్తి ఎక్కడ చూసినా కూడా లేదు.
0: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్, దేర్ ఇస్ నో హైయర్ మెటీరియల్ దాన్ లవ్.
1: ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది.
0: ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ నోటీస్ యుల్ ఫైండ్ ద మోస్ట్ పవర్ఫుల్ లవ్ ఎగ్జిస్టెంట్.
1: ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది.
0: అండ్ దిస్ లవ్ సర్టన్లీ టేక్స్ కేర్ ఆఫ్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద హోమ్స్.
1: ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు.
0: సో ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ అండ్ ప్రిపేర్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్.
1: మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరిపోవటం చేతనే ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది.
0: మ్యాన్స్ ఇంటెలిజెన్స్ ఇస్ మిస్డైరెక్టెడ్ పర్వర్టెడ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడాను గొప్ప శక్తిగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ వీ డిస్టెన్స్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ ఈవెన్ స్మాల్ వర్చ్యూస్ క్వాలిటీస్ వుడ్ సర్టన్లీ ఇంక్రీజ్.
1: కనుక మన ఎందున్నటువంటి యొక్క చిన్న తెలివినైనా కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు.
0: యు మే బి ఇంటెలిజెంట్ టు ఎ లిటిల్ ఎక్స్టెంట్ బట్ యు కెన్ బి మైటీ ఇంటెలిజెంట్ విచ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ షార్ట్ ఆఫ్ హిజ్ ఇంటెలిజెన్స్.
1: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
0: హీ హాస్ గాట్ ఆల్ ది ఇంటెలిజెన్స్ దట్ హీ డిజర్వ్స్ అండ్ ద పవర్.
1: ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రమో గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ హిస్ లేటెంట్ ఎనర్జీ అండ్ ద పవర్ అండ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ వాట్ డైరెక్షన్ ఇట్ హాస్ గాట్ టు బి యూజ్డ్ వెన్ వేర్ అండ్ హౌ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి విద్యార్థులు ఎన్నో పాఠములను చదువుతున్నారు.
0: స్టూడెంట్స్ టుడే స్టడీ ఎ లాట్.
1: ఆ చదివి చదివి ఆ విద్యార్థులు చదవనటువంటి ఒక పుస్తకం లేక అనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ కమ్ అక్రాస్ బుక్స్ విచ్ ఆర్ నాట్ రెడ్ అవుట్ బై అవర్ స్టూడెంట్స్.
1: పుస్తకముల నుండి మస్తుగా చదువు ఉండే.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ బుక్స్.
1: మస్తకము నుండి మట్టి మెండు.
0: ద పుస్తక బుక్ హ్యాస్ గాట్ మస్తుగా ప్లెంటిఫుల్ నాలెడ్జ్ బట్ మస్తక ద హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్ ఆర్ మట్టి.
1: అనగా ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ హీ స్టఫింగ్ హిస్ హెడ్ విత్ ఆల్ అన్నెసెసరీ మెటీరియల్.
1: మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క నిజశక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మిస్యూజింగ్ ది ఎనర్జీ విచ్ ఇస్ నెసెసరీ ఫర్ హిస్ డైలీ లైఫ్.
1: కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు.
0: దేర్ఫోర్ ద నాలెడ్జ్ ఇస్ గివెన్ టు స్టూడెంట్స్ దట్ దే గ్యాదర్ ఫ్రమ్ బుక్స్ టు లీడ్ ఎ ప్రాపర్ లైఫ్.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువు అనేవు.
0: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ హ్యావింగ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వన్ హ్యాస్ టు డై ఇన్ఎవిటబులీ. We have to learn so as to be immortal.
1: Kanuka manamu chaavulene chadugu chadukovali.
0: We have to be learned or educated so as to be immortal or deathless.
1: Evaru adigithe daniki taginattuga javabu cheppetuvanti buddhini unnichukunnaru kaani dani sariyina samayamlo upayoginchukovadaniki tagina prayatnam cheyaledu.
0: You have got good answers to questions put to you. But you do not know how to make use of these things in your life at an appropriate time.
1: MA-lu, BA-lu, pass ayi vachiyu, peru ganchina pedda varalaina.
0: Having had the degrees like BA and MA, you may be reputed elderly people.
1: Sampadalundiyu, saddana parulaina, pudavakeetini ganna punyulaina.
0: You may be virtuous now, reputed with all the wealth and property, being known as a man of charity.
1: Ayura arogyambu anavasantam undi paripurna parulagu varaina.
0: You may be physically strong and blessed with a long life.
1: Kani ఇన్ని చదువులు చదివి కడపటికి తన చదువు ఏ వరకు దిగుతురాది.
0: In what way all the knowledge education one has received would come to his rescue ultimately.
1: ఈ నిత్య జీవితం లోపల పరలోకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి.
0: We have to make use of our education in service to others.
1: లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు.
0: God has gifted us all the wealth plentifully only to share with others and not to amass for one's own self.
1: ఏదైనా ఒకదాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి.
0: If you watch anything, you will find the spirit of service.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: The body is meant to serve.
1: శరీరం ఇచ్చినటువంటిది తిని తిరగటం కోసం కాదు.
0: The body is not merely for eating and drinking.
1: తినిగి తిని తిరుగుతేటలను పెంచుకొని వాటిని సద్వినియోగపరిచి మానవత్వాన్ని పైకి తెప్పించుకోవటం కోసం అని ఇచ్చాడు.
0: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
1: కనుక మనం చదివే చదువులు గాని తెలుసుకున్న తెలివితేటలు గాని అన్నీ కూడాను తన నిమిత్తం కాదు.
0: Therefore, the knowledge, education and intelligence is not to be self-centered.
1: సమాజం యొక్క సద్వినియోగమునకై సమాజం యొక్క తోడ్పట్టుకై కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
0: We have to make use of our intelligence for society to serve everybody in the neighborhood.
1: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో కొత్తది తెలుసుకున్నానని తాను ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
0: Man has forgotten this basic fundamental truth and he is under false impression that he has come to know something new and leading a perverted life.
1: మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: Man has not understood, truly speaking, till now what humanness, human quality is till this day.
1: అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: He is not able to understand the meaning of this very word, manava.
1: Manava.
0: Manava.
1: మా అనగా మంచి తెలివితేటలు.
0: మా means good intelligence.
1: నా అనగా వాటిని లేకుండా.
0: And man without this good intelligence,
1: వా వర్తించటము. మంచి తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: With intelligence, man is behaving as a dunce because he has not realized that he is intelligent enough.
1: కాన మానవత్వం యొక్క దివ్యత్వము పవిత్రము ఈ దైవత్వం యొక్క కీర్తి నుంచినే దీన్ని బయటకు తెప్పించుకోవాలి.
0: Therefore, it's at the instance of the divine, at the grace of God only, one can lead a sacred life and manifest the latent divinity.
1: ఏ చిన్నది మానవు నుండి కూడాను వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకొని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనకు చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ, ఇన్ యూ, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఏ పదార్థం కానీ, ఏ తెలివితేటలు కానీ, ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని, పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore, all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
0: Man has given up that path.
1: దానిని వదిలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
0: He has left that sacred path and just treading in the opposite direction
2: and is ruining himself.
1: Oka pachuvu kudanu manavuniki enniyo sevalu chesi tadwara tana potta nimpukoni manavulaku taginatvanti oka aanandanni andistundayi.
2: Even a cow also knows how to serve, how to feed itself, and how to lead a comfortable life.
1: ఈ మాత్రము మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
2: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో దిస్ సచ్ ఎ సింపుల్ థింగ్.
1: మానవత్వము చేరి మంచినే బోధించి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ టీచర్స్ ద లెసన్ ఆఫ్ గుడ్నెస్.
1: తెలిసి వెలగవలను తెలివితోడ.
2: యు హ్యావ్ టు మూవ్ అబౌట్ బీయింగ్ ఇంటెలిజెంట్.
1: మానవత్వమే లేకున్నా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకుని దీనత్వం అనేటువంటి దాన్ని కూడా దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హాస్ డెవలప్డ్ దానవత్వ ద డెమోనిక్ నేచర్ అండ్ లీడింగ్ దీనత్వ ఏ మీన్ లైఫ్ ఏ లో లైఫ్.
1: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
2: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమష్టి ద కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక సమష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యష్టి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
2: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది కలెక్టివ్ ఫార్మ్ క్లియర్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది ఇండివిజువల్ నేచర్.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: మీరు చదివిన చదువులు,
2: all the education you received,
1: తెలుసుకున్న తెలివితేటలు,
2: the intelligence you have acquired,
1: ఏదో చిన్న చిన్న పశుపక్షి మృగాదులు కూడా నేర్పి మనము దాన్ని సార్థకం గావించుకోవాలి. గాని పశుపక్షి మృగాదుల నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చింది ఈనాడు.
2: Can even be learned by close observation of tiny creatures, the birds, beasts and animals in nature.
1: ఇట్టి సత్యాన్ని టీచర్స్ బోధించడానికి వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ టీచర్స్ టు టీచ్ దిస్ ట్రూత్.
1: ఆ టీచర్స్ కూడా తమ తెలుసుకోకుండా తమలో ఉన్నటువంటి దైవత్వాన్ని తాము మర్చిపోతున్నారు.
2: ఈవెన్ టీచర్స్ ఆల్సో హ్యావ్ ఫర్గాటన్ ద లేటెంట్ డివినిటీ ఇన్ దెమ్.
1: కనుక మనం నేర్చుకున్నదంతా కూడా మన పొట్టలో నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు, దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
2: Therefore, all the knowledge education we received is not for our daily living. We must learn how to share and lead a blissful life and be exemplary in understanding the human quality, raising to the level of the divinity.
1: మానవత్వం సమత్వం నుండి పోవాలి.
2: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
1: ఈ సమత్వమే పోనప్పుడు ఇంకా ఏమాత్రం కూడా మానవత్వం ఉండి ప్రయోజనం లేదు.
2: Without this samatva, equality, manavatva, the humanity is useless.
1: కనుక మొట్టమొదట మనం సమత్వాన్ని తీసుకోవాలి.
2: Therefore, we should consider basically this principle of samatva, equality.
1: ఈ సమత్వం అనే మానవత్వంలో లేకపోయినప్పుడు ఈ దివ్యత్వం అనేది ఉండి కూడా ప్రయోజనం లేదు.
2: Without the samatva equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
1: Divyatva anaga emiti?
2: What is divyatva, divinity?
1: Divyamainatvanti shaktito koodinatvanti divyatvam.
2: Divyatva, divinity, has got this latent divine power.
1: Idi daiva shakti.
2: This is the power of God.
1: Ee daiva shakti prati manavuni yandu kudanu nindi nimrukratvai unnadi.
2: This divine power is immanent in every human being.
1: Kani dani andukoleka avarudaipoyi thanu dani vadalapettunnadu manavudu.
2: Man is not able to be benefited by the latent divinity within himself. He is not able to receive.
1: Kanuka manam divinity ni manam chakkani bhavamuto manam dini develop cheskovali.
2: Therefore, we have to develop the latent divinity with very good feelings and sentiments in a proper way.
1: మానవత్వము ఎంతటి కాలం నుండియో పెరుగుతూ వస్తూ ఉంటుంది.
2: Humanity has been growing since ages.
1: ఈనాటిది కాదు ఈ మానవత్వము.
2: Human being is not of today.
1: ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు.
2: We cannot consider ourselves humans by just being born to a mother.
1: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి.
2: Therefore, one is just a human being at the time of birth in form, and the humanity has got to be achieved in subsequently.
1: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటిది ఉండనే ఉండాలి.
2: Therefore, every human being has got this divyatva, the divinity.
1: ఈ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోయినటువంటి చేతనే మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు.
2: Man is not able to know the latent divinity, and therefore he has forgotten even humanness or human quality.
1: కనుక మనము హ్యూమన్ క్వాలిటీని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
2: Therefore, we have to recognize the human quality to begin with.
1: ఈనాడు మనము మానవత్వాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నామే గాని ఏమి తెలుసుకున్నాము మానవత్వం అంటే?
2: Today we think that we have known manavatva, the human quality, but to what extent have we known?
1: కేవలం ఆకారం మాత్రం తెలుసుకోవటం మాత్రమే కాదు.
2: Is not enough if you know a human being by his form.
1: ఈ ఆకారం తెలుసుకున్నంత మాత్రమే నా ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి?
2: Just akara, the form, is not enough. Acharana, the practice, is most important.
1: కనుక ఆ ప్రాక్టీస్ని కూడా మనం తెలుసుకోవాలి.
2: Therefore, you have to learn how to practice.
1: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
2: Then only human life is redeemed.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు, ఉపనిషత్తులు,
2: so many sacred texts like Upanishads, Shastras are given to mankind so as to deserve this title of human being.
1: ఈ లేకపోతే ఈ శాస్త్రములు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
2: Or else, what's the use of all these sacred texts, like Upanishads?
1: ఇవన్నీ కూడా మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
2: These sacred texts, like Upanishads, will bring out the hidden treasures of divinity present within.
1: అందుకోసమని ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు.
2: That's why Bhagwan has introduced educare apart from education.
1: ఎడ్యుకేషన్ అనగా సహజంగా వచ్చేటువంటి యొక్క స్వరూపము.
2: And this educare is one which is natural.
1: ఎడ్యుకేర్ అనగా లోపల దాగబడినటువంటి దీని పైకి లాగటం.
2: ఎడ్యుకేర్ is to bring out that which is latent within.
1: మన యందు దాచబడినటువంటిది ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేర్ ఇస్ దాట్ విచ్ ఇస్ హిడెన్ విత్ ఇన్ అస్.
1: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
2: ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ యూ కెన్ ఎక్వైర్ బై గోయింగ్ త్రూ బుక్స్.
1: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చు.
2: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్ దట్ యూ రీడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేర్ ఇస్ ప్రెసెంట్ పెర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ బ్లడ్, బోన్ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
2: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్, అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకు అడుగడుగున కూడాను క్షణం కూడాను గడిగడి ఎందుకు మనకు కనిపిస్తూనే ఉంటుండది.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ ద డివినిటీ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ యువర్ బాడీ, ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
2: దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
1: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
2: In fact, you can call yourself educated if you can understand, experience the divinity present in every atom of your body.
1: Divinity anetundi lekunda education anetundi em mathramo praptinchadu manaku.
2: In fact, without this divinity you cannot be educated.
1: Kaluka ee naadu chadive chadulu anni kudanu kevalam education ga kanipistundadi kaani educare anetundi danni manam gurtinchukolekapothunnam.
2: The formal education, the secular knowledge prevailing today relates to education only and nothing to do with educare.
1: Education ante kevalamu mana chadivulaku chadivullo pala grandhalo nunchi kantastram chesukoni cheppetuvanti padamule.
2: Education is acquiring knowledge by going through the books, getting the whole thing by heart.
1: Educare ane 20 maniyandu stiramga modalunchi mana rojunchine puttutunnari.
2: Whereas educare is permanent, steady within us.
1: Idi bayataki teppinchetuvante goppa shakti.
2: The real power, the capacity lies in bringing out this latent educare.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది.
2: ఎడ్యుకేషన్ ఇస్ అబ్టైన్డ్ బై లెర్నింగ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది.
2: ఎడ్యుకేర్ ఇస్ ద వన్ దట్ మానిఫెస్ట్.
1: నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్లీ విత్ ఇన్.
1: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటిది కాదు.
2: Educare is not the one that could be received by formal reading.
1: కనుక ఎడ్యుకేర్ ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
2: So we should make every attempt to have this educare.
1: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది సహజమైనటువంటిది.
2: Therefore the educare is quite natural.
1: Education అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
2: Whereas education is obtained by formal learning.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
2: Whereas educare is within you, following you throughout.
1: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
2: Therefore learning should not be confined to textual information.
1: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
2: Therefore, out of information, nothing you can get. Bhagavan says, information is not enough. Transformation is most important. Therefore, our intelligence should bring about transformation.
1: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడాను అంత వేస్ట్.
2: Without transformation, all this information is merely a waste.
1: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్ గా తీసుకుంటున్నాము.
2: దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఎ వేస్ట్, వీ హావ్ డెవలప్డ్ ఎ టేస్ట్ టువర్డ్స్ ఇట్.
1: అది కాదు మనకు.
2: దట్ షుడ్ నాట్ హ్యాపన్.
1: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణ క్షణములకును మన వెంట జంట వస్తుంటుంటుంది.
2: ది ఎడ్యుకేర్ విచ్ ఇస్ విత్ ఇన్ షుడ్ మేనిఫెస్ట్, షుడ్ బి బ్రాట్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ ఫాలో అస్ వేర్ ఎవర్ వీ గో.
1: మానవుని ఎందున్నటువంటి తెలివితేటలు, బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రాధేయపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
2: Therefore, this intelligence, the intellect, are God's gift.
1: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
2: Therefore, God-given powers, the intelligence, intellect, have got to be preserved and improved upon for our use.
1: నిజముగా మన ఎందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటి.
2: గాడ్ హ్యాస్ గివెన్ లాట్ ఇమెన్స్ పవర్ టు ఎవ్రీబడి.
1: ఇది ఇంతే అట్టిదని ఎవరు కూడా కొలిచి చెప్పలేరు.
2: నన్ కెన్ ఎస్టిమేట్ బికాస్ డివైన్ పవర్ ఇస్ బియాండ్ ఆల్.
1: ఈ పవర్ కు మించినటువంటి పవర్ మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పవర్ దాన్ ద డివైన్ పవర్.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది చాలా గొప్పది.
2: లవ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్.
1: అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము.
2: బట్ వీఆర్ డ్రాపింగ్ దట్ లవ్ ఇన్ ఎ సింపుల్ వే.
1: కానీ లవ్ లవ్ అంటే ప్రేమించడం అని మాత్రమే పలుకుతున్నాము.
2: బట్ వీ థింక్ ఆఫ్ లవ్ ఇన్ ద ఆర్డినరీ వరల్డ్లీ సెన్స్.
1: అది కాదు ప్రేమ.
2: ఇట్స్ నాట్ ట్రూ లవ్.
1: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ రెండింటిని ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
2: ద ట్రూ లవ్ డిమాండ్స్ the unification of love in you with the love with others.
1: ee renditi yokka ekatvame nijamainatundi prema tattvamu.
2: Combination of these two speak about the true nature of love.
1: Prema prema prem prem ani manam andaru manam palukutune undamu.
2: In fact we utter this word love repeatedly.
1: కానీ ఆ ప్రేమకు ఎట్టి రూపం ఉన్నది, ఎట్టి గుణం ఉన్నది, ఎట్టి విధముగా దాన్ని ఉపయోగించుకోవాలి.
2: What form the love has, in what way the love has got to be used.
1: ప్రేమ ఎవరిని బాధించదు.
2: లవ్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
1: ఎంతకాలం నీ ఉంచుకున్నప్పటికీ నీకునే సహాయం చేయను కానీ అది ఎవరిని బాధించదు.
2: ఇట్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ, ఇట్ విల్ హెల్ప్ యూ బీయింగ్ విత్ ఇన్ యూ.
1: కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది.
2: లవ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్.
1: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
2: When you want to estimate and decide upon it, the very purpose is defeated.
1: కనుక ప్రేమను మన ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
2: We have to consider love as our main property.
1: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు.
2: In this world there is no greater higher property than love.
1: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కురిసినప్పటికీ ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
2: You may make use of this love to any extent and share with anybody, but love will never diminish because God has granted us this infinite love to everybody.
1: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమని మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
2: When we misuse this divine love, what will happen to the human love present in everybody?
1: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కానీ దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ది డివైన్ లవ్ ఈజ్ మిస్యూజ్డ్ ఫర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ పుట్ ఇన్ ది రైట్ వే.
1: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
2: దేర్ ఫోర్ ద గాడ్స్ గిఫ్ట్ లవ్ హ్యాస్ టు బి మేడ్ యూజ్ ఆఫ్ ప్రాపర్లీ.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
2: Help ever, hurt never.
1: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
2: వీ షుడ్ గో ఆన్ హెల్పింగ్.
1: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
2: దేర్ కెనాట్ బి గ్రేటర్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ బియాండ్ దిస్.
1: ప్రేమ స్వరూపురాల
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రతి ఒక్కరికి ఏమి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
2: లవ్ ఇస్ సో సేఫ్, సో స్టడీ అండ్ పర్మనెంట్.
1: కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము.
2: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
2: దేర్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ సేఫ్లీ దిస్ లవ్.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎత్తి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
2: ద డివైన్ లవ్ ఇస్ బియాండ్ ఆల్ నోన్ మెజర్. దెన్ ఇట్ విల్ నెవర్ డిమినిష్.
1: ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
2: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
2: దెర్ఫోర్ లవ్ is life to every creature.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
2: In order to know love, you have to love only. That's only way.
1: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమ తత్వం మనకు అర్థమవుతుంది. కానీ ప్రేమకు పైపవిత్యం తెలియజేయడంలో ప్రేమ తత్వం ఏమాత్రం అర్థం కాదు.
2: When you grow in love, when you are so loving, then only you can understand in depth what love is.
1: ఈనాటి ప్రపంచ ప్రేమ అంత కూడా నువ్వు కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
2: ఆల్ ది వరల్డ్లీ లవ్ మస్ట్ హావ్ బీన్ టేస్టెడ్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్ అండ్ సింప్లీ డ్రాప్డ్.
1: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
2: బట్ ది డివైన్ లవ్ ఈజ్ నాట్ సచ్.
1: అన్నింటినీ కూడినటువంటిది ఇది.
2: ఇట్ ఇంక్లూడ్స్ ఆల్.
1: ప్రేమమై ఉండు శ్రీధరుడు.
2: గాడ్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమయే అతని ప్రాపర్టీ.
2: And this love is God's property.
1: కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
2: Therefore you have to recognize the basic truth that how to safeguard this treasure of divine love.
1: ప్రేమే దైవము.
2: Love is God.
1: దైవమే ప్రేమ.
2: God is love.
1: కనుక ఈ ప్రేమనే దైవము, దైవము ప్రేమ ఉన్నప్పుడు దీన్ని ఎట్టు మనం విభాగం చేసేయబోతుంది.
2: When God is love, when love is God, how can you separate them?
1: Live in love.
2: Therefore, Bhagavan says, live in love.
1: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం.
2: Then only we will be knowing the meaning of love.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Prema tattvam anetundi palukutavunu chaala sulabhanga paragavachu.
2: It's quite easy to spell out, to utter this word love.
1: Dani artham chesala kashtamu.
2: But it's very difficult to know its meaning.
1: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
2: Therefore you should make every effort to know and recognize this love.
1: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
2: If you know the nature of your own love, it is quite possible and so easy to know the love of others.
1: కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore one must understand one's own love.
1: తన ప్రేమ తన చుట్టూ తన ప్రక్కల తన చుందు ఎక్కడ చూసినా ఉన్నటువంటిది ప్రేమనే.
2: Therefore this love is around him, in him, above him, below him, in the vicinity.
1: కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మీరు తెలుసుకోండి.
2: Therefore this love has to be known in the beginning.
1: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపం అయిపోతాం.
2: When once you know what love is, you become the embodiment
1: of love. నీ ప్రేమను తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమను నీవు ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది.
2: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
1: కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు.
2: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
1: విద్యార్థులారా,
2: students,
1: ఈ ప్రేమతత్వాన్ని మీరు ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు.
2: Therefore if you consider love in its profundity, in its depth, you certainly become great.
1: కనుక ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
2: Understand the nature of love in the beginning.
1: అప్పుడే మీ యొక్క ప్రేమతత్వం పరలోకూడదు అర్థమవుతుంది.
2: Then it is possible for others to learn from you and understand love.
1: ఈ రామాయణం లోపల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
2: Besides the four brothers of this great epic Ramayana, their concerts also played a major role.
1: వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
2: In fact, the essence they have had out of their life experience is shared with everybody.
1: రామును మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు.
2: Many think that Rama is greatest.
1: ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు.
2: In fact, every character in this epic is so important and equally great.
1: మీరు విని ఉంటారు సుమిత్ర.
2: Sumitra, you must have heard of.
1: సుమిత్ర ఏమి పలికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు.
2: We consider Sumitra as a minor role.
1: రామాయణంలో సుమిత్ర అంటే ఏమిటి? మంచి స్నేహితురాలు అని.
2: ద వర్డ్ సుమిత్ర మీన్స్ ఎ గుడ్ ఫ్రెండ్.
1: కాదు, దేనిలో గుడ్ ఫ్రెండ్?
2: ఇన్ వాట్ సెన్స్?
1: అన్నింటి ఎందుకును ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర.
2: సుమిత్ర షేర్స్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విత్ అదర్స్.
1: కైకకు ఒకే కొడుకు.
2: Kaika has one son.
1: Kausalyaku oke kumarudu.
2: Kausalya has only son.
1: Kani Sumitraku iddaru biddalu.
2: Sumitra has two sons.
1: Ee iddaru puttatamlo unnatundi antaratham emiti?
2: What is the inner meaning of this?
1: Kaika tanaku puttinatundi kumarudike rajyam ostundani ame swayanga bhavistu vachindi.
2: Kaika considered that her son is the legal heir to the kingdom.
1: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
2: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
1: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
2: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
1: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ కూర్చుంది.
2: She is not bothered of the kingdom. And what she did was she had a head bath on one day, climbed up the staircase, and she was drying her hair.
1: Aa ventulu aaravosukuntunte appudu graddha vachindi. Aa vendi cup lopala posinatundi paayasanni ettukoni poyindi.
2: In the meantime, some eagle came over there and picked up that vessel with pudding.
1: Idi teesukoni poyindi.
2: It has taken it away.
1: కట్టగడపటికి అంజలి దేవి యొక్క భవనం లోపల వదలింది.
2: And it has dropped at the place of the Anjani.
1: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండది.
2: She was extremely happy because of the taste of that pudding and she started wondering how man would be ecstatic if he were to receive it.
1: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరు నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను, వారిద్దరూ ఈ దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
2: Then Sumitra thought, after two sons, one son will follow the son of Kausalya, the other son will follow the son of Kaika.
1: కనుకనే ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూచటం లేదు, ఈ రకంగా నిద్రాహారం మానేసేసి నిరంతరం ఏడుస్తూ వచ్చారు.
2: The newborn babes refused milk. They did not accept any milk at all. They were sleepless and went on crying.
1: అప్పుడు వశిష్ఠుల వారు వచ్చినప్పుడు వశిష్ఠుల వారి దగ్గరికి ఈ సుమిత ఈ బిడ్డలిద్దరిని తీసుకెళ్లింది.
2: Vasishtha happened to be there and Sumitra pleaded with him.
1: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
2: He said, don't cry anymore. Everything happens according to God's will.
1: రెండో పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి యొక్క కుమారుడికి పక్కలో పండబెట్టండి.
2: He said that you keep your second son in the company of the son of Kaika.
1: మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుని తట్ట లోపల పెట్టమని చెప్పింది.
2: Let the first son be kept by the side of the son of Kausalya.
1: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణుని పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
2: The moment Lakshmana is kept by the side of Rama in the same cradle, the Lakshmana started drinking milk and sleeping joyfully.
1: భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడు పుట్టినటువంటి శత్రుఘ్నుడు దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ యొక్క భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు.
2: Similarly is the thing with Shatrughna, who was asked, who was kept by the side of Bharata. He too had his share of the milk and slept happily.
1: రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకు ఏమీ పని లేదు.
2: And from the next day Sumitra had no work to do.
1: అయ్యో నాకు ఇలాంటి పరమ పవిత్రులైనటువంటి కుమారులు కలిగారు.
2: I am really blessed to have these two sacred sons.
1: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
2: They are going to protect this country in future.
1: It
2: is my duty to take care of them today.
1: అని అనుకొని శ్రీరాముని ప్రక్కలోబర ఈ మొదటి కుమారుని పండబెట్టేసింది.
2: And she made Lakshmana lie by the side of Sri Rama.
1: ఇంకా కైకకు పుట్టినటువంటి యొక్క శత్రుఘ్న లోపల భరతుడిని పండబెట్టింది.
2: And Shatrughna was made to lie by the side of Bharata.
1: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
2: All the four sons they started growing with the passage of time.
1: కానీ ఈ నలుగురికి ఉండినటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
2: All the bliss, the joy of all the four sons is experienced by Sumitra alone.
1: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
2: She was very happy watching them from a distance.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవింప చేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
2: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీ ఈజ్ గోయింగ్ టు డూ, ద రీజన్ బిహైండ్ ఇట్.
1: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
2: As the days went on, Lakshmana followed Rama.
1: శత్రుఘ్న వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు.
2: And Shatrughna followed Bharata.
1: ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతులు.
2: భరత్ అండ్ లక్ష్మణ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: వీరిరువురే లేకుండా రామాయణమే లేదు.
2: రామాయణ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దీస్ టూ క్యారెక్టర్స్.
1: కనుక మొట్టమొదటి లక్ష్మణుడు,
2: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లక్ష్మణ,
1: రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు.
2: అండ్ లక్ష్మణ వాజ్ బోర్న్ సూన్ ఆఫ్టర్ రామా వాజ్ బోర్న్.
1: భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు.
2: శత్రుఘ్న లైక్ వైజ్ వాజ్ బోర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ భరత.
1: ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి.
2: అండ్ దిస్ పవర్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ భరత.
1: ఈ ప్రేమతత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ దేర్ విత్ లక్ష్మణ.
1: కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
2: దేర్ఫోర్ లక్ష్మణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ వేర్ ఎవర్ హీ వెంట్.
1: ఇంక ఎక్కడ పోయినప్పటికీ శత్రుఘ్న చేతిలో భరతుడు ఉండటం.
2: సో ఆల్సో శత్రుఘ్న ఫాలోడ్ భరత వేర్ ఎవర్ హీ హాస్ గాన్.
1: కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు.
2: వీ జస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియేజ్ బట్ ఇట్స్ నాట్ ప్రాపర్.
1: ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని
2: ఆల్ ద ఫోర్ టుగెదర్
1: అన్యోన్యంగా
2: ఇంటిమేట్
1: అనుకూలంగా
2: కన్వీనియంట్లీ
1: ఏకంగా
2: యునైటెడ్లీ
1: కాలం గడుపుతూ వచ్చారు.
2: స్పెండ్ దేర్ టైమ్
1: అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది.
2: దెన్ ఓన్లీ రామాయణ ఇస్ కంప్లీట్.
1: రామాయణం కనుకని రామాయణము అనగా ఎందుకు రాములు రాములకు తగినటువంటి యొక్క భరతుడు, భరతుడు తగినటువంటి ఒక శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు తగినటువంటి ఒక లక్ష్మణుడు.
2: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిట్టింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
1: కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
1: కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయుడు ముగ్గురు కూడాను.
2: సో ఆల్సో కౌసల్య, సుమిత్ర, కైకేయి
1: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద త్రీ ఇండివిజువల్స్ టూ త్రీ అట్రిబ్యూట్స్
1: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
2: దే కుడ్ ఎర్న్ దిస్ బ్లెస్సింగ్ దిస్ వే.
1: కనుక రాముడు ఉన్నాడుంటే పక్కలోపల లక్ష్మణుడు ఉండాలి.
2: వేర్ దేర్ ఇస్ రామా బై హిస్ సైడ్ ఈస్ డెఫినెట్లీ ప్రెసెంట్ లక్ష్మణ.
1: శత్రుడు ఉన్నాడంటే పక్కలోపల భరతుడు ఉండాలి.
2: Wherever you find Shatrughna there, you will find Bharata also
1: there. Therefore,
2: unity among these four brothers is strictly speaking the sense of Ramayana.
1: None
2: can estimate, declare the strength and the message of Ramayana.
1: కనుక వీరు ఒక్కొక్క దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
2: As each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
1: Manavata swarupamu,
2: the human form,
1: kevalamu,
2: merely,
1: akaram matrame kadu,
2: not limited to form only.
1: Hrudayamu, hrudayamku taginatundi manasu, manasuku taginatundi chittamu, chittamu taginatundi indriyamu.
2: Therefore, there should be the heart as per the mind. There should be the intellect as per the heart, and there should be sentiment and feeling.
1: Kanuka ramayanam telusukovatamu kevalam enta kaalam ainappudiki ramayanam telusukovatam meelu kaadu.
2: You may read to any extent, to any length of time, but it is not possible to know in depth.
1: Vaari okarikokariki aapyayata ettidaraga danni kuda polchukovatam meelu kaadu.
2: It's not possible to know the mutual love, the prevailing love existed among them.
1: Okanadu Kausalya edo pani chesukuntu untunte Ramulu parigetti vachadu.
2: One day when Kausalya was doing some work, Rama came there running.
1: Kausalya vadilo padi edustu unnadu.
2: And Rama fell on the lap of Kausalya and started crying.
1: Emiti Ramulu echatam emiti అని ఆయన చాలా ఆశ్చర్యపడింది.
2: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వై రామ వాజ్
1: క్రై. ఆశ్చర్యపడుతూ ఉండినట్టే లక్ష్మణుడు వచ్చాడు.
2: అండ్ ఇన్ ద మీన్ టైమ్ కేమ్ దేర్
1: ఆయన కూడా వచ్చి ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తుండాలి.
2: అండ్ లక్ష్మణ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
1: ఏమిటి దీనికి విచారం చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము. రాముడు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
2: On enquiry it is said, every time we only win, Rama is the loser.
1: కనుకని ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
2: Today we feel very sad.
1: రాముడు జయించాడు.
2: Rama won.
1: లక్ష్మణ్ ఓడిపోయాడు.
2: Lakshmana is defeated.
1: కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది.
2: And today we are happy, that's what they said.
1: కనుక రామలక్ష్మణులుగా ఏమిటి, ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
2: Therefore Rama and Lakshmana symbolize the unified principle of bliss.
1: భరత శత్రుఘ్న కూడా అంతే.
2: So also is the case with భరత శత్రుఘ్న.
1: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా.
2: Rama is the loser.
1: కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
2: టుడే వీ ఫీల్ వెరీ సాడ్.
1: రాముడు జయించాడు.
2: రామ

0: ಶತ್ರುಘ್ನ ಕೂಡ ಅಂತೇ.
1: ಸೊ ಆಲ್ಸೋ ಇಸ್ ದ ಕೇಸ್ ವಿತ್ ಭರತ ಶತ್ರುಘ್ನ.
0: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు.
1: దే వర్ టుగెదర్ సో ఇంటిమేట్ సో క్లోజ్ సో లవింగ్.
0: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ.
0: రాముడి యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు కానీ అంజునుకు తెలియదు.
1: ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ వెరీ వెల్ నోన్ టు లక్ష్మణ ఓన్లీ అండ్ నో వన్ ఎల్స్.
0: శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు కానీ మరొకరికి తెలియదు.
1: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న ఈజ్ వెరీ వెల్ నోన్ టు భరత అండ్ నో వన్ ఎల్స్.
0: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ బియాండ్ ట్రాన్సెండెంటల్.
0: అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా కూడా చదువుతూనే పోవాలి.
1: వన్ హ్యాస్ టు రివ్యూ అడోర్ గో త్రూ సేక్రెడ్లీ ద స్క్రిప్చర్ ఎపిక్ రామాయణ.
0: కనుక రామాయణం యొక్క తత్వము రామునికే తెలుస్తుంది కానీ అంజునికి అర్థం కాదు.
1: రామ సింబలైజెస్ రామాయణ అండ్ నో వన్ కెన్ కంప్రహెండ్.
0: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
0: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుడి భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు.
1: అండ్ ఎట్ వన్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్ యాజ్ డిసైడ్ బై భరత.
0: నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు.
1: యువర్ బ్రదర్ రామ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ బెటర్ యూ ఆల్సో ఫాలో హిమ్.
0: తప్పక పోతాను.
1: లక్ష్మణ సెడ్ ఐ విల్ డూ ఇట్.
0: కానీ రాముని వెంట పోవటంలో ఎంతనో ఆనందం చిక్కింది లక్ష్మణుకు.
1: లక్ష్మణ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ హీ కుడ్ ఫాలో రామ.
0: భరతుని జత లోపల శత్రుఘ్నుడు ఎంతనో అయి అన్యోన్యంగా పోయాడు.
1: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: ఈ శత్రుఘ్నుడు అనగా ఏమిటి?
1: వాట్స్ మీనింగ్ ఆఫ్ శత్రుఘ్న?
0: శత్రుఘ్నుడు శత్రువులను నాశనం చేసేటువంటి వాడు.
1: మీనింగ్ ద కిల్లర్ ఆఫ్ ఆల్ ది ఎనిమీస్.
0: ఇలాంటి భరత శత్రుఘ్నులు రామ లక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు.
1: దేర్ఫోర్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఐడియల్స్ టు సొసైటీ.
0: ఇట్టి ఆదర్శప్రాయులను మనం అనుభవించాలి కానీ కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు.
1: వీ షుడ్ ఫాలో దీస్ ఐడియల్ పీపుల్. వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్స్ బై నోయింగ్ ఐడియల్స్.
0: వాళ్ళ అన్యోన్యతను మనం అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది సేమ్ లవ్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ దోస్ బ్రదర్స్ and share with others.
0: Kanuka Ramayanam ante kevalam okari kattu kathaga maatrame kaadu.
1: Therefore epic Ramayana is not merely a story.
0: Idi aatma yokka antaratham.
1: It is a revelation of the self.
0: Ee aatma yokka anyonya bhagamulanu avarambinchi aadarshanni andinchetuvanti.
1: It is the limitless intimate reflection manifestation of the self and sets an ideal for everybody.
0: It is reflection, reaction, resound.
1: It carries the three principles, reaction, reflection and resound.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని భరత శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
1: And this is very well noticed by brothers Bharata and Shatrughna.
0: కనుక మనం ప్రతి రామాయణం యొక్క తత్వాన్ని కూడాను మనము చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించేటట్టుగా నడుచుకోవాలి.
1: Therefore we should understand the message of Ramayana clearly and follow their examples.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథముతో పోల్చేటువంటిది కాదు.
1: Ramayana is not merely a text.
0: ఇది గంధముతో కూడినటువంటిది.
1: It is one of gandha or fragrance.
0: ఇట్టి మనస్తత్వాన్ని అందరూ కూడా కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా అనుకూలంగా ఆనందంగా మనం ఉద్దీతమవుతారు.
1: వెన్ వన్స్ ద ఫ్రాగ్రెన్స్ ద అరోమా ఫ్లేవర్ ఆఫ్ రామాయణ ఇస్ అండర్స్టూడ్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి వన్ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని సంవత్సరముల లోపలనే,
1: నాట్ ఓన్లీ నౌ ఇన్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు కమ్.
0: ఎక్కువ కాలం కూడా కాదు,
1: నాట్ వెరీ లాంగ్,
0: అత్యంత స్వల్పకాలం నుందే,
1: ఇన్ వెరీ షార్ట్ టైం,
0: యావత్ ప్రపంచం అంతా కూడాను
1: ద హోల్ వరల్డ్
0: రామాయణ కథగా పావెళ్తుంది.
1: విల్ అండర్స్టాండ్ ట్రాన్స్ఫార్మ్.

0: into the epic Ramayana itself.
1: అంతర్యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
0: అండ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి ఈస్ ద క్వాలిటీ ద నేచర్ ఆఫ్ రామ.
1: ఇప్పుడు ఈనాడు ఎన్ని కులములు, ఎన్ని మతములు, ఎన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
0: వి ఫైండ్ సో మెనీ రిలీజియన్స్ కమ్యూనిటీస్ సెక్ట్స్ టుడే.
1: కాదు కాదు కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: కొంతకాలం లోపలనే,
0: విదిన్ ఎ షార్ట్ టైం,
1: ఒక్కటే జాతి, ఒక్కటే మతము రూపొందింపజేస్తుంది.
0: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
1: Kanuka manavatvamlo unnatundi okate okati.
0: Therefore, there is only one that is present in humanity.
1: Itti manavatvanni ekatvanga bhavinchukotame Ramayanam chape chaatinatundi oka goppa bodha.
0: So, the message of Ramayana is this, the observance of unity in humanity.
1: ఈ యూనిటీ చేరినప్పుడే,
0: వెన్ వన్స్ దిస్ యూనిటీ ఇస్ దేర్,
1: పవిత్రత ఏర్పడుతుంది.
0: దెన్ యూ విల్ ఫైండ్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ వచ్చినప్పుడే,
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ,
1: అన్యోన్యత కలుగుతుంది.
0: అండ్ దేర్ విల్ బి ఇంటిమేట్ అసోసియేషన్.
1: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఇంటిమసీ,
1: ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ యూనిఫామ్లీ ఎక్స్పీరియన్స్ బ్లిస్.
1: కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
0: Therefore, it's only Ramayana that will make everybody blissful.
1: కనుక ప్రతి మానవుడు కూడా రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
0: Therefore, everyone should chant and sing the glory of Rama.
1: కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
0: And their concerts also had that intimate understanding and relationship.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: లక్ష్మణ భార్య,
0: వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
1: ఆమె గొప్ప పెయింటర్.
0: షీఈస్ ఎ గ్రేట్ పెయింటర్.
1: కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
0: అండ్ అట్ దట్ టైమ్ షీ వాజ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామ.
1: ఆ సమయం లోపల లక్ష్మణ భార్య లోపల ప్రవేశించింది.
0: అండ్ ఈస్ దట్ టైమ్ ద వైఫ్ లక్ష్మణ స్టెప్డ్ ఇన్.
1: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉరికిపోయింది.
0: అండ్ ది హోల్ పెయింట్స్ స్పిల్డ్ అవుట్.
1: అప్పుడు, అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా.
0: వెన్ ఐ వాంటెడ్ టు పెయింట్ ద హోల్ పిక్చర్ ఆఫ్ రామచంద్ర, ద పెయింట్ హెస్ స్పిల్డ్ అవుట్ ఆఫ్ దిస్, ఇట్ హెస్ బికమ్ వేస్ట్ఫుల్ నౌ.
1: కనుక ఇదే కాకుండా లక్ష్మణ భార్య,
0: లైక్ వైజ్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
1: లక్ష్మణ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
0: అండ్ సచ్ ఎ సిచ్యువేషన్ వాజ్ ఫేస్డ్ బై హర్.
1: ఈ లక్ష్మణ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
0: అండ్ షీ ఈజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ.
1: ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము.
0: షీ హాడ్ ఎ కంపాషనేట్ హార్ట్.
1: ఇంకా ఇద్దరు కూడున్నారు.
0: అండ్ దట్ టు మో,
1: సీత లక్ష్మణుడు.
0: అండ్ వీ ఆల్సో ఫైండ్ అదర్ రోల్స్ లైక్ సీత అండ్ లక్ష్మణ అండ్ సో ఆన్.
1: కానీ సీత, సౌమిత్రి, వీరందరూ కూడా ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు.
0: సీత అండ్ సుమిత్ర వర్ ఆల్వేస్ టుగెదర్, దే వర్ నెవర్ సెపరేటెడ్.
1: అట్టి సమయం నందు,
0: అట్ దట్ టైమ్,
1: వీరిద్దరు కూడా బయట వెళ్ళినారు.
0: దే హ్యాపెన్ టు గో అవుట్.
1: ఏం చేసేది, అన్నగారా అడుగుకు వెళ్ళి అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
0: వైఫ్ వర్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్ లెఫ్ట్ అండ్ యంగర్ బ్రదర్ ఫాలోడ్ ది ఎల్డర్ వన్.
1: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి,
0: ఆల్ ది ఫోర్ లేడీస్,
1: ఈ నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి,
0: వర్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: ఈ చింతన చేస్తూ ఉంటుంటే,
0: as they were thinking of Rama,
1: దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది.
0: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
1: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
0: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
0: Therefore, the message of Ramayana, the experiences of intimate relationship between brothers and their wives teach this principle of unity, oneness.
1: Kani, okanoka samayam lopala ee hanumantudu thanu aliga lakshana murchi kosamani mandu tevatam kosamani simhat parvatam payam pothunnadu.
0: But at one time Hanuman had to bring the medicine that was required for Lakshmana and he left.
1: And he
0: could reach Lakshmana and bring him back to
1: life. And
0: he was left there near the place where Kausalya stayed.
1: Kausalya tanu hecharinchindi nayana meer evaru.
0: Then Kausalya cautioned, who are you?
1: Nenu palani Ramachandrani yokka bhaktudanu.
0: And he has introduced himself, I am so and so, I am devotee of Rama.
1: Mari ikkada padivesina vaadu evaru?
0: And then who dropped this body here?
1: Hanumantudu.
0: It was Hanuman.
1: Ramayana puraskarinchukoni.
0: And he paid all his respects to Ramayana.
1: Aa yokka parvatamlo undunnatundi mandunu teeskoni vastunnadu.
0: And he brought all this important medicinal herbs from the Sanjeeva mountain.
1: తీసుకొచ్చేటప్పటికి అయ్యో నా కుమారుడు మరణించినాడా మోక్ష చెందాడా అని కౌసల్య చాలా గొల్లు ఏడ్చింది.
0: అండ్ ద మదర్ ఫెల్ సో సాడ్ బికాస్ హర్ సన్ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా, తపించకండి, రాములకు ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
0: Then the younger sister told Kausalya, you may be worried of Rama. Let me assure you, nothing can ever happen to Ramachandra.
1: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, ద స్పీకింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: దేర్ఫోర్ ఆల్ ది ఎపిసోడ్స్ ఇన్ రామాయణ విల్ మేక్ అస్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దీన్ని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు.
0: This epic Ramayana can never be exhausted. It can be said to any length of time.
1: Kanuka manam Ramalakshmanulu matrame talchukuntunnam kani indulo okkokaru enduko okkoka bhagani teeskunnappudu entano vichitramaina chitramlu ento jarugutu untuntayi.
0: We study the whole epic together collectively, but when you observe every role, every character, it is significant.
1: Chitrambulu trairokya vichitrambulu.
0: They are very peculiar and mysterious.
1: Vajralala vittambulu.
0: And they are so intimate to saints.
1: Kani ante kadu. Munijanavana pautrambulu.
0: And they are so sacred, so important to saints and seers.
1: Ramachandra charitrambulu.
0: That is the story and the history of Ramachandra.
1: Ee charitra attidi ittidi ani cheppadaniki veelu kadu.
0: The story of Ramachandra cannot be estimated.
1: కనుక ఎత్తి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.
0: Therefore this mysterious, inexplicable epic Ramayana has got to be read out thoroughly, that one has to follow the examples of different characters mentioned in the epic.

びつくパンチ。ピンチなけぬかとパーリンにドゥーチー。

దానికి పుణ్యసుపుత్రుండు పుట్టినట్టు ధర్మ నాశనమగుచున్న ధరణియందు ధర్మ నాశనమగుచున్న ధరణియందు ధర్మ నాశనమగుచున్న ధరణియందు ప్రభవమందును దైవము సత్.

ఇంత కన్నను వేరెద్ది ఎరుగ పరదు నే, ఇంత కన్నను ఏరెద్ది ఎరుగ పరదు.

0: For a person who has fasted for 10 days, like a sumptuous feast which has come his way, at a time when the wells from which water was drawn have dried up, a downpour of rain has given a lot of water. For a person who was aspiring and craving to have a child, like his getting a son who is virtuous, at a time when dharma is declining and the world is facing a crisis, the Lord descends down to earth as an avatar to save good people, virtuous people. What more can I tell you, oh, those devotees who have assembled here, who are virtuous and good?
1: Sahasrasisha purushah sahasraksha sahasrapat. వేలాది శిరములు, వేలాది నేత్రములు, వేలాది పాదములు, ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క అంగములే.
0: థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, ఐస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లెగ్స్ ఆర్ ఆల్ లింబ్స్ ఆఫ్ ద వన్ సుప్రీం గాడ్.
1: ప్రపంచమంతయు ప్రతి జీవియు భగవంతుని యొక్క ప్రతిబింబముని.
0: ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైన దివ్యత్వము తన యందే ఉన్నదని గుర్తించుకొనలేక మానవుడు ఆ దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనేక విధముల ప్రయత్నములు సలుపుతున్నాడు.
0: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ సచ్ సేక్రెడ్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ హిమ్ ఈజ్ మేకింగ్ సీజియస్ ఎఫర్ట్స్ టు గెట్ అట్ సచ్ డివినిటీ.
1: పెరటిలోనున్న కల్పవృక్షమును గుర్తించక పాలకై పొరుగింటికి పరుగులెత్తేటువంటి వాని వలె తన యందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మరచి కేవలము దైవం కోసమే బాహ్య ప్రపంచమునందు వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: లైక్ ఎ పర్సన్ హూ హాస్ ఫర్గాటన్ దట్ దేర్ ఈస్ ఎ సెలెస్టియల్ కౌ విచ్ గివ్స్ సేక్రెడ్ మిల్క్, మ్యాన్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ డివినిటీ ఈజ్ రన్నింగ్ అబౌట్ ఫర్ ఒబ్టైనింగ్ డివినిటీ సమ్వేర్ ఎల్స్.
1: ఇంటి యందు అగ్ని వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరుగునేలా.
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫైర్ బర్నింగ్ ఇన్ యువర్ ఓన్ హౌస్, వై రన్ అబౌట్ ఏ నైబర్స్ హౌస్ ఫర్ గెటింగ్ ఎ లిటిల్ ఫైర్.
1: మానవత్వంలో ఉండినటువంటి బలహీనత ఇది.
0: దిస్ ఇస్ ది వీక్నెస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: అవతారములు రెండు విధములుగా ఉంటున్నవి.
0: Avatars are of two types.
1: Okati amsha avataramu, rendavadi purna avataramu.
0: One is partial avatar, which contains only one or two aspects, and the other is full avatar.
1: Samasta jeevulu kudanu amsha avataramule.
0: All the human beings are avatars which are partial.
1: Mamai vamso jivaloke jivabhuta sanatanah. Na amsame sarva bhutamulu yendu kudanu unnadani kudanu taanu hecharistu vachadu.
0: He has already cautioned that his own aspect is found in every human being.
1: Aithe ee amsha avataramulu mayaku baddhulai mamattamunu ahamtattamunu అభివృద్ధి పరచుకొని జీవతత్వముతో ఈ జగత్తునందు జీవిస్తున్నారు.
0: బట్ దీస్ పార్షియల్ అవతార్స్ ద లివింగ్ బీయింగ్స్ స్వేడ్ అండ్ కంట్రోల్డ్ బై ఇల్యూజన్ ఫిల్డ్ విత్ మైండ్నెస్ అండ్ ఈగోటిజం దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ అండర్ ద స్పెల్ ఆఫ్ మాయా.
1: పూర్ణావతారములు మాయను వశపరుచుకొని మాయకు అతీతమై తమ యొక్క దివ్యత్వమును తాను ప్రపంచమునకు ప్రచరింపజేసే నిమిత్తమై దివ్యత్వంతోనే జీవిస్తూ ఉంటాయి.
0: ద ఫుల్ అవతార్స్ హ్యావ్ కంప్లీట్లీ సబ్డ్యూడ్ మాయా ఇల్యూజన్ అండ్ దే హ్యావ్ ట్రాన్సెండెడ్ మాయా అండ్ దేర్ లైవ్స్ ఎక్స్ప్రెస్ ఫుల్ డివినిటీ ఇన్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్.
1: సమయ స్ఫూర్తి మాయకు భద్రుడైనట్టుగా తాను నటించి మాయకు ఏమాత్రము సంబంధము లేనటువంటి యొక్క దివ్యత్వముతో తాను జగత్తును పాలిస్తుంటాడు.
0: డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టెన్సెస్ హి మే గివ్ ది ఇంప్రెషన్ దట్ హీఈస్ కంట్రోల్డ్ బై మాయా, బట్ రియలీ హీఈస్ ఆల్వేస్ కంట్రోలింగ్ మాయా అండ్ లివింగ్ ఎ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ మాయా.
1: రామావతారము మాయకు లోబడినట్టుగా నటించి ఈ జగత్ కళ్యాణ నిమిత్తమై ధర్మమును తాను ఆచరించి అనుభవించి జగత్తుకు అందిస్తూ వచ్చాడు.
0: రామావతార ఫర్ ఎగ్జాంపుల్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మాయా, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్, ఫర్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ది వరల్డ్.
1: కృష్ణావతారం అట్టు కాదు, మాయను తన ఆధీనంలోంచుకొని.
0: కృష్ణావతార ఈజ్ నాట్ లైక్ దాట్. హీ హస్ ఆల్వేస్ హెల్డ్ మాయా.
1: లీలావతారంగా ప్రచరిస్తూ వచ్చాడు.
0: హిస్ లైఫ్ వాస్ ద లైఫ్ ఆఫ్ లీలావతార.
1: అందుకే వ్యాసుడు అనేక పర్యాయములు భాగవతమునందు లీలామానుష విగ్రహ అని హెచ్చరిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత వ్యాస హెస్ ఎక్స్టోల్డ్ కృష్ణ యాజ్ లీలామానుష విగ్రహ, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్లేఫుల్.
1: భాగవతమంతా కూడాను కృష్ణుని యొక్క గుణగణములను ప్రచురిస్తూ తన యొక్క లీలా మహత్తరమైన తత్వములను జగత్తుకు ప్రబోధిస్తూ ఆనందపరుస్తూ వచ్చినటువంటిది.
0: భాగవత హ్యాస్ ఎక్స్టోల్డ్ ద లార్డ్ అండ్ హిజ్ ప్లేఫుల్ యాక్టివిటీస్ విచ్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ద ఎంటైర్ వరల్డ్.
1: కనుక కృష్ణావతారం నందు తమ యొక్క తత్వమును ఆచరణయందే కాక ప్రబోధనయందు ప్రచారములయందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని ప్రపంచమునకు అందిస్తూ వచ్చాడు.
0: లార్డ్ కృష్ణ హాస్ గివన్ ద మెసేజ్ నాట్ మెయిర్లీ బై ప్రాక్టీసింగ్ బట్ ఆల్సో బై గివింగ్ ద ఎక్స్ట్రాడినరీ టీచింగ్స్.
1: తాను గుణాతీతుడు.
0: హి హాస్ ట్రాన్సెండెడ్ ఆల్ ద క్వాలిటీస్ అండ్ గుణ.
1: కానీ లోకోద్ధార నిమిత్తమై తాను గుణములు కలిగినటువంటి వాడిగా నటించి తాను ఆచరించి జగత్తును ఆనందపరుస్తూ వచ్చాడు.
0: బట్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ది వరల్డ్ హీ హాస్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది క్వాలిటీస్.
1: ఏది చేసినా జగత్తునకు మంచి కోసం చేస్తూ వచ్చాడని.
0: వాట్ ఎవర్ ది లార్డ్ డిడ్ వాజ్ ఫర్ ద గుడ్.
1: ఇది ప్రపంచం యొక్క మంచి నిమిత్తమే. తాను ఏది చేసినప్పటికీ ఏది చూసినప్పటికీ ఏది చెప్పినప్పటికీ తన కోసం కాదు, జగత్తు కోసం.
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ వాట్ ఎవర్ హీ సేస్ వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ డస్ ఓన్లీ ఫర్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్.
1: ఈ పరమసత్యమును ప్రపంచం గుర్తించుకొనలేక తమతో పాటు భగవంతుని యొక్క గుణగణములను పోల్చుకుంటూ ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి కొన్ని రకములైనటువంటి కళంకాన్ని చేకూరుస్తూ వచ్చారు.
0: బట్ పీపుల్ నాట్ రికగ్నైజింగ్ దిస్ సేక్రెడ్ ట్రూత్ దిస్ సుప్రీం ట్రూత్ థింక్ దట్ హీఈస్ ఆల్సో లైక్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అండ్ యాట్రిబ్యూట్ ఫాల్స్ అండ్ డిఫెక్ట్స్ ఈవెంట్
1: భావం తద్భవతి. మానవుని యొక్క భావమును పురస్కరించుకునియే దివ్యత్వాన్ని కూడాను తాము ఆవిరితిగా పరిగ్రహిస్తూ వస్తుంటారు.
0: Divinity expresses itself sometimes to reflect the thinking of the human beings who are with him.
1: Prema amrutamayamu.
0: Love is pure nectar.
1: Madhurati madharam.
0: It is sweetest among the sweetest things.
1: Itti bhakti rasa prabhavamunu gorinatunti vare gopikalu.
0: Gopikas are those who have drunk this nectarine sweetness of devotion.
1: Kani atti gopikalu ye muktini kani ye jnanamunu kani ye vairagyamunu kani varu aashinchaledu.
0: Such great gopikas never aspired either to have liberation, devotion or anything other than their own pure
1: bhakti. Minchinatvanti yokka daivattamulo undina aanandamu maroka dani endu kaanarakapoyinadi gopikalaku.
0: Gopikas never saw anything greater than their own devotion. Devotion was the sweetest thing for them.
1: Dinine Naradudu parama bhakti ani kudunu oka nootana perunu daniki andinchadu.
0: This devotion of gopikas has been described by Narada as parama bhakti, supreme devotion.
1: Itti parama bhakti swaroopulainatunti yokka aanati bhaktulu paramaatmani sannihitiniga pennidiga bhavinchi anubhavistu vacharu.
0: Those great devotees during that time always considered Lord as their dear one and enjoyed that kind of intimacy and friendship and devotion.
1: Itti bhagavat premanu grolinatvanti yokka gopikalu mattulai unmattulai premonmattulai pichivari vale tirugutu vacharu.
0: Gopikas who had drunk deep this nectarine sweetness of devotion were full of intoxicated devotion. They were overwhelmed with almost devotion of madness and
1: bhavanamulu vadali vanamulo praveshistu vacharu.
0: They entered into various houses and even entered into forests.
1: Krishnani yokka murali ganamulu vinnanta matramane varu maimarustu vacharu.
0: The moment they heard the sweet music from the flute of Krishna, they forgot themselves.
1: Bhagavantudu shabda brahma swarupudani gurtistu vacharu gopikalu.
0: Gopikas recognized that God is the very embodiment of sweet sound.
1: Jagattunandu kaliginatundi samasta padarthamulu kudanu varu vismaristu vacharu.
0: They gave up everything else relating to the world.
1: Dhanamanaga kevalam gandha parichayam kadani.
0: When you say wisdom, it is not acquaintance with books.
1: Jnanamanaga kevalamu aneka vishayamulanu samskarimpajesi parishodinchi andukunnatvanti yokka pavitramainatvanti vastuvu kadaniyu.
0: It is not even knowledge obtained after doing a lot of research and looking into various things.
1: Ivanninu kevalamu padartha prajnanamule tappa paratta prajnanamu kadaniyu.
0: All this is knowledge relating to the objects of the world, not the transcendental knowledge.
1: Jnanamanaga ekatma bhavame jnanamani varu vishwasistu vacharu.
0: They firmly believe that real wisdom lies in considering unity of atma.
1: Ekam sarvamu krishnude.
0: For us everything is Krishna.
1: Ma pennidhi ma sannidhi ma mitrudu ma shatrudu sarvamu ma krishnude.
0: Our wealth, our prosperity, our everything is only Krishna.
1: Yeshamo paramu kudanu ma krishnude.
0: This world and the other world, both of them we find only in Krishna.
1: Kanuka itti ekatma bhavamunu varu anubhavistu vacharu.
0: This kind of unity of feeling they enjoyed always.
1: Krishnuni yokka viyogamunu sahinchalekapothu vacharu.
0: They could never bear the separation from the Lord.
1: Itti gopikala yokka hrudayamu jada chaitanyamulaneetundi bheda bhavamunu kudanu vismaristu vacharu.
0: Their hearts did not know what is inner and what is full of life.
1: Rendintini kudanu samatvanga bhavistu vacharu.
0: They always considered both as equal, the same.
1: Ide sthita prajna lakshananga gopikala anubhavistu vacharu.
0: In this way they enjoyed the qualities of sthita prajna, a steady one.
1: Ivi vrutchamule ivi maatadagalava అనేటువంటి విచారణ వాళ్ళకి లేకపోయింది.
0: దే నెవర్ హ్యాడ్ ది కైండ్ ఆఫ్ థింకింగ్, దీస్ ఆర్ ఆల్ ట్రీస్, కెన్ ఐ స్పీక్ టు దీస్ ట్రీస్, కెన్ దే టాక్ టు మీ,
1: ఇవి పొదలే, ఇవికి నోరు గలదా అని కూడా వారి విచారణ చేయలేదు.
0: దే నెవర్ ఈవెన్ థాట్ వెదర్ దీస్ ఆర్ ఆల్ బుషస్, డూ దే హ్యావ్ ఎ మౌత్,
1: ఇవి పుష్పములే, ఇవి మాతో జవాబులు చెప్పగలవా అని కూడా పరిజ్ఞానం వారికి లేకపోయింది.
0: దీస్ ఆర్ ఆల్ ఫ్లవర్స్, కెన్ దే గివ్ ఎనీ రిప్లై టు అవర్ క్వశ్చన్స్.
1: విశ్వం విష్ణు స్వరూపం, సర్వం కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంగా భావిస్తూ వచ్చారు గోపికలు.
0: గోపికాస్ కన్సిడర్ ద ఎంటైర్ యూనివర్స్ యాజ్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఎక్కడికి పోయినప్పటికీ కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, ఈ భావం తప్ప అన్య భావములు వారి హృదయంలో ఏమాత్రం కూడా కదలలేదు.
0: దేర్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ ఓన్లీ వన్ ఫీలింగ్, అండ్ ద ఫీలింగ్ ఈజ్ కృష్ణ. వేర్ ఇస్ కృష్ణ?
1: చక్కని ఒక్కటి ఆదర్శం చూపిస్తూ వచ్చాడు పోతన.
0: పోతన హ్యాస్ బ్యూటిఫుల్లీ బ్రాట్ అవుట్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఇన్ హిస్ భాగవత.
1: గోపికలు కృష్ణుని కానలేక అనేక విధముల పరితాపం చేత పరుగులు ఎత్తుకుని పోతున్నారు.
0: గోపికాస్ ఆర్ రన్నింగ్, ఆస్పైరింగ్ టు మీట్ కృష్ణ. వేర్ ఈజ్ అవర్ కృష్ణ?
1: బృందావనంలో ప్రవేశించారు.
0: దే ఎంటర్డ్ బృందావన్.
1: నల్లనివాడు పద్మన

0: పరిమళమైనటువంటి యొక్క మందార పుష్పం యొక్క మకరందములు గోలైనటువంటి తుమ్మెద ఉన్మత్తి పువ్వుల వైపును ఒరుకిరిస్తున్నా.
1: ది బీస్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ ది ఫ్లవర్ మందార ద లోటస్ వుడ్ దే గో ఇన్ ఫర్ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్స్ అండ్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్.
0: ఆకాశామృతములో గోలైనటువంటి యొక్క ఈ యొక్క పక్షులు కేవలము ఒక విధమైనటువంటి మురికి వాడల లోపల ప్రవేశించిన
1: దోస్ బర్డ్స్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద స్కై డైరెక్ట్లీ విల్ దే గోయింగ్ ఫర్ ద డర్టీ వాటర్ ఇన్ ద గట్టర్స్.
0: మధురమైనటువంటి మామిడి లేతలను పువ్వులను ఆరగించి ఆనందించేటువంటి యొక్క కోకిలలు అడవి మల్లెల పైన ఆశించున
1: కకూస్ విచ్ విల్ టేక్ అండ్ ఎంజాయ్ ద టెండర్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ మ్యాంగో గ్రోస్ విల్ దే గో ఇన్ ఫర్ ద టేస్ట్లెస్ అండ్ ద యూజ్లెస్ థింగ్స్.
0: చల్లని తెల్లని చంద్రకాంతిని కోరి ఆనందముగా ఆడుకునేటువంటి చకోర పక్షులు కేవలము మంచు పొగులు పైన మనసు పోవునా.
1: ది చకోర బర్డ్ విచ్ ఎంజాయ్స్ ద కూల్నెస్ అండ్ ద సాఫ్ట్నెస్ అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ ద మూన్ లైట్ విల్ దే గో ఇన్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ దట్.
0: అటులనే నిత్య సత్యమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు కలిగినటువంటి యొక్క మానవుని యొక్క మనసు దైవ పాద పద్మములపై తప్ప అన్య ప్రదేశములకు ఏమాత్రం కూడాను అది పారిపోదు.
1: సిమిలర్ వుడ్ బి ది హార్ట్స్ ఆఫ్ ట్రూ డివోటీస్ హూ హావ్ గాట్ ట్రూ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ దే వుడ్ నెవర్ గో ఇన్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్.
0: పవిత్రమైనటువంటి చిత్తములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే గోపికలు.
1: గోపికాస్ ఫర్ దోస్ who have such sacred pure sweet hearts.
0: Vrepallalo puttinatunti gopikalu krishnuni yokka aanandamrutanni golinatunti gopikalu krishnuni anuragamulaku paatrulainatunti gopikalu krishnuni aatmaanveshanaku arugudinchinatunti yokka gopikalu anyamuni ye maatram kodano aashinchaledu.
1: Gopikas who were born in Vrepalle and who have enjoyed the sweet company, the sweet tender love of the Lord Krishna, would never aspire to go in for anything other than Krishna.
0: Kanukane chana chanamu kudanu gopikalu indake parigetti vaadu Krishnudu.
1: That is the reason why Krishna always went to the houses of gopika.
0: Talli enni vidhamuluga kudanu taanu prayatninchinappudiki intilo okka chanamaina undetundi vaadu kaadu Krishnudu.
1: However much Yashoda may put pressure on Krishna, he would always frequent the houses of gopikas.
0: Vrepalle nundi enni vidhamulainatundi complaints vachinappudiki vrepallenu matram vadileetundi vaadu kaadu Krishnudu.
1: Any number of complaints might be coming from various houses in Vrepalle, but he would never give up Vrepalle and go to any other village.
0: Aa Vrepalle poorthi kudanu gopikali yokka premamrutamto nindi undetundi.
1: That village Vrepalle was filled with the sweet devotion of gopikas and their sweet love.
0: That gopikalu inti nundi kudanu apaharinchetundi venna venna kadadi gopikaliki hrudayane.
1: What looked like stealing the butter from various houses was not butter, it was the hearts of gopikas.
0: Butter anaga pavitramainatundi.
1: When you say butter, it is sacred.
0: నిర్మలమైనటువంటిది.
1: It is pure.
0: సున్నితమైనటువంటిది.
1: It is soft.
0: ఇలాంటి హృదయము గోపికల యొక్క హృదయము గోపికల హృదయాన్ని వ్యాసుడు వెన్నతో పోల్చుకున్నాడు.
1: That is the reason why the hearts of gopikas were compared to butter by Vyasa.
0: ఒకనాడు గోపికలందరూ కూడా కంప్లైంట్ చేస్తే యశోద చెప్తుండాది కృష్ణునకు.
1: On a particular day, all the gopikas went and complained to Yashoda, and Yashoda began replying them like this.

గొల్లల పొట్టలకు బోయి వెన్న నో గుట్టుగా తినదము వారితో పుట్టెను రట్టెల్ల కృష్ణ. వెన్న లో గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. కట్టెద రోటికి నిన్నీ

0: You are very small to look at, but your mouth is full of
1: Ruraruthayu agadambu.
0: The entire village who is full of agog with the complaints.
1: Nooranta vennavasanam. Ooranthayu nagadambu. Vakate raddul. Goranta levubala.
0: O Krishna, your mouth is smelling full of fragrant butter, and the entire village is agog with complaints against you. You, to look at, you are as small as a nail.
2: Anaga, talliki kudanu artham kaanatvanti divyatvanni gopikalaku chuputu vachadu Krishna.
0: Krishna was one that he showed his divinity to gopikas, but his own mother did not know his divinity.
2: Itti pavitramainatvanti divyatvaniki chinna chinna vishayamulandu kudanu pravesha petti Krishnudu tretayugamunandu ద్వాపర యుగమునందు దివ్యత్వమనేటువంటి దాన్ని జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చాడు.
0: కృష్ణ బ్రాట్ అవుట్ డివినిటీ ఇన్ ఎవరీ స్మాల్ లిటిల్ యాక్ట్ ఆఫ్ హిస్ అండ్ కన్వే దిస్ మెసేజ్ ఇన్ ది ద్వాపర ఏజ్ టు ఆల్ ద పీపుల్.
2: త్రేతాయుగమునందు సత్యధర్మ స్వరూపుడై రాముడు అవతరించాడు.
0: రామ వాజ్ బోర్న్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
2: ద్వాపర యుగమునందు శాంతి ప్రేమ స్వరూపుడై అవతరించాడు.
0: ఇన్ ద్వాపర ఏజ్ ద లార్డ్ వాజ్ బోర్న్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
2: సత్యధర్మ శాంతి స్వరూపాన్ని నాలుగింటిని సమ్మిళితం గావించుకుని అవతరించటం.
0: టుడే ద లార్డ్ ఈస్ బోర్న్ విత్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ట్రూత్ రైటియస్నెస్ పీస్ అండ్ లవ్.
2: ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని ప్రపంచము అంత సులభంగా అర్థం చేసుకోలేదు.
0: The world will not be able to understand so easily the principle of love.
2: Samsaramunaku jagattunaku undinatvanti sannita sambandha bandhavyam kani bhedam kani enta varaku unnadaneetuvanti satyanni Bhagavatam chakkaga nirupistu vachindi.
0: Bhagavata has beautifully established and explained the difference that exists between the family and the world.
2: Samsaramu dhanamu kosamu లౌకికమైన సుఖముల కోసము, భోగ భాగ్యముల కోసము, ఆస్తి పర్యాయముల కోసము ఆరాటపడుతూ వచ్చింది.
0: ది సంసార ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆస్పిరేషన్స్ టు హ్యావ్ మనీ ప్రాస్పెరిటీ కంఫర్ట్స్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వెల్ఫేర్.
2: ప్రకృతి సర్వమును కూడా అందిస్తూ వచ్చింది. నేర్చుకున్నటకు గాలి, ఉండుటకు భూమి.
0: Nature provides all these things. For example, to breathe, there is air.
2: Raabutaku neeru, tinutaku annamu.
0: There is earth to live on, there is food to eat, and there is water to
2: drink. Prakrutamainatvanti yokka sahaja dharmamulanu manavudu ee naadu vismaristu vastunnadu.
0: But man is giving up the natural laws and rules.
2: Kutrimamainatvanti yokka sukha santoshamulakai manavudu arulu chastunnadu.
0: Today man is aspiring to have the artificial comforts.
2: Idiye Parikshitraku sukudu bodhinchinatvanti prabodha.
0: Shuka taught to Parikshit this particular aspect alone.
2: Ee prakruti nirantaramu kodanu ahankara mamakaramulu chetanu aadambaramulu chetanu kama krodhamulu chetanu nindi untunnadi.
0: The nature is full of the ego, the mindness and the likes and dislikes.
2: Kanukane మానవత్వం అనేటువంటిదేని ఈ ప్రకృతి ద్వారా కొంత వేరుపరచి దివ్యత్వంలో ప్రవేశింపచేసినప్పుడే ఈ శాంతి సహన ప్రేమ తత్వములు మనకు అలువరుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ పీస్ లవ్ ఓన్లీ వెన్ వన్ సపరేట్స్ హిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద నేచర్ అండ్ డైవర్ట్స్
2: ప్రేమ ద్వారానే పొందటకు వీలవుతుంది, కానీ అన్య మార్గముల చేతి ఇది అలవి కాదు.
0: వన్ కెన్ ఎంజాయ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ through nothing else excepting love.
2: Kanukane divyatvanni pondagorinatunti manavulu parama pavitramainatunti premanu manu abhruti parchukovali.
0: If you want to reach divinity, you have to develop love, true love.
2: Ee prema oka daiva swarupam.
0: This love is the very embodiment or form of God.
2: Idi phalarahitanni అని అనుభవించేది.
0: లవ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్
2: ఫలాపేక్ష దీనికి లేదు.
0: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: ఒకటే ఫలము, దైవము దైవము దైవం. దైవాపేక్ష తప్ప అన్య అపేక్షలు లేదు.
0: ట్రూ లవ్ ఆస్పైర్స్ టు హ్యావ్ ఓన్లీ వన్ థింగ్, అండ్ దట్ ఈస్ గాడ్.
2: అయితే అట్టి జీవితమును ఈనాటి ప్రపంచమునందు మానవుడు అనుభవించటకు సాధ్యమవుతుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు లివ్ సచ్ ఎ సేక్రెడ్ అండ్ ప్యూర్ లైఫ్ టుడే?
2: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించే నిమిత్తమై భగవంతుడు అవతరిస్తున్నాడు.
0: గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ రైటియస్నెస్ అండ్ ధర్మ.
2: ప్రతి మానవుడు కూడా ధర్మాన్ని ఆచరించే నిమిత్తమై అవతరిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: దేహము ధర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: ద ఫిజికల్ బాడీ ఈస్ గివన్ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: శరీరమాత్యం ఖలు ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమే శరీరం వచ్చింది.
0: బాడీ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: అయితే ఇక్కడనే మనం చక్కగా గుర్తించవలసినటువంటిది.
0: బట్ దేర్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్.
2: ధర్మ రక్షణ కంటే పూర్వము దేహరక్షణ అత్యవసరం.
0: అండ్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎ ప్రీ కండిషన్ ఫర్
2: దేహరక్షణ. గావించుకున్నప్పుడే ఈ దేహం ద్వారా ధర్మరక్షణ సల్పవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది బాడీ వెల్ యూ కెన్ యూజ్ ది బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: కనుకనే దేహరక్షణ ప్రతి మానవుడికును అత్యవసరం.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ మ్యాన్ షుడ్ పే అటెన్షన్ టు పురస్కరించుకునే
2: హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెట్ హెల్త్ ఈజ్ వెల్త్.
2: అయితే ఈ దేహరక్షణ దేనికోసం? లౌకికమైనటువంటి భోగభాగ్యములు సంపాదించుకునే కోసం కాదు, ధర్మాన్ని రక్షించే కోసం.
0: ఇఫ్ దట్ బి సో, వాట్ ఈస్ ది నీడ్ ఫర్ ప్రొటెక్టింగ్ దిస్ బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ? వాట్ ఈస్ ధర్మ దెన్?
2: మనస్సునందు ఆవిర్భవించినటువంటి యొక్క అభీష్టమును వాక్కునందు ప్రచురింపజేసి, వాక్కునందు ప్రచురింపజేసినటువంటి యొక్క ధర్మమును క్రియారూపంలో మనము ప్రపంచానికి నిరూపించాలి.
0: ద ధర్మ ఈజ్ వాట్ ఎవర్ థాట్స్ హ్యావ్ అక్కర్డ్ ఇన్ యువర్ మైండ్ యూ హావ్ టు స్పీక్ ద సేమ్ థింగ్ అండ్ వాట్ ఎవర్ యూ హావ్ స్పోకన్ యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్.
2: మనసు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా.
0: థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇఫ్ దే ఆర్
2: అదే నిజమైన మానవత్వం.
0: దట్ ఈస్ ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్.
2: మనసు నందు వేరు, మాటలు క్రియలు వేరు వేరు అయిన విధమేమి?
0: ఇఫ్ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డైవోర్స్ బిట్వీన్ ది థాట్ వర్డ్ అండ్ డీడ్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ కెన్ హీ బీ?
2: ఈనాటి మానవత్వం నందు ఇట్టి త్రిపుటి సిద్ధి మనకు లభించాలి.
0: ఇన్ టుడేస్ మ్యాన్ ది నీడ్ ఈస్ టు ఎస్టాబ్లిష్ దిస్ కైండ్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్.
2: ధర్మం ఏనాటికి నశించినది కాదు.
0: ధర్మ కెన్ నెవర్ బి అనిహిలేటెడ్.
2: ధర్మాచరణ మాత్రమే క్షీణిస్తూ వస్తుంది. అది
0: ఈజ్ ఓన్లీ ది ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ విచ్ డిక్లైన్స్.
2: కనుక ఈనాడు మనం ధర్మమును ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: టుడే వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ధర్మ పర్ఫెక్ట్లీ.
2: అది నిజమైనటువంటి సాధన.
0: దట్ ఈస్ ట్రూ సాధన.
2: ఈ సాధనగా కేవలము ఏదో
0: వర్డ్ అండ్ డీడ్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ కెన్ హీ బీ?
2: ఈనాటి మానవత్వం నందు ఇట్టి త్రిపుటి సిద్ధి మనకు లభించాలి.
0: ఇన్ టుడేస్ మ్యాన్ ది నీడ్

0: This true sadhana.
1: ఈ సాధన అనగా కేవలము ఏదో జపము ధ్యానము యోగము ఇవన్నీ కూడాను కేవలము కాలమును సార్థకం గావించుకునే నిమిత్తము ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది అదర్ యాక్టివిటీస్ లైక్ జప, చాంటింగ్ ద నేమ్, మెడిటేషన్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఓన్లీ శాంక్టిఫైడ్
1: జన్మ సార్థకత కోసమని ఈ త్రికరణ శుద్ధి అత్యవసరం.
0: ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ నెసరీ ఫర్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: కృష్ణ జననం అనగా కేవలము ఏదో ఎప్పుడో ద్వాపర యుగంలో పుట్టాడని, ఎప్పుడో దీనికి తగినటువంటి యొక్క ప్రబోధన చేసాడని మనం భావించరాదు. క్షణమునందు కూడాను ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఆ కృష్ణ భావమును నిరంతరము కూడాను పోషిస్తూ రావాలి.
0: ది బర్త్ ఆఫ్ కృష్ణ నీడ్ నాట్ బి కన్ఫైన్ టు ఏ పర్టికులర్ ఏరియా ద్వాపర అండ్ హిస్ టీచింగ్ కన్ఫైన్ టు ద్వాపర. ఎవ్రీ మినిట్ the feelings of krishna and such sacred thoughts must be born in our own minds.
1: Krishna anaga emiti?
0: What do you mean by krishna?
1: Eppudu puttadu?
0: When was he born?
1: Aa puttinattu yokka kaalamunu manam chakkaga vicharana chesthe deeniki sareinattu yokka sthanam manaku gurtimpukovachchu.
0: The significance of that can be understood only when we know when krishna was born.
1: Shravana maasam.
0: The month was shravana.
1: Krishna pachami.
0: The fortnight was the dark for
1: ashtami tithi.
0: The day was ashtami.
1: Cheekati intilo
0: in a dark house
1: cheekatiga unde krishnudu puttadu.
0: Dark child krishna was born
1: anaga shravana masam. Shravanam anaga emiti? Shravanamulaku aanandanni andincheetvantidi.
0: In the month of shravana when you say it means hearing such things which give real
1: joy. సాధనలు యందు మొట్టమొదటి శ్రవణాన్ని ప్రత్యేకంగా హెచ్చరిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై అమంగ్ ది డిఫరెంట్
1: భగవంతుని పొందడానికి నవ విధములైనటువంటి భక్తిలో శ్రవణం మొదటిది.
0: ది ఫస్ట్ అమంగ్ ద నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ టు రీచ్ గాడ్ ఈజ్ హియరింగ్ గాడ్. శ్రవణ

0: ఈ నవవిధ మార్గములు యందు కట్టకడపడది ఆత్మ నివేదన. మొట్టమొదటిది శ్రవణము. శ్రవణం చేతనే ఆత్మ నివేదనకు తగినటువంటి అర్హతలు అవుతాము.
1: దేర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్: హియరింగ్, సింగింగ్, రిమెంబరింగ్, సర్వింగ్, ఆఫరింగ్ ది ప్రేయర్ అండ్ వర్షిపింగ్, అండ్ బీయింగ్ దాస అండ్ ఆఫరింగ్ ఫ్రెండ్షిప్, అండ్ అల్టిమేట్లీ సర్వింగ్.
0: దురదృష్టవశాత్తు ఈనాడు మనము లోక సంబంధమైనటువంటి యొక్క కఠినమైన అశుభమైన అశాంతిని కలిగించేటువంటి దీన్ని మనం శ్రవణం చేస్తున్నాము, కానీ సత్యమైన నిత్యమైన మధురమైన అమృతమైన అమరత్వమైనటువంటి యొక్క విషయాన్ని శ్రవణం చేయటానికి మన యొక్క కర్ణములు ఏమాత్రం కూడా సంసిద్ధంగా లేవు.
1: అమంగ్ దీస్ 9 టైప్స్ ది ఫస్ట్ వన్ ఈస్ హియరింగ్, ద లాస్ట్ వన్ ఈస్ ఆత్మ నివేదన. యూ కెన్ సరెండర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు శ్రవణ. అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ హియరింగ్ ఓన్లీ హార్ష్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్.
0: శ్రవణం అనగా ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలు వినటం కాదు.
1: హియరింగ్ ఆర్ శ్రవణ డస్ నాట్ మీన్ హియరింగ్
0: సంబంధించినటువంటి స్మరణే స్మరణ, అదే శ్రవణం.
1: One has to listen to only divine things and divine leelas.
0: కనుకనే ఒక భక్తుడు చెవులకు చెప్పాడు.
1: That is the reason why one devotee
0: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే నీవు సిద్ధమవుదువే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటను చెప్పు వేళ వదికగా నుండరేలవో చెవులా. పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు శ్రద్ధమధురే పడు శ్రద్ధతోడ.
1: ఓ ఎస్, వెన్ యూ వాంట్ టు హియర్ సమ్ యూజ్లెస్ థింగ్స్ అండ్ సమ్ కంప్లైంట్స్ అబౌట్ అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్, యూ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
0: గాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేలవో చెవుల.
1: There is no unity between these two ears. They don't concentrate to listen when sweet tales about the Lord are narrated.
0: ఈ కలియుగ ప్రభావం చేత ఇతరుల యొక్క తప్పులను గురించినటువంటి విషయాలే మనము శ్రవణం చేస్తున్నామే కాని పవిత్రమైనటువంటి యొక్క దివ్యనామమును మనము శ్రవణం చేయడానికి ఏమాత్రం కూడా మనము తగిన కృషి చేయటం లేదు.
1: వీఆర్ ఇంట్రెస్ట్

0: in hearing sweet stories.
1: మన కన్నులు ఎందుకు కోసం ఇచ్చాం?
0: Why are eyes given to us?
1: కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందులక.
0: Why are eyes given? Do you know? Is it to see every
1: night? కాదు కాదు, కైలాసవాసుని కన్నులారా గాంచేందుకురా.
0: It is only to see the Kailasavasa, the Lord Ishwara.
1: పొందుక పాదములు ఇచ్చినది ఎందుకో? సందులు గొందులు తిరుగుటక.
0: Have you been given legs in order to move street after street?
1: కాదు కాదు, నంది వాహనని మందిరమునికి ఎదేంచుకురా.
0: It is only to go to the temple of the Lord and sanctify
1: ఈ విధంగా మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవారాధనలు ఎందే అంకితం గావించే నిమిత్తమే అందించినటువంటి.
0: All the limbs of the body are given by the Lord in order to use and dedicate them to the Lord himself.
1: కనుక ధర్మ సంస్థాపన అనేది ఏమిటి? మన అంగములు ఏ ఏ కార్య నిమిత్తమై ఏ నిమిత్తమై అందించాం, ఆయా కార్యములు యందు దీన్ని ప్రవేశపెట్టడమే ధర్మం.
0: When you say ధర్మ సంస్థాపన ఆర్ ఫాలోయింగ్ ధర్మ, యూజింగ్ ఆల్ ద లింబ్స్,
1: మంచిది
0: పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఇస్ మెంట్,
1: మంచిది మాట్లాడు, మంచిని విను, మంచిని తరచు, మంచి ప్రదేశములకు పో, మంచి పనులు చేయి.
0: సే గుడ్, హియర్ గుడ్, టాక్ గుడ్, గో టు గుడ్ ప్లేసెస్, డూ గుడ్ థింగ్స్, థింక్ గుడ్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ గుడ్, మంచి మంచి అంటే దేనిని మంచి అని మనం నిర్ణయించగలం?
0: When you say good, what do you mean by this good? What is really good?
1: ఎవరో ఇది మంచి చేయమంటే అది కాదు మనకు మంచి.
0: It is not upon the word of someone else we will have.
1: దేవుడనగ వేరు, దేశమందురు లేడు, దేవుడనగ తన దేహమంది.
0: When you say God, God doesn't dwell in some distant world. He is in your own body.
1: పాపమనగ వేరు, పరదేశమందు లేదు, తాను చేయు పనులు తగియండు.
0: Sin is associated with the action that you perform. It doesn't exist in some other country.
1: కాబట్టి నీ యందే నీ యొక్క ప్రబోధం నీకు అభివృద్ధి కావాలి.
0: The teachings will have to emerge from within you.
1: అదే కాన్షియన్స్, దాని ప్రకారం నీవు నడుచు.
0: You have to follow your conscience.
1: దాని నీవు అనుసరిస్తూ వస్తే తప్పక ఏ విధమైనటువంటి యొక్క దోషమును నీవు ఆచరించడానికి పూనుకో.
0: You will not commit any mistake if you carefully follow your own conscience.
1: Kalukane devudu ekkada, where is God, where is God, where is God ani manam koncha prashna veste lopara nunchi antarvaaniga vastundi. Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham annam chaturvidam ani cheptunna. Aham vaishvanaro bhutva, o pichchi manishi, nen niyende untunnanu, neevu tineetundi aaharam anta nen jeerninpa chestunnanu, jeerninpa chesi nen anubhavinchatam ledu, sarvaanganiki సప్లై చేస్తున్నాను అని చేస్తున్నాడు.
0: When you question yourself, where is God? The answer comes from within, that I am in the form of Vaishvanara in your own stomach. I digest all the food that you partake and I don't keep it for myself. I supply the strength to the entire body and to all the limbs.
1: కనుకనే మనకు వచ్చే రిప్లై, అహం వైశ్వానర భూత్వ, నేనే.
0: The reply is that I am in the form of Vaishvanara.
1: కనుకని శ్రావణ మాసం అనేటువంటిది ఈ శ్రవణములకు ఈ యొక్క దేహమును సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవటానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: This month of Shravana means hearing good things and making use of the body and using the limbs to reach the Lord.
1: కృష్ణ పక్షమి, పక్షం ఏమిటది? కృష్ణ పక్షం అనగా చీకటి. రాత్రి వేళ ఇప్పుడు వెన్నెల లేదు, చీకటి.
0: The fourth night is dark fourth night. During the night there will be no stars seen.
1: Ashantrone prakanti, prakantrone paramjyoti, paramjyoti paramatma swaroopam. Cheekatilone velugaku vilu untunnadi kani velugulo velugaku viluva ledu.
0: In peacelessness itself peace finds its own value. In darkness alone you have got value for light.
1: Karuka ee krishnudu ఈ లోకమంతా అశాంతి అనేటువంటి అధర్మంతో నిండినప్పుడు ఆ అశాంతిలోనే పుట్టాడు ప్రశాంతిగా.
0: When you say Krishna was born in the dark fourth night, in the world which is full of strife-torn world and fear-ridden world, Krishna is born as the very embodiment of peace in order to restore peace in the world.
1: దినము,
0: the day is eighth day, అష్టమి.
1: అనగా నష్ట కష్టములకు ఆధారమైనటువంటిది అష్టమి అని లోకుల యొక్క భావము.
0: The world considers that Ashtami is known for all types of
1: anaga jagatuluku nashta kashtamuluga undinatundi paristhiti endu eppudu nashta kashtamulu vastayi dharmamunu visvarinchinappude nashta kashtamulu manaku vastunnayi.
0: do people face all types of loss and troubles? Only when they give up dharma, they will be facing all types of loss
1: and troubles.
0: Saving us from loss
1: and difficulties,
0: making darkness distant from
1: us,
0: tearing the veil of
1: ignorance
0: in order to teach the words of wisdom through hearing,
1: కృష్ణుడు లోకములో అవతరించాడు.
0: గాడ్ కృష్ణ హాస్ టేకన్ హిస్ బర్త్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదటి శ్రవణము అర్జునుకి గావించాడు భగవద్గీత శ్రవణం.
0: దట్ ఈస్ ది రీజన్ వై లార్డ్ కృష్ణ గేవ్ అర్జున
1: అక్కడ నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నిన్ను నిమిత్తంగా పెట్టుకుని ఈ జగత్తుకు ఈ యొక్క పవిత్రమైన పదార్థాన్ని అందిస్తున్నాను.
0: ఈవెన్ దే లార్డ్ డిక్లర్డ్ ఐఎమ్ యూజింగ్ యూ ఓన్లీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ and I am doing the entire work and I am teaching to the entire world.
1: కనుక దైవము సమస్త బోధలు కూడాను సమస్త ప్రచారములు కూడాను ధర్మ సంబంధమైనవి, ప్రేమ సంబంధమైనటువంటివి.
0: All the teachings of the Lord are therefore associated with dharma and love.
1: కనుకనే ఇక్కడ హృదయానికి ఒక విధమైనటువంటి యొక్క జీవతత్వంగా ప్రదర్శిస్తూ వచ్చాడు.
0: The heart is associated with the jiva tattva.
1: Gopikalu korad,
0: gopikas aspired.
1: Krishna, neeva nallani vaadu.
0: Gopikas prayed, oh Krishna, you are dark one.
1: Naa kaalingi madugu maha malinyamainatundi, adi kuda nu poorthi nee kante inka nallaga untundali.
0: The pond of water in Kalinga was full of darkness, darker than you.
1: ఆ కాళింగ మడుగు లోపల నీ నీడను చూడాలంటే అది నలుపు, నీవు నలుపే. నా కన్నులు చూసేటువంటి యొక్క మధ్యలో ఉన్నటువంటి గుడ్లు నలుపే.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఇమేజ్ ఇన్ దట్ వాటర్, వాటర్ ఇస్ డార్క్, యు ఆర్ డార్క్ అండ్ అవర్ ఐ బాల్స్ ఆర్ ఆల్సో డార్క్.
1: ఈ మూడు నల్లని దాని ఎందు నీ యొక్క రూపాన్ని నేను ఏ రీతిగా దర్శించగలను?
0: వెన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ డార్క్, హౌ కెన్ ఐ గెట్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ఇమేజ్ ఆఫ్ యూ?
1: నీవు కాళింగి మడుగు పరిశుద్ధం చేయమని నేను నీకు చెప్పను.
0: ఐ డోంట్ ఆస్క్ యూ టు ప్యూరిఫై
1: ఎందుకు?
0: వై షుడ్ ఐ బాదర్ యూ విత్ దిస్?
1: నీ రూపు అంతకంటే మార్చుకోనక్కర్లేదు.
0: ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ యూ టు చేంజ్ యువర్ ఫామ్.
1: నా కన్నుల యొక్క దృష్టిని కూడా నీవు మార్చనక్కర్లేదు.
0: యూ డోంట్ ఈవెన్ చేంజ్ ది కలర్ ఆఫ్ మై ఐ.
1: ఎందుకనగా నీ సుందర విగ్రహాన్ని చూసినటువంటి నేత్రములు నావి.
0: Because my eyes are so fortunate that they have seen your beautiful
1: form. Kanaka drishtini kuda nuvu marchavaddu.
0: Don't change my even vision.
1: Aa yokka kalingi madugunandu kanipinchetundi yokka aakasham rangu matram telladiga cheyi. Aa telladanto nee nallani roopam background lo chaala baa kanipistundi.
0: Our only prayer is you change the sky into white as reflected in the waters. Against the background of white sky, your dark form will be very easily seen.
1: Anaga na manasa sarovarame oka kalinga margam.
0: My own mind is compared to the pond of kalinga.
1: Korika anetvanti aneka sirasthulu galinetvanti oka korikalu ade oka kaliyudu.
0: The kaliya serpent is represented by the desires, thousands of desires in our own mind.
1: Adi manaslo praveshinchindi.
0: When these desires enter into our mind,
1: ఇది మానస సరోవరము.
0: And in this pond of mind,
1: ఆ కోరికల యొక్క మాలిన్యం అంతా ఇందులో వదిలిపెట్టింది.
0: These desires dirty this pond of mind.
1: ఆ యొక్క కాళింగం అడుగునందు నీ యొక్క ప్రతిబింబము నేను దర్శించలేకపోతున్నాను.
0: I have not been able to get a reflection and your image in that mind.
1: కనుక నా మనసును నీవు పరిశుద్ధం ఏమి చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ ఈవెన్ ప్యూరిఫై మై మైండ్.
1: ఈ మనసునందు ప్రతిబింబించేటువంటి నా హృదయాన్ని శుద్ధిగా చేయమన్నాడు.
0: యూ ఓన్లీ ప్యూరిఫై ది హార్ట్ విచ్ రిఫ్లెక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇన్ మై మైండ్.
1: చిత్తశుద్ధి అత్యవసరం మానవులకు అని ఇక్కడ గోపికలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: ది టీచింగ్స్ ఆఫ్ గోపికాస్ ఈస్ దాట్ ఫర్ మ్యాన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ ఎసెన్షియల్.
1: అదే తీర్థుండాలి వారు కూడా చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని చిక్కిరమే ఉందరుమా రామరామ అన్నాడట. చిత్తశుద్ధి అనగా చిత్తశుద్ధి అత్యవసరమే, అప్పుడే నీ పూజ సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్ యువర్ వర్షిప్ బికమ్స్ శాంక్టిఫైడ్ అండ్ ఇట్ బికమ్స్ ఎఫెక్టివ్ అండ్ ఎఫికేసియస్.
1: ఈ యొక్క మానస సరోవరం నందు చాలా భయంకరమైనటువంటి సరోవరము.
0: ది పాండ్ ఆఫ్ అవర్ మైండ్
1: ఇది పెద్ద సముద్రం వంటిది.
0: It is something like a billion
1: వచ్చిపోయేటువంటి అలలకు ఏమాత్రం కూడా అంత్యం లేదు.
0: The waves of desires ceaselessly come and disturb the mind.
1: కావలసినన్ని అలలు వస్తున్నాయి.
0: Number of waves come,
1: కానీ దాని అట్టడుగునే ఉంటుంది అది నీ యొక్క రూపం అనే నామము, నామం అనే రూపం.
0: But deep inside in this ocean is the precious gem of your name.
1: అదే నీవు ముత్యము వంటి వాడు కృష్ణ.
0: ఓ కృష్ణ, యు ఆర్ సంథింగ్ లైక్ ఎ బ్యూటిఫుల్ పెర్ల్స్.
1: దేహములో ముఖమునకు ముక్కు చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ది ఫేస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లింబ్ ఇస్ నోస్.
1: ముఖము కన్నులు ఎంత బాగుండేప్పటికీ ముక్కు మాత్రం సరలేకపోతే అందమంతా చెడిపోతుంది.
0: ది ఫేస్ మే బి అదర్వైజ్ బ్యూటిఫుల్, బట్ ఇఫ్ ది నోస్ ఇస్ నాట్ క్వైట్ అప్రోప్రియేట్ అండ్ ఆల్ రైట్, ది ఎంటైర్ బ్యూటీ.
1: కృష్ణుని యొక్క అందమునకంతా కూడా

0: ఇవన్నీ ఉన్నాయి. కాని నాసాగ్రే నవమౌక్తికం, ఆ ముక్కులో ఉండేటువంటి ఒక ముత్యము నీ అందాన్ని అంతా చక్కగా దుర్రుకుంటుంటాది.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ కృష్ణ ఆర్ బ్యూటిఫుల్ బట్ ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ద పెర్ల్ విచ్ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ నోస్ ఈజ్ మేకింగ్ యువర్ ఫారం.
0: కనుక నీవు ముత్యము వంటి వాడు.
1: You are something like a pearl.
0: ముత్యము సులభంగా చిక్కేటువంటిది కాదు.
1: It is not easy to get.
0: లోతైన సముద్రంలో ఉంటుండాలి.
1: Pearls are found deep inside the ocean.
0: లోతైన సముద్రంలో మునిగి దానిని తీసుకోవాలంటే ఏ యొక్క మహనీయులకో ఇది సాధ్యమవుతుంది.
1: Only fortunate great souls will be able to enter deep into the ocean.
0: ముత్యం వంటి వాడు లభించావు.
1: ఓ కృష్ణ, we have found you.
0: ఈ సంసార సాగరములో నిన్ను చూచి మేము ఆనందిస్తున్నాము.
1: In this family life, in the world, only by seeing you, we are enjoying our life.
0: We have been
1: able to live only because we are seeing you.
0: కనుక నీవు తిరిగి మా హృదయాన్ని వదిలిపోవడానికి సాధ్యం కాదు.
1: ఓ కృష్ణ, you will not be able to, you cannot leave our hearts.
0: తిరిగి మేము దక్కించుకోలేము.
1: Once you leave our hearts, we will not be able to get you back.
0: చిక్కిన దానిని దక్కించుకోవటమే మహా అదృష్టము.
1: It is a great good fortune if one can save God what he has got in his own heart.
0: దీనిని యోగక్షేమం వహామ్యహం అన్నారు భగవద్గీతలో. యోగం అనగా అపురూపమైనటువంటి దాన్ని మనం సంపాదించుకోవటం.
1: ఇన్ భగవద్గీత దిస్ హెస్ బీన్ రెఫర్ టు యోగ అండ్ క్షేమ. యోగ రెఫర్స్ టు ఒబ్టైనింగ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్,
0: సంపాదించుకున్నటువంటి దానిని రక్షించుకోవటమే క్షేమం.
1: సేఫ్ గార్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ వాట్ యూ ఆల్రెడీ గాట్, దట్ ఈస్ క్షేమ.
0: కనుక నీవు మాకు లభించావు, దీనిని మేము దక్కించుకునేటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని గోపికలు ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ప్రే, కృష్ణ బ్లెస్ us with the capacity that we may safeguard you. Somehow we have been able to get you. Let us protect you.
0: దీనిని మీరా కూడా చెప్పింది. కడలిల్ కుళ్ళుతరు ముత్తెత్తేనే కైనడు విడివాయో కరుణయే పురివాయో. ఏదో నీకు ఈ సముద్రమునందు అనేక విధమైనటువంటి కష్టములు ఉంది, మేము ఈ ముత్యాన్ని తీసుకున్నాం, ఇది కరినడు విడివాయు, మా చేతి నుంచి జారిపోకుండా చూసుకోమని.
1: మీరు ఆల్సో డిక్లేర్డ్ సచ్ ప్రెషియస్ పెర్ల్ విత్ గ్రేట్ డిఫికల్టీ వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రమ్ ద ఓషన్. లెట్ us నాట్ స్లిప్ ఫ్రమ్ అవర్ ఓన్ హ్యాండ్స్ బై ఎనీ మిస్ ఫార్చ్యూన్.
0: కనుక సంసారమే ఒక పెద్ద సముద్రము.
1: దిస్ వరల్డ్ అండ్ ఫ్యామిలీ మే బి కంపేర్డ్
0: మన ఆసలేటింగ్ ఓషన్ ఒక విధమైన అలలు.
1: Our desires are waves.
0: మన యొక్క భావాలంతా కూడా ఒక లోతైనటువంటి యొక్క ఇది.
1: Our feelings may be compared to those deep.
0: ఇందులో రాగద్వేషములైనటువంటి ముసళ్ళు అనేక తిమింగళాలు ఉంటున్నాయి.
1: There are a number of crocodiles, sharks in the ocean.
0: దీనిలో తిరిగి సామాన్యమైన మానవులు భరించుకోవటం కష్టము.
1: Ordinary human beings may not be able to stand all
0: this. ఒక్క నీ నామమే సర్వమును రక్షిస్తుంది అన్నారు.
1: ఓన్లీ యువర్ నేమ్ కెన్ గివ్ అస్ ఆల్ ప్రొటెక్షన్.
0: కనుక గోపికల భక్తిని కేవలం ఏదో ప్రాకృతమైన వాసనలుగా మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: వీఆర్ టుడే కన్సిడరింగ్ డివోషన్ ఆఫ్ గోపికాస్ ఇన్ ద వర్ల్డ్లీ సెన్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: వారి చిత్తములు ఎట్టి విషయములు ఎందుకు ప్రవేశించేటువంటిది కాదు.
1: దేర్ హార్ట్స్ వుడ్ నెవర్ గో ఫార్
0: విషయవాసులు. వారికి అత్యంత దూరం.
1: ది ఓన్లీ డిజైర్స్ వర్ ఆల్వేస్
0: విషయవాసనే వారికి సన్నిహితం.
1: దే ఆల్వేస్ హ్యాడ్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్స్ డిజైర్ ఆఫ్ గాడ్.
0: ఈ విషయమునంతా కూడా వారు విష్ణు స్వరూపంగా భావించుకున్నారు.
1: దే కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక దివ్యత్వాన్ని మనం దర్శించాలనుకుంటే ఎక్కడో ఒక ప్రదేశమునకు పోనక్కర్లేదు మనం.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్, you need not have to
0: mana drishtini antarmukham gaavinchukunnappude akkade manaku divyanandam manaku aavirbhavistundi.
1: Introvert your vision, you get the divine joy from within.
0: Gopikalu, gopikas saguna nigunamulu ematram kudunu visvasinchaka saakaramulu maatrame vaaru aashistu vacharu.
1: They were not bothering themselves with saguna devotion and nirguna devotion. They were all
0: interested in saakaram. Nirakaram saadhyam kaadu.
1: Without form, you call trees the formless.
0: కనుక మాకు సాకారమే కావాలి.
1: We want the formful God.
0: ఈ సాకారంలో మా ఆకారం లీనమైపోవాలి.
1: Let our bodies merge
0: அதே மாதிரியோ நிராகாரம் அன்னாரு.
1: And that in itself is nirakara.
0: Ma aakaranni me marchadame nirakaram avutundi.
1: If we forget our own bodies and our own
0: ma aakaram pai lakshyam pettukoni ninnu nirakaranga chudalante idi sadhyamavutunda?
1: If we are full of the body consciousness and get a vision of nirakara formless, how can we get it?
0: Kaduku ma aakaranni me marchipovali adhe sari nirakaram.
1: We should forget our own bodies. That itself is a vision of the formless God.
0: ఒక్క ధ్యానం వల్ల కానీ జపం వల్ల కానీ తపం వల్ల కానీ దైవత్వం సభ్యమవుతుందనుకోవటం కేవలం ఒక భ్రాంతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇల్యూజన్ టు థింక్ దట్ వీ కెన్ గెట్ గాడ్ బై మెడిటేషన్ అండ్ బై చాంటింగ్ ది నేమ్.
0: అప్పటికప్పటికి మాత్రమే ఒక శాంతిని చేకూర్చవచ్చు.
1: దట్ గివ్స్ యూ మొమెంటరీ జాయ్.
0: నిత్యానందము మనకు లభ్యం కావాలంటే మన ఎందున్నటువంటి యొక్క దివ్యభావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్
0: అయితే దానికి కొన్ని సరైనటువంటి ఒక వాతావరణం కూడా అనుకూలం కావాలి.
1: యూ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ విత్ ఇన్ అండ్ యూ హావ్ టు క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ సూటబుల్ ఫర్ దాట్.
0: అట్టి దివ్యమైనటువంటి ఒక వాతావరణంలో ఒక పవిత్రమైన సన్నిధి ఎందు మాత్రమే మనకు చేకూరుతాయి.
1: యూ కెన్ గెట్ సచ్ డివైన్ వైబ్రేషన్స్ ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది డివైన్ లార్డ్.
0: ఇతరత్ర మనకు ఇలాంటి అవకాశం మనకు లభ్యం కాదు.
1: ఎల్స్వేర్ యు కాంట్ గెట్ సచ్.
0: అందుకోసమే పూర్వులైనటువంటి యొక్క తపస్వికులు అరణ్యానికి వెళ్లి ఏకాంతమైనటువంటి స్థానంలో కూర్చొని దివ్యమైనటువంటి యొక్క వాతావరణాన్ని వాళ్ళు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ సేజెస్ అండ్ గ్రేట్ మన్స్ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఎక్స్పెక్టింగ్ దేర్ ఎ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ సో దట్ దే కెన్ డూ పెనన్స్ పీస్ఫుల్లీ.
0: అనగా గ్రామములు యందు మన దృష్టి మన శ్రవణము అపవిత్రం కావించుకుంటున్నామనే ఉద్దేశంతో వారు ఆ విధమైనటువంటి ఒక బలహీనతలో వెళ్లారు.
1: దే యూస్ టు గో టు ఫారెస్ట్ ఫియరింగ్ దట్ దేర్ విజన్ అండ్ దేర్ హియరింగ్.
0: మనము అడవులకు పోనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ గో టు ఫారెస్ట్.
0: మన యొక్క హృదయం అనేటువంటి దాని అంటే నిరూపించినటువంటి యొక్క దివ్యాత్మ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివైన్ ఆత్మ విచ్ ఇస్ విత్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ఈనాడు అడవికి పోయి నీవు కూర్చున్నా నీ బుద్ధి వచ్చి ఊర్లో సంచరించవచ్చు.
1: టుడే యూ మే గో టు ఫారెస్ట్ బట్ యువర్ మైండ్ మే రన్ ఇన్ టు ద సిటీస్.
0: కనుక అది ఫారెస్ట్, ఇది ఫారెస్ట్. అదే నీ హృదయం.
1: దట్ ఈజ్ ఎ ఫారెస్ట్ బట్ ఇఫ్ యూ వాంట్ రియలీ గెట్ రెస్ట్ ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ యువర్ ఓన్ హార్ట్. ఫారెస్ట్
0: నీ యొక్క శాంతి నీ ఎందే ఉన్నది కానీ బయట లేదు.
1: Peace is within you. You can get peace.
0: ఈ పవిత్రమైన ఒక సన్నిధి యందు ఒక వాతావరణం నందు మరింత ఈ శాంతి అభివృద్ధి చేసుకోవచ్చు.
1: దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ విచ్ యూఆర్ ఏబుల్ టు గెట్ హియర్ యూ కెన్ డెవలప్ ఎ లాట్ ఆఫ్ పీస్.
0: కనుక అవతారముల యొక్క తత్వం నందు సులభమైన మార్గము, తీయనైన మార్గము, మధురమైనటువంటి అనుభూతులు ఒక కృష్ణావతారం నందు మాత్రమే అధికంగా కనిపిస్తూ వచ్చాయి.
1: In Krishnavatara, there were such sacred, sweet, most divine experiences.
0: అట్లని అన్య అవతారములంతా కూడాను పరికమాల్యమని అనుకోకూడదు.
1: Just because of that, you should not consider the other avatars as
0: ఆయా సమయస్ఫూర్తిగా ఉంటుంటాయి.
1: All the avatars are appropriate to that time.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example.
0: ఎవరో ఒక బజార్ లోకి వచ్చి పోట్లాడుకున్నారు.
1: There were some two people who quarrelled in bazaar.
0: ఏదో చిన్న చిన్నగా పోట్లాడుకునేటప్పటికి ఒక పోలీసు వాడు వచ్చాడు.
1: When there was a small quarrel, the police constable arrived there.
0: ఇంకా కొంచెం ఆ పోట్లాట అధికమైపోయింది.
1: The quarrel increased.
0: SP వస్తాడు.
1: Then SP came there.
0: ఇంకా ఆ పోట్లాట అధికమైపోయి ఒకరికొకరు చంపుకునేటువంటి స్థితికి వచ్చింది.
1: The quarrel began and exceeded limits and it was about to result in killing. The IGP comes there because of the need.
0: మొట్టమొదట పోలీసు రావటము, తర్వాత ఎస్పీ రావటము, తర్వాత ఐజీపీ రావటము, దీనికంత కారణమేంటి? ఆ యొక్క అశాంతి అధికమయ్యే కొలది అధికమైనటువంటి స్థానం వారి అక్కడ ప్రవేశిస్తూ వస్తారు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది పోలీస్ కానిస్టేబుల్ అండ్ దెన్ ఎస్పీ అండ్ దెన్ ఐజీపీ టు కమ్ దేర్? డిపెండింగ్ అపాన్ ద నీడ్, ది అర్జెన్సీ అండ్ ది సిచ్యుయేషన్, దోస్ పీపుల్ అపియర్.
0: అప్పుడు ధర్మము కొంతవరకు ఋషుల సమయంలో చేయించుతూ రావటం వల్ల దానిని ఉద్ధరించి ధరణి ధర్మపత్ని ధర్మాన్ని, ధరణి ధర్మపత్ని ధర్మమును, ఈ మూడింటిని ఉద్ధరించే నిమిత్తము రామావతారం వచ్చింది.
1: రామావతార అపియర్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అర్త్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వైఫ్, అండ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: కానీ కృష్ణావతారం వచ్చినప్పటికీ రాక్షసత్వం మరింత అధికమైపోయింది.
1: బట్ బై ది టైమ్ ది కృష్ణ అపియర్ యాజ్ అన్ అవతార్, ది
0: ధర్మాధరణి అక్కర్లేదు. ధర్మాన్ని ముందు చూస్తున్నాం, ధర్మపత్ని ధరణి మనకు అక్కర్లేదని ధర్మాన్ని ఉద్ధరించే కోసం వచ్చాడు.
1: కృష్ణ అపియర్, లెట్ అస్ నాట్ బాదర్ మచ్ అబౌట్ ది ఎర్త్ అండ్ ద వైఫ్, బట్ ఫస్ట్ లెట్ అస్ పే అటెన్షన్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమును ఉద్ధరించినప్పుడు ధర్మపత్ని ధరణి కూడా ఉద్ధారం అవుతుంది.
1: వన్స్ ధర్మ ఇస్ ఎస్టాబ్లిష్డ్, ది ధర్మపత్ని, ది వైఫ్ అండ్ ఆల్సో ది ఎర్త్ విల్ బి టేకన్ కేర్ ఆఫ్ ఆటోమేటికల్.
0: కనుకనే మాయామానుష విగ్రహుడు రాముడని, లీలామానుష విగ్రహుడు కృష్ణుడని.
1: దట్ ఈస్ వై రామ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ది లార్డ్.
0: రామ చరిత్ర యందు,
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ రామ,
0: కేవలము మాయకు బద్ధుడైనట్టుగా
1: ఇట్ హెస్ బీన్ షోన్ యాజ్ ఇఫ్ రామ వాజ్ అండర్ ది
0: ధర్మపత్రి నిమిత్తమై వినిపించినట్టుగా,
1: యాజ్ ఇఫ్ రామ క్రైడ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ ఓన్ వైఫ్.
0: కనుక స్త్రీల కోసం వినిపించినట్టుగా రామావతారంలో కనిపిస్తూ వచ్చింది.
1: ఇట్ లుక్ యాజ్ దో దట్ రామ క్రైడ్ ఫర్ ఉమెన్.
0: కానీ కృష్ణావతారం అట్టు కాదు.
1: బట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్
0: తన నిమిత్తమే స్త్రీలంతా వినిపించినట్టుగా ఉంది, ఉల్టా సీదా.
1: ఇన్ కృష్ణావతార ఆల్ ది లేడీస్ వర్ క్రైయింగ్ ఫర్ కృష్ణ అండ్ కృష్ణ నెవర్ క్రైడ్ ఫర్ లేడీ.
0: కానీ రామావతారం నందు కాలు తొక్కించుకుని కయ్యానికి పూనుకున్నాడు.
1: ఇన్ రామావతార ఓన్లీ వెన్ హీ వాజ్ ప్రొవోక్డ్ హీ వెంట్ ఫార్ వేజింగ్ ఎ వార్.
0: అనగా రావణుడు వీరందరూ కూడాను కొన్ని విధములైనటువంటి దుర్మార్గములకు అభివృద్ధి కాగా వారితో తప్పనిసరిగా చేయవలసి వచ్చి రాముడు యుద్ధంలో ప్రవేశించాడు.
1: వెన్ రావణాసుర అండ్ అదర్ డెమన్స్ డిడ్ కమిట్ బ్రీచ్ ఆఫ్ ధర్మ, హీ వాజ్
0: కాలు త్రొక్కి కయ్యాన్ని తీసుకున్నాడు.
1: ఇట్ ఇస్ నాట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్ దట్. హీ వుడ్ ప్రొవోక్ ది డెమన్స్ అండ్ దెన్ ఫైట్ విత్ దెమ్ అండ్ ఫినిష్ దెమ్.
0: రామావతారము మొదలు పని, తరువాత నవ్వు.
1: ఇన్ రామావతార ఫస్ట్ దేర్ వాజ్ యాక్షన్ ఫాలోడ్ బై అ స్మైల్.
0: కృష్ణావతారం అంటే కాదు, మొదలు నవ్వు తర్వాత పని.
1: ఇన్ కృష్ణావతార ఫస్ట్ హీ వుడ్ స్మైల్ అండ్ దెన్ హీ.
0: ఈ విధంగా చూస్తే లీలావతారములకు మాయావతారములకు ఉండినటువంటి వ్యత్యాసములు గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ కంపేర్ దీస్ థింగ్స్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది అవతార.
0: కృష్ణుడు ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉండేటువంటి వాడే.
1: కృష్ణ వాజ్ వన్ హూ వాజ్ హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: భూమి, భద్రభూమి, యుద్ధ భూమి అన్నింటి ఎందు ఆనందంగానే ఉన్నాడు.
1: వెదర్ ఇట్ ఈస్ ఎ బరియల్ గ్రౌండ్, వెదర్ ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్లేస్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫైటింగ్ ప్లేస్,
0: యుద్ధం జరుగుతుంటుండాలి.
1: అదర్వైజ్
0: ఒకవైపున 11 లక్షలు, ఒకవైపున 40 లక్షలు అంతా కూడా చేరినారు అక్కడ.
1: దేర్ వాజ్ ఎ వార్ గోయింగ్ ఆన్ ఆన్ వన్ సైడ్, 11 లక్షల ఆఫ్ సోల్జర్స్.
0: ఇరువురు మధ్యలో నిల్చుకున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ స్టూడ్ బిట్వీన్ దీస్ టూ వారింగ్ ఆర్మీస్.
0: పాట పాడుతున్నాడు.
1: అండ్ దెన్ హీ వాజ్ సింగింగ్ గీత.
0: అదే గీత, గీత అనగా పాట.
1: అండ్ వెన్ యూ సే గీత, దట్ ఈస్ సాంగ్.
0: అప్పుడు పాట పాడటానికైనా ఎవరికైనా అవకాశం వస్తుందా?
1: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ పర్సన్ టు సింగ్ వెన్ ది వార్ ఈస్ బీయింగ్ వేజ్?
0: ఎప్పుడైనా ఉల్లాసంగా ఉండినప్పుడే పాటలు పాడుకుంటాం.
1: ఓన్లీ వెన్ వన్ ఈస్ హ్యాపీ వన్ గోస్ ఆన్ హమ్మింగ్.
0: ఏదైనా బాత్రూమ్ లో ఉల్లాసంగా ఉంటే అక్కడ కూడా పాట పాడుకుంటాం.
1: వెన్ యూఆర్ హ్యాపీ ఈవెన్ వైల్ టేకింగ్ బాత్,
0: పాట పాడడానికి ఆనందమే కారణం.
1: ఫర్ సాంగ్ జాయ్ ఈజ్ ది బేసిస్.
0: అదే విధంగానే యుద్ధ భూమిలో కూడాను అతనికి ఆనందంగా ఆనందమయ్యి కనుకనే అక్కడ పాట పాడుతూ వచ్చాడు.
1: ఈవెన్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ కృష్ణ వాజ్ ఓన్లీ సింగింగ్ బికాస్ హీ వాజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: కనుకనే హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అని ఆ యొక్క దివ్యత్వము ఆ ఆనందంలోనే ఉంటుంటాడు.
1: డివినిటీ లైస్ ఇన్ యునైటింగ్ విత్ గాడ్.
0: అన్నింటికీ ఆనందమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ జాయ్ అండ్ డిలైట్.
0: తెలుసునో లేదో స్వామి యొక్క తత్వము.
1: ఐ డు నాట్ నో
0: స్వామి, కడుపు నొప్పి చాలా కష్టంగా ఉంది, నేను భరించుకోలేను, ఆనందం ఆనందం ఉంటాను.
1: వెన్ సమ్వన్ టెల్స్ స్వామి, స్వామి ఐఎమ్ హ్యావింగ్ వెరీ సివియర్ స్టమక్,
0: స్వామి మామూలు తీరిపోయినారు అని ఏడ్చుకుంటూ వస్తే చాలా సంతోషం ఉంటాడు. ఎప్పుడూ సంతోషమే.
1: వెన్ సమ్వన్ కమ్స్ అండ్ టెల్స్ స్వామి ఐ లాస్ట్ మై హస్బెండ్, ఐ సే ఐఎమ్ హ్యాపీ, ఆల్వేస్ ఐఎమ్ హ్యాపీ, హ్యాపీనెస్ ఇస్ మై నేచర్.
0: కనుక సంతోషం సంతోషం అనేటువంటిది దివ్యమైనటువంటి యొక్క స్వభావం.
1: హ్యాపీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ది
0: యాక్టివిటీస్ ఆఫ్ డివినిటీ. ఫలితం ఏమిటి?
1: By merely crying, what is it that you are going to achieve?
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘాలే.
1: ఆల్ దీస్ ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటి మేఘం లేదు ఇక్కడ.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక దీనికి విచారించవలసిన అవసరం.
1: Why one should worry and bother about it?
0: కనుక విచారించకూడదు.
1: One should not worry at all.
0: ఇది ఏ అవతారం యొక్క ప్రబోధన.
1: This is the teaching of avatar.
0: దేనికి మనం కష్టపడకూడదు.
1: We should not bother or worry about it.
0: ఏదైనా బాధ కలిగింది.
1: There is some pain in you.
0: దీనికి తర్వాత సుఖం ఉంది.
1: After pain there is pleasure.
0: Pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains only.
0: కనుక దీనికి తర్వాత మరి ఒక ఆనందం కలుగుతుంది.
1: After pain there will be pleasure.
0: ఈ యొక్క విశ్వాసం చేతనే మన జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We should live a life with this firm faith.
0: కనుక దివ్యమైన ఆనందములకు క్షణికమైనటువంటి సంతోషములకును చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మనెంట్ డివైన్ బ్లిస్ అండ్ టెంపరీ హ్యాపీనెస్ వరల్డ్లీ.
0: మనం హ్యాపీ హ్యాపీ అనేటువంటిది ఇది పర్మనెంట్ కాదు.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఇది కేవలం తనకు సంబంధించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేటెడ్ విత్ యువర్ హెడ్.
0: తల అనగా ఏంటి? ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
1: వెన్ యూ సే హెడ్ ఇట్ ఈస్ ఎన్ ఇండెక్స్.
0: నీవు సర్వీస్ చేసేంత వరకు నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
1: ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
0: రిటైర్డ్ అయిపోయినట్టు నీ ఆఫీస్ సంగతే నీకు అక్కర్లేదు.
1: వన్స్ యు ఆర్ రిటైర్డ్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ ఆఫీస్ వర్క్.
0: ఆనందం అనేటువంటిది అలాంటిది కాదు, హృదయానికి సంబంధించినటువంటిది.
1: బట్ డిలైట్ ఆర్ బ్లిస్ ఈజ్
0: అసోసియేటెడ్
1: ఇట్ ఈస్ పర్మనెంట్.
0: నీకు ఇప్పుడు కొంచెం ఆకలి వేస్తుంది.
1: Suppose you are hungry now.
0: చాలా విచారంగా ఉన్నావు.
1: You are a little unhappy.
0: ఎప్పుడెప్పుడు సాయిబాబు ముగిస్తాడా క్యాంటీన్ పోయి టిఫన్ తిందామా అనుకుంటు.
1: When would Swami close his discourse? When can I go to canteen? You may be thinking.
0: నీవు క్యాంటీన్ పోయి రెండు చపాతీలు తిన్నావంటే ఆనందం సంతోషం అంటారు.
1: If you partake two chapatis, your hunger is satisfied.
0: Happy. ఇప్పుడు హ్యాపీగా ఉన్నానంటావు.
1: Then you will say that you are happy.
0: Happy అంటే ఏమిటది?
1: What do you mean by happy?
0: అది సంతోషం.
1: That is సంతోషం.
0: ఆ సంతోషం అనేది సంతోషం అంతే. సంతోషం. కొంచెమైనటువంటి యొక్క తృప్తి.
1: It is a very
0: అల్పతృప్తి.
1: It is only a small little satisfaction.
0: కనుక సంతోషం కోసం మీరు ప్రాకలాడకండి, శాశ్వతమైన ఆనందం కోసం మీరు ప్రాకలాడండి.
1: Do not aspire for such little satisfaction. Aspire for permanent bliss, eternal bliss.
0: శాశ్వతమైన ఆనందము ఒక దైవం ద్వారా తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం.
1: యూ కెన్ గెట్ ఎటర్నల్ బ్లిస్ ఓన్లీ త్రూ డివినిటీ, త్రూ నథింగ్ ఎల్స్.
0: కనుక దివ్యమైన ఆనందాన్ని పొందే నిమిత్తమై, దివ్యమైన ఆనందాన్ని అందించే నిమిత్తమై అవతారములు రావటం.
1: అవతార్ డిసెన్స్ డౌన్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు కన్ఫర్
0: ఈ కష్టములు దుఃఖములు విచారములు ఇవన్నీ కూడాను ఏదో కొన్ని అల్పమైనటివి, ఇవన్నీ ఒక ప్రేమతోనే చేరిపోతాయి.
1: All these types of troubles, problems can be merged and overwhelmed by love.
0: ఒక్క ప్రేమను మీరు పొందినారా సర్వమును కూడాను మీరు దుఃఖ నివారణ జరుగుతుంది.
1: వన్స్ యు ఆర్ ఏబుల్ టు గెట్ దట్ లవ్ యూ హ్యావ్ సాల్వ్డ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. దైవం
0: కోసం మీరు పాటు పడండి.
1: Try only for the grace of God.
0: దైవం వేరో ప్రత్యేకంగా మాకంటే వేరుగా ఉన్నాడని విశ్వసించకండి.
1: Do not think that God is separate from you.
0: దైవం నాయందే ఉంటున్నాడని.
1: God is within me.
0: ఎక్కడ దైవం ఉంటున్నాడో, ఎక్కడ జీవత్వం ఉందో అక్కడే విజయాన్ని పొందుతుంది.
1: Where there is God and also the individual
0: జీవ. భగవద్గీత యొక్క అంత్యమ శ్లోకం ఏమని చెప్పింది? ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్తో దరుద్ర తత్ర శ్రీ విజయోర్భూతి ధువాని తిర్మతిర్మమ. ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎవరి హృదయం లోపల యోగీశ్వరుడైనటువంటి యొక్క కృష్ణుడు ఉంటున్నాడు, ఎక్కడ ధైర్యము విశ్వాసము అనేటువంటి యొక్క నిర్మలమైన యొక్క సాధకుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ తత్ర శ్రీ, అక్కడే అన్ని సౌభాగ్యములు అన్ని విజయాలు మనకు లభ్యమవుతాయి.
1: ఇన్ విచ్ ఎవర్ హార్ట్ ద యోగీశ్వర కృష్ణ ఇస్ దేర్, ఇన్ విచ్ ఎవర్ హార్ట్ దేర్ ఇస్ ద కరేజ్ అండ్ ఫెయిత్ అండ్ దేర్ యు గెట్ ఎవరీ ప్రాస్పెరిటీ పీస్ and every joy and victory.
0: Krishna ante emito arthanni kuda manam gurtinchali.
1: Understand the meaning of Krishna.
0: Idi moodu vidhamula entante oka arthanni prabodhisthu vachindi.
1: There are three meanings associated with this word.
0: Krishna, Krishna, కృషితీతి కృష్ణ అన్నారు.
1: వన్ ఈజ్ కృషితీతి కృష్ణ,
0: అనగా కృషి అనగా ఒక సేద్యము చేయటము, వ్యవసాయము.
1: దట్ ఈస్ కల్టివేషన్, కల్టివేషన్ ఆర్ అగ్రికల్చర్.
0: దేనిని వ్యవసాయం చెయ్యాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ టు కల్టివేట్?
0: కృష్ణుడు మన హృదయమనే క్షేత్రాన్ని వ్యవసాయం చేస్తున్నాడు.
1: లార్డ్ కృష్ణ కల్టివేట్స్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ఎ ఫీల్డ్.
0: పనికి రాని మొక్కలనేటువంటి యొక్క పాడు భావాలంతా కూడా పెరిగి పారవేస్తున్నాడు.
1: హీ రిమూవ్స్ ఆల్ ఈవిల్ థాట్స్, యూజ్లెస్ థాట్స్, వీడ్స్ ఫ్రమ్ అవర్ హార్ట్.
0: ప్రేమ అనేటువంటి జలమును దీనిలో చక్కగా పెట్టి దీన్ని మెత్తపరుస్తున్నాడు.
1: హీ సాఫన్స్ అవర్ హార్ట్ బై మేకింగ్ ది వాటర్స్ ఆఫ్ లవ్
0: అనేటువంటి యొక్క మడకలతో దీన్ని దున్నుతున్నాడు.
1: He is plowing our hearts.
0: భగవత్ భక్తి అనేటువంటి నామము అనేటువంటి దాన్ని దీంతో నాటుతున్నాడు.
1: He is sowing the seed of Lord's name in our heart.
0: కనుక మన హృదయాన్ని సేద్యం చేస్తున్నాడు, హృదయ క్షేత్రాన్ని వ్యవసాయపరుస్తున్నాడు.
1: Thus Krishna is cultivating our heart.
0: కృషితీతి కృష్ణ అది దీని అర్థం.
1: That is కృషితీతి కృష్ణ,
0: కృషితీతి కృష్ణ అని రెండవది అర్థం.
1: The second one is కర్షతీతి కృష్ణ,
0: కర్ష ఆకర్షించేటువంటి వాడు.
1: కర్ష రెఫర్స్ టు పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: కన్నులతో ఆకర్షిస్తాడు.
1: హీ అట్రాక్ట్స్ త్రూ హిజ్ ఐస్.
0: తన మాటలతో ఆకర్షిస్తాడు.
1: హీ అట్రాక్ట్స్ త్రూ హిజ్ వర్డ్.
0: తన చేష్టలతో ఆకర్షిస్తాడు.
1: హీ అట్రాక్ట్స్ త్రూ హిజ్ యాక్షన్.
0: తన నోటితో ఆకర్షిస్తాడు.
1: హీ అట్రాక్ట్స్ త్రూ హిజ్.
0: అన్ని ఆకర్షణలేవే కృష్ణుడి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ అట్రాక్షన్ ఓన్లీ విత్ కృష్ణ.
0: ఈ మాటలతో కూడా హృదయాన్ని, ఒక క్రోధంతో నిండేటువంటి హృదయాన్ని కూడా చల్లపరుస్తాడు, హాస్యంగా చేస్తాడు.
1: కృష్ణ కెన్ చీర్ అప్ ఈవెన్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్స్.
0: ఒకనొక సమయంలో కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గోపికలు ఇంటికి వెళ్లి స్తంభమును ఎక్కి ఉట్టి తోపలు ఉండేటువంటి పెరుగునంతా తీసుకుంటున్నాడు.
1: వెన్ కృష్ణ వాజ్ అ స్మాల్ చైల్డ్, హీ ఎంటర్డ్ ఇంటూ ది హౌస్ ఆఫ్ గోపికాస్. హీ క్లైంబ్డ్ ద ల్యాడర్ అండ్ హీ వాజ్ టేకింగ్ ది కర్డ్స్ ఫ్రమ్ ది పాట్.
0: కోపంగా వచ్చింది గోపిక.
1: గోపిక సైట్ అండ్ కేమ్ విత్ ఎ లాట్ ఆఫ్ హ్యాంగర్.
0: గట్టిగా పట్టుకుంది, ఇంకెట్ట దిగుతావు నీవు, చూస్తావు. ఇప్పుడు నీ తల్లికి తీసుకుని పోయి నిన్ను చూపిస్తాను, నా కొడుకు తప్పు చేయడని అంటుండాలి, ఈ తప్పును చక్కగా ప్రత్యక్షంగా నీకు నిరూపిస్తానన్నది.
1: షీ టోల్డ్ యువర్ కార్డ్, ఐఎమ్ క్యాచింగ్ ఆల్ ఆఫ్ దిస్ పిల్లర్, హౌ కెన్ యూ క్లైమ్ డౌన్, ఐ విల్ షో యువర్ మదర్.
0: కోపంగా వచ్చినటువంటి గోపికకు ఎందుకు నీవేమి చేస్తున్నావు కృష్ణ అని ప్రశ్నించింది.
1: విత్ ఎ లాట్ ఆఫ్ యాంగర్ షీ క్వశ్చన్ కృష్ణ, కృష్ణ వాట్ ఆర్ యూ డూయింగ్.
0: చెప్తాడు, మా ఇంటిలో ఆవు దూడ పోయింది, ఇక్కడ ఉందో ఏమో అని చూస్తున్నానన్న.
1: కృష్ణ టోల్డ్ హర్, వెల్ వీ లాస్ట్ ఎ కాఫ్ ఇన్ అవర్ హౌస్, ఐఎమ్ ట్రైంగ్ టు సర్చ్ వెదర్ ది కాఫ్ కెన్ బి ఫౌండ్.
0: ఈ మాట చెప్పేటికి గోపికకు నవ్వు వచ్చేసేసింది పాపం.
1: ది మోమెంట్ షీ హర్డ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టీవస్ ఇన్నోసెంట్ టాక్,
0: ఆవు కూడా ఇంటి లోపల కుండలో ఉంటుంటాదని గట్టికి నవ్వు ఇట్లా మూసుకుంది. కృష్ణుడు దిగి వెళ్లిపోయాడు.
1: హౌ కెన్ ఎ కాఫ్ విచ్ ఇస్ లాస్ట్ ఇన్ ఎ హౌస్ బి ఫౌండ్ ఇన్ ఎ పాట్? షీ సెడ్, షీ బిగాన్ షేకింగ్ హర్ హ్యాండ్స్. కృష్ణ క్లైంబ్డ్ డౌన్ అండ్ ర్యాన్ అవే.
0: కనుక ప్రతి ఒక్క దీని ఎందుకు ఒక ఆకర్షణ, అదే కర్షతీతి కృష్ణ కాకుండా ఆకర్షణ. ఏ ఆకర్షణతో ఉంటున్నాడు కృష్ణుడు?
1: ఎవ్రీ యాక్ట్ అండ్ ఎవ్రీ గెస్చర్ ఆఫ్ కృష్ణ వాజ్ ఫుల్ ఆఫ్ అట్రాక్షన్, ఈజ్ అట్రాక్షన్ ఇట్ సెల్ఫ్.
0: ఇంకా మూడవది ఏంటంటే కృష్ణీతి కృష్ణ.
1: ది థర్డ్ వన్ ఈజ్ కృష్ణీతి కృష్ణ. కృష్ణీతి కృష్ణ,
0: కుష్ అనగా ఖుషి, ఉల్లాసంగా ఉండేటువంటి వాడు.
1: కుష్ మీన్స్ హీస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: చాలా ఖుషిగా ఉన్నావే అంటే అనగా ఏమి? ఉల్లాసంగా ఉండటం.
1: హీస్ ఎక్స్ట్రీమ్లీ జాయ్ఫుల్.
0: కృష్ణుడు నిరంతరం కూడా ఉల్లాసంలో ఉక్కిపడేటువంటి వాడు.
1: కృష్ణ అట్ ఆల్ టైమ్స్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక ఈ పవిత్రమైన యొక్క గుణమును కలిగినటువంటి యొక్క తత్వం కనుక అతనికి గర్గుడు కృష్ణ అని పేరు పెట్టాడు. కానీ ఆ కృష్ణ అంటే నల్లది. ఆ నల్లదాన్ని బట్టిపోని మనం ఆడుతున్నామే కాని దీని యొక్క యథార్థమైనటువంటి యొక్క నిజార్థాలను మనం ఏమాత్రం విచారించడం లేదు.
1: టేకింగ్ ఆల్ దీస్ రియల్ ఫీచర్స్ ఆఫ్ కృష్ణ, గర్గా గేవ్ ద నేమ్ కృష్ణ టు హిమ్, బట్ వీఆర్ ఓన్లీ థింకింగ్ కృష్ణ రెఫర్స్ టు డార్క్నెస్ అండ్ గోయింగ్ బై ది రాంగ్ మీనింగ్.
0: చాలా తమాషలు అనగా ఏంటి, లోకాన్ని ఒక సత్యాన్ని బోధిస్తూ, అసత్యం కాదు అక్కడ, సత్యాన్ని బోధిస్తూ
1: కృష్ణ ఆల్వేస్ టాట్
0: సత్యాన్ని ప్రకటిస్తూ
1: హి ఆల్వేస్ డిక్లేర్డ్ వాట్ ఈస్ పర్మనెంట్.
0: ఆశ్రమం జీవితాన్ని ఆనందపరిచేటువంటి వాడు.
1: హీ యూజ్డ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ఆల్ పీపుల్ ఆల్ అరౌండ్.
0: ఒక్క చిన్న ఉదాహరణ చూడండి.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: గోపికలందరూ వచ్చారు యశోద దగ్గరికి.
1: ఆల్ గోపికాస్ కేమ్ టు యశోద.
0: గొల్లభామాలంతా కూడి చలనమ్మలు పోవచుండగా
1: ఆల్ దీస్ కౌహర్డ్ గర్ల్స్ దే వర్ జస్ట్ గోయింగ్ ఫర్ సెలింగ్ ది
0: చల్లబాలక సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగవే తల్లి అడుగవే.
1: ఓ మదర్ యు ఆస్క్ యువర్ సన్ త్రూ స్టోన్స్ అండ్ బ్రోక్ ద పాట్ అండ్ మేడ్ ది ఎంటైర్ కర్డ్స్ అండ్ బటర్ మిల్క్ ఫ్లోవింగ్. యు ఆస్క్ హిమ్.
0: ఇంకా ఒక గొల్లలు వచ్చేసేస్తున్నారు గోపికలు.
1: సమ్ మోర్ గోపికాస్ కేమ్ దేర్.
0: మేము జలగమాడుచుండగా చీరలన్నీ మూటగట్టి పొన్న చెట్టు పైన కూర్చుని ఎంత వేడినా ఇవ్వడమ్మా అన్నారు.
1: సో మదర్ వెన్ యూఆర్ టేకింగ్ బాత్ ఇన్ ద పాండ్ హీ కలెక్టెడ్ ఆల్ అవర్ సారీస్ బండ్ దెమ్ అప్ క్లైంబ్డ్ ఎ ట్రీ అండ్ సాట్ దేర్ వీ ఎంట్రీటెడ్ హిమ్ హీ వాజ్ నెవర్ ప్రిపేర్ టు గివ్ బ్యాక్ అవర్ సారీస్.
0: రాత్రి వేళలో మా నిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీలను జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు.
1: ఎ ఫ్యూ అదర్స్ సేడ్ దట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద నైట్ హీ కేమ్ వెన్ యూ ఆర్ స్లీపింగ్ హీ ఎంటర్డ్ అవర్ హౌసెస్
0: ఉన్నాడు యశోద దగ్గర కూర్చొని.
1: కృష్ణ వాజ్ హియరింగ్ ఆల్ దీస్ కంప్లైంట్స్.
0: నువ్వే చేయమని చెప్పి అందించాడు యశోదకు.
1: దెన్ హీ సెడ్ మదర్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ జడ్జ్మెంట్.
0: ఓ మదర్ అమ్మ నేను నీదు ప్రక్కలో కదల మెదలక పండి ఉంటిని అర్ధరాత్రి వేళలో నేను ఎప్పుడు విటిలీసి వస్తున్నమ్మా చెలుపవే నీవే తెలుపవే అన్నాడు.
1: ఓ మదర్ ఐ వాజ్ స్లీపింగ్ విత్ యూ అండ్ యూ నో ప్రతి వెల్ దట్ ఐ వాజ్ విత్ యూ హౌ కుడ్ ఐ గో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ డూ ఆల్ దీస్.
0: చెప్పు.
1: యూ టెల్ మదర్ యూ టెల్.
0: వాళ్ళు గోపికలు పోతున్నారు. దేవరాకు పెట్టవలని దేవునికి చేస్తుంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా వీద వయసుని దేవుడే కొట్టిపోయినాడని అనగా తాను దేవుడు అని.
1: He said, well, God must have broken their parts by throwing some stone or
0: something. సత్యాన్ని చక్కగా నిలబుచ్చుతో.
1: He declared the truth that he is God and he has done it. But it was all vain.
0: మన విద్యార్థి చెప్పాడు యశోదకు నోటి లోపల అన్ని లోకములు కూడా చూపించాడు అని.
1: అవర్ స్టూడెంట్ టోల్డ్ ఇన్ హిస్ టాక్ దట్ కృష్ణ షోడ్ ద ఎంటైర్ కాస్మాస్ ఇన్ హిస్
0: మన్ను తిని వచ్చాడని చెప్పని బలరాముడు చెప్పినప్పుడు నోరు తెరచమని చెప్పింది.
1: బలరామ కంప్లైంట్ టు మదర్ యశోద హీ హాస్ ఈటన్ మడ్ అండ్ షీ సెడ్ యు ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్.

0: అమ్మా నేను మందు తిన్నాను అంటున్నారు కదా, నేను చిన్న పిల్లవాడినా, చిన్నవాడే కానీ నేను పిల్లవాడిని కాదంటున్నాడు.
1: హీ సెడ్ వెల్ మదర్ బ్రదర్ ఇస్ కంప్లైనింగ్ దట్ ఐ హావ్ ఈటన్ మడ్. Am I a small
0: child? నేను కొంటివాడినా కాదు కాదు.
1: Am I a quarrelsome fellow?
0: నేను వెర్రి పుట్టింది నాకు పిచ్చివాడినా నేను కాదు.
1: Am I a mad person, mother?
0: నేను మందు ఎందుకు తింటాను మన్ను?
1: How can I eat mud?
0: అని అక్క

0: హీ వాజ్ డిక్లరింగ్ ద ట్రూత్ బట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
1: పోనీ నీవే చూసుకో అని చూపించాడు. మన్ను ఉందో లేదో ఏమి ఉందో చూసుకోమన్నాడు.
0: వెల్ మదర్ యూ కెన్ లుక్ ఫర్ యువర్ సన్, ప్లీజ్ సీ మై మౌత్.
1: చూసి అన్ని లోకములు కనిపిస్తున్నాయి.
0: వెన్ షీ సా షీ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్.
1: యశోదని నమ్మలేకపోయింది.
0: యశోద కుడ్ నాట్ బిలీవ్ హర్సెల్ఫ్.
1: కలయో వైష్ణవ మాయయో, కలయో వైష్ణవ మాయయో.

0: కాను, తనకే అన్ని అనుమానాలు. కలయో, ఇది నాకేమైనా ఒక స్వప్నమా అనుకుంది.
1: She began wondering, she began doubting her own existence. Is it
0: Mayayo?
1: Is it a type of delusion of Vishnu?
0: Itara sankalpartamu.
1: Is it the will of someone else?
0: Satyamu.
1: Is it truth?
0: Telupam merakayunadananu.
1: I mean,

0: ఈ విష్ణుదేవుని యొక్క చరిత్రములు ఎంత విచిత్రములైనటువంటివి. అన్ని కూడాను విచిత్రములే. తన ఆటలు, పాటలు, మాటలు సర్వం కూడాను విచిత్రమైనటువంటివి.
1: ఆల్ ది వర్డ్స్, ఆల్ ది టాక్, ఆల్ ది యాక్షన్స్, ఆల్ ది ఎవ్రీథింగ్ అబౌట్ ద లార్డ్ విష్ణు,
0: అవతారములే విచిత్రములు.
1: అవతారస్ దెమ్సెల్స్ ఆర్ కంప్లీట్లీ మిస్టీరియస్.
0: తెలుసుకోలేకపోవటం మరింత విచిత్రము.
1: And not knowing that is also very strange.
0: దాని అనుభవించలేకపోవటం ఇంకా విచిత్రము.
1: Not enjoying that is also extremely
0: strange. సన్నిధి అంటే ఉంటుంది, దుఃఖమును అనుభవించటం మరింత విచిత్రము.
1: In spite of being in sannidhi, if one is full of sorrow, it is rather strange.
0: వాళ్ళ నీత నోట్లో నీళ్ళ నోట్లోప నిలుచుకొని దాహము దాహమని ప్రాణం ఇచ్చాడట ఎవరో.
1: Some strange fellow living in a river which is full of water, he died for want of water.
0: అదే విధంగానే అవతారముల దగ్గరనే ఉంటుంది.
1: ఆఫ్టర్ బీయింగ్ సో
0: అవతారములతోనే సంచరిస్తూ,
1: లివింగ్ విత్ అవతార్,
0: అవతారములతోనే తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ,
1: మూవింగ్ విత్ అవతార్, ప్లేయింగ్ విత్ అవతార్,
0: అవతార తత్వాన్ని అర్థం చేసుకోకపోవటం అదే ఒక విచిత్రం.
1: నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవతార్ ఈజ్ అదర్ స్ట్రేంజ్.
0: అర్థం చేసుకున్నప్పుడు ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: వన్స్ యూ అండర్స్టాండ్, యూ విల్ రియలీ ఎంజాయ్.
0: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి జీవితము.
1: ది హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ సీక్రెట్.
0: నిజంగా భగవత్ విశ్వాసంతో ఉండినప్పుడు జీవితం అంతా కూడా జైత్ర యాత్రగా పోతున్నది.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్, యువర్ లైఫ్ ఈజ్ విక్టరీ అండ్ ఎ సిరీస్ ఆఫ్ విక్టరీస్.
0: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల, బాల బాల రాధ, కృష్ణ జై.

0: నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథాఘృతం పాలలో వెన్న ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు

0: పాలలో వెన్న ఉండినట్టుగా.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద బటర్ ఇన్ మిల్క్.
0: పుష్ప మధ్యే యథా గంధం. పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా.
1: లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్.
0: ఫల మధ్యే యథా రసం.
1: జస్ట్ లైక్ ది స్వీట్ జ్యూస్.
0: ఫలంలో రసం ఉండినట్టుగా.
1: లైక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్.

0: కట్టెలలో నిప్పు ఉండినట్టుగా
1: as you find the fire in wood
0: ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు.
1: God is also present in this vast infinite world.
0: జగత్తునందుండినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు.
1: God who is all pervasive is present in a human being also.
0: ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు?
1: In what form is he present?
0: కనులలో చూపు ఉండినట్టుగా చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు.
1: Just as you have the vision of the eyesight in an eye, just as you have the power of audition to an ear, you also find God dwelling in the body.
0: Srishti anaga ishwarechaku prakrutiye.
1: Creation means it's the expression of the will of God.
0: Deeni pere prakruti.
1: This is called nature.
0: ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది.
1: నేచర్ హ్యాస్ ఎమినేటెడ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ హ్యాస్ గాట్ ది డివైన్ క్వాలిటీ.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ ఈస్ బోర్న్ టు మేనిఫెస్ట్ and to express the divinity immanent in him.
0: మానవునికి ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి.
1: The human being should have main human qualities.
0: ప్రకృతిలో ఏ విధంగా సత్వ రజో తమో గుణములు ఉండినట్టును ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి.
1: Just as you find the qualities in the nature, every human being also should have his human qualities.
0: అవి ఏ? డకార త్రయములు.
1: These three qualities carry the letter da to begin with.
0: Devotion mottamodaradi.
1: The first one, devotion.
0: Discipline rendavadi.
1: Discipline second.
0: Duty moodavadi.
1: Duty the third.
0: Yuvati yuvukulara.
1: Young men and women.
0: Meerandaru kudanu chaala manchi vare.
1: You are all very very good.
0: Kani
1: but
0: డిసిప్లిన్ మీరు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: యు షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్.
0: ఈ డిసిప్లిన్ లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ యూ షుడ్ సీ దట్ ద సీక్రెట్ టైమ్ ఈజ్ నెవర్ వేస్టెడ్.
0: ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు?
1: హౌ ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్?
0: ప్రతి విషయమునకు ఒక విచిత్రం గాని చిత్రం గాని అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ మే బి వన్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ, యు క్లాప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ క్లాప్స్ ఇప్పుడు ఒక విలువ లేకుండా పోతుండాలి.
1: దిస్ అప్లాస్ డజంట్ క్యారీ ఎనీ వాల్యూ విత్ ఇట్ ఎనీ లాంగర్.
0: మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు.
1: హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ సీక్రెట్ వాల్యూ.
0: అతను చేసే ప్రతి పనికి కూడాను విలువ ఉండాలి.
1: వాట్ ఎవర్ హీ డస్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద వాల్యూ.
0: ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి.
1: యు షుడ్ ఫాలో దిస్ డిసిప్లిన్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్ బై అదర్స్.
0: ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్.
1: వాట్ ఈస్ దట్ ఇస్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టుడే? ఇట్ ఈస్ ద డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు.
1: దే డోంట్ నో వాట్ డిసిప్లిన్ ఇస్.
0: సమావేశంలో పోయి కూర్చోవటము,
1: దే సిట్ ఇన్ అన్ అసెంబ్లీ,
0: నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాట

0: క్లాప్స్ వేయటము.
1: దే క్లాప్ ఎవ్రీ వర్డ్ దే హియర్ ఫ్రమ్ ద లీడర్.
0: కేవలము ఒక దురభ్యాసమును చేరినటువంటి.
1: దిస్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇందులో కాలం కూడా చాలా వ్యర్థమైపోతుంది.
1: యు ఆర్ వేస్టింగ్ టైమ్.
0: ఒక క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది.
1: ఎ మూమెంట్ లాస్ట్ ఈజ్ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ లైఫ్.
0: ఒక్క క్షణం కూడా మనము వేస్ట్ చేయకూడదు టైంను.
1: వి షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: కనుక ప్రతి కాలమును ప్రతి సెకండును కూడా మనం చాలా పవిత్రంగా వినియోగించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్పెండ్ ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ వాల్యుబుల్.
0: ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: When do you have this such a discipline?
0: ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది?
1: When do you acquire that?
0: ఈ వయసులో చాలా ప్రధానమైనటువంటిది, ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్.
1: At this age, most important in our life is that of character. It's life main principle source.
0: కనుక ఇట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క ఈ యొక్క శీలతత్వాన్ని అనగా మన క్యారెక్టర్ ను చక్కగా పోషించుకోవాలి.
1: This character, which is our very life, should be kept up properly.
0: ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్.
1: This age is golden age.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలం గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది.
1: If you spoil this golden age, you will be ruining your future.
0: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది.
1: If the plant is straight in the beginning sapling stage, the tree also would be straight later.
0: Kanukane, start early, drive slowly, reach safely.
1: So Bhagwan says, start early, drive slowly, reach safely.
0: Idi manchi samayam starting.
1: This is very good time to start.
0: Idi manchi seedling vayasu.
1: This is the time of a seedling.
0: Idi chakkaga vachindante chettanta kudunu chakkaga avutundi.
1: At the seedling stage, if it grows straight, the rest also will follow.
0: కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి.
1: We should make this age very carefully.
0: ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము.
1: They may belong to any country, at any point of time, they may be in any position. It is the character which is most important and the discipline is the main principle.
0: America వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు.
1: We don't need to bother about the questions relating to
0: ఏ దేశం వారైనప్పటికీ
1: or Germans or Russians.
0: నీవు మానవుడిగా ఉంటున్నావు.
1: You may belong to any country, you are just a human being.
0: Caste of humanity.
1: You belong to the caste of humanity.
0: Religion of love.
1: You have the religion of love.
0: Language of the heart.
1: And it's the language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి.
1: When once you know this truth, doesn't matter to which our country you belong.
0: ఏ దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్.
1: You may belong to any country at this age, the golden age. You should keep up this character very carefully as a very life.
0: Prachinapu prachinapu yuvakulu ee vidhamainatundi gunamunu kaapadukuntu raavatam chetane vaaru charitrakaarulaga roopondinaru.
1: In those ancient times, the young men and women, they adhered to the principles of character. Therefore, they were highly reputed. The history reveals this fact.
0: History aniga emiti?
1: What do you mean by history?
0: His story is history.
1: History means his story is history.
0: Every story.
1: Whose story?
0: Character ga undinatunte vaadi story ni history.
1: The story of the one with character is history.
0: Kanuka manamu charitrakaruluga roopandavalanante manamu mana yokka seela sampattini kaapadukovali.
1: If you are to be one of history, you have to protect your character.
0: Ee naadu ee vayasulo ee character ni manam poshinchukunnappude mana santati, మన జాతి, మన కులము, సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు.
1: At this age, if you maintain your character, your progeny, the community, the country by and large would prosper.
0: వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైనది అవుతుంది.
1: When the individual is sacred, the community, society will be sacred.
0: సమాజము పవిత్రమైనదైనప్పుడు దేశము పవిత్రమైనది అవుతుంది.
1: When once the society is sacred, the whole country by and large would be sacred.
0: దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది.
1: When the country is sacred, the whole world will be sacred.
0: కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం.
1: When once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual.
0: మనం అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడా కొంచెము దెబ్బతిగుతుంది.
1: Naturally, you will be losing your character by talking too much.
0: అధికంగా మాట్లాడేటువంటి వాడిని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు.
1: We'll naturally try to go away from those that talk too much.
0: క్యారెక్టర్ లేని వారినిగా చూస్తే పూర్వీకులంతా పామును చూచినట్టుగా బెదురుకొని దూరమైపోయేటువంటి వారు.
1: In ancient times, people used to run away. Just as they would run away from a serpent, they would run away from those without character.
0: ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడా విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే.
1: If you once know the history of every person, you know the importance of character.
0: 3/4 character is life అని.
1: 3/4 of character is life.
0: మూడు భాగములు మానవుని యందు క్యారెక్టరే పవిత్రమైనటువంటిదిగా నిరూపితమైంది.
1: In 3/4 of human life, it is the character that is highly sacred.
0: మన చరిత్రను చక్కగా పవిత్రంగా విచారణ చేసి చూసినప్పుడు,
1: ఇఫ్ యు గో త్రూ ద హిస్టరీ క్లియర్లీ,
0: ఒక్కొక్క వ్యక్తి కూడాను తన చూపులు, తన శ్రవణము, తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు.
1: ఇఫ్ యు గో త్రూ ద హిస్టరీ, యుల్ సర్టన్లీ నో హౌ అవర్ ఏన్షియన్స్ హ్యాడ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ అవుట్లుక్స్, ద ఆడిషన్ అండ్ ద వర్డ్స్ దే అట్టర్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: శివధనస్సు విరిచిన తర్వాత,
1: ఆఫ్టర్ బ్రేకింగ్ దట్ శివధనస్సు,
0: శ్రీరామచంద్రుడు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు.
1: ద ఎంపరర్ జనక వాజ్ రెడీ టు ఆఫర్ సీత ఇన్ మ్యారేజ్ టు శ్రీరామ.
0: కానీ దానికి పూర్వము ఒక్క క్షణమైన కూడాను, ఒక్క నిమిషమైన కూడాను సీతను రాముడు చూచి ఎరగడు.
1: ప్రయర్ టు ద మ్యారేజ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీ, పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్రు యొక్క శీలం యొక్క పవిత్రత.
1: బిఫోర్ ద మ్యారేజ్ వన్ షుడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎనీ ఉమెన్, దిస్ ఈస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ రామ.
0: దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు.
1: అండ్ దిస్ మ్యారేజ్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్.
0: చూడకూడదని ఉన్నాడు.
1: హి జస్ట్ రిమైన్ క్వైట్.
0: పెళ్లి పీటలపైన కూర్చున్నారు.
1: దే సాట్ దేర్ నియర్ ద ఆల్టర్.
0: మంగళసూత్రం కట్టేకు ముందుగా లేచి నేర్చుకున్నారు.
1: దే జస్ట్ గాట్ అప్ టు టై దిస్ సేక్రెడ్ నాట్.
0: సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముని కుడివైపును చూస్తూ ఉన్నాడు.
1: అండ్ సీత వాజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, రామ వాజ్ లుకింగ్ టువర్డ్స్ ది రైట్ సైడ్.
0: ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు.
1: జనక కింగ్, దో హీ వాజ్ దేర్, హీ స్టార్టెడ్ టెల్లింగ్,
0: ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: కింగ్ జనక టెల్స్, హియర్ ఈ సీత, యు ఆర్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్.
0: అనేక పర్యాయం ఇయం సీత, రామ ఇయం సీత.
1: హీ వెంట్ ఆన్ టెల్లింగ్ రిపీటెడ్లీ, రామ హియర్ ఈ సీత.
0: ఏమాత్రము తాను లెక్క చేయలేదు.
1: అండ్ రామ డిడ్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇంకా మంగళసూత్రం కట్టలేదు.
1: అండ్ హీ హాస్ నాట్ టైడ్ దట్ సీక్రెట్.
0: ఆ స్త్రీని మనం చూడకూడదు.
1: హీ షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ లేడీ.
0: ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు.
1: దిస్ వాజ్ ది ఐడియల్ ప్రొపగేటెడ్, డెమోన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ బై రామచంద్రుడు.
0: ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు.
1: ఆల్ బ్రదర్స్ బిహేవ్డ్ లైక్ వైజ్.
0: శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్ళాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ టు ది ఫారెస్ట్.
0: ఒక దినము రెండు దినములు కాదు,
1: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ,
0: 14 సంవత్సరములు,
1: 14 ఇయర్స్ ఆఫ్ టైమ్ హీ స్పెండ్ విత్ హిమ్.
0: వీరి వెంట సీత కూడా ఉంటుండాలి.
1: సీత ఆల్సో వాజ్ దేర్ ఇన్ దర్ కంపెనీ.
0: సీత చాలా యువకురాలు.
1: సీత వాజ్ క్వైట్ యంగ్ అట్ ద టైమ్,
0: 18 సంవత్సరముల వయస్సు.
1: షీ వాజ్ ఏజ్డ్ 18.
0: అలాంటి వయసు లోపల,
1: అట్ దట్ ఏజ్,
0: 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు,
1: రామ లక్ష్మణ ఓవర్ ఏజ్ 20 అట్ ద టైమ్,
0: ఈ 14 సంవత్సరములు ఒక్క క్షణమైన కూడా సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ డిడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత ఆల్ దీస్ 14 ఇయర్స్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత,
1: వెన్ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ,
0: లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు.
1: లక్ష్మణ అండ్ రామ వెంట ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు,
1: అనే మౌంటైన్ టాప్ సుగ్రీవ హనుమాన్.
0: ఆ జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది.
1: వాచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్, సీత డ్రాప్ ద బండల్ ఆఫ్ హర్ జ్యువెల్స్.
0: సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు.
1: When they were in search of Sita and they had friendship with Sugriva at that time.
0: వీరి యొక్క చరిత్రనంతా కూడాను సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారు ఎవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు.
1: They told everything to Sugriva, telling that how Sita was abducted by Ravana and that they were in search of Sita.
0: ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటం తెచ్చి పెట్టాడు, ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా చూడండి.
1: Having heard this, Sugriva brought that bundle of jewels and asked them to verify whether they belong to her.
0: రాముని కూడాను భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు.
1: Rama also is not aware of the jewels of Sita.
0: అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు.
1: Then they were placed in front of Lakshmana.
0: లక్ష్మణ, ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు.
1: Do these jewels belong to your sister-in-law Sita?
0: ఇప్పుడు చెప్తాడు అతను.
1: Then he said,
0: ఈ కంఠహారం ఎవరివో నాకు తెలియదు.
1: I don't know the necklace to whom it belongs to.
0: ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు.
1: I don't know the bangles to whom they belong.
0: కానీ కాలి అందెలు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు.
1: But I know the anklets she wear that they belong to Sita.
0: ఈ అందెలు మాత్రం నీకెట్ట తెలుసు అన్నారు.
1: And he asked, how do you know that anklets belong to Sita?
0: నిత్యం పాదాభివందనం, ఆమె దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు.
1: As I offer my prayer, do namaskar to her lotus feet every day, I could identify the anklets.
0: 14 సంవత్సరములు అరణ్యములో ఉండినప్పటికీ ఒక్క క్షణమైనా కూడాను సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ, ఆల్దో హీ వాస్ దేర్ ఫర్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్, హీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైన పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దేర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ దెన్ దే ఆర్ స్టిల్ రిమెంబర్డ్ ఈవెన్ దిస్ డే.
0: కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి.
1: సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ నావెల్ డివైన్ లైఫ్ దట్ గివ్స్ ఆల్ ది బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ అండ్ ద క్రౌన్ ఆఫ్ పీస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ క్యారెక్టర్.
0: స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి.
1: నో మ్యాటర్ దర్ విమెన్ ఆర్ మెన్, దే హావ్ టు కన్సిడర్ క్యారెక్టర్ యాజ్ దర్ వెరీ లైఫ్.
0: కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు.
1: సమ్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ గో టు విలేజ్ సర్వీస్ యాక్టివిటీ.
0: సేవలు చేయటం చాలా గొప్పతనం.
1: సర్వీస్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: నత

0: మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: Doesn't matter even if you don't undertake penance.
0: ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ పర్వాలేదు.
1: You don't need to go on pilgrimage anywhere.
0: ఏ పవిత్రమైనటువంటి ఒక క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు.
1: You don't need to visit any pilgrim center.
0: సజ్జనం సేవను విను సేవలు చేయాలి.
1: But you should render service.
0: సేవకత్వమునందే నాయకత్వం ఇమిడి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ లైస్ ద లీడర్షిప్.
0: ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
1: వన్ హూ సర్వ్స్ విల్ బి పీస్ఫుల్.
0: ఈ సేవల వలన తన ఎందున్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది.
1: బై దిస్ సర్వీస్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఈగో.
0: వాల్మీకి రామాయణం రాసి
1: వాల్మీకి హస్ కంపోజ్ రామాయణ.
0: ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు.
1: వన్ డే కీపింగ్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి వెంట్ ఆన్.
0: ఈ పవిత్రమైన చరిత్ర నేను రాశాను.
1: I have composed this sacred text.
0: ఈ పవిత్రమైన చరిత్ర సార్థకం గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరం.
1: In order to see that it is known to everybody that I should propagate this sacred text.
0: ఎవరు దీన్ని ప్రచారం చేయగలరు?
1: Who can propagate this?
0: అని యోచిస్తూ ఉండినాడు.
1: He was thinking seriously about it.
0: ఆ సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు.
1: At that time two boys came running.
0: వారి లవకుశులు.
1: They are Lava and Kusha.
0: గురుజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు.
1: దే ఆస్క్ గురుజీ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ థింకింగ్.
0: నాయన పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను.
1: ఐ హావ్ రిటన్ దిస్ సీక్రెట్ హిస్టరీ.
0: సమాజంలో పంచిపెట్టాలి.
1: దిస్ షుడ్ బి పబ్లిసైజ్డ్.
0: ఆదర్శవంతమైన గుణాలు సమాజం అందించాలి.
1: ది ఐడియల్స్ మస్ట్ బి టాట్ ఇన్ సొసైటీ.
0: దివ్యమైన రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి.
1: ద డివైన్ గ్లోరీ ఆఫ్ రామా షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి.
1: ద క్యారెక్టర్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ఎవ్రీ పర్సన్.
0: దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు.
1: ఐ థింకింగ్ హూ ఇస్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్.
0: చేతులు కట్టుకున్నారు పిల్లలు.
1: బోత్ ది బాయ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
0: గురూజీ
1: సెడ్ గురూజీ
0: మాకు ప్రాణం ఉన్నది.
1: వి హావ్ లైఫ్.
0: మేము మీ శిష్యులము.
1: వి ఆర్ యువర్ డిసైపుల్స్.
0: మీ పరికి మేము రక్తమునైనా దారబోస్తాము.
1: వి ఆర్ రెడీ టు షెడ్ అవర్ లైఫ్ ది బ్లడ్.
0: మీ సేవలకు మేము జీవితాన్ని అంకితం చేస్తాము.
1: వి విల్ డెడికేట్ అవర్ లైఫ్ టు సర్వ్ యు.
0: మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు.
1: కమాండర్స్ విల్ సర్టన్లీ ఫాలో.
0: వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిధారలు కార్చాడు.
1: వాల్మీకి స్టార్ట్ షెడ్డింగ్ టియర్స్ ఇన్ ఆల్ ఎక్స్టసీ.
0: ఈ లేత హృదయమైనటువంటి ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించారు.
1: వాల్మీకి వాజ్ సో హ్యాపీ బికాస్ దో దే ఆర్ సో యంగ్ లిటిల్ బాయ్స్ దే హ్యావ్ దట్ సీక్రెట్ ఫీలింగ్స్ ద నొబిలిటీ.
0: రేపటి దినమే, ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు, ఆలస్యం అమృతం విషం.
1: He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow, you do it.
0: వాల్మీకి బాలులకు బోధించాడు.
1: వాల్మీకి టాట్ దీస్ టూ బాయ్స్.
0: అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: మోర్ దెన్ ది గోల్డెన్ వెసల్ ఐదర్ విత్ అమృత ద నెక్టర్ ఆర్ ద పాయిజన్.
0: విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: An earthen pot with the poison is much better.
0: లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: రాదర్ ద గోల్డెన్ వెసల్ విత్ ద పాయిజన్.
0: అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: An earthen pot with the nectar amruta is much better.
0: ఈ దేహము మృణ్మయము.
1: This body is just made up of
0: మానవుని యొక్క దేహము మట్టి పాత్ర.
1: The body is just an earthen pot.
0: కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు.
1: God has filled this earthen pot of the body with a nectar.
0: కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము.
1: The body is just an earthen pot full of nectar amruta.
0: దీనిని మీరు ఆహ్వానించండి.
1: This you should invite.
0: విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు.
1: జస్ట్ త్రో ఇట్ అసైడ్, బ్రష్ ఇట్ అసైడ్. ఇక్కడ గోల్డెన్ వెసల్ పాయిజన్.
0: విషం పాత్ర యావది?
1: వాట్ ఈస్ ది గోల్డెన్ వెసల్ హియర్?
0: కేవలం ప్రపంచం అనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులతూకుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి.
1: The whole world with all conveniences, comforts, pleasures shines like gold.
0: దీని నిండుకు విషయ స్వరూపమైన విషమే.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్. Is poison of sensual pleasure.
0: ఇది ఆ మనకు బంగారము.
1: Is that the gold? No.
0: హృదయముతో అనగా ఏమి? హృదయస్థాయి భగవంతుడు.
1: God resides in the altar of our heart.
0: భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలమునందు, ఏ తిరుపతి యందు, ప్రశాంతి యందు లేదో కాడు.
1: God is not specially present in pilgrim centers like బద్రీనాథ్, కేదార్నాథ్, తిరుపతి.
0: అన్నింటికీ కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు.
1: Absolute, complete, total controller is on our heart.
0: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయవాసి.
1: సో వేర్ ఇస్ గాడ్? హీ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఎక్కడో వెతకపోయినక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్ ఎనీవేర్.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: కాబట్టి మట్టి పాత్ర అయినా కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు.
1: దో హ్యూమన్ బాడీ ఇస్ అర్థన్ పాట్, ఇట్ ఇస్ హైలీ సీక్రెట్.
0: దీనికి మానాభిమానములు, గౌరవ మర్యాదలు ఏమాత్రము అక్కర్లేదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ది అటాచ్మెంట్ ఆర్ రెస్పెక్ట్ ఆర్ ఎస్టీమ్.
0: భగవత్ ఆనందమును అనుభవించే నిమిత్తమై ఈ గౌరవం మనకెందుకు?
1: యూ షుడ్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ గాడ్, వై అదర్స్ మ్యాటర్స్.
0: కనుక మీరు త్యాగులై మీరు వెళ్ళాలి అన్నాడు వాల్మీకి.
1: వాల్మీకి సెట్ బి మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ గో ఫోర్త్.
0: నిమిషం లోపల వారు లోపలికి వెళ్లారు, రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్ముల చేత పట్టుకున్నారు, బయలుదేరారు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దే వోర్ ఆకర్ రోబ్స్ అండ్ దే వర్ వేరింగ్ రుద్రాక్ష మాలాస్ అండ్ విత్ తంబూర్ ఆర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దే వెంట్ ఆన్.
0: రామకథను వినరయ్యా, బజారు బజారు తిరుగుతున్నాడు, రామకథను వినండి.
1: దే వెంట్ ఆన్ మూవింగ్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్, లిసన్ టు ది స్టోరీ ఆఫ్ రామ.
0: ఈ చిన్న వయసు నందు ఈ దేహానికి ఇంత త్యాగమా?
1: At this tender age, they were
0: born. ఈ జీవితానికి ఇంత విరక్తియా?
1: How could they have so much of detachment?
0: లేదు, ఆ వాల్మీకులు కూడాను ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు.
1: ఇట్ వాస్ ది వర్క్ ఆఫ్ వాల్మీకి దట్ షేప్ దెమ్ యాజ్ మెన్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈనాటి యువకులు ఎందు,
1: టుడే అమంగ్ యంగ్స్టర్స్,
0: పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం.
1: యంగ్స్టర్స్ డోంట్ డూ నమస్కార్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్.
0: నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు నగర సంకీర్తనకు.
1: దే బెండ్ దేర్ హెడ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ నగర సంకీర్తన్.
0: ఏమైనా నచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తానని తుడిచివేసుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ద విభూతి ఆన్ దేర్ ఫోర్ హెడ్ అట్ హోమ్, దే విల్ వైప్ ఇట్ ఆఫ్ వెన్ వన్స్ దే కమ్ అవుట్.
0: ఎంత విచిత్రమైనటువంటి జీవితము!
1: What kind of life?
0: ఎంత దుర్బలమైనటువంటి జీవితము!
1: What sort of weak life?
0: దేశానికి మనం భయపడటమా?
1: Why should you be afraid? పరులకు
0: మనం భయపడటమా?
1: Why should you be afraid?
0: మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి?
1: Why should you be afraid to do good things?
0: నీవు ఏ తప్పు చేయటం లేదు కదా.
1: You are not committed.
0: ఏ దోషంలో నా ప్రవేశించడం లేదు కదా.
1: There is nothing wrong in it.
0: భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి?
1: While chanting the glory of God, why should you have fear?
0: దానివల్లనే మానవత్వం బలహీనత పొందిపోతుండాలి.
1: Therefore human life becomes weak.
0: కనుక మనము బలహీనుడు కారాదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైన వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు.
1: ఏ వీక్ పర్సన్ కెనాట్ అకాంప్లిష్ అచీవ్ ఎనీ సింపుల్ థింగ్.
0: దుర్మార్గములకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము.
1: వీఆర్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు కమిట్ ఆల్ వికెడ్ యాక్షన్స్.
0: దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం?
1: వై షుడ్ వి గో బ్యాక్? When it's a matter of sacred activity and sacred action.
0: ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత.
1: This is a very big weakness in the modern man.
0: ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము?
1: What is the mistake in telling God's name?
0: పుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం?
1: You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God?
0: అంతరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు.
1: You are wasting your life in singing cinema songs.
0: రామకృష్ణ గోవింద అనేటువంటి చెప్పటంలో నీకు ఏమి అవమానం?
1: Why should you feel humiliated to say Rama Krishna Govinda?
0: అది చెప్పడం చాలా అవమానం.
1: You feel a matter of shame.
0: ఇంకా బజారులో పోయి డ డ డ డ డ డ డ అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు.
1: You step forward to sing meaningless cinema songs along the street.
0: ఇది మానవునికే అవమానకరమైన
1: విషయం. It's a shame to the entire human life.
0: మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును.
1: Human beings can sing any song for
0: kaani manava jeevitham garipetunte prati vyakti kudanu ee vidhamainatunte oka jeevithani gadapatam chaala vyartham.
1: To spend life like that is a matter of waste.
0: Mana jeevithamlo oka vidhamainatunte keerthini sampadinchali.
1: We should earn reputation, good name in society.
0: Society lopala anaga samajam lopala peru pratishthanu jeppinchukovadaniki mana vinayame vidheyateye moola kaaranam.
1: It's humility and obedience which are required to win a good name in society.
0: Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati chedunu.
1: The greatness of the society depends on the morality.
0: Neeti leni jati nijamaina jati kadu.
1: The community without morality is no community at all.
0: ఆ నీతియే లేకపోతే ఇంక జాతి ఎక్కడుంది?
1: వితౌట్ మొరాలిటీ హౌ డూ యూ ఫైండ్ ద కమ్యూనిటీ?
0: ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుంది.
1: ద డాగ్స్ అండ్ ఫాక్సెస్ దే హావ్ రీజన్ అండ్ సీజన్.
0: మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్.
1: Man today has no season, has no reason.
0: అలాంటి మనిషి మనిషి ఎట్ అవుతాడు?
1: How do you call him a human being?
0: కనుక యువకులారా,
1: so youngsters,
0: మీరు మానవులు.
1: You are human beings.
0: దైవం యొక్క బిడ్డలు.
1: You are the children.
0: దైవం యొక్క ప్రతిబింబములు.
1: You are the reflection of God.
0: మమంస మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు.
1: God declares that you are sparks of the divine, you are my reflection, you and I are one, that what he says.
0: అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడా మీరు ఎందుకు భయపడాలి?
1: Being the embodiment of the divine, why should you feel?
0: దైవ నామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి?
1: Why do you feel shameful to repeat God's name?
0: దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుక చెయ్యాలి?
1: Why do you go back to speak about God?
0: ఇది వద్దు.
1: You should not do that.
0: ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి.
1: విత్ ఆల్ ద కరేజ్ రెండర్ సర్వీస్.
0: మీరు పవిత్రులు ఒకటే కాక మిగతనటువంటి వారిని కూడా, తోటి మానవులు కూడా పవిత్రులు గావించండి.
1: యూ షుడ్ నాట్ ఓన్లీ బి సేక్రెడ్, యూ షుడ్ మేక్ అదర్ లైవ్స్ ఈక్వల్లీ సేక్రెడ్.
0: ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వేర్ ఆర్ యు గోయింగ్,
0: ఒక తిరుపతికో లేక పుట్టపత్తికో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.
1: దే ఫీల్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు తిరుపతి.
0: బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు.
1: They say that we are going to Bangalore.
0: ఈ చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి?
1: Why should you tell lies at all?
0: నేను పుట్టపర్తికి పోతున్నాను.
1: I'm going to Puttaparthi.
0: నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను.
1: I'm going there.
0: చెప్పితే ఏమి నీకు అవమానం?
1: I'm going to see Swami. What is shame here?
0: ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి.
1: With that conviction and courage, you should render service in society.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి.
1: విత్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ గో టు ది సొసైటీ.
0: ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలా యూ రెండర్ సర్వీస్.
0: ఇది ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణ మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్.
0: ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు.
1: టుడే you find so many diseases in villages because everything is unhealthy. There is no cleanliness, there is no proper food and drinking water.
0: ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్.
1: Everything is polluted everywhere.
0: కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి.
1: సో యూ షుడ్ సర్వ్ విలేజెస్ ఫస్ట్.
0: ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు ఫోన్ అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ ది సేమ్.
0: ఈ సేవలు చేయడంలో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది.
1: While serving, you need to spend money.
0: మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది.
1: If you go on taking leave, you will lose your job also.
0: కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి?
1: What way to do, sir?
0: ఒక విలేజ్ కి మీరు పోయినప్పుడు,
1: when you go to a village,
0: ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి,
1: collect all youngsters there, gather them.
0: ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి,
1: teach them well.
0: అయ్యా, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
1: Explain clearly, if we don't maintain the cleanliness of village, who else will do?
0: Meeting pettukoni aa gramamloni yuvukule aa oorloni sevalu chesukodaniki taginatundi krushi kalpinchali.
1: You should convene a meeting of youngsters in every village, talk to them the need to.
0: Ekkado Hyderabad nunchi Nelluriki povadam ante enta kashtam avutundi.
1: It's so difficult to travel from Hyderabad to Nellore to serve.
0: కనుక మనకి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యంగ్స్టర్స్ దేర్ ఇన్ నెల్లూర్, మేక్ దెమ్ సర్వ్ దేర్.
0: ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి.
1: ఇఫ్ యూ విజిట్ అనదర్ విలేజ్, మేక్ యూజ్ ఆఫ్ ది రెసిడెంట్స్ దేర్ అండ్ టీచ్ దెమ్ హౌ టు సర్వ్.
0: అప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ టైం.
0: ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకని, ప్రతి హర్ట్స్ ఎందు కానీ ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి.
1: సో యూ షుడ్ రెండర్ సర్వీస్ ఇన్ ఆల్ విలేజెస్ ఇన్ హట్మెంట్స్ దేర్.
0: కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సర్టన్ హెల్త్ క్యాంప్స్ టూ.
0: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము.
1: బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్.
0: ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము.
1: వితౌట్ హెల్త్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఆరోగ్యంకి సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ all arrangements to maintain good health.
0: ఒకరిద్దరు డాక్టర్స్ ని తీసుకుని పోయి ఊర్లో అంతా చెకప్ చేయించాలి.
1: వీ షుడ్ టేక్ డాక్టర్స్ అండ్ ఆర్గనైజ్ హెల్త్ చెకప్.
0: ఈ విధంగా ఈనాటి యువకులు సర్వసంగ పరిత్యాగులైపోయి పల్లెల యందు ప్రవేశించి పవిత్రమైన సేవలు చేస్తున్నారంటే పల్లె వారి కూడా సిగ్గువేసి వారే ఇందులో పాల్గొంటూ వస్తారు.
1: When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel shameful. We should always be servants and men of service.
0: It is
1: only in the servitude lies the leadership. Today leaders, they never served before. They want to be leaders without serving anyone. That's why the present plight of the world is like this. In fact, there is a lot of respect when you serve.
0: హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా?
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇస్ హనుమాన్.
0: హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు.
1: హనుమాన్ ఈజ్ వన్ ఆఫ్ పీస్, ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్.
0: మంచి బలవంతుడు,
1: ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ.
0: అతను అశోకవనములో చేరాడు.
1: He went there to Ashoka.
0: చీతాన్వేషణ నిమిత్తమై అనేక విధమైన పవిత్రమైన కర్మలు ఆచరించాడు.
1: He made various attempts to search Sita.
0: కానీ లంకలో ఉన్న రాక్షసులు ఏనాడు ఈ కోతి ముఖం చూచి ఎరుగరు.
1: బట్ the rakshasas there in Lanka never saw any monkey before.
0: తరకమైనటువంటి జంతువు వచ్చిందని అందరూ బయలుదేరారు దాన్ని చూడటానికి.
1: All rakshasas, they wanted to see this funny monkey which they never saw before.
0: అందులో రావణుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు.
1: Among them the Indrajit, the son of Ravana, asked, who are you?
0: కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికి తెలియదు.
1: No one knows the capacities of Hanuman.
0: అయినప్పటికీ
1: yet
0: తాను చెప్పాడు.
1: He replied,
0: దాసోహం కోసలేంద్రస్య. అయ్యా, నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు.
1: He said, sir, I'm the servant of Sri Ramachandra.
0: ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి.
1: What respect he has.
0: నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం, కానీ ఇంకొకరికి కాదు.
1: If we say that we are servants of Ramachandra, naturally it carries respect.
0: ఇంకొకరికి దాసులు కావచ్చును.
1: You may be servant to someone else.
0: దుష్టకర్మలకు దురాలోచనలకు దాసుడు కావచ్చును.
1: You may be servant to bad activity and bad thoughts.
0: విషయభోగములకు విషయానందములకు దాసుడు కావచ్చును.
1: For sensual pleasure and worldly pleasures.
0: విషయభోగములకు దాసుడు కావచ్చును.
1: You may be a servant to pleasure.
0: దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది?
1: But what is the mistake if you are the servant of God?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి.
1: We should exercise discrimination like this.
0: నేను ఏమి తప్పు చేస్తున్నాను?
1: What mistake I am?
0: నేను ఎందుకోసం భయపడాలి?
1: Why should I be?
0: సమాజ సేవ చేయడంలో తప్పు ఏముంటున్నది?
1: What is the mistake in?
0: ఈ విధంగా తనలో తాను ధైర్యాన్ని సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should be courageous in serving.
0: మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి.
1: Therefore is the courage which is most important.
0: ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు.
1: When once you start serving the community, there you find God as your very wealth.
0: వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఇన్ స్పిరిచువల్.
0: సమయం చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి.
1: ఇఫ్ యూ ఫైన్ టైమ్, మెడిటేట్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం.
1: బట్ ఇన్ మోడర్న్ ఏజ్ ఇట్స్ టూ డిఫికల్ట్ టు మెడిటేట్ అండ్ డు జప.
0: కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా.
1: హీ సిట్స్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఎ గుడ్ ఫోటోగ్రాఫ్.
0: మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది.
1: బట్ మైండ్ గోస్ అరౌండ్ ద మార్కెట్.
0: కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు.
1: Don't bother about such a meditation process.
0: నీవు నోరుని మూయి హృదయాన్ని తెరువు.
1: Shut your mouth and open your heart.
0: అది నిజమైన ధ్యానం.
1: That is the true meditation.
0: ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు.
1: Today what we are doing is we have closed our heart and we get our mouth open. This is no meditation.
0: నోరును మూయి,
1: shut your mouth,
0: హృదయాన్ని తెరుచు,
1: and open your heart.
0: ఇదే నిజమైనటువంటి ధ్యానం.
1: This is true meditation.
0: జపం చేస్తుంటారు.
1: Then we do japa.
0: చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది.
1: They have the japamala.
0: ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగలింటికి ప్రయాణం వెళ్తుంటుంది.
1: But the mind goes to the barber and the washerman.
0: ఇది కాదు జపం.
1: దిస్ నాట్.
0: ఈ విధంగా కాలం వ్యర్థం చేయొద్దు.
1: డోంట్ వేస్ట్ టైం లైక్ దిస్.
0: ఈ జపం చేయడానికి, ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కిపోతే ఆ సమయంలో నువ్వు సేవకు ప్రయోజనం చేయి.
1: వి డోంట్ ఫైండ్ టైం టు మెడిటేట్, కమ్ ఆన్, సర్వ్ అదర్స్.
0: నీవు మరొక రీతిగా మీరు విచారం చేయాలి.
1: యూ కెన్ ఆల్సో ఎంక్వైర్ ఇన్ అనదర్ వే.
0: దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి?
1: హౌ టు ప్రే గాడ్
0: అని కొంతమందికి సందేహం,
1: సమ్ డౌట్.
0: నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించడం ఏమిటి?
1: When you are God yourself, what is the fun of praying?
0: అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి.
1: Until you realize you are divine, you should follow certain paths.
0: అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి.
1: You do service with the spirit of total dedication to God.
0: దీనిని భారతీయుల చరిత్రయందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
1: Therefore, in the history of Bharat, it is said, all activities should be pleasing unto God.
0: ఏది చేసినా కొన్ని భగవత్ కర్మగా మనం విచారం చేయాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, ఇట్ ఇస్ డివైన్ యాక్టివిటీ.
0: ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగానే రూపొందుతాయి.
1: దెన్ ఆల్ యాక్షన్స్ వుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును.
1: అట్ ద బిగినింగ్ ఇట్ మే బి స్ట్రెయిన్.
0: కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే సఫర్.
0: కానీ క్రమక్రమేణ అది అభ్యాసం అయిపోతుంది, అది ఒక సాధనగా రూపొందుతుంది.
1: గ్రాడ్యువల్లీ యుల్ గెట్ హ్యాబిచువేటెడ్, ఇట్ బికమ్స్ ఈజీ.
0: కనుకనే భగవద్గీత ఎందుకు శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ప్రాక్టీసింగ్ కాన్స్టెంట్లీ.
0: ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి.
1: యూ కెనాట్ సింగ్ ఇన్స్టంటేనియస్లీ, ఇమీడియట్లీ యూ షుడ్ ప్రాక్టీస్.
0: నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి.
1: టాకింగ్ ఆల్సో మస్ట్ బి ప్రాక్టీస్డ్ స్లోలీ.
0: కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చేయ, వాకింగ్ ప్రాక్టీస్ చేయ, రీడింగ్ ప్రాక్టీస్ చేయ, రైటింగ్ ప్రాక్టీస్ చేయ.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ సర్వీస్.
0: భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగా పెట్టి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం.
1: లైక్ దిస్ యూ కెన్ డెడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్.
0: ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు శక్తినివ్వండి అన్నారు.
1: ఎ బాయ్ ప్రేడ్, భగవాన్ గివ్ అస్ ది శక్తి ఆర్ ఎనర్జీ.
0: శక్తి కావాలి.
1: వాట్ ఎనర్జీ నీడ్?
0: సినిమా చూడటానికి శక్తి కావాలా, టీవీ చూడటానికి శక్తి కావాలా, వీడియో చూడటానికి శక్తి కావాలా, ఏ శక్తి కావాలి నీకు?
1: డూ యూ నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు సినిమా?
0: శక్తి ఉంటుండాలి ఈనాడు నీ యువకుల్లో.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అమంగ్ యంగ్ మెన్.
0: 3/4 శక్తినంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
1: 3/4 ఆఫ్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి.
1: బట్ దిస్ వేస్ట్ ఈజ్ ఎ టేస్ట్ టు యూ.
0: కాదు కాదు, అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు.
1: ద పవర్ రేటెడ్ ఇన్ అస్.
0: ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు.
1: వీ సే ద డైమండ్ ఇస్ వాల్యుబుల్, గోల్డ్ ఇస్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ
1: బట్
0: సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్.
1: బట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: Men are more valuable than all the wealth of the world.
0: Diamond ni koneedi evaru?
1: Who buys this diamond?
0: Manishe kontunnadu.
1: We only buy the diamond.
0: Gold ni kone vaadu evaru? Manishe kontunnadu.
1: Who purchases gold? It's a human being.
0: Adi konabadetundi gaani koneetundi vaadu manishe.
1: The one that is purchased material objects but
0: you buy it. Koneetundi vaade lekapothe konabadetundi daniki viluvane ledu.
1: When there is no purchase, the one who buys, well, there will be
0: an objection. Kaani aa balavamu aa yokka shakti naakunnadi aneetundi vishwasanni meer penchukovali.
1: Develop the faith that you have got all the capacities and potentiality.
0: Annintikante goppavani nenu aneetundi vishwasanni penchukovali.
1: Have faith that you are greatest of all.
0: మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ది రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మానవ జన్మ మనం సార్థకం గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్టైనింగ్ గుడ్ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామని చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ సర్వింగ్ ఎనీబడి ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది.
1: ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విభీషణ అండ్ హనుమాన్ బికేమ్ ఫ్రెండ్స్.
0: విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు.
1: విభీషణ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్ అండ్ ఫెల్ట్
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు రామ సన్నిధిని చేరుకున్నావు.
1: యువర్ సో నియర్ రామ.
0: రామ చింతన చేస్తున్నావు.
1: యువర్ థింకింగ్ ఆఫ్ రామ.
0: నీ రోమ రోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ హెయిర్ ఇన్ యువర్ బాడీ ఇస్
0: అదృష్టవంతుడయ్యా.
1: హౌ లక్కీ యు ఆర్.
0: నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ చాంటింగ్ రామాస్ నేమ్ ఫర్
0: కానీ రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు.
1: బట్ ఐ కుడ్ నాట్ హ్యావ్ దర్శన్ ఆఫ్ రామ టిల్ దిస్ డే.
0: హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు.
1: హనుమాన్ స్టార్టెడ్ టీచింగ్ హిమ్.
0: విభీషణ
1: విభీషణ
0: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డు మాదిరి చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా?
1: ఈ సెట్ విభీషణ యు వెంట ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్ లైక్ ఏ టేప్ రికార్డ్. హ్యావ్ యు ఎవర్ సర్వ్డ్ రామ?
0: 10 నెలలైపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి.
1: సీత హాస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 10
0: మంత్స్. ఒక్క దూరైన కొన్ను ఆ సీతను చూచావా నీవు?
1: డిడ్ యు సీ హర్ ఈవెన్?
0: ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా?
1: డిడ్ యు మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫ్రీ హర్?
0: ఇది రామ కార్యం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్?
0: రామ కార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి రామతత్వాన్ని పొందగలదు.
1: వితౌట్ వర్కింగ్ ఫర్ రామ, వితౌట్ సర్వింగ్ హిమ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రిపీటింగ్ హిస్ నేమ్?
0: నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి.
1: సో అలాంగ్ విత్ ద లార్డ్స్ నేమ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్.
0: నామం నెగటివ్,
1: the name is negative,
0: seva positive,
1: service is positive.
0: ee negative positive rendu chernappude current useful avutundi.
1: When once negative positive are there, the current flows.
0: Adhe mana will power.
1: This current is our will power.
0: ee yokka will power anipudu dani manam chakkaga vinivoginchukovali.
1: We should make proper use of this will power.
0: Idi etla?
1: How?
0: నిన్ను చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది.
1: As Bhagwan said, you can attain peace by following the human values, సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: పిల్లలంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది.
1: And there are many people, new comers here, these things have got to be repeated.
0: బల్బు వెలుగుతూ ఉండాలి.
1: Here you find the bulb illuminating.
0: ఇక్కడ వెలుగును రావాలంటే ఏది ఆధారము?
1: What is the cause behind this?
0: దీనికి బల్బు ఆధారము.
1: You need the bulb.
0: ఈ బల్బ్ కు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము?
1: ఇన్ ఆర్డర్ కరెంట్ టు ఫ్లో, వాట్
0: వైర్ ఆధారము?
1: వైర్ ఇస్ నీడ్.
0: వైర్ ఉండినంత మాత్రం నీకు బల్బ్ వెలుపల వస్తుందా?
1: డూ యూ గెట్ ద లైట్ బై హ్యావింగ్ ద వైర్
0: అలోన్? అందులో కరెంట్ కూడా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి కరెంట్ ఆల్సో.
0: అప్పుడు సత్యం అనే కరెంటు,
1: దెన్ ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మం అనే వైర్ లో చేరి
1: పాసెస్ త్రూ ది
0: వైర్ అనే బల్బ్ లో ప్రవేశించంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది.
1: ఎంటర్స్ ఇన్ ద బల్బ్ ఆఫ్ పీస్ అండ్ గివ్స్ యూ ద లైట్ ఆఫ్ లవ్.
0: అదియే మన ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ ది లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బ్ను కూడాను మనం సంబంధం చేయాలి.
1: టు హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ షుడ్ హ్యావ్ ది బల్బ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి అనేటువంటి బల్బ్ కు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ ను కూడా అతికించాలి.
1: ది బల్బ్ ఆఫ్ పీస్ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద వైర్ ఆఫ్ ధర్మ.
0: దీంతో సత్యము అనేటువంటి కరెంటును ప్రవేశపెట్టాలి.
1: కరెంట్ ట్రూత్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ సత్య ధర్మ శాంతి ప్రేమ ది హ్యూమన్ వాల్యూస్ గివ్ లైట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ లైట్ ఎ ల్యాంప్ యూ నీడ్
0: ఆయిల్. ఆయిల్ దీపాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ది ఆయిల్ దట్ హెల్ప్స్ యూ టు లైట్ ఎ ల్యాంప్.
0: భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: బట్ ద డివైన్ లవ్ విల్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ది హోల్ లైఫ్.
0: కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, divine love, divine love.
1: It's not the worldly love, it's the divine love.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా వెలిగించేస్తుంది.
1: It is this divine love that lights the lamp of life.
0: కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద వరల్డ్ లవ్.
0: పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు.
1: The sacred divine love has no limits at all.
0: Itte undali atte undalani evaru shasinchetunte vaaru ledhu.
1: No one can regulate it or put it under certain limits.
0: Bhagavantuni prema anni margamlona praveshistundi.
1: The divine love will flow in all directions.
0: Kaani prakrutamaina premaku konni parimitamulu cheri untayi.
1: But the worldly love is under certain conditions.
0: Ee parimitamaina yokka premanu parimitamaina dantoni manam praveshapettali.
1: The worldly love which is under certain limits has got to be used under certain limitations.
0: Satyanveshana.
1: That's for truth.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే.
0: ఈ సత్యాన్వేషణ, సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకు అని.
1: వై డు యూ సర్చ్ ఫర్ ట్రూత్? వై?
0: మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు.
1: భగవాన్ రిమైండ్స్ యు అగైన్.
0: మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు.
1: విచ్ యువర్ ఐస్ యూ హావ్ సీన్ యువర్ మదర్, ద వైఫ్.
0: చూచిన కన్నులు ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
1: హియర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఇన్ వాట్ వే యూ షుడ్ లుక్ అట్.
0: గౌరవమైనటువంటి రీతిగా
1: మాతృభక్తితో
0: ఆమె దృష్టితో చూడాలి.
1: యు షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ మదర్లీ ఫీలింగ్.
0: ఆమె మాతృదేవి,
1: షీఈస్ గాడ్.
0: దేవితో సమానంగా మనం చూడాలి.
1: షీఈస్ ద గాడెస్ ఆఫ్ ఆల్ లైఫ్.
0: భార్యను మోహంతో చూడాలి.
1: వైఫ్ యు లుక్ ఎట్ హర్ విత్ అటాచ్మెంట్.
0: బిడ్డను వాత్సల్యంతో చూడాలి.
1: యు లుక్ ఎట్ యువర్ డాటర్ విత్ ఆల్.
0: ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎఫెక్షన్ విల్ మేక్ యువర్ మదర్ అండ్ డాటర్ ఫీల్ హ్యాపీ.
0: దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ కంట్రోల్ యువర్ లుక్స్.
0: మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి?
1: అమంగ్ యంగ్స్టర్స్ హౌ దే బిగిన్.
0: ఒక కాలేజీకి మురిపోతారు.
1: యూ గో టు ఏ కాలేజ్.
0: ఈ కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది.
1: ఇట్స్ ఎ కో ఎడ్యుకేషన్ కాలేజ్.
0: స్త్రీలు పురుషులు ఇరువురు చేరి ఉంటారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ దేర్.
0: అయితే చేరటం తప్పు కాదు.
1: There's nothing wrong about it.
0: కానీ ఎప్పుడది తప్పు కాదు?
1: When?
0: ఇరువురి ఇంద్రియములను గ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు.
1: So long they have control, nothing wrong.
0: కానీ ఈనాడు మన ఇంద్రియాలు బ్రేక్లెస్ కార్ గా ఉంటున్నాయి.
1: Today it's like a brakeless car.
0: అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: So long the life is a brakeless car without control of senses.
0: ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది.
1: And we go on looking at people in somewhere else.
0: మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది.
1: First it starts with looking.
0: ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది.
1: Looking will be followed by smiling.
0: ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది.
1: స్మైలింగ్ విల్ లీడ్ టు టాకింగ్.
0: తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది.
1: టాకింగ్ విల్ టేక్ యూ టు రైటింగ్.
0: తర్వాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది.
1: రైటింగ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫ్రెండ్షిప్.
0: ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది.
1: అండ్ దెన్ ఫైనల్ స్టెప్ రిలేషన్షిప్.
0: ఈ రిలేషన్షిప్ ఏది మొదటి కారణము?
1: వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్
0: చూపే?
1: ఇట్స్ ఓన్లీ అవర్ లుక్ దట్ బిగినింగ్.
0: అందువల్లనే
1: సో
0: సూరదాస్ చెప్పాడు.
1: సూరదాస్ సెడ్,
0: కన్ముండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నిరూపు దర్శింప నేరరైరి.
1: Though they have
0: ఓ భగవంతుడా, అందరికీ కళ్ళు ఉంటున్నాయి.
1: ఓ గాడ్, ఆల్ హ్యావ్ ఐస్,
0: కానీ ఆ కళ్ళతో నిన్ను చూడగలుగుతున్నారా?
1: విత్ దోస్ ఐస్ దే డోంట్ లుక్ ఎట్ యూ.
0: వికారములంతా చూడగలుగుతున్నారు.
1: దే సీ ఆల్ డర్టీ థింగ్స్.
0: వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ఎ నారో వే విజన్.
0: కనుక నీ యొక్క దృశ్యం చూసేటువంటి కన్నులే నా కన్నులు.
1: దే ఆర్ ఓన్లీ ది ట్రూ ఐస్ దట్ లుక్ ఎట్ యూ, దట్ వాచ్ యూ.
0: చెవులు ఉన్నాయి.
1: వి హావ్ ఇయర్స్.
0: ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించటం లేదు.
1: ద ఇయర్స్ లిసన్ టు ది గాసిప్ వెయిన్ టాక్ బట్ నాట్ గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి?
1: హౌ షుడ్ బి అవర్ ఇయర్?
0: మంచి సత్సవరం చేయాలి.
1: ఇయర్స్ లిసన్ టు గుడ్
0: థింగ్స్. మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు సెక్రెట్.
0: ప్రపంచం యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి.
1: వి షుడ్ లిసన్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఆస్పిషియస్ అండ్ సెక్రెట్.
0: ఇవి వినడానికి చెవులు ఇచ్చారు.
1: ఇయర్స్ ఆర్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్.
0: కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు.
1: నాట్ టు లిసన్ టు గాసిప్.
0: ఇంద్రియాలు కూడా చక్కగా నిగ్రహించుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: అప్పుడే మనకి భావం చక్కని పడుతుంది.
1: దెన్ అవర్ థాట్స్ విల్ బి ప్యూర్.
0: అందువల్లనే జయదేవుడు చెప్పాడు.
1: సో జయదేవా సేస్,
0: జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు.
1: జయదేవ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: ఒక కృష్ణ చింత తప్ప మరి చింతలు లేవు.
1: అదర్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ నథింగ్ ఎల్స్.
0: తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి.
1: హీ స్టార్టెడ్ టీచింగ్ హిజ్ టంగ్.
0: జిహ్వే
1: ఓ టంగ్,
0: రసజ్ఞే మధుర

0: ప్రాణి. ఓ రసమెరిగిన నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: ఓ ఆశ్చర్యకరమైన నాలుక,
1: వండర్ఫుల్ టంగ్,
0: ఓ అద్భుతమైనటువంటి నాలుక,
1: ఓ మిస్టీరియస్ టంగ్,
0: నీకు ఒక చక్కని మధురమైనటువంటి మాటలు చెప్తున్నాను.
1: ఐ వాంట్ గివ్ యూ ఎ వెరీ గుడ్ మెసేజ్.
0: నాలుక చేసే పాపములు నాలుగు ఉన్నాయి.
1: ద టంగ్ కమిట్స్ ఫోర్ సిన్స్.
0: నీవు మొట్టమొదట అబద్ధం చెప్పవద్దు.
1: నెవర్ స్పీక్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పవద్దు.
1: డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కాండల్స్ ఆర్ టేల్ బేరింగ్.
0: ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఇన్ హెయిట్.
0: నాలుగవది అధికంగా మాట్లాడవద్దు.
1: ఫోర్త్, డోంట్ టాక్ టూ మచ్.
0: ఇవి నాలుగు పాపముల చేత నీవు మహాపాపి అయిపోతున్నావు.
1: బికాస్ వీ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఈ సర్వ పాపములను పరిహారం చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి.
1: To atone these sins, one should sing the glory of God, Govinda Damodara Madhava.
0: కనుకని తెల్లవారు జామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము?
1: Why నగర సంకీర్తన is prescribed?
0: ఏ పని లేకుండా పెట్టామా?
1: Is not for nothing.
0: కేవలం అర్లీ మార్నింగ్ లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా?
1: Is it to spoil your good sleep?
0: కాదు కాదు, ఇది భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred from the point of the world, from the point of the community.
0: అర్ధరాత్రి వేళ బ్రహ్మ ముహూర్త కాలము.
1: It was the time which is highly sacred, Brahma Muhurta.
0: చల్లని ప్రదేశము, చల్లని వాతావరణము.
1: You find the cool breeze, very cool.
0: ఆ చల్లని వాతావరణంలో మనం మనస్సు కూడాను రాత్రి అంతా నిద్రించి మంచి ప్రశాంతంగా ఉంటుంది మనస్సు.
1: Mind will be at peace, perfect peace.
0: లేచిన తక్షణమే,
1: the moment you get up,
0: ఏదో పిచ్చి పిచ్చి పలుకులంతా వినకుండా,
1: instead of listening to useless things,
0: అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయకుండా,
1: by listening to that what you are not supposed to,
0: రామకృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది.
1: If you listen to God's name, your heart will be in peace. And
0: పాడేవానికి హాయి,
1: the singers will be
0: happy. వినేవానికి హాయి,
1: the listeners will be happy.
0: తెల్లవారు లేస్తే నీ ఏదో భగవత్ నామచింతన విన్నానంటుంటావు.
1: I could listen to God's name the moment I got up this morning.
0: కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి.
1: The moment you get up, sing the glory of God.
0: ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మొట్టమొదటి లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి.
1: The moment you get up, sing the glory of God.
0: అందు నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఫర్ దట్ పర్పస్ సత్యసాయి ఆర్గనైజేషన్ హెస్ టేకన్ అప్ నగర్ సంకీర్తన్, ద స్టడీ సర్కిల్స్, భజన్స్ అండ్ సో ఆన్. వాట్స్ ద మెయిన్ రీజన్?
0: ఇవంతటిన కాలమును పవిత్రం చేసి
1: ఇట్ విల్ శాంక్టిఫై,
0: శాంతి చేకూర్చుకోవటానికి.
1: అండ్ ఇట్ విల్ కీప్ అవర్ హార్ట్స్ ఇన్ పీస్.
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి.
1: You are in peace, in deep sleep.
0: ఇంకా రెండవది ఏదంటో సంకల్ప రహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి.
1: When the thought process is withdrawn, you will be peaceful.
0: కానీ సంకల్పం అంత త్వరగా మనకు అరికట్టుకోవటానికి వీలు కాదు.
1: It's not possible to control your thoughts.
0: కనుకనే
1: సో
0: మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక గంట అయినా కూడా మౌనాన్ని వహించాలి.
1: Therefore, to the extent possible, you should observe silence for an hour.
0: మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ లో ఉండేటువంటి నరం అంతా బలహీనం అయిపోతాయి.
1: బై టాకింగ్ టూ మచ్ ఈవ్ ద నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ దే బికమ్ వీక్.
0: ఆ తాకు లోపల కూడా పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ అవర్ టాక్ ఈస్ హైలీ సీక్రెట్, ఇట్ అమౌంట్స్ టు రీఛార్జింగ్ యువర్ బ్యాటరీ.
0: పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డలు కానీ మనం పలుకరిస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది.
1: ద స్కాండల్స్ అండ్ రూమర్స్ అండ్ ద క్రిటిసిజం, ద వెయిన్ టాక్ విల్ మేక్ యూ వీక్.
0: కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి.
1: యంగ్స్టర్స్ టుడే షుడ్ టాక్ లెస్.
0: అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు.
1: యు కెన్ ఎక్స్పీరియన్స్ ద స్వీట్నెస్ ఇన్ టాకింగ్ లెస్.
0: ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు.
1: ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ దే విల్ సే హియర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ సో సైలెంట్.
0: నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా వడవడవడవడ వాడుతూ ఉంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ కంటిన్యూస్లీ.
0: అలాంటి వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడా వస్తున్నారా ఈ వాయాడి అని వెళ్లిపోతుంటారు.
1: దెన్ పీపుల్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యూ బికాస్ యూ టాక్ నాన్ స్టాప్. పీపుల్ సే దట్ యూఆర్ ఎ బిగ్ బోర్.
0: ఈ బోర్ గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు.
1: దే విల్ సే హీర్ ఇస్ ఎ బోరింగ్ పర్సన్, వై షుడ్ ఐ బి హియర్. దే విల్ అవాయిడ్ యూ.
0: కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది.
1: యూ విల్ ఆల్సో గెట్ ఎ బ్యాడ్ నేమ్ టూ.
0: మిత భాష అతిహాయి.
1: ద లిమిటెడ్ టాక్ విల్ మేక్
0: అతి భాష మతిహాని.
1: బై టాకింగ్ టూ మచ్ యూ బికమ్ మ్యాడ్.
0: కనుక మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైన మీరు డెవలప్ చేసుకోవాలి.
1: అట్ దిస్ ఏజ్ యూ కెన్ డెవలప్ సీక్రెట్ థింగ్.
0: సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు.
1: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సర్వీస్ యూ డోంట్ నీడ్ టు వేస్ట్ సో మచ్ ఆఫ్ మనీ.
0: సాధ్యమైనంత వరకు కూడా డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టుకుని సేవలు అధికంగా చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ విత్ లీస్ట్ మనీ యూ షుడ్ బి ఏబుల్ టు సర్వ్
0: మోస్ట్. మీరు లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చు.
1: You may be very, very rich people, lakhs.
0: Kani.
1: Yet.
0: Simple life, higher study.
1: You should have simple life, but very high thinking.
0: Meer veseetundi dressal kuda nu chaala simple ga untundali.
1: Your dress should be simple.
0: Adambaraliga manam pokoodudu.
1: It should not be one of pomp and show.
0: Adambaraliga poyinappudu ahankaram bayil jertundi.
1: When once there is pomp and show, there will be ego.
0: Kalukane manam simple dress, simple life, simple living ga undali.
1: So then you should have the simple dress. You should lead a simple life.
0: Anaga emiti parishuddhamainatiga undali.
1: But they should be clean.
0: Aarogyanni kuda kaapaadukovali.
1: And you should keep up your health.
0: Kaluka samajamlo gauravanganu undali.
1: You should be respectful.
0: దానికి తగినంత మాత్రం డ్రెస్ మనం వేసుకోవాలి.
1: అప్రోప్రియేట్ టు దాట్ యూ కెన్ డ్రెస్ వెల్.
0: దానితో పాటు మన ప్రవర్తన కూడా పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: అవర్ బిహేవియర్ షుడ్ బి ఆల్సో సీక్రెట్.
0: మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: జస్ట్ ఇస్ అవర్ డ్రెస్ ఈస్ సో ప్యూర్ వైట్, అవర్ హార్ట్ ఆల్సో హస్ గాట్ టు బి ప్యూర్ అండ్ వైట్.
0: కనుకనే మొట్టమొదట మనము
1: ఫస్ట్ ఆఫ్ ఆల్
0: మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో అవర్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది.
1: విల్ బి వేస్టింగ్ టైమ్ బై రెస్పాండింగ్ టు ది క్వశ్చన్ సచ్ యాజ్ హూ ఆర్ యూ.
0: మొట్టమొదటి క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
1: ఫస్ట్ పుట్ ఏ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్ హూ ఆమ్
0: ఐ. నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: హౌ డు యు నో దాట్.
0: ఈ జగత్తులో అంతకుండా మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది.
1: ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఈస్ సఫరింగ్ అస్.
0: హిల్ స్టేషన్ పోయినటువంటి వారు ఏం చేస్తారు?
1: వాట్ డు పీపుల్ దట్ గో టు హిల్ స్టేషన్?
0: లోపల బనీని వేసుకుంటారు.
1: దే హావ్ బనీన్ ఇన్సైడ్.
0: మరి పైన షర్ట్ వేసుకుంటారు.
1: దెన్ దే విల్ పుట్ ఆన్
0: దానిపైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలెన్ కోట్.
1: ఓవర్ దట్ దే విల్ వేర్ ద ఉలెన్ కోట్.
0: దేనికోసం?
1: వై?
0: ఆ చల్లదనాన్ని భరించే కోసం వేసుకుంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ది కోల్డ్ క్లైమేట్ దే వేర్ ఆల్ దీస్ థింగ్స్.
0: అయితే
1: హౌఎవర్
0: తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం?
1: వెన్ వి రిటర్న్ టు నేటివ్ ప్లేస్ వాట్ వి డూ?
0: మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం.
1: ఫస్ట్ వి రిమూవ్ ది ఔటర్ కోట్.
0: తర్వాత షర్ట్ ని రిమూవ్ చేస్తాము.
1: దెన్ వి రిమూవ్ ది షర్ట్.
0: తర్వాత బనీన్ కూడా రిమూవ్ చేస్తాం.
1: దెన్ వి విల్ రిమూవ్ ది బనీన్ ఆల్సో.
0: అప్పుడు తన చెస్ట్ ని తాను చక్కగా చూసుకోగలడు.
1: దెన్ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్ క్లియర్లీ.
0: కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము.
1: ది ఔటర్ కోట్ ఈస్ ది బీస్టియల్ టెంపరమెంట్.
0: లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము.
1: ది షర్ట్ ఈస్ ఎమోషనల్ ఆస్పెక్ట్.
0: బనీని రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడు ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: ద బనీన్ ఇస్ ది పయస్ ఆస్పెక్ట్ సాత్విక్. వెన్ వన్స్ యూ రిమూవ్ దీస్ త్రీ యూ కెన్ సీ యువర్ ఓన్
0: చెస్ట్. వరకు కూడాను మనకు ఆత్మ జ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు.
1: సో లాంగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ యూ కెన్ నాట్ హ్యావ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణ కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి.
1: దేర్ఫోర్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ వీ షుడ్ రిడ్యూస్ ద రెస్ట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మొదలు చెప్పినట్టుగా అన్నింటికీ మూల కారణము క్యారెక్టర్.
1: యాజ్ భగవాన్ సెడ్ ఇన్ ద బిగినింగ్, క్యారెక్టర్ ఇస్ మెయిన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్.
0: శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు.
1: వెన్ వన్స్ అవర్ క్యారెక్టర్, అవర్ బిహేవియర్, అవర్ కాండక్ట్ ఆర్ పర్ఫెక్ట్, నన్ కెన్ ఎక్సెల్ యూ.
0: మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు.
1: 10 of you go to a village for
0: service. ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ఎ విలేజ్? యూ షుడ్ బి వెరీ సైలెంట్.
0: చాలా ప్రశాంతంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ మెయింటైన్ పీస్ దేర్.
0: చిరునవ్వుతో ఉంటుండాలి.
1: యూ షుడ్ బి స్మైల్.
0: అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు.
1: యూ కెన్ స్మైల్ బట్ యూ షుడ్ నాట్ లాఫ్.
0: ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్.
0: ఎవరా ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి? గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు.
1: ద లోకల్స్ విల్ థింక్ ద రౌడీ గ్యాంగ్ ఈస్ దేర్ ఇన్ దర్ విలేజ్, దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: స్మూత్గా వెళ్ళాలి.
1: యూ షుడ్ గో
0: వినయంగా పోవాలి.
1: యూ షుడ్ గో విత్ హ్యూమిలిటీ. గో విత్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏ నవ్వులు కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనము ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ అండ్ యూ షుడ్ నెవర్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: పనిలో ప్రవేశించండి.
1: స్టార్ట్ వర్కింగ్ దేర్.
0: పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు.
1: Then once you start working, you don't need to speak.
0: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
1: The one who talks will not work.
0: పని చేసేవాడు మాట్లాడు.
1: The one who works will not talk.
0: ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం.
1: Loudly disturbing the environment.
0: ఎవరు ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు.
1: The locals will think the rowdy gang is there in their village. They will be fear stricken.
0: కనుక మనం అట్లా

0: మాట్లాడేటువంటి వాడు పనిచేయడు.
1: ద వన్ హూ టాక్స్ విల్ నాట్ వర్క్.
0: పనిచేసేవాడు మాట్లాడు.
1: ద వన్ హూ వర్క్స్ విల్ నాట్ టాక్.
0: ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటుండండి.
1: రిమైండ్ దిస్ ట్రూత్.
0: నిజంగా పనిచేసేవాడు మాట్లాడకూడదు.
1: ద ట్రూ వర్కర్ విల్ నాట్.
0: మాట్లాడితే పనిచేయలేడు.
1: బికాస్ ఇఫ్ హీ టాక్స్ హీ కాంట్ వర్క్.
0: కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా కొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్. జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఇస్ పాస్ట్ బియాండ్ రికవరీ.
0: తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యూ కెనాట్ రిగెయిన్ ఇట్.
0: ఫ్యూచర్ ని యోచన చేయకండి.
1: ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్.
0: కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టన్.
0: కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్.
1: బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఆమ్నీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫార్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే?
0: ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద ప్రెజెంట్. హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ అండ్ వరీడ్ ది ఫ్యూచర్.
0: ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కానీ
1: ద ప్రెజెంట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆకలి వేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు.
1: వెన్ యు ఆర్ హంగ్రీ స్టార్ట్ ఈటింగ్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
0: 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసింది. ఆ పండుగలో పంచపక్ష ప్రమాణములు ఉన్నాయి, దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫీస్ట్ దట్ యు హ్యాడ్ ఎంజాయ్డ్ 10 మంత్స్ అగో?
0: కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: ప్రెజెంట్ ఇది నువ్వు యోచించు.
1: థింక్ ఆఫ్ ది ప్రెజెంట్.
0: పాస్ట్ ట్రీ.
1: Past is a tree.
0: Future tree.
1: Future is also a tree.
0: Present is seed.
1: Present is the seed.
0: Aa past tree nunchi present seed vachindi.
1: Out of the past tree you have the present seed.
0: Present seed nunchi future tree vastundi.
1: Out of the present seed you have the future
0: Kabati
1: tree.
0: Kabatti seed is very very very very very important.
1: So seed is very very important.
0: Aa seed ni present lo meeru తగినటువంటి శాంతిని పొందాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ అండ్ ఇట్ ఇన్
0: ఏ మాత్రమే మీరు తలంచకండి.
1: డోంట్ బి బాదర్డ్ ది ఫ్యూచర్. నెవర్ బి వరీడ్.
0: ప్రెజెంట్ లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ఫ్యూచర్ యు విల్ బి గుడ్.
0: కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు.
1: సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో. ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది.
1: పీపుల్ గో ఆన్ వరీయింగ్ దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే ఆర్ బాదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.
0: చింతనే చేయకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: ఎందుకు వరీ చేయాలి?
1: వాట్
0: ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: వరీ మీన్స్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఈ వరీకి ఏమాత్రం రూపం లేదు.
1: వరీ హ్యాస్ నో ఫార్మ్.
0: నీవు క్రియేట్ చేసుకుంటున్నావు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
0: కాబట్టి అలాంటి ఒక దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరీ.
0: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
0: మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులుంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యథలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుందంటారు.
1: యు సే స్వామి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి హ్యాపీ all the time? We have got our own problems, our own worries there.
0: Poni worry chesthe mani problem pothundaya?
1: Is worry a solution to a problem?
0: Potam lede.
1: No.
0: Taruku enduku worry chesi prayojanam?
1: Then why should you worry? What is the fun?
0: Happy ga undu.
1: Be happy now.
0: Be happy ni worry duram chestundi.
1: And this happiness will keep you that worry far off.
0: అంతే గాని వరీ చేసుకుంటూ కూర్చుంటే వరీ ఇంకా ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
1: బికాస్ దిస్ వరీ విల్ యాడ్ టు యువర్ ప్రాబ్లమ్ మోర్ అండ్ మోర్.
0: కనుక నీ వరీ చేయకూడదు.
1: నెవర్ వరీ.
0: ఏదొచ్చినా కానీ ఇది భగవత్ ప్రసాదం.
1: Take it as God's gift, whatever may happen.
0: ఈ కష్టములు కూడాను భగవత్ ప్రసాదమే.
1: Even the difficulties are
0: pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: And there lies the happiness.
0: కష్టమే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు.
1: Without a pain you cannot know the value of a pleasure.
0: చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు.
1: Without darkness you cannot know the value of
0: light. ఈ కష్టములు కూడాను ఒక ప్రసాదమే.
1: Therefore difficulties are also God's gift.
0: మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి
1: the one who suffered from malaria
0: bitter and quinine mixture ఇస్తారు.
1: They are given quinine mixture.
0: బిట్టర్ గా ఉంటాది.
1: It's so bitter.
0: కానీ
1: but
0: ఆ బిట్టర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది.
1: When you once you accept and take that medicine bitter quinine, you will be cured of the malaria.
0: Maa medicine kuda nu tiyaga undalani korte ee baadha neeku nivarana kaadu.
1: You cannot demand that medicine should be sweet.
0: Karuka kashtam kuda nu manaku sukhaanni andistundi.
1: The difficulty also gives you joy later.
0: Karuka eppudu neevu jayiga undali.
1: You should be joyful all the time.
0: Appude nee yokka jeevithamu manchi aanandanni aadarshanni andistundi.
1: And then your life will be blissful and set an ideal to the rest.
0: Yukulara,
1: youngsters.
0: Sharira sambandhamainatuvanti vishayalu kaani
1: either physical matter
0: future yokka vishayalu kaani
1: or the future situation
0: kutumbam yokka vishayalu kaani
1: or that or the

0: మాత్రం కూడా నువ్వు హృదయంలో చోటు ఇవ్వకండి.
1: డోంట్ ఎంటర్టైన్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: హృదయంలో చోటు ఇవ్వవలసింది ఒక్కదానికే, భగవంతునికి మాత్రమే ఇవ్వాలి.
1: యూ షుడ్ గివ్ ప్లేస్ టు గాడ్ ఇన్ యువర్ హార్ట్
0: ఓన్లీ. బయట హార్ట్స్ అంతా
1: అవుట్ సైడ్ యూ హ్యావ్ ది హార్ట్.
0: హార్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ అంతా ఇన్ సైడ్ ఉంది.
1: హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: కాబట్టి హార్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివి.
1: సో ఆల్ ది హార్ట్ అవుట్ సైడ్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఇన్ సైడ్.
0: కనుక మొట్టమొదటి నీవు హార్ట్ ను చూసుకో.
1: సో థింక్ ఆఫ్ ది హార్ట్ ఫస్ట్.
0: హార్ట్ ను చూడద్దు.
1: డోంట్ ఫాలో ది హార్ట్.
0: ఆ హార్ట్ లోపల నీ మంచి ఆనందాన్ని పొందుతుంటే హార్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ దిస్ హార్ట్ ఈవెన్ ది హార్ట్ అవుట్ సైడ్ విల్ మేక్ యు జాయ్ఫుల్.
0: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇన్ యూ విల్ బి హ్యాపీ ఇన్ ది ఎక్స్టీరియర్.
0: ఎందుకోసం? భగవంతుడు నా వెంటనే ఉన్నాడు.
1: బికాజ్ గాడ్ ఈస్ విత్
0: నా హృదయమునందే ఉంటున్నాడు.
1: ఇన్ మై హార్ట్
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ స్ట్రెంగ్థెన్ సచ్ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
1: దెన్ వీల్ హ్యావ్ ఆల్ ద కైండ్ ఆఫ్ జీల్ అండ్ ఎంథూజియాజం.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: మిమ్మల్ని గేలి చేయవచ్చు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: మరే ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన విజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ, దే మే హెకిల్ ఇట్ యూ, సేయింగ్ దట్ యూ ఆర్ born in the metropolis city, why do you entertain the rural ideas and rural thoughts?
0: Idantha kudunu modern idi kaadu. Idi
1: is not sign of modernism.
0: Devudu devam anetundi dani chintinchakoddu.
1: Don't think of God.
0: Inga deni chintinchali.
1: And what is that we should think then?
0: Dayanni chintinchalna.
1: Then should we think of the demon then?
0: Kaadu kaadu.
1: No.
0: దైవాన్ని చింతించాలి.
1: We should think of God.
0: అప్పుడు నీవేమి రావాలి, నీ విశ్వాసం గాఢంగా ఉంటుండాలి.
1: You should have strong faith.
0: అయ్యా నీవు ఎవరికి చెప్తున్నావు?
1: Sir, to whom are you telling?
0: నాకు చెప్తున్నావు.
1: యూ టెలింగ్ మీ.
0: ఎవరు లేడని చెప్తున్నావు?
1: హూమ్ ఆర్ యూ డినైయింగ్?
0: దేవుడు లేడని చెప్తున్నావు.
1: యూఆర్ డినైయింగ్ గాడ్.
0: దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు.
1: యూ మే డినై యువర్ గాడ్ బట్ ఐ హావ్ మై గాడ్.
0: నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ టు డినై మై గాడ్?
0: నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో.
1: యూ మే డినై యువర్ గాడ్.
0: నాకు దేవుడు ఉన్నాడు.
1: ఐ హావ్ మై గాడ్.
0: ఆ దేవుడిని నేను చింతిస్తున్నాను.
1: ఐ థింక్ ఆఫ్ మై గాడ్.
0: అనేటువంటి ఒక ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంది.
1: వీ షుడ్ హావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ టు డిక్లేర్ ఐ హావ్ మై గాడ్.
0: అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి?
1: వై డు యూ ఫాలో అదర్స్? వై షుడ్ యూ లిసన్ టు అదర్స్ వెన్ దే డినై యువర్ గాడ్?
0: ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా మీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ యూ హావ్ నో మదర్ యూ షుడ్ నాట్ క్రై సేయింగ్ ఐ హావ్ నో మదర్.
0: అమాయకుడు.
1: దట్ ఫెలో ఇస్ ఎ ఫూల్.
0: నా తల్లి ఉంటుండాలి.
1: ఐ హావ్ మై మదర్.
0: నా తల్లి ఇంటిలో ఉంటుండాలి.
1: మదర్ ఇస్ ఎ ఫూల్.
0: అని ధైర్యంగా నీ వెంట చెప్పుకుంటున్నావు. అదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు.
1: I have God.
0: నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు.
1: మై గాడ్ ఇన్ మై హార్ట్.
0: ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ బి రెడీ టు ఆర్గ్యూ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
0: వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు.
1: యూ షుడ్ మేక్ అదర్స్ టు ఫాలో యూ, యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
0: నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు.
1: ఇఫ్ యూ ఫాలో అదర్స్ యూ బికమ్ ఎ స్లేవ్.
0: నీకందరూ స్లేవులు కావాలి.
1: Others should become yours.
0: ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు.
1: Why? Because you are with God.
0: దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్తంతా కూడా నువ్వు చేరి వస్తుంది.
1: If you are with God, the whole world will follow you.
0: కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి.
1: We should have that courage and conviction more.
0: ఎవరో వచ్చి ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు.
1: Because for the simple reason someone said you should not cry.
0: ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకి చాలా సహజము, త్వరగా వస్తుంది.
1: It's natural for ladies to cry.
0: అది వాషర్లెస్ టాప్స్.
1: It is something like taps, washerless taps.
0: అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు.
1: ది వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ.
0: అది కూడా మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: దాన్ని మనం అరికట్టుకోవాలి.
1: వీ షుడ్ కంట్రోల్.
0: దేనికోసం మనం నీళ్లు ఇవ్వాలి?
1: వై షుడ్ వి షెడ్ టియర్స్?
0: మనం టియర్స్ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి?
1: వై షుడ్ వి షెడ్ టియర్స్?
0: ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువల్లీ దే హావ్ ఎ మీనింగ్.
0: నారము అనగా నీరు అని అర్థం.
1: నారము మీన్స్ వాటర్.
0: నారా
1: నారా.
0: నయనము అనగా కన్నులు.
1: నయన మీన్స్ ఐస్.
0: కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది.
1: నారా ప్లస్ నయన నారాయణ.
0: నారాయణ కోసమని నీ కంటిదారులు విడిచాలి కానీ మిగతా దానికంతా కంటిదారులు విడిచకూడదు.
1: సో వీ షుడ్ షెట్ ఇయర్స్ ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీ వన్.
0: అవి ఆనంద భాషములు కానీ శోక భాషములు కానీ.
1: దే ఆర్ ది టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: కనుక దేనికి మనం ఏడ్చకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్.
0: ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి.
1: ది డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్.
0: ఇట్స్ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దేర్ ఆర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అన్ని కదిలిపోయేటువంటివి.
1: దే ఆల్ పాస్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారం మనకు ఏమాత్రం అవకాశం అందించము.
1: When once we know this truth, we don't need to worry any longer.
0: కనుక మన భక్తి శ్రద్ధలనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి.
1: Therefore our devotion and our sincerity should be God. చెలించని
0: మనసు, భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి.
1: We should have this steadiness and unwavering mind.
0: దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
1: We should never change our outlook.
0: మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు.
1: We should never make our heart unsafe.
0: స్థిరమైనట్టుగా ఉండాలి.
1: We should have all steadiness.
0: కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్దిమంది యువకులు మాత్రమే ప్రశాంతంగా చేరటంలో ఎంత అదృష్టవంతులో మీరు.
1: Out of so many youngsters spread all over the world, you few could gather here, you are very, very lucky.
0: మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి.
1: This fortune gifted to you, never waste it.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను.
1: You may go anywhere, Bhagavan is with you.
0: మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను.
1: Bhagavan will take care of all your difficulties.
0: ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్ థాట్స్ సర్వ్ ది సొసైటీ.
0: కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి.
1: యూ మే సఫర్ సర్టన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
0: వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి.
1: థింగ్స్ కమ్ అండ్ గో.
0: కనుక నీ వేదాంతం నందు కూడాను సుఖదుఃఖే సమీకృత్వ లాభం లాభం లాభ నష్టములు సుఖదుఖములు వస్తుంటాయి పోతుంటాయి.
1: ద ప్రాఫిట్ అండ్ లాస్, ద గెయిన్ అండ్ లాస్, దే కమ్ అండ్ గో.
0: దీనికంతా మనం వెరవకూడదు.
1: నెవర్ ఫియర్ దీస్ థింగ్స్.
0: దైవ చింతన చేస్తూ కూర్చోవాలి.
1: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: మహాభక్తుడు త్యాగరాజు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి.
1: బట్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను.
1: త్యాగరాజు కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: రామ వియోగం భరించుకోలేక
1: హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్.
0: బాధపడుతూ రామును కూడా నిందిస్తూ వచ్చాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ ఎనీ లాంగర్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్.
0: నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది.
1: హీ డెవలప్డ్ హేట్రెడ్ ఫర్ గాడ్ ఆల్సో అట్ టైమ్స్.
0: ఈ ద్వేషం లోపల ఏమన్నాడు రామా, నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా?
1: రామా, వెన్ ఐఎమ్ సఫరింగ్ సో మచ్ కాంట్ యూ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్.
0: ఈ కష్టమును నివారణ చేసేటువంటి శక్తి నీకు లేదా, లేక నిన్ను కరిగించేటువంటి భక్తి నాకు లేదా?
1: డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్ ఆర్ డోంట్ ఐ హ్యావ్ డివోషన్?
0: లేదు లేదు, నాకు డివోషన్ ఉంది.
1: నౌ ఐ హ్యావ్ డివోషన్.
0: నీకే శక్తి లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ.
0: తచ్చమే మేలుకున్నాడు.
1: ఇమీడియట్లీ గాట్
0: చీ చీ చీ చీ చీ దైవంలో శక్తి లేదా? మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారం చేశాడు.
1: హీ గాట్ అప్ ఇమీడియట్లీ అండ్ హీ ఎంటర్టైన్ ద థాట్స్ గాడ్ హ్యాస్ ఆల్ ద పవర్, కాంట్ హీ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్, హీ విల్ సర్టన్లీ బీ ఏబుల్ టు డూ ఇట్.
0: తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు.
1: దెన్ హీ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్.
0: రామా
1: రామా
0: కతివారది దాటునా,
1: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
0: రోటగట్టునా,
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు టై టు
0: దేవి వలచునా,
1: విల్ దట్ గాడెస్ లక్ష్మి విల్ ఎవర్ లవ్ యు?
0: లక్ష్మణుండు కొలచునా,
1: విల్ లక్ష్మణ సర్వ్ యు?
0: సూచ

0: Gopara.
1: Will that highly intelligent Bharata will ever serve you? Rama, the devotion drama is greatest.
0: Intadi antadi kaadu ento goppadi.
1: You have got that greatest power, highest, no one can estimate.
0: Na buddhi chaala chinnadai povadam chetane ninni ee vidhanga mandalinchanu.
1: We are narrow minded, therefore we had to speak like that.
0: Na tappe.
1: Chagaraju said it's nice.
0: Adhe vidhamgani
1: meelo
0: edaina oka vela ilanti paristhiti erpadinappudu దైవాన్ని నిందించకండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
0: దైవాన్ని విమర్శించకండి.
1: నెవర్ క్రిటిసైజ్ గాడ్.
0: మిమ్మల్ని మీరు విచారించుకోండి.
1: యు ఎంక్వైర్ విత్ హిమ్.
0: మిమ్మల్ని మీరు విమర్శించుకోండి.
1: క్రిటిసైజ్
0: మీలోని దోషాన్ని మీరు చూచుకోండి.
1: రెక్టిఫై యువర్ మిస్టేక్స్.
0: అప్పుడే మీరు బాగుపడతారు.
1: దెన్ యుల్ బి గుడ్.
0: కనుక ఈనాడు విద్యను నేర్చమని విర్రవీగటం కాదు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ లర్నింగ్.
0: ఉద్యోగములు అధికమైనటువంటి ఉద్యోగులు చేస్తామని విర్రవీగటం కాదు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ హై పొజిషన్.
0: భగవంతుని ప్రేమను సాధించాము అనేటువంటి మీరు ఆనందించాలి.
1: యు బి హ్యాపీ బికాస్ ఆఫ్ ద లవ్ యూ కుడ్ అచీవ్.
0: ఆ ప్రేమనే సర్వములకు మూలాధారము.
1: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: ఏ సాధన చేసినప్పటికీ ప్రేమాధారంతోనే చేయాలి.
1: ఎనీ స్పిరిచువల్ పాత్ షుడ్ బి బేస్డ్ ఆన్ లవ్.
0: నాలుగు విధములైనటువంటి భక్తులు ఉంటున్నాయి.
1: యు నో నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: ద సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఈ నవ విధమైన పిట్టి మార్గములు కూడాను ప్రేమ చేతనే సాధించాలి.
1: దీస్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ కుడ్ బి అచీవ్డ్ బికాస్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటికి మూలాధారము.
1: ఇస్ ద లవ్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
0: ప్రేమ అంతర్ ప్రవాహమ్యం.
1: లవ్ ఈజ్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఆల్.
0: ఆ ప్రవాహం అనేటు దాన్ని మనం పెంచుకుంటే ఏ యొక్క బాధలైనప్పుడు సులభంగా మనం సాధించుకోవచ్చు.
1: దెన్ వన్స్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ లవ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు నేర్చిన విద్యలు గొప్పవి కాదు.
1: యువర్ లెర్నింగ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్.
0: నేర్చవలసినటువంటి విద్య ఇది దైవ విద్యనే నేర్చుకో.
1: వాట్ ఈజ్ యువర్ గాట్ టు లెర్న్ ఇస్ లెర్నింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక ఈ విద్యను మనం నేర్చుకుంటే సర్వ విద్యలు మనకు వశమైపోతాయి.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ లెర్న్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక ఈ మూడు దినములు నాడు దినములు ప్రశాంతంలో మీరు నిలిచి జీవితం గడిపి ఈ మరణమును నిరంతరము కూడా చేసుకుంటూ తద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను సేవా అభివృద్ధులు కూడాను గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ రండి.
1: యు హావ్ స్పెంట్ ది లాస్ట్ 3 and 4 days హియర్ ఇన్ ప్రశాంత నిలయం. యు హావ్ లిసన్ టు మెనీ సీక్రెట్ థింగ్స్. గో ఆన్ రికాలింగ్, గో ఆన్ రికాపిచులేటింగ్, రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ అండ్ సెట్ అన్ ఐడియా.
0: ఇక్కడ ఉండినంత మాత్రం మనకు ఈ భక్తి ప్రపత్తులు ప్రదర్శించే ప్రయోజనం లేదు.
1: It's no use if you have devotion so long you are here.
0: ఈ భక్తి ప్రపత్తులు మీ వెంటనే నీడగా ఉంటుండాలి.
1: Wherever you are, you may go anywhere, the devotion and sincerity should follow.
0: Shadow.
1: Like a shadow.
0: నీ షాడో నిన్ను వదిలి ఏ విధంగా పోదో,
1: యువర్ షాడో విల్ నెవర్ లీవ్ యూ.
0: అదే విధంగా నీ ఆత్మానందం అనేటువంటి నీ షాడో వంటిది దాన్ని వదిలిపోకూడదు.
1: లైక్ వైజ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ షుడ్ ఫాలో యూ, ఇట్ షుడ్ నెవర్ లీవ్.
0: అప్పుడప్పుడు మననం చేసుకుంటూ రండి.
1: యూ షుడ్ రికాల్ నవ్ అండ్ దెన్.
0: ఓ ప్రశాంతంలో చేరాము,
1: వి వర్ దేర్ ఇన్
0: ప్రశాంతం, చెప్పాడు
1: భగవాన్,
0: ఈ విధంగా విన్నాము అని మీరు మాట్లాడుకుంటూ రండి.
1: అండ్ యూ గో ఆన్ షేరింగ్. మననం
0: చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ రికలెక్టింగ్, రికాలింగ్, యూ విల్ బి వెరీ హ్యాపీ.
0: పశువులు కూడాను ఆహారం చూసినప్పుడు, పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, తినేసిస్తాయి.
1: ద కౌస్ వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ విల్ స్టార్ట్ ఈటింగ్.
0: చాలా త్వరగా తినేసేస్తాయి,
1: ఈట్ వెరీ ఫాస్ట్.
0: కానీ
1: బట్
0: తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరి వేసి నెమరి వేసి చక్కగా జీర్ణింప చేసుకుంది.
1: ఆఫ్టర్ రీచింగ్ ఇట్స్ ప్లేస్ ద కౌస్ స్టార్ట్ మాస్టిగేటింగ్, బ్రింగింగ్ బట్ ఆల్ దట్ ఇస్ ఈటెన్.
0: ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం.
1: యు హావ్ ఈటెన్ సో మచ్ of the food of God, Bhagavan.
0: స్వస్థానంకి వెళ్లి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి.
1: ఆఫ్టర్ గోయింగ్ టు యువర్ నేటివ్ ప్లేస్ యూ షుడ్ రికాల్, రికాపిచులేట్.
0: అప్పుడే ఈ యొక్క ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ దిస్ ఫుడ్ యూ ఆర్ పార్టేకింగ్.
0: సంతృప్తిని అందిస్తుంది.
1: దిస్ విల్ గివ్ యూ ఆల్ ద సాటిస్ఫాక్షన్.
0: కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు.
1: నెవర్ డౌట్ ఇన్ ఎనీ.
0: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: సేవను మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ గ్రోయింగ్ సర్వీస్.
0: సేవ ద్వారానే మీరు జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
1: త్రూ సర్వీస్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈ యొక్క మాటలను పవిత్రమైన సూత్రములుగా మీరు భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ వర్డ్స్ భగవాన్స్ మెసేజ్.
0: ఇంకా 10 మందిని మీరు పెంచాలి.
1: యూ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్.
0: ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశమంతా ఎంత బాగుపడుతుంది.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ స్ప్రెడ్ అండ్ షేర్ విత్ 100 ఈచ్.
0: కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేస్తూ పోవాలి.
1: లైక్ దిస్ యు కెన్ గో ఆన్ యాడింగ్.
0: అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది.
1: దెన్ ద హోల్ వరల్డ్ విల్ బి వన్.
0: అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది.
1: దెన్ యు విల్ హావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమను అందిస్తున్నానేమో.
1: ఈజ్ భగవాన్ గివింగ్ యూ ట్రబుల్ ఎవ్రీ డే?
0: కానీ మీకోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు ట్రబుల్ హింసెల్ఫ్ ఫర్ యువర్ సేక్.
0: మీరు బాగుపడితే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
0: మీరు బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం.
1: యు బీ గుడ్ అండ్ మేక్ ది సొసైటీ గుడ్ ఈక్వలీ, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ స్వామి.
0: పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్లి అధికంగా ఖర్చు చేసుకుని శమల కోర్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సమస్త యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని గమనించడానికి పూనుకోవాలి.
1: డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, డోంట్ స్పెండ్ టూ మచ్ వైల్ రెండరింగ్ సర్వీస్ టు విలేజెస్. మేక్ దెమ్ లర్న్, మేక్ దెమ్ డూ అండ్ వర్క్ ఫర్ దెమ్ సెల్ఫ్.
0: అయితే ఈ సేవ యందు ఇంటిలో మాత్రం ట్రబుల్ ఇచ్చి మీరు పోకూడదు.
1: బట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సర్వీస్ డోంట్ పుట్ యువర్ ఓన్ పీపుల్ అట్ హోమ్.
0: తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టి తర్వాత నీవు సేవల్లో పో.
1: మేక్ యువర్ పేరెంట్స్ సాటిస్ఫైడ్, మేక్ దెమ్ హ్యాపీ ఫస్ట్.
0: కొంతమంది పిల్లలు చెప్తుంటారు, స్వామి మా తల్లిదండ్రులంతా పంపరు స్వామి సేవకు అంటుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ సే మై పేరెంట్స్ వోంట్ పర్మిట్ అస్ ఫర్ సర్వీస్.
0: పేరెంట్స్ చక్కగా నీవు దాన్ని విపరీకరించి చెప్పు.
1: ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ టు యువర్ పేరెంట్స్. ఎక్స్ప్లెయిన్ టు యువర్ పేరెంట్స్.
0: నాన్న, తిరిగి తిరుగుకోవటం కోసం నా దేహం వచ్చింది, పది మందికి సేవ చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం వచ్చింది అది పరోపకార నిమిత్తం. నేను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని తండ్రికి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు.
1: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అండ్ టీచ్ యువర్ ఫాదర్. ఫాదర్, డూ యూ థింక్ దట్ ద బాడీ ఈస్ గివెన్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్? నో, ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు సర్వ్. యూ ఆల్సో సర్వ్. టీచ్ హిమ్ లైక్ దాట్.
0: ఆ విధంగా వారికి మంచి మాటల చేత వాళ్ళు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు.
1: లైక్ దిస్ సన్స్ కెన్ టీచ్ దేర్ ఫాదర్.
0: లేకపోతే వారేమనుకుంటారు, ఏదో వీరంతా పది మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటారు.
1: ఆర్ ఎల్స్ ది పేరెంట్స్ విల్ స్టార్ట్ డౌటింగ్ యూ, వేర్ ఆర్ దే గోయింగ్, వాట్ ఈస్ దట్ దే డూ దేర్.
0: కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడా ప్రవర్తించు.
1: సో యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ వే యాజ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ అండ్ బిహేవ్.
0: బయట మంచిగా ప్రవర్తించు.
1: యూ బీ గుడ్ విత్ ఎవ్రీవన్.
0: అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
1: దెన్ పేరెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కొడుకును పుట్టినప్పుడు కాదు ఆనందము.
1: దేర్ ఇస్ నో జాయ్ బై హావింగ్ ఎ సన్.
0: కొడుకు పుట్టాడంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము.
1: ది బర్త్ ఆఫ్ ఎ సన్ విల్ మేక్ ఎవ్రీ ఫాదర్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
0: కానీ
1: బట్
0: ఇది కాదు భగవంతునికి ఆనందము.
1: ఇస్ నాట్ ద వన్ దట్ గివ్స్ జాయ్ టు గాడ్.
0: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be happy on hearing the news of the birth of a son.
0: Aa putruni kanugoni pogadaga samajam aa putruni enta pogurtundo appudu vaadiki putrotsaham ostundi tandriki.
1: When the whole society respects his son, then father will be very happy.
0: కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది.
1: When you get a good name in society, your father will be very happy.
0: కనుకనే పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం.
1: సో ది ట్రూ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, ది హ్యాపీనెస్ ఇస్ దేర్ వెన్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి పేరుని తెచ్చుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి పనులు చేయండి.
1: డూ గుడ్.
0: మంచిగా ఉండండి.
1: బీ గుడ్.
0: మంచిగా మీరు జీవించండి.
1: అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: ఇదే స్వామి యొక్క ఆశయము.
1: దిస్ ఇస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
0: మీరు ఈ నాలుగు దినంలో కూడా ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్ గా ఉన్నారు, మంచి మేనర్స్ కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి.
1: యు హావ్ బిహేవ్డ్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే విత్ గుడ్ హ్యాబిట్స్, విత్ గుడ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆల్ దీస్ ఫోర్ డేస్. బికాస్ ఆఫ్ ఎమోషన్ అట్ టైమ్స్ దేర్ వర్ సర్టెన్ డిస్టర్బెన్సెస్.
0: కంట్రోల్ చేసుకుంటే మీరెంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు.
1: ఇఫ్ యు కంట్రోల్ యువర్ ఎమోషన్ యు కెన్ బి ఐడియల్స్.
0: మాటలు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ యువర్ టాక్.
0: కొంతవరకును సత్యాన్ని గుర్తించండి.
1: నౌ ది ట్రూత్.
0: పవిత్రతను పెంచుకోండి.
1: గ్రో ఇన్ సీక్రెట్నెస్.
0: జీవితాన్ని ఆనందంగా జీవించండి.
1: మేక్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్.
0: హ్యాపీ హ్యాపీ. ఏది హ్యాపీ?
1: వీ సే హ్యాపీనెస్. వాట్ ఈస్ దట్ హ్యాపీనెస్?
0: జీవితంలో ఏది హ్యాపీ లేదు.
1: నథింగ్ ఈస్ హ్యాపీనెస్.
0: అంత అప్పటికప్పటికి వస్తుంది, అప్పటికప్పుడు పోతుంది. అంత పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: థింగ్స్ కమ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ దే పాస్.
0: కానీ పర్మనెంట్ అనేటువంటి హ్యాపీ ఒక దైవత్వంతో మాత్రమే ఉంటుండాలి.
1: ది పర్మనెంట్ హ్యాపీనెస్ ఈజ్ విత్ గాడ్ ఓన్లీ.
0: ఇది హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: It is a connection heart to heart, love to love.
0: ఇదే మీరు పెంచుకోవాలి.
1: This you should develop.
0: ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనము.
1: This is the true proof of your devotion and sincerity.
0: స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా శాంతిగా ఆనందంగా భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగం విమరిస్తున్నాను.
1: You have Bhagavan's blessings in abundance. Bhagavan wants you to lead a peaceful, happy, blissful life and grow in sincerity, devotion and steadfastness, and brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered in Prashanti Nilayam by Bhagwan Baba on 19th July 1997. Baba cited the example of how Hanuman always called himself a servant of Lord Rama, despite his strength and valor. Bhagwan added that we must develop such humility and feel honored to call ourselves servants of God and humanity. Thank you. Sai Ram.

తెరకు ఇవ్వలచీవి దేవుడవ్వలనుండు తెరకు ఇవ్వలచీవి దేవుడవ్వలనుండు

0: all sacred texts, the Vedas and so on, will never make any human being to be away from, or rather to cut off, this curtain of illusion. It is impossible. You find in front of the curtain the individual and behind God. You find the effect here and the cause behind.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prachina Kalam Nundi. Veda Prabhavam Cheta. Bharata Deshamu. Anni Deshamulaku. ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోకసమస్తా సుఖినో భవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ బికాస్ ఆఫ్ దిస్ వేదిక్ లిటరేచర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ భారతీయస్ హ్యావ్ బీన్ షేరింగ్ ది స్పిరిచువల్ వెల్త్ విత్ ఎవ్రీబడీ ఆల్ ఓవర్ ద వరల్డ్ విత్ ది కార్డినల్ ప్రిన్సిపల్ praying for the welfare of the entire universe. Loka samasta sukhino bhavantu.
1: Ee naati manavudu laukikanga vaijnanikanga entayo prakrutini sadhinchadu.
0: Man has attained progress in science and technology.
1: Kani naitikanga dharmikanga dinidinamulaku మానవత్వం దిగజారిపోతున్నది.
0: బట్ డే బై డే ద మారల్ వాల్యూస్ అండ్ ద రైచస్ కాండక్ట్ ఆర్ డిక్లైనింగ్.
1: మానవుడు ఏమి చేసినా ఏమి చూసినా ఏమి తలచినా ఏమి అనుభవించినా ఇవంతా కూడాను స్వార్థమునకు అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు.
0: Man today is able to sustain his individuality in a mean way because whatever he does, whatever he thinks over, whatever he speaks, is full of selfishness and self-interest.
1: Inati manavudu swarthama chetilo kilubommaye jeevisthunnadu.
0: Man today is living as a puppet in the hands of selfishness.
1: Itti swartha saprayojanamu cheta manavatvamane kolpoyi కేవలం పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హీ హాజ్ లాస్ట్ ద బేసిక్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హాజ్ రిసార్టెడ్ టు యానిమల్ నేచర్.
1: మానవ జీవితము చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: జీవించదగినటువంటిది.
0: ఇట్ హాస్ టు బి లివ్డ్.
1: ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకం గావించుకొనక వ్యర్థం చేసుకోవటం ఇది మానవత్వానికి కళంకం.
0: సచ్ ఎ సీక్రెట్ లైఫ్, if it is not redeemed, if it is not liberated, it is a matter of shame and insult.
1: ee naati manavudu
0: man
1: oka vidhamainatundi niyamamunu poonaka tanu korinattuga jeevisthu tarchinattuga chestu anubhavinchina reetilo anubhavisthu unnadu.
0: Man today doesn't seem to follow any discipline and he wants all those around and he wants to think as per his whims and fancies.
1: Nasseyo niyamam vina denikainanu oka niyamam atyavasaram.
0: For anything a discipline is essential.
1: Oka nadi pravahistundi,
0: a river is flowing.
1: Ee pravahinchetvanti nadiki konni gattu lekapothe idi gramamulu paina padi aneka apakaramunu guri chestundi.
0: If the river has no bunds on either side, it will drown or maroon the entire village.
1: Ade nadiki rendu gattu kattinappudu idiye janopakariya undi jeevithanni saathakam gaavistundi.
0: The same river, if it has got bunds on either side, is useful for irrigation.
1: Adiye rendu gattlu,
0: these are the two bunds.
1: Ashtakshara naamamtho kudinatundi gattu ee rendu.
0: One bud is 8-lettered one.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఒకవైపున గట్టు.
0: ద బండ్ ఆఫ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: సంశయాత్మ వినశ్యతే, ఇది రెండవ గట్టు.
0: ద అదర్ బండ్ ఈజ్ సంశయాత్మ వినశ్యతే.
1: మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతే. ఈ అష్టాక్షర నామాన్ని సార్థకం చేసుకోవాలి.
0: First, we should understand this band of samshayatma vinashyati.
1: Samshayam undinanta varaku kudanu manavudu ye chinna karyanni kudanu sadhinchaledu, vijayanni andukoledu.
0: So long there is doubt, man cannot achieve anything. He cannot understand even a fraction.
1: Nissamshayamga
0: he should be doubtless.
1: Ye karyamulandaina kudanu thanu mundu jeviyali.
0: He has to step forward, march ahead doubtlessly.
1: ఇదియే మన జీవిత ప్రవాహమునకు ఒకవైపున గట్టు.
0: దిస్ ఇస్ వన్ బంద్ అక్రాస్ ద రివర్ ఆఫ్ లైఫ్.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ ఎనిమిది అక్షరముల యొక్క గట్టు మరొక వైపుది.
0: వీ హ్యావ్ అనదర్ బంద్ ఆన్ ద అదర్ ఎడ్జ్, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ఈ రెండు గట్టుకు మధ్యలో మానవ జీవితం అనేది ప్రవహించి అనుగ్రహం అనే సాగరంలో లీనమవుతుంది.
0: The river of human life flows in between the two bands and merges ultimately in the mighty ocean of divinity.
1: Kanipinche vrikshamunaku kanipinchani veerlaku neeru poyali.
0: For the tree that is apparent needs water, the roots that are hidden.
1: Kani kanipinchanidi tinipinchunu mee karmala phalamunu manmam jeeva.
0: O individual, understand, those that you do not see, those which are hidden, will make you face the consequences of your actions today.
1: Veerana bhadram cheyakunna veerana kaapadakundina vrutchame kulipothundi.
0: If you don't water, if you don't safeguard and protect the roots, the entire tree would be damaged.
1: Jeevitame oka firewood maadiri tayar avutundi.
0: The life boils down to that of firewood.
1: Neeru lenappudu ee chetti emaipothundi, endipothundi.
0: Without water, the tree becomes dry.
1: Endipoyina vrutchamlo ee vidhamainatundi phalamulu manam andukolemu.
0: The tree that becomes dry would never yield fruit.
1: Kanuka prati manavudu kudanu ee samshayam anetundi dani nirmoolam gaavinchi nissamshayamto bhagavantuni sevinchadaniki ponukovali.
0: Therefore, man must determine to kill this doubt and lead a doubtless life.
1: Ee karyamulakaina kudanu ee rendu addu lekundina విజయాన్ని సాధించలేడు.
0: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్ ఇఫ్ వీ ఎంటర్టైన్ దిస్ డౌట్.
1: ఓం నమో నారాయణాయ ఇది కాదు అష్టాక్షర నామం.
0: ఓం నమో నారాయణాయ
1: ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు.
0: ఇస్ ఎయిట్ లెటర్డ్ నేమ్ ఆఫ్ గాడ్.
1: కానీ నిస్సంశయం అనేటువంటిది నిజమైనటువంటి మార్గము.
0: ద ట్రూ పాత్ ఇస్ రియలీ డౌట్లెస్ వన్.
1: సంశయాత్మ వినశ్యతే ఈ ఎనిమిది అక్షరములే నిజమైనటువంటి యొక్క మార్గం నిరూపించినటువంటిది.
0: ద ట్రూ పాత్ ఆఫ్ డౌట్లెస్నెస్ ఈజ్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ నేమ్ సంశయాత్మ వినశ్యతి.
1: ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటినీ లేదు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, ఇఫ్ యు ఆర్ రియలీ డౌట్లెస్, దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ ఇంపాసిబుల్ టు యూ.
1: ఇంకా రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: ద సెకండ్ వన్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ఈ నిస్సంశయమైనటువంటిది ఈ మానవ జీవితం అనే వృక్షములకు వేర్ల వంటిది.
0: దిస్ డౌట్లెస్ టెంపరమెంట్ అండ్ యాటిట్యూడ్ కాన్స్టిట్యూట్ ఆర్ కంపారబుల్ టు ద రూట్స్.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఇది ఏ వృక్షము యొక్క ఫలములు.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం రిప్రజెంట్స్ ద ట్రీ.
1: పైన ఫలము కింద వేరు.
0: We find the fruit above and the root below.
1: Paina fruit kinda root.
0: Above the fruit, below the root.
1: Madhyalo aneka vidhamainatvanti okka kommalu remmalu aakulu ivanni kuda cheri untayi.
0: In between the fruit and the root, we find the branches, the leaves and so on.
1: Manavudu chettunu naate deni kosamani.
0: Why man plants a tree?
1: Phala nimittame chettunu naatutunnadu.
0: He plants a tree expecting fruit.
1: Phalame lekundina chettune naatadu.
0: If he doesn't expect a fruit, he doesn't plant.
1: Kanaka manava jeevitham anetunte vrutcham naku phalam emiti.
0: So for the tree of human life, what is the real fruit?
1: Adi e purna gnanamu.
0: The fruit of human life is total awareness, wisdom.
1: Paripurna vishwasame ee vrutchamunaku balamainatunte veru.
0: The total faith is the strong root of human life.
1: Manava jeevithamunu penchukoni
0: human life goes on.
1: ఆ మానవ జీవితమునందు ఉండినటువంటి మనస్తత్వాన్ని విశాలము గావించుకుని
0: one should expand the broad feelings.
1: ఈ మానసిక విశాలమునకు తగినట్టుగా వాక్కును అభివృద్ధి పరచుకున్నప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: When his mind and the word are broad enough, then he will progress.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీనపు సాధకులందరూ కూడాను పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు.
0: Basing on this, ancient seekers' parents and scholars started teaching certain mantras.
1: Annam Brahma.
0: Food is God.
1: Raso Vishnu.
0: Water is God.
1: Annam Brahma.
0: Food is God.
1: ఈ అన్నమనేటువంటిది ఈ దేహంలో ప్రవేశించి దేహంలో సర్వత్రా ప్రసరించి దేహంలో పుష్టిని సంతుష్టిని ఇచ్చేటువంటిది.
0: ఇట్స్ ద ఫుడ్ దట్ ఇస్ పార్టేకెన్ దట్ మెయింటైన్స్ అండ్ సస్టైన్స్ ద బాడీ విత్ ది ఎసెన్స్ సప్లైడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఈ పుష్టితో సంతుష్టితో ఉండేటువంటి యొక్క దేహమునందు దానిని కాపాడే నిమిత్తమై సద్వినియోగపరచుకునే నిమిత్తమై మనస్సును సరైనదిగా ఇవ్వమని ప్రార్థించటమే.
0: In order to safeguard this body, which is fully strong and satisfied, it needs the mind that has got to be proper.
1: Siddho Devo Maheshwaraha. Ee Maheshwaru devaru.
0: Who is Maheshwara?
1: Anaga, ee manasunu sarena margamlo praveshapetti, ee manasu dwara vakkunu praveshapetti, ee vakku cheta sarthakam pondatame.
0: Really, the truth and the principle of the speech faculty is really fulfilled if it symbolizes, if it expresses the mind behind it.
1: Dehame Brahma.
0: Body is Brahma.
1: Kevalam oka manase Vishnu.
0: Mind is Vishnu.
1: Vakke Maheshwarudu.
0: The speech faculty is Maheshwara.
1: Ee moodinti oka tattvamunu puraskarinchukoni Brahma Vishnu Maheshwara anetuvanti oka పేరులు సార్థకం చేసుకున్నారు.
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ మెంట్.
1: కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది.
0: సో హ్యూమన్ బాడీ ఈజ్ బ్రహ్మన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి ఒక విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడి.
0: దేర్ ఇన్ దిస్ బాడీ ద బ్రహ్మన్ వీ ఫైండ్ ద విష్ణు ద మైండ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: విష్ణు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
0: The very name Vishnu means that who is all pervasive.
1: కనుక మన మనసు సర్వత్రా ఉంటున్నది.
0: Mind is everywhere.
1: మనోమూలం విధం జగత్ జగత్తంతా వ్యాపించి ఉంటున్నది మనసు.
0: Mind spreads all over the universe.
1: విష్ణు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది.
0: Mind the Vishnu moves about all over.
1: కనుకనే మనస్సు విష్ణువు అన్నారు.
0: So mind is Vishnu.
1: హెద్దో దేవో మహేశ్వరః. మహేశ్వరుడు అనగా ఎవరు?
0: దెన్ హూ ఇస్ మహేశ్వర?
1: వాక్కే
0: ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరు.
0: ద వెర్బల్ ఓకల్ ఎక్స్ప్రెషన్ మేకింగ్ సౌండ్ ఇస్ మహేశ్వర.
1: కనుకొనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయ్యి మొట్టమొదటి శబ్దమును ఉచ్చరించారు.
0: సో ది ఏన్షియన్స్ ఫస్ట్ అటర్డ్ దిస్ యాజ్ ద ప్రైమోర్డియల్ సౌండ్.
1: చరాచరమయ్యి
0: that which is cause for
1: jyotirmayi
0: light
1: vammayi
0: talk
1: nityanandamayi
0: eternal bliss
1: paratparamayi
0: super
1: mayamayi srimayi
0: the one of illusion and wealth.
1: Kanukuni ee vaaku nundi ee ashta swarupamulu kodanu aavirbhavistunnayi.
0: By expression we'll carry on with us all the eight forms of the divinity.
1: Kanuka manavattam edo kinchitainatundiga bhavincharadu.
0: Let us not consider human life so low.
1: మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితము.
0: The true life lies in understanding the divinity within the human life.
1: కేవలం చేతులు కాళ్ళతో కూడి ముఖంతో కూడి కన్నులతో కూడి చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు.
0: Body is not gifted only to possess the various limbs like hands, the legs, the face and so on. It's not for that purpose.
1: Sarira madhyam khalu dharma sadakam. Dharmani poshinchi, dharmani pracharam chesi, dharmani anubhavinche nimittamu dehanni icharu.
0: God has gifted this body to understand, to practice, to propagate the principle of dharma.
1: Ee dharma anaga emiti?
0: What is dharma?
1: Adi e manasu yokka bhavamu, deham yokka sankalpamu, vaaku yokka swarupamu.
0: Dharma represents the trinity, that which is thought of in the mind, that which is entertained in the body and expressed. Therefore, human life is the combination of the mind, the body and expression.
1: Bhagavantudu sarva dehamulu yendukudunu sakshatkaristu unnadu.
0: God manifests in every human life.
1: Ilanti paristhitini manamu gurtinchukovadaniki prayatninchadam ledu.
0: We are not making an effort to understand this.
1: భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: అంటే సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికు ఒక చిన్న మందిరం కట్టటము,
0: we build a small temple for God who is everywhere,
1: చిన్న జ్యోతిని వెలిగించటము,
0: we light a simple lamp,
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము,
0: and we give harati with a camphor,
1: అన్నపానాలు చిచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము,
0: we make sacred offering with food and water.
1: ఈ విధమైనటువంటి ఒక సంకుచితమైన భావముల చేత మానవుడు జీవిస్తున్నాడు.
0: Man is carrying on his life with his narrow feelings.
1: బ్రహ్మాండమంతట ప్రభలు చుండెడి తనకు.
0: టు గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్
1: ఆలయంబునమర్చ అలవియగున.
0: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు బిల్డ్ ఎ టెంపుల్ ఫర్ హిమ్?
1: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిత ద్వీపమునెవరు పెట్టగలరు?
0: God who has got the brilliance of crore of suns, who can just light a simple oil lamp in front of him?
1: Ajaharadulakaina andani vaniki ye roopu ganuguna nevaritaramu.
0: When he cannot be understood by deities like Brahma, who can understand his true form?
1: Sarvajalamulayandu sancharinchedi tanaku sariyaina perida sadhyamaguna.
0: When God moves about in everyone, what name can you give him?
1: Brahmandamantata bojjalonunnatti bachcha bojjamu evaru pettagalaru.
0: When the whole universe is within his stomach, what food you offer to him?
1: Vasudha deriyuchunnadi pancha bhautikamanuchu.
0: We just call it the physical body.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైది.
0: వీఆర్ బౌండ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: ఇంతకంటెను వేరది ఎరుగపరతు.
0: వాట్ ఎల్స్ ఇస్ టు బి కమ్యూనికేటెడ్
1: సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
0: ఓ మెంబర్స్ ఆఫ్ దిస్ నోబుల్ ఆగస్ట్ అసెంబ్లీ,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడే.
0: God is present everywhere.
1: సర్వజీవులు ఎందుకు ప్రకాశించేది భగవంతుడే.
0: God shines in all creatures, beings.
1: సర్వజలములు ఎందు ఉండేటువంటిది భగవంతుడే.
0: God is present in all of the waters.
1: ఇట్టి భగవంతునకు కేవలం అల్పమైన స్వల్పమైనటువంటి ఒక ఆరాధనలు జరిపి కేవలం మన యొక్క మనసును కూడాను అల్పంగా భావిస్తున్నాం.
0: We do certain things that are so low and bring down the level of God.
1: కనుక భగవంతుణ్ణి విశాలమైనటువంటి ఒక ప్రకృతి స్వరూపునిగా భావించాలి.
0: వీ హావ్ టు కన్సిడర్ ద క్రియేటర్ యాస్ బిగ్ యాస్ దట్ ఆఫ్ ఎ క్రియేషన్.
1: కేవలం భూమి మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ ఎర్త్,
1: కేవలం నక్షత్రములు మాత్రమే కాదు,
0: నాట్ గెలాక్సీ,
1: కేవలం ఆకాశం మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ స్పేస్,
1: సర్వ మండలములు కూడా భగవంతుని యొక్క స్వరూపములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సిస్టమ్ వర్క్స్ ఆన్ ద డివైన్ ప్రిన్సిపల్.
1: ఇలాంటి భగవంతుణ్ణి,
0: సచ్ గాడ్,
1: అల్ప స్వరూపంతో మనం ఆరాధించటము, ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది.
0: Is worship in a narrow, limited sense, does it not to humiliating God in general?
1: Dakshinamurti cheppadu.
0: Dakshinamurti said,
1: Vishwam tappala dushyamana nagare annadu. Ee vishwamanta kudanu inta vishalamaina vishwamu chinna addamlo kanipistundi.
0: This vast world can be seen in a small mirror.
1: Adhe vidhamugane
0: likewise
1: akanda brahmandamainatundi daiva swarupamu.
0: This infinite cosmic form of God,
1: హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుండాలి.
0: Infinite cosmic God can be seen in the small mirror of human heart.
1: కనుక ఇంతటి విశాలమైన భగవంతుడు మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు.
0: Therefore, the infinite God, vast God, is installed in human heart.
1: కనుకనే అతనికి హృదయవాసి అన్నారు.
0: Therefore, God dwells in
1: the heart. ఇది హృదయవాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది?
0: When God dwells in our heart, who can worship him?
1: నీవెవరు?
0: Who are you?
1: ఈ హృదయం ఎవది?
0: And what is your heart?
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రము లేదు.
0: When once you understand the truth, you as such do not exist.
1: ప్రపంచమంతయకును ద్వైతంతో ఏర్పడినటువంటిది.
0: The whole world is the result of dualism.
1: నేను ఇది అని రెండు పదములతో ఉంటుండాలి.
0: Here we use two words, I and this.
1: ఇది నేను అనేటువంటిది ద్రష్ట.
0: This I is the seer.
1: ఇది అనేటువంటి దృశ్యము.
0: This is the seen.
1: ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్ అంతా.
0: The whole world is the combination of the seer and the seen.
1: ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు.
0: ఇన్ దిస్ బిగ్ హాల్ మెనీ ఆర్ సీటెడ్
1: అయితే ఇవంతా దృశ్యమే.
0: దిస్ ఇస్ ఆల్ ద సీన్
1: చూచేది ఎవరు?
0: హూ ఇస్ ద సీయర్?
1: నేనే.
0: ఐఎమ్ ద సీయర్.
1: కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు.
0: ఐ ద సీయర్ సీస్ ఆల్ ద సీన్ అరౌండ్.
1: కేవలం మరొక వ్యక్తులు మాత్రమే కాదు.
0: నాట్ మియర్లీ ఇండివిజువల్స్.
1: నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను.
0: ఐ సీ మై బాడీ.
1: దేహము ఇది.
0: బాడీ
1: దృశ్యము.
0: బాడీ దిస్ ద సీన్.
1: కానీ చూచేటువంటి వారు నేను.
0: బట్ ద సీయర్ ఇస్ ద రియల్
1: ఐ. ఈ కన్నులు చెవులు సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహం నందే ఉంటున్నాయి.
0: ది ఐస్ ద ఇయర్స్ ఆల్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: కానీ చూచేది ఎవరు?
0: హూ ఇస్ ద సీయర్ యాక్చువల్లీ?
1: అది ఏ సాక్షిభూతుడైనటువంటి యొక్క ద్రష్ట.
0: సీయర్ ఇస్ ది ఎటర్నల్ విట్నెస్.
1: కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు.
0: లెట్స్ నాట్ బి డిసీవ్డ్ బై
1: దృశ్యాన్ని చూచి మనం మురిసిపోకూడదు.
0: లెట్స్ నాట్ డిలైట్
1: దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు.
0: లెట్స్ నాట్ బి హ్యాపీ ఆఫ్ ద సీన్.
1: ఈ దృశ్యములకు మూల కారణమైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి.
0: లెట్స్ బి హ్యాపీ ఆఫ్ ద సీయర్ అండ్ నాట్ ద సీన్.
1: ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచిచ్చువుడు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ నేకెడ్ ఐ దట్ హెల్ప్స్ యూ టు సీ ద సీయర్.
1: ఈ చర్మచిచ్చువులకు జ్ఞాన చిచ్చువుని మనం బోధించుకోవాలి.
0: వీ మస్ట్ డెవలప్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
1: బ్రతికినంత కాలము చర్మచిచ్చువులతోనే ఈ జగత్తును చూచి మన జన్మను సార్థకం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
0: వీఆర్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు వర్క్ ఫర్ లిబరేషన్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ నేకెడ్ ఐ.
1: చర్మచిచ్చువుల చేత చూచినటువంటి దానివల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు.
0: ద ఫిజికల్ నేకెడ్ ఐ విల్ నెవర్ గివ్ యూ ద రిజల్ట్.
1: జ్ఞాననేత్రములతో మనం చూడాలి.
0: ఇట్ ద విజ్డమ్ ఐ దట్ హెల్ప్స్ యూ.
1: కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఐ ఆఫ్ విజ్డమ్?
1: అంతర్భూతమైనటువంటి యొక్క దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ది ఐ ఆఫ్ విజ్డమ్ మీన్స్ ద ఇన్నర్ విజన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవత్వం లోపల
0: ఇన్ ద హ్యూమన్ లైఫ్
1: అనేక విధమైనటువంటి యొక్క స్వరూపాలు ఉంటున్నాయి.
0: ద మెనీ ఫార్మ్స్.
1: జడములు ఉంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి.
0: వీ ఫైండ్ ద జడ ఇనర్ట్
1: చైతన్యం. రెండు కూడా దైవ స్వరూపములే.
0: This inert matter and that which is of awareness are divine.
1: కాని జడమును మనం అలక్ష్యం చేస్తున్నాం.
0: బట్ వీ నెగ్లెక్ట్ ద ఇనర్ట్ పార్ట్.
1: చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ పార్ట్ ఆఫ్ ది అవేర్నెస్ ఇస్ ఆల్సో నెగ్లెక్టెడ్.
1: కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడా దైవ స్వరూపంలే.
0: దిస్ అవేర్నెస్ ప్రిన్సిపల్ is present everywhere right from insect the small creatures also. భావన
1: నేర్పే నిమిత్తమై ఈశ్వరుడు తన ఆభరణములంతా పాములుగా ధరించాడు.
0: To teach this broad idea of spirituality we find snakes adorning the neck of Ishwara.
1: ఈ యొక్క సర్పములు భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడాను అవి కూడాను ఇతరుల యొక్క నమస్కారములు అందుకుంటుంటాయి.
0: Snakes that adorn the neck of Ishwara also receive worship from the devotees.
1: కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు.
0: The moment snake gets away from Ishwara will face the
1: music. ఈ పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది?
0: Who attached value to the snake?
1: దైవం యొక్క స్వరూపమే.
0: It's only the company of God.
1: వినాయకుడు ఉంటున్నాడు.
0: Here we have Vinayaka.
1: ఈ వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి.
0: We find the mouse there.
1: కానీ ఎలుకకు కూడాను నైవేద్యం చేస్తున్నాము.
0: Food, sacred food is offered to mouse.
1: మూషిక వాహనుడని వర్ణిస్తున్నాము.
0: And we worship the mouse there.
1: కాని ఆ మూషికమే వినాయకుడిని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం.
0: The moment rat leaves the company of Vinayaka, it will be trapped and killed.
1: కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతరికుడను ఒక విధమైనటువంటి గౌరవ మర్యాద లభిస్తుంది.
0: Therefore, esteem and the respect are one when we are in the company of God.
1: కనుక మనమందరూ కూడా ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ దట్ వీఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దేహములో వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా
0: జస్ట్ యాజ్ ద లింబ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ,
1: దైవం యొక్క దేహము లోపల వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి.
0: ఇన్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ గాడ్ డిఫరెంట్ ఫార్మ్స్ డూ ఎగ్జిస్ట్.
1: కానీ అన్ని రూపములు కూడా దైవ స్వరూపమే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: God has 1,000 heads, 1,000 ears and 1,000 eyes.
1: కాబట్టి సహస్రనేత్రములు అనగా ఏమిటి?
0: 1,000 eyes, what do they stand for?
1: అందరి నేత్రములు భగవంతుని యొక్క స్వరూపం నేత్రములే.
0: It means all our eyes are his.
1: అందరి శిరస్సులు కూడాను భగవంతుని యొక్క శిరస్సులే.
0: All our heads are his.
1: అందరి పాదములు కూడాను భగవంతుని యొక్క పాదములే.
0: All our feet are his.
1: ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యత్వమనేటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు మొత్తం.
0: వెన్ వీ డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ డైరెక్షన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్.
1: కానీ రాతి నాగల కండరే రత్నజు అనగా కర్ణంలో చెప్పాడు పురందరదాసు.
0: పురందరదాస్ సేస్ ఇన్ కన్నడ లాంగ్వేజ్
1: రాతి నందిని చూస్తే
0: వెన్ వి
1: దొక్కుతాము.
0: వెన్ వీ సీ నంది
1: సజీవంతో కూడిన నందిని చూస్తే దాన్ని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాం.
0: When we see the Nandi, the bull made up of stone, we offer our salutation. But the bull alive, in its original form, is beaten, thrashed.
1: సజీవమైనదాన్ని సిచ్చిస్తున్నాము.
0: That which is alive.
1: నిత్యమైనటువంటి దాన్ని పూజిస్తున్నాము.
0: Whereas lifeless stony bull is worshipped.
1: ఇది మానవుని యందున్నటువంటి పెద్ద అజ్ఞానం.
0: This is biggest of ignorance in man.
1: అన్ని రూపములు కూడా భగవంతుని యొక్క స్వరూపముడి.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: అన్ని నామములు కూడా భగవంతుని యొక్క నామముడి.
0: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: ఈ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు.
0: In fact, God pervades all over, right from ant to the mighty creatures.
1: ఓ భగవంతుడా, నిన్ను వర్ణించుటకు వీలు కాదు.
0: ఓ గాడ్, ఐ కెనాట్ ఎక్స్టోల్ యువర్
1: నరేటివ్.
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ప్రైజ్ యూ ఓ గాడ్?
1: ఎవరు పొగడగలరు నిన్ను?
0: హూ కెన్ ప్రైజ్?
1: ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్?
1: ఎవరు వర్ణించలేరు.
0: నన్ కెన్ నరేట్ యూ ఇన్ ఫుల్.
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్, సో సటిల్.
1: ఘనము కంటే అతి గణనీయుడవు.
0: యు ఆర్ బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: 84 లక్ష జీవముల.
0: Among 84 lakhs of
1: species, you
0: are always with them.
1: అణు రేణు తృఢకాష్టం మొదలు అఖండ రూపు పుడవై వెలేదుట నిన్ను గనుగొనగలమా.
0: From microcosm to macrocosm, you spread and you activate and you are there behind. Can we praise you? This is truth and this is
1: untruth. జగత్తులోనే లేదు.
0: There's nothing in this world
1: సత్యాన్వేషణ సత్యాన్వేషణ అనుకుంటున్నారు.
0: That's untruth. People say such.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి సత్యాన్ని వెతకడం జరుగుతుంది.
0: If truth exists at one place, you can search for it.
1: సత్యాన్ని వెతికేది ఎందుకు?
0: When truth is everywhere, truth is everywhere.
1: ఇంటిలోన దీపం వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా?
0: When you have light at home, why do you go to neighbor's house to light it?
1: నీ ఇంట్లోనే జ్యోతి వెలుగుతుండాలి.
0: Yes, there's light that illumines.
1: పొరుగు ఇంటికి ఎందుకు నీవు అగ్గి కోసం వెళ్తున్నావు?
0: Then why do you go to the fire house of the neighbor?
1: నీ జ్యోతిని అభివృద్ధిపరచుకో.
0: Develop your own light.
1: దీనికంటే మించినటువంటి మరొకటి లేదు.
0: Nothing is more than this.
1: అందరి యందు కూడాను దివ్య జ్యోతి, అఖండ జ్యోతి.
0: It is that infinite light of love.
1: అద్వైత జ్యోతి.
0: That light of non-dualism.
1: అదే మానవ జీవిత జ్యోతి.
0: That is the light of life present in us.
1: ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకుని చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము.
0: దిస్ లైట్ ఆఫ్ లైఫ్ విద్ ఇన్ అస్, బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ లైట్ ఎల్స్వేర్, అవుట్ సైడ్.
1: జ్యోతి వెలుగుతుండగా
0: when the light is shining,
1: మరొక జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు?
0: Why do you need another light?
1: వెలిగే జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా?
0: To see the light burning, do you need another light to see that?
1: వెలిగే జ్యోతిని చూడటానికి వెలుగునికి ఆనందంగా ఉంటుంది.
0: And the light that shines, the very light itself,
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలనుకుంటే
0: to see the shining moon,
1: ఒక టార్చ్ లైట్, హరికెన్ లాంటర్న్, పెట్రోమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు.
0: To see the shining moon, you don't need a hurricane lamp or a torch light.
1: చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
0: The moon light,
1: ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము.
0: This light of life within us, but we are in search of light elsewhere, outside.
1: జ్యోతి వెలుగు

0: need hurricane lamp or a torch light.
1: చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
0: The moon light will help you to see the moon behind.
1: అదే విధంగానే మానవ జీవన జ్యోతి ద్వారానే దైవ జ్యోతిని, విశ్వజ్యోతిని, పరమాత్మ జ్యోతిని చూడవచ్చు.
0: Through the light of life, we can see the light of the divinity. We can see the light of atmic principle.
1: The light of God. జీవన జ్యోతి ద్వారానే చూడాలి.
0: The light of divinity can be seen through the light of life.
1: జీవన జ్యోతి దివ్య జ్యోతి యొక్క ప్రతిబింబమే.
0: The light of life is the reflection of the divine light.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: Therefore God says you are all the sparks of the divinity.
1: అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని, మన ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి.
0: We have to understand the main divinity and the reflection of the humanity and the
1: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
0: The individual is God, God is the individual.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది.
0: When we understand the unity of the individual and God, you will understand the divinity.
1: శరణాగతి అన్నాడు సచ్చిదానందం.
0: సచ్చిదానందం mentioned of శరణాగతి.
1: శరణాగతి అనేటువంటి పదం లోపల మూడు రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి.
0: In this word శరణాగతి, there are three steps of surrender.
1: శరణాగతి చేసేటువంటి వాడొకడు, చేయించుకునేటువంటి వాడొకడు, శరణాగతి మరొకటి, మూడుగా కనిపిస్తున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ హియర్. ద వన్ దట్ సరెండర్స్, ద వన్ టు హూమ్ హీ సరెండర్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సరెండర్.
1: కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల మూడు ఉంటున్నాయి.
0: సో ఫ్రమ్ వరల్డ్లీ వ్యూ పాయింట్ వీ
1: ఫైండ్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 2 అంటారు.
0: వీ సే ఫ్రమ్ ది వరల్డ్లీ మ్యాథమెటిక్స్ 3 మైనస్ 1 ఈజ్ 2.
1: కానీ ఆధ్యాత్మికంలో ఇది 2 కాదు, 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 1.
0: బట్ ది స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ సేస్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1.
1: ఇది ఎట్లవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: దీనికి వాదోపవాదం జరుగుతూ ఉంటాయి.
0: వెల్, వీ ఆర్గ్యూ అవన్ దిస్.
1: మన ఇంటిలో ఒక అద్దం ఉంది.
0: వీ హ్యావ్ ఎ మిర్రర్ ఎట్ హోమ్.
1: అద్దం ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
0: యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
1: నిల్చుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి.
0: యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్.
1: నీవు, ప్రతిబింబము, అద్దము, మూడు ఉంటున్నాయి.
0: హియర్ ఆర్ ది త్రీ, యూ, ద రిఫ్లెక్షన్ అండ్ ద మిర్రర్.
1: అయితే ఈ మూడింటి యందు ఆ అద్దమును తీసివేసిస్తే ప్రతిబింబం కూడా పోతుంది.
0: నౌ ఆఫ్ ద త్రీ రిమూవ్ ద మిర్రర్, ద రిఫ్లెక్షన్ ఆల్సో వానిషెస్.
1: కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది.
0: అండ్ యూ ద ఆబ్జెక్ట్.
1: అదే ఏకం సత్విప్రాబోధా వదంతి.
0: యూ దట్ రిమైన్స్ ఇస్ ద ఓన్లీ ట్రూత్.
1: కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణ చల్లారాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ, బాడీ అటాచ్మెంట్ షుడ్ డిక్రీస్.
1: ఈ దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది.
0: బాడీ ఇస్ లైక్ ఎ మిర్రర్.
1: ఇందులోపల జీవతత్వం అనేటువంటి ప్రతిబింబంగా ఉంటుండాలి.
0: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ సీన్ యాజ్ ద రిఫ్లెక్షన్.
1: ఈ ప్రతిబింబం మూలాధారం ఏమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే.
0: ద బేసిస్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: జీవుడు, దేవుడు ఒక్కటే.
0: The individual and God are
1: one. అద్దం మాత్రమే కనిపిస్తుండాలి.
0: But there stands in between the mirror.
1: ఈ ప్రపంచం అనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము.
0: In this mirror of the world, we visualize many forms.
1: ఆ మిర్రర్ కూడాను మట్టే.
0: That mirror is made up of clay.
1: అది కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది.
0: It's also of the world.
1: ఈ ప్రకృతి కూడాను భగవత్ స్వరూపమే.
0: The entire world is divine.
1: సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When everything is essentially divine, there cannot be any
1: differences. దీనిని పురస్కరించుకునే ప్రాచీనుడైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు. ఉన్నది ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు.
0: Basing on this, ancient seekers, parents and scholars said, the truth is one, narrated as many by scholars.
1: కనుక ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
0: We should never fragment the unity and diversity.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా విశ్వసించడం చాలా అవసరం.
0: We should have full faith in the unity in diversity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు ఏదో ప్రేమ స్వరూపులంటే మీరు ఒక స్వరూపంగా ధరించినటువంటి వారు.
0: You have taken a form.
1: అందరి యందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: Love is uniform in all.
1: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనం ఆధారం చేసుకుంటే,
0: if we base everything on love,
1: sarvamu ee prema yende avirbhavistayi.
0: You will understand that everything originates out of this love.
1: Prema lenetvanti oka tattvam marokati lene ledi.
0: There cannot be any person without this love.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: Ee oka daivatvam anetundi premane.
0: God is love.
1: Ee premaku oka aadi anchamle levu.
0: God, this love has neither the beginning nor the end.
1: అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ స్మాలర్ దాన్ అన్ యాటమ్.
1: ఘనము కంటే అది ఘనంగా ఉంటుంటాయి.
0: ఇట్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
1: కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము, ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు.
0: యూ కెనాట్ ఫ్రాగ్మెంట్.

0: or segment this love as it is infinite.
1: సర్వత్ర ఉన్నటువంటిది ఈ ప్రేమ తత్వమే.
0: ఇట్ ఇస్ ది లవ్ దట్ ఇస్ ఆల్
1: సర్వ స్వరూపములు ప్రేమ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ద
1: సర్వ మార్గములు ప్రేమ మార్గములే.
0: ఆల్ ఆర్ ద పాత్స్ ఆఫ్ లవ్
1: సర్వ సాధనలు కూడా ప్రేమ యొక్క సాధనలే.
0: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
1: సర్వ గమ్యం కూడా ప్రేమని.
0: ద గోల్ ఇస్ లవ్.
1: అనంతమైనటువంటి ఒక జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమని.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇన్ఫినిట్ వరల్డ్ ద వన్ దట్ ఎగ్జిస్ట్ ఇస్ లవ్.
1: కనుక ఎట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ ఎ లవ్.
1: ఎట్టి సమయం నందే కూడాను ప్రేమను మాత్రం మనం వదలరకూడదు.
0: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ ఎర్త్లీ సోజర్న్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ దేర్ కమ్ సర్టన్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్, జెలసీ, ఆబ్స్టకల్స్, ప్రైడ్, ఎవరెస్ట్.
1: వచ్చినటువంటి అసూయ కూడాను ప్రేమగానే మనం తీసుకోవాలి.
0: వీ హావ్ టు కన్సిడర్ దిస్ జెలసీ ఆల్సో యాస్ లవ్.
1: దాన్ని కూడాను ప్రేమగా భావించు.
0: Consider the jealousy as love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there cannot be any hatred.
1: ద్వేషం వచ్చేది ఎప్పుడు?
0: When do you hate?
1: రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరు ద్వేషం వస్తుంది.
0: Hatred exists when there are two persons.
1: రెండు భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరు అసూయ కలుగుతుంది.
0: When there are differences there is a scope for jealousy.
1: రెండు భావములు పెట్టుకో. రెండు మనుషులు ఉండవచ్చును కానీ ఒకే భావమే.
0: There may be two persons but there should be one feeling.
1: అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే.
0: Though there are many bulbs the current is one.
1: కాబట్టి ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందుకూడను ఏకత్వంగానే ఉంటుండాలి.
0: The current of atma is present in all of the beings as one principle.
1: సత్ విప్రా బహుధావదంతి అందరి ఎందుకు ఏకంగానే ఉంటుంది.
0: సో ట్రూత్ ఈజ్ వన్ దట్ వన్ ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకుని
0: we have to develop the spirit of oneness.
1: ప్రేమతత్వాన్ని మనం చక్కగా పోషించుకొని
0: and we have to develop the spirit of love.
1: దివ్యత్వ స్వరూపులుగా రూపొందాలి.
0: And we have to transform ourselves as divine.
1: నిజమైన సాధన.
0: This is the true spiritual practice.
1: చిన్న చిన్న రూపాలను మాత్రం ఆరాధిస్తూ
0: we should not worship small minor
1: forms. పెట్టుకొని
0: we should not confine to names.
1: ఈ పేరుకు ఈ రూపము, ఈ పేరుకు ఈ రూపము అని నిర్ణయించుకొని
0: we should not limit the form and the name.
1: దైవ స్వరూపాన్ని కూడా మనము చాలా సంకుచితపరుస్తున్నాము.
0: we are just narrowing down the really effulgent brilliant form.
1: భగవంతుడివి.
0: all forms are gods.
1: ఇలాంటి భావాన్ని మనం పెట్టుకున్నప్పుడు క్రమక్రమేణ కొంతకాలమునకు మనకు అట్టి భావం ఏర్పడుతుంది.
0: విత్ దాట్ ఫీలింగ్ బిహైండ్ వన్ డే ఆర్ అదర్ విల్ హ్యావ్ దాట్ ఐడియా రియలైజ్డ్.
1: తుమ్మెద ఒక చిన్న గూడు కట్టుకుంటుంది.
0: యు ఫైండ్ ద బటర్ఫ్లై మేకింగ్ ఎ నెస్ట్.
1: నాట్ బటర్ఫ్లై. అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది దాని లోపల.
0: ఇట్ బ్రింగ్స్ దేర్ ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్.
1: అన్ని ద్వారములు మూసివేస్తుంది.
0: ఇట్ క్లోజెస్ ఆల్ ద డోర్స్ అరౌండ్.
1: కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ ఘీమని తిరుగుతూ ఉంటారు.
0: హౌఎవర్ వన్ ఓపెనింగ్ ఇస్ లెఫ్ట్ ఎట్ వన్ పాయింట్ ఇట్ గోస్ ఆన్ మేకింగ్ హమ్మింగ్ సౌండ్ అరౌండ్.
1: కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచమంతా కూడా ఏమీ తెలియదు.
0: ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్ డస్ నాట్ నో ద అవుట్ సైడ్ వరల్డ్.
1: ఇది చేసేటువంటి ఒక శబ్దంకు మాత్రమే లక్ష్యమిస్తుంది.
0: ఇట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ద ఇన్సెక్ట్ ద హమ్మింగ్ సౌండ్.
1: ఈ శబ్దం విని విని విని విని కలపడికి ఏమవుతుంది? భ్రమరము కీటకం భ్రమరంగా మారిపోతుంది.
0: లిసనింగ్ టు దిస్ సౌండ్ ద క్యాటర్పిల్లర్ బికమ్స్ ద బటర్ఫ్లై.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మానవాకారంతో ఉన్నటువంటి మీరు
0: వీ హావింగ్ టేకెన్ ద హ్యూమన్ ఫామ్
1: దైవభావంనే మీ అందు అభివృద్ధి పరచుకున్నా
0: ఇఫ్ వీ డెవలప్ డివైన్ ఫీలింగ్ డే బై డే
1: మీరు కూడా దైవ స్వరూపంగా మారిపోతారు.
0: వీ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్ఫ్
1: బ్రహ్మైవ భవతి
0: ఇన్ టు ద డివైన్ ఫార్మ్స్ ద నోర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్
1: బికమ్స్ బ్రహ్మ
0: బికమ్స్
1: బ్రహ్మ స్వరూపాన్ని పొందుతారు.
0: అండ్ యూ అస్యూమ్
1: బ్రహ్మతత్వాన్ని పొందాలనుకున్నప్పుడు
0: ఇన్ ఆర్డర్ టు
1: బికమ్ భావాన్ని చింతిస్తుండాల.
0: And think, entertain Brahmic feelings.
1: Sarvada, sarvakaleshu, sarvatra Brahma chintanam.
0: Where? Everywhere, at every point of time, we should think of Brahman.
1: Anni samayamulendu kudanu.
0: Everywhere, at all
1: times. Anni sthanamulendu kudanu.
0: Everywhere.
1: Anni paristhithulendu kudanu.
0: Under all circumstances.
1: ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందడానికి ఇదే సరైన మార్గం.
0: వీ షుడ్ ట్రై టు వర్క్ అవుట్ స్ట్రగుల్ ఫార్ టు అటైన్ ద డివినిటీ.
1: మనం ప్రపంచాన్ని తిరగనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గో అరౌండ్ ద వరల్డ్.
1: డబ్బును ఖర్చు పెట్టనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్పెండ్ మనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క శ్రమపడి అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయి ధనమును వ్యర్థం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చేయకూడదు.
0: వీ డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్పెక్టేషన్ టు విజువలైజ్ ది divinity. We don't need to spend money.
1: ఈ దైవ స్వరూపులు.
0: You are divine.
1: ఆ విధంగా భావించుకోండి.
0: Consider yourself.
1: క్రమక్రమేణ కృష్ణుడు ఎవరు? మీరే. రాముడు ఎవరు? మీరే. ఈశ్వరుడు ఎవరు? మీరే. విష్ణు ఎవరు? మీరే. అంతా మీరే.
0: You are Krishna. You are Rama. You are Ishwara. You are divine.
1: కనుక ఇవి పెట్టిన పేర్లు కానీ పుట్టిన పేర్లు కాదు.
0: దీస్ ఆర్ ది నేమ్స్ గివెన్, దీస్ ఆర్ నాట్
1: ఈ పేర్లు తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
0: ద నేమ్స్ ఆర్ గివెన్ టు యూ బై పేరెంట్స్.
1: దేహములు తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి.
0: ద బాడీస్ పేరెంట్స్ గివెన్.
1: కానీ దేవుడిచ్చింది ఏది?
0: వాట్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ.
1: హృదయము.
0: గాడ్ హెస్ గివెన్ హృదయం.
1: అది మరొకరికి ఇవ్వడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ పాస్ ఇట్ ఆన్ టు
1: ఎనీ. ఇది మరొక స్వాధీనంలో లేదు.
0: ఇట్స్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎనీ వన్.
1: కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారంకు వచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే.
0: ద ఫార్మ్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ద నేమ్ గివెన్ టు ద బాడీ ఆర్ ది గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్.
1: కానీ హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు.
0: బట్ హృదయ
1: అది
0: కెనాట్ బి గివెన్ బై ఎనీ బాడీ.
1: ఆవిర్భవించినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ నేచురల్ వన్.
1: ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి ఒక తత్వము.
0: హృదయ ఇస్ అవర్ ఎసెన్షియల్ ట్రూ నేచర్.
1: ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకొకరికి ఇచ్చేటువంటిది కానీ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గిఫ్ట్ టు బి రిసీవ్డ్, నాట్ టు బి గివెన్.
1: ఈ హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు గివ్.
1: కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవటం లోపల వన్ వే ట్రాఫిక్ గా ఉండాలి.
0: వైల్ గివింగ్ ఇట్ షుడ్ నాట్ బి ఓన్లీ వన్.
1: ఇచ్చుకో ఇచ్చుకో ఇచ్చుకో పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు.
0: యూ ఆల్వేస్ గివ్ గివ్ నెవర్ రిసీవ్.
1: ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయిపోతే రెండు హృదయాలుగా మారిపోతాయి.
0: ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు గివింగ్ అండ్ రిసీవింగ్ ఇట్ అమౌంట్స్ డ్యుయలిజం.
1: ఓకే, హృదయమే.
0: హార్ట్ ఈజ్ వన్.
1: ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
1: ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి.
0: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్.
1: లక్ష్యం ఏకాత్మ భావం పెట్టుకోండి.
0: ది ఎయిమ్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
1: అనేకంగా సాధన చేయండి.
0: ఎస్ వీ కెన్ ప్రాక్టీస్ వేరియస్ పాత్స్.
1: తప్పు లేదు.
0: నో మిస్టేక్.
1: కానీ ఈనాడు సాధన చేస్తున్నారు.
0: వీ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన చేస్తున్నారు. ప్రాప్తమైన సాధన చేస్తున్నారు.
0: వీ ఫాలో వరల్డ్లీ ప్రొసీజర్స్.
1: జపమాల తిప్పుతుంటారు.
0: వీ జస్ట్ రోల్ ద టాలిస్మన్.
1: మాల తిరుగుతుండాలి కానీ మనసు కూడా తిరుగుతూ ఉండాలి.
0: టాలిస్మన్ మూవ్స్ ఆన్, ద మైండ్ ఆల్సో గోస్ ఆన్.
1: చెయ్యి మాల తిప్పుతుంటాది, మనసు మార్కెట్కి పోతుండాలి.
0: ఇట్ ఈస్ ది హ్యాండ్ దట్ రొటేట్స్ రివాల్వ్ ద టాలిస్మన్ వై ద మైండ్ గోస్ టు మార్కెట్. వై దిస్
1: ధ్యానంలో కూర్చుంటారు.
0: యూ సిట్ ఇన్ మెడిటేషన్.
1: కదలక మెదలక కూర్చుంటారు. ఇది ధ్యానం అని.
0: అండ్ యూ సిట్ దేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్.
1: చిన్న అనుమాత్రమైనటువంటి ఒక ఈగి వాళ్ళతో టచ్ మీద దాన్ని కొట్టేసేస్తావు.
0: ఇఫ్ ఎ ఫ్లై ఫాల్స్ ఆన్ యువర్ బ్యాక్ ఇమీడియట్లీ యూ హిట్ ఇట్.
1: ఇంత పెద్ద దేహం పైన ఇంత చిన్న దోము వాలటంలో ఏం నష్టమైంది?
0: ఆఫ్టర్ ఆల్ సచ్ ఎ బిగ్ బాడీ యూ హ్యావ్, వాట్ ఈస్ దట్ యూ లూజ్?
1: ఆ చిన్న దోము నీ దేహం పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి.
0: అండ్ ద లిటిల్ ఇన్సెక్ట్ ఆర్ మస్కిటో దట్ ఫాల్స్ ఈస్ ద కాజ్ ఫార్ యువర్ బాడీ అటాచ్మెంట్.
1: ఇంత చిన్న చీమ చిక్కినప్పటికీ నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది.
0: యూఆర్ నాట్ ఏబుల్ టు బేర్.
1: ఇంత అపలత్వంతో కూడినటువంటిది ఈ దేహం.
0: ద బాడీ ఈస్ సో వీక్.
1: ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహం.
0: ద బాడీ ఈస్ ఫుల్లీ ఆఫ్ నారో మైండెడ్ నేచర్.
1: కనుకనే ఇలాంటి దేహం ఏమాత్రము మనం లక్ష్యం చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫాలో దిస్ బాడీ.
1: ఏం జరిగినా జరగవచ్చు.
0: ఇట్ మే హ్యాపన్ ఎనీథింగ్.
1: కానీ దేహమునికే గాని ఆత్మకు సంబంధం లేదు.
0: వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇట్ ఇస్ టు ద బాడీ బట్ నాట్ టు ఆత్మ.
1: నా యొక్క దైవము.
0: మై ఆత్మ ఇస్ గాడ్.
1: దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము.
0: అండ్ ఇట్ ఇస్ ద బాడీ దట్ హ్యాస్ గాట్ ద ఆత్మ.
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్
1: గాడ్. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఆత్మ అండ్ ది వైన్ ఆర్ ఎన్షియంట్.
1: కాబట్టి ఈ దేహం అనేటువంటి యొక్క గుడి ఎందు ఒక్కొక్క గుడి ఎందు కూడా ఆత్మ అనేటువంటి ఒక దేవుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు.
0: ఇన్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వీ హావ్ గాట్ ద ఆత్మ ద డివైన్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక దేహాత్మల రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ ఇన్ ద బాడీ అండ్ ఆత్మ.
1: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
0: దిస్ బాడీ హ్యాస్ సో మెనీ పార్ట్స్ ద లింబ్స్.
1: ఈ అంగములంతా ఏనికి? దేహానికి అంగములు.
0: దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ.
1: ఈ అంగములకు ఏది కారణము?
0: వాట్ ఇస్ ద కాజ్ బిహైండ్ దిస్?
1: సమాజమే కారణము.
0: ది సొసైటీ.
1: సమాజమునికి ఏది కారణము?
0: వాట్ ఇస్ ద లింబ్ ఆఫ్ ద సొసైటీ?
1: కారణము
0: ద నేచర్.
1: ప్రకృతికి ఏది కారణము?
0: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ ద నేచర్? గాడ్.
1: కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించిన.
0: దేర్ఫోర్ ద నేచర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్టేషన్.
1: కాబట్టి ఒకదానికొకటి ప్రభువుగా ఏర్పడుతుండాలి.
0: సో వన్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది అదర్.
1: ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
0: బై ఎంక్వైరింగ్ లైక్ దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ ఆర్ యూనిటీ.
1: ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ అన్నారు.
0: సో ఏన్షియంట్ బ్రాహ్మిన్స్ ప్రీస్ట్లీ క్లాస్ సెడ్ ఫుడ్ ఇస్ గాడ్.
1: ఓ దైవమా,
0: ఓ గాడ్,
1: ఈ తిన్నటువంటి అన్నము
0: ద ఫుడ్ పార్ట్
1: దేహంలో సర్వత్రా ప్రసారించి
0: గోస్ సర్క్యులేట్ దేహానికి
1: తగినటువంటి శక్తిని అందించు.
0: ఇట్ గివ్స్ అండ్ ఇట్ గివ్స్ ఎనర్జీ.
1: ఎందుకోసం ఈ శక్తి?
0: వై?
1: నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని.
0: వెన్ వీ ఫాలో
1: యొక్క సేవను ఆచరించే కోసమని.
0: ఐ నీడ్ ఎనర్జీ టు సర్వ్ యూ ఓ లార్డ్.
1: దేహానికి శక్తినిచ్చే.
0: ఎస్, ది ఎనర్జీ ఇస్ గివెన్ ఫర్ దట్ రీజన్. అండ్ దెన్ అగైన్
1: రసో విష్ణు.
0: వాటర్ ఇస్ విష్ణు.
1: ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు?
0: హూ ఇస్?
1: మనసే. అప్పుడు మనసు కూడా ప్రార్థిస్తుండాలి.
0: మై
1: దేహాన్ని నేను కాపాడుకొని
0: I protect the sacred
1: wife.
0: I'll allow it to go in the right path. Give me a good mind so as to do good deeds. Then the word. Talk faculty, what does it say?
1: You
0: have given me good body. Good pure mind.
1: Oh
0: God, give grant me so as to speak all that is sacred. Therefore, Brahma.
1: Dehame Brahma.
0: Vishnu and Ishvara. Body is Brahma.
1: Mind is Vishnu.
0: Mind is Vishnu.
1: Vakke Ishvara.
0: Speech faculty is Ishvara.
1: Ee swarupani manam kapadukotam atyavasaram.
0: It is most essential to protect this Trinity within our body.
1: Trigunam tridalakaram. Trinetram chitrayudam. Trijanma papa samharam. Ekabilvam sivarpadam. Ee trigunamato kudinatundi ee dehame.
0: The body with the three attributes.
1: ఇందులో ఒక్కొక్కదాని మనసు నందు ఉన్నది, వాక్కు నందు ఉన్నది, దేహం నందు ఉన్నది ఆత్మ.
0: ఇన్ ద బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ది సేమ్ ప్రెజెంట్
1: బిల్ల పత్రిక ఉంటుంది త్రిదిరాకారంగా.
0: యు హావ్ గాట్ ద బిల్వా లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్.
1: కాబట్టి దేహము, మనసు, వాక్కు ఈ మూడు కూడా త్రిదళంగా ఉంటుండాలి.
0: ద త్రీ లీఫ్లెట్స్ రిప్రజెంట్ ద బాడీ, మైండ్ అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ. ద ప్రైమోడియల్ ప్రిన్సిపల్ ఇస్ ఆత్మిక్.
1: కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ యొక్క ఈ బిల్డర్ను నీకు అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ దిస్ బిల్వా లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్. దీన్ని
1: పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు.
0: బేసింగ్ ఆన్ ది సచ్చిదానందం రిఫర్ టు శరణాగతి.
1: శరణాగతి అనగా
0: సరెండర్.
1: అన్నిటి యొక్క ఏకత్వమే శరణాగతి.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇస్ ట్రూ సరెండర్.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైం,
1: రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో,
0: వెన్ రామా వాజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ది ఎగ్జైల్,
1: రామ లక్ష్మణ సీత ముగ్గురు కూడా చిత్రకూట పర్వతం చేరారు.
0: రామ లక్ష్మణ సీత రీచ్డ్ చిత్రకూట మౌంటైన్.
1: కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు.
0: రామ వాజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి వాజ్ టైర్డ్. లక్ష్మణ,
1: మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి.
0: యువర్ సిస్టర్ లా సీమ్స్ టు బి టైర్డ్.
1: మనం ఇంకా ఈ 10 సంవత్సరంలో ఇక్కడే ఉండవలసి వస్తుంది.
0: వీ మే హావ్ టు స్టే హియర్ ఫర్ 10 ఇయర్స్.
1: కాబట్టి ఒక పర్ణశాల నిర్మించు అన్నారు.
0: బిల్డ్ ఎ స్మాల్ హట్ ఫర్ అవర్ స్టే.
1: లక్ష్మణుడు ఎక్కడన్నా అన్నాడు.
0: లక్ష్మణ సెడ్ వేర్.
1: నీకు ఇష్టం వచ్చిన చోటు నిర్ణయించున్నాడు.
0: రామ సెడ్ డిసైడ్ ఫర్ యువర్.
1: రామా, నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ ఇమీడియట్లీ. వాట్ సిన్ ఐ హావ్ కమిటెడ్ రామ.
1: చాలా ఆశ్చర్యపడింది.
0: అండ్ సీత వాజ్ సర్ప్రైజ్.
1: ఏమన్నాడు మీ అన్నగారు?
0: వాట్ ఈస్ దట్?
1: నిన్నేం తిట్టలేదు, కొట్టలేదు కదా.
0: వాట్ ఈస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
1: ఎందుకు నీవింత బాధపడుతున్నావు?
0: హి హస్ నాట్ అక్యూజ్డ్ యు, హస్ నాట్ బీటెన్ యు, వై ఆర్ యు సాడ్?
1: అడిగింది సీత.
0: అండ్ సో ఆ సీత,
1: తల్లి ఇంతకంటే వేరొక దోషం ఉందా?
0: మదర్, దేర్ కెనాట్ బి హయ్యర్ అక్యూజేషన్.
1: నేను సర్వము అతనికి అర్పితం చేశాను.
0: ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్.
1: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం. ఆత్మానాం శేషభూతమి రక్షమాం శరణాగతి. నాకు భార్య ఉంది, పిల్లలున్నారు, రాజ్యం ఉంది, సర్వస్వాన్ని త్యాగం చేసి నేను ఎందుకు రామునితో వచ్చాను?
0: లక్ష్మణ సేస్, ఐ సరెండర్డ్ మై సెల్ఫ్, మై వైఫ్, మై చిల్డ్రన్, మై ప్రాపర్టీ, మై కింగ్డమ్, ఎవ్రీథింగ్ ఐ హావ్ సరెండర్డ్ మై సెల్ఫ్.
1: అలాంటి సమయంలో నీకు ఇష్టం వచ్చిన చోటు కట్టమంటే నాకు ఒక ఇష్టం ఉందా?
0: అండ్ వెన్ బ్రదర్ రామా సేస్ యూ చూస్ ద ప్లేస్ అండ్ కన్స్ట్రక్ట్ ద హార్ట్,
1: ఇంత కఠినమైనటువంటి మరొక దూషణం ఉంటుందా?
0: కెన్ దేర్ బి హయ్యర్ అక్యూజేషన్, డీపర్ అక్యూజేషన్ దాన్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ లైక్ దిస్?
1: పాపం చేశారు,
0: ఐ కమిటెడ్ సమ్ సిన్.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి, దయామయుడైనటువంటి రాములు, లక్ష్మణ పొరపాటు,
0: దాన్ని
1: అంగీకరించాడు.
0: Compassionate Rama,
1: ఇగో పలాన్ చోటు నువ్వు ఆశ్రమం కట్టు అన్నాడు.
0: డోంట్ ఫీల్ లైక్ దట్, డోంట్ ఫీల్ సాడ్, హియర్ ఈస్ ద ప్లేస్ యూ కెన్ బిల్డ్ ఎ హార్ట్.
1: తర్వాత సీతను పర్ణశాలలో పెట్టి రాములు, లక్ష్మణులు చుట్టూ ప్రాంతాన్ని సంచారం చేస్తూ వచ్చారు.
0: వైల్ సీత వాజ్ సిట్టింగ్ ఇన్ ద హార్ట్, రామ అండ్ లక్ష్మణ వాజ్ గోయింగ్ రౌండ్ ప్రొటెక్టింగ్ ది హోల్ థింగ్.
1: రామ యొక్క చరణమే నా యొక్క శరణమని, శరణమే చరణమని భావించుకున్నటువంటి యొక్క లక్ష్మణుడు,
0: లక్ష్మణ కన్సిడర్డ్ ద ఫీట్ ఆఫ్ రామ టు హూమ్ హీ సరెండర్డ్.
1: ప్రదేశమునకు పోయేటప్పటికి,
0: వెన్ హి వెంట్ టు ఎ ప్లేస్,
1: లక్ష్మణ మనసు మారిపోయింది.
0: ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్.
1: అన్నా, నేను ఇంక ఈ అడవిలో ఉండలేను.
0: బ్రదర్, ఐ కాంట్ బి హియర్ ఎనీ లాంగర్ ఇన్ దిస్.
1: ఈ బాధను నేను సహించలేను.
0: ఐ కాంట్ బేర్ యువర్ హార్ష్ వర్డ్స్.
1: నేను అయోధ్యకు వెళ్తాను అన్నాడు.
0: ఐఎమ్ గోయింగ్, లీవింగ్ యూ.
1: రాములు నవ్వుతూ,
0: రామ
1: తొందరపడకు, తొందరపడకు అని చేయపట్టుకుని కొంచెం దూరం పరుస్తాం రామన్నాడు.
0: రామ
1: పర్ణశాలకు పోయి దీన్ని విచారిస్తామన్నాడు.
0: రామ సెడ్ స్మైలింగ్లీ, వెయిట్ ఫర్ సమ్ టైమ్. హి కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ బోత్ వెంట్ క్లోజ్ టు ద హట్.
1: ఒక చల్లని ఛాయతో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చున్నారు.
0: దే సాట్ అండర్ ఎ హ్యూజ్ ట్రీ ఎంజాయింగ్ దిస్ షేడ్.
1: అప్పటికి లక్ష్మణ్ మనసు మారిపోయింది.
0: దెన్ దేర్ ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్.
1: ఏమి లక్ష్మణ, ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాముడు.
0: రామ లక్ష్మణ, వెన్ ఆర్ యూ లీవింగ్ ఫర్ అయోధ్య?
1: అయోధ్యతో నాకేం పని ఉంది?
0: లక్ష్మణ సేస్, వాట్ బిజినెస్ ఐ హావ్ దేర్ ఇన్ లక్ష్మణ?
1: సర్వము అయోధ్య,
0: యు ఆర్ ఎవ్రీథింగ్.
1: అలాంటి రాముని వదిలి నేను అయోధ్యకు వెళ్దాము, నా కళ్ళలో కూడా భావం లేదన్నాడు.
0: ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ ఐడియా ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్ లీవింగ్ యువర్ కంపెనీ అండ్ స్టెప్పింగ్ ఇన్ టు అయోధ్య.
1: కొంత దూరం లోపల నేను అయోధ్య వెళ్తానని చెప్పావు కదా అన్న.
0: ఎ మూమెంట్ బ్యాక్ యూ సెడ్ దట్ యుల్ గో టు అయోధ్య.
1: దానికి కారణం ఏమిటో నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో ద రీజన్.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
0: దెన్ రామా సేస్,
1: లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: స్థానబలం కూడా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ సమ్
1: స్థానబలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి.
0: అలాంగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
1: భగవంతుడి నుంచి దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే.
0: ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
1: ఎందుకంటే ఆ స్థలం లోపల శూర్పణఖ సంచరించినటువంటి స్థలము.
0: విత్ దట్ ప్లేస్ వేర్ యూ డిసోబేడ్ మీ ఈస్ ద వన్ దట్ ఈస్ ట్రావెల్ వేర్ శూర్పణఖ లివ్.
1: స్థలంలో మనం సంచరించాము.
0: సో వీ మూవ్డ్ అబౌట్ ఇన్ దట్ ఏరియా.
1: శూర్పణఖ భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ ది శూర్పణఖ ఐడియాస్ ఆఫ్ డిఫరెన్సెస్.
1: మరొక స్థానంలోకి వచ్చాము.
0: అండ్ నౌ వీ మూవ్డ్ అవే ఫ్రమ్ దట్ శూర్పణఖ ల్యాండ్.
1: చిత్రకూట పర్వతం పైన మహర్షులంతా నివసించేటువంటి
0: చిత్రకూట మౌంటైన్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ సెయింట్స్.
1: ఇక్కడికి వచ్చేసరికి మహర్షుల యొక్క భావం వచ్చేసేసి
0: నౌ వీ హావ్ సెయింట్లీ ఫీలింగ్
1: కనుకనే మన స్థానంలో కూడా పవిత్రమైన స్థానంలుగా ఉంటుండాలి.
0: సో అవర్ ప్లేసెస్ ఆల్సో షుడ్ బి సేఫ్.
1: దుర్మార్గులు దుష్టులు సంచరించేటువంటి ప్రదేశంగా ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి ది డ్వెల్లింగ్ ప్లేసెస్ ఫర్ ద వీకెండ్
1: సంసర్గం.
0: Run away from the bad company.
1: ఈ చెడ్డది ఎన్నివన్నీ మనకు వచ్చిందంటే నా నుంచి బయట పోవాలి.
0: When once bad comes to you, it will never leave you anytime.
1: స్మరించు.
0: Think of good.
1: స్వర సాధ సమాగమం.
0: Join the good and noble.
1: కురు పుణ్యమహోరాత్రం.
0: Do good deeds day and night.
1: మనం చేయవలసినటువంటి సాధనలు.
0: These are the spiritual practices.
1: చెడ్డదాన్ని వదలాలి, మంచిదాన్ని సంబంధం చేసుకోవాలి.
0: We should give up the bad and join the good.
1: నిరంతరము మంచినే చేస్తూ జీవించాలి.
0: We should do good deeds continuously.
1: స్మర నిత్యం అనిత్యతాం. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి.
0: We should also make a constant inquiry of what is ephemeral, what is permanent.
1: ఈ ప్రకృతి అనిత్యమే.
0: దిస్ నేచర్ ఈస్ టెంపరీ.
1: భవనములు అనిత్యమే.
0: బిల్డింగ్స్ ఆర్ టెంపరీ.
1: కంటికి కనిపించేటువంటి దృశ్యములన్నీ కూడా అనిత్యములే.
0: ఆల్ ది సినారియో దట్ యు సీ విత్ ది ఐ ఆర్ టెంపరీ.
1: ఆ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: ది ఎటర్నల్ ట్రూత్ ఈస్ దిస్
1: ఆత్మ. ఆశ్రయించటమే శరణాగతి అన్నారు.
0: సరెండరింగ్ టు ఆత్మ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఆత్మభావాన్ని మనం పెంచుకుని
0: డెవలప్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: నిరంతరము ఆత్మచింతనతోనే మన జీవితం సార్థకం గావించుకోవాలి.
0: వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ థింకింగ్ ఆఫ్ దిస్ ప్రైమార్డియల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ కాన్స్టెంట్లీ.
1: ఈ విధమైనటువంటి సాధనలు చేసినప్పుడు దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలు కూడా కాపాడుతాడు.
0: వెన్ వన్స్ వీ అండర్టేక్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్, స్టాండింగ్ బిహైండ్ అస్, అబవ్ అస్, బిలో అస్, విత్ ఇన్ అస్.

0: smaller than the smallest, bigger than the biggest, stands as an eternal witness in everything. The Brahman becomes the nature, and the nature is Brahman. That is eternal witness.
1: చరిత్రకు పూర్వము దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు దైవము నుండి ఆవిర్భవించినటువంటి వేదవాణిని శ్రద్ధగా పరిశీలించి పరిశోధన చేసి అందరి సత్యసూక్తములను ఈ జగత్తుకు ప్రచార ప్రబోధములు కల్పిస్తూ వచ్చారు.
0: In the earlier period of human history, saints and sages have gone through the way with all sincerity and investigated and taught to the entire world the principles of truth.
1: Prapanchamulo unnadi rende vastu.
0: In the world, there are only two objects.
1: Okati padarthamu, rendavadi padarthamu.
0: One is the matter. The other one is spiritual.
1: కానీ పదములకు అర్థములను ప్రబోధించి జగత్తులో వ్యాప్తి గావించి ఏకత్వంలోని అనేకత్వాలు నిరూపణ గురించి సాధినటువంటిది పాణిని జ్ఞాన సంబంధం.
0: All that relating to the matter, the meaning of the, all the words and unity in diversity are all contained in the grammar written by the saint Pani.
1: Padarthami yokka swaroopamuni antarathamuga visheshinchi aa padartha swaroopa gnanamunu lokamulaku prapocham prabhajam chesinatundi mahaniyulu padarthamu.
0: The form of the matter and the significance of this material is taught to the world by the saint Kanadi.
1: ఈ కాణాది యొక్క దర్శనమే వైశిక్షిక.
0: The darshana propounded by the saint Kanada is vaisheshika.
1: ఈ వైశిక్షిక దర్శనములకు కాణాదుడే మూలకారణం.
0: It is the saint Kanada who propounded this darshana by name vaisheshika.
1: Anadam

0: అనగా పదార్థ విజ్ఞానమును ప్రపంచమునకు చాటి పదార్థము అశాశ్వతమనియు పరార్థము శాశ్వతమనియు జగత్తునకు నిరూపించడానికి ఈ వైశేషిక దర్శనమును అనుభవిస్తూ
1: దర్శన వైశేషిక and the nature of the permanence of the spiritual is taught by this vaidya
0: prapanchamulandagala samasta vidyalu kudanu vedam nundi aavirbhavinchadu.
1: All forms of education in the world came out of veda.
0: Ee sarva vidyalu kudanu bhautikamaina jagattunu anubhavimpajese kurtivi.
1: All this worldly knowledge is helped you to experience the world.
0: Kani anati maharshulu ఈ భౌతికమైన లౌకికమైన క్షణికమైన విద్యను త్యజించి అలౌకికమైన అభౌతికమైన యొక్క దివ్యతత్వం నిమిత్తమై తమ జీవితాన్ని అంకితం చేస్తూ
1: వచ్చారు. తపశ్శక్తిచేత
0: అభౌతికమైన సత్యములను అస్తగతము భావించుకున్నటువంటి వారు
1: great people in those times through deep penance could understand the spiritual content.
0: పదార్థ జ్ఞానములో పరిశీలన సలిపినప్పుడు ఈ భిన్న రూపాన్ని మాత్రమే మనకు గోచరింపు చేస్తారు.
1: Then we investigate the matter, we find different forms.
0: అంతరాత్మ భావములందు దీనిని ఆచరణ కలిపినప్పుడు ఆలోచన కలిపినప్పుడు పరిశీలన కలిపినప్పుడు అన్నింటి ఎందు ఉండినటువంటి దివ్యత్వము ఒక్కటే అని
1: స్పష్టమవుతుంది. కొండలన్నీ
0: బండలు
1: ఆల్
0: భూమి అంతయును
1: బృందయమే
0: వృక్షములన్నీను కాష్టమయమే మానవులందరూ మాంసమే.
1: The entire human body is of flesh.
0: ఆకారములు రూపనామములు వస్తువు యొక్క విశిష్టతలు వివిధమైన యొక్క స్వరూప స్వభావాన్ని నిరూపించవచ్చు.
1: We can certainly prove based on the name and the form the significance of the various parts.
0: అంతరాత్మను పరిశీలన చేసినప్పుడు అన్నింటియందు ఉండినటువంటివి పంచభూతములు.
1: When we inquire deeply, we'll find the five elements.
0: ఈ పంచభూతముల యొక్క వికార స్వరూపములే ఈ వృక్షములు ఈ కొండలు ఈ భూమి ఈ మనుష్య స్వరూపములు సమస్త ప్రాణికోటిలు కూడా పంచభూతముల యొక్క అంతరాత్మములే.
1: The five elements expressed externally by way of trees, the mountains, the earth and the mind.
0: ఈ భేదములు భౌతికమైనటువంటి యొక్క దృష్టి భేదములే కాని అలౌకికమైనటువంటి యొక్క ఆత్మభేదములు కావని ఈ వైశేషిక పీఠము ప్రబోధిస్తుంది.
1: The teaching of this Vaisheshika Darshana is the physical objects differ externally, but actually speaking truly,
0: ఒక అణువునకు మరొక అణువునకు భేదము నిరూపింపు చేసినటువంటి దానికే ఒక విధమైనటువంటి విశేషము.
1: The difference between one atom and another atom is special, vishesha.
0: విశేషమును నిరూపింపు చేసినటువంటిది వైశేషికము అని పేరు.
1: దట్ స్పెషాలిటీ ఈస్ క్రూడ్ ఎక్స్ప్లెయిన్ బై దిస్ వైశేషిక.
0: విశేషము విశేషములుగా ఒక విధమైన కృతి యొక్క అంతర్భావం.
1: వాట్ ఈస్ స్పెషల్ హియర్ ఎ సార్ట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: సమస్త పదార్థముల యందు విశిష్టత అయినటువంటి యొక్క ఆధారభూతమును ఆధారము చేసుకుని
1: ది స్పెషల్ సిగ్నిఫికెన్స్ లైఫ్ Basing on the basis
0: for all objects, విశేషమును నిరూపింప చేసినటువంటిదే వైశేషిక.
1: The Vaisheshika proves the speciality here.
0: ప్రపంచమంతయుడును అణుమయమే.
1: The entire the world is made up of atoms.
0: ఒక అణువునకు మరొక అణువునకు ఎంతనో భేదం కనిపిస్తుంది.
1: Between one atom and another atom, there's a lot of difference.
0: ఈ ప్రపంచము సత్య స్వరూపమని కూడాను నిరూపించుతూ వచ్చింది వైశేషిక దర్శనం.
1: Vaisheshika Darshana also proves the fact, the reality.
0: ప్రకృతి పదార్థము కూడాను సత్యమే అని నిరూపించింది.
1: ఇట్ ఆల్సో ప్రూవ్ దట్ ద మ్యాటర్ అండ్ ద నేచర్ ఆర్
0: స్వరూపములు మారినప్పటికీ
1: ఫార్మ్స్ మే చేంజ్
0: పదార్థము మారినది కాదు అని కూడా నిరూపించింది.
1: ఇట్ ఆల్సో ప్రూవ్ దట్ ద మ్యాటర్ డజంట్ చేంజ్
0: మట్టితో కుమ్మరి కుండను చేశాడు.
1: అవుట్ ఆఫ్ మడ్ విత్ పాట్స్ ఆర్ మేడ్
0: కుండలు తగిలిపోయినవి
1: పాట్స్ హావ్ బ్రోకన్
0: ముక్కలైనవి
1: బ్రోకన్ పీస్
0: ఇంకా మట్టిగా మారినవి
1: ఇట్ హస్ బికమ్ మడ్
0: కుండలు మారినవే కానీ ముక్కలు మారినవే కానీ మట్టి మారని ఆ పదార్థం సత్యమే అని నిరూపించింది ఈ వైశేషిక.
1: దిస్ వైశేషిక హాస్ ప్రూవ్ ద ఫ్యాక్ట్ పాట్స్ హావ్ చేంజ్డ్ పీసెస్ హావ్ చేంజ్డ్ ద మ్యాటర్ హాస్ నాట్ చేంజ్డ్.
0: ఇది వెండి టంబ్లర్.
1: దిస్ ఇస్ సిల్వర్ టంబ్లర్.
0: ఈ వెండి టంబ్లర్ను కరిగించి వెండి కట్టగా తీసుకోవచ్చు.
1: యూ కెన్ మెల్ట్ దిస్ టంబ్లర్ అండ్ మేక్ ఇట్ ఫిట్ ప్లేస్.
0: వెండి కట్టను కరిగించి వెండి గిన్నెగా మార్చుకోవచ్చు.
1: యూ కెన్ మేక్ యూ కెన్ మెల్ట్ దిస్ టంబ్లర్ అండ్ మేక్ ఇట్ ఇంటు
0: ఈ విధంగా ఆకారం వెండి మారినప్పటికీ వెండి మారలేదు.
1: టూ ఫార్మ్స్ చేంజ్ సిల్వర్ డస్ నాట్.
0: కనుక నీ పదార్థం కూడాను ఈ జగత్తు ముందు సత్యమే అని ప్రబోధించి ప్రచారం సలిపినటువంటిది వైశేషిక.
1: ఇట్ ఇస్ ద వైశేషిక దర్శనార్థ దట్ మ్యాటర్ డజంట్ చేంజ్ నో ఫార్మ్ చేంజ్.
0: ఇంకా పంచభూతముల యొక్క తత్వం కూడాను
1: ద నేచర్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్
0: ఏనాడు కూడాను మారునది కాదు.
1: విల్ నెవర్ చేంజ్ ఎనీ టైమ్.
0: పంచభూతములు భగవత్ అంశము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద డివైన్.
0: కనుక శబ్దములు ఎందు వివిధమైనటువంటి శబ్దములు ఉండవచ్చు.
1: దెన్ ది లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ సమ్
0: ఆధార శబ్దము మాత్రము ఏనాటికి నీవు మారుము.
1: ద ప్రైమల్ సౌండ్ బేసిస్ డజంట్ చేంజ్.
0: ఒక హార్మోనియం మనం వాయిస్తూ ఉండవచ్చు.
1: యూ మే ప్లే ఆన్ హార్మోనియం.
0: ఈ హార్మోనియం కు దానికి గాలి వేస్తుంటారు.
1: యూ అప్లై ద ఎయిర్ యాజ్ యూ ప్లే.
0: గాలి ఒక్కటే.
1: ద ఎయిర్ ఇస్ వన్.
0: కానీ రీడ్స్ వచ్చినప్పుడు సారి గామ బాగా
1: when you press the reed you get the sound sarigama
0: sarigama pada ni.
1: You get these sounds sarigama
0: saptaswaramulu vastunnayi.
1: You get all seven.
0: Ee saptaswaramulu maravachunu.
1: These seven sounds may change.
0: Kaadu gaali maatradu.
1: The air does not.
0: Ee saptaswaramulaku kudunu okka gaaliye aadharamu.
1: For all the seven sounds air is the base.
0: Aa gaaliye onkaramu.
1: Air is onkara.
0: Ee swaramule vikaramulu.
1: And the other sounds are aberrant.
0: Inni vikaramulu kudunu okka onkaramu diye avirbhavinchinattu.
1: All these sounds came out of om.
0: Padarthamu marina padarthamu maradani.
1: The matter may change but not the base.
0: Ee jagattunandu padarthamu prakruti rendu kudunu shashtamainatuvani.
1: And that in this world the matter and nature are permanent.
0: Nirupistu vachindi ee vaisheshika.
1: Vaisheshika darshana proved this basic fact.
0: Deeniki konni aadharamulu kudunu teesukunnadi.
1: It has taken certain basis.
0: ఈ ఆధారములు కూడాను
1: ప్రాకృతమైన
0: ఆధారముగానే
1: తీసుకుంది. సెక్యులర్ ఫిజికల్ బేసిస్
0: లోకంలో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు.
1: ఇన్ ద వరల్డ్ మెన్ అండ్ విమెన్.
0: ఈ ఇరువురు కూడాను లింగ భేదములు ఉండవచ్చును కానీ వీరిలో ఏమాత్రం కూడా హెచ్చు పల్లములు కానీ హెచ్చు తగ్గులు కానీ లేవని ఖండిస్తూ వచ్చింది.
1: వైశేషిక దర్శన హ్యాస్ ప్రూవ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ వన్నెస్. Though men and women differ by sex.
0: పురుషులు అధికమని స్త్రీలు తక్కువని దీనిని ఈనాడు ప్రాకృతమైన తీసుకుంటూ అనుభవిస్తూ ఉన్నారు.
1: And today in the world we consider men more than women.
0: కానీ వైశేషికులు ఇద్దరు ఇరువురు సమానమే అని.
1: But వైశేషిక దర్శన established equality.
0: పురుష సహకారమే లేకుండా స్త్రీ ఎట్టి కార్యములు కూడా సాధించలేదని అదే విధంగానే స్త్రీ సహకారం లేకుండా పురుషుడు కూడాను ఎట్టి కార్యమునందు కూడాను విజయం సాధించలేడని నిరూపిస్తూ వచ్చింది అనేక ప్రమాణములు చేయడం.
1: బేసింగ్ ఆన్ మెనీ ప్రూఫ్స్ వైశేషిక దర్శన ప్రూఫ్ దట్ మ్యాన్ కెనాట్ అచీవ్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ కెనాట్ అకంప్లిష్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఈనాడు సమాజము ఈ విధమైన దురవస్థలకు గురి కావడానికి కారణం ఏంటి?
1: వాట్ ఈస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రెసెంట్ పొజిషన్?
0: ఈ అల్ప భేదములను పెంచుకుని
1: we develop mean feeling.
0: ఆత్మతత్వాన్ని విస్మరించి
1: we forget the true self.
0: ఏకత్వమును అనేకత్వంగా మార్చుకోవటం చేతనే సమాజము ఇంతటి దురవస్థలకు గురి అవుతుంది.
1: We turn this unity into diversity and therefore the present position society is not easy.
0: మానవునికి శాంతి లేకపోవడానికి కారణం ఏమిటి?
1: What is it responsible for the absence of peace?
0: శాంతి కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: Man aspires peace.
0: సమాజం నుండి ఒక సుఖమును అందుకోవాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ వాంట్స్ టు డిరైవ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్,
0: కానీ ప్రతి మానవుడు కూడా నేను ఈ సమాజంలో చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే జవాబు చెప్తున్నాను.
1: If man has put to himself this question, what sort of help he rendered to society, the answer is
0: ee prapanchamunku nenu chesinatundi upakaram emiti manchi emiti ani evaniki vaadu prashninchukunte ee jawabu raavatam ledu.
1: If everyone questions this way, what help I did to society and the world, no reply.
0: Prapanchaniki neevu emaina manchi chesthe kada prapancham neeku manchi chesthe.
1: If you have done any good to the world, and the world will do good to you in turn.
0: ప్రపంచం యొక్క శాంతిని నీవు ఏమైనా ఆశించి ప్రపంచ శాంతి తగినటువంటి పాటు పడినప్పుడే ప్రపంచం కూడా నీకు శాంతి
1: కలుగుతుంది.
0: ప్రపంచం నుండి నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడా నీ యొక్క భావముల యొక్క ప్రతిబింబములే అని ఈ వైశేషికను చక్కగా వివరింపజేస్తుంది.
1: ఈ వైశేషిక has explained clearly the pain and pleasure that we experience from the world out of you. ఈ ఇన్నర్ థింగ్
0: ఈ విశేషమును పురస్కరించుకుని దీనికి వైశేషికం అని కూడా పేరు వచ్చింది.
1: బేసింగ్ ఆన్ ది స్పెషాలిటీస్ ఇట్ ఇస్ కాల్డ్ వైశేషిక.
0: ప్రపంచము నాకు ఏ సుఖం అందిస్తున్నది అని ప్రశ్నించుకుంటున్నామే కానీ ప్రపంచానికి నేను ఏ సుఖం అందించాను.
1: వి క్వశ్చన్ వాట్ ఈస్ ది హ్యాపీనెస్ దట్ ద వరల్డ్ హెస్ గివెన్.
0: ప్రపంచము నాకు ఏం మేలు చేసిందని ఆశిస్తున్నామే కానీ ప్రపంచానికి మనం ఏం మేలు చేశాము అని ప్రశ్నించుకోవటం.
1: వాట్ గుడ్ దట్ వరల్డ్ హెస్ డన్ టు మీ బట్ వీ డోంట్ క్వశ్చన్ ద గుడ్ వీ హావ్ డన్ టు ద వరల్డ్.
0: కనుక నీ వైశేషికు ఇలాంటి ప్రశ్నలు తప్పుడు వేసి జగత్తు నుండి కూడా అనేక సమాధానములు పొంది ఆ సమాధానములు ఈ ప్రపంచంలో తిరిగి ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చి
1: వైశేషిక poses such questions to the world, derive answers and started teaching to the world.
0: కనుక మనము చేసేటువంటి యొక్క కర్మలు ఉత్తమమైనటువంటివి గను మానవత్వానికి సంబంధించినటువంటివి గను విచారించి మనము చెయ్యాలి.
1: Therefore, all our acts we should do with all discretion, that they should be noble and human.
0: Paramanuvulu yendu maatramaitu shakti untundi.
1: In the microcosm, there is mighty power.
0: Ee vedamulanu manam puraskarinchukoni cheyachuvallapa undinatundi antaratmanu gurinchali.
1: We should also understand the inner significance that lies in difference.
0: Inte kaadu.
1: Not only this.
0: Ee vedamulu
1: the difference
0: bhoota bhavishyat vartamana kaalamulku satya swaroopani nirupinchetundi yokka దివ్య జ్యోతులు కూడా ఈ యొక్క వైశేషిక అందిస్తున్నారు.
1: ది డిఫరెన్సెస్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ ద ట్రూ ఫామ్ ఆర్ ఆల్ వెల్ ఎక్స్ప్లెయిన్ బై వైశేషిక.
0: కాల భాగ్యమైనదే సత్యమని కూడా నిరూపిస్తూ వచ్చి
1: ఇట్ ఆల్సో ప్రూవ్స్ ద ట్రూత్.
0: కనుక ఈ త్రికాల భాగ్యం నందు ఈ విధమైన భేదము లేదు.
1: ద చేంజ్లెస్ ట్రూత్ హౌ డు యూ గెట్ ద డిఫరెన్స్.
0: దీన్నే శుక్ల యజుర్వేదం లోపల కూడా చక్కని ఆదర్శం చేతి యొక్క అనుభూతిని అందిస్తూ వచ్చి
1: ద సేమ్ ఫ్యాక్ట్ also gives many experiences in that book Shukla Yajurveda.
0: ee vedamulu yokka sutramulanu ee yokka vaisheshikamu chakkaga parishilinchanti
1: the vedic principles are very well investigated.
0: O manavuda,
1: o man,
0: andaru okka kuvulame,
1: we all belong to the same,
0: andaru okka maata pillalame,
1: we are all the children of the same father,
0: అందరూ ఒక తీగి పువ్వులమే,
1: వి ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ ద సేమ్ ట్రీ,
0: అందరూ ఒక జాతి పౌరులమే,
1: వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్ రేస్,
0: అందరూ మానవులమే,
1: వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఎందుకు ఈ భేదములు,
1: వాట్ ఆర్ దీస్ డిఫరెన్సెస్,
0: ఎందుకు ఈ ద్వేషములు,
1: వై షుడ్ దే బి హేట్రెడ్.
0: నిన్ను నీవు ద్వేషించుకుంటున్నావే కానీ పరులను కాదు నాయన అని ప్రబోధించాడు.
1: హి టాట్ యు ఆర్ హేటింగ్ యువర్సెల్ఫ్ నాట్ ఎనీవన్.
0: ఒక్క బూటి పువ్వులమే,
1: వి బిలాంగ్ టు ద సేమ్.
0: ఏమిటి ఆ బూటి,
1: వాట్ ఈస్ దట్?
0: దేశం అనేటువంటి గూడు అందరికీ ఉంటుంది.
1: హిస్ బాడీ ద హౌస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: ఆ గూటిలో ఉండినటువంటి గువ్వలే ఈ జీవుడు.
1: వేర్ ది బర్డ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దట్ హౌస్ ది ఇండివిజువల్.
0: అందుకోసమనే పూర్వకాలంలో పాడేటారు పలుకవే బంగారు చిలుక అని. ఆ చిలుకను ఏకమనే పంజరంలో పెట్టి పంచుతున్నారని.
1: దిస్ బర్డ్ ఇస్ ఎన్ ఇండివిజువల్ ప్రెసెంట్ ఇన్ ఎ గోల్డెన్ కేజ్.
0: కనుక ఈ దేశమే ఒక విధమైనటువంటి గూడు పంజరం.
1: The body is a sort of a cage.
0: అనేక పర్యాలు చెప్పారని.
1: Swami said many times.
0: ఈ దేహమనేటువంటిది పంచభౌతికము.
1: The body has got all the five elements.
0: ఇందులో క్షణములకు నీటి నూరుని కాని పురుగు జవ్వాదీలు పుట్టవు.
1: Moment to moment it emits foul smell, not a aroma or scent.
0: ఇలాంటి గూడునందు ఎంతవరకు ఉంటారు ఈ పిట్ట?
1: In this cage, how long the bird
0: lasts?
1: So long it acquires the wings, it safeguards.
0: రెక్కలు రాగానే కూడుకుంటూ సిద్ధం చేసి వెళ్ళిపోతుంది.
1: ద మూమెంట్ ఇట్ అక్వైర్స్ వింగ్స్ ఇట్ రన్స్ అవే.
0: కనుకని మనకు ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు మాత్రమే ఈ గూడును ఆధారం చేసుకుంటున్నాం.
1: దేర్ఫోర్ అంటిల్ వి గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ వి షుడ్ హావ్ ది హౌస్ ఆఫ్ ద బాడీ.
0: ఆత్మజ్ఞానం అనేటువంటి ఒక రెక్కలు రాగానే గూడును కూడా చిన్న చిన్నం చేసి దీనిపైన వైరాగ్యం కొని మనము దీన్ని విసర్జించుకుంటున్నాం.
1: ద మూమెంట్ వి డెవలప్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్ వి షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద బాడీ.
0: కనుకని ఈ దేహమే ఒక గూడు.
1: బాడీ ఇస్ ది కేజ్.
0: ఈ దేహమనే గూడు అందరికీ ఉంటుందా?
1: దిస్ ఇస్ ప్రెజెంట్ టు ఎవ్రీవన్.
0: కనుకని ఈ దేహమనేటువంటి గూడు వివిధ రూపంలో ఉండినప్పటి కానీ అన్ని కూడా గూడే.
1: బాడీ ఇస్ ఏ హౌస్. ఇట్ మే బి డిఫరెంట్ బట్ ఆల్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: యు టేక్ ఇంటు అకౌంట్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: గూడు యొక్క గువ్వలమే మనము.
1: వి బిలాంగ్ టు ద సేమ్ హౌస్.
0: ఒక్క తల్లి పిల్లలమే.
1: వేర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద సేమ్ మదర్.
0: ఏమిటి ఆ తల్లి?
1: దట్ మదర్
0: భూమాత.
1: ద మదర్ ఎర్త్.
0: ప్రతి మానవుడు కూడాను భూమి నుండి ఆవిర్భవించిన ప్రతి వాడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ప్రతి దేహం కూడాను మట్టిమయమే.
1: ఎవ్రీ బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ మట్.
0: పుట్టినటువంటి బిడ్డను కూడాను భూయంలో పెట్టి చక్కగా స్నానం చేసి ఎంతో శుభ్రపరిచి ఆ బిడ్డను భూయంలో పెట్టినప్పుడు కూడాను సాయంకాలం అయ్యేటప్పటికి ఆ చేతులు చూస్తే మట్టి ఉంటుంది. ఈ బిడ్డ ఎక్కడ పోయి ఆడుతుంది? ఏ మట్టిని మనకి ముట్టింది కాదు, దేహమే మట్టిమయమే.
1: ద న్యూలీ బోర్న్ చైల్డ్ ఆఫ్టర్ గివెన్ ఎ గుడ్ బాత్ and made to sleep in the cradle and given a swing, you find the mud collected in the palm because body is composed of the mud.
0: Matti nundi vachinatundi ee dehamu mattoni nilamaipothundi.
1: Body came out of the mud and goes back into the mud.
0: Kaka prati manavudu kudanu raju mudalukunedu appudu varaku kaani leke kuti beda mudalukoni kotisudu varaku kaani matti nundi vachinatundi raadu.
1: Therefore, maybe an emperor or a poor man, millionaire or a beggar, is born of
0: the mud. లోహములు ఎన్నో ఉంటున్నవి.
1: There are many metals in the world.
0: అన్ని లోహములు మట్టి నుండి వచ్చినటువంటివి.
1: All metals came out of earth.
0: కానీ దీనికి విలువలు మాత్రం వివిధ రూపంలో మనం అందిస్తున్నాము.
1: Values differ.
0: మాణిక్యం కూడాను మట్టి నుండే పుట్టింది కానీ చెట్టు నుండి కాయలేదు.
1: Gem also came out of earth, not out of tree.
0: ఈ సత్యాన్ని చక్కగా గుర్తించుకుంటే అందరము ఒక్క తల్లి పిల్లలని.
1: When we recognize this truth, we will understand that we are the children of the same mother.
0: Manavuda okka teegi poolame.
1: O man,
0: okkate poolu veri veri.
1: O man, we are the flowers of the same creeper. Creeper is one and the same.
0: Aa teegi ni hrudayamu.
1: Creeper is the heart.
0: Ee hrudayam andari endukudunu untundadi.
1: This heart is in everyone.
0: Okka hrudayam nundi maroka hrudayaniki sambandham untundadi.
1: A heart is related to another heart.
0: కనుక ఈ హృదయముకు హృదయముకు సంబంధం ఉన్నటువంటి మరో పుష్పమే ఈ పుష్పము.
1: ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హార్ట్ టు హార్ట్.
0: ఒక్క తీగి నుండి పుట్టినటువంటి పువ్వులమే.
1: వి ఆర్ ద ఫ్లవర్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సేమ్ క్రీపర్.
0: ఒక్క జాతి నుండి పుట్టినటువంటి పౌరులమే.
1: వి ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ది సేమ్
0: మనమంతా ఒకే జాతి.
1: ది హ్యూమన్ సొసైటీ
0: మానవ జాతి.
1: దట్ ఈస్ ది ట్రై రేస్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
0: వ్యక్తివాడైనా నేను పశు జాతిని అనుకుంటుంటాడా?
1: Will anyone take him that he belongs to?
0: రాక్షస జాతి అనుకుంటాడా?
1: Does he belong to animal race?
0: పక్షి జాతి అనుకుంటాడా?
1: Or bird?
0: నేను మానవ జాతి.
1: I belong to the race of human society.
0: కనుక ఈ మానవ జాతిలో పుట్టినటువంటి విధమైనటువంటి రూపములి.
1: We are born in this human society.
0: సముద్రంలో పుట్టినటువంటి వివిధమైన అలల వలె ఈ సచ్చిదానందం అనేటువంటి దివ్యత్వం నుండి వివిధ రూపములనేటువంటి అలలు వస్తున్నాయి.
1: Just as the waves emerge out of the ocean, the different forms, Sachidananda, come out of God.
0: కనుక మనకు ఎందుకు ఈ ద్వేషం?
1: Why should we have
0: దేశము నిర్మూలం కావించినటువంటిది?
1: దాట్ విచ్ రిమూవ్స్
0: దేశము నిర్మూలం కావించినటువంటిది.
1: దాట్ విచ్ కిల్స్
0: ఏకత్వాన్ని ప్రకటించి దివ్యత్వాన్ని ఆనందంగా అందించినటువంటిది.
1: ఎక్స్ప్రెసింగ్ ద నేచర్ ఆఫ్ ద బాడీ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ది వైశేషికమే.
0: ఇందులో ఉండేటువంటి పెద్ద విశేషం.
1: దిస్ ఇస్ స్పెషాలిటీ ఇన్ వైశేషిక.
0: అనేక మంది వైశేషిక దర్శనాన్ని గురించి అనేక విధంగా ప్రబోధిస్తుంటారు.
1: Many people begin to teach about this Vaisheshika Darshan.
0: Randa parichayam tu nechukunnattu ee vicharam chesi andistunnaru kaani
1: that's all out of bookish knowledge.
0: Nitya satyamainatti anubhuthilo undinattu vishayalanu andinchi prajala yokka hrudayaniki artukuneyattuga ananda parichayattuga prabodhinchinattu vyaktulu ee naadu karuvaipoyaru.
1: Today we do not have individuals who will explain the daily examples from the daily routine.
0: Aa nivrutti mahasulandarikudanu ఈ భౌతిక నిర్వచనములకు అతీతమైన స్థితిని పొందారు.
1: But the same sentient have gone beyond the sense of the world.
0: వాళ్ళంతా కూడా కేవలం సూపర్ మైండ్ లో ప్రవేశించారు.
1: They stepped into super mind.
0: ఆ సూపర్ మైండ్ లో చూసినప్పుడు ఇవన్నీ అల్పశక్తులుగానే ఉంటుంటాయి.
1: From when we view from super mind, all of
0: that below. ఈనాడు మనం నేర్చిన సర్వ విద్యలు కూడా అల్ప విద్యలే.
1: All forms of education
0: అనిత్య విద్యలే. అప్రమాణమైనటువంటి విద్యలే.
1: They do not have any standard.
0: ప్రమాణాలు లేవు ఇక్కడ.
1: They have no proofs here.
0: ఏమిటి దీనికి ప్రమాణము?
1: What is the standard?
0: ఇష్టమొచ్చినట్టు పలుకోవటమే దీనికి ప్రమాణం.
1: Say as you like is the standard.
0: కనుక ప్రమాణం అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి యొక్క విశిష్టత లేనటువంటి కనుకనే ఈ ప్రకృతి అంతకుముందు అప్రమాణ స్వరూపములే అయిపోయింది.
1: As it has no measure, therefore the entire nature is beyond
0: భాషలో చూచినప్పటికీ
1: reviewing any language,
0: శబ్దం యొక్క అర్థములు అనేకంగా రూపొందుతూ వచ్చినాయి.
1: The meanings of the word satya, truth, or interpretation.
0: పదముల యొక్క స్వరూపములు కూడా అనేకంగా ప్రకటిస్తూ వచ్చాయి.
1: The manifestation of the Lord expressed differently.
0: ఈనాటి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విచారణ చేయాలనుకున్నప్పుడు
1: ఎన్క్వైర్ క్లియర్లీ సో హ్యాస్ టు బి అండర్స్టూడ్.
0: P-U-T, put, అంటారు ఈ పదము.
1: We say this word P-U-T, put.
0: కానీ అదే రీతిగా P-U-T, but అంటారు.
1: But the same thing, P-U-T, but.
0: దీని ఎందుకు put అనకూడదు?
1: Why don't we say put?
0: దీనికి ఏ ప్రమాణము?
1: What is the standard here? Nothing more there.
0: Walk.
1: Walk.
0: W-A-L-K.
1: W-A-L-K.
0: L ని మధ్య పోతారు, walk అంటారు. Walk అని ఎందుకు?
1: L is silent. Why don't we say walk?
0: కనుకనే పదము యొక్క అర్థములను ప్రమాణములైన స్థితిలో ప్రబోధించే చేతనే మానవుని యొక్క పరితత్వమైనటువంటి కూడా పరమాత్మ మార్గానికి పోలేకపోతున్నారు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ది వర్డ్ ది మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్స్ హావ్ నాట్ బీన్ కన్వేడ్ ప్రాపర్లీ, వీ కుడ్ నాట్ గో ట్రాన్సెండ్ టు స్పిరిచువల్ లెవెల్.
0: పదార్థమును గురించినటువంటి ఈ పాణి వ్యాకరణం,
1: ద గ్రామర్ ఆఫ్ ద పాణి రిలేట్ టు మ్యాటర్,
0: శబ్దమును గురించి బోధించినటువంటిది ఈ విధమైన వైశేషిక గ్రంథం.
1: ద వైశేషిక స్పీక్స్ ఆఫ్ ది సౌండ్.
0: కనుక ఈ విధమైన యొక్క భేదములను మనం చక్కగా విచారం చేయాలి.
1: We have to understand clearly the sort of differences.
0: ప్రపంచమందు అనేక దృశ్యాలు మనం చూస్తున్నాం.
1: In this world we see so many things.
0: కొన్ని మంచిగలు కొన్ని చెడ్డలుగా మనం భావిస్తున్నాం.
1: We consider few good and others bad.
0: ఈ మంచి చెడ్డలు
1: good and bad
0: కాలమార్పు చేత సంభవించినటువంటివి.
1: They happen because of the change in time.
0: అంతే కాని ఏమి కూడా చెడ్డలు ఈ జగత్తులో ఏమీ లేదు.
1: Only that, in this world, nothing bad.
0: Aithe nenu manavudanu aneetundi oka deshabranti undinatta varaku kodanu ee manchichedanu manam paathichu.
1: However, we have body identification, we have to observe good and bad.
0: Ee naati manavudu
1: man today
0: viveka heerudu kaavatam chetane
1: as he lost discrimination
0: vairagyamu paramaipothundadu.
1: The renunciation is lost.
0: Kevalamu aatmagnanam lekapovatam chetane
1: because of the absence of the knowledge శరీరము
0: భారం అవుతుంది.
1: The body becomes a burden.
0: ప్రేమ తత్వము లేకపోవడం చేతనే
1: because of the absence of love
0: మనస్సు భారం అవుతుంది.
1: The mind has become a burden.
0: మనోభారమునకు విశాలమైన ప్రేమ తత్వము లేకపోవటమే.
1: The mind has become a burden because of the absence of love.
0: శరీర భారమునకు ఆత్మ విచారము లేకపోవటమే.
1: The body has become a burden because of the absence of self inquiry.
0: వివేక విజ్ఞానము లేకపోవటము లేక వైరాగ్యము లేకపోవడానికి కారణము విచారణ లేకపోవటమే.
1: But the absence of wisdom and discrimination, the reason is absence of true inquiry.
0: ప్రతి మానవుడు కూడాను విచారణ.
1: So every person think of inquiry.
0: Discrimination. ఈ విచారణ ప్రతి మానవునికి అత్యవసరం.
1: This discrimination is needed for every human being.
0: ఏది సత్యం, ఏది ఆధారము, ఏది ఆధేయం?
1: What is the truth? What is the basis? What is the one support?
0: ఇక్కడ మనము కొన్ని విధములైనటువంటి ఆదర్శాలను తీసుకోవాలి.
1: Here we have to take certain ideas.
0: నిమిత్త కారణము ఉపాధార కారణము అని రెండు.
1: One is నిమిత్త, the other one is ఉపాధార.
0: మట్టిని నీటిని భగవంతుడు సృష్టించాడు.
1: గాడ్ హెస్ క్రియేటెడ్ ద మడ్ అండ్ వాటర్.
0: ఇది మూలాధారం.
1: దిస్ ఈస్ ది చీఫ్ బేసిస్.
0: ఈ రెండింటిని ఆధారం చేస్తున్నాడు కుమ్మరి.
1: ద వాటర్ విల్ టేక్ దిస్ ఎస్ బేసిక్ బౌట్.
0: కుండలు చెక్కలు మూకట్లు చేస్తున్నాడు.
1: అండ్ దెన్ హీ ప్రిపేర్స్ ద పాట్ అండ్ ద క్లే.
0: ఈ కుమ్మరి కేవలము ఒక నిమిత్త మాత్రమే.
1: ద వాటర్ ఇస్ జస్ట్ వాట్ ఈస్ ది ట్రూత్, వాట్ ఈస్ ది బేసిస్, వాట్ ఈస్ ద వన్ సపోర్ట్.
0: ఇక్కడ మనము కొన్ని విధములైనటువంటి ఆదర్శాలను తీసుకోవాలి.
1: హియర్ వి హావ్ టు టేక్ సర్టెన్ ఐడియా.
0: నిమిత్త కారణము ఉపాధార

0: నీళ్ళ ఏ రీతిగా చేయగలరు?
1: Without mud and water, how do you expect the pot?
0: కనుక మానవుని యందు సర్వ సృష్టి కూడాను ఆధారమే, మూలాధారమే.
1: Therefore, the entire creation,
0: మూలాధారమును ఆధారం చేసుకుని నిమిత్తమైనటువంటి కర్మలు మనం ఆచరిస్తున్నాం.
1: Basing on the primal basis,
0: ప్రకృతిని సృష్టించాడు.
1: God has given the pot.
0: ఈ ప్రకృతిని మానవుడు సృష్టించలేదు.
1: God has not given birth to cotton.
0: ఈ ప్రత్తి బీజమును మానవుడు సృష్టించలేదు.
1: He has not created cotton.
0: ఈ ప్రత్తి నుండి నూలు తీసి,
1: taking yarn out of cotton,
0: నూలు నుండి ఒక వస్త్రం వేసి,
1: out of the yarn,
0: వస్త్రం నుంచి తాను వివిధమైన యొక్క దుస్తులుగా ధరిస్తూ వచ్చినాడు.
1: Cloth is made into different forms of dress.
0: ఆధారం ఎవరు సృష్టించారు?
1: Who created the base?
0: అది ఏ భగవంతుడు?
1: That is God's creation.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడా,
1: all scientists today,
0: ఏ పెద్ద పెద్ద గ్రామంలో మెడ్రాస్, బొంబాయి ఇలాంటి త్రాగడానికి నీరు లేనటువంటి యొక్క దేశంలో,
1: ఇన్ దిస్ కంట్రీ వేర్ దేర్ ఇస్ నో వాటర్ లైక్ బాంబే అండ్ మెడ్రాస్,
0: ఉప్పు నీరైన సముద్రాన్ని కూడా తియ్యం నీరుగా మార్చుకుంటామని సైంటిస్టులు ప్రచారం బోధన చేస్తున్నారు. వాటర్ ఖర్చు పెడుతున్నారు.
1: సైంటిస్ట్ స్పెండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ విత్ అసంప్షన్ దట్ దే కెన్ కన్వర్ట్ సాల్టీ పోర్షన్ వాటర్.
0: యాంత్రికమైన శక్తి వల్లను,
1: బికాస్ ఆఫ్ దేర్ పవర్,
0: విజ్ఞాన శక్తి వల్లను,
1: సైంటిఫిక్ పవర్,
0: ఉప్పు నీరును మంచి నీరుగా మారుస్తున్నారు.
1: The saline water can be made into drinking water.
0: కానీ దీనికి అయ్యేటువంటి శ్రమ ఎంత వరకు?
1: How much should you exert?
0: నిజంగా ఉప్పు నీరే లేకపోతే తియ్యం నీరుగా ఏ రీతిగా మార్చగలరు?
1: Without saline water, how do you expect drinking water?
0: ఇది తియ్యం నీరుగా మార్చగలుగుతున్నారా?
1: Are you able to convert it into water?
0: కొంత మార్పు జరుగుతుంది. ఉప్పు ఉప్పే.
1: Certainly not. There's little change. Salt is salt.
0: ఒక్క టంబ్లర్ మంచి నీరుగా ఉప్పు నీరు మార్చాలనుకుంటే,
1: if you want to make a tumbler full of water,
0: ఒక్క టంబ్లర్ 40 నయా పైసాలు విలువ అవుతా ఉండాలి.
1: This tumbler has got the value of 40 naya paisa.
0: ఈ 40 నయా పైసాలు ఇచ్చి ఒక టంబ్లర్ నీళ్లు తాగటమా? మనసునంతా ఉప్పు నీరుగా మార్చుకుని,
1: మేకింగ్ యువర్ మైండ్ సెలైన్ సాల్టిష్,
0: కేవలం బయట ఉప్పు నీరు మంచి నీరుగా మార్చాలంటే సాధ్యమవుతుందా?
1: Merely to convert the salt water into drinking water is impossible.
0: Man, the march course is to be to leave it out.
1: It's not that we need to change.
0: Why to tell that it is to know?
1: Why stress outside?
0: Local, null that it is to be.
1: Inside a dark heart.
0: Man, the march course is to tell that it is to be on the march course.
1: What we should do here is convert into white heart.
0: You can't want to be scientist and take a look. Hydrogen, oxygen, endo, chest, water, out of the body.
1: Some other scientists say hydrogen oxygen together may make
0: hydrogen oxygen rendu kalipte water avutundi.
1: True, hydrogen oxygen together make water.
0: Hydrogen oxygen ekkadi nunchi sampayinchaaru meeru?
1: Where did you get this hydrogen oxygen?
0: Adi ye bhagavat srishti.
1: That is God's creation.
0: Adi aadharam ane kudani teeskoni konni aadhiyani meeru maarchukuntunnaru.
1: Basing on the support you have other support.
0: Ee manavudu bhagavantuni yokka divyatvamunu divyashaktunu aadharanni vismaristunnadu kritajnudu.
1: Man has become ungrateful, wretched because he has forgotten the basic.
0: Inni parikaramalu prapanchani andinchade bhagavantuni emaina kinchithenamanu kritajnata cheptunnamo?
1: Are we showing least of gratitude for all the equipment given by God?
0: Kevalamu kritajnata buttu cheptunnamo.
1: We are all ungrateful.
0: Oka kachip inda padipothe,
1: when kachip is dropped,
0: evaraina ettiste thanks sir anta.
1: If anyone give you back, you say thanks sir.
0: Na kerchief na kandinchinandiki you thanks ante.
1: When you return back my kerchief, if you say thanks,
0: bhagavantudu tara shaktinanta kuda nu jeevunu kandistunnappudu idi enta kritajnata chupinchadu.
1: When God has given all his powers, how much of gratitude should you show?
0: Kanaka samasta srushti endundinatundi samasta shaktulu kudalu,
1: all the powers of the entire universe,
0: aadharamaina shaktulu kanakade idi shashvatamu.
1: The main basis is permanent.
0: జీవుడు శాశ్వతము,
1: ఇండివిజువల్
0: పదార్థము శాశ్వతము,
1: గాడ్ ఇస్ పర్మనెంట్,
0: ప్రకృతి శాశ్వతము,
1: నేచర్ ఇస్ పర్మనెంట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్?
0: మూడింటి యందు ఉండేటువంటి ముమ్మూర్తుడైనటువంటి త్రిమూర్తి స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: అంటే జీవ ఈశ్వర ప్రకృతి, జీవేశ్వర ప్రకృతి.
1: దేర్ఫోర్ ద నేచర్ ఈస్ ది ఇండివిజువల్ గాడ్ ఇన్ ద నేచర్, జీవేశ్వర ప్రకృతి.
0: కనుక దివ్యమైన ఆధారాన్ని ప్రబోధిస్తూ,
1: టీచింగ్ ద డివైన్ బేసిస్,
0: ఆధేయాన్ని ఆధారంగా తీసుకుని
1: ఏకీవంతమని
0: ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వైశేషిక.
1: వైశేషిక థాట్ ద సపోర్ట్ అండ్ ద సపోర్టెడ్.
0: ప్రతి పదార్థం కూడా అణు మాత్రమే, అణు స్వరూపమే అని.
1: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఆటమ్.
0: అయితే ఒక అణువుకు మరొక అణువుకు ఏమాత్రము లేదు, ఒక చేరిక లేదు.
1: హౌఎవర్ ది ఆటమ్స్ ఆర్ ఫ్రీ,
0: భిన్నంగానే ఉంటుంది.
1: దే ఆర్ డిఫరెంట్.
0: చాలా మంది సైంటిస్ట్
1: Many scientists know this.

0: ఢిల్లీలో రేడియో వేవ్స్ అంత వస్తున్నాయి.
1: యు గెట్ రేడియో వేవ్ ఫ్రమ్ ఢిల్లీ.
0: మెడ్రాస్ నుంచి రేడియో వేవ్స్ ఆకాశవాణి వారి శబ్దం వస్తున్నాయి.
1: యు ఆల్సో లిసన్ టు ద రేడియో ఫ్రమ్ మెడ్రాస్.
0: అన్ని దేశముల నుండి కూడా ఈ యొక్క శబ్ద తరంగములంతా వస్తున్నాయి.
1: ఫ్రమ్ ఆల్ కంట్రీస్ యు గెట్ సౌండ్ వేవ్.
0: కానీ ఈ తరంగముల యొక్క తీవ్రమైన యొక్క హిమము ఏ రీతిలో ఉంది?
1: How do you find the sound waves in the world?
0: ఒక తరంగములో మరొక తరంగము చేరకండి.
1: One wave doesn't join another.
0: తరంగము ప్రత్యేకించినటువంటి తరంగములు గానే ఉంటున్నాయి.
1: All waves remain apart.
0: అయితే అన్ని తరంగములు కూడా మూటగట్టినట్టుగా ఉన్నాయి.
1: But it appears as though the waves are together. There's no difference.
0: కలియటము లేదు.
1: There's no difference.
0: Confusion కావటము లేదు.
1: They don't confuse.
0: ఈ శక్తి ఎవరు ఇచ్చినటువంటి శక్తి?
1: Who gave that capacity?
0: ఎవరు చేయగలరు?
1: Who can do that?
0: ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: Not possible to
0: anyone. కేవలము దైవ చిత్రములు మహా విచిత్రమైనటువంటివి.
1: God's creation are mysterious.
0: పవళ దాల తెగే కెంపి కళ్యారో పురందరదాస్ చెప్పాడు.
1: పురందరదాస్ సెడ్,
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: భగవంతుడు చిరుతను సృష్టించాడు.
1: God has created parrot.
0: పచ్చని రంగు ఎర్రని ముక్కు ఇచ్చి ఎంత అందంగా సృష్టించాడు.
1: It is green body and red beak now.
0: ఇది ఎవరు సృష్టించారు?
1: Who created that?
0: కుంచె తీసుకొని పెయింట్ తీసుకొని వేసినా కానీ ఇంత అందంగా రాదే.
1: If you take a brush and paint it, it will not be beautiful.
0: అది కేవలం ఆర్ట్ గానే కనపడుతుంది, కానీ ఆర్ట్ గా కనిపించదే.
1: It reflects art but not the heart.
0: ఇదే వెలిగే చిత్రబంగను వరిదవయ్యారో. ఈ పీకాక్ నెమలికి ఎంత సుందరమైన రంగులు వేశారు.
1: What kind of beautiful colors that he painted to peacock?
0: Yavaraina ee vidhanga paint veyagalra?
1: Can anyone paint so?
0: Paint vestare kada paint gare kanipistundi.
1: They paint but it appears as a paint.
0: Kaani inta sahajamaina swaroopanni bhagavad gitam.
1: What natural form that God has given?
0: Idi ye yokka scientist yokka shakti samarthyam.
1: Whose capacity the scientist is this?
0: Idi kaadu kaadu.
1: It's certainly not.
0: Anuvuto anni srishtistune unnaru.
1: We create a
0: కానీ ఆ అణువుతోనే వాడు
1: అంతమైపోతున్నాడు.
0: ఈ సృష్టించినటువంటి దివ్య శక్తికి ఏమాత్రం కూడా హాని లేదు.
1: దిస్ ఒరిజినల్ న్యాచురల్ పవర్ హ్యాస్ నో హార్మ్.
0: ఏ యొక్క యంత్రంలో సైంటిస్ట్ సృష్టించాడో
1: ద మెషిన్ క్రియేటెడ్
0: యొక్క దీనిని చూసి తానే భయపడిపోతున్నాడు.
1: ఈజ్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ద మెషిన్.
0: అది కఠిన పాషాణ హృదయుడైనటువంటి చర్చిల కుటుంబం ఒకనాడు చెప్పాడు.
1: Churchill, the stone-hearted one, also said at one time,
0: manavudu annintini telusukuntunnadu.
1: Man is knowing everything.
0: Kaani tanani taru telusukovatam
1: ledu. Is not knowing his own self.
0: Deenine Prahladu kuri cheppadu.
1: Also said by Prahlad.
0: Lokamulannu

0: పడవు.
1: Father, you have conquered all the world in a moment of time.
0: India lokamu chittamun geluvaneravu.
1: You could not conquer the world of senses in the heart.
0: నీవు ధరించినటువంటి ఇంద్రియాన్ని నీవు చేయించుకోలేకపోతున్నావు.
1: యు కుడ్ నాట్ కాంకర్ యువర్ ఓన్ సెన్స్.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు నీవు ఇంద్రియాన్ని అనుభవిస్తూనే ఉంటున్నావు.
1: యు ఎంజాయ్ డిలైట్ విత్ ది సెన్స్.
0: నావి నావి అని ఓనర్షిప్ గా నీవు అహంకార పడుతున్నావు.
1: యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఓనర్షిప్.
0: నీవు జయించలేకుండా స్లేవ్ అయిపోయినావు.
1: బట్ యు బికమ్ ఎ స్లేవ్ టు ది సెన్స్.
0: ఆ ఇంద్రియానికి దాసుడైపోయినావు.
1: యు బికమ్ ఎ స్లేవ్ టు ది సెన్స్.
0: నీకు ఏమి అధికారం?
1: వాట్ అథారిటీ యు హావ్?
0: నీకు అధికారమే.
1: You are no authority.
0: భౌతికమైన లౌకికమైన ఈ ఇంద్రియాలనే నీవు జయించలేనటువంటి వాడు.
1: ద వన్ హూ కెనాట్ కాంకర్ ద ఫిజికల్ వరల్డ్.
0: ఇంద్రియాలను నీవు ఏ రీతిగా సాధించావు?
1: హౌ కెన్ యూ అకాంప్లిష్ అదర్ థింగ్స్?
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులు నెట్టు పట్టగలరు.
1: ద వన్ హూ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ద ఇన్నర్ ఎనిమీస్ హౌ డు ఎక్స్పెక్ట్ టు క్యాచ్ అవుట్?
0: ఇంక వీడు బయట శత్రువు ఎట్లే తీసుకుంటాడు?
1: హీస్ కాట్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కాంకర్ ఔటర్ ఎనిమీస్?
0: అసాధ్యము,
1: ఇంపాసిబుల్.
0: కనుకనే నీవు ఈ భౌతికమైన లౌకికమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు అదుపులో నుంచుకొని సరైన మార్గంలో
1: ప్రవేశించి
0: అదుపులో పెట్టుకోలేకపోవటం చేతనే అనేక దుఃఖములకు విచారములకు కష్టములకు గురవుతున్నాడు.
1: మ్యాన్ సఫర్స్ గ్రీవ్స్ బికాజ్ హి ఇస్ నాట్ ఏబుల్ టు హావ్ ఎ కంట్రోల్.
0: కష్టములు దేని వల్ల వస్తున్నాయి?
1: హౌ డస్ హి ఫేస్ ఆల్ దిస్?
0: దుఃఖములు దేని వల్ల సభిస్తున్నాయి?
1: How does he suffer?
0: విచారమే చేసుకోవట్లేదు.
1: He doesn't inquire.
0: ఏదో నా కర్మ నా ప్రాప్తి అని అంతతోనే వారు ముగించుకుంటున్నాడు.
1: He just thinks it is an act of destiny.
0: ఇది కానే కాదు.
1: Certainly not.
0: మానవ ప్రయత్నం చేత సాధించలేనటువంటి లేనే లేదు.
1: There's nothing that you cannot achieve with a human effort.
0: గాలినైనా కట్టకట్టి హస్తంలో పెట్టుకోవచ్చు.
1: You can bundle the air and catch hold in palm.
0: ఆకాశంనైనా ముక్కలు ముక్కలుగా చేసేసేసి పారవేయవచ్చు.
1: The entire sky can be broken into pieces and thrown off.
0: సముద్రాన్ని ఒక్క తూరి గ్లాస్ ఆఫ్ నీళ్లు వలె త్రాగవచ్చు.
1: The entire ocean can be drunk in a tumbler glass.
0: అగ్ని కూడాను అరచేతిలో పట్టవచ్చు.
1: The fire also can be caught on palm.
0: కానీ తన మనసును మాత్రం తాను సాధించుకోలేకపోతుంది.
1: But he is not able to win over the mind.
0: ఈ మనసును సాధించినటువంటి వాడే నిజమైన మనిషి.
1: The one who has got a control over the mind is manishi man.
0: మనసును సాధించకనేను మనిషి మనిషి అని చెప్పుకోవటం కేవలం ఆకార మనిషే కాని అసలైన మనిషి కాదు.
1: Without having a control over the mind, he is just a man by form but not acting in reality.
0: కనుకనే చాలా మంది చెప్తుంటారు.
1: So many say,
0: మనిషి
1: మనిషి.
0: ఇది తిప్పితే సినిమా.
1: If you read in the reverse order,
0: సినిమా మనిషిగా తయారైపోతున్నాడు.
1: He has become a manishi, human being in cinema.
0: మనిషిగా తయారు కావటం.
1: He is not a true man.
0: కనుకనే
1: సో
0: నిజమైన మనిషిగా మనం తయారు కావాలి.
1: వి షుడ్ బి ట్రూ హ్యూమన్.
0: నిజమైన మనిషి మనసుతో కూడినటువంటి వాడు, ఆ మనసును అదుపులో ఉంచుకున్న వాడు కావాలి.
1: ట్రూ హ్యూమన్ బీయింగ్ ద వన్ విత్ మైండ్ విత్ కంట్రోల్.
0: కనుక వైశేషికమనేటువంటిది,
1: వైశేషిక
0: ప్రకృతి యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని అంతకును చక్కగా విపులంగా విప్పి చెప్తూ వచ్చింది.
1: The secrets, mysteries of nature are explained clearly in detail.
0: అణువు యొక్క మయమే ఈ ప్రపంచంలో.
1: The entire world is full of
0: అఖండమంతా అణువులోనే ఉంటుంది.
1: The entire infinity is
0: present in పెద్ద వృక్షం.
1: The big tree is in a small seed.
0: కానీ విత్తనంలో వృక్షం మనకు కనిపించదు.
1: But you don't see this tree.
0: వృక్షంలో ఏ ఏ భాగములంతా ఉన్నాయో,
1: as a part in a seed,
0: ఏ కొమ్మలు ఏ రొమ్మలు ఏ ఆకులు ఏ పువ్వులు ఏ కాయలు ఏ ఫలములంతా ఉన్నాయి, అవన్నీ విత్తనంలోనే ఉంటుంది.
1: The branches, flowers and the fruits all come out of the seed.
0: ఈ విత్తనంలోనే లేకుండా వృక్షములు ఎక్కడ వస్తాయి?
1: When they are not present in the seed, how do you get them in it?
0: కనుకనే బీజం మాం సర్వభూతానాం.
1: So God said, I am the seed.
0: బీజం నుంచి ఈ విశ్వం అనే వృక్షము ఆవిర్భవించింది.
1: Out of the seed, the entire universe tree has come.
0: కనుకనే అణువునందే ఉంటుందని ఘనమైన దివ్య శక్తి.
1: Therefore the divine power is present in
0: that. ఈ ఘనమునందే ఉంటుంది అది అణువైన శక్తి.
1: In this macrocosm is the present the power of the microcosm.
0: ఇంత ఒక చిన్న విత్తనం ఉంటుంది.
1: And in the entire tree is present small seed again.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సత్యమైన అనిత్యమైనటువంటి శక్తులను ప్రబోధిస్తూ వచ్చాయి ఈ యొక్క షడ్దర్శన.
1: షడ్దర్శన taught this sacred eternal permanent truth.
0: న్యాయము మానవునికి ప్రాణం.
1: న్యాయ the main basis is life.
0: న్యాయము మానవుని యొక్క లైఫ్ గా ప్రాణంగా నిరూపిస్తూ వచ్చింది.
1: జస్టిస్ ఇస్ ప్రూవ్డ్ ఎస్ ఎ లైఫ్.
0: ప్రాణమున్నటువంటి మానవుడు,
1: హ్యూమన్ బీయింగ్ విత్ లైఫ్,
0: ప్రకృతిని గుర్తించమని చెప్తూ వచ్చింది వైశేషిక.
1: వైశేషిక టాట్ దట్ హి షుడ్ రికగ్నైజ్
0: ప్రాణాన్ని,
1: ద
0: లైఫ్ తర్వాత ఈ ప్రపంచాన్ని బోధిస్తూ వచ్చింది.
1: లైఫ్ అండ్ ద వరల్డ్ ఆర్ థాట్.
2: You just enjoyed a feast of philosophy, Bhagwan Baba's profound discourse on the Vaisheshika philosophy of the ancient Indian sage Karnada. The profound summer course discourse was delivered by Bhagwan on 28th May 1990.

0: ప్రేమస్వరూపులారా. మానవత్వం అనగా కేవలము ప్రాకృతమైనటువంటి చర్యలతో కూడినటువంటి ప్రవృత్తులని భావిస్తుంటారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా. వీ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వరల్డ్లీ యాక్టివిటీ అండ్ ద వరల్డ్లీ టెండెన్సీ.
0: కానీ ఇవి ప్రాకృతమైనటువంటివే కానీ పారమార్థికం కాదు.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ అండ్ నాట్ స్పిరిచువల్.
0: సత్యమనగా చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు, చేసినది చేసినట్టు చెప్పటం, ఇది ప్రాకృతమైనటువంటి సత్యం.
1: దట్ వాట్ యు సీ, దట్స్ వాట్ యు హియర్, అండ్ దట్స్ వాట్ యు రిపోర్ట్ వాట్ ఈస్ డన్ ఈస్ ద వరల్డ్లీ ట్రూత్.
0: కానీ పారమార్థిక సత్యము మరొకటి ఉన్నది.
1: దేర్ ఇస్ నదర్ స్పిరిచువల్ ట్రూత్.
0: ఇది దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటిది.
1: ఇట్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు ఎనీ రీజన్, ఎనీ కంట్రీ, ది టైమ్ ఆర్ ఎనీ ఇండివిజువల్.
0: ఇది త్రిగుణాతీతమైనటువంటి యొక్క సత్యం.
1: ఇట్స్ ద ట్రూత్ బియాండ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్.
0: ఈ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: Sarvamu ee satyam nundiye aavirbhavichunnavi.
1: Everything emanates out of this truth.

0: The truth is God. And everything, the whole creation came out of that God who is the truth himself. And the whole creation ultimately merges in the truth. There's no place in this universe that does not speak out of this truth. All the five elements came out of this truth. We do not recognize such a spiritual truth, but we go by this worldly, transient facts. The worldly facts
1: are
0: you can hear.
1: Manasuku anipinchunavi.
0: You can think.
1: Hrudayanni muripinchunavi.
0: It will make your heart delight. It will make you forget.
1: ప్రాకృతమైనటువంటి నిజము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: నిజమనగా మనము చూచుచున్న సమయంలో మాత్రమే ఇది స్వరూపం ఉంటుంది. తదుపరి దీని స్వరూపం మార్పు చెందుతుంది.
0: ఇన్ దిస్ ఫ్యాక్చువల్ వరల్డ్ యు సీ ఎన్ ఆబ్జెక్ట్ బట్ లేటర్ ఇట్ చేంజెస్.
1: కానీ పారమార్థిక సత్యము త్రికాలములు ఎందు కూడాను మార్పు చెందక ఉంటుంది.
0: బట్ ది స్పిరిచువల్ ట్రూత్ ఇస్ చేంజ్లెస్.
1: కనుకనే త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
0: సో ట్రూత్ ఈజ్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: అనగా ఇది ఒక విధమైనటువంటి సృష్టికే మూలాధారమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ద ప్రైమల్ బేసిస్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్.
1: సత్యం అనగా ఎట్టి?
0: వాట్ ఈస్ సత్యం?
1: సా ప్లస్ ఈ ప్లస్ ఎం. సత్యం
0: సా ప్లస్ ఈ ప్లస్ ఎం.
1: సా ప్రాణము.
0: సా లైఫ్.
1: ఈ అన్నము.
0: ఈ ఫుడ్.
1: ఎం సూర్యుడు.
0: ఎం సన్.
1: కనుక ప్రతి జీవికి ప్రాణము ప్రధానము.
0: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ లైఫ్ ఇంపార్టెంట్.
1: ఈ ప్రాణమునకు అన్నము ఆధారము.
0: ఫుడ్ ఈస్ ద బేసిస్ ఫర్ లైఫ్.
1: ఈ సస్యశ్యామలము చేసి ప్రపంచమును ఆహారం అందించినది సూర్యుడు.
0: ఇస్ ఓన్లీ ది సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది హార్వెస్ట్ అండ్ ద క్రాప్ అరౌండ్.
1: కనుక తత్ ప్లస్ ఈ ప్లస్ ఎం ఇది సత్యము. అనగా ప్రాణము ఆహారము సూర్యత్వంతో కూడినటువంటిదే సత్యం.
0: అండ్ దేర్ ఫోర్ సత్యం ఈజ్ ఈక్వల్ టు లైఫ్ ప్లస్ ఫుడ్ ప్లస్ సన్.
1: ఈ మూడు కూడాను బ్రహ్మస్వరూపమే.
0: ఆల్ ది త్రీ ఆర్ డివైన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
1: ప్రాణం బ్రహ్మ, అన్నం బ్రహ్మ, సూర్యం బ్రహ్మ.
0: లైఫ్ ఈజ్ గాడ్, ఫుడ్ ఈజ్ గాడ్, Sun is God.
1: Kanuka rendo reetiga manam vicharam chesinappudu satya.
0: If we investigate in the second way, satya.
1: Sakaram plus takaram plus yakaram idu satya.
0: The second interpretation, sa plus ta plus ya, is satya.
1: Deenini tirugavesi cheppinappudu anaga reverse lo manam uchcharinchinappudu యకార తకార సకారములు అయిపోతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ సే ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా ప్లస్ తా ప్లస్ సా.
1: సా తా యా. యా తా సా.
0: వన్ ఆర్డర్ ఇస్ సా తా యా. ద రివర్స్ ఆర్డర్ యా తా సా.
1: యా యమనియమాదులతో
0: యా ఔటర్ అండ్ ఇన్నర్
1: తపస్సు చేసినప్పుడు తా సత్యస్వరూపుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. యమనియమాదులతో తపస్సును ఆచరించినప్పుడు సకారం అనేటువంటి సత్యస్వరూపుడు సాక్షాత్కరిస్తాడు. అది సత్య.
0: యా స్టాండ్స్ ఫర్ యమ నియమ ఇన్నర్ అండ్ ఔటర్ డిసిప్లిన్. తా సిగ్నిఫైస్ ద పెనెన్స్ ఆర్ ది సెన్స్ కంట్రోల్. తా ఇస్ ద పెనెన్స్. తా ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ. ఇఫ్ యూ డూ పెనెన్స్ విత్ ఆల్ దిస్ కంట్రోల్ ఆర్ ద సెన్సెస్ యు సీ గాడ్.
1: మనము ప్రాకృతమైనటువంటి యొక్క యమనియమాదులను అనగా అంతర్బహిర్ ఇంద్రియములను అరికట్టటము, స్వాధీనపరచుకోవటము.
0: హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ది ఇన్నర్ అండ్ ఔటర్ సెన్సెస్.
1: ఈ యొక్క ఇంద్రియములను అరికట్టి తపస్సు చేయటము.
0: అండర్ టేకింగ్ పెనెన్స్ విత్
1: తపస్సు అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ పెనెన్స్?
1: తల క్రిందికి పెట్టి కారు పైకి పెట్టి ఏదో ఒక విధమైనటువంటి దీక్షను పూరటం కాదు తపస్సు.
0: పెనెన్స్ డస్ నాట్ మీన్ రివర్సింగ్ ది బాడీ, టర్నింగ్ అప్ సైడ్ డౌన్.
1: తపస్సు అనగా త్రికరణ శుద్ధి.
0: పెనెన్స్ మీన్స్ ది ప్యూరిటీ.
1: హృదయములో ఆవిర్భవించినటువంటి దానిని వాక్కులో ఉచ్చరించి, వాక్కు ద్వారా ఉచ్చరించిన దానిని హస్తముతో ఆచరించడం, ఇదే తపస్సు.
0: The penancement, what is felt, must be expressed and must be taken to action.
1: దీనినే త్రికరణ శుద్ధి అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి, హార్మోని ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్. యమనియమాదులతో
1: త్రికరణ శుద్ధితో ఉండినప్పుడు సత్యము అనేటువంటి యొక్క భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: When once there is total control over the outer inner senses, certainly you will have the manifestation of the divinity.
1: కనుకనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: Therefore it is said, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: సత్యమే జ్ఞానము.
0: Truth is God.
1: జ్ఞానమే అనంతము.
0: Wisdom is infinite.
1: అనంతమే బ్రహ్మ.
0: This infinite is
1: బ్రహ్మ
0: God.
1: అనగా బృహస్వరూపాన్ని ధరించినటువంటిది బ్రహ్మ.
0: బ్రహ్మ
1: అనంతమైనటువంటి స్వరూపాన్ని ధరించినది బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ ఇస్ దాట్ విచ్ హెస్ టేకన్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుక సత్యము అనగా సాక్షాత్ భగవత్ స్వరూపమే.
0: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ గాడ్.
1: కాని ఈనాటి మానవులు ప్రాకృతమైనటువంటి నిజమును సత్యముగా భావించి పారమాత్రికమైనటువంటి సత్యాన్ని విస్మరించి కేవలము ఒక విధమైన అజ్ఞాన మార్గంలో మునిగి అంధత్వంలో మునిగి ప్రకాశాన్ని చూడలేకపోతున్నారు.
0: Therefore man today, he goes by these worldly facts and he has forgotten the spiritual truth totally and therefore is in darkness of ignorance.
1: ప్రాకృతమైనటువంటి నిజము మార్పు చెందుతూ ఉంటాడు.
0: The worldly facts change.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఇది ఆశ్రమ ధర్మాలు.
0: దీస్ ఆర్ ది ఫోర్ స్టేజెస్ ఇన్ హ్యూమన్ లైఫ్. దట్ ఇస్ ది సెలబసీ, ది హౌస్ హోల్డర్ వనప్రస్థ అండ్ ది రెనన్షియన్ ఫైనల్ స్టేజ్ సన్యాస.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం.
0: బ్రహ్మచర్యం, గృహప్రస్థం, వానప్రస్థం, సన్యాసం.
1: అయితే ఈ నాలుగు ఆశ్రమం లోపల బ్రహ్మచర్యం, తరువాత గృహస్థం, వానప్రస్థం, సన్యాసం రూపనామములు మారవచ్చు.
0: ఇన్ దీస్ ఫోర్, బ్రహ్మచర్య, గృహప్రస్థ, వానప్రస్థ, సన్యాస,
1: ఈ మార్పు ప్రాకృతమైనటువంటి నిజము.
0: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ వరల్డ్లీ ఫ్యాక్ట్స్ ఓన్లీ.
1: పారమాత్రికమైన నిజము నాలుగింటి యందు ఉన్నది ఒకే వ్యక్తే.
0: బట్ ది స్పిరిచువల్ ట్రూత్ టెల్స్ యూ ది చేంజ్లెస్ పర్సన్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: పర్సన్ ఇస్ వన్.
0: ద పర్సన్ ఇస్ వన్.
1: కానీ దాని యొక్క మార్పులు వేరు వేరు.
0: But the changes are different.
1: మార్పులు చెందేటువంటిది నిజము, మార్పు చెందనటువంటిది సత్యము.
0: That which changes is a fact, that which does not change is the truth.
1: ఈ మార్పు చెందినటువంటిదే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క ఫౌండేషన్, అదే సత్యం.
0: This truth is changeless, which is the foundation.
1: కానీ దానిపైన సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటి పునాదిపైననే ప్రాకృతమైనటువంటి ధర్మాలన్నీ కూడా నిర్మింపబడినవి.
0: ఆల్ ది వరల్డ్లీ యాక్టివిటీ ఇస్ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
1: గోడలకు ఎన్ని రంగులైనా కొట్టుకోవచ్చును.
0: యు కెన్ పెయింట్ ఎనీ కలర్ టు
1: వాల్స్. ఈ గోడలకు ఎన్ని అలంకారములైనా చేసుకోవచ్చును.
0: యు కెన్ డెకరేట్ వాల్స్.
1: ఈ గోడకు ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
0: యు కెన్ గివ్ ఎనీ నేమ్ టు ఎ వాల్.
1: కానీ పునాదిని మాత్రం మార్చడానికి వీలు కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద ఫౌండేషన్.
1: అది ఏ సత్యము.
0: That is true.
1: ఆ సత్యం పైన ఆధారపడినటువంటిదే ధర్మము. ధారయతీతి ధర్మ.
0: ధర్మ,
1: ఈ సత్యాన్ని ధరించినటువంటిదే ధర్మము.
0: ధర్మ హ్యాస్ టేకెన్ ద వెస్ట్.
1: ఈ సత్యాన్ని వరించినటువంటిదే ధర్మము.
0: ఇట్ ద ధర్మ దట్ ఈస్ ఆఫ్టర్ దిస్ ట్రూత్.
1: ఈ ధర్మాన్ని భరించినటువంటిదే సత్యము.
0: ఇట్ ఈస్ ద సత్య దట్ బేర్స్ ద వెయిట్ ఆఫ్ ధర్మ.
1: కనుకనే సర్వమును ఆధారము గావించుకుని సర్వమునకు మూలాధారమైనటువంటిదే సత్యం.
0: Therefore, this truth is the foundation for everything.
1: ఇలాంటి సత్యతత్వాన్ని ఈనాడు మనం విస్మరిస్తున్నాం.
0: Today, we are forgetting the nature of truth.
1: ప్రాచీన వైభవము, ప్రాచీన వేదము యొక్క సంస్కృతి, సత్యం వద ధర్మం చెర.
0: The ancient glory and the culture of Bharat certainly speak out these two principles, speak the truth and follow
1: them. సత్యమును ఉచ్చరించేటువంటి వ్యక్తులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపించటం లేదు.
0: అండ్ టుడే వీ డోంట్ ఫైండ్ 1 in 100 or 1 in 1 crore దట్ స్పీక్ ట్రూత్.
1: సంవత్సరానికి ఒక పర్యాయం సత్యనారాయణ వ్రతం చేస్తారు కానీ మిగిలిన దినమంతా అసత్యనారాయణ వ్రతమలే.
0: We undertake the worship of the ritual Satyanarayana Vrata, the one of truth, once an year.
1: ఎప్పుడో జీవితంలో ఒక్కసారి మనం సత్యాన్ని పలుకుతున్నాము.
0: We speak truth once only.
1: జీవితమంతా అసత్య జీవితమే జరుగుతున్నాం.
0: The whole life is spent in utter lies.
1: ఇది కాదు మానవత్వం.
0: This is not human quality.
1: జీవితమంతా సత్యంతోనే గడపటం నిజమైన మానవత్వము.
0: The true human life requires every one of us to speak truth.
1: మానవత్వం అనగా ఏమిటి?
0: What is human life?
1: అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటిది మానవత్వము.
0: Human life is the one that conducts without ignorance.
1: ఈ అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటి మానవుడు సత్యమునే ఆధారం చేసుకోవాలి.
0: The one who wants to live without ignorance must have truth as the foundation.
1: కనుకనే ఇతనికి మానవ అని పేరు వచ్చింది.
0: So he is called human మానవ.
1: మా నా వా మా అనగా అజ్ఞానము, నా అనగా లేకుండా, వా అనగా వర్తించటము. అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
0: మా మీన్స్ ఇగ్నోరెన్స్, నా విదౌట్ ఇట్. వా హూ కండక్ట్స్ హింసెల్ఫ్. So the one who conducts himself without ignorance. Human manava is not the one of today or yesterday.
1: Ma anaga kadu.
0: Ma no.
1: Edi kadu.
0: What is this?
1: Nava. Krotta kadu ee manavudu.
0: This manava human is not new.
1: Ma nava. Nava ante krottadi.
0: Nava new.
1: Kevalam ee janmamlo vachinatunte vaadu kadu ee manavudu.
0: You are not the one of this
1: చాలా
0: day.
1: పురాతనుడు మానవుడు.
0: You are ancient.
1: చాలా సనాతనుడు మానవుడు.
0: You are ancient.
1: నూతనుడు కాదు.
0: You are not new.
1: ఇలాంటి యొక్క సత్య స్వరూపము, సత్య జ్ఞానము ఈ యొక్క పదములు యందే ఇమిడి ఉంటున్నవి.
0: All this meaning is contained in these very words.
1: కనుకని మానవత్వం అనేటువంటిది సత్యతత్వంతో మనము జీవితాన్ని అంకితం చేయాలి.
0: Therefore, being a human, we should dedicate our lives for truth.
1: కనుకని సత్ అనగా ఏమిటి? బీయింగ్.
0: సత్ మీన్స్ బీయింగ్.
1: అక్కడ నుంచి వచ్చినటువంటిది మానవత్వము. సత్, చిత్, ఆనందము.
0: సో హ్యూమన్ లైఫ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ.
1: సత్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటిది. సత్,
0: సత్ బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: చిత్, అవేర్నెస్.
0: చిత్ ఇస్
1: జ్ఞానంతో కలిపి కూడినటువంటిది ఈ యొక్క సత్.
0: దిస్ చిత్ ఇస్ అవేర్నెస్ విచ్ ఇస్ ప్రెసెంట్.
1: అవేర్నెస్, ఈ శాశ్వతత్వము రెండు కూడేటప్పటికే ఆనందం మనకు సహజమే.
0: This awareness and being together lead you to bliss.
1: ఈనాడు అట్టి ఆనందాన్ని మనం నోచుకోలేక ఆనంద నిమిత్తమై అనేక విధములైనటువంటి అన్వేషణలు జరుపుతున్నాము.
0: As we are not fortunate to be blissful, we are in search of bliss all over the world.
1: ఆనందం మన స్వరూపమే.
0: You are the form of the bliss.
1: కానీ మన యొక్క ఆకారమును మనం గుర్తించుకోలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, చూస్తున్నాము మన ఆకారాన్ని.
0: But we don't know our own true form.
1: తన ఆకారాన్ని తాను వెతికేటువంటి మానవుడు ఎంతటి మూర్ఖుడు చెప్పండి.
0: What type of a fool is a person who searches for his own self?
1: Foolish.
0: He is absolutely foolish if he is in search of
1: himself. తన తాను ఎవరైనా వెతుకోగలరా?
0: Is there anyone who will search for his own self?
1: కాదు.
0: No.
1: కనుకనే నాకు ఆనందం కావాలని అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచంలో మనం ప్రాకులాడుతున్నాం.
0: We have been in search of bliss all over the world.
1: ఏ పదార్థంతో నాకు ఆనందం లభిస్తుందో అని పదార్థాన్ని మనము విచారిస్తున్నాం.
0: We are after the material so as to be blissful.
1: ఏ వ్యక్తితో మనకు ఆనందం సంభవిస్తుందో అని అన్ని వ్యక్తులను మనం మీట్ చేస్తున్నాము.
0: We meet different individuals in order to be blissful.
1: ఏ కార్యంలో మనకు ఆనందం లభిస్తుందో అని అన్ని కార్యంలో కూడా ప్రవేశిస్తున్నాము.
0: We undertake various tasks so as to be blissful.
1: పరాయి వ్యక్తితో మనకు ఆనందం లేదు.
0: You don't get any bliss out of other
1: person.
0: Material doesn't give you bliss.
1: పర విషయములతో మనకు ఆనందం లేదు.
0: The other material matters will not give you bliss.
1: ఆనందం తన యందే ఉంటున్నది.
0: The bliss is within
1: you. తన స్వరూపమై ఉంటున్నది.
0: You are the embodiment of bliss.
1: తన ఆనందంలో తాను లోలలాడుతున్నాడు.
0: He himself basks in his

0: పుట్టి నీటి ఎందే పెరిగి నీటి ఎందడంగు నీటి బుడుగా.
1: The water bubble is born in water. It grows in water. Ultimately merges into water.
0: Narudu budbudambu.
1: Human being.
0: Narayanudu neeru.
1: Human being is the water bubble. God is water.
0: Vinudu Bharatiya Veerasutuda.
1: Oh Bharatiyas, listen to this.
0: Vinudu. Vinudu Bharatiya Veerasutuda.
1: Oh the son of Bharat, listen to this.
0: మనం ఆనందంలోనే పుట్టాము.
1: We are born in bliss.
0: ఆనందం నందే పెరుగుతున్నాము.
1: We grow in bliss.
0: ఆనందం నందే అంత్యమైపోతున్నాము.
1: We merge in bliss.
0: కానీ ఇంకా ఆనందాన్ని ఎక్కడ వెతకటము?
1: Then why do you search where?
0: అనగా మనం జీవించేది, మనం పెరిగేది, మనం అనుభవించేది ఆనందం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఇంతటి అజ్ఞానుడైనాడు మానవుడు.
1: Man is so ignorant and foolish that he doesn't recognize the fact that he is born in bliss. That he grows in bliss and he experiences bliss.
0: Maya.
1: This is illusion.
0: Pratukulanniyu maya.
1: The whole life is illusion.
0: Bhavabandhamulu maya.
1: Attachment is illusion.
0: Samsaramadi maya, chavu maya.
1: Family is illusion, death is illusion.
0: Maya bratukikinta mayano padanela.
1: For this illusory life, why should you put yourself in illusion? For this life of illusion, why should you be deluded? You are the cause, you yourself
0: are in illusion.
1: This illusion is not separate. In fact, there is no illusion. That which does not exist is illusion. Where is it?
0: ఉంటే కదా మాయ అని చెప్పడానికి.
1: ఇఫ్ ఇట్ ఇస్ దేర్ యూ కెన్ సే దట్.
0: ఒక త్రాడును చూచావు, పామని భ్రమిస్తున్నావు.
1: యు సీ ఎ రోప్ దేర్ అండ్ యు సే ఇట్స్ ఎ స్నేక్.
0: కానీ ఈ భ్రమించేటప్పటికి దూరం అయిపోతున్నావు ఆ త్రాడుకు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ యు రన్ అవే ఫ్రమ్ ఇట్.
0: ఒక టార్చ్ లైట్ తెచ్చి దాన్ని చూసేటప్పటికి ఇది త్రాడు అని తెలిసిపోయింది.
1: ద మూమెంట్ యు స్విచ్ ఆన్ ద టార్చ్ లైట్ యు విల్ నో దట్ ఇట్ ఇస్ ఎ రోప్.
0: ఇది త్రాడు కదా అని భయం పోయింది, దగ్గరికి వచ్చింది, ఆ త్రాడును చేతితో ముట్టుకున్నాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ ఇట్స్ ఎ రోప్ యు హావ్ పిక్డ్ ఇట్ అప్.
0: పామ్ అనుకున్నప్పుడు అది త్రాడే.
1: When you thought it is a snake, it was the rope.
0: Thraad anukunnappudu adi thraade.
1: In that thought also. Paamu
0: poledu thraadu raaledu.
1: The rope has not gone, has
0: light vestane paamu poledu thraadu raaledu.
1: It has neither gone nor appeared there.
0: Appudu ippudu unnadi thraade.
1: Then and now the same rope is present.
0: Appudu ippudu unnadi nee aananda swaroopudave.
1: Then and now you are the form of bliss.
0: Ajnanam cheta aanandam poyinattuga undi. Jnanam vachinappudu aanandam anubhavinchinattuga undi.
1: Because of ignorance, you think you are cut off from bliss. The moment that awareness is there, you know that you are blessed.
0: రాక పోకలు లేనటువంటి యొక్క దివ్య తత్వమే ఈ ఆనందము.
1: So divinity is bliss, which neither comes nor goes.
0: కనుక సత్యమును గుర్తించినప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: So when once you know the truth, you will be knowing everything else.
0: ఈ సత్యమనగా ఏమిటి?
1: What is this truth?
0: అది ఏ త్రికరణ శుద్ధి?
1: That is the harmony of thought, word and deed.
0: ఏది నీ హృదయములో ఆవిర్భవించిందో ఆ హృదయంలో ఆవిర్పించినటువంటి యొక్క దీనిని వాక్తో మనం ఉచ్చరించటం.
1: వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ మస్ట్ బి అటర్డ్ మస్ట్ బి స్పెల్ట్ అవుట్.
0: వాక్తో ఉచ్చరించినటువంటి దానిని హస్తంతో ఆచరించటం.
1: హావింగ్ డిక్లేర్డ్ హావింగ్ సెడ్ యు మస్ట్ టేక్ టు
0: యాక్షన్. ఈ మూడింటి యొక్క ఏకత్వమే సత్యం.
1: ది ఇంటిగ్రేషన్ హార్మనీ ఆఫ్ ది త్రీ ఈజ్ ట్రూత్.
0: ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ హావ్ గాట్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: ముందు చెప్పాను,
1: భగవాన్ సే
0: హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది ఏమిటి? అది ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది, అది ఏ అహం.
1: సో వాట్ ఈజ్ ఇట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఆత్మ? దట్ ఈస్ అహం.
0: ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటి అహం.
1: సో అహం కేమ్ అవుట్ ఆఫ్ ఆత్మ.
0: కాబట్టి ఆత్మకు కుమారుడు ఈ అహం.
1: సో అహం ఇస్ ది సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది మైండ్.
1: ద మైండ్ ఇస్ బోర్న్ టు దిస్ అహం.
0: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి ఉద్భవించినటువంటిదే వాక్కు.
1: ఇట్ ద వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్.
0: కాబట్టి వాక్కు అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ ఫోర్ దిస్ వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ, అహం, మైండ్, వాక్కు, ఇవన్నీ కూడా ఒక కుటుంబం యొక్క సంతతియే.
1: అండ్ దేర్ ఫోర్ ఆత్మ, అహం, మైండ్, వర్డ్, దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: అదే రీతిగా హృదయం నుంచి వచ్చినటువంటిదే వాక్కు.
1: Therefore, the word that came out of the heart and action came out of this word. The harmony of these three speak of the truth.
0: కనుకనే సత్యము అనేటువంటిది ఏదో మనం విన్నటువంటిది కన్నటువంటిది కాదు సత్యం.
1: So truth does not merely mean what you have seen and what you have listened to. You are the very embodiment of truth.
0: దేనివల్ల ఈ సత్యాన్ని మనం విస్మరిస్తున్నాము?
1: What is that makes you forget this truth?
0: ప్రాకృతమైనటువంటి ఒక విషయంలో మీరు చక్కగా విచారించుచినప్పుడు,
1: if you investigate the worldly material,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనుభవం లేకపోవచ్చును.
1: You may not have experienced.
0: ఒక్క భార్యను పెండాడినటువంటి వ్యక్తియే ఎన్నో కష్టములకు గురి అయిపోతుంటాడు.
1: A person married to one wife will be put to many problems and difficulties.
0: సంసారం అంటే సుఖము కాదు.
1: Family life does not mean happiness.
0: ఈ సంసారం అనేటువంటి అంటే సంసారం కొంచెమే దాంతో సారం అని సంసారం.
1: Family life, some little sara essence.
0: అల్పమైన ఆనందము.
1: That too it is mean, low.
0: ఒక్క భార్య ఉండినప్పుడే ఆ యొక్క కుటుంబంలో అనేక విధమైనటువంటి ఒక అలజడంతా ప్రారంభమవుతుంటాయి.
1: One wife is enough to have all agitation and turbulence at home.
0: ఇంకా ఇద్దరు వైఫ్లు వచ్చేటప్పటికే మరింత బాధ అధికమవుతుంది.
1: With two wives beyond my estimate.
0: రెండు వైపులు ఉన్నటువంటి వ్యక్తి అనేక కష్టములకు గురి అవుతుంటాడు.
1: The one with two wives will be put to all hardships.
0: ధ్రువుణ్ణి ఈ రెండు వైపులు ఉన్నటువంటి యొక్క భర్త ధ్రువుణ్ణి దూరం చేసుకుని అనేక కష్టములకు గురి అయిపోయాడు.
1: ధ్రువ వాస్ పుట్ టు సో మెనీ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ ది టూ ప్రెసెంట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద ఫాదర్.
0: సుమతి సురుచి ఇద్దరు వల్ల మొదటి భార్య కొడుకును తొడపైన కూర్చోబెట్టుకోకూడదు, రెండవ భార్య కొడుకునే కూర్చోబెట్టుకోవాలి అని జగడం వేస్తూ వచ్చింది.
1: The father of Dhruva wanted to have the son of the second wife only sit on the lap, not the son of the first wife. That led to the conflict.
0: ఈ బాధను భరించుకోలేకే తాను కుమిలిపోయాడు పాపము.
1: Dhruva could not bear this suffering. He was totally depressed.
0: కట్టకరపటికి ధ్రువుడే అరణ్యానికి వెళ్లిపోయాడు.
1: Dhruva left for the forest.
0: ఇంకా మూడు భార్యలు కలిగినటువంటి వ్యక్తి దశరథ మహారాజు మీకు తెలుసును.
1: You know Dasharatha with three wives.
0: ఇతను కడపటి భార్యకు మాత్రమే లొంగిపోయాడు.
1: He submitted himself to the youngest wife, the last.
0: మొదటి భార్య కుమారుడైనటువంటి శ్రీమన్ నారాయణుడైనటువంటి రాముల్ని అరణ్యానికి పంపించాడు.
1: He has driven out of his country the son of the first wife Rama, God himself the father.
0: పది భార్యలు ఉన్నటువంటి వారి గతి ఏమిటి?
1: What is the situation of a fellow with 10 wives?
0: ఎవరికి పది భార్యలు ఉన్నారు?
1: Who has 10 wives?
0: మైండ్కే పది భార్యలు ఉన్నారు.
1: Mind has 10 wives.
0: అది ఏ దశేంద్రియములు. దశేంద్రియములకు పతి కనుకనే ఇతనికి దశేంద్రియ పతి అని మనస్సుకు పేరు.
1: ఇట్ ఆల్ ది 10 senses. దేర్ఫోర్ మైండ్ ఈస్ ది హస్బెండ్ ఆఫ్ ది 10 wives.
0: మైండ్ మనసునంత ఇంద్రియాధిపతి అన్నారు.
1: దేర్ఫోర్ మైండ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ది సెన్సెస్.
0: కనుకని ఈ ఇంద్రియములంతా కూడా ఎన్ని అవస్థలకు గురి చేస్తుంది ఈ ఒక్క మనసును.
1: సెన్సెస్ విల్ పుట్ దిస్ మైండ్ టు సఫరింగ్.
0: కన్నులనే భార్యలు చెప్తున్నాయి ఏమిటండి, నాకు చక్కని టీవీ తెచ్చిపెట్టండి, లేకపోతే మంచి గొప్ప డ్రామాకి తీసుకుని పోండి, లేక సినిమాకి తీసుకుని పోండి, నన్ను ఇక్కడ పెట్టడానికి వీలు కాదు అని కన్నులంతా కూడా అతన్ని హింసిస్తున్నాయి.
1: ద వైఫ్ ఆఫ్ ది ఐ విల్ పుట్ ది హస్బెండ్ ద మైండ్ సో మెనీ డిఫికల్టీ ఆస్కింగ్ హిమ్ టు టేక్ టు ఏ టీవీ ఆర్ ఏ సినిమా ఆర్ ఏ డ్రామా.
0: ఇంకా నాలుక చాలా బాధ పెడుతుండది.
1: ద టంగ్ ఫీలింగ్ సో
0: సాడ్. ఏమిటండి సుగంధమైనటువంటి యొక్క మసాలా దోశ లేకపోతే పెరుగుడ్డి ఇలాంటివంతా తెచ్చి నాకు పెట్టండి అని అది ఒక్క వైపున బాధిస్తుండది.
1: ద టంగ్ అనదర్ వైఫ్ వెంట్ ఆన్ పెస్టరింగ్ ది హస్బెండ్ ద మైండ్, వై నాట్ మసాలా దోశ అదర్ ఈటబుల్స్.
0: నాకు సుగంధమైనటువంటి పుష్పాలు నాకు అందించండి అని ఈ నాశకం కోరుతుండది.
1: ద నెక్స్ట్ వైఫ్ ద నోస్ డిజైర్స్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్.
0: ఇంకా శ్రవణము
1: ద లిసనింగ్.
0: ఏమేమో కావాలని ఆశిస్తుంటుండాలి.
1: ఇట్ వాంట్స్ టు లిసన్ టు సో మెనీ.
0: ఈ అందరి ఇంద్రియములు పదేంద్రియములు కూడాను ఏ విధంగా తృప్తిపరచడానికి వీలవుతుంది?
1: హౌ టు సాటిస్ఫై ఆల్ ద 10 senses?
0: ఒక ఇంద్రియాన్ని తృప్తిపరచడమే చాలా కష్టంగా ఉంటే దశేంద్రియాన్ని ఏ విధంగా తృప్తిపరచాలి?
1: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ వన్ ఆఫ్
0: ఈ దశేంద్రియములు. మైండ్ అంతా కూడా చాలా ఘోరమైన అవస్థలో గురి అయిపోయింది.
1: మైండ్ ఇస్ పుట్ టు లాట్ ఆఫ్ ట్రబుల్ బికాస్ ఇట్ కుడ్ నాట్
0: సాటిస్ఫై. ఓ భగవంతుడా నాకు ఈ సంసారం వద్దు.
1: దెన్ మైండ్ క్రైస్ అండ్ షౌట్స్ ఓ గాడ్ ఐ డోంట్ వాంట్ దిస్.
0: అనగా అప్పుడే ఈ ఇంద్రియాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తుండాలి.
1: దెన్ ఇట్ స్టార్ట్స్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: ఏ విధంగా చింతపడుతుండాలి మైండ్?
1: హౌ డస్ ఇట్ ఫీల్?
0: పుట్టుట ఒక చింత
1: Birth is a matter of worry.
0: Bhoomi nunduta chinta.
1: Life on earth is worry.
0: Samsara moka chinta, chavu chinta.
1: Family is worry, death is worry.
0: Pratukula niyu chinta.
1: All lives.
0: Bhava bandhamul chinta.
1: Attachment is worry.
0: Santasa moka chinta, vinta chinta.
1: Happiness is worry. And everything this new is.
0: Abba, ee chintanu nenu bharinchukolenu.
1: I can't bear this worry any longer.
0: Sarva chintala baapedi o sarvesa.
1: O God, who will make me free from this worry?
0: Appudu ee manasu sarvesuni prarthistuntundali.
1: Then the mind starts praying to God.
0: Antavarku sarvesudu gnapakame raadu ee manasu.
1: The mind does not think of God till then.
0: Sangatam osthe Venkatramana ani ee kashtalu prarthinchinappude ee manasu kudanu daivani stinchistu vastundi.
1: It's only in times of sankata the problem we think of Venkataramana God.
0: Eppudu ee chintalu manaku vastuntayi.
1: When we get these worries.
0: Satyanni marchinappudu ee chintalanta vastuntayi.
1: And once we forget the truth, we get all
0: these
1: worries. Ee
0: manam inni chintalaku guri kavadaniki satyanni marchatame moola karanamu.
1: We are put to all these worries because
0: satyanni anusarinchu.
1: Follow the
0: sarva margamulu yendu sarva vijayamulandu kudanu vijayanni sadinchagalavu.
1: You will be certainly victorious. You will win in every field if you
0: vijayamu
1: follow
0: the truth. Vijayamu satyanne varistundi kani maroku danni varinchadu.
1: The one of truth will be victorious.
0: Ye bhujabalamo, ye buddhibalamo, ye dhanabalamo, ye janabalamo, ye gunabalamo, ye undinappudiki deeniki e maatramu longadu.
1: The victory or success will not submit to any physical strength or intelligence
0: satyam
1: or wealth.
0: Satyam deeniki ni longadu.
1: The truth will not submit to anything.
0: Ee satyamnu kudanu vijayame varistundi.
1: The truth will be triumphant finally.
0: కనుకనే సత్యాన్ని జయించేటువంటిది జగత్తులో మరొకటి ఏదీ లేదు.
1: There's nothing that can conquer this truth.
0: కనుకనే సత్యం జయమవుతుంది.
1: Therefore truth will be victorious.
0: దీనికంటే విజయాన్ని సాధించేది మరొకటి లేదు.
1: There's nothing beyond this success.
0: ఏకం సత్య విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఈ పండితులు అనేక రీతిలుగా దీన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
1: ట్రూత్ ఈజ్ వన్ బట్ స్కాలర్స్ ఇన్
0: సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమే మనకు జయము.
1: And once you follow the truth, you are bound to be successful.
0: ఎలాంటి కఠినమైనటువంటి యొక్క సమస్యలను కూడాను సత్యము సులభంగా సాధించుకుంటుంది.
1: Under any circumstances, in spite of severe problems, the truth will help you to win success. There is nothing that you cannot accomplish with
0: this. సాధిస్తుంది.
1: You can achieve anything.
0: భూమిని ఆకాశం చేస్తుంది, ఆకాశాన్ని భూమి చేస్తుంది.
1: You can transmute the sky into earth and the earth into sky.
0: కనుకనే సత్యాన్ని మనం ఆశ్రయించాలి.
1: So you should follow the truth.
0: సత్యమే మన దైవము.
1: Truth is God.
0: సత్యమును మనం విస్మరిస్తే జీవితమే లేదు.
1: If you forget truth, there is no life at all.
0: కనుకనే ఈనాడు ఈ ప్రపంచంలో సత్యాన్ని విస్మరించడం చేతనే అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక విధమైన బాధలకు గురి అవుతున్నారు. అధికారాన్ని మనం చేపట్టినప్పటికీ మనకు విజయం చేకూరదు.
1: We may occupy an exalted position of authority.
0: అధికారంలో సత్యమే లేదు.
1: In fact, there is no truth in any position of authority.
0: ఎంత చదువులు చదివినప్పటికీ
1: in spite of education
0: ఈ చదువుల్లో ఏమాత్రము సత్యం లేదు.
1: There is no truth in this education.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: That's all worldly knowledge.
0: ఇది ప్రాకృతమైనటువంటి చర్యలు.
1: దట్స్ ఓన్లీ యాక్టివిటీ.
0: ఇవన్నీ ప్రవృత్తి అయినటువంటి యొక్క లక్షణాలు.
1: దట్స్ ఆల్ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్.
0: సత్యము నివృత్తి మార్గం.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్ వర్డ్.
0: సత్యము నివృత్తి తత్వము.
1: ఇట్ స్పీక్స్ ఆఫ్ ది విదిన్.
0: నిత్య సత్యమైనటువంటి స్వరూపము.
1: దట్స్ ఎటర్నల్ ట్రూత్.
0: కనుకనే ఈ సత్యాన్ని మనం సాధించినప్పుడే మనం విజయాన్ని కూడా సాధించిన వారం అవుతాం.
1: When once we follow that eternal truth, you'll certainly be victorious.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోవటానికి వచ్చినప్పటికీ దీనిని ఎదుర్కొని సత్యంతో మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్ యూ మే కమ్ అక్రాస్,
0: ఎలాంటి పరిస్థితి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మనం పూనుకోవాలి.
1: యూ షుడ్ బి రెడీ టు కీప్ అప్ టు ద ప్రామిస్ దట్ యు మేడ్.
0: ఒక్కతూరి మనం సత్యం అనేటువంటి ప్రామిస్ చేశామా, అది లైఫ్ ఉండినంత వరకు మనం ఈ సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: వెన్ వన్స్ యూ మేక్ ఏ ప్రామిస్ ఆఫ్ ట్రూత్, యూ షుడ్ అప్ హోల్డ్ అండ్ కీప్ టు కీప్ అప్.
0: వామనుడు వచ్చాడు,
1: వామనకే
0: దానం అడిగాడు,
1: ఇస్తానని
0: ప్రామిస్ చేశాడు.
1: హి మేడ్ ఎ ప్రామిస్ దట్ హి వుడ్ గివ్.
0: కానీ
1: బట్
0: తన గురువు అయినటువంటి కృపాచార్యుడు ఇవ్వవద్దు అని బోధించాడు.
1: హిస్ టీచర్ కృపా శుక్రాచార్య సెడ్ డోంట్ గివ్.
0: అప్పుడు చెప్తున్నాడు రాజు.
1: దెన్ ది కింగ్ వెంట్ ఆన్ టెలింగ్.
0: బలి చక్రవర్తి చెప్పాడు.
1: ఎంపరర్ బలి
0: గురుజీ,
1: గురుజీ
0: మీరు గురుజీ కావచ్చు,
1: యు మే బి ది టీచర్,
0: కానీ నేను ఇచ్చిన మాటను తప్పను.
1: But I will never go back to the promise given.
0: పలికి బొంకుట కంటే పాపమున్ని
1: Is there any other higher sin than to go back the promise given? Having said, why should you go back? It is the worst of the sin. I gave the promise. Anything may happen, I'll certainly keep up to the promise.
0: కనుకని మనం ఇట్టి పవిత్రమైనటువంటి సత్యంలో మనం జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should lead our life.
0: ఇంత మంది లోపల ఏ 10 మంది నిలిచినా కూడా చాలు ప్రపంచాన్ని మనం కాపాడవచ్చు.
1: In this congregation if the 10 are there we can protect this whole world.
0: ఎంత మంది మనం సత్యాన్ని కాపాడుకుంటున్నాం?
1: How many of us follow truth?
0: ఎంత మంది మనం ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి గల్పుతున్నాం?
1: How many of us follow the path of dharma?
0: లేదు.
1: No.
0: వింటున్నాము అనేక ఉపన్యాసములు.
1: We listen to many discourses.
0: చదువుతున్నాము వేలాది గ్రంథములు.
1: We read thousands of texts.
0: చూస్తున్నాము నూర్ల కొద్ది మహనీయులను.
1: We see many noble souls.
0: ఏమిటి నీవు అనుసరిస్తున్నావు?
1: What is that you follow?
0: ఏమిటి నీవు ఆచరిస్తున్నావు?
1: What is that you practice?
0: ఏమిటి నీ అనుభూతి నీకు తెచ్చుకున్నావు?
1: What is your experience?
0: ఏమీ లేదు.
1: Nothing whatsoever.
0: పండితుడను పండితుడను పండితుడని పేరు పెట్టుకుంటారు.
1: యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ పండిత్
0: అనగా ఏమిటి?
1: హూ ఇస్ కాలర్?
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినటువంటి వాడు ఆ పండితుడు.
1: కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్ ఎ స్కాలర్ ఇఫ్ హి గోస్ త్రూ ఆల్ ద టెక్స్ట్?
0: నేక సర్వశాస్త్ర ప్రవీణుడైనటువంటి వాడు ఆ పండితుడు.
1: కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు ఆ పండితుడు?
1: ఇఫ్ హి నోస్ ఎవ్రీథింగ్ కెన్ యూ కాల్ హిమ్ ఎ స్కాలర్?
0: కాదు కాదు. అది ఏ భగవద్గీత దీన్నన్నిటినీ ఖండించి
1: భగవద్గీత
0: సమదర్శన అన్నారు.
1: On analysis, Bhagavad Gita said, Pandita
0: Samadarshana. The one
1: with such a mind is real scholar.
0: Sukadukkamuni yandu, papa punyamuni yandu, ninda stutuni yandu, kasta nashtamuli yandu, oke manasunu kaliginatunti vadu panditudu.
1: The Gita clearly tells, he is only a scholar, a pandit. If he maintains the state of equal mindedness or equanimity, both in times of pain and pleasure, the heat and cold he should be unmindful.
0: అదే ఉండాలి, ఇది ఉండాలి.
1: బోత్ ఆర్ నీడెడ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క లక్షణములు.
1: దిస్ ఇస్ ది క్వాలిటీ
0: ఆఫ్ ది నేచర్. ఇది ప్రాకృతమైనటువంటి ధర్మములు.
1: దిస్ ఇస్ ది ధర్మ ఆఫ్ ది వరల్డ్.
0: ఎండనే లేకుండా చలిగి ఉండాలంటే ఈ చలిని కూడా నువ్వు ఎంతకాలం నీవు ఆశించలేవు.
1: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది సివియర్ కోల్డ్ ఆల్ ది టైమ్.
0: తిరిగి ఎండ కావాలని కోరుతున్నావు.
1: యూ వాంట్ హీట్ అగైన్ సన్ షైన్.
0: తీవ్రంగా కాస్తుంటుంటే అబ్బాబ్బా ఈ ఎండను సహించుకోలేము, తిరిగి చల్లదనం కావాలని కోరుతున్నావు.
1: యూ కాంట్ బేర్ ది హీట్ అగైన్, యూ వాంట్ ది కోల్డ్ సీజన్.
0: ఇది నీ యొక్క చేతిలో ఉందా?
1: Does it lie in your hand?
0: భగవత్ యొక్క అనుగ్రహము.
1: It's all God's grace.
0: ఈ ప్రపంచమునకే పేరు ద్వైతము అని పేరు.
1: The whole world is called ద్వైత or duality.
0: ఈ డ్యూయాలిటీ అనేటువంటిది ఉంటేనే మానవునికి ఒక విధమైనటువంటి రాణింపు కలుగుతుండాలి.
1: Because of the duality, you'll be able to live here.
0: ఈ రెండు ఉండటం చేతనే మానవుడు సుఖశాంతులను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ టూ యూ హావ్ గాట్ ఆల్ ది పీస్ అండ్ కంఫర్ట్.
0: నిరంతరము తీపి తినడానికి ఎవరికి ఇష్టపడరు.
1: నో వన్ లైక్స్ టు ఈట్.
0: ఒక 10 దినములు తీపి తింటే 11వ దినం ఒక పికిల్ తీసుకోవాలి.
1: ఇఫ్ యూ ఈట్ స్వీట్ కంటిన్యూ ఫర్ 10 డేస్ యూ నీడ్ ఎ పికిల్ ఆన్ ద 11th డే.
0: ఈ పికిల్స్ దినము తింటుంటే మరి స్వీట్ కావాలని ఆశ వస్తుంటారు.
1: ఇఫ్ యూ ఈట్ పికిల్స్ ఎవ్రీ డే యూ నీడ్ ఎ స్వీట్ దేర్ ఆఫ్టర్.
0: సుఖదుఃఖీ సమీకృత్వ లాభం లాభం జయ జయ. ఈ రెండు కూడాను ఉండినప్పుడే మానవునికి సుఖదుఖములు లాభ నష్టములు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ డ్యూయల్ వరల్డ్ యు ఫైండ్ ద ప్రాఫిట్ ఇన్ ద లాస్.
0: ఈ డ్యూయలిజం లోపల కూడా ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ నో ది ఈక్వాలిటీ ఇన్ దిస్ డ్యూయలిజం.
0: సృష్టిలో డ్యూయలిజం ఉంటుండాలి కదా అని చెప్పి ఈ డ్యూయలిజం లో మనం పోకూడదు.
1: బికాస్ దేర్ ఇస్ దిస్ డ్యూయలిజం ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ నాట్ బి డ్రాన్ ఇన్ దట్.
0: డ్యూయలి మైండ్ ఇస్ బ్లాక్ మైండెడ్.
1: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: హాఫ్ బ్లైండ్.
1: బ్లైండ్ బ్లైండ్.
0: కనుకనే మనము ఈ డ్యూయలీ మైండ్ ఉంటుండకూడదు.
1: సో వీ షుడ్ హ్యావ్ డ్యూయల్ మైండ్.
0: ఇది కేవలము గడియారం పెండులు మాదిరి కొడుతుంటుంది ఇటు అటు ఇటు అటు.
1: ఇట్ ఈస్ లైక్ ది పెండులం ఆఫ్ ది వాల్ క్లాక్ దట్ ఆసిలేట్స్.
0: ఇది కొట్టేంత వరకు నువ్వు జీవ బ్రహ్మాలు తిరుగుతూనే ఉంటుంటాయి ఈ యొక్క నిమిట్ ముందు లేక గంటల ముందు.
1: సో లాంగ్ దిస్ పెండులం ఆసిలేట్స్ యూ ఫైండ్ ద హ్యాండ్ స్పిన్ ఆఫ్ ద సెకండ్స్ అండ్ మినిట్స్ అండ్ అవర్స్ రివాల్వ్.
0: ఈ జీవాత్మ పరమాత్మలు తిరుగుతూనే ఉంటుంటాయి.
1: ద ఇండివిజువల్ సూపర్ సోల్
0: ఎప్పుడు ఇంకా
1: when do they unite?
0: ఎప్పుడు ఈ పెండలం నిలిచిపోతే అప్పుడు రెండు చేరిపోతాయి.
1: The moment the pendulum comes to a stand still there will be unity.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటి పెండులాన్ని సాధ్యమైనంత వరకు మనం తక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should have a control over this pendulum of the mind.
0: నీకు టైం కావాలని కోరుకున్నంత వరకు ఈ పెండులం తిరుగుతూనే ఉండాలి.
1: So long you need the time the pendulum must move.
0: ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించిన తర్వాత నీకు టైమే అక్కర్లేదు.
1: When once you recognize this principle of unity oneness you don't need time.
0: Time is God. కాలాయ నమః కాలదర్పదమనాయ నమః కాలాతీతాయ నమః కాల స్వరూపాయ నమః అంత కాలమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్.
0: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాల కిమ్ని కరిష్యతి. ఈ కాలమును కారుడు మింగుతున్నాడు.
1: దిస్ టైమ్ ఇస్ స్వాలోడ్ బై కాలుడు ద గాడ్ ఆఫ్ డెత్.
0: కానీ మానవుడు కారుణ్యం మింగుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ స్వాలోయింగ్ ది వెరీ కాలుడు.
0: అలాంటి వాడే నిజమైనటువంటి మనిషి.
1: ఈజ్ ద ట్రూ హ్యూమన్.
0: కాలానికి మనం ఎదుర్కోకూడదు, వెరవకూడదు.
1: యు షుడ్ నాట్ ఫియర్ టైమ్.
0: కాలమును మనం హస్తగతం గావించుకోవాలి.
1: యు షుడ్ హావ్
0: టోటల్. కాలం మన చేతిలో ఉంటుండాలి.
1: ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కాలమే దైవ స్వరూపము.
1: టైమ్ ఇస్ గాడ్.
0: దైవం నీ హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కాబట్టి దైవం నీ యొక్క హృదయంలోనే నిలిచి ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇంత గొప్పవాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ సో గ్రేట్.
0: భగవంతుని తన స్వాధీనం చేసుకున్నటువంటి వాడు మానవుడు.
1: అండ్ ఇట్స్ ఎ మ్యాన్ హూ హావ్ గాడ్ డివైనిటీ విత్ హిమ్.
0: కించిత్ పరచుకోవటము ఇది చాలా సరైనటువంటిది కాదు.
1: టు కన్సిడర్ వన్ సోన్ సెల్ఫ్ సో లో అండ్ మీన్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: కనుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: God is gifted to undertake good activity.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: The human life is rarest of all.
0: నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది.
1: It is very extremely rare.
0: అంతేకాని నరజన్మమని దీనిని కించిత్ పరచుకోకూడదు.
1: Never consider it so low and mean.
0: ఈ నరజన్మను నారాయణకు అర్పితం చేయాలి.
1: This human life has got to be surrendered to Narayana God.
0: అందుకోసమే వచ్చింది ఈ మానవత్వము.
1: Human life is gifted.
0: మానవత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
1: The humanity should attain divinity.
0: మానవత్వానికి వచ్చింది.
1: The human life is of
0: మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి.
1: The man should become
0: God. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు రివర్స్ తిరిగి పశుత్వానికి దిగజారిపోతున్నాడు.
1: Unfortunately, man is coming down to the level of animal.
0: ఈ రివర్స్ గేర్ మనం యూజ్ చేయకూడదు.
1: We should never make use of reverse gear.
0: అంత ఫ్రంట్ గేర్ పోవాలి పోవాలి పోవాలి.
1: అప్లై ఫ్రంట్ గేర్, మార్చ్ అహెడ్, గో.
0: ఎక్కడే గాని మనం స్టాప్ చేయకూడదు.
1: వి షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఎనీ పాయింట్.
0: ఎక్కడ స్టాప్ చేయాలి? గమ్యం చేరేంత వరకు స్టాప్ చేయకూడదు.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ డెస్టినేషన్ డూ నాట్ స్టాప్.
0: అది ఏ మానవుని యొక్క జీవిత ప్రయాణము.
1: దాట్ ఈస్ ద ట్రావెల్ ఇన్ దిస్.
0: మానవుడు కర్మక్షేత్ర యాత్రికుడు.
1: మ్యాన్ ఈస్ దట్.
0: ఈ యాత్రను పూర్తి గావించుకోవాలి.
1: హి షుడ్ కమ్ టు ఎన్
0: ఈ పాత్రను పూర్తి గావించుకోవాలి.
1: అండ్ హి షుడ్ ఫుల్ఫిల్ హిస్ ఆబ్లిగేషన్స్.
0: అది ఏ మానవుని యొక్క నిజమైన ఆశయము.
1: దట్ ఈస్ ది ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్.
0: అది ఏ చెప్పాను, లైఫ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ లైఫ్?
0: ఎఫ్ ఫోర్ ఎఫ్స్ అని చెప్పాను.
1: భగవాన్ రిఫర్ టు ఫోర్ ఎఫ్స్.
0: ఎఫ్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: హూ ఇస్ యువర్
0: కాన్షియన్స్? ఈజ్ యువర్ మాస్టర్.
1: యువర్ కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్.
0: అది ఫస్ట్ ఫాలో ది మాస్టర్.
1: దట్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
0: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ యూ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ యూ ఫినిష్ ది గేమ్.
0: అది నీ యొక్క జీవిత గమ్యం.
1: దట్ ఈస్ ది
0: పర్పస్. అది నీ జీవితం యొక్క ఆట.
1: That is the play.
0: Life is game, play it.
1: Life is a game, play it.
0: Life is dream, realize it.
1: Life is a dream, realize it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy it.
0: Life is troubles, meet it.
1: Life is troubles, meet it.
0: Kanukane life anetundi inta antaratmato kudinetundi.
1: Life is so meaningful.
0: Inta rahasyamainetundi.
1: It is subtlety, secret.
0: Ilanti rahasyamainetundi, ilanti pavitramainetundi, ఇలాంటి దివ్యమైనటువంటి, ఇలాంటి భవ్యమైనటువంటి, ఇలాంటి నవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం కించిత్ పరచుకుంటున్నాం.
1: వి కన్సిడర్ దిస్ హ్యూమన్ లైఫ్ సో మీన్ అండ్ లో, ఆల్దో ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ డివైన్.
0: సత్యాన్ని మర్చిపోవటమే.
1: వాట్స్ ద రీజన్ వి హావ్ ఫర్గాటెన్ ద ట్రూత్?
0: త్రీ ఫోర్త్ ట్రూత్ ఇస్ లైఫ్ అన్న.
1: త్రీ ఫోర్త్ ట్రూత్ ఇస్ లైఫ్.
0: కానీ నేను అది ఒప్పుకోను.
1: బట్ భగవాన్ డజంట్ ఎండ్
0: త్రీ ఫోర్త్. కంప్లీట్ ట్రూత్ ఇస్ లైఫ్.
1: భగవాన్ డజంట్ ఎండోర్స్ ఇట్. కంప్లీట్ ట్రూత్ ఇస్ ఫుల్ లైఫ్.
0: చాలా మంది త్రీ ఫోర్త్ లైఫ్ ఇస్ ట్రూత్ అంటారు.
1: మెనీ సే త్రీ ఫోర్త్ ఆఫ్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: నో, త్రీ ఫోర్త్. వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
1: భగవాన్ విల్ క్వశ్చన్ యూ, వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
0: కానీ ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
1: సో ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: గాడ్ ఇస్ పూర్ణం.
1: గాడ్ ఇస్ ఫుల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. పూర్ణమద. అతను పూర్ణమే, నీవు పూర్ణమే, జగత్తు పూర్ణమే, అంతా పూర్ణమే.
1: గాడ్ ఈస్ ఫుల్, యు ఆర్ ఫుల్, నేచర్ ఈస్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్.
0: పూర్ణం ఈస్ ట్రూత్.
1: దేర్ఫోర్ దిస్
0: ట్రూత్ ఈస్ పూర్ణం.
1: ట్రూత్ ఈస్ ఫుల్.
0: కనుకనే ఫుల్ గా ఉంటుండాలి సత్యంలో.
1: సో దేర్ ట్రూత్ ఈస్ ఫుల్.
0: కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించి సాధ్యమైనంత వరకు కూడా నువ్వు మన నోటి నుంచి అసత్యం రాకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వీ షుడ్ నాట్ అటర్ లైస్.
0: ఒకవేళ సత్యము చెప్తే ఏమైనా కొంత ప్రమాదమో లేక కొన్ని ఇక్కట్లో కలిగేటువంటి పరిస్థితి ఉంటుంటే సత్యం చెప్పద్దు, అసత్యం చెప్పద్దు, మౌనాన్ని వహించు.
1: ఇన్ కేస్ యూ ఎన్కౌంటర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బై టెలింగ్ ట్రూత్, డోంట్ అటర్ ఏ లై.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయదు. ఇలాంటి పరిస్థితి లోపల నీవు సత్యము చెప్పవద్దు, అసత్యము చెప్పవద్దు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్ డోంట్ స్పీక్ ట్రూత్, డోంట్ అటర్ ఎ లై.
0: ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక సన్యాసిని పరీక్షించడానికి ప్రయత్నించాడు.
1: అట్ వన్ టైమ్ ఇంద్ర వాంటెడ్ టు టెస్ట్
0: ఎన్ సన్యాసి కాదు, మహా యోగిగా ఉండేటువంటి వాడు.
1: ఈజ్ ఎన్ టోటల్ రినన్షియేషన్.
0: అతను రెండు ప్రతిజ్ఞలు పట్టాడు.
1: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ టు వౌస్.
0: పరులను హింసించను,
1: ఐ వోంట్ హర్ట్ ఎనీబడీ,
0: అసత్యం ఆడను,
1: ఐ విల్ నాట్ అటర్ ఎ లై.
0: ఇవన్నింటినీ మా జీవితంలో సాధించాలి అని పట్టుదలతో తపస్సు చేస్తున్నాడు.
1: హీ వాంటెడ్ టు అకంప్లిష్ దీస్ టూ అండ్ దేర్ఫోర్ హస్ అండర్టేకెన్ పెనెన్స్.
0: భగవంతుడు ఒక జింకను తరుముకుంటూ ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడిని ముందుగా ఆ జింక పోయేటట్టుగా చేశాడు.
1: గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హంటర్ వాస్ జస్ట్ chasing a deer that was passing by. In times of danger, don't speak truth, don't utter a lie.
0: ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక సన్యాసిని పరీక్షించడానికి ప్రయత్నించాడు.
1: At one time, Indra wanted to test an ascetic.
0: సన్యాసి కాదు, మహా యోగిగా ఉండేటువంటి వాడు.
1: He is a total renunciate.

0: God in the form of a hunter was just chasing a deer that was passing by.
1: కానీ ఈ డియర్ దుంకుతూ పోవడం చేత ఈ తపస్వి కన్ను తెరిచి చూచాడు.
0: And this one of ascetic opened his eyes and
1: watched the deer. అది ఒక పొదలో పోయి చేరిపోయింది.
0: He watched this deer getting into a bush there.
1: వచ్చాడు హంటర్ వేషం ఉన్నటువంటి భగవంతుడు.
0: God in the form of hunter came.
1: స్వామీజీ, నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరు ఏమైనా చూసారా?
0: I'm chasing a deer, have you noticed it?
1: చూడలేదంటే అసత్యము.
0: If he says I have not seen, it is a lie.
1: చూచినదంటే ఎక్కడ ఉంది అంటాడు.
0: If I say I have seen, you ask where it is.
1: అంటే దాన్ని హింసిస్తాడు.
0: If I say it's behind the bush,
1: కాబట్టి
0: he will kill it.
1: ఒక ప్రాణిని హింసించను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ తప్పిన వాడవుతాడు.
0: He has taken a vow not to hurt, not to harm.
1: చూడలేదు అంటే అసత్యం ఆడిన వాడవుతాడు.
0: If he says I have not seen, it's a lie, blatant lie.
1: అప్పుడు భగవంతుని ప్రార్థించాడు.
0: So he prayed to God.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: నా ఈ రెండు ప్రతిజ్ఞలకు భంగం కాకుండా నీ ఒక విజన్, నీ యొక్క తలంపు నాకు అందించమని చెప్పాడు.
0: He prayed to God, oh God, give me the thoughts so that I will uphold these two vows I have undertaken.
1: తక్షణమే భగవంతుడు ఆ యొక్క విజన్ అందించాడు.
0: Immediately God granted him that vision.
1: నిర్మలమైన హృదయంతో ప్రార్థించినటువంటి వారికి క్షణాల్లోపలే దాని యొక్క విజన్ జవాబునిస్తుంటాడు భగవంతుడు.
0: If you pray with pure heart, God responds.
1: కేవలం పెదవులతో ప్రార్థించేటువంటి వారికి ఎన్ని సంవత్సరాలైనా కూడా జవాబు ఇవ్వడు.
0: If it is all a lip service, you will never get reply any time.
1: హృదయముతో ప్రార్థించేటువంటి వారికి తక్షణమే రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్.
0: If you pray with your heart, you will get the reaction, reflection, the sound instantaneously.
1: వచ్చింది ఆ విజన్.
0: There came that vision.
1: ఆ ముని చెప్తున్నాడు.
0: And the saint was telling.
1: ఏది చూచెను అది పల్కదు, ఏది పల్కును అది చూడలేదు, ఏమందు భువిన్.
0: What am I to say?
1: ఓ హంటర్,
0: ఓ హంటర్,
1: ఏది చూచెను అది పల్కదు.
0: That which has seen,
1: కన్నులు చూచినా జింకను, కానీ కన్నులు చెప్పలేవు, దానికి నోరు లేదు.
0: Eyes have seen the deer, but it cannot say because it has no mouth.
1: కానీ నోరు చెప్పగలదు.
0: The mouth can say, tongue can speak,
1: చూడలేదు,
0: but it has not seen
1: the deer.
0: How can it say?
1: చెప్పలేనటువంటి దాన్ని ఎట్లా చూడగలదు?
0: That which cannot be expressed, how does it see?
1: చూచిండేది ఒకటి, చెప్పేది మరొకటి, ఇది నాట్ ట్రూత్ అన్నాడు.
0: So one has seen, the other has to say, though I can't.
1: ఈ విధంగా తప్పించుకున్నాడు ఈ ఋషి.
0: That's how he could find an escape.
1: అప్పుడు భగవంతుడు, ఇది సరి అయిన మార్గం.
0: That is the vision granted by God.
1: ఈ ప్రాప్తమైనటువంటి జీవితంలో,
0: in this world,
1: మానవ జీవితంగా గడుపుతున్నటువంటి వాడు,
0: the human life,
1: ఇలాంటి పరిస్థితిలో సందిగ్ధావస్థ యందు,
0: in terms of confusion,
1: ఈ విధమైన దీంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాలి.
0: He should find an escape out of it.
1: సత్యము చెప్పి దాన్ని ప్రమాదం సంభవించకూడదు.
0: By telling truth,
1: అసత్యం చెప్పి పాపంలో మునక్కూడదు.
0: Never commit
1: ఈ రెండింటికి నీ సంబంధం లేనటువంటి మార్గాన్ని, మధ్య మార్గాన్ని అనుసరించు. ఎందుకనగా ఇది మిథ్యలోకము, మిథ్యలోకము, ఇది మధ్యలోకమే, కనుక మధ్య మార్గాన్ని అనుసరించమన్నాడు.
0: By telling lies, you will be committing a sin, therefore go in the middle path, midway.
1: ఈ బాల్యమునందు సాధ్యమైనంత వరకు నువ్వు అసత్యమాడకుండా చూడండి. ఒకవేళ అసత్యమాడేటువంటి పరిస్థితి వస్తే అసత్యం మాత్రం చెప్పకండి, సత్యం మాత్రం చెప్పకండి, రెండూ లేకుండా మౌనాన్ని వహించు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ బీ కాన్షియస్, ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ టు టెల్ ఎ లై, నెవర్ టెల్ లైక్ దాట్. At least don't speak the truth, remain silent.
1: Hey.

0: సత్యం నాస్తి పరమం సుఖం. దివ్యాత్మ స్వరూపులైన బాలబాలికలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: సత్యమే భగవత్ స్వరూపము,
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సిరి సంపదలు, భోగభాగ్యములు సత్యమునే ఆశ్రయిస్తూ ఉంటాయి.
1: The material prosperity, the comforts and conveniences, they all depend on truth.
0: యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది, భరించుచున్నది.
1: It is the truth that bears the weight of the entire world.
0: సత్యం నాస్తి పరో ధర్మః, సత్యమనే పునాదులపైనే ధర్మం అనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది.
1: The mansion of dharma has got its foundation of truth.
0: కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రిసూట్స్, ఇట్ ఇస్ ద ట్రూత్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ వ్యక్తులయందైనా సత్యము అత్యవసరం.
1: At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which
0: సత్యమే లేకుండా జీవితమే లేదు.
1: Bereft of truth, there is no life.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు ఈనాడు విస్మరించటం చేతనే ప్రపంచములో అనేక విధములైనటువంటి అల్లకల్లోలములు, అశాంతులు విజృంభించిపోతున్నవి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్, బికాస్ ద ట్రూత్ ఇస్ ఫర్గాటన్, ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్, agitations and restlessness.
0: Satyame sarvulaku matrumurti.
1: Truth is the mother.
0: Atti satyam nundi e prati manavudu kodanu aavirbhavichadu.
1: Man is born to this truth.
0: Satyam bunandundi sarvam busruttinche satyam bunandanage sarva srushti satya mahima.

0: It's only from this point of truth the whole creation has originated. The entire universe merges back into this truth. There's no place where there is no truth. This is the pure, unsullied truth of truths.
1: Satya dharmamulane vijayamu varistu unnadi.
0: The one who follows the truth and dharma, they're bound to be victorious.
1: Bujabalamulu kani, leka buddhibalamulu kani, ayudhibalamulu kani, leka shastrabalamulu kani, ఏమాత్రం కూడాను ఆ విజయం లెక్క చేయదు.
0: యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ బై మ్యూర్లీ హ్యావింగ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంటెలిజెన్స్ వెపనరీ అండ్ సో ఆన్.
1: ఇవన్నీ భౌతికమైనటువంటివి.
0: దే ఆర్ ఆల్ వరల్డ్లీ అండ్ ఫిజికల్.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటివి.
0: దే ఆర్ వరల్డ్లీ ఎక్విప్మెంట్.
1: ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి.
0: దే ఆర్ టెంపరరీ.
1: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానమైన యొక్క సూత్రము.
0: The main principle in this life should be to foster truth and dharma.
1: Kanukane, the proper study of mankind is man.
0: So it is said, the proper study of mankind is man.
1: Hrudayamulo avirbhavinchinatuvanti talampulanu vaakkulo uchcharinchi vaakkulo cheppinatuvanti okka vishayamunu chetulato aacharinchatame idi nijamaina manavattam.
0: The true human quality lies in maintaining harmony, what is thought of and what is said, and what is practiced later.
1: Thoughts, words and actions.
0: Thoughts, words and actions must be united in harmony.
1: Ityadi, ekatvamainatundi oka tattvanni manavudu gurtinchukolekapothunnadu.
0: Man is not able to recognize the value of this harmony.
1: Satyam ante, chuchinadi chuchinattu cheptamu, talachinadi talachinattu cheptamu, anubhavinchinadi anubhavinchinattu cheptamu, idi ye satyam ani bhavistunnaru.
0: We consider truth means declaring what we have seen, telling what we have experienced, declaring what we think.
1: Idi vyavaharikamainatuvanti satyame kaani nijamaina satyam kaadu.
0: This is just the worldly truth, but not the truth in true sense.
1: Chuchinadi maroka nimisham idi maravachunu.
0: What you have seen might change later.
1: Ippudu cheppinatuvantidi maroka nimishamlo marokati maravachunu.
0: What you say now, you may not hold on later.
1: ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు.
0: The person played the role of a king in a drama.
1: ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు.
0: On the stage he wears the crown.
1: కానీ తెల్లవారేటప్పటికీ తాను సామాన్య మనవుల వలె గోచరిస్తున్నాడు.
0: Next morning he is an ordinary person.
1: ఇది సత్యమా అది సత్యమా?
0: Is this the truth or that?
1: అప్పుడు స్టేజ్ పైన చూచినటువంటిది అది సత్యము.
0: That what you have seen on the stage
1: రాత్రి చూచినది అది సత్యము.
0: What you experienced that night is true.
1: పగలు చూచినది ఇది సత్యము.
0: What you have experienced in the daytime is true.
1: ఈ సత్యము అసత్యమునకు అన్వయించదు. ఆ సత్యము ఈ సత్యమునకు అన్వయించదు.
0: This truth is not applied to that and vice versa.
1: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
0: These are temporary truths, you can call them facts.
1: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
0: Truth
1: మూడు కాలములు ఎందు కూడాను మారనటువంటిదే సత్యం.
0: Truth is changeless in all three periods of time.
1: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every individual should make every attempt to know the nature of truth.
1: సత్యం అనగా దీని అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of truth?
1: దీందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుంది.
0: In this word, సత్యం, there are three letters.
1: సత్, ఈ, ఎం. ఇది సత్యం.
0: సత్, ఈ, ఎం, సత్యం.
1: సత్ అనగా ఇందులో ప్రాణము అని అర్థము.
0: సత్ హియర్ మీన్స్ లైఫ్.
1: ఈ అనగా అన్నము అని.
0: ఈ స్టాండ్స్ ఫర్ ఫుడ్.
1: ఎం అనగా సూర్యుడు అని.
0: ఎం ఇస్ సన్.
1: ప్రతి మానవునికి ఆహారం అత్యవసరం.
0: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ ఫుడ్.
1: ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము.
0: Every living creature needs food.
1: కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు.
0: Is the sun who gives us our food.
1: సూర్యుని వల్ల అన్నమును దించుకొని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: With the help of the sun, we have our food and sustain our life. This is our responsibility.
1: ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు.
0: Sun and the life, they don't change.
1: ఇవి సత్యస్వరూపంలో ధరించినటువంటివి.
0: దట్ వెరీ ఎంబాడీమెంట్స్ ఆఫ్ ట్రూత్.
1: దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూచినప్పుడు సత్య.
0: యు కెన్ ఆల్సో ఇంటర్ప్రిట్ ఇన్ అనదర్ వే సత్య.
1: సత్య అనేటువంటి రెండక్షరములు ఎందుకు మూడు అక్షరము ఏమిటి ఉంటున్నాయి?
0: దో ఇట్ ఈస్ టూ లెటర్డ్ వన్ యూ హ్యావ్ త్రీ లెటర్స్
1: స త య ఇది సత్య
0: స త య త్రీ లెటర్డ్ సత్య
1: ఈ స త య అనే మూడు అక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు య త స అని పలుకుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా త స
1: యా తాస అవుతుంది.
0: ఇట్ ఈస్ యా తాస ఇన్ ద రివర్స్.
1: యా అనగా యమనియమాదులతో,
0: యా స్టాండ్స్ ఫర్ ది డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్నర్,
1: తపస్సును ఆచరించినప్పుడు
0: కండక్టింగ్ పెనెన్స్,
1: సా అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
0: వన్ వుడ్ ఎక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: కనుకనే యమనియమాదులు అంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దీస్ డిసిప్లిన్స్ ఇన్నర్ అండ్ ఔటర్?
1: అనగా ఇంద్రియ నిగ్రహం గావించుకోవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: తపస్సు అంటే ఏమిటి?
0: ఇట్ ఈస్ పెనన్.
1: తల క్రింద పెట్టి పైన కాళ్ళు పెట్టి యోచించడం కాదు తపస్సు.
0: ఇట్ ఈస్ నాట్ పుటింగ్ అవర్ హెడ్ డౌన్ విత్ ద లెగ్స్ అప్.
1: తపస్సు అనగా త్రికరణ శుద్ధియే తపస్సు.
0: పెనన్స్ మీన్స్ ది ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇది ఏ తపస్సు?
0: దిస్ ఇస్ పెనన్స్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఎన్ని విధమైనటువంటి శక్తులను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to know the capacities, the potentialities that we have.
1: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: The divinity spreads right from a microcosm atom to a macrocosm.
1: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
0: Every material, for that matter, is a combination of atoms.
1: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి, ఇన్ని విద్యాబుద్ధులు కలిగి, మనం జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
0: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
1: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాప్తమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్.
1: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది పర్పస్, ద గోల్ ఆఫ్ లైఫ్?
1: వీడు ఈ ఆనందమును ఎక్కడి నుంచి అనుభవిస్తున్నాడు?
0: వేర్ డస్ హీ గెట్ దిస్ బ్లెస్?
1: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుండాలి.
0: యు కెన్ బి బ్లిస్ఫుల్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
1: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటుంటున్నాం. వేర్ ఇస్ దట్ హ్యాపీ? హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: వి సే హ్యాపీనెస్ హ్యాపీనెస్ వేర్ డస్ ఇట్ లై? హ్యాపీనెస్ లైస్ ఇన్ ద యూనియన్ విత్ గాడ్.
1: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? గాడ్ అనేటువంటిది ఎక్కడ?
0: వేర్ డు యూ ఫైండ్ దిస్ యూనియన్? వేర్ ఇస్
1: సర్వత్రా ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం అన్వేషణ చేయటం ఎక్కడ?
0: వెన్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, వేర్ డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: నీవే దైవం.
0: యూ ఆర్ గాడ్.
1: నీవు కేవలం దేహాభిమానం కలగటం చేతనే నీవు మానవుడిగా భావిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బాడీ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఒకటి వాటర్ బబుల్.
0: బాడీ ఈజ్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ అనేటువంటిది మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవి రెండు కూడాను నెగటివ్సే.
0: బోత్ ఆఫ్ దీస్ ఆర్ నెగటివ్స్.
1: కానీ మనము దేనిని అనుసరించాలి?
0: వాట్ ఈస్ దట్ వీ షుడ్ ఫాలో?
1: కాన్షియన్స్ ని అనుసరించాలి.
0: వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియన్స్.
1: ఇదే నిజమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ ఇస్ ద ట్రూ రియాలిటీ.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమునే మనకు బోధిస్తుంది.
0: దిస్ కాన్షియన్స్ అడ్వకేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని,
0: వీ షుడ్ హ్యావ్ ద హార్ట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
1: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును,
0: అవర్ టాక్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై ఫాల్స్హుడ్,
1: హింసాదులతో దూషితం కానటువంటి కాయమును,
0: ద బాడీ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై వయలెన్స్.
1: మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: అండ్ వన్స్ వీ ఎక్స్పీరియన్స్ దిస్ you will have the direct manifestation of the divinity.
1: Kani ee naadu shanti ledu, shanti ledu, enduku ledu shanti?
0: Today we say there is no peace. What's the reason?
1: Dushta sankalpamula cheta dushtudagunu satya sankalpamula cheta saduvagunu sakala sankalparahitude shanti pondu sakala సంకల్ప రహితుడే శాంతి నుండు.
0: బికాస్ ఆఫ్ వికెడ్ థాట్స్ వన్ బికమ్స్ బ్యాడ్ అండ్ వికెడ్. బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ వన్ బికమ్స్ పాయస్ అండ్ నోబుల్. ద వన్ హూ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ థాట్ విల్ లివ్ ఇన్ పీస్.
1: సకల సంకల్పములు కూడా లేకుండా పోవాలి.
0: వన్ షుడ్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఎంటర్టైన్ ద థాట్ ఫర్ దట్ మోమెంట్.
1: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం.
0: మైండ్ ఈజ్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మనం సంకల్పం అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
0: When once we have control on our thought, we can control our mind.
1: దీనిని less luggage, more comfort, make travel a pleasure.
0: This what is said, less luggage, more comfort, make travel a pleasure.
1: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: Man today has ever rising desire.
1: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ.
1: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ దీస్ డిజైర్స్.
1: కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
0: హౌఎవర్ వీ కెన్ హ్యావ్ ద డిజైర్స్ అండర్ సర్టన్ లిమిట్స్ నీడెడ్.
1: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా జీవించాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ సొసైటీ వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ మొరాలిటీ రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై ది సీక్రెట్ వేద ఇన్ సెవరల్ వేస్.
1: సత్యం రుజాత్ ఇది నైతికమైన గర్వాన్ని అందిస్తుంది.
0: వెన్ యూ స్పీక్ ట్రూత్ న్యాచురలీ యూ విల్ ఎర్న్ ఆల్ రెస్పెక్ట్ మొరలే.
1: నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు.
0: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ మోరల్ రెస్పెక్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సత్యం రూయాత్ సత్యాన్ని మరవద్దు, మర్చిపోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి.
0: నెవర్ ఫర్గెట్ ట్రూత్. దిస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఇన్ అవర్ మోరల్ స్టాండర్డ్స్.
1: రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
0: సెకండ్ ద రైచియస్ ట్రూత్.
1: ప్రియం రూయాత్ ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
0: You should speak truth in a palatable way, in an agreeable way.
1: కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు.
0: You should never speak truth in a harsh way.
1: కనుకనే సత్యం రూయాత్ అనేటువంటిది నైతిక విలువ.
0: Speaking truth is a moral value.
1: ప్రియం రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ.
0: To speak truth in an acceptable way
1: is this. రూయాత్ సత్యం అప్రియం ఇది ఆధ్యాత్మిక విలువ.
0: The third one is not to speak truth which is not acceptable, not agreeable, is that spiritual truth.
1: ప్రీతి కలిగింది కదా అని అసత్యమును చెప్పకూడదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు సాటిస్ఫై యూ షుడ్ నెవర్ అటర్ ఎ లై.
1: కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
1: సమాజంలో ఎక్కడ చూచినను సత్యం అనేటువంటిది కరువు అయిపోయినది.
0: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ సొసైటీ, నాట్ ఈవెన్
1: ప్రియమైనటువంటిది సత్యం అనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
0: They are not able to understand that which is to be accepted is truth.
1: Edru board lo kanipistundadi, truth is God, love is God, ee rendu levi naadu.
0: Right in front of you find two boards there, truth is God, love is God, which are missing.
1: Kaani baita board lo maatrame kanipistunnayi, kaani hrudaya board lo kanipinchalavi.
0: We find the letter scribbled over there on the board, not on the board of the human heart.
1: మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక మనం హృదయం లోపల దీన్ని ప్రతిష్ట చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ అవర్ హార్ట్.
1: అప్పుడే బాహ్యమైనటువంటి జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ రెస్పెక్ట్ ఇన్ ది ఔటర్ సొసైటీ.
1: సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి.
0: యూ కెన్ ఆల్సో వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ of the standards of the society, social value.
1: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి.
0: టు డెవలప్ మెంటలీ యూ నీడ్ ట్రూత్.
1: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది.
0: ట్రూత్ ఇస్ పర్మనెంట్.
1: ఇది దాచితే దాగేటువంటిది కాదు.
0: యూ కెనాట్ హైడ్ ఇట్.
1: మార్చితే మారేటువంటిది కాదు.
0: యూ కెనాట్ చేంజ్ ఇట్.
1: ఎప్పటికీ మారక కూరక కాలక శాశ్వతంగా ఉండేటువంటిదే సత్యం.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్. ఇట్ కాన్ బి బర్న్డ్. It cannot be changed whatsoever. That is the truth.
1: ee naati manavuni yandu ee satyamu ekkada kanipinchatam ledu.
0: This sort of a truth is not found not in a trace in modern man.
1: Inga daivathvanni ee reetiga thaanu anubhavinchagaladu.
0: How do you expect him to experience the divinity?
1: Kanuka satsangamulo manam praveshinchali.
0: Therefore we should join good company.
1: Ee satsangamulo manam praveshinchinappudu appudappudu ee pavitramaina bhavalu manaku gnaptiki vachi aacharanamlo pettukodaniki veelavutundi.
0: In a good company you will enter in sacred thoughts that could be translated into action subsequently.
1: ఈ అన్నింటికి నీ కాలము చాలా ప్రమాణము ప్రధానము.
0: For everything is the time, that's the basis and important.
1: యువతి యువకులారా,
0: young men and women,
1: ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం.
0: We are wasting time because the time is God.
1: Kalayanamaha. Kala kalayanamaha. Kala dappadamanayanamaha. Kala titayanamaha. Kala sarupayanamaha. Kala nimitayanamaha. Sarvamu kalamulo yimidi untunnadi.
0: Everything is contained within the framework of time.
1: Meeru ikkadiki vachi appude 4 dinamulu ayipoyindi.
0: You have spent 4 days here.
1: ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిదే కదా.
0: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైం.
1: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటుంది.
0: బట్ ది ఇండివిజువల్ ఇస్ వన్ హియర్.
1: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపమును మారుతుంటుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్స్ ది మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫామ్.
1: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు.
0: At the time of birth, one is a child.
1: Kani 10 years boy antaru.
0: At the age of 10, is a boy.
1: 30 years man antaru.
0: At the age of 30, is a man.
1: Kani 75 years grandfather antaru.
0: At the age of 75, his grandfather.
1: Child, boy, man, and grandfather anta okkade.
0: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
1: Ee annintiki kaalame chaala pradhanamu.
0: It is the time that is the cause for varied forms.
1: Kanuka kaalamnu vyartham cheyaradu.
0: We should never waste time.
1: Time waste is life waste.
0: Time waste is
1: time
0: life
1: is
0: waste.
1: Time is God. Don't waste time.
0: Time is God. Don't waste time.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
0: These trends are extremely rare among modern youth.
1: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుంది.
0: We are not making the time sacred, but we make it unsacred.
1: అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం.
0: By talking too much, we are wasting time.
1: అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుంది.
0: By talking too much, energy is dissipated.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక రేడియో పెట్టుకున్నాం.
0: Here you have a radio.
1: రేడియో పెట్టుకుని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం.
0: యూ హ్యావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యూ హ్యావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టికులర్ స్టేషన్.
1: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం.
0: యూ హ్యావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్.
1: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ ఖర్చు అయిపోయింది.
0: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్.
1: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో.
0: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో.
1: మన మాటలు ఒక ట్యూన్స్.
0: అవర్ వర్డ్స్ టాక్.
1: మన పాటలు ఒక ట్యూన్స్.
0: The song.
1: దీని వల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్.
1: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి వీటికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు.
0: ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్.
1: కానీ దుష్టభావం చేత దుష్ట పలుకుల చేత దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం.
0: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ by indulging in wicked activities, entertaining all wicked thoughts.
1: తద్వార మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాదములు తగ్గిపోతున్నాయి.
0: Therefore we face so many dangers in our life.
1: మనలో ఉండినన్ని మంచి బుద్ధులు ఎక్కడ కూడా లేవు.
0: There are no good thoughts at all any longer.
1: ఇలాంటి మంచి బుద్ధులు మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
0: Though there are good thoughts and good mind latent and immanent, we are not making use of them.
1: కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
0: ద మెయిన్ రీజన్ ఫర్ ది అబ్సెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ద లాస్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: అనేక మంది సత్య ధర్మంలో ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నం చేస్తున్నారు.
0: మెనీ మేక్ ఎఫర్ట్స్ టు స్ప్రెడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: లేని వస్తువులైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
0: You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize.
1: Pracharam kante acharanamu chala athyavasaram.
0: More than propagation, practice is essential.
1: Kanuka manamu practice lo dinni unchali.
0: So we should practice them.
1: Pracharam chesi kalam ni vyaktam cheyatam kudanu naaku ishtam ledu.
0: Bhagavan doesn't want us to propagate and publicize.
1: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
1: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ.
1: కానీ ఆచరణ క్వాలిటీ.
0: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
1: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
0: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
1: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వాట్ ఫార్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ దస్.
0: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
1: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
0: వీ షుడ్ అట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
1: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
0: ద మోడర్న్ మైండ్ ఇస్ కంప్లీట్ డైవర్టెడ్ పర్వర్టెడ్.
1: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
0: This perverted mind gives you all anxieties, worries.
1: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
0: The human value is lost.
1: దివ్యమైన యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
0: You should investigate, explore.
1: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: That which is investigated must be practiced.
1: యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీరు చదివి అనేక విధమైన ఉద్యోగంలో ప్రవేశించి ధనం సంపాదిస్తున్నారు.
0: యు స్టడీ, టేక్ ఎ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
1: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
0: హౌ ఆర్ యు మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యు ఎర్న్?
1: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
1: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
0: ఆమ్ ఐ యూజింగ్ ఇట్ ఆర్ మిస్ యూజింగ్ ఇట్?
1: దీంట్లో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ రెస్పెక్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ దర్ ఆర్
1: డోంట్ వేస్ట్ ఫుడ్,
0: డోంట్ వేస్ట్ ఫుడ్,
1: డోంట్ వేస్ట్ టైం,
0: డోంట్ వేస్ట్ టైం,
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
1: డోంట్ వేస్ట్ జీవితము,
0: డోంట్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుకనే మన జీవితం లోపల ఫుడ్ ను, మనీని మనం వేస్ట్ చేయకూడదు.
0: దేర్ ఫోర్ ఇన్ అవర్ లైఫ్ వీ షుడ్ నెవర్ వేస్ట్ ఫుడ్ అండ్ మనీ.
1: Misuse of money is evil.
0: Misuse of money is evil.
1: Food is God.
0: Food is God.
1: Don't waste food.
0: Food is God. Don't waste food.
1: Inka time.
0: Time and energy are highly valuable.
1: See no evil. See what is good.
0: See no evil. See what is good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good.
1: ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి యొక్క పవిత్రమైన కర్మలు.
0: These are the sacred activities that should be taken up by youngsters.
1: Pedda manu sema padan akkarledu.
0: You don't need to exert too much.
1: Mee report lo kuda chepparu, dhyanam cheyandi, bhajana cheyandi, pallaliki vellandi, sevalu cheyandi ani.
0: In your reports you mentioned that one should do some penance.
1: Even
0: you kuni sema lo
1: kudinatvanti ve.
0: You need to strain a lot.
1: Ye semalu lekunda,
0: without any strain,
1: ye pani chesina,
0: whatever you may do,
1: ye maata cheppina, ఏ స్థానంలోకి వెళ్ళినా,
0: యు మే గో ఎనీవేర్,
1: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ యాజ్ టు బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
0: వెన్ యూ హ్యావ్ సచ్ ఎ సీక్రెట్ ఫీలింగ్, నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ నీడెడ్.
1: అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు హ్యావ్ దట్ సీక్రెట్ ఫీలింగ్.
1: కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
0: Therefore, special practices are prescribed to entertain sacred thoughts like the penance, the meditation and bhajans.
1: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
0: What is meditation?
1: ఈనాడు మెడిటేషన్, మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకములైనటువంటి మార్పులు కలుగుతున్నాయి.
0: People speak of meditation in several ways today.
1: మన జీవితమే ఒక మెడిటేషన్.
0: Our life is a meditation.
1: నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
0: యాజ్ యూ వాక్, ఇఫ్ యూఆర్ నాట్ కేర్ఫుల్, యూ విల్ నేచురల్లీ పుట్ యు ఇన్ యాక్సిడెంట్.
1: అది కాన్సన్ట్రేషన్.
0: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అంటే వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
0: ఎవ్రీథింగ్ ఈస్ కాన్సన్ట్రేషన్, లైక్ వాకింగ్, టాకింగ్, రీడింగ్.
1: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
0: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
0: Is not the one that you are going to
1: newly practice.
0: Is not to be newly acquired.
1: మన జీవితంలో అది పెద్ద ప్రధానమైనటువంటి ఒక విలువగా ఉంటుండాలి.
0: It is the main life principle for that matter.
1: కనుక నీవు వస్తువులపైన మెడిటేట్ చేస్తున్నావు.
0: You meditate on worldly objects.
1: రోడ్డు పైన మెడిటేషన్ చేస్తున్నావు.
0: You meditate on road.
1: విషయాలపైన మెడిటేషన్ చేస్తున్నావు.
0: On worldly issues.
1: దీనిని గాడ్ వైపు టర్న్ చేస్తే ఇది మార్పు కలుగుతుంది.
0: You can just divert direct towards God. That is enough.
1: Work will be transformed into worship.
0: Then work will be transformed into worship.
1: అది ఏ మెడిటేషన్?
0: That is meditation.
1: నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మ వైపు మరల్చు.
0: Turn your vision and looks towards God. Turn your feelings towards God.
1: Work వేరు, worship వేరు కాదు.
0: Work and worship are not separate.
1: ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు.
0: World and nature are not different.
1: జీవుడు వేరు, దేవుడు వేరు కాదు.
0: Individual and God are not different.
1: రెండు ఒక్కటే.
0: Both are one.
1: Reaction, resound and reflection.
0: That all amounts to reaction, reflection and resound.
1: కనుకనే మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్స్ లేటెంట్.
1: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద డివైన్ ఎనీవేర్.
1: అనేందే అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
0: వెన్ వన్స్ యు హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
1: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
0: విశ్వాస ద ఫెయిత్ ఇస్ అవర్ శ్వాస ద బ్రెత్.
1: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్ సిన్సెరిటీ దట్ హెల్ప్స్ యూ టు అక్వైర్ విజ్డమ్.
1: కనుక దైవత్వము మన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
0: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ ద డివినిటీ ఈస్ విత్ ఇన్ యూ.
1: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు కూడాను సక్సెస్ చేయలేము.
0: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
1: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
0: హియర్ యు ఫైండ్ దిస్ బిల్డింగ్.
1: ఈ భవనానికి ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: పునాది ఆధారం.
0: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
1: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
0: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
1: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ దట్ అట్రాక్షన్.
1: దానిని అనేక రకమైనటువంటి యొక్క మార్పులుగా కుల్పులుగా చేస్తున్నాము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఔటర్ ఎక్స్టీరియర్.
1: కనిపించినటువంటి పునాదులకు మనకి ఏమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
1: ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ద బిల్డింగ్ రెస్ట్.
1: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
0: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్స్.
1: గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం.
0: వితౌట్ రేజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్.
1: రూపే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
0: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
1: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
1: కనుక ఒకదానికి ఒకటి సత్యం అనేటువంటి దీంట్లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్ విద్ ఇన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దాని కూడా ఐ అంటున్నాం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీ సే ఐ
1: అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఐ?
1: ఎవరు నీ ఐ అంటున్నావు?
0: వాట్ డూ యూ మీన్ వెన్ యూ
1: దిస్ ఇస్ మై బాడీ?
0: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై హెడ్.
0: దిస్ ఇస్ మై హెడ్.
1: దిస్ ఇస్ మై హ్యాండ్.
0: మై హ్యాండ్.
1: దిస్ ఇస్ మై లెగ్.
0: దిస్ ఇస్ మై లెగ్.
1: బట్ హూ ఆమ్ ఐ?
0: దెన్ హూ ఆమ్ ఐ?
1: అంత మై హెడ్ మై హ్యాండ్ మై టాక్ మై హార్ట్. హూ ఆమ్ ఐ?
0: You always say the my hand, my leg, my heart, then who am I?
1: నీ ఎవరో దీనన్నింటికి ప్రత్యేకంగా ఉన్నావు.
0: You are separate from all.
1: This is my body. అంటే I'm not the body.
0: When you say this is my body, then it means imperative.
1: Body is separate from me.
0: Body is separate from me.
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: Like this, my body means body is separate from me.
0: When you say my body, it means body is separate
1: from
0: me. You
1: are not the body.
0: And you are not the body.
1: కనుక నీ ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి. నేను దేహం ఎట్టవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
0: When you say this is my body, it means you are separate from your
1: కనుకని
0: body.
1: A man with dual mind is half blind.
0: Therefore, a man with dual mind is half blind.
1: మనము నా దేహం అంటున్నావు, నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి.
0: And you say this is my body, yet identify with it.
1: ఇక్కడ వేదాంతంలో రెండు రకమైనటువంటి ఐని మనం విచారం చేయాలి.
0: In Vedantic parlance, there are two aspects of this
1: I. I, I.
0: I, I.
1: ఏమిటి ఈ ఐ?
0: What is this?
1: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
0: One is one lettered I.
1: E-Y-E-I. Three letters I ఒకటి ఉండాలి.
0: There is another I, three lettered E-Y-E.
1: Three letters I, a body. One letter I is Atma.
0: Three letter I is the body. One letter I is divine Atma.
1: కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు. ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
0: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
1: యూఆర్ ది మాస్టర్.
0: యు ఆర్ ద మాస్టర్.
1: బాడీ మైండ్ సెన్సెస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ మైండ్ సెన్సెస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇస్తున్నావు.
0: You should make use of these instruments, that's all.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
0: You should make proper use of
1: these instruments. ఏక ఇన్స్ట్రుమెంట్.
0: What is an instrument?
1: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలను ఆచరించు.
0: You should try to maintain and sustain it properly.
1: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
0: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఆ మైండ్ ని కూడాను సరియైనటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు.
0: You should make use of this mind properly such that it will be good.
1: కనుక నీ మైండ్ నుంచి అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
1: ఈ మైండ్ కు థాట్స్ నుంచి ఈ మైండ్ రూపం పొందుతుంది.
0: మైండ్ ఈస్ దస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఇప్పుడు చూడండి, ఇది ఒక వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ క్లాత్.
1: ఇది క్లాత్.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
0: నాట్ ఈవెన్ థ్రెడ్స్ బట్ కాటన్.
1: ఫస్ట్ three cotton, second thread, third cloth.
0: So first form is cotton, next form threads, interwoven make a cloth.
1: Adhe vidhamga you are not one person but three.
0: Likewise, you are not one person but three.
1: The one you think you are, physical body.
0: The one you think you are stands for the physical body.
1: The one others think you are is the mental body.
0: The one others think you are is the mental body.
1: The one you really are, that is all.
0: The one you really are, that is the Atma.
1: Our real identity dani marchipothunnam manam.
0: That reality is forgotten today.
1: In our artificial attraction chestunnam.
0: We are drawn by artificial things.
1: Anduvalle mana hrudayamlo anta negative thoughts e vastunnayi.
0: Therefore our heart is full of negative thoughts.
1: Ee negative thoughts nu dooram cheyali.
0: We should give up these negative thoughts.
1: పాజిటివ్ ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ పాజిటివ్ థాట్.
1: అప్పుడే దిస్ ఇస్ మానవత్వం అనేది దానికి సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ, హ్యూమన్ వాల్యూ ఆర్.
1: దీన్ని మనం ఎట్ట తీసుకోనేది?
0: హౌ టు గెట్ దెమ్?
1: ఇంగ్లీష్ లోపల మ్యాన్ అనేటువంటి దానికి ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
0: ఇన్ ఇంగ్లీష్ దిస్ ఎ వర్డ్ ఎంఏఎన్ మ్యాన్.
1: ఎం అనగా మైండ్.
0: ఎం సిగ్నిఫైస్ మైండ్.
1: మైండ్ ని కంట్రోల్ చేసుకో.
0: కంట్రోల్ యువర్ మైండ్.
1: ఏ అనగా ఆత్మతత్వాన్ని.
0: ఏది ఆత్మ?
1: ఎన్ దానిని ఒక విధమైనటువంటి మర్జ్ చేసుకోవాలి.
0: ఎన్ స్టాండ్స్ ఫర్ మర్జ్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరచుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ దెన్ నో ది డెల్యూషన్ అండ్ ఇల్యూషన్.
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది డివినిటీ,
1: నిర్వాణం అనేటువంటి యొక్క ఎన్ లో మనం సార్థకమైపోతుంది.
0: దెన్ యూ విల్ అటైన్ దట్ నిర్వాణ ఆర్ లిబరేషన్ విచ్ ఇస్ ఎన్ హియర్.
1: కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
0: సో ఎం స్టాండ్స్ ఫర్ ది కంట్రోల్ ఓవర్ ద మైండ్.
1: ఏ ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: ఏ స్టాండ్స్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఆత్మ.
1: ఎన్ అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము.
0: ఎన్ ఇస్ నిర్వాణ, మోక్ష, లిబరేషన్.
1: ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేస్తూ వచ్చాడు.
0: బుద్ధ హెస్ అండర్టేకెన్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ ఫర్ నిర్వాణ.
1: ఏమనుకున్నాడు, అంతా తనలోనే ఉంటూ ఉండి కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు.
0: ఫైనలీ హీ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ హీ వేస్టెడ్ ఆల్ ద టైమ్.
1: సర్వం కూడాను మానవుని అందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: దైవత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్ విత్ ఇన్ ది హ్యూమానిటీ.
1: దానవత్వము మానవత్వం నందే ఉంటుండాలి.
0: డెమోనిక్ నేచర్ ఇస్ ఇన్
1: మ్యాన్. పశుత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి.
0: యానిమాలిటీ ఇస్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను మర్చిపోయాడు.
0: బట్ టుడే మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఇన్నేట్ నేచర్.
1: లోకములో ఏ దేశంలో పోయినప్పటికీ ప్రతి పదార్థమును కూడాను వెల పెరిగిపోతున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ దర్ సోరింగ్ ప్రైజెస్.
1: ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
0: ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ హావ్ గాన్ అప్.
1: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
0: వాట్ ఈస్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ?
1: మ్యాన్ లో విలువ పోయింది.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ.
1: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రమో జగత్తులో కనిపించడం లేదు.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ, దేర్ ఫార్ హీస్ వాల్యూలెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: మానవునికి పంచప్రాణములు ఉంటున్నాయి.
0: మ్యాన్ హెస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
1: ఈ పంచప్రాణములు అంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దే?
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ పంచప్రాణములు అనుకుంటున్నారు.
0: హెస్ గాట్ ఆల్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కానీ అవి కాదు మన ప్రాణములు.
0: దే ఆర్ నాట్ ది లైఫ్ బ్రెత్స్.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవే మన పంచ ప్రాణములు.
0: దీస్ ఆర్ నాట్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. ద ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్, ధర్మ అండ్ లవ్ అండ్ పీస్. దీస్ ఆర్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే ఐదు ప్రాణములు ఇవి కాని మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాహరణ సమానములు కావు.
0: దీస్ ఆర్ ది లైఫ్ బ్రెత్స్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్, నాట్ దోస్ ఫైవ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దీస్ ఫైవ్ కార్డినల్ ప్రిన్సిపల్స్ యాజ్ అవర్ లైఫ్.
1: సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి.
0: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ understand that you have lost one life breath.
1: Right action mallo lekapothe adu rendo pranam poyind anukovali.
0: When there is no right action, you have lost one life.
1: Ee vidhanga okadani kotti pranalu pothunte ivu meeledi emiti.
0: When you go on losing one after one, what is that is lost finally? You become
1: a dead body ga tayaravutavu.
0: Just become a dead body.
1: Kanuka prapanchamlo prati okkati kodunu okadani kante okati chaala wealthy ga maaripovali.
0: Therefore in this world, we should know the value of one and everything else.
1: Appude sarvavyapakatvam anetu danni pondavadaniki veelavutundi.
0: Then it is possible to understand the all pervasive divinity.
1: Deenike oka chinna udaharanam.
0: But this is a small example.
1: Ippudu prapanchamlo bhoomi untundadi.
0: Here you have got earth.
1: Ee bhoomilo shabda sparsha roopa rasa gandhamulu ee five elements anta unnai.
0: The earth has got all the five principles of the form, of the sound and the touch, all the five.
1: Smell
0: and the smell, the fire.
1: ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
0: Because of these five principles, the earth is very heavy and is now present at one place.
1: ఇందులో ఒక ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
0: Now it loses one aspect.
1: ఏమిటది?
0: What is that?
1: అది జలము.
0: That is water.
1: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
0: And the water originate out of earth.
1: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలికి ఏర్పడిపోయింది.
0: బికాస్ హియర్ యు ఫైండ్ ద వాటర్ ద లిక్విడ్ మీడియం ఇట్ ఇస్ బ్రష్డ్ అసైడ్.
1: అందులో ఈ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోయింది.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ బర్డన్ ఇట్స్ వెయిట్ హెస్
1: ఈ గంధం అనేటువంటిది తగ్గిపోయింది.
0: దెన్ దేర్ ఇస్ నో స్మెల్ హియర్.
1: తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఎయిర్ గా బయలుదేరింది.
0: అవుట్ ఆఫ్ దిస్ వాటర్ యూ గాట్ ది ఫైర్.
1: ఈ అగ్ని దగ్గరకు వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి.
0: ఫైర్ హ్యాస్ టూ అట్రిబ్యూట్స్.
1: ఇందులో శబ్దస్పర్శ రూప రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము రసము రెండు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఇస్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
1: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
0: అండ్ థర్డ్ వన్ హాస్ బికమ్ ద వాటర్.
1: అది అనగా గాలిగా మారిపోయింది.
0: దట్ ఈస్ ది ఎయిర్.
1: ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది.
0: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
1: తదుపరి ఆకాశము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ ద స్పేస్.
1: ఈ ఆకాశం ఒక శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
0: స్పేస్ హాస్ గాట్ ఓన్లీ ద సౌండ్.
1: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
0: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఇస్ గాన్.
1: ఈ గుణములు ఉండినంత వరకును ఈ భూమి చాలా విశాలమైనటువంటిగా బరువుగా కనిపించింది.
0: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ.
1: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికీ సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వం.
0: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఇస్
1: ఎవరీవేర్. కనుక దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
0: దెర్ఫోర్ గాడ్ ఇస్ అట్రిబ్యూట్లెస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
0: God is beyond attributes, who is all pervasive.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడా క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి.
0: Modern boys put a question, where is God? I should be able to see him, I should catch him.
1: ఒక చిన్న ఎగ్జాంపుల్,
0: a small example.
1: మీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: There is air around you.
1: కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా?
0: Do you believe in it?
1: విశ్వసించక తప్పదు.
0: Yes, you are bound to believe.
1: గాలి లేకపోతే నీ వెట్ట ఉన్నావు.
0: Without air, how do you live?
1: కానీ ఆ గాలిని నీవు చూడగలుగుతున్నావా?
0: Are you able to see that?
1: చూడటం లేదు.
0: No.
1: కానీ ఆ గాలిని నువ్వు పట్టగలుగుతున్నావా?
0: Are you able to catch it?
1: వీలు కావటం లేదు.
0: It's not possible.
1: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
0: But you have full faith that
1: అదే రీతిగాని నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
0: So God is present all over.
1: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
0: You don't see him and you can't catch him.
1: అయితే అది లేని నీవు లేవు.
0: Without that you can't exist.
1: దైవమే లేకపోతే నీవే లేవు.
0: Without God you cannot live.
1: ఆ దైవత్వం అనేటువంటి ఒక శక్తిత్వంతో కూడినటువంటి.
0: The divinity is power, strength.
1: అదే కాన్షియస్నెస్ అంటారు.
0: That is consciousness.
1: ఇది సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఏ విధమైనటువంటి యొక్క సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రభుత్వం చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గిఫ్టెడ్ టు యు ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఒక చిన్న ఉపమానం.
0: Here a small example.
1: Oxygen untundadi, hydrogen untundadi.
0: You have oxygen and hydrogen.
1: Idi hydrogen oxygen rendu kudanu nippulato samanamainatundi.
0: Hydrogen oxygen are equal to fire.
1: Geesi oka vidhamainatundi agni geesi dani muttisthe rendu kudanu mandipothayi.
0: You can lighten it or you can burn both.
1: Kaani aa mandipoyetundi shakti aa rendu yendu untundayi.
0: And there is this fire, this
1: entha varaku ivi rendu veru veruga untunnanta varaku mandipoyete shakti untundadi.
0: So long they are separate, they have got this capacity to burn.
1: అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది.
0: దెన్ వన్స్ యూ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇట్ బికమ్స్ వాటర్.
1: ఆ వాటర్ చేత నిప్పుడు కూడా ఆర్పివేయచ్చు.
0: విత్ దిస్ వాటర్ యూ కెన్ ఎక్స్టింగ్విష్ ఫైర్.
1: నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి.
0: ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టూ.
1: అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
1: క్రిమికీటి గాదుల్లో ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
1: పశుపక్షి మృగాదుల్లో ఉంటుండాలి.
0: బర్డ్స్
1: మానవుని ఎందు ఉంటుండాలి.
0: అండ్ ఇన్ హ్యూమన్
1: సర్వ జీవుల రాశుల ఎందు కూడా ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి. చైతన్యం
0: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ క్రిమికీటి గాదులకు పశుపక్షి మృగాదులకు తన ఎందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటిది తెలియదు.
0: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కాన్షియస్.
1: ఒక్క మానవునికి మాత్రమే నేను నాలో కాన్షియస్ ఉంటుందాది, కాన్షియస్నెస్ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ కాన్షియస్నెస్ విద్ ఇన్ హిమ్.
1: అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు.
0: ఓన్లీ హూ రికగ్నైజ్ దిస్ కెన్ ఓన్లీ అటైన్ డివినిటీ.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వము.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. కాన్షియస్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి.
0: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
1: ఈ కాన్షియస్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది.
0: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియన్స్ కేమ్ ది కాన్షియస్.
1: ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి.
0: కాన్షియస్ ఇస్ రిలేటెడ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది నఖశిఖ పర్యంతము దేహంలో ఉంటుండాలి.
0: కాన్షియన్స్ స్ప్రెడ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: కాన్షియస్నెస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుకని ఈ కాన్షియస్నెస్ కాన్షియన్స్ కాన్షియస్ ఈ మూడు కూడా ఏకాత్మతత్వం లే మూడు.
0: దేర్ఫోర్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ అండ్ కాన్షియస్ వన్ అండ్ ది సేమ్ ప్రిన్సిపల్.
1: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
0: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్.
1: దేహాత్మభావాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
0: హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
1: క్రమక్రమేణ కూడా నువ్వు దేహాత్మభావాన్ని విసర్జించాలి.
0: Later on, you should give up this body feeling.
1: మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి.
0: You should investigate the nature of the mind.
1: మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి.
0: After investigating the mind, you should merge in ఆత్మా.
1: మనసు అనేటువంటి అంత సులభమైన చిక్కదేటువంటి కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
1: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉందాదని.
0: భగవాన్ సెట్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
0: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది.
0: ఫస్ట్ ఇట్స్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
0: అవుట్ ఆఫ్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్.
1: యొక్క చేరికనే మైండ్ గా మారిపోతుంది.
0: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద మైండ్.
1: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
0: టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వీ డూ?
1: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
0: వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
0: In order to see that the cloth does not exist, what you should do is remove thread.
1: Thread is cloth ledu.
0: When you remove the thread, there is no cloth.
1: Desires is the mind ledu.
0: When there are no desires, there is no mind.
1: Kabatti ee desires ku konni recommendment yokka talampulu raavali.
0: So for these desires, certain thoughts are necessary.
1: Kanu thoughts ku bad thoughts ku manam choti ivvakunda chudali.
0: You should never give scope for bad thoughts.
1: Ha bad thoughts ee yokka dinni pondutundo ade swaroopanni manam pondipothamu.
0: If there are bad thoughts, naturally you will assume bad form.
1: Red threads aithe red cloth ga untadi.
0: Red threads constitute a red
1: cloth. Black threads aithe black cloth ga untadi.
0: Black threads make a black cloth.
1: Kanukane manlo malinyamainatunte yokka mind kaligindatante mana thoughts malinyanga untundayi.
0: Bad mind speaks of bad thoughts behind.
1: Kanukane bad thoughts manam em matram avakasam ivvakoddu.
0: So we should never give scope for bad thoughts.
1: Alanti samayamlo neevu kontha varaku nu self realization cheyi.
0: At that time you have to realize the self.
1: Anaga is it good or bad?
0: You have to discriminate
1: is it
0: whether
1: right
0: it's good
1: or wrong.
0: Right or wrong.
1: కనుకనే ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: యూ షుడ్ ఎక్సర్సైజ్ దిస్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
1: ఎఫర్ట్. నీ కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
0: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
0: నేచురలీ విల్ నో వాట్ యువర్ డూయింగ్ ఇస్ రాంగ్.
1: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
0: వెన్ వన్స్ యూ నో దట్ ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ ఇట్?
1: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు.
0: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్ట్ విత్ యువర్ మైండ్ డోంట్ కమిట్, డోంట్ డూ ఇట్.
1: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీవు సత్యాన్ని పొందుతావు.
0: నేచురల్ యూ
1: లెట్ ఇన్ భావం తద్భవతి.
0: యాజ్ ఇస్ ద థాట్ ఇన్ యాక్షన్ సో ఇస్ ద ఫార్మ్.
1: కనుక నీ మన యాక్షన్ పట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
0: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
1: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
0: One is formful, other is formless. These two are present in human life.
1: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
0: What is this formful aspect?
1: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
0: Here you have got ice.
1: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
0: You see the ice in full form.
1: కానీ
0: but
1: ఈ సాకారమని ఐసుగడ్డ లోపల కూడాను నిరాకారమనే వాటర్ చేరి ఉంటుండాలి.
0: దో ఐస్ హాస్ ఎ ఫామ్, వాటర్ విదిన్ హాస్ నో ఫామ్.
1: ఈ నిరాకారమనే వాటర్ లేకపోతే ఈ సాకారమనే ఐసుగడ్డ కాలేదు.
0: వితౌట్ దిస్ ఫార్మ్లెస్ వాటర్ యూ కెనాట్ హావ్ ది ఐస్ దట్ హాస్.
1: కాబట్టి సాకార నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
0: Therefore, the formful and formless
1: stand for the same.
0: These two are present in the human life.
1: We
0: should develop this.
1: And then
0: only you can attain liberation.
1: Vidyarthulara,
0: students,
1: yuvakulara, yuvathulara,
0: youngsters, men and women.
1: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
0: In order to mold this country, shape this, make it sacred, everything you should do that.
1: ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మీ అందే కలిగి ఉంటుంది.
0: You got all the capacity to remove and to kill restlessness that is.
1: ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది.
0: It's not the country that is to be protected.
1: మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
0: What are to be protected are here the twin principles of Satya and Dharma.
1: సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మములే దేశాన్ని కాపాడతాయి.
0: When once you protect uphold Satya Dharma, they in turn will protect this country.
1: కనుక సత్య ధర్మములు కాపాడేటువంటి శక్తి సామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
0: Youngsters, men and women have got all the capacities to uphold the twin principles of Satya and
1: Dharma. ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
0: you practice all that is said.
1: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి
0: and share the bliss, the joy out of practice.
1: తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి.
0: Through this you can grow spiritually.
1: ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుంది.
0: Today the spirituality has become a matter of fun.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది.
0: Because the technology has increased.
1: ఇది అంతా కూడాను టెక్నాలజీ మీరు భావిస్తున్నారు కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, ట్రిక్నాలజీ.
0: యూ సే ఇట్ ఇస్ టెక్నాలజీ, నో ఇట్ ఇస్ ట్రిక్నాలజీ.
1: సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
0: యూ ప్రాక్టీస్ ఆల్ దట్ ఈస్ సే
1: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి
0: అండ్ షేర్ ద బ్లిస్, ద జాయ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.

0: ఇట్ ఈస్ ఎ ట్రిక్ నాలెడ్జ్.
1: దీనివల్లే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ ది వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇస్ గాన్.
1: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
0: ఇట్ గివ్స్ యూ టెంపరీ గెయిన్స్ బట్ ఇట్ విల్ పుట్ యూ టు డేంజర్.
1: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
0: హౌ డిడ్ అవర్ ఏన్షియన్స్ లివ్?
1: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అనుభవించారు?
0: వాట్ ఇస్ ద రీజన్ behind their happiness and peace?
1: Aanadu variki ashantatti emo teliyadu.
0: They had no idea of restlessness.
1: Bhayam ante emo teliyadu.
0: They had no fear.
1: Kaaranam emti?
0: Why?
1: Satya dharmanni aashrayistu pothunnaru.
0: Because they have dedicated for these two the truth and righteousness.
1: Ee rendu nimmanu aashrayinchinappudu bhayam anedi manaku praveshinchadaniki veeleledu.
0: When once you surrender to these two you'll be fearless.
1: Ee naadu enta vedhavi aina enta buddhi telividu kalavaraina enta vidyavantudaina chana chanamunaku nu bhayamu bhayamu bhayamu.
0: You may be highly intelligent, highly educated and intellectual, but you are fear stricken.
1: Ee science and vignanam enta varaku vachindi?
0: Science and technology, how far has it gone?
1: Chaala perigipoyindi.
0: It has grown a lot.
1: Science enta perigi paiki poyindo?
0: Science has gone up so much.
1: Senses enta kindiki digi padipoyinayi.
0: Senses have come down. Senses have come down, decline.
1: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు.
0: యూ హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్ బట్ యూ హ్యావ్ నాట్ నోటీస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్.
1: ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి.
0: నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: వేదాంతం అనేటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే. పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము.
0: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్.
1: ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి.
0: ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్.
1: అది పూర్ణంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఫుల్.
1: ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
0: ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
0: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
1: ఆ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్ అన్నారు.
0: దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్.
1: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గర కూర్చొని నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు.
0: It starts at one point, ends at a different place. They don't meet.
1: ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి.
0: There is a hollow, wide space in between of restlessness.
1: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
0: It is the science that is the main cause for restlessness.
1: సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ అనేక మంది మినిస్టర్స్ కూడా దీన్ని అనేక విధములుగా కూడా కొనియాడుతుంటారు.
0: Many ministers, many authority extol, praise the.
1: దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: Everything should be under certain limit.
1: సైన్స్ పెరగటం చాలా మంచిది.
0: It's good that science should grow.
1: ప్రజలకు అనుకూల పరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిది.
0: It should provide all sorts of convenience.
1: టెక్నాలజీ అనేటువంటి కూడా చాలా అవసరమే.
0: Advancement is
1: needed. మితిమీరిపోతుండాలి.
0: But it's too much.
1: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
0: వాట్ ఈస్ ది రిజల్ట్?
1: ఆటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
0: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ ఆటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
1: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
0: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
1: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
0: యూ విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: చంపడం కీటకమైన చంపుతుంది.
0: ఆఫ్టర్ ఆల్ ఈవెన్ ఇన్సెక్ట్ కెన్ కిల్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలనా?
0: వై షుడ్ యూ ఇన్వెంట్ బాంబ్స్ టు కిల్?
1: ఇన్ని కోట్లు ఖర్చు చేయాలనా?
0: వై షుడ్ యూ స్పెండ్ క్రోర్?
1: ఈ ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
0: ఆల్ దిస్ మనీ కుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ది ప్రోగ్రెస్.
1: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
0: కంట్రీస్ కంపీట్ విత్ ఈచ్ అదర్ in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
1: Chakkani oka upamanam.
0: But this is a very good example.
1: Mahabharatam lopala,
0: in Mahabharat,
1: pancha pandavulu,
0: there are pandavas.
1: Indulo pedda vaadu dharmajudu.
0: The eldest is dharmajudu.
1: Ee dharmajun tarvata bhimudu.
0: Next one is bhima.
1: Bhimudu tarvata arjunudu.
0: Then arjuna.
1: Arjun tarvata nakula sahadevulu.
0: Then nakula and sahadeva.
1: Ee aidu mandi lopala kudanu,
0: among the five,
1: ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
0: ఫోర్ ఫాలో ధర్మజా ది ఎల్డెస్ట్.
1: ఈనాడు ఈ ప్రపంచం యొక్క పోలికలంతా మనం తీసుకుంటే,
0: వెన్ యూ జస్ట్ టేక్ ది వరల్డ్ ఇన్ టు కన్సిడరేషన్,
1: అనేక ట్యాంకులు ఒక బాంబుస్ ఎక్కువ అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
0: యూ హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్స్.
1: ఈ అమెరికన్స్ అనేటువంటి వాడు అర్జునుడు వంటి వాళ్ళు.
0: అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున.
1: ఎట్లా?
0: హౌ?
1: అర్జున పాల్గొన పార్థివ కిరీటి శతవాహన భీమశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జున్లో ఉంటుండాలి.
0: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హాస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్ ది హోల్ వరల్డ్.
1: భీముడు చూస్తామా, మంచి బలవంతుడు.
0: భీమా ఇస్ సో ఫిజికల్.
1: భుజ బలము, బుద్ధి బలము, గద బలము.
0: హాస్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో విత్ మై

0: How he stands.
1: దీన్నంతా కూడాను రష్యన్స్ గా మనం భావించుకున్నాం.
0: అండ్ భీమా స్టాండ్స్ ఫర్ రష్యా.
1: భారతదేశం ఏమీ చేయలేదు అనుకుంటారు.
0: యు థింక్ దట్ భారత్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్.
1: కాదు,
0: భారతదేశము
1: ధర్మజుడు వంటి వాడు.
0: భారత్ స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు మనము చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి.
0: వాట్ ద బాంబ్ దట్ వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఈస్ టు స్ప్రెడ్ ధర్మ.
1: ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క బుద్ధిబలము బుద్ధిబలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజుడికి శరణాగతులైపోతారు.
0: దెన్ వన్స్ యూ డెవలప్ అండ్ గ్రో మోర్ ఇన్ ధర్మ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విల్ ఫాల్.
1: మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు.
0: యూ డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీవన్.
1: అహింస పరమో ధర్మ.
0: యూ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్.
1: ఎవరిని మనం బాధించకూడదు.
0: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీ.
1: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
0: దెన్ వన్స్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్ యూ డోంట్ నీడ్.
1: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
0: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ?
1: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
0: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్.
1: ఏ దేశం వారికైనా గానీ సత్యము ధర్మం చాలా ప్రమాణము.
0: You may belong to any country. It is the truth that is your main lie.
1: అన్ని దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే.
0: For everyone, truth is one.
1: సత్యం అనేటువంటి ట్రూత్.
0: ట్రూత్
1: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
0: ట్రూత్ ఈజ్ వన్. దేర్ కెనాట్ బి అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్ అండ్ పాకిస్తాన్ ట్రూత్, సో అండ్ సో ఫోర్త్.
1: ఏ భేదము లేదు.
0: దేర్ నో డిఫరెన్స్.
1: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి.
0: ఆల్ కంట్రీస్ should follow the principles of satya and dharma.
1: ee rendittini anusarinchiste ee yokka e vidhamaitundi kalatalu kallolamlo untundavu.
0: When once you follow these two principles, there will be no conflict, there will be no fight.
1: Anni desamulu kudunu shantiga untundali.
0: All countries should live in peace.
1: ee pillalu meeru అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును.
0: యు మే సే రిపీటెడ్లీ బట్ యు మే నాట్
1: భజన అయిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నారు.
0: ఆఫ్టర్ భజన్స్ యు సే దిస్ వర్డ్ శాంతి థ్రైస్.
1: అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్ టైమ్స్?
1: లేకపోతే రెండు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
0: వై నాట్ ఓన్లీ ట్వైస్?
1: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
0: బట్ వీ సే థ్రైస్ విత్ ద మీనింగ్ పర్పస్ బిహైండ్.
1: మొదటి శాంతి శారీరక శాంతి.
0: ఫస్ట్ యూ షుడ్ హావ్ పీస్ అట్ ద బాడీ
1: లెవెల్. రెండవ శాంతి మానసిక శాంతి.
0: యూ షుడ్ హావ్ పీస్ మెంటలీ.
1: మూడవ శాంతి ఆత్మశాంతి.
0: యూ షుడ్ హావ్ పీస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉండి ఆత్మశాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ,
1: మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ, ఇట్స్ యూస్లెస్.
1: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్, ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్,
1: మూడు కూడా శాంతిగా ఉండాలి.
0: ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్.
1: కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
0: ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది స్పిరిట్.
1: ప్రాచీనుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్దార నిమిత్తమై ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
0: ది ఏన్షియన్స్ దే టాక్డ్ లెస్ ఫర్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
1: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
0: వై డిడ్ దే టాక్ లెస్? వై?
1: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారం అవుతాము, సత్యాన్ని కాపాడిన వారం అవుతాము అనుకున్నారు.
0: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
0: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లైస్.
1: కనుకనే తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
0: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లైస్.
1: కనుకనే ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
0: ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ సటిల్ పాత్.
1: కనుకనే లెస్ టాక్ మోర్ వర్క్.
0: సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్.
1: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
0: బై టాకింగ్ టూ మచ్ వీ స్పీక్ లైస్.
1: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
0: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్?
1: లవ్, లవ్, లవ్.
0: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ లవ్ తో నీవు చేత్తో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
0: వెన్ యు వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్.
1: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
0: ఇఫ్ యూ ఎంక్వైర్ విత్ లవ్ యూ విల్ అటైన్ పీస్.
1: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
0: వెన్ యూ స్పీక్ విత్ లవ్ దట్స్ బౌండ్ టు బి ట్రూత్.
1: కనుకనే అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ దిస్ లవ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమనే ప్రాణము.
0: దట్ లవ్ ఇస్ లైఫ్.
1: ఆ ప్రేమనే పరమాత్మ.
0: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఈ విధమైన పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్.
1: మన లవ్ నంతా కూడా అనేక రకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి యొక్క పొల్యూషన్ చేసుకుంటున్నాం.
0: వీ హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్.
1: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
0: హౌ టు లవ్, వాట్
1: ఇది? సత్యాన్వేషణ.
0: దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
0: అండ్ ట్రూత్ ఈస్ వన్, వై షుడ్ యూ ఎంక్వైర్?
1: అయితే కన్నులు చూచినాయి.
0: ఐస్ హావ్ సీన్.
1: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
0: ఐస్ హావ్ సీన్ ద మదర్.
1: సేమ్ ఐస్ భార్యను చూచింది.
0: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ను చూచింది.
0: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ఇన్ లా చూచింది.
0: సేమ్ ఐస్ వాచ్ డాటర్ ఇన్ లా.
1: చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఇవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటది.
0: ఇట్ ద సేమ్ ఐ దట్ హెస్ సీన్ ద వైఫ్, ద డాటర్ అండ్ డాటర్ ఇన్ లా, బట్ డిపెండింగ్ అపాన్ ద ఫీలింగ్, వెల్ హిస్ బిహేవియర్.
1: చూసినప్పుడు ఆమె పరస్త్రీ లేక నా స్త్రీ అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
0: అండ్ వన్స్ హీ సీస్, హీ అండర్స్టాండ్స్ వెదర్ షీ బిలాంగ్స్ టు హిమ్ ఆర్ నాట్.
1: మన సిస్టర్స్ ను, పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విధమైన హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
0: యూ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ అదర్ బాయ్స్ మేక్ ఫన్ ఆఫ్ యువర్ సిస్టర్స్.
1: అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి బ్రదర్స్ కి ఎంత కష్టం వేస్తుంది.
0: సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఎట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్, దే ఆల్సో ఫీల్ సో సాడ్.
1: ఈ విధమైనటువంటి గుణాన్ని మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ స్లోలీ.
1: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో, ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్, ఇట్ ఇస్ ద సేమ్ విత్ ఎవ్రీబడి. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
1: కనుక ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
0: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్, యూ షుడ్ డెవలప్ గ్రో.
1: అయితే పిల్లలు చాలా మంచివారే.
0: Students, children are no
1: వాతావరణం పట్టి వారు మార్పు చెందుతూ ఉంటారు.
0: బట్ దే చేంజ్ బికాస్ ద ఎన్వైరన్మెంట్.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవటం చేతనే కడిమార్గం పడుతుంటారు.
0: బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్, దే ఆర్ పర్వర్టెడ్.
1: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామగ్రిని తయారు చేస్తూ వచ్చాడు.
0: ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్.
1: చాలా చేసి చేసి చేసి కావలసినంత ధనం సంపాదించాడు.
0: హి డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
1: కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు.
0: ఫైనలీ అండర్స్టూడ్ ద ట్రూత్.
1: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
0: వాట్ ఫర్ ఆల్ దిస్ అమ్యునిషన్ ఇస్
1: తెలుసుకున్నటువంటి విద్య.
0: ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్?
1: నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను.
0: ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గం గురి అయిపోయాను.
0: ఐ హావ్ బికమ్ ఎ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రక్షన్.
1: అప్పటికి భగవద్గీత చూసి చెప్పాడు.
0: దెన్ హి హస్ గాన్ త్రూ భగవద్గీత.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి గుంపులు చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
1: అలాంటి వాడు నీవు అని భావించవచ్చు.
0: యూ షుడ్ మే కన్సిడర్.
1: దుష్టంగాని మనం ఏమాత్రము చేరకూడదు.
0: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
0: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
1: ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్?
0: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్?
1: ఆ నిర్ణయించడం ఎవరి చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్.
1: వేదాంతం నందు సత్సంగము అన్నారు.
0: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్డ్ సత్సంగ.
1: సత్సంగం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ సత్సంగ?
1: సత్ అది.
0: సత్ మీన్స్ దట్.
1: అదే దైవము.
0: దట్ ఈస్ గాడ్.
1: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
1: అది సత్సంగం అంటే కానీ భక్తులు, భజన చేసేవారు, ఈ యొక్క సేవ చేసే వీళ్ళందరితోనూ చేరడం కాదు.
0: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
1: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
0: అమాంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
1: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
0: యూ కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
0: యూ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఫీలింగ్.
1: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని బోధించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
0: వెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, యూ
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: పుత్లీ బాయ్, గాంధీ తల్లి,
0: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్,
1: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పని సంకల్పించుకున్నాడు.
0: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
1: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
0: మదర్ ఫెల్ సాడ్.
1: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదనింది.
0: షి సెడ్ యు కెనాట్ గో అబ్రాడ్.
1: కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ.
0: బట్ గాంధీ ఫోర్స్ ద
1: నీ హై ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
0: హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్.
1: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
0: హీ డిసైడెడ్ టు గో.
1: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా ఉందనిచ్చింది.
0: మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్.
1: ఎందుకు పోకూడదు అన్నాడు.
0: He said, why not?
1: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీ వెళ్ళమని చెప్పింది తల్లి.
0: Mother wanted him to make a promise first.
1: అప్పుడు ఆమెను ప్రామిస్ చేసింది ఏమని చేయించింది.
0: What was the promise?
1: మూడు రకములైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
0: She wanted him to make promises that start with the letter Ma.

0: మద్యపానము.
1: ఫస్ట్ మద్యపాన డ్రింకింగ్.
0: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
1: నెవర్ డ్రింక్.
0: ధూమపానము ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
1: ధూమపాన స్మోకింగ్ యూ షుడ్ నెవర్ స్మోక్.
0: మగువ సమ్మత్తము ఇది ఏమాత్రము జరపకూడదు.
1: మగువ సమ్మత్తం ఉమనైజేషన్ యూ షుడ్ నాట్ హ్యావ్.
0: ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
1: ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ yes you can go abroad.
0: ee moodinti endukudu naaku promise cheyamani cheppindi.
1: She insisted that he should make
0: it. Anaga emiti baitiki vellite veeru ee vidhamaitundi gudamulato ee sangattamto cheri ee vidhanga chedipotaru anetundi bhayamu aa naati tallulaku.
1: Mothers in those days were they fear stricken because what would happen to their children if they have these three weaknesses when once they go out.
0: Naati tallulu kudanu aa vidhanga leru.
1: Today mothers are not of that sort.
0: Mare nayana nuvu pass ainaava varini potaniki ticket book cheyi antaru.
1: Mother will say, oh, you have passed. Come on, book a ticket to go abroad.
0: Inka aa passport ku visa lu ku tirigi tirigi potharu.
1: Then they go around to have passport and visa.
0: Ee desamlo nee undi nee desanni nee rakshinchuko.
1: Stay in your own country, protect your own country.
0: Nee desanni nee seva cheyi.
1: Serve your own people.
0: Serve anetundi ekkada chusina service cheyi.
1: You can serve anywhere.
0: Ee desam aa desam ane bhedam ledu.
1: There is no distinction between this country and
0: that. Prapancham anta oka gruhame.
1: The whole world is a house, big house.
0: Manavulandaru oka kulame.
1: Human beings belong to one caste.
0: Ee caste ante mari chaala vyathyasam ostundadi.
1: Caste carries a different meaning.
0: Kanukane manam caste of humanity.
1: The caste of humanity.
0: ఈ హ్యుమానిటీ అనేటువంటిది ఒక్కటే.
1: హ్యుమానిటీ ఇస్ వన్ కాస్ట్.
0: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్న తమ్ములే.
1: యూ మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యూఆర్ జస్ట్ బ్రదర్స్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
0: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రమూ మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా నువ్వు ఒక ఇంటి వాళ్లే.
1: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
0: వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల.
1: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్.
0: అమెరికా ఒక రూము.
1: అమెరికా ఇస్ వన్ రూమ్.
0: జపాన్ ఒక రూము.
1: జపాన్ వన్ రూమ్.
0: జర్మనీ ఒక రూము.
1: జర్మనీ వన్ రూమ్.
0: ఇటలీ ఒక రూము.
1: ఇటలీ వన్ రూమ్.
0: ఫ్రాన్స్ ఒక రూము.
1: ఫ్రాన్స్ వన్ రూమ్.
0: ఇండియా ఒక రూము.
1: ఇండియా వన్ రూమ్.
0: పాకిస్తాన్ ఒక రూము.
1: పాకిస్తాన్
0: అన్ని రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్.
0: హౌస్ ఇస్ వన్.
1: బట్ ది హౌస్ ఇస్ వన్.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
1: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వి షుడ్ హావ్.
0: అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
0: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మీరు ప్రచారం చేసి సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబడి.
0: ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజియన్ కాదు.
1: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ రిలిజియన్.
0: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడాను రిలిజన్ రిలిజన్ అన్నారు.
1: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్.
0: ఈ రిలిజన్ అనేది నాకు ఇష్టం కాదు.
1: భగవాన్ డజన్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్
0: స్పిరిచువాలిటీ.
1: స్పిరిచువాలిటీ
0: అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే.
1: అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్.
0: రిలిజన్ అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి.
1: రిలిజన్ హెస్ టూ మీనింగ్స్.
0: రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్ అని.
1: రిలిజన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: ఏమిటి రియలైజ్ చేసుకోవటం?
1: వాట్ ఈస్ టు బి రియలైజ్?
0: తనను తాను రియలైజ్ చేసుకోవటమే.
1: టు రియలైజ్ టు రియలైజ్ వన్ సోన్ సెల్ఫ్, ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్.
0: కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
1: బట్ ది వరల్డ్ డజంట్ టేక్ దట్
0: రిలిజన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా భావిస్తారు.
1: దే థింక్ ద రిలిజన్ మీన్స్ ఎ పర్టిక్యులర్ కమ్యూనిటీ.
0: వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలిజన్ పెడుతున్నారు.
1: దే థింక్ రిలిజన్ మీన్స్ క్రిస్టియానిటీ.
0: నాకు ఆ భేదములు లేనే లేదు. అందరూ ఒక్కటే.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా? ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మభావం సులభంగా చేరిపోతుంది.
1: వీ షుడ్ హావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హావ్ లవ్, ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో.
0: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
1: వెన్ వన్స్ యూ హావ్ లవ్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
0: ప్రేమ చేత ద్వేషములే రావు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
0: ప్రేమ చేత అసూయలే ఉండవు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో జెలసీ.
0: కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కుంగిపోతుండాలి.
1: ఇట్ ఈస్ జెలసీ అండ్ హేట్రెడ్ దట్ పుట్స్ యూ టు రూయిన్.
0: కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటి పాటించాలి.
1: So in order to uphold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
0: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
1: These are the human values.
0: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
1: If a human being has no human value, how can he be a human being?
0: కనుకనే మొట్టమొదట మనం హ్యూమన్ వాల్యూ అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
1: So we should uphold the human values.
0: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం.
1: అండ్ వన్స్ వి హావ్ వాల్యూ, వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
0: అది లేకపోతే మానవ శరీరమే కానీ మనం నిజమైన మానవులు కాదు.
1: Otherwise you are just a human in form.
0: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Past 3 days you have spent so much of time and money and could learn several things.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: men and women,
0: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
1: Having come here, you should necessarily do
0: మీ దుర్గుణములు, దురాయాసములు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
1: Give up all your bad thinking, bad thoughts, bad behavior here.
0: Bad
1: action here itself.
0: మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిను మీరు తీసుకుని పోండి.
1: Take back with you good feelings, good thoughts, good action along with you.
0: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు. చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. గివ్ అప్ ద బ్యాడ్ హియర్, టేక్ గుడ్ విత్ యూ.
0: ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతినేమో ఒక పెద్ద వర్క్ షాప్.
1: ఫర్ ఆల్ ద డెలిగేట్స్ బాడీస్ హియర్, ప్రశాంతినేమ్ ఇస్ ఎ బిగ్ వర్క్ షాప్.
0: ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి.
1: ఆల్ ద కార్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
0: ఇందులో బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి.
1: ది కార్స్ ఆర్ డామేజ్డ్. Bolts, nuts and screws are loose.
0: దీనికంత కలర్స్ కూడా పోయినాయి.
1: ద కలర్ ఇస్ ఆల్సో గాన్.
0: కనుక ఈ వర్క్ షాప్ లో వచ్చినందుకు న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్గా తీసుకుని పోవాలి.
1: The damage and the spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws.
0: ఈ యొక్క రిపేర్ కోసమనే వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
1: హావింగ్ బ్రాట్ టు దిస్ వర్క్ షాప్, ఇఫ్ యూ గో బ్యాక్ అన్ రిపేర్డ్, వాట్ ఇస్ ది యూజ్?
0: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
1: యాజ్ యూ గో బ్యాక్ అదర్స్ షుడ్ ఫైండ్ అవుట్ ద న్యూ లైట్, ఎ న్యూ హోప్, ఎ న్యూ బిహేవియర్.
0: ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూ గా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
1: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీఈస్ నాట్ జస్ట్ మోడర్న్, హీఈస్ వెరీ గుడ్ విత్ ఎ గుడ్ బిహేవియర్, విత్ గుడ్ థాట్స్.
0: కనుక మీరు పోయేటప్పటికీ మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
1: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
0: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
0: దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
1: యూ షుడ్ సస్టైన్ అండ్ మెయింటైన్.
0: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
1: బై దిస్ వే కెన్ వర్క్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
1: ఫర్ దిస్ వాస్ట్ వరల్డ్ యు ఆర్ ద లీడర్.
0: మీరే ప్లీడర్స్, లీడర్స్.
1: యు ఆర్ ది ప్లీడర్స్ అండ్ ద లీడర్స్.
0: కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా, కాలం వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి.
1: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ మనీ. Don't waste time. Make proper use of these things.
0: ఎవర్ని కఠినమైన మాటలతో బాధించకూడదు.
1: Never hurt anybody by using harsh words.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, you can speak always obligingly.
0: దీనిని ఉత్తమమట మీరు నేర్చుకోవాలి.
1: This is the first discipline you should have.
0: మదర్ వచ్చేసేసి నాయన ఎక్కడ పోయింది, నో అని ఇట్ట కఠినంగా చెప్పకూడదు.
1: When mother comes and asks you where have you gone, you should not say no, you should not be so harsh.
0: అమ్మ నేను పలాన చోటికి పోయాను అని మధురంగా మాట్లాడచ్చు. తల్లికి ఎంత ఆనందం అవుతుంది.
1: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ. మదర్, ఐ హావ్ గాన్ టు సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్.
0: ఏం చేసి వచ్చావని మదర్ ప్రశ్నించలికి నీకేం సంబంధం లేదు అని వారితో కఠినంగా చెప్పకూడదు.
1: వెన్ మదర్ ఆస్క్ యూ వాట్ హావ్ యూ డన్, యూ కెనాట్ సే యూ హావ్ నో బిజినెస్ టు సే దాట్.
0: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడా బాధ పెట్టుకుంటాం, అది పెట్టకూడదు.
1: By using these harsh words, you will be causing pain.
0: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ, పితృదేవో భవ, చాలా ఇంపార్టెంట్.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: మదర్ కు మొట్టమొదట మనం గ్రాట్యూట్యూడ్ చెప్పాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు మదర్.
0: మదర్ కు మంచిగా ఆనందాన్ని అందించాలి.
1: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
0: దేనికోసము?
1: వై?
0: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
1: బికాస్ యువర్ బ్లడ్, యువర్ హెడ్, యువర్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈస్ ద పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకు గ్రాట్యూట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాట్యూట్యూడ్ చేస్తావు?
1: హావింగ్ ఇన్ ద రెసిపియంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్, if you are not prepared to express gratitude,
0: మదర్ సెలెక్ట్ చేసుకున్నటువంటిది కాదు.
1: యూ కెనాట్ సెలెక్ట్ ఎ మదర్.
0: నీకంటే ముందుగానే పుట్టినటువంటి మదర్.
1: మదర్ వాజ్ బోర్న్ ప్రయర్ టు యూ.
0: కాబట్టి ఆమెకు నీవు గౌరవాన్ని అందించాలి.
1: సో యూ షుడ్ రెస్పెక్ట్ హర్.
0: నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ మాత్రమే.
1: ద వన్ యూ సెలెక్ట్ ఈజ్ యువర్ వైఫ్.
0: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
1: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
0: నీకంటే ముందు పుట్టినటువంటిది తల్లి.
1: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
0: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి యూ గ్రాట్యూట్స్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్ టు యువర్ మదర్.
0: అదే దైవత్వంగా భావించాలి.
1: టేక్ ఇట్ యాస్
0: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
1: యు ఆర్ బోర్న్ టు హర్.
0: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
0: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
1: అదర్ అట్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్
0: యువర్ ఓన్. వరల్డ్లీ విషయం లోపల, కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవము.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ రెస్పెక్ట్స్, మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధముల శ్రమకు వచ్చి నిన్నింతటి పెద్దవాణిగా చేసింది.
1: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
0: కనుకనే వేదాంతం నందు కూడాను మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు.
1: Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
0: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
1: Of all, mother is kept in the first place.
0: ఆ తల్లే లేకపోతే నీవే లేవు.
1: When there is no mother, you don't exist at all.
0: కనుక
1: so,
0: నీవు మదర్స్ తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
1: So, you talk sweetly and softly with your
0: mother. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారంలో కూడా మంచి మధురమైన మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
1: ఇన్ ఆల్ హ్యూమిలిటీ, విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్, షీల్ బి సో హ్యాపీ.
0: కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను, మీ బంధువుల చేతను, వీళ్ళందరి చేత కూడాను సరి అయిన మార్పులు నీవు తెప్పించాలి.
1: యూ షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్, నాట్ ఓన్లీ అమంగ్ పేరెంట్స్ బట్ అమంగ్ రిలేషన్స్.
0: ఇది చేయవలసినటువంటి సేవ.
1: దిస్ ఇస్ ద సర్వీస్ యూ షుడ్ రెండర్.
0: సర్వీస్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సర్వీస్?
0: అంటే మంచిని పది మందికి బోధించుకునే సర్వీస్.
1: ఇట్స్ జస్ట్ షేరింగ్ గుడ్ విత్ అదర్స్.
0: మంచిని పది మందికి చేయటమే సర్వీస్.
1: టు డూ గుడ్ ఈస్ సర్వీస్.
0: ఇది స్వామి యొక్క ఆశయం.
1: దిస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
0: నాకు ఇంకేమీ అక్కర్లేదు.
1: స్వామి డజన్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
1: అనదర్ థింగ్ షుడ్ బి సెడ్.
0: భారతదేశం నుంచి,
1: ఫ్రమ్ భారత్,
0: అనేక స్వాములంతా కూడాను
1: మెనీ స్వామి
0: విదేశాలకు వస్తున్నారు.
1: దే గో అబ్రాడ్.
0: స్వామి మా దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దేర్.
0: కానీ నాకు అది ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ లైక్ ఇట్.
0: మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని, తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రా ఇంటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
1: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై, కరెక్ట్, సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ద రెస్ట్.
0: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాని సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి.
1: యాజ్ యూఆర్ హియర్ ఇన్ ఇండియా, ఫస్ట్ సర్వ్ దెమ్, మేక్ దెమ్ హ్యాపీ కంప్లీట్లీ, దెన్ యూ గో అబ్రాడ్.
0: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు.
1: మెనీ స్వామిస్ డోంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్.
0: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
1: వన్స్ దే వాంట్ మనీ దే విల్ హ్యావ్ పాస్పోర్ట్ టు గో ఓవర్ సీ.
0: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
1: నౌ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ దే ఆర్ బెగ్గర్స్ ఆర్ బిగ్గర్స్.
0: అమ్మలు స్వాములు అందరు కూడా వెళ్లిపోతున్నారు విదేశాలకు.
1: మెనీ మదర్స్, మాతాజీస్ అండ్ స్వామిస్ గో అబ్రాడ్.
0: స్వామి పేరు కూడా చెప్పుకుని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు.
1: దే ఆల్సో బెగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ భగవాన్.
0: ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు.
1: ఇట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ దోస్ థింగ్స్.
0: స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు.
1: స్వామి డజంట్ థింక్ ఆఫ్ మనీ.
0: కోరేది ఒక్కటే,
1: భగవాన్ వాంట్స్ వన్.
0: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
1: యూ షుడ్ బి గుడ్ అండ్ ద హోల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
0: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
1: యూ షుడ్ ప్రాపగేట్, పబ్లిసైజ్ దిస్ థింగ్స్.
0: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో.
1: ఇఫ్ యూఆర్ రియలీ గ్రేట్, సర్వ్ యువర్ ఓన్ కంట్రీ, మేక్ పీపుల్ గుడ్.
0: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
1: దేర్ ఇస్ సంథింగ్ వండర్ హ్యాపెనింగ్ ఇన్ భారత్.
0: ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వడలో పాయసము తినాలని ఆశ పుట్టినప్పుడు,
1: ఇవెన్ ది మాస్టర్ ఆఫ్ ద హౌస్ వాంట్స్ సమ్ వడాస్ ద హాట్ అండ్ పాయసం రైస్ పుడింగ్,
0: ఇంట్లో పోయి చూస్తాడు, భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడ పాయసం చెయ్యి అంటాడు.
1: హీ విల్ సే దట్ టుడే ఇస్ ది డెత్ యానివర్సరీ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్, దేర్ ఫోర్ మేక్ రైస్ పుడింగ్ అండ్ స్పెషల్.
0: అదే విధంగా ఈనాడు స్వాములంతా కూడా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు, జపానికి, జర్మనీకి, ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు.
1: లైక్ వైజ్ మెనీ స్వామీస్, వెన్ దే వాంట్ మనీ దే గో అబ్రాడ్.
0: ఇది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: స్వామిని చేయవలసినటువంటి పని కాదు ఇవి.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామి.
0: స్వామిని చేయవలసినటువంటి పని.
1: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
0: ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి.
1: స్నేక్ హ్యాస్ టూ టంగ్స్.
0: దానినే పాయిజన్ స్నేక్ అంటారు.
1: దేర్ఫోర్ ఇట్స్ పాయిజన్ స్నేక్.
0: నాకు ఒకే నాలుకే.
1: స్వామి హ్యాస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్.
0: కనుక ఇలాంటి అసభ్యంగా అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
1: Therefore, don't entertain people who are so mean, who are so low, who are so cheap.
0: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలు ఉంటే వారు పోనక్కర్లేదు, ఇతరుని ఇక్కడికి రప్పించుకోవచ్చు.
1: Truly speaking, if they have sacred ideas, they will draw, attract people from all over.
0: మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
1: So many of you are here because
0: of ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు?
1: Who invited you?
0: ఎవరు పిలిచారు?
1: Who called you?
0: మీ ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
1: Because you are here out of love.
0: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
1: Just as ants come near the sugar, you are all here.
0: అదే విధంగానే ఆ తీపి ఎరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
1: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
0: చీమలంతా బెల్లం దగ్గర రావాలి కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
1: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
0: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గరికి పోతుందంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
1: As this jaggery is acting otherwise, it is artificial. It's not natural.
0: Kuda artificial ayipoyindi.
1: Everything is artificial today.
0: Okay, grapes chustamante plastic grapes.
1: We have plastic artificial grapes.
0: Ee plastic grapes anta kudanu grapes maadrine untayi saachchatu.
1: The plastic grapes look exactly natural.
0: Kaani andulo tiyani rasam ekkada chuchina kanipinchadu.
1: But they have no sweet juice inside.
0: Inko kamalalu chustamante plastic lotus anta untayi.
1: You have the plastic lotus flowers.
0: Kaani dandulo ye maatramu doma oka ఈగలు వచ్చి వాళ్ళుతున్నాయా?
1: నో హనీ బీ, నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
0: వాళ్ళటం లేదు.
1: నో,
0: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి
1: చేరిపోతాయి. హనీ, ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
0: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాళ్ళుతుంటాయి.
1: దెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విత్ ఇన్ దెమ్ సెల్స్ విల్ కమ్.
0: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
1: ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్.
0: ఆ హనీ బీస్ వచ్చి చేరిపోతుంది.
1: హనీ బీస్ కమ్ దెమ్సెల్ఫ్.
0: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ట్రూ లవ్.
0: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.
1: హావింగ్ డిసైడ్ దిస్ లవ్ యూ బికమ్ లవ్.
0: కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
1: యూ బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. Through love, remove restlessness in the world.
0: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
1: రిమూవ్ ఫియర్.
0: ఏ దేశంలో చూసినా కూడా లా అండ్ ఆర్డర్స్ అనేటువంటి లేని.
1: ఇన్ ఎవ్రీ కంట్రీ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్.
0: మీ మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
1: స్ప్రెడ్ అండ్ ప్రాపగేట్, పబ్లిసైజ్ దీస్ టీచింగ్స్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ.
0: నా పేరు కావాలని నాకు లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ హిస్ నేమ్.
0: మంచిని మీరు చేయండి.
1: డూ గుడ్.
0: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
1: దెన్ యూ విల్ బి గుడ్.
0: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
1: త్రూ సీక్రెట్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సీక్రెట్.
0: కనుక సత్య ధర్మములను మీరు అభివృద్ధి పరచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
1: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.

0: பிரேமஸ்வரூபுலர்.
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: చరాచర ప్రపంచమంతయు కూడను సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి స్వరూపముతో ఆనందాభిరోలమాడుతున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: సుఖము లేని దుఃఖము, దుఃఖము లేని సుఖము మానవుడు అనుభవించలేడు.
1: మ్యాన్ కెనాట్ ఎక్స్పీరియన్స్ pleasure without the pain.
0: Nasukha labhyate sukham. Sukham lekunda dukham manaku praptinchadu.
1: Without pleasure you will never face the pain, nor the pain without the pleasure either.
0: Aakali lekunda manaku annam aneetundi gittadu.
1: If you are not hungry you don't relish food.
0: Cheekati lekunda deepamunaku velugu kalagadu.
1: Unless it is dark the light has no value.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: లైక్ వైజ్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఇన్ ఫుల్ కాంబినేషన్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: అయితే ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: హవెవర్ ద కామన్ ప్రిన్సిపల్ ఈజ్ దేర్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం

0: ఏకం పరాత్మా బహుదేహవర్తి. మృత్పిండమేకం,
1: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేక రూపనామాలు పొందింది.
2: ద క్లే ఈజ్ వన్ అండ్ ద సేమ్ బట్ ద పాట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: సువర్ణమేకమే,
2: గోల్డ్ ఈజ్ వన్,
1: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
2: బట్ ద జ్యువెల్స్ ఆర్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: గోవుల రూపం వేరు వేరే.
2: ద ఫార్మ్స్ ఆఫ్ కౌస్ ఆర్ డిఫరెంట్,
1: కానీ పాల రూపం ఒక్కటే.
2: బట్ యెట్ ద మిల్క్ ఈజ్ సేమ్.
1: అదే విధముగానే భిన్న భిన్న రూపనామముతో కనిపించేటువంటి మానవ

0: నిమిత్తమునందు దివ్యత్వమనేటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్వైజ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: ద మెయిన్ ఐడియల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ హ్యూమన్ లైఫ్ రెస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద మిస్టరీ బిహైండ్ దిస్ ట్రూత్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: దెర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఫైండ్ అవుట్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: ఇంటెలెక్చువల్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇన్ నంబర్ డే బై డే హూ వుడ్ వ్యూ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావములకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
1: బట్ ఫర్ ద ప్రజెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డైవర్సిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారమవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కాని ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం. ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజంట్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామములు మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వీ సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ద డే దట్ గివ్స్ us జాయ్.
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాం.
1: We consider Vijayadashmi as a blissful day.
0: Idi kaadu,
1: not this.
0: Sad.

0: You find selfishness is self-interest, dancing.
1: నిస్వార్థమైన సేవ, విశాలమైన భావము, నిర్మలమైన ప్రేమ ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు.
0: There is no trace of selfless service, the broad-mindedness and pure love.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: All members of three such Sai organizations should have the looks of a moon so cool and the heart of a butter.
1: ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మన చూపు తయారు చేసుకోవాలి.
0: Our looks should be full of joy.
1: Mana hrudayama madhuramainatundiga undali.
0: Our heart should be sweet.
1: Sunnitamainatundiga undali.
0: It should be soft.
1: Paralo noppinchakunda chuchetundiga undali.
0: We should not hurt anyone.
1: Inka mana chetulu ettantiga undali.
0: How should be our hands?
1: Patti pani endu kudanu divyamaina navyamaina bhavyamainatundi yokka kirtini sadhinchetundiga undali.
0: Our work should bring us the reputation and the name and fame which are permanent.
1: Kanukane upanishattulu

0: ये परहिते यस्य कलौ तस्य कलौ युगौ. ఈ కలియుగమునందు యస్య భాషితం సత్యభూషితం, హృదయము పవిత్రమైనటువంటిది గను, మాటలు సత్యమైనటువంటివి గను, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth, with our hands when we serve the society, that is what is called the trinity or the purity.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణమేమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనం దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమయంలో చింతించకుండా చూసుకోవాలి.
1: What we want to give up, we should not think about it.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: You determine to see that there will be no scope for the bad to get into.
0: అలా సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపు నాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: Kanukane cheddaku marinta balam adhikam avutundadi.
1: Therefore bad is gaining strength more and more.
0: Nee chintane aa yokka cheddaku manchi aaharanga tayar avutundadi.
1: It is the thought process that is the food to the bad.
0: Denini neevu aashistunnavo, denini neevu premistunnavo, danini neevu nirantaramu smaristunna.
1: You should think of that, what you really want, what you aspire for.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: You want God.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love God.
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడే ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కానీ పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్టు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear, it will bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని నీవు ఆశించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివి.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తు లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుంది సర్వ చెడ్డలు.
1: Therefore, if the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవత్ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పవిత్రము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In the pure sacred God's will, how do you expect anything bad? ప్రాప్తించటకు
0: వీలే లేదు. కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, మాలిన్యరహితమైనటువంటివి గాను ఉంటుండాలి.
1: Therefore, thought should be sacred, pure and unpolluted.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: Then only we will recognize the divinity in human life.
0: ఈ దివ్యత్వము సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing that the divinity could not accomplish.
0: దేనినైనా సాధించగలదు.
1: You can achieve anything.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలుగా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: God protects everything in every way.
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ said,
0: "Better

0: కొండపైన రాతి పైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్.
0: రాతి పైననే చెట్టును పుట్టించి, రాతి పైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemelige chitrabannavanu baridavariyaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reethiluga thanu paint cheyavachunu kaani bhagavantudu srushtinchinatundi original paint anetundi evvarunu veyaleru.
1: The worldly painters can paint beautifully the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvam kudunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu chitra

0: The stories of God.
1: దేవుని చరిత్రములు మహా విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి.
0: The mystery of God is so sacred and very peculiar.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము.
0: We don't think of acquiring the sacred history of the divinity, but we think of unsacred things.
1: దీనికి మూల కారణం ఏమిటి?
0: What are the main cause?
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం.
0: It only means we don't have enough of love for God within.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి.
0: Therefore, every man should develop the sacred love.
1: ప్రేమనే పరమాత్ముడు.
0: Love is God.
1: ప్రేమనే పరంజ్యోతి.
0: Love is light.
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము.
0: It is only the spirit of light that is the human life.
1: కనుక ప్రేమలేని హృదయంగా, మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు.
0: Let us not make our hearts barren, bereft of love.
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు.
0: Gopikas in those days prayed for love in their hearts.
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: Human heart is a dry land, barren land, without love. For the seeds of love to germinate, with all the spirit of love, as the rain of love falls, as the river of
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను, సర్వ సంకల్పములు ఎందు కూడాను, సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: The love will be the main principle in all our activity, in all our words.
0: ఈనాటి ప్రేమ కేవలము స్వార్థమైనటువంటి ప్రేమగా రూపం.
1: Seeds of love to germinate.
0: ప్రేమావేశముతో.
1: With all the spirit of love.
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహి

0: యాక్టివిటీ ఇన్ అవర్ లవర్ వర్డ్స్.
1: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది.
0: Love as we find today is
1: selfish. There is no trace of true
0: love.
1: సర్వము ప్రేమమయమే.
0: Everything is full of love.
1: జగమంతా ప్రేమమయమే.
0: Everything is full of love.
1: ప్రేమ లేని మానవుడు లేడు.
0: There is no man without love.
1: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గములో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
0: The sacred love is distorted, proceeds along the wrong path, and therefore we misuse it.
1: కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: So we should see that we'll channel the love in the right direction.
1: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
0: There is an intimate association between God and love.
1: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందుకని, వ్యక్తులు ఎందుకని, విషయం ఎందుకని, అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
0: The love is merely an attachment from the worldly point of view towards the objects in the family.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
0: It's only worldly association and relation.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములే.
0: It's only external outward trend.
1: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
0: The true bliss lies in the inward path.
1: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
0: The more and more we put a ceiling on desire, you'll be more and more blissful.
1: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: Therefore, if man wants God, he should develop pure, unsullied, steady
1: ఈ మనోసంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
0: You cannot see God's will for that matter.
1: నిద్రావస్థయందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడా సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
0: In a deep sleep, all the scenario in the waking state vanish.
1: కాని అప్రయత్నంగా కూడా ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి.
0: Effortlessly, the whole world comes to nothingness.
1: కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి.
0: However, with all the effort, you can withdraw the mind.
1: మనసు తత్వాన్ని మనం మర్చిపోవాలి.
0: We should forget the very mind itself.
1: ఈ మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి?
0: When does the mind grow strong?
1: సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి.
0: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
1: ఎందుకు ఈ సంకల్ప వికల్పాలు?
0: Why thoughts and counter thoughts?
1: జరగవలసింది జరుగుతుంది.
0: One thing is bound to happen somewhere.
1: ఏ మాత్రం కూడాను విచారించి ప్రయోజనం లేదు.
0: There is no use in bothering about it.
1: కనుక పోకన్మానదు దేహమే విధిమునను పోషించి రక్షించినను.
0: You may protect the body in every possible way, but rakanmanavu
1: hani vruddhulu maharanyamunandaginan.
0: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
1: Jaragavalsinavi jarugutuntai.
0: What is destined to happen will happen.
1: Kaani manamu nityamainatundi yokka bhavamto satyamainatundi yokka daivatvanni manam poorthiga vishwasinchali.
0: But we should have full faith in that eternal divinity.
1: Ee naadu atti poorna vishwasam lekapovatam chetane.
0: Today there is no total faith.
1: Bhagavantudu poornudu.
0: God is full and total.
1: కానీ అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడా నువ్వు పూర్ణ స్వరూపుడు కావాలి.
0: The God who is all perfection and total, you all.
1: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
0: Therefore Upanishad say that is full and this is full.
1: అది పూర్ణమే ఇది పూర్ణమే.
0: That is full and this is also full.
1: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
0: The unity of the fullness of the both.
1: జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
0: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
1: ఆహారం నిద్ర భయం మాదిరినాదు జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
0: హి కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్, రేమెంట్, షెల్టర్, ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
0: We have to demonstrate and prove and experience the divinity in human life.
1: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
0: Right from the animal stage
1: నుండి దైవత్వానికి చేరాలి.
0: Right from the stage of animal we have come to a stage of human, and then we should be divine.
1: అది జంతునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
0: The human life is really rare if we lead life in this direction.
1: చేరవలసిన గమ్యాన్ని చేరక,
0: without reaching the
1: చేయవలసిన ప్రయత్నాలు చేయక,
0: without reaching the destination, without making a bird in that way.
1: అంటే ఏ రీతిగా చిక్కుతుంది?
0: How do you attain that?
1: కాలు కడప దాటదు.
0: You don't just proceed step
1: forward. కాసు ఖర్చు కాకూడదు.
0: You don't want to spend
1: money. కైవల్యం ఉట్టి ఒళ్ళో పడాలి.
0: But the very heaven should fall on your
1: head. ఈ కలియుగం యొక్క ప్రభావము.
0: This is the influence of Kali age.
1: మానవుడు ఏమాత్రం కూడా నువ్వు శ్రమించి పనిచేయటం లేదు.
0: Man is not making effort. He is not

0: కర్మణ్యేవ అధికారశ్చ, మన యొక్క అధికారం కర్మాధికారమే.
1: యు గాట్ ఎవ్రీ రైట్ ఆన్ యువర్ యాక్షన్.
0: ఎందుకోసము?
1: వై?
0: కర్మానుబంధీని మనుష్యలోకి, మనుషుడు కర్మ చేత బంధించబడినటువంటి వాడు.
1: మ్యాన్ ఈజ్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి,
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలం కావాలి కావాలి కావాలని ఆశిస్తున్నాము.
1: హి వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హి ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: విదౌట్ గుడ్ యాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: హి డస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలం చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యు రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హి గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండాలి.
1: వాట్ యు డోంట్ వాంట్ యు షుడ్ నాట్ డూ ఇట్ ఎనీవే.
0: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కానీ మానవ లక్షణములు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఆర్ అనిమల్ క్వాలిటీస్ అండ్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: సత్యము,
1: ట్రూత్,
0: ప్రేమ,
1: లవ్,
0: సహనము, సానుభూతి,
1: కంపాషన్,
0: త్యాగము, ఈ మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మాత్సర్యము, ఇలాంటి ఈశ అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore, we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: సహాయం చేయి.
1: To the extent possible, help others.
0: ఇంతియే చాలు.
1: That's enough.
0: ఇదియే జపము, ఇదియే తపము, ఇదియే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యములో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రాములు చేసినటువంటి ఘనకార్యమేమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన, సత్యమును పాటించడమె రాముల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన, ఇది రాముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకు అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించాడు.
1: హీ సాక్రిఫైజెస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంలో గడిపాడు.
1: హీ ఆల్సో ఎంటర్డ్ ఇంటు దట్ థిక్
0: డెన్ గడిపాడు. ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హీ స్పెంట్ హిస్ టైమ్?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హీ వాస్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులము రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramunu yedi teginchado avanni manam teeskuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramunu chesinatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramunu pitruvaki paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamaitvantivi.
1: There are three main principles that he followed.
0: Kantham సత్యస్య భూషణం.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ జ్యువల్ టు దిస్ నెక్.
0: దానం హస్తస్య భూషణం.
1: ఇట్ ఈస్ ద చారిటీ దట్ ఈస్ ది జ్యువల్ టు ద హ్యాండ్.
0: శ్రోత్రం శాస్త్రస్య భూషణం.
1: లిసనింగ్ టు ది సేక్రెడ్ టెక్స్ట్ ఈస్ ద ప్రెషస్ జ్యువల్ టు ది ఇయర్.
0: కిం ప్రయోజనం.
1: What is the use of
0: ఇంత కంటే మించినటువంటి అలంకారం మనకేమిటి?
1: What more, what else you want?
0: మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం.
1: It is the truth that is the real jewel.
0: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
1: Our hand sacrifice is the decoration.
0: మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: దిస్ ఇస్ పర్మనెంట్.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి. మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: అండ్ యు విల్ ఆల్సో అటైన్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: The conveniences present here in this country
0: are
1: not present anywhere. There is a vast land here.
0: విశాలమైనటువంటి ఒక నదులు ఉంటున్నాయి.
1: There are rivers.
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: We have got the resources, water resources.
0: కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి ఒక కృషిని చేసేటువంటి ఒక పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: And we have got lot of wealth that would certainly please our
0: hunger. ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలమునందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ ద గాడెస్ ఆఫ్ ఫుడ్ టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
0: కారణం ఏమిటి?
1: వాయ్
0: మనం నడువంచి పని చేయటం లేదు.
1: బికాజ్ వి ఆర్ నాట్ డూయింగ్ వాట్ వి ఆర్
0: కావలసినంత భూములు ఉంటున్నాయి.
1: లాస్ట్ లైన్
0: కృషి చేయి.
1: వర్క్ హార్డ్.
0: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
1: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఎవరూ చేయటం లేదు.
1: నన్ ఆర్ డూయింగ్ దిస్.
0: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్
0: మనీ. ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
1: నౌ మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
0: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతిని మిగిలి ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
1: దే విల్ బి వన్ ఇన్ హండ్రెడ్ వన్ ఇన్ ఎ క్రోర్ హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
0: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
1: At every place it has got its own culture which has got to be sustained.
0: Kuchipudi meeku telusunu.
1: You know Kuchipudi.
0: Dani oka culture dani oka samskruti ee naati kudunu aa Kuchipudi prajalu paatistu untunnaru.
1: The culture of Kuchipudi is followed down this day.
0: Vaaru enta vidyalu unnapudiki enta sampadalu undinappudiki enni vidhamulaitundi sukha santoshamulu undinappudiki culture nu maatram vadalatam ledu.
1: In spite of their clinging prosperity and high knowledge and education they have not given up their culture.
0: Adi manavathada oka lakshanamu.
1: That is the quality of mankind.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
1: Since ancient times, Bharat has been sustaining itself.
0: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్తా సుఖినో భవంతు అని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
1: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
0: ఇలాంటి పరిస్థితులు యందు విదేశముల యొక్క ప్రభావము విదేశముల యొక్క సంస్కారము విదేశ యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్ వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
1: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
0: నీ యొక్క సంస్కృతిని నీవెందుకు పోషించుకోకూడదు?
1: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
0: నీ సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
1: భారతీయ స్టూడియో అనే పొజిషన్ దే డోంట్ నో.
0: ఎవరు భారతీయుడు?
1: హూ ఇస్ భారతీయ?
0: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
1: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: సత్యం వద ధర్మం చర ఈ రెండింటినీ ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్ The one who follows the path of righteousness is a Bharatiya.
0: భారతదేశంలో పుట్టానని భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు. కాదు కాదు, ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువలేరని బతికిన పీడుంగొకండు వసుడను కనడా.
1: బై మియర్లీ టేకింగ్ బర్త్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్ By merely growing over here, you cannot claim to be a Bharatiya.
0: ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే.
1: If one cannot propagate and observe the culture of Bharat, is a dead body.
0: ఎంత గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది.
1: How majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
0: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ జస్ట్ లెఫ్ట్.
0: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం ఉండినప్పటికీ సర్వ సదుపాయం ఉండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
1: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హాస్ ఆల్ కన్వీనియన్సెస్. హీ హాస్ ఆల్
0: కానీ శాంతి లేదు.
1: But he has no peace.
0: ఒకానొక సమయంలో
1: at one time
0: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
1: ఈశ్వర
0: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
1: He said,

0: desire whatever you want.
1: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
0: He said he will grant all the boons that he asked for.
1: నాకు ఈ కనక వస్త్రాలు సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
0: He wanted all the conveniences and comforts.
1: అడిగినవన్నీ ఇచ్చాడు.
0: He granted all the boons.
1: నీవు అనుభవించుకోమన్నాడు.
0: You enjoy yourself.
1: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలాశంకరుడు, ఇంకా వాడు మనమన్ను కూడాను తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
0: పార్వతి ది కాన్స్టెంట్ ప్రెసెంట్ బై ది సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హీ కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు
1: వాంట్. కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
0: And Shiva says, what all he has been aspiring
1: to
0: are worldly things. I don't object.
1: కాని జీవితానికి అవసరమైనటువంటిది ప్రధానమైన ప్రాణ సమానమైనటువంటిది నా దగ్గరనే ఉంచుకున్నాను అన్నాడు.
0: However, that which is most important, the very life principle, is with me only.
1: ఏమిటది?
0: What is that?
1: శాంతి నా దగ్గరనే పెట్టుకున్నాను అన్నాడు. ఈ శాంతి లేని వానికి ఎన్ని లభ్యముండి కూడాను ఏమి ప్రయోజనము?
0: That peace which is most essential is with me only. Without that, what the
1: Ravanaku kavasanta dhanakanaka vastuvanalu kotalu kudanu suvarnamto kattukunnadu.
0: Ravana has got lots of plenty and prosperity with all the mansions built of gold.
1: Santa sambuna vidu vidulu dunta sadalu vada medalu rantu chesina danujavarannu kantakeli gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
0: He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious stones. Inka
1: vidyalu chustana 64 vidyalu nerchinadu.
0: He is an expert in 64 forms of
1: బుద్ధిబలము బుద్ధిబలం చూస్తామని అంతకంటే ఇంకా మించిన వారు లేరు.
0: He is highly intelligent.
1: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము?
0: What is the use of all this?
1: ఒక్క దుర్గుణం చేతనే శాంతిని కోల్పోయాడు.
0: Because of one bad quality, he lost the entire peace.
1: ఇంకా హిరణ్యకశిపుడు చూస్తామా గొప్ప సైంటిస్ట్.
0: హిరణ్యకశిపు is a great scientist.
1: పంచభూతములను కూడాను హస్తగతం చేసుకుని ఆడుకుంటూ కూర్చున్నాడు.
0: He could control all the five elements and he could dance and play with them.
1: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
0: హి మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
1: రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు.
0: హి వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ది స్కై.
1: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
0: నథింగ్ దట్ హి కుడ్ నాట్
1: అచీవ్. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
1: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
0: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హి హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: దుర్యోధనుడు
0: దుర్యోధన
1: ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
0: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
0: హిస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
1: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
1: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రమైపోయాడు.
0: బికాస్ ఆఫ్ ది జెలసీ హి హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: కనుకనే దుర్గుణములనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
0: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ విల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: ఈనాడు విజయదశమి.
0: టుడే ఈజ్ విజయదశమి.
1: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
0: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్.
1: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
0: వీ స్పీక్ ఆఫ్ దుర్గా సరస్వతి లక్ష్మి.
1: దుర్గా అనగా ఎవరు?
0: హూ ఇస్ దుర్గా?
1: ఎక్కడ ఈ దుర్గం ఉంటుండాలి?
0: వెర్ ఇస్ షీ?
1: మన హృదయమే దుర్గం.
0: అవర్ హార్ట్ ఇస్ దుర్గా.
1: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
0: దట్ ద డివైన్ పవర్ ఇస్ దుర్గా.
1: అక్కడ నుంచి వస్తుండాలి వాక్.
0: Out of that comes the speech faculty.
1: ఆ వాక్కే సరస్వతి.
0: That the very word is సరస్వతి.
1: ఈ హృదయాన్ని వాక్కును ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
0: With the heart and the speech faculty we work with our hands.
1: ఇది లక్ష్మి.
0: This hand signifies లక్ష్మి.
1: కనుక లక్ష్మి దుర్గా సరస్వతి ఎక్కడ ఉంటున్నారు?
0: లక్ష్మి దుర్గా సరస్వతి where are they?
1: అందరూ మన యందే ఉంటున్నారు.
0: They are within.
1: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
0: You are Durga, you are Lakshmi, you are Saraswati.
1: Anni neelone unchukoni ekkadano bayata vetukutani povatam idi enta veritanam.
0: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
1: Gayatri nandukudanu om bhur bhuvasvaha bhur bhuvasvaha. Ee moodu kudanu mullokamlu mana hrudayamlande untunnavi.
0: That is the declaration of Gayatri mantra that all the three worlds are within your heart.
1: Ee moodu lokamlu kudanu mana swaroopame dharinchindi.
0: All the three have taken your own form.
1: Deham oka lokamu. దేహం ఒక లోకము.
0: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
1: మనస్సు ఒక లోకము.
0: మైండ్ అనదర్.
1: ఆత్మ ఒక లోకము.
0: ఆత్మ
1: ఇవే మూడు లోకములు. భూర్ భువస్వహ. భూలోకం అనగా దేహమే.
0: భూలోక ఇస్ ద బాడీ.
1: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహాన్ని కూడా ప్రకృతి అంటున్నాము.
0: అండ్ వి సే నేచర్ ప్రకృతి ఔటర్.
1: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడా అదే పంచభూతములు ఉంటున్నాయి.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
1: కనుకనే మన దేహమే భూలోకము.
0: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
1: మన మనస్సే భూవర్లోకము.
0: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
1: మన ఆత్మనే సువర్లోకము.
0: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
1: ఈ మూడు లోకములు కూడా ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
0: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఈ సర్వశక్తులు కూడా ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
0: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్
1: ఇఫ్ హీ తలుచుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: ఇఫ్ యూ రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: చూచారా సైంటిస్ట్
0: యు హావ్ సీన్ ది సైంటిస్ట్
1: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
0: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
1: కానీ
0: బట్
1: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
0: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
1: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
0: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
1: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
0: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
1: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
0: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: శాంతి మనలో ఉంటుండాలి.
0: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
1: కనుకనే మనం లోపల దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్ వర్డ్ పాత్.
1: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
1: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకమవుతుంది.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
0: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
1: ఎంతకాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో బాహ్యమైన వ్రతములతో బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
0: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
1: మనము దానిని అనుభవించాలి.
0: విత్ ఎక్స్పీరియన్స్
1: అనుభవించి ఆనందించాలి.
0: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్
1: ఆనందంతో తిరిగి 10 మందికి పంచిపెట్టాలి.
0: అండ్ దిస్ బ్లిస్ విల్ స్టేట్ యూ గాట్ టు షేర్ విత్ అదర్స్.
1: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
1: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనం ఏమిటి?
0: వెన్ వి డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీ ఆర్
1: రీడింగ్. ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూ ఫన్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
1: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తుందో దీపపు వార్త వలన.
0: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్.
1: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
0: విల్ ఆల్ ది డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
1: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
0: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
1: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
0: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి
1: ఇవన్నీ వినటం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమాత్రము లేదు.
0: సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
1: చెయ్యాలి.
0: వన్ హ్యాస్ టు డూ.
1: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
0: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
1: చేతితో పని చేయాలి.
0: యు మస్ట్ వర్క్ విత్ యువర్ హ్యాండ్స్.
1: అనుభవించాలి.
0: అండ్ దెన్ యు మస్ట్ ఎక్స్పీరియన్స్.
1: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
0: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
1: రెక్కలాడితే డొక్కలాడతాయి అని.
0: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
1: ఫీడ్ యువర్ సెల్ఫ్. పని చేయకుండా మాత్రము ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
0: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీడ్ యువర్ లైఫ్.
1: పని చేయి,
0: వర్క్ వెల్,
1: అప్పుడే నీవు తగినటువంటి ఒక తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
0: దెన్ యూ విల్ హావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
1: కండలు అరిగేటట్టుగా నీవు పనిచేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
0: యూ విల్ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
1: కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదరటం లేదు, కదలటం లేదు.
0: టుడే వీ డోంట్ వర్క్.
1: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
1: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
0: దిస్ నేచర్ ఈ స్టేటెడ్ సింబలైజ్డ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
1: కబంధునికి తల ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ ది హెడ్ ఆఫ్ కబంధ?
1: భుజముల పైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
0: ది హెడ్ ఈజ్ నాట్ ఆన్ ద షోల్డర్.
1: అనగా అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్?
1: నిరంతరము సర్వకాల సర్వావస్థను ఎందుకు ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
0: ఇస్ నాట్ ది స్టమక్ దట్స్ ఇంపార్టెంట్.
1: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
0: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
1: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
1: అది ఏ జ్ఞానాదేవతు కైవల్యం.
0: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు.
0: యు స్టడీ.
1: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
0: యు ఆల్సో గెట్ డిగ్రీ.
1: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
0: యు ఆల్సో డు జాబ్.
1: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
0: యు గో అబ్రాడ్.
1: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
0: వాట్ ఫార్ యు డూ దీస్ థింగ్స్?
1: మానసిక శాంతి కావాలి.
0: ఇట్స్ ఓన్లీ ఫార్
1: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
1: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా నువ్వు కావాల్సినంత మట్టి ఉంటుంది అది.
0: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
1: నీ ధనం అంతా కూడా నువ్వు బ్యాంకు లో పెట్టవచ్చు.
0: యు కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
1: కానీ కట్టకడపడి నీకు దక్కేది ఏమీ లేదు.
0: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
1: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: నో ద ట్రూత్. వే
1: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకొని రారు.
0: యు డోంట్ బ్రింగ్ పీస్ ఆఫ్ క్లాత్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
1: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
0: యాజ్ యు డై యు డోంట్ లీవ్ యువర్ అడ్రస్ బిహైండ్.
1: పోయే ప్రతి మానవుడు కూడా నువ్వు పిటికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా నువ్వు రేషన్ వచ్చిండేటువంటిది.
0: If these people that die, if they are able to carry this fistful of sand, they will not stand here in Bharat.
1: ఏది మన వెంట రాదు.
0: Nothing will follow us.
1: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
0: It's only good and bad that will follow.
1: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
0: Therefore do good, see good and experience everything that is good.
1: ఇది విద్యార్థులు గుర్తించవలసినటువంటిది.
0: దిస్ ఇస్ ది థింగ్ దట్ హస్ టు బి రికగ్నైజ్డ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ ఆర్ బుకిష్ నాలెడ్జ్.
1: ఎంత మంది చదివారు?
0: దర్ మెనీ పీపుల్.
1: ఎంత మంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
0: దర్ మెనీ స్కాలర్స్ టు.
1: ఓ గొప్ప పేర్లు కూడాను బిరుదులు కూడాను పొందారు.
0: దే హావ్ మెనీ టైటిల్స్.
1: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
1: అరిస్టాటిల్ గొప్ప సైంటిస్ట్.
0: అరిస్టాటిల్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
0: దేర్ మెనీ పీపుల్ నోబెల్ లారియట్స్.
1: కానీ ఎవరు కూడాను ఏమి తీసుకుని పోలేదు.
0: నథింగ్ దే కుడ్ క్యారీ.
1: ప్రతి మానవుడి ఎందుకు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటే.
0: ద డివైన్ ఫీలింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: న్యూటన్.
0: న్యూటన్
1: మీకు తెలుసును భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
0: ఇస్ ది న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
1: అతను గొప్ప సైంటిస్ట్.
0: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: కట్టపడి ఏమైపోయాడు?
0: వాట్ హ్యాపెన్?
1: తల చెడిపోయింది.
0: He turned mad.
1: 9 సంవత్సరాలు మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
0: 9 ఇయర్స్ హి వాస్ ఇన్ ది మెంటల్ హాస్పిటల్ వేర్ హి డైడ్.
1: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్?
1: చదువులన్నీ చదివి చాలా వివేకే మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: With all learning and the knowledge, a foolish man does not know his own true self.
1: Yanta chaduvu chadivi ye neethi unnanu heenuni gunambu manaledu.
0: With all the knowledge in the positions, a mean man will never give up his mean mentality.
1: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam bepudu pondaledu.
0: In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge.
1: Chaduvu chaduvu chadivi చదువు చదువు చదివి చావంగ నేటికి.
0: విత్ ఆల్ ద నాలెడ్జ్ ఇన్ ది స్టడీ, వై షుడ్ యు డై ఆఫ్టర్ ఆల్?
1: చావు లేని చదువు చదువవలయు. చావు లేని చదువు చదువవలయు.
0: వీ హావ్ టు స్టడీ సో యాస్ టు బి ఇమ్మోర్టల్.
1: ఆ చావు లేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
0: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
1: అట్టి నామాన్ని నీవు అడవులు ఎందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడా నామస్మరణ తప్పకుండా ఉండాలి.
0: యు షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యు మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్, ఎనీవేర్ యు షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
0: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్
1: అట్టి చింతన చేత
0: థింకింగ్ ఆఫ్ గాడ్.
1: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
0: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
1: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
1: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
0: జెలసీ.
1: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
0: వీ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్
1: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
0: వీ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అథారిటీ. ఒకరి పేరు
1: ప్రతిష్టను చూచి అసూయ పడకూడదు.
0: వీ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్.
1: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
0: వీ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్.
1: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
0: దిస్ జెలసీ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
1: దేహానికి క్యాన్సర్ ఎట్టనో మనసుకు అసూయ అట్టే రోగమే.
0: జస్ట్ యాస్ ఎ క్యాన్సర్ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ టు దిస్ బాడీ, సో ఆల్సో జెలసీ.
1: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది, ఎట్ల పోతుంది అని ఎవరికి తెలియదు.
0: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
1: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
0: The recipient of the divine grace can even cancel the cancer.
1: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానం అయిపోతుంది.
0: The one who earns divine grace naturally,
1: jealousy, దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
0: Only through prayer you can cure all these diseases, not by other medicines.
1: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
1: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఇన్ ఆల్ టైమ్స్.
1: భజన బినా సుఖ శాంతి నహి.

0: మాట మరువ బోకుడు ఇట్టి మంచి మాట మరువ బోకుడు ఇట్టి మంచి మాట
1: ఇన్ మెన్ హూ డు నాట్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ దే ఆర్ లైక్ సబ్స్టెన్స్ లెస్ యూజ్లెస్ మెన్ అండ్ ఇన్ సచ్ పీపుల్ యాంగర్ and vanity automatically collect and accumulate. In a dark house, would not bats infest? This is a sweet word, a good word. Do not forget about this.
0: Chevula kevadu

0: Who conferred the power of hearing on the ears? Who conferred the power of sight on the eyes? The very purpose of life is to search such a one who has given man these powers.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Indri Nigrahame. Vidyarthula Pradana Adarsyam.
0: The most important ideal which the student should set is controlling of senses and conquering.
1: Vishaya sambandhamaina bhoga bhagyamulu shashvatamulu kavu.
0: Happiness associated with sense comforts, sensual enjoyment are not permanent.
1: Ivi alpa sukhamu ananta dukkhamunu andinchunu.
0: They confer petty joy and infinite sorrow.
1: Indriyamula kante indriyarthamulu mahabalamainatuntivi.
0: More than the sense organ itself, the sense objects are very powerful.
1: Aviye sabda sparsha rupa rasa gandhamulu.
0: Those are sound, touch, form, taste and smell.
1: ఈ ఇంద్రియములో అన్నింటికీ మూలమైనటువంటిది వాక్కు.
0: Of all the sense organs, the most important one is the power of talking.
1: వాక్కును జయించిన అన్ని ఇంద్రియములు కూడా జయించినట్టే అవుతుంది.
0: If one can conquer one's talking, one would have conquered every other sense organ.
1: తినుట మాట్లాడుట ఈ రెండు కూడాను నోటితో జరిగేటువంటి పనులు.
0: There are two functions performed by mouth. One is partaking, eating, and the other is talking.
1: Vitine ahara vyaharamulu ani kudanu pilichu vastaru.
0: These are also described as food and habit.
1: Ee rendintini ye manavudu jayinchuno atti manavuni yokka tattamu divyattamainatunti yokka manastattvam nandu leenamavutundi.
0: Whichever man conquers these two would have attained divinity itself.
1: Appati nundi matalu stambinchi manasu maatagutaku prayatnistundi.
0: Then the external talk is controlled, but the mind also still wishes to talk.
1: Manasu yokka nurunu moyinche nimittamai buddhini melkolpavalsi vastundi.
0: One has to awaken the intelligence and intellect to control the mind's tendency to talk.
1: Kramamuga buddhiki buddhi cheppi aa buddhini aatma vaipuna maralchutaku tagina krushi cheyali.
0: The next step would be to give a proper advice to the intelligence and turn it towards atma.
1: Vaakku manasunandu manasu buddhiyandu buddhi aatma sannidhini cheriyatvanti yokka ఉపాయమే సక్రమమైనటువంటి సాధన.
0: ద సీక్రెట్ అండ్ ది ప్రాపర్ వే ఇస్ టు మర్జ్ ది వర్డ్ ఇన్ టు ద మైండ్ అండ్ ద మైండ్ ఇన్ టు ద ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ ది ఆత్మ.
1: ఇట్టి సక్రమమైనటువంటి రాజబాట ఉండి కూడాను మానవుడు భౌతికమైన భోగ భాగ్యములకు లోబడి ఈ పవిత్రమైన మార్గమును విస్మరించి కేవలము దుఃఖహేతువైనటువంటి యొక్క ఇంద్రియ మార్గముని అనుసరిస్తూ వస్తున్నాడు.
0: Although such a noble sacred path is available for man, swayed by the temptations of the worldly life, he undertakes the wrong path and suffers therefrom.
1: ఈ ఇంద్రియముకు ఆధారం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా నువ్వు విచారించడం లేదు.
0: No one seems to be inquiring as to what is the basis of all these sense organs.
1: ఈ సర్వభోగమును అనుభవించినది ఏది అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
0: No one is making an effort to find out what is it that is really enjoying all these sense enjoyments.
1: Bahya prapanchamunaku antar jagattuku avinabhava sambandham unnadaneetunte vishayamu vidyarthulu gurtinchali.
0: Students will have to recognize that there is a mutual relationship between the external world and the inner world.
1: Aharanni chuchi aanandinchedi,
0: the one which enjoys the food,
1: అందాన్ని చూచి ఆస్వాదించేది,
0: The one which brings the beauty,
1: పరిమళాన్ని చూచి పరితపించేది, పరవశించేది.
0: The one which sees and makes fun of things which are seen,
1: ఇవి ఇంద్రియముల, దేహము లేక ఆత్మన.
0: Who enjoys all this? Is it the sense organs? Is it the body? Or is it ఆత్మ?
1: శరీరము కాదు.
0: It is not the body at all.
1: ఇంద్రియములు అంతకంటే కాదు.
0: Certainly it is not the sense organs.
1: అన్నింటిని లాలించి పాలించి జగత్తును పరిపాలన చేసేటువంటి ఒక ఆత్మతత్వమే ఈ అన్నింటికి మూల కారణం.
0: ఇట్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ కాజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ టు ఫంక్షన్ విచ్ ఇస్ ఎంజాయింగ్ దిస్ థింగ్.
1: ఇది బాహ్య జగత్తుకు మూలము, అంతర్జగత్తుకు ఆది.
0: దిస్ ఈస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద ఇన్నర్ వరల్డ్.
1: ఇట్టి ఆది అయినటువంటి ఆత్మతత్వాన్ని మనము లక్ష్యమని దుంచుకున్నప్పుడే ఈ అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క దేహేంద్రియముల యొక్క ప్రభావము మనపైన ఏమాత్రం కూడాను చెలాయించవు.
0: వన్స్ వీ రియలైజ్ దట్ ఆత్మ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, దెన్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్.
1: అన్నింటికంటే ప్రధానమైనటువంటి ఇంద్రియము జీహ్వ, నాలుక.
0: ది సెన్స్ ఆర్గన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కంపేర్ టు ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ టంగ్.
1: ఈ ఒక్కదానిని మనం వశం చేసుకుంటే సర్వేంద్రియములు కూడా సులభంగా మనకు వశమైపోతాయి.
0: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ దిస్, యూ వుడ్ హావ్ కంట్రోల్ ఎవ్రీ అదర్ సెన్స్ ఆర్గన్.
1: ఈ ఇంద్రియములను అశ్వములతో పోల్చుకున్నది కఠోపనిషత్.
0: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ బీన్ కంపేర్డ్ టు ఎ హార్స్.
1: ఇక్కడ అశ్వం యొక్క విషయాన్ని ఆదర్శంగా మనం తీసుకుంటే జిహ్వకు, అశ్వమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం మనకు అర్థమవుతుంది.
0: One can easily appreciate the type of similarity that exists between the tongue and the horse if one tries to analyze the similarities between them.
1: Chakkaga pushtiga vegamuga parigettetunti asyam undochu.
0: There could be a horse which is very strong, which can run fast.
1: Kani atti vegamuto parigettetunti asyam undinappatikini oka chinna inapa mukkanu దాని నోటి యందు చేర్చి కండముగా భావించి దానిని బిగబెట్టినప్పుడు యావత్ శరీరమంతా కూడాను వశమైపోతుంది.
0: బట్ వన్స్ యూ కెన్ యూజ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఐరన్ అండ్ కంట్రోల్ ది ఎంటైర్ హార్స్ బై పులింగ్ ఇట్.
1: ఈ ఒక చిన్న కళ్ళమే ఇంత బలమైన వేగంతో కూడినటువంటి అశ్వాన్ని ఏ విధంగా దానిని అరికట్టగలుగుతుంది.
0: Such a small iron piece can control a very powerful, strong horse.
1: Asamanaku nore pradhanam.
0: For the horse, mouth is important.
1: Danini arikattinappudu asamanta vasamaipothundi.
0: Once you control its mouth, you would have controlled the entire horse.
1: Kanuka ee panchendriyamulanni asamanaku nore pradhanam anipintundi.
0: Among all the five sense organs, mouth is important.
1: Oka chinna chukkani valla ఎంత తుఫాను వచ్చినప్పటికీ మనం పడవను సంరక్షించుకోవచ్చు.
0: వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ షిప్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఇండెక్స్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ కంట్రోల్ యువర్ ఓన్ అండ్ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ.
1: అగ్ని కణము చేత ఎంత అగ్నినైనా కూడా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
0: విత్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫైర్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ టు ఎ వెరీ బిగ్ రేజింగ్ ఫైర్.
1: వాక్కు అనేటువంటిది ఒక అగ్ని కణము వంటిది.
0: The word may be compared to the power of fire.
1: ee kanamunu enni vidhamulainatvanti reetiga kudanu mana vasam cheskovadaniki tagina krushi cheyavachchu.
0: We can make use of this power of speech and achieve many things.
1: Kanuka vaakunu mana vasam cheskunte jagattune vasam cheskunna varam avutam.
0: Once you control the talk, you would have controlled the world itself.
1: Ee vaakku cheta ఎంతటి ఘన కార్యమైనను చేయవచ్చును, ఎంతటి హీన కార్యమైనను చేయవచ్చు.
0: బై ప్రాపర్ స్పీచ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, బై ఇంప్రాపర్ స్పీచ్ యూ కెన్ ఆల్సో అచీవ్.
1: మీ వాక్కే ఆశీర్వాదమును అందించుతుంది, దూషణను చేకూరుతుంది.
0: వర్డ్ కుడ్ బి యూజ్ టు బ్లెస్ ఆర్ టు కర్స్.
1: కనుక ఈ జిఫను కూడాను జయదేవుడు చాలా గొప్పగా భావిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై జయదేవ డిస్క్రైబ్డ్ దిస్ టంగ్ ఇన్ గ్లోరియస్ టర్మ్స్.

0: ఓ రసమెరిగినటువంటి నాలుక, ఓ పవిత్రమైనటువంటి నాలుక, సున్నితమైనటువంటి మధుర భాషలో ఆడేటువంటి నాలుక, నీవు అనవసరమైనటువంటి మాటల్లో ప్రవేశించక మధురమైన అతి గాఢమైనటువంటి యొక్క ఆనందం అందించేటువంటి రామనామస్మరణ చేయమని, గోవింద నామస్మరణ చేయమని బోధిస్తూ వచ్చాడు.
1: హీ టాట్ ద టంగ్, ఓ సేక్రెడ్ టంగ్, యు ఆర్ ద వన్ హూ ఈస్ గివెన్ టు ఎంజాయ్ ఈస్థెటిక్, యు హావ్ గాట్ ఎన్ ఈస్థెటిక్ సెన్స్, వై డోంట్ యు జస్ట్ సింగ్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గోవింద అండ్ శాంక్టిఫై యువర్ సెల్ఫ్.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నారు.
1: If there is a slip of the leg, you may not be hurt much.
0: ఈ నాలుగును దుర్వినియోగం చేసినప్పుడు హృదయాన్ని ఎంతైనా గాయపరుస్తుంది.
1: If there is a slip of tongue, it can hurt and harm any other person.
0: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్లు జగత్తునందు కానరారు.
1: It may be impossible to undo what has already been done by harming and hurting.
0: ఈ ఇంద్రియము విషయములతో చేరినప్పుడు అనంతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైన దుఃఖాన్ని కూడా అందిస్తుంది.
1: When the sense organs are associated with the mind, it can give you a lot of joy or it can give you a lot of sorrow.
0: Ni indriyamulu ikkada untunnayi.
1: Here are the sense organs.
0: Ninnevaro bayata dushistunnaru.
1: Someone is criticizing you.
0: Ee dushana anetunte vishayam bayata untundadi.
1: This criticism is external to you.
0: Ni indriyamulu ikkada untunnayi.
1: These sense organs are inside you.
0: Kaani aa yokka dushana ane vishayam indriyamulato cherakunda undinanta varaku kudanu neevu e maatram kudanu vikaram pondavu.
1: Until the criticism comes in contact with the appropriate sense organ, you do not get any bad feeling at all.
0: Avasaniki avakasam andinchavu.
1: There is no need for any
0: upset padavu.
1: You do not be angry.
0: Kaani aa vishayame nee yokka chevulaku cherinappudu nee entaina udrekam chetanu, krodham chetanu, aavesamto nindipothavu.
1: Once such criticizing words reach your ears, the sense organ comes in contact with the criticism, you are hurt. What is the reason for this kind of excitement?
0: Vishayam indriyamulato cherikunda undinanta varaku etti aavesham undedi. Vishayam indriyamulato cherinappude ee aavesham prarambham avutundi.
1: Until the sense objects come in contact with the sense organs, there is no room for any excitement at all. But once they come in contact, there is room for either joy or sorrow.
0: అదే మరొక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు నిన్ను బయట ఎవరో చాలా వర్ణిస్తున్నారు, నీవు చాలా మంచివాడు, గుణవంతుడని నిన్ను అనేక విధములుగా స్తోత్రం చేస్తున్నారు.
1: ద సేమ్ థింగ్ కుడ్ బి వ్యూడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దేర్ ఇస్ సమ్ పర్సన్ హూ ఈస్ డిస్క్రైబింగ్ యూ ఇన్ గ్లోరియస్ టర్మ్స్.
0: అది విననంత వరకు కూడాను నీకు ఎట్టి ఆనందం కానీ, అతనిపైన ఎట్టి ప్రేమ కానీ నీకు ఆవిర్భవించదు.
1: అంటిల్ యూ హియర్ సచ్ కైండ్ ఆఫ్ ప్రైజ్, you will not get any feeling of love.
0: Aa vishayame ni indriyamulu sokinappudu neevu entaina aanandamato athanni aneka vidhamuluga kudanu premistavu.
1: The moment the such praise comes in contact with your ear and hear it, and then you start loving him.
0: Ee premaku dveshamunaku kaaranam emiti?
1: What is the cause for this kind of love?
0: Vishayame yokka sambandhame deeniki moola kaaranam.
1: It is the coming together of the sense organ with the sense
0: organ. Kanaka vishayamulanu కొంతవరకు నువ్వు దూరం పెట్టినప్పుడే ఇంద్రియములు ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతాయి.
1: ది సెన్స్ ఆర్గన్స్ విల్ ఎంజాయ్ పీస్ ఇఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ కెప్ట్.
0: విషయేంద్రియములు రెండు కూడా నువ్వు చేరినప్పటికీ నీవు సమన్వయ భావాన్ని నీవు అభివృద్ధి గావించుకున్నప్పుడు ఎట్టి వికారమును నీవు పొందలేవు.
1: ఈవెన్ ఇఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సెన్స్ ఆర్గన్, ఇఫ్ యూ హావ్ డెవలప్డ్ ఎన్ ఈక్వానిమస్ మైండ్, దెన్ యూ విల్ నాట్ బి హర్ట్ ఆర్ అఫెక్టెడ్ బై ఎనీ సచ్ థింగ్.
0: కనుక ఇంద్రియములను అరికట్టడం అంటే అంత సులభమైనటువంటి మార్గం కాదు.
1: It is not so easy to control the sense organ.
0: Samanvaya parichukotam ati sulabha margam.
1: It is easy to develop equal mindedness.
0: Ee udrekamunaku ee ullasamunaku rendintiki ni kongaka pongaka samatvanu bhavinchetunte yokka vicharana ni cheyali.
1: You have to inquire and bring about a state of mind which is equal mindedness.
0: Nenu indriyamulu kaadu.
1: You are not a sense organ.
0: Nenu dehamunu kaadu.
1: I am also not physical body.
0: Nenu nirantara ananda swarupudainte aatmane.
1: I am atma, the embodiment of this.
0: Aneetundi vishwasanni manam balaparchukunnappude ee indriyam yokka baadhalu manaku dooram kaagalavu.
1: Strengthen this kind of faith in yourself, then senses and sense organs will not bother you and hurt you.
0: Ee yokka nirantaramaina yokka vicharana chetane manavatvanni పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యమైనటువంటి పెన్నిధిని సన్నిధిని మనం పొందవచ్చును.
1: కాన్స్టెంట్ థింకింగ్ దట్ యువర్ ఆత్మ వుడ్ బి ఏబుల్ టు గివ్ యూ ఎ లాట్ ఆఫ్ జాయ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ ఆల్సో టేక్ యూ టు డివినిటీ.
0: మీకందరికీ తెలుసును గొప్ప తత్వవేత్త,
1: ఆల్ ఆఫ్ యు నో ద గ్రేట్ ఫిలాసఫర్
0: ఫిలిప్ సిడ్నీ అనేటువంటి వాడు చిన్న బాలుడుగా ఉండినప్పుడు విద్యార్థిగా వేరొక గ్రామంలో చదువుతూ ఉండేటువంటి వాడు.
1: ద గ్రేట్ ఫిలాసఫర్ ఫిలిప్ సిడ్నీ వెన్ హీ వాజ్ ఎ బాయ్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ విలేజ్.
0: అతనికి తండ్రి ఒక చక్కని ఉత్తరం రాశాడు.
1: హిస్ ఫాదర్ రోట్ టు హిమ్ ఎ బ్యూటిఫుల్ లెటర్.
0: నాయన, నీవు హృదయపూర్వకంగా నిత్యము భగవంతుని ప్రార్థించు.
1: డియర్ చైల్డ్, ఫ్రమ్ ది కోర్ ఆఫ్ యువర్ హార్ట్ గో ఆన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఎవ్రీ డే.
0: నీ మనసును దివ్యమైనటువంటి భగవంతుని యొక్క సన్నిధికి చేర్చడానికి తగినటువంటి కృషి చేయి.
1: మేక్ ఎఫర్ట్స్ టు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: తోటి విద్యార్థులతో కాని అధ్యాపకులతోనే కాని వినయ విధేయతగా నీవు మెలుగుతుండు.
1: బీ ఒబీడియంట్ అండ్ కోఆపరేటివ్ విత్ యువర్ కో స్టూడెంట్స్ అండ్ టీచర్స్.
0: నీవు క్రోధములకు కాని లేక నిరాశకు కాని నిస్పృక్ కాని నీవు అవకాశం అందించవద్దు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ యాంగర్ డిసప్పాయింట్మెంట్.
0: నిన్నెవరైనా దూషించినా కుంగిపోవద్దు.
1: డూ నాట్ సింక్ డౌన్ ఇఫ్ సమ్వన్ క్రిటిసైజెస్ యూ.
0: నిన్నెవరైనా వర్ణించినా పొంగిపోవద్దు.
1: డూ నాట్ బ్లోట్ ఇఫ్ సమ్వన్ ప్రైజెస్ యూ.
0: నీవు కూడా ఇతరులు దూషించవద్దు.
1: డూ నాట్ క్రిటిసైజ్ అదర్స్ ఐదర్.
0: కానీ కట్టకడపట ఒక్క వాక్యం రాశాడు.
1: అట్ ద ఎండ్ హీ రోట్ వన్ ఇంపార్టెంట్ సెంటెన్స్.
0: నీవు వాగ్దానం చేయవలనంటే ఒక్క భగవంతుని తప్ప సామాన్య మానవులకు నీకు వాగ్దానం చేయవద్దు.
1: If at all you have to give a promise, give the promise only to God, to no other human being.
0: Vaku bhagavantuni yokka shabdam.
1: Word is the boon bestowed on you by God.
0: Bhagavantuniki tappa annulaku neevu vaagdanam cheyadakkaredu.
1: Do not promise to any
0: adhikaram kudunu neeku ledu.
1: You have no right either to give such promise to others.
0: Vaku durvinyoga parichukunna vaadu avutavu.
1: You would have misused your word.
0: Appude nee tejassu prakashistundi.
1: Then only your effulgence,
0: నీ విచక్షణ జ్ఞానం అభివృద్ధి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫాలో దిస్ యువర్ డిస్క్రిమినేషన్
0: సమాజంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా రూపొందుతావు.
1: యూ వుడ్ బి ఏబుల్ టు బికమ్ ఎ వెరీ ఐడియల్ స్టూడెంట్ ఇన్ ద సొసైటీ.
0: కనుక నీ నాలుకను వశం నందుంచుకో.
1: కంట్రోల్ యువర్ టంగ్.
0: దీనిని ఎట్టి సమయం నందు కూడా దీనిని ఏమాత్రం కూడా విచ్చలు విడిగా విడవద్దు.
1: డూ నాట్ అలవ్ ఇట్ ఫ్రీలీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఆ ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడే సిడ్నీ గొప్ప తత్వవేత్తగా రూపొందాడు.
1: ఆఫ్టర్ ఒబేయింగ్ ది అడ్వైస్ గివన్ బై ది ఫాదర్ హీ బికేమ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్.
0: విద్యార్థులకు అధిక భాష మతిగా అని సలుపుతుంది.
1: ఎక్సెసివ్ టాక్ puts students on the wrong path.
0: Vidyarthulu kevalamu vidya vishayamundu tappa anya vishayamulandu ye maatram kudunu praveshincharadu.
1: Student should not enter into anything other than their studies.
0: Vidya arthaititi vidyaha. Vidyarthika neevu dinni ye maatram kudunu vichchali vidiga vidavaddu.
1: Do not allow it freely under any circumstances.
0: Aa aagnanu sirasavahinchinatvanti vaade Sydney goppa tattavetaga

0: Student should not enter into anything other than their studies.
1: Vidya arthaititi vidya. Vidyarthika neevu praveshinchave kaani vishyarthiga neevu praveshinchaledu.
0: You have entered as a seeker of education and not a seeker of sense.
1: Paripurna vidyanu neevu pondina tarvata vishayamlo neevu praveshinchavachu.
0: After you have mastered education, then you can enter.
1: Appudu kuda neevu mitamainatvanti reetiga neevu melagavachunu.
0: Even then you have to conduct yourself in a moderate way.
1: Kanuka atibhashi yendu ee nalukunu praveshimpa cheyaradu.
0: Do not use the tongue in excessive talk.
1: Nalukku nalugu vidhamulainatundi paapamu chestu vastundadi.
0: Tongue commits four types of sins.
1: Okati asakyam adatam.
0: One is telling lies.
1: Rendavadi chaadiyulu cheppatam.
0: Second is complaining.
1: మూడవది పరదూషణ చేయటము.
0: ద థర్డ్ వన్ ఈస్ క్రిటిసైజింగ్ అదర్.
1: నాలుగవది అతి భాష మాట్లాడటం.
0: ఫోర్త్ వన్ ఈస్ ఎక్సెసివ్ టాక్.
1: కనుక ఈ నాలుగింటి వల్లనే మానవత్వం లోపల అశాంతి అభివృద్ధి అవుతున్నాయి.
0: ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అనారోగ్యం కూడా సంభవిస్తుండాలి.
0: అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్ కమ్స్.
1: కనుక మానవత్వం లోపల సత్యం వద ధర్మం చెర. ఈ సత్యమును మాత్రమే మన పలకడానికి తగిన కృషి చేయాలి.
0: స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్ అండ్
1: కొన్ని సమయమునందు సత్యము చెప్పుటకు కొన్ని ప్రమాదం అవుతుంది. అలాంటి సమయమునందు సత్యము వద్దు అసత్యము వద్దు.
0: సమ్ టైమ్స్ ఇట్ మే బి డేంజరస్ టు స్పీక్ ద ట్రూత్ దెన్ డూ నాట్ స్పీక్ ఎయిదర్ ది ట్రూత్ ఆర్ అన్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి మార్గమును నీవు అనుసరించినప్పుడే సామాజికమైన మానవత్వమును చక్కగా పోషించుకున్న వాడు అవుతావు.
0: వెన్ యూ అబ్జర్వ్ దీస్ రూల్స్ దెన్ యూ వుడ్ హావ్ లివ్డ్ ఎ హ్యాపీ లైఫ్ ఇన్ ది సొసైటీ.
1: ఈ ఇంద్రియములు మహాశక్తివంతమైనటువంటివి.
0: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: సమస్త సుఖ దుఃఖములకు ఈ ఇంద్రియములే మూల కారణము.
0: దే ఆర్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్.
1: కనుక ఈ ఇంద్రియములను యొక్క సత్యాన్ని గుర్తించి దీని రూపనామమును చక్కగా అనుభవించి తదుపరి దీని సరియైన మార్గంలో ప్రవేశపెట్టటకు తగిన కృషి చేయాలి.
0: అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ దస్ యూ విల్ బి ఏబుల్ టు బి హ్యాపీ.
1: ఒక గొప్ప కవి ఒక గానముగా పాడుతూ వచ్చాడు ఇంద్రియాల గురించి.
0: ఎ గ్రేట్ పోయెట్ సాంగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ అబౌట్ దీస్ సెన్స్ ఆర్గన్స్.

0: వంచే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా.
1: ఇఫ్ వన్స్ హెడ్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్యాడ్ థాట్స్ అండ్ ఇఫ్ వన్స్ ఇయర్స్ ఆస్పైర్ టు హియర్ సమ్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ బ్యాడ్ థింగ్స్,
0: పొంచి చూచు కనులున్నా పంచల విను చెవులున్నా.
1: ఇఫ్ వన్స్ eyes are always trying to find something mysterious and one's ears are also here aspiring to hear some complaints,
0: vanchita guna chittamunna,
1: if one has a crooked heart and mind,
0: vanchinche manasunna,
1: if one's mind goes on trying to deceive others,
0: jeevitulo chudagane nyayamu ika bratukadanna.
1: The moment justice sights these things, it is run away from such people.
0: జ్ఞానవత్వం అనేటువంటిది సత్యాన్వేషణ సలిపి న్యాయమును విచారించి పవిత్రమైనటువంటి ధర్మ మార్గమును ప్రవేశింపచేసేది ఈ మానవత్వం.
1: ద హ్యూమానిటీ ఈజ్ సచ్ దట్ ఇట్ ఎన్క్వైర్స్ ఇన్ టు ట్రూత్ అండ్ ఇట్ లుక్స్ ఫాలో ది పాత్ ఆఫ్ జస్టిస్.
0: మానవుడు సత్యవ్రతుడు, ధర్మపరాయణుడు, న్యాయమే ఇతనికి ఆటపట్టుగా భావించినటువంటి మానవత్వాన్ని సరైనటువంటి ఒక సార్థక నామంగా మనం నిలబెట్టాలి.
1: మ్యాన్ వుడ్ బి జస్టిఫైడ్ యాజ్ అ మ్యాన్ ఓన్లీ వెన్ హీ ఫాలోస్ ద పాత్ ఆఫ్ ట్రూత్, రైట్ కాండక్ట్ అండ్ జస్టిస్.
0: మానవుని ఎందున్నటువంటి ఈ పంచేంద్రియములు అనేక విధములైనటువంటి ఒక చిక్కులకు గురి చేస్తుంటాయి.
1: ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ ద మ్యాన్ పుట్ మ్యాన్ టు నంబర్ ఆఫ్
0: ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క జీవిని మాత్రమే బాధిస్తూ వచ్చినాయి.
1: ఎ పర్టికులర్ సౌండ్ హ్యాస్ ఎ పర్టికులర్ మీనింగ్.
0: కురంగ, తురంగ, మాతంగ, విహంగ మీన మృగములవలే అన్నారు. కురంగ

0: తురంగ, మాతంగ, విహంగ, మీన, భృంగముని ఈ ఐదే ఒక్కొక్క దీనికి శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు వశమైపోతూ వచ్చాయి. కూరంగ శబ్దములకు వశమయ్యేటువంటి జింక.
1: డియర్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ సౌండ్.
0: స్పర్శకు వశమైపోయి తాను బానిసగా అయిపోయేటువంటిది ఏనుగు.
1: ఎలిఫెంట్ బికమ్స్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్
0: ఏనుగు యొక్క బలము. ఇట్టిది అట్టిది ఎవరు చెప్పలేరు.
1: సచ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్.
0: అంత బలమైనటువంటి ఏనుగు కూడాను స్పర్శ చేత బంధింపబడిపోతుండాలి.
1: సచ్ ఎ స్ట్రాంగ్ ఎలిఫెంట్ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆఫ్ ది టచ్.
0: మిగతా అగ్ని స్వరూపాన్ని చూచి తన ప్రాణమైన కూడాను వీడడానికి సిద్ధమైపోయి అగ్నిలో వచ్చి పడిపోతుంది.
1: ది బటర్ఫ్లై ఏ పర్టికులర్ వర్మ్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బై ది ఫైర్ అండ్ ఇట్ ఫ్లైస్ ఇన్ టు దట్ అండ్ గెట్స్ బర్న్ట్.
0: చేప మాంసపు యొక్క రసాన్ని రోలుతూ తన ప్రాణాపాయమును కూడాను లెక్క చేయక అందులో మునిగిపోతుంది.
1: ఫిష్ ఈస్ టెంప్టెడ్ బై ది పీస్ ఆఫ్ మటన్ అండ్ ఇట్ లూజెస్ ఇట్స్ లైఫ్.
0: తుమ్మెద పుష్పములోని మకరందాన్ని ఆశించి తన ప్రాణాన్ని వదులుతుంది.
1: బీ స్వేర్ బై ది అట్రాక్షన్ ఆఫ్ ది నెక్టర్ గోస్.
0: ఈ విధంగా శబ్ద స్పర్శ రూప రస గంధమునకు ఒక్కొక్క ప్రాణి మాత్రమే దీనికి వశమైపోతుండాలి.
1: దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ ఎనిమల్ ఆర్ బర్డ్ విచ్ ఈస్ స్వేర్ బై ది అట్రాక్షన్ ఆఫ్ ది టచ్ ద సౌండ్ ద ఫారమ్ అండ్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
0: మానవులకు ఐదు విధములైనటువంటి శక్తులు ఉండినప్పుడు వీడు ఎంత వశం కాకుండా ఉంటాడు.
1: దెన్ యూ కెన్ ఇమాజిన్ ది ప్లైట్ ఆఫ్ మ్యాన్ హూ ఈస్ స్వేర్డ్ బై.
0: ఇతని విషయం చెప్పనక్కర్లేదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్.
0: అన్నింటికీ వశమైపోతున్నాడు మానవుడు.
1: He is attracted by all these five things and swayed by them.
0: Mahabalahinudaipothunnadu manavudu.
1: He is becoming rather weak.
0: Okanoka samayam lopala rakshasa chakravarti ainatundi Hiranyakashipudu tana muddu kumarudainatundi Prahladunu chentapilchi vidyabhyasam chese nimittamai chanda amakkula daggariki pampadu.
1: Emperor Hiranyakashipu once upon a time called his dear son Prahlada. And for the purpose of education, he sent them to the teachers Chanda and Amarka.
0: తండ్రికి విరుద్ధమైనటువంటి హరినామాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చాడు.
1: He began repeating the name of Hari, the enemy of his father.
0: తండ్రి భరించుకోలేకపోయాడు.
1: Father was not able to bear this.
0: ఈ చండా అమార్కులను పిలిచి
1: Father called this Chanda and Amarka.
0: ఈ హరినామామును మానించేటువంటి యొక్క మార్గములు భౌతికమైన సాంసారిక సంబంధమైనటువంటి యొక్క ఈ వృత్తులు ఎందు ప్రవేశపెట్టడానికి తగిన కృషి మీరు చెయ్యాలి అన్నాడు.
1: హి ఆస్క్డ్ దోస్ టు మాస్టర్స్ టు పుట్ హిజ్ సన్ ఇన్ టు ది పాత్ విచ్ విల్ టేక్ అవే ఫ్రమ్ ది హరి.
0: బంధహీనమైనటువంటి యొక్క విషయాలను ఇతనికి బోధించమన్నారు.
1: టీచ్ హిమ్ సచ్ థింగ్స్ విచ్ విల్ పుట్ హిమ్ ఇన్ బాండేజ్.
0: అనగా లోక సంబంధమైన ఆకర్షణలంతా కూడా ఇతనికి అప్పచెప్పాలి అన్నాడు.
1: Give him such worldly activity which will make him forget about Hari.
0: Samsara sambandhamainatundi rahasyalanta kudanu ee pillavaniki bodhinchamannadu.
1: Teach all those inner meaning and attractions of
0: appudu ee paramarthika margamunu vadali prakrutamainatundi yokka ee samsara sambandhamainatundi margamunu praveshistadani atani uddesham.
1: His idea was that by such a method Prahlada would be attracted by the family life and would give up the spiritual life.
0: Kani rajagna prakaramu ఈ చండా అమార్కులు ఎన్నో విధములకు బోధిస్తూ వచ్చారు.
1: అకార్డింగ్ టు ది డిక్టేట్స్ ఆఫ్ ది ఎంపరర్ చండా అమార్క యూజ్ వేరియస్ మెథడ్స్ టు టేక్ అవే.
0: కానీ ప్రహ్లాదునికి ఏ విధమైన యొక్క చరణము కలగలేదు.
1: బట్ ప్రహ్లాద్ వాజ్
0: ఎట్టి మార్పులు సంభవించలేదు.
1: ప్రహ్లాద్ వాజ్ అన్మూవ్డ్ అండ్ అన్టచ్డ్ బై ఆల్ దీస్.
0: అతను పట్టిన పట్టును సాధించకుండా కూడా ఒకే విధమైనటువంటి ఆత్మభావంతో నిలిచాడు.
1: He was firm with this feeling of Atma.
0: Adi Prahladuni yokka pratigna.
1: That was his vow.
0: Pattina pattedo pattane pattenu pattune gidudaka povakunde.
1: Whatever thing which he held in such a way, he was not prepared to give up until his wish was fulfilled.
0: Adigina dediyo adagane adigenu అడిగినదిడుదాక విడువకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ దట్ వాజ్ గివన్ టు హిమ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్.
0: తలచినదేదియో తలచనే తలచెను తలపు తీరుడు దాకా పోవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు థింక్ హీ థాట్ అంటిల్ ది థాట్ గాట్ ఫుల్ఫిల్డ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గో అవే.
0: కోరినదేదియో కోరనే కోరెను కోర్కె చెల్లుడు దాకా విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డిజైర్ అండ్ ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ ది ఆస్క్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఆస్కింగ్.
0: కోరు పడలేక తానైన బ్రోవలయు వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు డ్రైవ్ హిమ్ అవే హీ హ్యాస్ టు సాటిస్ఫై ది డిజైర్.
0: పోవుట భక్తుని దీక్ష కాదు.
1: ఇట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
0: ఈనాటి విద్యార్థుల వలె ఈనాటి భక్తుల వలె క్షణక్షణమే కూడా చలించేటువంటి హృదయం కాదు ప్రహ్లాదుండి.
1: ప్రహ్లాదాస్ హార్ట్ వాజ్ నాట్ లైక్ ది హార్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విచ్ ఈస్ వేవరింగ్ కంటిన్యూస్.
0: భ్రమించిన దృష్టి చలించిన మనసు ప్రహ్లాదుని యొక్క ఇది.
1: ప్రహ్లాద హ్యాడ్ అన్ అన్వేవరింగ్ మైండ్.
0: ఎట్టి కష్టములకైనా నష్టములకైనా దుఃఖములకైనా కూడా తాను లెక్క చేయక
1: హీ నెవర్ కేర్డ్ ఫార్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబ్యులేషన్.
0: హరినామమును వదలక
1: హీ నెవర్ గేవ్ అప్ ద నేమ్ ఆఫ్ హరి.
0: నిరంతరం కూడా ఆనందముతో
1: హీ వాజ్ ఫుల్ ఆఫ్ బ్లిస్ కంటిన్యూస్లీ.
0: భగవత్ చింతన సల్పు ఉండేటువంటి వాడు.
1: హీ వాజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ త్రూ అవుట్.
0: ఈ దృశ్యము చెండా అమార్కులకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: చెండా అమార్క దెమ్సెల్స్ వర్ రాదర్ సర్ప్రైజ్ అట్ దిస్ సైట్.
0: చక్రవర్తి దగ్గరికి వచ్చారు.
1: దే కేమ్ నియర్ ద ఎంపరర్.
0: తన్ను నిశాచరు పొడువ
1: ద డెమన్స్ వర్ పియర్సింగ్ ఇన్ ద

0: ಅನುಜ ಭಂಜನ ಓ ಮಹಾಪನ್ನ ಶರಣ್ಯ ಅಂಚುನು ಸಿಂಚು ಗಾನಿ ತಾ ಕನ್ನುಲ ನಿರು ತೇಡು ಭಯಕಂಪ ಸಮೇತುಡು ಕಾಡು ಪುವರ. ರಿಪೋರ್ಟ್ ಚೇಸ್ತುನ್ನಾರು ಹಿರಣ್ಯಕಶ್ಯಪನಕು.
1: ದೇ ರಿಪೋರ್ಟ್ ಟು ಹಿರಣ್ಯಕಶ್ಯಪು, ವಿ ಟ್ರೈಡ್ ಬೈ ಆಲ್ ಮೀನ್ಸ್, ವಿ ಗೇವ್ ಆಲ್ ಸಾರ್ಟ್ಸ್ ಆಫ್ ಫಿಸಿಕಲ್ ಪನಿಷ್ಮೆಂಟ್, ಪಿಯರ್ಸ್ ಹಿಮ್ ವಿತ್ ಸ್ಪಿಯರ್ಸ್ ಅಂಡ್ ವಾಟ್ ಎವರ್ ವಿ ಡಿಡ್, ಹಿ ವಾಸ್ ನೆವರ್ ಪ್ರಿಪೇರ್ಡ್ ಟು ಗಿವ್ ಅಪ್ ದ ನೇಮ್ ಆಫ್ ಹರಿ. ಹಿ ಬಿಗಾನ್ ಪ್ರೈಸಿಂಗ್ ಅಂಡ್ ಪ್ರೇಯಿಂಗ್ ಟು ಲಾರ್ಡ್ ಹರಿ ಬೈ ವೇರಿಯಸ್
0: ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್. ಕರಿಪಿಂಚಿನ ಪರ್ವತಗಳಪೈ ನುಂಚಿ ನೂಕಿನ ಎನ್ನಿ ವಿಧಮೈನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಆಯುಧಾಲತೋ ಹಿಂಸಿಂಚಿನ ಏಮಾತ್ರಮು ಚಲಿಂಚಡು.
1: This, he was made to be bitten by the snakes. He was taken to the hill
0: top. Kannula neerena tedu.
1: He was not even
0: bayakampa sametudu kaadu.
1: He is not fear ridden either.
0: Emiti ee vichitramu?
1: What if this strange sight
0: maa cheta kaakunnadu annadu.
1: We are not able to see and we are not able to
0: kaani inka ati chinna baaludu ainappudikini భార్యాభర్తల సంబంధమైనటువంటి విషయాలు కూడా అతనికి బోధించమని ప్రబోధించాడు ఈ యొక్క చక్రవర్తి.
1: హిరణ్యకశిపు సెడ్ దట్ ఆల్దో హీస్ అ స్మాల్ చైల్డ్, టెంప్ట్ హిమ్ ఇన్ టు ది ఫ్యామిలీ లైఫ్ అండ్ డిస్క్రైబ్ ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది హస్బెండ్ అండ్ వైఫ్.
0: దీనిని గుర్తించి తోటి విద్యార్థులను చేర్చుకుని చక్కని కథలు చెప్పుతూ వస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద రియలైజ్డ్ దిస్ and he collected all his co-students and began teaching them certain lessons.
0: Pillalara naaku naradudu bodhinchinatundi oka kathallo okati pradhanamainatundi katha naaku gnapthiki vastundadi annadu.
1: Dear boys, I am remembering one of the stories narrated by Narada which is rather interesting.
0: Oka rajuku aneka mandi bharyalu undeyatundi var.
1: A particular king had a number of wives.
0: ఈ సౌతల కోరును భరించుకోలేక అతను నిరంతరం కొరను చింతించుకునేటువంటి వాడు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ వైఫ్స్, హి వాస్ వరీడ్.
0: ఈ లోకములో భార్యల వల్ల చింతలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఒక సందేహం వచ్చింది.
1: హీ గాట్ ఏ డౌట్, ఈజ్ దేర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ సఫర్ ఆఫ్టర్ హ్యావింగ్
0: మ్యారీడ్. ఒకనాడు తన రాజ్యం లోపల అట్టి వారెవరైనా ఉన్నారా అని పరీక్షించి చేయకూరి రెండు పెండాలు వేయించాడు పెద్దవి.
1: This king put up two pendals in order to find out whether there is any human being who is not worried after being married.
0: Prati vyakti kudunu deeni varninchi cheppadam asadhyamane gurtinchukoni oka pendala paina baaryaku lobadina vaaru evaro ikkada kurchovali.
1: On the one pendal there was a particular thing written and that is those people who are not controlled by their wives could go into this pendal.
0: Varyanu lobarchukunna varevaro ee pendal lo kurchovali ani rendu board kattinchadu.
1: In the other one, those people who have controlled their wives, they could go into that pendal.
0: Varyaku lobadinatunti varu oka pendal lo, varyanu lobarchukunnatunti varu maroka pendal lo kurchovali ani cheppani ninnayinchadu.
1: People controlled by the wives could go into one pendal, people controlling their wives should go into another pendal.
0: సరే, ఈ వార్తను విన్నారు. మహారాజు దగ్గర అసత్యంగా మనం ప్రవర్తిస్తే ఏమైనా శిక్ష ఇవ్వచ్చుననుకున్న ఉద్దేశంతో అందరూ భార్యకు లోబడినటువంటి పెండాల్లో కూర్చుంటూ వచ్చారు. వీరి సంఖ్య చలక్షణములకు పెరిగిపోతూ వచ్చింది.
1: ఆఫ్టర్ హియరింగ్ దిస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఆల్ ది పీపుల్ అవుట్ ఆఫ్ ఫియర్ ఫర్ ద కింగ్ బిగాన్ గోయింగ్ ఇన్ టు ద పెండాల్ వేర్ విచ్ ఇస్
0: మెంట్ కావస్తుండాలి. ఎవ్వరూ ఒక్కరైనా ఈ పెండాలకు రావటం లేదు.
1: దేర్ వాజ్ నాట్ ఈవెన్ వన్ పర్సన్ హూ వాజ్ గోయింగ్ టు ది అదర్ పెండాల్.
0: చూస్తుంటే ఒకనొక వ్యక్తి వచ్చి ఆ భార్యను వశపరుచుకున్నటువంటి ఒక పెండాల్లో నిల్చుకున్నాడు.
1: ఓన్లీ వన్ పర్సన్ అట్ లాస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద పెండాల్ విచ్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ కంట్రోల్ దేర్ వైఫ్.
0: సంతోషించాడు, ఒక్కడైనా ఉంటున్నాడు నా రాజ్యంలో అనుకోని.
1: దిస్ కింగ్ వాజ్ ఓవర్ జాయిడ్ దట్ దేర్ ఇస్ అట్లీస్ట్ వన్ పర్సన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ వైఫ్.
0: అతని దగ్గరికి వెళ్లి చాలా గౌరవంగా, అయ్యా మీరు భార్యకు వశమైనటువంటి వారా, భార్యను వశం చేసుకున్నటువంటి వారా, సత్యం పలకమని చెప్పాడు.
1: హీ వెంట్ టు దట్ పర్టికులర్ జెంటిల్మన్ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ హీ స్పోక్ టు హిమ్, వెల్ సార్, లెట్ మీ నో వెదర్ యూ హ్యావ్ కంట్రోల్ ద వైఫ్ ఆర్ యూఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద వైఫ్, లెట్ మీ నో ది ట్రూత్.
0: మహారాజా, నేను అసత్యం ఎప్పుడూ చెప్పను, నేను సత్యమే పలుకుతున్నాను, నేను భార్యకు లోబడిన చెప్పి వాడ నేను అన్నాడు.
1: ఓ కింగ్, ఐ విల్ నెవర్ టెల్ ఎనీ అన్ట్రూత్. ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
0: మరి ఎందుకు ఈ పెండాల్లో వచ్చావు? ఆ పెండాల్లో పోయి నిలుచుకోమన్నాడు.
1: ఐ హావ్ ఆల్వేస్ ఒబేడ్ మై వైఫ్, హీ సెడ్. దెన్ వై హావ్ యూ కమ్ టు దిస్ పెండాల్?
0: ఏమి ఆజ్ఞ ఇచ్చినా నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు.
1: Even if you command me to go from this pendal to the other, I cannot go to the other pendal.
0: ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని మహారాజు కొంచెం కోపంగా మాట్లాడాడు.
1: King became angry and asked, why are you behaving yourself in such a stupid fashion?
0: ఆ వ్యక్తి చెప్పాడట, నేను ఇంటి నుండి బయలుదేరి వచ్చే సమయంలో నా భార్య ఒక ఆజ్ఞ చెప్పింది, ఎవరూ ఉండినటువంటి అందరూ ఉండినటువంటి పెండాల్లో నీవు ఉండకూడదు, ఎవరూ లేని పెండాల్లో నీవు పోయి నిలుచుకోమని చెప్పింది. అందువల్ల నీ ఆజ్ఞనైనా నేను ధిక్కరించి నా ప్రాణమునైనా ఇస్తాను, కానీ నా భార్య ఆజ్ఞ నేను ధిక్కరించలేను అన్నాడు.
1: అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ మై హోమ్ మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ గో టు ద పెండాల్ వేర్ నో అదర్ ఇండివిజువల్ హ్యాస్ గాన్. ఐ ఆమ్ ప్రిపేర్ టు డిజోబే యువర్ కమాండ్, బట్ ఐ కెన్ నెవర్ డిజోబే ది కమాండ్ ఆఫ్ మై వైఫ్. దేర్ ఫార్ ఐ హావ్ కమ్ ఇన్ టు దిస్ పెండాల్. ఐ కెనాట్ లీవ్ దిస్ పెండాల్. ఓ కింగ్, కమ్ వాట్ మీ.
0: అనగా మనస్సు అనేటువంటి యజమానులకు ఇంద్రియములన్నింటి భార్యలు అధికంగా ఉంటుంట చేత ఈ ఇంద్రియములన్నింటి భార్యలకు ఈ మనస్సు వశమైపోయినది అనేటువంటి ఈ అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యాజ్ మైండ్ హ్యాస్ 10 సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ ది వాయిస్, ఇట్ హాస్ బీన్ కంట్రోల్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్.
0: కనుక ఈ ఇంద్రియములు మనస్సుకు స్వాధీనమైపోయి కేవలము మనస్సు మార్గమే పాటిస్తూ ఉంటాడు, కానీ బుద్ధికి ఏమాత్రం కూడా వశం కావటం లేదు.
1: మైండ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద ఇంటెలిజెన్స్ అట్ ఆల్, ఇట్ ఈస్ స్వేర్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్.
0: దేహం కంటే అతి సూక్ష్మమైనటువంటిది ఇంద్రియములు.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ సట్లర్ దాన్ ది
0: ఇంద్రియముల కంటే అతి సూక్ష్మమైనటువంటిది శరీరము, అనగా మనస్సు.
1: మైండ్ ఈజ్ సట్లర్ దాన్ ది సెన్సెస్.
0: మనస్సు కంటే అతి సూక్ష్మమైనటువంటిది బుద్ధి.
1: ఇంటెలిజెన్స్ ఈజ్ సట్లర్ దాన్
0: బుద్ధి కంటే అతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ.
1: ఆత్మ ఈజ్ సట్లర్ దాన్ ది ఇంటెలిజెన్స్.
0: సర్వము కూడాను ఆత్మ వశం కావాల్సి తప్పదు.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వములో ఇంద్రియములు అనేటువంటివి మహాబలవంతరమైనటువంటివి.
1: సెన్స్ ఆర్గన్స్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ వెరీ పవర్ఫుల్ విత్ రెఫరెన్స్ టు హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ ఇంద్రియములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
1: వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు ఎన్ ఐడియల్ లైఫ్ ఓన్లీ వెన్ వీ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్.
0: ఈనాడు యువకులు ఇంద్రియములను అరికట్టలేకపోవటం చేతనే వారి యొక్క నడతలు కానీ వారి యొక్క నిలకడ కానీ వారి యొక్క కూర్చోవటం కానీ అన్ని కూడా విరుద్ధమైన మార్గం అవలంబిస్తున్నాయి.
1: ద ఎంటైర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది యూత్ టుడే ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బికాస్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్.
0: ఒక్కరైనా కూడాను క్లాస్ రూమ్ లో కానీ కదల మెదలక సరైన రీతిలో కూర్చునేటువంటి యొక్క విద్యార్థి కనిపించడం లేదు.
1: I have not been able to see even one student who is steady while sitting in a classroom and while listening.
0: ye vidhanga nadachali, ye vidhanga kurchovali, ye vidhanga nidrinchali, ye vidhanga maatadali, peddalato undinappudu ye vidhanga manu pravartinchali aneetundi vishayamu kevalam variki e maatramu teliyadu.
1: They really do not know even in a limited way what is the proper way of walking, talking, how to respect elders.
0: ఏదైనా ఒక మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు ఆ మిత్రుని వైపునే దృష్టి ఉండాలి, కానీ అటు ఇటు ఇటు అటు చూసుకుంటూ మిత్రునితో మాట్లాడకూడదు.
1: When you are talking to a friend of yours, you should fix your vision only on your friend, should not go on looking this side.
0: పలు విధములుగా కూడాను ప్రసరింప చేయకూడదు.
1: You should not divert your vision this side and that side.
0: ఇది యువకులకు చాలా ప్రమాదమైనటువంటిది. దృష్టిని సరి అయినటువంటి దృష్టిగా తాను నిలుపుకోవడానికి చూసుకోవాలి.
1: ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద యూత్ టు హ్యావ్ ప్రాపర్ విజన్.
0: ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అనేక రకములుగా కూడా అన్ని అంగములు కూడా కదిలిస్తూ ఉంటారు.
1: వెన్ యూఆర్ టాకింగ్ టు సమ్వన్ యూ డు నాట్ బీ యూఆర్ నాట్ స్టడీ అట్ ఆల్.
0: కొంతమంది మాట్లాడుతుంటే ఉపన్యాసాలు చేస్తుంటే పెద్ద డాన్స్ ఆడినట్టుగా ఉంటుంటారు, చేతులు కాళ్ళు అంతా ఆడిస్తూ ఇదంతా వికారమైనటువంటి చేష్టలుగా రూపొందుతాయి.
1: Some people, when they are talking or giving a speech, they make such gestures, moving their hands, etc.
0: Angamulu aadinchakunda maatadali.
1: One should be able to speak without making unnecessary
0: ee vidhamaina tundi yokka prayatnamulu chestu raga kramakramena indriyamulu abhyasam cheta avi aa sariyaina margamlo praveshisthayi.
1: If you make efforts in this direction, you would be able to, on account of practice, control your sense organs.
0: కనుకనే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం నిశిష్టితే జ్ఞానకర్మ ఫలత్యాగే త్యాగశ్యాంతి అనంతరం అని.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ప్రతి ఒక్కదానికి మనం ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి.
1: యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ గెట్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: అభ్యాసం లేకుండా దేనిని మనం సాధించలేము.
1: యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ వితౌట్ ప్రాపర్ ప్రాక్టీస్.
0: పుట్టినప్పటి నుంచి కూర్చోవటం అభ్యాసం చేయాలి, నడచడం అభ్యాసం చేయాలి, పరిగెత్తడం అభ్యాసం చేయాలి, మాట్లాడటం అభ్యాసం చేయాలి, అన్నం తినడం అభ్యాసం చేయాలి. ఇవన్నీ అభ్యాసం చేత ఏర్పడినటువంటివి.
1: రైట్ ఫ్రమ్ బర్త్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ ఈటింగ్ ఫుడ్, వాకింగ్, టాకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లెర్న్.
0: బజార్లో నడిచే సమయంలో చూస్తే ఈనాటి విద్యార్థులు
1: when they are moving in the road, the way that the students conduct is
0: 40 adugula road aina kuda nadachadaniki sthanam undadu vaadaku deeninta kudanu prahladudu idi yavana sannipathaku yokka lakshanamu annaru.
1: Prahlada described this as the disease of the youth.
0: Tama adugulanu taamu chustukuntu nadachali.
1: You should fix your sight on your
0: adi sadhinin
1: walk. That is the proper walk.
0: నడక ఎక్కడో జరుగుతుంటాది, చూపులు ఎక్కడో పోతుంటాది, దీనివల్ల ప్రమాదం జరుగుతుంటాది, యాక్సిడెంట్ సంభవిస్తుంటాయి, తద్వారా అనవసరమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతుంటాడు.
1: లుకింగ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ అండ్ వాకింగ్ ల్యాడ్స్ యూ ఇన్ టు ట్రబుల్ అండ్ ఈవెన్ యాక్సిడెంట్స్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
0: కనుక ఈ విధమైన అభ్యాసం చేత మన ఇంద్రియాలను మనం కొంతవరకు సమన్వయం గావించుకోవచ్చు.
1: బై ప్రాపర్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్ అండ్ బ్రింగ్ అబౌట్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: కొంతమంది నిద్రించే సమయం లోపల మరింత వికారంగా ఉంటారు.
1: వైల్ లైయింగ్ డౌన్ అండ్ స్లీపింగ్ సమ్ పీపుల్స్ పోస్చర్ విల్ బి రాదర్ ఆక్వర్డ్.
0: సాకలవాడు కట్టగట్టి ఒక పెద్ద మూటను ఎత్తుకుని పోతే ఆ మూట మాదిరి తయారైపోతారు.
1: They themselves become into a small bundle, like the bundle carried by a washerman.
0: Mungi chala kukkichi pandukuntadu.
1: They bring all these limbs so close.
0: Tadwara aneka rogamulu kudanu guri avutaru.
1: On account of such posture, people would suffer from various ailments.
0: Kuttunna samayalopala ye 77lo 87lo madri ittu kuttuntaru. Idi manchidi kaadu.
1: Even sitting posture, when they sit as if
0: spinal column bend ayipothe అతి త్వరలోపలే వృద్ధాప్యం ప్రాప్తిస్తుంది.
1: ఇఫ్ వైల్ సిట్టింగ్ యూ బెండ్ ది స్పైనల్ కాలమ్ యూ గెట్ ప్రిమెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్.
0: నడిచే సమయంలో చక్కగా కర్ర వలె నడచాలి.
1: వైల్ వాకింగ్ యూ షుడ్ వాక్ లైక్ ఎ స్ట్రైట్ స్టిక్.
0: కూర్చున్నప్పుడు కూడా అంతే, ఒక కర్ర వలె కూర్చోవాలి.
1: వైల్ సిట్టింగ్ ఆల్సో షుడ్ స్టిక్
0: తీగవలే చుట్టుకోకూడదు.
1: షుడ్ నాట్ బెండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసములు శారీరకంగా మనం అభ్యాసం చేసినప్పుడే ఇంద్రియములు క్రమక్రమేణా కూడా మనకు వశమవుతూ వస్తాయి.
1: ఇఫ్ యూ అండర్టేక్ ద ఫిజికల్ ప్రాక్టీసెస్ ఆన్ దీస్ లైన్స్ యూ బి ఏబుల్ టు ఆల్సో కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అనవసరమైన విషయంలో మనం ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఎంటర్ ఇన్ టు అన్నెసరీ థింగ్స్.
0: ఈనాటి మానవత్వంలో ఉండేటువంటి బలహీనత అది.
1: దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ వీక్నెస్ ఆఫ్ ద హ్యూమన్.
0: కన్నులు కనిపించక, చెవులు వినిపించక, ఏదో ఒక మూల ఉండినటువంటి ఒక వ్యక్తి అయినప్పటికీ ఎవరో ఇద్దరు అక్కడ చేరితే ఏమిటి మాట్లాడుతున్నారు, ఏమిటి మాట్లాడుతున్నారు, ఈ ప్రశ్నలు వేస్తుంటారు.
1: An old man who has lost the sight, who has lost his hearing power, sitting in one corner also cannot keep quiet.
0: Var yevu maatladthi neekenduku indulo nivu enduku praveshinchadi.
1: He goes on asking, what are they talking, why do you bother about such a thing.
0: Ooriki andari daggariki velli maatladutu untuntaru kontha mandi.
1: Some people go on talking to every person.
0: ఇది కేవలం ఒక దురభ్యాసంగా ఉంటుంటారు.
1: This is a very bad habit.
0: ఇతరుల విషయాలంతా కూడా ప్రశ్నిస్తుంటారు. అతను ఏం చెప్పాడు, ఇతను ఏం చెప్పాడు, ఇతనికి ఎందుకు ఇవన్నీ.
1: They go on questioning, what did he say, what did the other person say, why are you bothered about such things.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క దుశ్చేష్టల వల్లనే ఇంద్రియములు మరింత బాధకు గురి వచ్చేస్తున్నాయి.
1: The sense organs go astray and cause you infinite harm.
0: Yavari vishayamunandu kudanu manam praveshincharadu.
1: Do not bother yourself about others.
0: Neeku enta avasaramo anta maatrame neevu teesuko.
1: Mind your business and confine to yourself.
0: Chikkina vaara daggaranta maatadatam cheta adi kevalam oka gauravaheenam ayipothundi.
1: If you go on talking to each and everyone, you lose your respect.
0: Yavaru kudanu ninnu gauravincharu.
1: No one will respect you.
0: Edaina nee vastunnatundi chusi vastunnadu ra ee vaayadeni vaalla pakkaki vellipotharu.
1: This, the moment they sight you coming towards them, they will say they would like to avoid you and go away.
0: Edaina neeku avasaram unte good morning, good morning, how are you, how are you ante talinke emu.
1: Let the greetings be good morning, good morning, how are you.
0: Ee bazaar lo ninchukoni maatadeetundi oka durabhyasam maha cheddadi.
1: It is a great weakness and a defect టు గో అండ్ ఎంక్వైరీ.
0: ఏదైనా అవసరమైతే హాస్టల్ కి వెళ్లిన తర్వాత, రూమ్ కు వెళ్లిన తర్వాత ఆ విషయాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When you go to the hostel and to your room, if there is anything very important to know,
0: kada bazaar lo poye samayalo yuvakulu evvaru kudunu maatadaraadu.
1: While walking on the road, the youth should not indulge in
0: talking. Ee chupulanu adupulo pettukovali.
1: Control your sight.
0: Manam manushyulamu kaakulam kaadu.
1: We are not crows, we are human beings.
0: Kaakulaithe atu itu okka chadamaina kudunu sthiranga untundam.
1: It is natural for a crow to look that side and this side, not for the man.
0: Kanuka ee vidhamainatundi okka క్రమశిక్షణను మనం పాటించినప్పుడే నిజమైన మానవత్వాన్ని పొందినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ డిసిప్లిన్ దెన్ ఓన్లీ యూ కుడ్ బి కాల్డ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్.
0: విద్యార్థులకు ఇది అత్యవసరం.
1: ఫర్ స్టూడెంట్స్ స్పెషలీ దిస్ ఇస్ ఎసెన్షియల్.
0: చదివే సమయం లోపల సరైనటువంటి స్థితిలో మనం కూర్చొని చదువుకోవాలి.
1: వైల్ రీడింగ్ ఎ బుక్ స్టడీయింగ్ లెట్ యువర్ పోస్చర్ బి కరెక్ట్.
0: ఎందుకనగా ఈ దేహమునకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుండాలి.
1: దెర్ ఇస్ ఎ స్పెషల్ ఫీచర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
0: పశువులకు మృగములకు స్పైనల్ కాలం వంగి ఉంటాయి.
1: ఫర్ ది అనిమల్స్ అండ్ బీస్ ద స్పైనల్ కాలం ఈజ్ బెంట్.
0: కానీ మనిషికి స్పైనల్ కాలం చక్కగా ఉంటుంటుంది.
1: బట్ ఫర్ ద మ్యాన్ ఇట్ ఇస్ స్ట్రైట్.
0: ఈ మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు పోయేటువంటి యొక్క మార్గములు అది సరైనటువంటిగా ఉంటుంటాయి.
1: రైట్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార దేర్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ బిట్వీన్.
0: కనుకనే ఇవి సరి అయినటువంటి స్థితిలో సరి అయినటువంటి ఆలోచన సలుపుతూ ఉంటాయి.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ వుడ్ బి ఏబుల్ టు థింక్ ప్రాపర్లీ.
0: అట్టు కాకుండా వంగిపోతే ఇది సక్రమమైన మార్గం అనుసరించదు.
1: ఇఫ్ ది స్పైనల్ కాలం బికమ్స్ క్రూకెడ్ దెన్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్.
0: ప్రతి మానవుని యందు కూడాను 101 నాడములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 101
0: అందులో ఒక్క నాడము మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటారు.
1: దేర్ ఇస్ వన్ స్పెషల్ నర్వ్ విచ్ ఈస్ రాదర్ యూనిక్.
0: అది కేవలము సహస్రార పద్మంతో సంబంధమై ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సహస్రార.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం నందు జ్ఞాననిష్టలతో కూడినటువంటి వారికి ఇది సహాయకారిగా ఉంటుంది.
1: ఫర్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ ఫర్ పీపుల్ విత్ ఏ విజ్డమ్ విజన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ సచ్.
0: కనుకనే ఈ నాడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ పర్టికులర్ నర్వ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్.
0: దీనిని సుషుమ్నా నాడి అన్నారు.
1: This nerve is described as
0: సుషుమ్న నాడి యొక్క తత్వం లోపల భూమధ్యమునందు చేరినప్పుడే ఈ సుషుమ్న నాడి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఏకాగ్రతను అందిస్తుంది.
1: When the ida pingala, the movement is enjoyed or comes together with సుషుమ్న near the eyebrows, then there will be concentration.
0: స్పైనల్ కాలం లోపల 33 రింగులు ఉన్నాయి.
1: There are 33 rings in the spinal column.
0: అందులోపల 9 మొదలు 12 వరకు ఉండేటువంటి దాని ఎందే
1: బిట్వీన్ ది 9th అండ్ ది 12th
0: సుషుమ్న నాడి అనేటువంటిది చక్కగా వెలుగుతూ ఉంటుంది.
1: ది సుషుమ్న నాడి విల్ బి షైనింగ్.
0: కనుకనే వేదములను నీలతో మధ్యస్థ విద్యుల్లేకే వివాసర నీవార శోకవర్తంతే అని అనేక రకములుగా దాన్ని వర్ణిస్తూ వచ్చారు. నీలతో మధ్యంత విద్యుల్లేకే వవాసర, నల్లటి మేఘముల మధ్య ఒక్కతూరి మించు మించినప్పుడు ఎంత ప్రకాశంగా ఉంటాదో ఆ విధంగా మన స్పైనల్ కాలం లోపల విద్యుల్లేఖ అనేటువంటిది ఒక్కతూరి మించుతూ ఉంటాదట. అదే మన యొక్క ప్రాణ ఆధారం.
1: లైక్ ది లైట్నింగ్ ఎగ్నిస్ ది బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ డార్క్ క్లౌడ్స్, దిస్ సుషుమ్న నాడి విల్ బి షైనింగ్ ఇన్ అవర్ స్పైనల్ కాలం విత్ దట్ స్ప్లెండర్.
0: కుండలిని యోగం చేసేటువంటి వారికి సరిగా అర్థమవుతుంది.
1: పీపుల్ హూ ఫాలో దిస్ కుండలిని యోగా విల్ కెన్ అండర్స్టాండ్.
0: యోగమైనా చెయ్యి, యోగం చేయకపోయినప్పటికి నీవు సరి అయినటువంటి స్థితిలోనే నీవు దేహాన్ని ఉంచుకోవాలి.
1: వెదర్ యు డూ యోగా ఆర్ నాట్ డజంట్ మ్యాటర్, బట్ కీప్ యువర్ బాడీ ఇన్ స్ట్రైట్ పోస్చర్.
0: పండుకుంటారు బోల్డ,
1: యు లై డౌన్.
0: దిండు పైన బుక్ను పెట్టుకుంటారు.
1: దే కీప్ ద బుక్ ఆన్
0: దర్ అంబుల్ వాలే వంచుతారు.
1: అండ్ దే బెండ్ దేర్ లెగ్స్ అండ్ దే వాంట్ టు స్టడీ.
0: ఇలాంటి వారికి ఎన్ని గంటలు చదివినప్పటికీ అక్కడ ఏమాత్రం కూడా తలకెక్కదు.
1: ఫర్ పీపుల్ హూ స్టడీ ఇన్ దిస్ పర్టికులర్ పోస్చర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు
0: ఉంచుకోవాలి. కానీ ఇక్కడ ఎత్తి అక్కడ ఎత్తితే అమ్మును కట్టినట్టుగా ఉంటుంటుంది అది.
1: ఇఫ్ యూ రేజ్ యువర్ హెడ్ ఆన్ ది వన్ ఎండ్ అండ్ రేజ్ యువర్ లెగ్స్ ఆన్ ది అదర్ అండ్ లై డౌన్ అండ్ స్లీప్.
0: ఇలాంటి వికారమైనటువంటి యొక్క చేష్టల వల్లనే విద్యార్థులకు సరి అయినటువంటి జ్ఞాపశక్తి లేకపోతుండాలి.
1: The students are losing the memory power because they follow this kind of wrong postures.
0: సరైనటువంటి జ్ఞాపకశక్తి మనకు కుదరాలంటే చక్కగా కూర్చొని తాను చదవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు హావ్ ఐ ఎంజాయ్,
0: ఒకవేళ నీకు అంతటిగా ఉంటే బుక్ కట్టి పెట్టి నువ్వు నిద్రపో, సంతోషం, తప్పు లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ ఫీల్ లైక్ రీడింగ్ బుక్, కీప్ ది బుక్ అసైడ్.
0: అనవసరంగా ఈ నిర్బంధ మార్గస్నానం ఎందుకు?
1: వై డు యూ స్టడీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పోస్చర్?
0: నీవు టైర్డ్ గా ఉండినప్పుడు, అలసటిగా ఉండినప్పుడు చదవకూడదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ టైర్డ్ డోంట్ స్టడీ.
0: ఏదో చదవాలి చదవాలి చదవాలి అనే ఉద్దేశంతో టీని పక్కన పెట్టుకుని దాన్ని త్రాగుతూ నిద్రపోతూ చదువుతుంటే ఇలాంటి అవస్థల వల్ల ఏమాత్రము చదివి ప్రయోజనం లేదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ స్టడీయింగ్, టేకింగ్ ద టీ, హావింగ్ ది టీ అట్ ద సేమ్ టైమ్ అండ్ స్టడీయింగ్, దిస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఈ జ్ఞాపక శక్తి పోవటమే కాకుండా మున్ముందు నీకు చాలా కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
1: Not merely your memory power will decline, but later in life you will face many other dangers.
0: Chetulu kaalu adurutai.
1: You will get a type of shivering of the legs.
0: Rheumatic pains anta prarambham avutai.
1: There will be rheumatic pains which will develop.
0: Kanukane ee manavudu vidyarthi dasa endundinappudu sariyainatundi sthitilo ee dehanni manam poshinchukovali.
1: That is why students should observe certain
0: ye ghanakaryamulu sadhinchalanukunnappudu దేహం వల్లనే సాధించాలి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ ది ఫిజికల్ బాడీ,
0: దైవానుగ్రహం పొందాలనుకునే కూడా దేహం ఒక పనిముట్టు.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఫాలో స్పిరిచువల్ పాత్, ఫిజికల్ బాడీ
0: ధర్మార్థకామోక్షము యందు ప్రవేశించవలనను ఈ దేహం ఒక ఆధారము.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ టు అచీవ్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, బాడీ
0: ముఖ్యమైనటువంటిది అయినప్పటికీ
1: బాడీ ఈజ్ ఇంపార్టెంట్.
0: మన కార్యార్థమై ఈ దేహాన్ని సరైన స్థితి యొక్క స్థితిలో ఉంచుకోవాలి.
1: ఫర్ ది పర్పస్ ఆఫ్ అచీవింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ ద బాడీ మస్ట్ బి ప్రొటెక్టెడ్ అండ్ టేకన్ కేర్ ఆఫ్ వెల్.
0: మనం పాదములకు రక్షణ వేసుకుని ప్రయాణం అవుతాం.
1: వి వేర్ స్లీపర్స్ అండ్ వాక్.
0: ఏదైనా ఒక నది వచ్చిందంటే ఆ పాదరక్షలు చేతిలో పట్టుకుంటాం.
1: వి టేక్ ది స్లీపర్స్ ఇన్ టు హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ టు క్రాస్ అ రివర్.
0: ఇదేం పాదుకా పట్టాభిషేకమా? కాదు కదా. ఎందుకు నీకు పాదాలంతా చేతిలో పట్టుకోవాలి?
1: Why should you take the slippers into hand? What is the need for it?
0: Ee paadalu rakshinchukune nimittame nee vadanni chethlo pettukovali.
1: In order to protect your own feet you have to take the slippers.
0: Adhe vidhamugane avi cheppulu chaala viluvuganaatundi ainappatikini
1: although slippers are not valuable things
0: daarini manaku avasaramainattuga vinyoginchukune samayalo daaniki ivvalsina gauravanni kuda ivvali.
1: If you want to really use them properly you may have to show the type of respect.
0: Deeni valla konnu konni pramadalu kudunu tappipothayi.
1: By such a method you can save yourself from
0: yuddha samayamulandu 9th dinamu bhishmudu pratigna chesadu.
1: On the 9th day in Mahabharata war Bhishma took a vow.
0: Pandavulu hatamarstanu repati dinam lopala ani oka pratigna chesadu.
1: By the end of tomorrow I am going to destroy Pandavas.
0: Ee vaarta Draupadi chevulo padindi.
1: Draupadi heard this news.
0: Ana kanneeru munneeruga garchutu ottundadi.
1: She cried profusely.
0: Krishna, inta kaalamu rakshinchinatundi neevu ee naadu naa sumangalatvanni rakshinchalekapothunnava?
1: Krishna,
0: Bhishmuni yokka pratigna tappadu.
1: Krishna, you have protected us so far. Can you not extend your protection today? Bhishma's vow can never become a lie.
0: Atanu satyavak sampannudu.
1: He is the one who adheres
0: atanu vakyamuniki enaadukunu viruddham jaragadu.
1: His word can never go wrong.
0: Kanuka naa patulu yokka maranam samipistu vastundadi.
1: If the end of my husband's is
0: ee jagattunnda neevu tappa naaku patipichu pettu vaaru marokaru leru.
1: I have none else who can give me protection excepting you.
0: Adi paadamulu gattiga pattindi.
1: She held the lotus feet of Krishna firmly.
0: Krishnudu cheppadu, amma ye okka danikaina kodunu konni upayamulu athyavasaram.
1: Well amma, for whatever you want to achieve certain things will have to be done carefully.
0: Ee prakrutamainti lokamunandu ee laukikamainti jagattunandu konni rakamainti oka yuktulu kodunu deeniki athyavasaranga upayog pettali.
1: In this world there may be need for using సటన్ స్ట్రాటజీ.
0: కార్య విజయాన్ని సాధించవాలని అనుకున్నప్పుడు చేయరాని పనిని కూడా మనం చేయక తప్పదు.
1: ఇఫ్ వీ హావ్ టు రియలీ అచీవ్ సటన్ థింగ్స్ వీ మే హావ్ టు డూ థింగ్స్ విచ్ ఆర్ నాట్
0: అది కూడా అల్పుడను అనేటువంటి భేదభావం కూడా పెట్టుకుని రాదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ఐడియా వెదర్ వీ షుడ్ డూ దిస్ ఆర్ నాట్ అండర్ సటన్ సర్కమ్స్.
0: కనుక నేను చెప్పినట్టు చెయ్యి,
1: ఫాలో మై వర్డ్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది, కృష్ణ నీ మాటను నేను ఏనాడైనా ఉల్లంఘించానా?
1: ద్రౌపది టోల్ కృష్ణ,
0: నా ప్రాణములైనను సులభంగా వదులుతాను కానీ మీ ఆజ్ఞ నేను వదలను, మీ ఆజ్ఞ నేను పాటిస్తానన్నాను.
1: ఐ విల్ ఆల్వేస్ ఒబే యూ యాజ్ ఐ హావ్ డన్ ఇన్ ది పాస్ట్. I would never disobey you, Krishna, even at the cost of my life.
0: 10 గంటలైంది.
1: It was 10 o'clock in the night.
0: పాండవులు యొక్క గుడారంలో ఉంటున్నారు. కౌరవులు గుడారంలో ఉంటున్నారు.
1: Pandavas were resting in their tents and Kauravas in theirs.
0: కానీ ప్రత్యేకించి ఉంటున్నాడు భీష్మాచార్యుడు ఒక గుడారంలో.
1: Bhishma had a separate tent for himself.
0: ఏదో ఆ ఆవేశం చేత ఆ యొక్క పరిస్థితులు ఎందు మాట మాత్రం అన్నాడే కాని తిరిగి తనలో తాను చాలా బాధపడుతున్నాడు. సత్యధర్మ స్వరూపులే ఈ పాండవులు, సత్యవ్రతులే ఈ పాండవులు. అన్యాయంగా వీరిని ఏ రీతిగా నేను సంహరించాలి? ఇది న్యాయం కాదే, న్యాయం కాదే, ఇది నేను చేరయాని పని చేస్తున్నానే అని తనలో తాను చాలా బాధపడుతూ ఉన్నాడు.
1: అండర్ ద ఫిట్ ఆఫ్ యాంగర్ అండ్ స్వేడ్ బై యాంగర్ హీ వౌడ్ దట్ హీ వుడ్ కిల్ పాండవాస్ బట్ హీ బిగాన్ రిపెంటింగ్ హౌ కెన్ ఐ కిల్ సచ్ పీపుల్ హు ఆర్ నోబుల్ హు ఆర్ వర్చ్యుయస్ హు ఫాలో రైచియస్నెస్ అండ్ that was his state of mind at that time.
0: ye matramo aaharam teeskoledu,
1: he did not even
0: nidra raavatam ledu,
1: he was not getting sleep, he did
0: kevalam atu itu tirugutunnadu. ini ye reethiga nenu cheyali, naa maatanu ye reethiga nenu dakkinchali, naa maatanu ye reethiga nenu nilabettukovali ani vicharam chestu tirugutunnadu.
1: he was very much worried, moving about from one end of the tent to the other end, not being able to decide what to do, how to fulfill his own vow, at the same time save Pandavas.
0: Leela nataka sutradhari ainatte bhagavantudu enni yuttulu chethane ippudu kashtamulu tappinchavachu.
1: God, who is all powerful, can save any particular situation.
0: Draupadiki cheppadu, amma ee paristhithulu endu nenu neevu iruvuru kalisi pothunte lokulo kaakulu.
1: Well, mother, he told Draupadi, amma, when we are going together, people are like crows. They may talk ill of us when we are going in this late hour.
0: Neevu munduga bayil deri vellu,
1: you go a little ahead of me.
0: Bhishma charuni yokka tent,
1: that is the tent of Bhishma.
0: Nenu venaka vastanu annadu.
1: I'll follow you behind.
0: Ime aa kaalam lopala rajakumartulu yokka cheppulu chaala shabdamto undetundivi.
1: The footwear worn by the princess during those days used to produce a particular type of sound.
0: కనుక ఈమె వేసుకున్నటువంటి చెప్పులు చాలా కిర్రు కిర్రు అని శబ్దం ఇచ్చేటువంటివి.
1: ఇట్ యూస్ టు ప్రొడ్యూస్ క్రీకింగ్ సౌండ్ వెన్ ద్రౌపది వాజ్ వేరింగ్ చెప్పల్స్.
0: నిలిపాడు, ద్రౌపది నీవు ఈ సమయం లోపల నీవు ఈ విధమైనటువంటి ఒక చెప్పులు వేసుకుని పోవడానికి వీలు కాదు.
1: కృష్ణ స్టాప్డ్ ద్రౌపది అండ్ సెట్, ద్రౌపది, దిస్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ యూ కెనాట్ వేర్ నౌ, యూ గివ్ దోస్ స్లిప్పర్స్ టు మీ.
0: ఆ చెప్పులను కృష్ణుడు తన అంగవస్త్రంలో చుట్టుకున్నాడు, కంకలో పెట్టుకున్నాడు.
1: హీ ఫోల్డెడ్ దోస్ స్లిప్పర్స్ ఇన్ టు హిస్ హ్యాంకీ అండ్
0: భీష్ముడు తల వంచుకొని తిరుగుతున్నాడు యోచిస్తూ, నీవు సర్రని వెళ్లి అతని పాదాలపైన పడు.
1: భీష్మ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ హిస్ టెంట్ బెండింగ్ హిస్ హెడ్, గో అండ్ ఫాల్ అట్ హిస్ ఫీట్ వితౌట్ గివింగ్.
0: కేవలం మాత్రం ప్రయోజనం ఉండదు, నీ గాజుల శబ్దాన్ని కూడా అతని వినిపించు అన్నాడు.
1: యు ఆల్సో షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ హిమ్ హియర్ ది బ్యాంగిల్స్ సౌండ్.
0: పరిగెత్తిపోయింది అటు ఇటు తిరుగుతున్నటువంటి భీష్ముని పాదాలపైన పడి గాజుల శబ్దమైపోయింది.
1: షీ ర్యాన్ ఇన్ టు ది టెంట్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ భీష్మ ప్రొడ్యూసింగ్ ది సౌండ్ ఫ్రమ్ హర్ బ్యాంగిల్స్.
0: యోచనలో ఉండినటువంటి భీష్ముడు ఈమె ఎవరో సుమంగళి అనుకుని దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
1: భీష్మ వాజ్ ఇన్ హిజ్ ఓన్ థింకింగ్, నాట్ నోయింగ్ హూ ఇట్ వాజ్, హీ బ్లెస్డ్ హర్ దీర్ఘ సుమంగళీ భవ.
0: తక్షణమే ఈమె ఆనందించి, పితామహ నేను దానిని కోరే వచ్చాను అని.
1: And she got up and said, well, grandfather, I have come only seeking that from you.
0: ee vidhanga vaaru sambhashana saluptunnappudu ee yuktini evaru pannaru, ninni evariki kritisukoni vacharu, evaru ee margani neeku choopincharu ani prashnistu vastunnadu ee bhishmudu.
1: Bhishma question Draupadi, who is it that prompted you to do this particular thing? Who is that strategist who sent you like this?
0: Bhishmini yokka vaaku tappadu.
1: Bhishma's word can never go wrong.
0: అతని గాంగేయుడిగా ఉండి ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ లోపల సరైనటువంటి ఒక సత్య స్వరూపుడుగా ఉండటం చేత అతని ప్రతిజ్ఞలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి.
1: All the vows which Bhishma had taken had to get fulfilled automatically because of his own power.
0: కొంతసేపు అయ్యేటప్పటికి కృష్ణుడు ప్రవేశించాడు.
1: In a short while Krishna entered the tent.
0: కృష్ణా, ఇది నీవు నేర్పినటువంటి విద్యయోగా ఉండు కనుక ఇదంతా నీ ప్లాన్ గానే ఉంటుండదని హెచ్చరించాడు భీష్ముడు.
1: భీష్మ టోల్డ్ కృష్ణ, ఇట్ లుక్స్ యాస్ దో,
0: కానీ ఒక ఎంటైర్ కూడా సంతోషమే.
1: దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ యువర్ స్ట్రాటజీ. భీష్మ వాజ్ ఆల్సో హ్యాపీ విత్ ఇట్.
0: ఈ పాండవులు రక్షించడానికి ఇది ఒక మార్గం అయిపోయిందని ఆనందించాడు.
1: భీష్మ వాజ్ హ్యాపీ దట్ హీ వాజ్ ఏబుల్ టు సేవ్ పాండవాస్ త్రూ దిస్.
0: అతనికి ఆకలి కొంతవరకు గుర్తుకొచ్చింది.
1: దెన్ హీ రిమెంబర్డ్ దట్ హీ వాజ్ హంగ్రీ.
0: చింత ఉండినంత వరకు ఆకలి ఏమాత్రం మనకు తెలియదు.
1: అంటిల్ వన్ ఈజ్ వరీడ్ వన్ వుడ్ నాట్ బి అవేర్.
0: దుఃఖంతో ఉండినటువంటి వాడు విందులో ఆరగించడు.
1: ఎ పర్సన్ హూ ఈజ్ సాడ్ విల్ నాట్ ఆల్సో రిమెంబర్ హిస్ హంగర్.
0: ఈ దుఃఖం నివారణ అయ్యేటప్పటికి ఆకలి అతనికి కనిపించింది.
1: ది మొమెంట్ హీ వాజ్ ఫ్రీ ఫ్రమ్ దట్ సారో హీ ఫెల్ట్ హంగ్రీ.
0: కృష్ణ, ఏమిటి నీ శంకలో ఉన్నటువంటివి అని అడిగాడు.
1: భీష్మ ఆస్క్ కృష్ణ, well, what is it that you are carrying in your hand?
0: Our slippers kinda vesadu idi Draupadi vini.
1: He put the slippers, Krishna put the slippers down, telling that these belong to Draupadi.
0: Ee Bhishmuni yokka kanti daralu chaala veegamga karutu vachayi.
1: Bhishma began shedding tears profusely at this particular situation.
0: Bhakta samrakshanakai neevu enni vidhakamainatundi yokka baadalu padtaavu idi kuda nu nee neelalo okati.
1: For the protection of devotees, what extraordinary troubles you take, O Krishna.
0: ఇది చేయ తగినదా అనేటువంటి విచారణ కూడా నీకుండదు.
1: You never think whether this is a thing which could be done by you or not when it comes to a matter of protecting your own devotees.
0: కనుక ఈ విధమైనటువంటి సమయంలో మనం చేసే దాంట్లో ఇంద్రియ నిగ్రహం లోపల ఒక హెచ్చు పల్లములు అనేటువంటిది ఏమాత్రమూ మనం పాటించరాదు.
1: If one has sense control and equanimity of mind, one would not bother
0: parulaku upakaram chesetunte vishayam nandu kani
1: in doing something good for others
0: parulanu sarinti margamlo pette nimittam kani
1: in order to keep people
0: manu rendintine tyagam cheyatam lopala manu siddhangane undali.
1: We must be prepared to sacrifice anything
0: kani aa yokka tyagam lopakudanu సక్రమమైన మార్గాన్ని అనుసరించాలి.
1: ఈవెన్ వైల్ డూయింగ్ సచ్ సాక్రిఫైస్
0: ఏదో రైతుగానో మొరటగానో మనం ప్రవర్తించరాదు.
1: వీ షుడ్ నాట్ బిహేవ్ ఇన్ ఎ క్రూడ్ ఫ్యాషన్ అండ్ హర్ట్ అదర్.
0: సక్రమమైన మార్గం లోపలే ఈ యొక్క సంస్కృతి మనకు అలవడుతుంది.
1: ఓన్లీ వెన్ యు ఫాలో ది ప్రాపర్ పాత్ అవర్ కల్చర్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను విద్యార్థులు గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి సరియైన మార్గం తప్పక మీరు అనుసరించుతారు.
1: When the students recognize the sacred aspects of our own ethics, our own culture, then they would be able to take the right path.
0: విద్యార్థులకు శాస్త్రం అంటే ఏమిటో, పారాయణం అంటే ఏమిటో, రామాయణం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: Today students do not know what scriptures are, what our ethics are, what our real history is.
0: భారతీయ మహర్షులందరూ కూడాను ఇలాంటి పవిత్రమైన మార్గమును అనుసరించడం చేతనే వారికి దీప్యమానమైనటువంటి యొక్క తేజస్సు, వారు చిరంజీవులుగా కొన్ని గౌరవ మర్యాదలు నిలుపుకోగలిగారు.
1: ద ఏన్షియంట్ వన్స్ ఎంజాయ్డ్ ఎ లాంగివిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్ ద స్ప్లెండర్ బికాస్ దే ఫాలోడ్ ద రైట్ పాత్ అండ్ స్టడీడ్ ది స్క్రిప్చర్.
0: అట్టి మహర్షుల యొక్క సాంప్రదాయంగా ఈ విద్యార్థులు రూపొందాలి.
1: స్టూడెంట్స్ షుడ్ ఫాలో ది పాత్ లైడ్ డౌన్ బై దీస్.
0: వారి ధర్మములకు వారసులుగా మీరు రూపొందాలి.
1: యూ షుడ్ రియలీ బికమ్ ది ఇన్హెరిటర్స్ ఆఫ్ ది కల్చర్.
0: అప్పుడే తిరిగి మన భారతదేశం ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ అవర్ ఇండియన్ కల్చర్ విల్ షైన్.
0: లౌకిక విద్యలతో పాటు ప్రాచీన సంస్కృతిని కూడా మనం తగినటువంటి మార్గంలో అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో డెవలప్ అలాంగ్ విత్ దిస్ ఓన్లీ ఎడ్యుకేషన్ ద రియల్ ఇండియన్ కల్చర్.
0: కల్చర్ అని స్పిరిచువల్ అని పెట్టిస్తున్నారు.
1: వీ హావ్ సెడ్ ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: కానీ నా ఉద్దేశము స్పిరిచువాలిటీ యొక్క ఎసెన్స్ కల్చర్.
1: In my own view, the essence of spirituality is culture.
0: Ante gaani ee culture veru spiritual veru ani rendu kuda nu manam vibhagam cheyaradu.
1: We cannot divide culture and spirituality as two different things.
0: Idi aadhyatmikam yokka aanandamaina kunti yokka rasaswaroopam mana yokka samskruti.
1: Our culture is the very essence of the entire spirituality.
0: Ee samskruti samskrutam nunchi vachinatundide.
1: The culture has come from sanskritam.
0: Ee sanskritam aneetundi kevalam samskaramto yerpadinatundi.
1: This sanskritam has come from the life itself.
0: Ee samskarame aadhyatmikam
1: and that samskara is spirituality.
0: Aadhyatmika margam chetane anni sanskrutulu kodanu aavirbhavistu vachayi.
1: All the culture has emanated from spirituality.
0: Anninti endu unnadi okkate.
1: There is only one thing which pervades all.
0: ekam sat.
1: And that is truth, and that is truth.
0: అన్ని దేశముల యొక్క సంస్కృతి కూడాను ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోనే అణిగి ఉంటున్నాయి.
1: The cultures of all countries is based upon spirituality only.
0: మనం ఎన్ని రకములైనటువంటి తీపులు చేసుకున్నప్పటికీ, గోధుమ హల్వా, బాదాం కీరు, గులాబ్ జాము, జిలేబీ లాడు అన్ని చేసినప్పటికీ అన్నింటిలో ఉండేటువంటి చక్కెర ఒక్కటే అనేటువంటి ఏ రీతిగా మనం గుర్తించగలమో అదే విధంగానే ఏ దేశం యొక్క సంస్కృతి అయినా కూడా ఆధ్యాత్మిక నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: Just as all sweets are prepared out of sugar, whatever may be the difference in the name and form, similarly, whatever be the cultures of various countries, they have all come from the spirituality only, and the basis is spirituality.
0: Culture and spirituality ani cheppina rendu divide cheyatam manchidi kaadu.
1: It is not proper to divide culture from spirituality as a whole entity.
0: Spirituality ani untunte andulone culture untundadi.
1: If you concentrate on spirituality, culture is
0: a different thing. Shariram ante emiti?
1: When you say physical body, what do you mean by
0: kannu, mukku, noru, kaavu, chevvu, kadupu, tala anni cherinatundide idi oka shariram kaani.
1: When you say physical body, eyes, ears, nose, hands, legs, everything
0: angam prathyekinchi okka shariram kaaneradu.
1: Each limb cannot be a body in itself.
0: Kanaka mana yokka shariram anni angamlato koodinatundi shariram ide vishyam.
1: Just as our body has different limbs, this world also has different countries.
0: Ee vishwam vishna swarupam.
1: This entire vishwam, the world, is
0: manaku sarvamu maniyante untundadi.
1: Is the form of Vishnu itself. Everything is within us.
0: Dinni vibhagam cheyatam manchidi kaadu. Idi laukikamu, idi aadhyatmikamu, ee maatram kuda vibhagam cheyakoddu.
1: Dividing something as worldly and something as spiritual is also a
0: divya srishtiki moola kaaranam.
1: Integrating worldly life with spiritual life alone has brought about creation.
0: ఆ విత్తనంలో రెండు బద్దలు ఉంటాయి.
1: యూ టేక్ ఎ సీడ్, ఇట్ హాస్ టూ బ్లేడ్స్.
0: ఆ రెండు బద్దలు చేరి ఉండినప్పుడే అది మొక్కగా వృక్షంగా అభివృద్ధి అవుతుంది.
1: వెన్ దీస్ టూ బ్లేడ్స్ ఆర్ ఇంటాక్ట్ అండ్ వెన్ ఇట్ ఈస్ సీడ్,
0: రెండు రెండు బద్దలుగా చీల్చి వేస్తే దీనికి సృష్టి ఉండదు.
1: ఇఫ్ యూ రిమూవ్ దాట్ ఇన్ టూ పార్ట్స్, దెన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఈ రెండు బద్దల పైన కూడా పైన ఒక హస్క్, ఒక చర్మం ఉండాలి.
1: ఆన్ దీస్ టూ బ్లేడ్స్ దేర్ ఇస్ నీడ్ ఫర్ హస్క్, then only it is possible to raise any
0: kind of sanskruti annaru.
1: That alone is real culture.
0: Aithe deenini adi adi deenini vadali undadaniki veelu kaadu.
1: It is not possible for one to remain without the other.
0: Kanuka rendinti yokka ekatvame bharatiya sanskruti kaani videsham yokka sanskruti kaani sarva sanskrutini kodanu ee ekatvamto koodinatuntivi.
1: There is unity running through all these diverse cultures, whether it is Bharatiya
0: culture. ఇలాంటి విచార భావం లేనటువంటి వారు కనుకని ఒక్కొక్కరు మాదొక సంస్కృతి మాదొక సంస్కృతి మాదొక ఈ విధంగా విభజిస్తూ వచ్చారు.
1: పీపుల్ వితౌట్ బ్రాడ్ మైండెడ్నెస్ హావ్ డివైడెడ్ దిస్ ఇంటూ దిస్ ఇస్ మై కల్చర్, దిస్ యువర్ కల్చర్.
0: ఇది నాది హిందూ మతము, ఇది నాది క్రిస్టియన్ మతము, ఇది నాది ఇస్లాం మతము, ఇది నాది బౌద్ధ మతము అని ఈ విధంగా విభజించడం లోపల ఇది సంకుచితమే కానీ విశాలం కాదు.
1: Narrow mindedness is expressed when you call and divide this as Hindu religion, Christian religion, Islamic religion and so on.
0: Idi religion ante edo oka pratyekamainatundi kaadu.
1: When you say religion, it is not something different.
0: Religion ane chudadaniki sarina artham entante realize is religion ani. Realize adi religion.
1: Realize itself is religion.
0: అంతే కాని ఇది ఒక నాదొక రిలీజియన్, నేనొక రిలీజియన్ గా ఎవరైనా సరే రియలైజ్ చేసినటువంటి వాళ్ళంతా రిలీజియన్.
1: ఇఫ్ వన్ హ్యాస్ రియలైజ్డ్ వన్ ఈస్ ఫాలోయింగ్ రిలీజియన్. దెర్ ఇస్ నథింగ్ లైక్ డిఫరెంట్ రిలీజియన్స్ అట్ ఆల్, దెర్ ఇస్ ఓన్లీ వన్ రియలైజేషన్.
0: సరైన సమన్వయాన్ని మనం కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి.
1: దెర్ ఇస్ నీడ్ ఫార్ బ్రింగింగ్ అబౌట్ ఎ కరెక్ట్ హార్మనీ బిట్వీన్ మెనీ థింగ్స్.
0: ఈనాడు శరీరము ఇంద్రియములకు కొంత సన్నిహిత సంబంధం ఉన్నది.
1: There is mutual relationship between body and
0: శరీరము, శరీరము లేని ఇంద్రియము ఉండుటకు వీలు కాదు.
1: There cannot be body without senses.
0: అదే విధంగానే మనస్సుకు, ఇంద్రియములకు, శరీరములకు కూడా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: In the same way, there is relationship between mind, sense organs.
0: అదే విధంగానే తిరిగి బుద్ధి, మనస్సు, ఇంద్రియము, దేహము కూడా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: In the same way, there is mutual relationship between the intelligence, mind, senses.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: One small example.
0: కృష్ణుడు ధృతరాష్ట్రుని దగ్గరికి రాయబారంగా వెళ్లాడు.
1: కృష్ణ వెంట ధృతరాష్ట్ర యాజ్ ఎ మెసెంజర్.
0: ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు,
1: ధృతరాష్ట్ర
0: పాండవులు కౌరవులు అన్నదమ్ముల బిడ్డలే.
1: కృష్ణ టోల్డ్ ధృతరాష్ట్ర, ధృతరాష్ట్ర టోల్డ్ కృష్ణ, వెల్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఆర్ ఓన్లీ బ్రదర్స్, కజిన్.
0: నీవు పాండవులపైనే ఇంత ప్రీతి ఎందుకు, కౌరవులపైన మాత్రం ఎందుకు చూపకూడదు?
1: Why do you show so much of love on Pandavas alone? Why not on Kauravas?
0: Bhagavantudaina neeke itti bhedam undavachuna?
1: You are God. Can God have such kind of partiality?
0: Dhritarashtra, neevu kevalu bhautikamaina andhude kaadu, jnanaantudu kuda nu neevu annadu.
1: Krishna told, you are not merely physically blind, you are also spiritually blind, he said.
0: ఇక్కడ పాండవులకు నాకు ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం నేను చెప్తున్నాను.
1: ఐ విల్ టెల్ యూ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ పాండవ.
0: ఎవరు నన్ను ఆశ్రయిస్తారో,
1: హూ ఎవర్ టేక్స్ షెల్టర్ అండర్ మీ,
0: ఎవరు నన్ను సరైన మార్గంలో ఎన్నుకుంటారో,
1: హూ ఎవర్ హ్యావ్ జస్ట్ చోజన్ మీ,
0: ఎవరు నాకు శరణాగతి అవుతాడో,
1: హూ ఎవర్ సరెండర్స్ టు మీ,
0: వారిని నేను ఆదరించక తప్పదు.
1: ఐ విల్ హ్యావ్ టు ఎక్స్టెండ్ ప్రొటెక్షన్ టు దెమ్.
0: అందువల్లనే ఒకనొక సమయంలో నారదుడు కూడా అడిగాడు, నారాయణ నీవు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, నీకు బ్రాంచ్ ఆఫీసులు చాలా ఉంటున్నాయి, కానీ సరైన అడ్రస్ నాకు ఇవ్వమని చెప్పిన కోరాడు.
1: నారద ఆస్క్ నారాయణ వన్స్ అపాన్ ఎ టైమ్, ప్లీజ్ లెట్ మీ నో వేర్ యూ స్టే, యూ స్టే ఇన్ సో మెనీ ప్లేసెస్ విచ్ మే బి కాల్డ్ బ్రాంచ్ ఆఫీసెస్
0: అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ టోల్డ్, దిస్
0: ఇస్ భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎవరు వారి హృదయమునందు నన్ను పరిపూర్ణమైన ప్రేమతో చింతిస్తుంటారో అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను, ఇది బ్రాంచ్ ఆఫీస్ కాదు, ఇది కేవలం హెడ్ ఆఫీసే అన్నాడు.
1: కృష్ణ టోల్డ్ నారద, నారద విచ్ ఎవర్ డివోటీ ఇన్ హిస్ హార్ట్ విత్ టోటల్ డివోషన్ థింక్స్ ఆఫ్ మీ అండ్ సింగ్స్ మీ దేర్ ఐ గెట్ ఎస్టాబ్లిష్డ్, దిస్ ఈజ్ మై రియల్ అడ్రస్.
0: పాండవులకు నాకు ఉండినటువంటి సంబంధం నీకు చెప్తున్నాను వినమన్నాడు.
1: ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ పాండవాస్ అండ్ మీ, లెట్ మీ టెల్ యూ,
0: ఇది దేహము,
1: దిస్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
0: నీకు రెండు కాళ్ళు ఉన్నాయి,
1: దెర్ ఆర్ టూ లెగ్స్.
0: కడుపు ఒకటి ఉంటుండాలి,
1: దెర్ ఇస్ అ స్టమక్.
0: భుజములు రెండు ఉంటున్నాయి,
1: దెర్ ఆర్ టూ షోల్డర్స్.
0: ఒకటి ఉంటుండాలి,
1: దెర్ ఇస్ వన్ హెడ్.
0: ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక దేహము.
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ కెన్ బి కాల్డ్ ఎ బాడీ.
0: కనుక ధర్మజుడు శిరస్సు వంటి వాడు,
1: ధర్మజ ఈజ్ లైక్ మై హెడ్,
0: అర్జునుడు భుజమును వంటి వాడు,
1: అర్జున మే బి కంపేర్డ్ టు మై,
0: భీముడు కడుపు వంటి వాడు,
1: భీమ మే బి కంపేర్డ్ టు మై,
0: నకుల సహదేవుడు కాళ్ళు వంటి వారు,
1: నకుల సహదేవ మే బి కంపేర్డ్
0: టు మై లెగ్స్. ఈ దేహంలో కృష్ణుడే గుండె వంటి వాడు అన్నారు.
1: అండ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ కృష్ణ ఈజ్ లైక్ హార్ట్.
0: ఈ గుండె లేకపోతే దేహము లేదు.
1: వితౌట్ హార్ట్ ది ఫిజికల్ బాడీ,
0: దేహం లేకపోతే గుండె మనకు కనిపించదు.
1: అండ్ వితౌట్ ది ఫిజికల్ బాడీ,
0: కనుక పాండవులకు నాకు ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఇది అన్నాడు.
1: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పాండవ.
0: అదే విధంగానే దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ అన్నింటితో పాటు చేరుకున్నటువంటిది ఆత్మ.
1: ఇన్ ద సేమ్ వే ఆత్మ ఇస్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ,
0: చేరినటువంటిది ఒక్క రూపం
1: అండ్ ఇంటెలిజెన్స్
0: అండ్ ఏకం సత్ ఒకటే రూపమే.
1: There is only one form.
0: ఏక దేహములో అనేక అంగములు ఉండినట్టుగా ఏక ప్రభువుకు అనేక నామ అనేక రూపములు ధరిస్తూ ఉంటారు.
1: God takes different forms, just as different bodies have different names.
0: కనుక మనము ఇంద్రియ విషయాలను, దేహ సంబంధమైన విషయాలను కేవలం కొంతవరకు మాత్రమే గుర్తించుకున్నాము. ఇంకా తదుపరి ఈ మనస్సుకు ఇంద్రియములకు, బుద్ధికి మనస్సుకు ఇంద్రియములకు ఏ విధమైన సంబంధం ఉంది, అన్నింటి ఎందుకు ఆత్మతత్వము ఏకధారగా అంతర్వాహినిగా ఏ విధంగా ప్రసరిస్తుంది అనేటువంటి విషయాన్ని మున్ముందు తెలుసుకుందాం.
1: వి హావ్ సో ఫార్ నోన్ సంథింగ్ అబౌట్ ద బాడీ అండ్ సెన్స్ ఆర్గన్స్. లేటర్ ఆన్ విల్ హావ్ టు నో ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ అండ్ ద ఇంటెలిజెన్స్ అండ్ ద సోల్, విచ్ ఈస్ లైక్ అన్ అండర్ కరెంట్ which activates all these things.
0: Madhu.

0: ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అర్జున, నేను ఆత్మను, సర్వభూతములు యందు ఉండినటువంటి వాడు నేనే. అర్జున, ఐఎమ్ ఆత్మన్, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్. అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే.
1: ఐ ఆమ్ ది బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ఈస్ హర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ఎవ్రీ స్టెప్.
0: కనిపించినది ఆత్మని.
1: వాట్ యు సీ ఈజ్ ఆత్మ.
0: అనిపించినది ఆత్మని.
1: వాట్ యు హియర్ ఈజ్ ఆత్మ.
0: మై మరపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు.
1: దట్ ఈస్ వై హీ హస్ సెడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ నాట్ ఆత్మ.
0: ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టని.
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ టుడే ఈజ్ దట్ రెజల్యూషన్ టు సీ ఆత్మ.
0: స్వస్వరూపానుసంధానమే ఆత్మనిష్ట.
1: రియలైజింగ్ హూ యు రియలీ ఆర్, స్వస్వరూప సందర్శన ఈజ్ దట్ వౌ విచ్ యు హావ్ టు టేక్ టు హావ్ దర్శన ఆఫ్ ఆత్మ.
0: తనను తాను గుర్తించుకోవటమే ఆత్మజ్ఞానం.
1: Realizing oneself is Atma Gnana.
0: మానవత్వమునందు ప్రప్రథమంలో మనము సాధించవలసినటువంటిది ఆత్మానందమే.
1: ఇట్ ఈస్ ది ఆత్మిక్ బ్లిస్ విచ్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ది హ్యూమన్ క్వాలిటీస్.
0: మనము నిరంతరము కూడాను జ్ఞప్తి అందుంచుకోవలసినటువంటిది ఆత్మతత్వమే.
1: వాట్ విల్ హావ్ టు రిమెంబర్ కాన్స్టెంట్లీ అండ్ త్రూ అవుట్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మనే ఎరుక అని పిలువబడుతుంది.
1: దిస్ ఆత్మ ఈజ్ అవేర్నెస్. ఎరుక.
0: ఈ ఎరుకనే సర్వభూతములయందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది.
1: దిస్ అవేర్నెస్ రిసౌండ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ హార్ట్ యాజ్ ఐ ఐ అండ్ ఐ.
0: ఈ స్మరణ శక్తియే అహం అహం అహం.
1: దిస్ పర్టిక్యులర్ మెమరీ ఆఫ్ వన్స్ రియల్ సెల్ఫ్ ఈజ్ అహం ఐ ఐ.
0: ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ బికమ్స్ అహంకార.
0: ఇది మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ మిథ్యా.
0: ఇది సత్యమైన నేను కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ది ట్రూ నేమ్.
0: ఇది మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ ద నేమ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ మిథ్యా.
0: అయితే ఈ ఆత్మకు అనంతరము అనంతరము కేవలము అనవరతము అడ్డుతగులనిది మనస్సు.
1: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ అండ్ వన్ సెల్ఫ్ కంటిన్యూస్లీ.
0: సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డు తగులుతూ ఉంటున్నాయి.
1: జస్ట్ యాజ్ ద క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది సన్ హింసెల్ఫ్ ఆర్ కవరింగ్ సన్, మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ కమింగ్ బిట్వీన్ ది బాడీ అండ్ ఆత్మ.
0: మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని ఆత్మ జ్ఞానమును కాని ఆత్మ విషయాన్ని కాని అర్థం చేసుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాజ్ ఎ మైండ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఆత్మ ఇన్
0: సర్వకాల సర్వావస్థలు ఎందును ఆత్మను గుర్తించేటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వానికే సాక్షాత్కారమని చెప్పబడుతుంది.
1: దట్ పర్సన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ది రియల్ ట్రూత్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ టు హ్యావ్ ఆత్మ సాక్షాత్కార.
0: ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను.
1: ద ఫస్ట్ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతా కూడాను ప్రారంభమైంది.
1: ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ ఈజ్ బోర్న్ ది రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాజ్ బోర్న్.
0: నేనే లేకుండా సృష్టియే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో ఐ దెర్ ఇస్ నో క్రియేషన్.
0: ఈ నేను అన్నది ఆత్మ అనున్నది బ్రహ్మ అనున్నది ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే.
1: దిస్ ఐ ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ సినోనిమ్స్.
0: మనోరహితమైనటువంటి యొక్క నేనే స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ.
1: ది ఐ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఈజ్ ద రియల్ ఫారమ్ ఆఫ్ ఆత్మ.
0: మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ.
1: మైండ్ అసోసియేటెడ్ విత్ ఐ ఈజ్ మిథ్యాత్మ.
0: ఉన్నది ఒక్కే ఆత్మ.
1: బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
0: అదే ఒక్క నేను.
1: దట్ ఈస్ ద సింగిల్ ఐ.
0: కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు అనేక సాధనలు చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సింగిల్ ఐ.
0: నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై చలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశ యందు ఆచరించేటువంటి కర్మలే.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఆత్మ ఆర్ డన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని యందు కానరావు.
1: దీస్ సాధనాస్ కెనాట్ బి ఒబ్టైన్డ్ ఇన్
0: జ్ఞానికి సాధన సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు.
1: ఫర్ ఎ జ్ఞాని ది ఆల్ నోయింగ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్యం.
0: ఉన్నది ఒక్కటే ఏకం సత్.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే.
1: ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ సింగిల్ ఐ ఆర్ ఓన్లీ టు ఎఫర్ట్స్ మేడ్ టు రిమూవ్ మైండ్.
0: మనసునే నిర్మూలం గావించుకునవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది.
1: వెన్ ఫిలాసఫీ ఈజ్ టీచింగ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ ఐ. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ దిస్ ఐ, ఇట్ ఈస్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ రాదర్
0: అన్వైజ్. ఏమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే
1: ఇఫ్ యు వాంట్ టు డూ ఎనీ సాధనాస్
0: అనాత్మ భావాన్ని దూరం గావించుకో.
1: యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ది అనాత్మిక్ భావనాస్, భావనాస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవేమైనా ఆత్మానందాన్ని అందుకోగోరినప్పుడు నీ దృష్టిని ఆత్మ వైపున మరల్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆత్మిక్ బ్లిస్, డైవర్ట్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ.
0: ఇంతే కాని మోక్ష ప్రాప్తి నిమిత్తమై కాని, ఆత్మానుగ్రహ నిమిత్తమై కాని, ఆత్మజ్ఞాన నిమిత్తమై కాని, ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ లిబరేషన్ ఆర్ బ్లిస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఇది కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు.
1: దిస్ ఆర్ ఆల్ డెల్యూషన్స్ ఆఫ్ ద మైండ్.
0: ముక్తి కోరి నడుడు ముక్కోటి దేవతల, ముక్తి కోరి నరుడు

0: తనదులోని అహము తాచంపుకున్నను, ముక్తి ఏల తానే ముక్తి కాడే, ముక్తి ఏల తనను ముక్తి కాడే.
1: సీకింగ్ లిబరేషన్ మ్యాన్ ప్రేస్ టు 3 crores ఆఫ్ గాడ్స్ అండ్ హీ రిసార్ట్స్ టు దెమ్, బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్.
0: కానీ ముక్కోటి దేవతలను ఆరాధన చేస్తుంటాడు ముక్తి కోరి మానవుడు.
1: Aspiring to get liberation, man is worshipping 3 crores.
0: ఉన్నది ఒక్కటే అని, వేదము కాని, శాస్త్రం కాని, బైబిల్ కాని, ఖురాన్ కాని, ఏ గ్రంథములైనప్పటికీ నిర్ణయాన్ని పరిచి సత్యాన్ని బోధించుచుండగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువెక్కడ ఉంటుందాది.
1: When the Vedas, Shastras, Bible, Quran and all scriptures are teaching that there is only one God, what is the idea of 3 crores of gods?
0: కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే.
1: దిస్ ఆర్ ఆల్ ది పర్వర్షన్స్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద మైండ్.
0: మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు.
1: As long as mind lasts, he will have desires.
0: కోరికలు ఉండినంత వరకు కూడాను అభిమాన మమకారములు వదలవు.
1: As long as one has desires, likes and dislikes cannot be
0: అభిమాన మమకారములు ఉండినంత వరకును అహంకారము పోదు.
1: As long as one has likes and dislikes, one cannot get rid of his ego.
0: అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలుగదు.
1: As long as one removes ego, one will not be able to get the knowledge of Atma.
0: కనుక ఆత్మజ్ఞానం కాని, ఆత్మానందం కాని, ఆత్మదర్శనం కాని మనోనాశనం చేతనే సంభవిస్తుంది, కాని అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
1: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ది బ్లిస్ ఆఫ్ ఆత్మ, ది దర్శన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ఆత్మ కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ బై ఎలిమినేషన్ ఆఫ్ ఈగో అండ్ బై నో అదర్ మీన్స్.
0: మనసు, బుద్ధి, చిత్తం మరి అహంకారము ఎందు పుట్టి పెరిగే ఎందడంగే.
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో టేక్ దర్ బర్త్?
0: ఎందు పుట్టి పెరిగి ఎందడంగే.
1: వేర్ డిడ్ ది టేక్ దర్ బర్త్? వేర్ డిడ్ ది గ్రో అండ్ వేర్ డిడ్ ది మర్జ్ బ్యాక్ అగైన్?
0: అదే బ్రహ్మ, అదే ఆత్మ.
1: దట్ ఈస్ బ్రహ్మ అండ్ దట్ ఈస్ ఆత్మ.
0: కనుక నీ యొక్క పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై, నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమై అన్య మార్గమునందు నీవు అన్వేషణ జరిపినా ఇది ఏ రీతిగా నీవు పొందగలవు నీ యొక్క స్వస్వరూపాన్ని?
1: దేర్ ఫార్ హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ రియల్ ఫారం, ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలైజేషన్ బై ఎనీ అదర్ మీన్స్?
0: ఇది ఎట్లా ఉన్నదంటే, దొంగ తాను పోలీసు వేషం వేసుకుని తన్ను పట్టడానికే ప్రయత్నించినట్టుగా ఉంటుంటాడు.
1: దిస్ ఈజ్ కంపేరబుల్ టు ఎ థీఫ్ పుటింగ్ ఆన్ ది డ్రెస్ ఆఫ్ పోలీస్ మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ దట్ థీఫ్ ఈజ్, హీ ఈజ్ హిమ్సెల్ఫ్ ది థీఫ్.
0: నిన్ను గుర్తించుకోవడానికి అన్య సాధనలు ఎందుకు?
1: టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యూ రిసార్ట్ టు అదర్ సాధనాస్ అట్ ఆల్?
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుండేది.
1: హియర్ ఇస్ ఎ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: 10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు.
1: 10 stupid people undertook a pilgrimage.
0: తిరిగి నదిని దాటిన తర్వాత 10 మంది ఇక్కడికి వచ్చి చేరినామా లేదా అనేటువంటిది వాళ్ళకి సందేహం.
1: దే వాంటెడ్ టు క్రాస్ ద రివర్ అండ్ ఆఫ్టర్ క్రాసింగ్ దే గాట్ ఎ డౌట్ వెదర్ ఆల్ ది 10 people
0: ప్రారంభించాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో ఇంకొకటి లేడే, నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు.
1: ది స్టూపిడ్ వన్స్, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ కౌంటింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, లీవింగ్ హిమ్సెల్ఫ్ అండ్ బిగాన్ వండరింగ్.
0: నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో నిజమే నీవు చెప్పింది, ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు.
1: ద సెకండ్ పర్సన్ సెడ్ దట్ ఐ డోంట్ బిలీవ్ యూ, హీ స్టార్టెడ్ కౌంటింగ్ కేమ్ అప్ టు 9 అండ్ హి సెడ్ yes, what you said is true, the 10th one is lost.
0: అదే మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు, అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.
1: ఎ క్లవర్ ట్రావెలర్ ఆన్ ద రోడ్ అబ్జర్వ్డ్ దిస్ అండ్ హి ఆస్క్డ్ దెమ్, వెల్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్
0: మంది వచ్చాం కానీ 9 మందే ఉన్నాం ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు.
1: 10 ఆఫ్ us came, one is washed away in the river, therefore we are grief stricken. They replied,
0: అజ్ఞానమును గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఈ విధంగా 10 వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు 10 మంది కూడా కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనం తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగా నీ విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు.
1: దట్ ట్రావెలర్ కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్ అండ్ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ 10 ఆన్ వన్ సైడ్ అండ్ సెట్ వెల్ ది మిస్టేక్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ కౌంటింగ్ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. దట్ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ రియలైజ్ ఎనీథింగ్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టోరీ.
0: నీవే ఆత్మయ్య ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీది ఏ రీతిగా గుర్తించగలవు?
1: వెన్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఆత్మ, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆత్మ అండ్ ప్రే టు సమ్ ఆత్మ, వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సాధన ఆల్ దిస్ ఈస్?
0: ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవి భిన్నత్వంలో నీవు అభిరుచిని అభివృద్ధిపరచుకుని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
1: There was one and it multiplied itself into many. On account of this, you are getting immersed in the diversity and forgetting the unity which underlies this diversity.
0: ivanni ikkudunu addamulo kanipinche pratibimbamulu vale nee yokka pratibimbamule.
1: All that you see outside is like a reflection in the mirror or reflections of your own self.
0: bimbanni vadali pratibimbani neevu visheshisthunnavu.
1: You are forgetting the object and placing confidence in
0: కనుక నీవు భ్రమతో నువ్వు కట్టబడుతుంటున్నావు.
1: దట్ ఈస్ వై యు ఆర్ బౌండ్ బై డెల్యూజన్.
0: భ్రమతో కట్టిపడినటువంటి వానికి బ్రహ్మ చిక్కడు.
1: మ్యాన్ బౌండ్ బై డెల్యూజన్ కెన్ నెవర్ ఫైండ్ బ్రహ్మ.
0: కనుక ఆత్మభావం అనేటువంటి దానిని మనం అనుభవించాలనుకుంటే మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను కేవలం నిరుపయోగమైనటువంటివి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ, all the efforts which you are doing in order to find atma are really useless.
0: ee sadhanalanni kudunu manasunu challabarustayi.
1: But all these sadhanas are capable of pacifying
0: manasunu challabarchi prayojanam emiti.
1: These are all capable of pacifying the
0: manase lekunda cheskovali kani manasunu challabarthe tirigi daniki vedi ekkavachu.
1: What you have to do is you have to eliminate the mind, not pacify it.
0: Kanuka మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన.
1: సచ్ సాధనాస్ విచ్ కెన్ ఎలిమినేట్ అండ్ ఎనిహిలేట్ మైండ్ అలోన్ ఆర్ ప్రాపర్ సాధనాస్ ఫర్ రియలైజింగ్ ఆత్మ.
0: ఇక్కడ మనిషి యందు ఈ దేహాత్మ భావన చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి మార్గము తిప్పుతుండాలి.
1: యాజ్ man has identified his physical body with himself, he is falling into the delusion and getting confused.
0: Nenu chestunnanu, nenu anubhavistunnanu, nenu deeni jayinchinanu ane 20 yokka kakruti bhavamu manaviyandu dina dina abhirudhi chendutundali.
1: The natural feeling that I am doing, I am enjoying, I am achieving victory is getting strengthened in man day after day gradually.
0: Vidyarthulara jayap jayamulu nee karmala vallana kaani nee sadhanala valla kaani nee prayatnam valla kaani kaligeetundi kaadu.
1: Success and failure are not the ones which are the result of your own actions, your own sadhana.
0: Kevalam neevu bhrantilo munigi nee prayatnam cheta ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు.
1: బీయింగ్ డెల్యూడెడ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
0: ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించలేని కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించడం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ మేడ్ బై పీపుల్ హౌ మెనీ ఫెయిల్యూర్స్ కెన్ యు కమ్ అక్రాస్.
0: ఏమి చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యము ఎన్ని మనకు కనిపించటం లేదు.
1: how many more are we seeing that without doing any effort, some people are achieving success?
0: నీవు ప్రయత్నము చేసి తద్వారా నీవు కేవలము అపజయాన్ని పొంది విచారమునకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ అచీవ్.
0: మన ప్రయత్నంతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ దాట్ దెర్ ఇస్ నథింగ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్
0: మన దేహమునందే. ఈ విధమైన యొక్క సాక్ష్యము మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి.
1: యూ కెన్ గెట్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ.
0: నీ దేహంలో ఉండేటువంటి గుండె కొట్టుకోవడానికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది హార్ట్ బీటింగ్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
0: నీవు క్షణ క్షణముకుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది కాన్స్టెంట్ ఇన్హేలింగ్ అండ్
0: నీవు భుజించినటువంటి ఆహారమును జీర్ణింపజేస్తుంటుండాలి, దానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఫుడ్ విచ్ యు హావ్ పార్టేకన్?
0: ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుందాయా?
1: ఆర్ దీస్ థింగ్స్ అచీవ్డ్ బై ఎఫర్ట్?
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: నేను బ్రతకాలి బ్రతకాలి అనుకుంటే నీవు బ్రతకగలుగుతున్నావా?
1: If you want to say that I want to live and live and live,
0: నీవు చావాలి చావాలి అనుకుంటే నీవు చస్తున్నావా?
1: Even if you want to die, can you die just like that?
0: నీ పుట్టుకకు నీవే కారకులా?
1: ఆర్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పార్ట్?
0: కాదు కాదు కాదు,
1: నాట్ అట్ ఆల్.
0: కనుక ఈ విషయాన్ని చక్కగా విచారణ చేస్తే కేవలము నీ కర్తృత్వ భోక్తృత్వములే ఈ అహంకార మమకారమును మరింత అభివృద్ధి గావించుతున్నాయి.
1: ఇఫ్ యూ కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ఇట్ ఈస్ ద డూయర్షిప్ అండ్ ఇట్ ఈస్ ది ఎంజాయర్షిప్ ఇన్ యూ విచ్ ఇస్ క్రియేటింగ్.
0: ఈనాడు జగత్తులో మనం ఆచరించేటువంటి సమస్త కార్యములు కూడాను మనోతృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క కర్మలే.
1: ఆల్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మెంట్ టు సాటిస్ఫై యువర్ ఓన్ మైండ్.
0: కనుకనే ఈ మనస్తృప్తి మనస్తృప్తి అనేటువంటిది ఎంతకాలం చేసినప్పటికీ ఈ మనస్సుకు తృప్తి అనేటువంటిది ఉండదు.
1: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ యు గో ఆన్ ట్రైంగ్ టు సాటిస్ఫై యువర్ ఓన్ మైండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు కంప్లీట్లీ సాటిస్ఫై యువర్ మైండ్.
0: ఈ మనస్సు అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై మైండ్?
0: మనసే మాయ.
1: Mind is illusion.
0: Manase korika.
1: Mind is desire.
0: Manase avidya.
1: Mind is ignorance.
0: Manase prakruti.
1: Mind is nature.
0: Ee manase bhranti.
1: Mind is delusion.
0: Kanuka ee bhranti lo neevu munigi bhranti ni pogottukonuka brahmana pondalanukunte idi sadhyam avutunda?
1: Getting drowned in this delusion, if you want to attain brahma, how can you achieve it?
0: కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు.
1: లుకింగ్ అట్ యువర్ ఓన్ షాడో యు ఆర్ గెటింగ్ ఫ్రైటన్.
0: నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు.
1: యు ఆర్ ఫ్రైటన్ అట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
0: కానీ ఉన్నది ఒక్కటే.
1: బట్ ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇది ఏకం సత్, అది ఆత్మ.
1: దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
0: భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు.
1: A number of scholars describe God as the very embodiment of Sat, Chit and Ananda.
0: ఇది సరైనటువంటి యొక్క జవాబు కాదు.
1: This is not a proper description at all.
0: సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కానీ అతను ఆనంద స్వరూపుడని కానీ చెప్పడానికి, అతను ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను.
1: He is truth. He is awareness. He is bliss. To say that
0: భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు.
1: దీస్ ఆర్ నాట్ క్వాలిటీస్ విచ్ హీ హాస్. దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
0: ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు.
1: సమ్ పీపుల్ థింక్ దట్ దేర్ ఇస్ సమ్ పవర్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్ విచ్ విల్ హావ్ టు బి మెడిటేటెడ్ అపాన్ అండ్ దే అండర్టేక్ మెడిటేషన్.
0: గోప్యముగా రహస్యంగా ఏదో ఒకటి దివ్యమైనటువంటి శక్తి నాకు వేరుగా ఉన్నది, దానిని నేను పొందాలి అనేటువంటి యొక్క విషయంతో అనేక రకమైనటువంటి యొక్క దీక్షలు పొందుతారు.
1: సమ్ పీపుల్ టేక్ గ్రేట్ రెజల్యూషన్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ దట్ దెర్ ఇస్ సమ్ సీక్రెట్ మిస్టీరియస్ పవర్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్ విచ్ దే వాంట్ టు రియలైజ్.
0: ఇది కేవలము అజ్ఞానం యొక్క చర్య.
1: దిస్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: నీకంటే వేరేనటువంటిది ఒకటి ఉన్నది అనుకున్నంత వరకు కూడాను నీవు పూర్తి అజ్ఞానంలో మునిగిన వాడే.
1: యాజ్ లాంగ్ యాజ్ యు థింక్ దట్ దేర్ ఇస్ సమ్ పవర్ అదర్ దాన్ యూ, యు ఆర్ అండర్ ఇగ్నోరెన్స్.
0: నీకంటే మించినటువంటిది మరొకటి లోకంలో లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ యూ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఉన్నది అని నీవు నిరూపించటము ఇది నీ మనోభ్రాంతి.
1: బట్ టు సే దట్ యు వాంట్ టు ప్రూవ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ ఈజ్ ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్.
0: ఉన్నదనగా స్వప్నములో మనం అనేక దృశ్యములు అనేక అనుభవములు మనం అనుభవిస్తాం.
1: వి గెట్ ఎ నంబర్ ఆఫ్ సైట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ స్టేట్ ఆఫ్ డ్రీమ్.
0: ఎంతవరకు నిజము?
1: హౌ లాంగ్ ఆర్ ది ట్రూ?
0: స్వప్నములో ఉండినంత వరకే.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది డ్రీమ్.
0: స్వప్నము తీరినా ఇది నిజము కాదు.
1: వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ డ్రీమ్ దిస్ ఆర్ నాట్ ట్రూ.
0: నీవు మనోభ్రాంతిలో ఉండినంత వరకు కూడాను ఈ కష్టము నష్టము దుఃఖము విచారము ఇవన్నీ సత్యమే.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది డెల్యూషన్ ఆఫ్ ద మైండ్ all these things like joy
0: భ్రాంతి వీడితివా ఇదంతా అసత్యం.
1: కమ్ అవుట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్ దీస్ ఆర్ ఆల్ అంట్రూ.
0: కనుకనే ఇవన్నీ కూడాను మనోభ్రాంతితే కట్టబడినటువంటి యొక్క మిథ్యాలు.
1: ఆల్ దీస్ ఆర్ బౌండ్ బై ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్ అండ్
0: ఈ మిథ్యానేను ఆధారం చేసుకుని సత్యానేను విసర్జిస్తున్నాము.
1: వీఆర్ గివింగ్ అప్ ట్రూత్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ మిథ్యా.
0: దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఈ తాదాత్మ భావం లోపల ఈ యొక్క అహంకారం పెంచుకుంటున్నాం.
1: థింకింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ, యూఆర్ డెవలపింగ్ ఈగో ఇన్.
0: ఒక్క చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైనా విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ విత్ రెఫరెన్స్ టు వన్ స్మాల్ థింగ్, వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ అదర్ థింగ్స్.
0: తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ వన్ సెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నదంతా ఉన్నదాని యొక్క ప్రతిబింబాలే.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ రియల్.
0: లోక సంబంధమైనటువంటి విషయాలకు కర్త, కర్మ, క్రియ ఈ మూడుకును ఉంటుంటాయి.
1: ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఎ సబ్జెక్ట్, ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఎ ప్రిడికేట్.
0: కానీ ఆత్మ సంబంధమైన విషయముకు ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రము ఉంటుండదు. కర్మ
1: బట్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ ఆర్ ద స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ డూయర్, కర్త.
0: చేసేవాడు తానే.
1: హీఈస్ ద డూయర్.
0: చేయించేవాడు తానే.
1: హీఈస్ గెటింగ్ ఇట్ డన్.
0: చేయింపబడినది తానే.
1: He is the act which is being done.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ అరౌండ్.
0: ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ స్టేట్ వెన్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ డజన్.
0: ఈ చైతన్యముని మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైన మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
1: దిస్ కాన్షియస్నెస్ ఈస్ డివైడెడ్ ఇన్ టు త్రీ సచ్ అ సత్ చిత్ అండ్ ఆనంద ఫర్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు ది వరల్డ్లీ పీపుల్.
0: దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు.
1: దిస్ ఫిలాసఫర్స్ బిగాన్ ద షోయింగ్ వన్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
0: దీనినే వేదాంతమునందు ఆస్తి భాతి ప్రియము అన్నారు.
1: ఇన్ వేదాంతిక్ పారలన్స్ దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆస్తి భాతి ప్రియం.
0: ఈ మూడు కూడాను ఒక్కటే.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ది సేమ్.
0: ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది ఆస్తి, ఇది సత్.
1: హియర్ ఈస్ ద టంబ్లర్, దిస్ ఈస్ ఆస్తి, దిస్ ఈస్ ట్రూత్.
0: అయితే చిత్ అంటే ఏమిటి? దానిని గోచరి అది మనం చూస్తున్నాము.
1: వాట్ యు మీన్ బై చిత్?
0: చూడటమే కాకుండా ఇది టంబ్లర్ అని మనం తెలుసుకున్నాము.
1: ఐఎమ్ సీయింగ్ దిస్ అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ దట్ దిస్ టంబ్లర్.
0: ఇంకా ఆనందం అంటే ఏమిటి? దీనిని మనం అనుభవిస్తున్నాము.
1: వాట్ డు యు మీన్ బై ఆనంద? ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్.
0: ఈ సత్తు చిత్తు ఆనందం మూడైంది, ఇది లేదే ఒక్కటే.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్. Is it really
0: ఈ సత్తు ఉన్నది ఒక్కటే, ప్రకాశించేది ఒక్కటే, ఆనందింపజేయనది ఒక్కటే.
1: there is only one and it is shining as, and that also is one and it is experience, that is also the same thing.
0: Kanuka oke dani yendu manam anekamainatundi yokka bhramtulu cheta anekatvanga dani anubhavinchi aneka roopanamamulu kalpistunnam.
1: There is only one. By delusion we are experiencing that one as many and feeling that we are experiencing many.
0: Kanuka ఆత్మతత్వం అనగా ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore it is necessary to realize when we say that ఆత్మతత్వ, this is the principle of unity which is underlying everything.
0: ఈ ఆత్మ అనగా రూపము లేనటువంటిది.
1: This ఆత్మా does not have form.
0: ఇది కేవలము అనేక రూపాన్ని కూడా ధరించేటువంటిది.
1: ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ మెనీ ఫార్మ్స్.
0: గాలి ఉంది.
1: హియర్ ఈస్ ఎయిర్.
0: దీనికి ఏమి రూపం?
1: వాట్ ఫారం డస్ ఎయిర్ హ్యావ్?
0: రూపము లేనంత మాత్రమే గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
1: జస్ట్ బికాస్ ఎయిర్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫారం, కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఎయిర్ అట్ ఆల్?
0: అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది.
1: బట్ విచ్ ఎవర్ container this air enters in, that form it gets.
0: A balloon lo cheripothe adi balloon roopanga dharistundi.
1: When air enters into balloon it takes the form of
0: balloon. Football lo cherite football roopanga pothundi.
1: When it enters into a football its form is the
0: ball. Tala kinda pettukune atvanti oka pillow roopamlo poi cherite pillow ga kanipistundi.
1: When air enters into a pillow that its form is that of a pillow.
0: Kani deeniki oka roopam ledu.
1: But air doesn't have a form.
0: అయితే గుణము మాత్రం ఉంటుంది.
1: బట్ ఇట్ హాస్ ఎ క్వాలిటీ.
0: అదే చైతన్య గుణం.
1: దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య కాన్షియస్,
0: ఈ చైతన్యం అనేటువంటిదే కాన్షియస్నెస్ అన్నారు.
1: దిస్ చైతన్య హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ను మనము గుర్తించాలనుకున్నా అర్థం చేసుకోవాలనుకున్నా దాని నుంచి ఒక చిన్న భాగమైనటువంటి దాన్ని తీసుకుని కాన్షియస్నెస్ అనేటువంటి రూపకంగా తయారు చేసుకుంటూ వచ్చాం.
1: ఇఫ్ యు వాంట్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ దిస్ కాన్షియస్నెస్ ఇట్ హ్యాస్ టు బి రిడ్యూస్డ్ టు కాన్షియన్స్
0: అనగా విట్నెస్.
1: దట్ మీన్స్ ఇట్ ఇస్ ఎ విట్నెస్.
0: దీనిని అవేర్నెస్ అని.
1: దిస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: సాక్ష్యము అని.
1: This is also called again witness.
0: Aithi deeniki oka satyam undi. Ee satyaniki mari edaina okati aadharam kavali kada.
1: Even for this witness there must be some basis.
0: Dani vallane ee conscience nunchi kuda nu conscious vachesindi.
1: From this conscience conscious has come.
0: Consciousness, conscience, conscious. Ee moodinti yokka tattamu moodu gunamuluga maaripothu vachayi.
1: Consciousness, conscience and conscious are the three entities which have got
0: consciousness anetvanti senses tho koodinatvanti.
1: Conscious is associated with senses.
0: Conscience anetvanti manastho koodinatvanti.
1: Conscience is associated with mind.
0: Consciousness anetvanti atma tho cheyinatvanti.
1: Consciousness is associated with atma.
0: Ee moodinti yokka tattamulane loka nimittamai లోకాచరణ నిమిత్తమై లోకజ్ఞాన నిమిత్తమై దీనిని ఈ రకంగా మనం విభజించుకుంటూ వచ్చాం.
1: దీస్ త్రీ ది డివిజన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మెంట్ ఫర్ సేక్ ఆఫ్
0: ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: లోకంలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.
1: దేర్ వాజ్ ఎ డాక్టర్స్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్.
0: హాల్ అంతా డాక్టర్స్ ఉంటుంటారు.
1: దేర్ ఆర్ డాక్టర్స్ ఇన్ ది హాల్.
0: కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు.
1: But the word to describe them is doctors.
0: Kani okkoka doctor ENT doctor okadu kavachunu, bones doctor okadu kavachunu, blood doctor okadu kavachunu, inka aneka rakamulainatundi ee vidividiga adanni dehanni bhagamulu chesi vicharana chesinatundi vyaktuluga roopondavachu.
1: There may be different doctors who have specialized in different parts and limbs of the body.
0: Okadu bone specialist chesuntadu.
1: There is one bone specialist.
0: Inkodu kidney special chesi untadu. Inkodu heart special chesi untadu.
1: There is another who has specialized with reference to kidney.
0: Ivanni kuda nu okka dehamlo undinattu dani vibhagamulu chesi jeevanopadi nimittamai okkokaru okkokaru rakamainattu dani parishodhana chesi aa doctor ni peru pondaru.
1: Each one has specialized in one part of the body, although there is only one body. This is done for the sake of a worldly benefit.
0: Kabatti andaru doctors say.
1: But basically all of them are doctors.
0: Adhe vidhamgane andaru atma swaroopule.
1: In the same way, all of us are.
0: Jeevanopadi nimittamai okadu udyogam cheyavachunu.
1: For the sake of making a livelihood, one may.
0: Inkodu koori pani cheyavachunu.
1: One may be working in an office, one may be a laborer.
0: Inkodu vyaparam cheyavachunu.
1: One may carry on business.
0: Inkodu vyavasayam cheyavachunu.
1: One may undertake cultivation.
0: Ee yokka jeevanopadi nimittamai nirminchukunnatundi yokka vruttula valla ee perlu manam abhivruddhi gaavinchukuntu vacham. Ee perlu kevalam vruttulato vachinatundive kaani shashvatanga vachinatundivi kaadu.
1: All the names which one has got is based upon the functions which he performs, but it is not a permanent name given to each individual.
0: Ade vidhamgane atma anetvanti sarvulu yendu okate undinappatikini aaya shariram yokka abhimanamunu puraskarinchukoni aa sukadukkamulu andukuntunnaru.
1: There is only one atma in all the bodies, but depending upon that particular body and the action it performs.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: Oka plane ekkado accident ayipoyindi.
1: There was an accident in a particular place.
0: Aa plane lo ni nijanga manavaru unnaru ante inga cheppanakkaraledu. Aneka rakamainatundi vicharanalaku prayatnistam.
1: If one comes to know that his own people are in that plane when the accident has taken place,
0: nijanga aa plane lo ni manavaru evaru anetundi lekunda poyinappudu ఎట్లా జరిగిందంట ఏమి జరిగిందంట ఎంత మంది పోయినారట ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం.
1: ఇఫ్ యువర్ పీపుల్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద ప్లేన్ దెన్ యూ గో ఆన్ పుట్టింగ్ ఎ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హౌ డిడ్ దట్ యాక్సిడెంట్ టేక్ ప్లేస్ హౌ మెనీ పీపుల్ వర్ దేర్ ఓన్లీ ఫర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్.
0: కనుకనే ఇది నాది అనేటువంటి యొక్క భావం లేకపోవడం చేతనే మనమంతా ఇన్ఫర్మేషన్ లోపల పోతున్నాం.
1: యాజ్ వీ డూ నాట్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ దీస్ ఆర్ మైన్ యూ గో ఇన్ ఫర్ ఇన్ఫర్మేషన్.
0: అందరి ఎందు ఉండేటువంటి యొక్క తత్వం ఒక్కటే అనుకున్నప్పుడు నీవు ఇన్ఫర్మేషన్ లో దిగవు, ట్రాన్స్ఫర్మేషన్ లో వస్తావు.
1: ఇఫ్ యు నో దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్, యూ డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్ఫర్మేషన్, యూ వాంట్ ట్రాన్స్ఫర్మేషన్ దెన్.
0: కనుక ఆత్మభావము అనేటువంటిది ఏకంగా మనం భావించాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ హ్యావ్ దట్ యూనిటీ.
0: ఉన్నది ఒక్కటే, ఒక్కటే, అన్యము లేదు.
1: There is only one thing and one thing alone.
0: Aithe,
1: the second thing doesn't
0: manasu, dehamu, ivanni undinanta varaku kudanu ee ekatvanni pondatamu idi chaala kashtam.
1: But as long as you have a mind and a body and other things, it is
0: kashtam kashtam ante kani nirantaramu manamu దీనిని అనుభవించటము ఇది కూడా సహజ కర్తం కాదు.
1: జస్ట్ బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ,
0: కష్టమైనప్పటికీ మన సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్, we should make efforts appropriate to realize the real nature.
0: Manamu rathamu aneetundi dehanni gurinchi gurtincham.
1: We have recognized that this body is like a chariot.
0: Gurramulu aneetundi yokka indriyalu gurinchi gurtincham.
1: We also recognize that the senses are like horses.
0: Paggamulu aneetundi yokka manasu kudanu artham chesukunnam.
1: We have also recognized the mind is like the rain.
0: సారథి అనేటువంటి బుద్ధిని కూడాను మనము కొంతవరకు విచారణ చేశాము.
1: We have also recognized that this charioteer is intelligence.
0: అయితే ఈ రథము, ఈ గుర్రములు, ఈ పగ్గములు, ఈ సారథి దేని నిమిత్తమై ఏర్పడినాయి?
1: For whose sake have all these things come into existence like chariot?
0: యజమాని.
1: There is a owner for this.
0: ఆ యజమాని అనేటువంటి వాడు ఇందులో ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
1: దట్ మాస్టర్ ఈజ్ ఆత్మ రిసైడింగ్ ఇన్ దిస్ హార్ట్.
0: కనుకనే ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని ఎందు సర్వభూతములు ఎందు కూడాను నివసిస్తున్నాడు.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్, హీఈస్ రిసైడింగ్ ఇన్ సో మెనీ లివింగ్.
0: అయితే ఇది భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు.
1: When you say it is a living being, does it have life?
0: Bhutamanaga emiti shabda sparsha roopa rasagandhadulu ee yokka dinito koodinatundi ee shabdamulu anaga indriyamulu yokka cherika.
1: When you say this bhutam, the word is used, it is a conglomeration of
0: bhutam
1: and jadamule. These are all qualities only.
0: Ee jadamulu yokka dinine bhutamu ani peru pettu vacharu.
1: These are all inert and they are called as bhutam.
0: ఈ భూతం అంటే ఇంకొక అర్థం కూడా ఉంటుండే, అది పిశాచము అని.
1: Another meaning of this word bhutam is
0: bhutanga untundadi annaru anaga emti vidivaleinatvanti oka dayanga untundadi ani.
1: That means it is a great devil.
0: Ee bhutamulanni kodanu manaku oka pichachamuli.
1: All these elements or senses
0: ive manavuni aneka rakamuluga peedistunnayi.
1: It is these things which are really giving us a lot of trouble and problem.
0: కనుక వీటి యొక్క సత్య స్వరూపాన్ని గుర్తింపు చేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము.
1: Therefore it is necessary to come across people who can make us realize the real nature.
0: కాన మనము దేహభావమును దేహతత్వాన్ని దేహ కర్తవ్యాన్ని చక్కగా గుర్తించి లక్ష్యమును ఆత్మయందించుకోవాలి.
1: Feeling its principle and conduct ourselves properly.
0: కనుక నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తగా నీవు మారవద్దు.
1: డోంట్ థింక్ డోంట్ కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ డోంట్ యాక్సెప్ట్ దిస్ డూ యర్
0: దీని ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తత్వంలో నీవు తిరగద్దు.
1: డూ నాట్ ఆల్సో ఇండల్జ్ దట్ యూ షుడ్ గెట్
0: ఈ కర్తృత్వ భక్తత్వాన్ని మనం దూరం గావించి కర్తవ్యాన్ని ఆచరించాలి.
1: గివ్ అప్ డూయర్షిప్ గివ్ అప్ ఎంజాయర్షిప్ అండ్ అండర్ టేక్ దట్ యాజ్ ఎ డ్యూటీ.
0: ఈ కర్తవ్యం యోగముచ్చతే ఇదే నా యొక్క యోగం.
1: దిస్ డ్యూటీ ఈస్ ద రియల్ యోగ.
0: ఈ యోగాన్ని నీవు అనుభవించటమంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మ భోగములో నీవు అనుభవించవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆల్సో.
0: కానీ ఈ యోగము లేకపోవటం చేతనే మనం రోగులుగా మారుతున్నాం.
1: యాజ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ యోగా వీఆర్ బికమింగ్ డిసీజ్డ్ సోల్స్.
0: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి.
1: We have to carefully analyze and understand the mental activity.
0: ఇది ఎక్కడ నుంచి పుడుతుండాలి?
1: From where does this mind come?
0: ఇది చేసే పని ఏమిటి?
1: What does it do?
0: దీనిని మనం ఎందుకు అనుసరించాలి?
1: Why should we follow it?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result of all this?
0: ఇది మనకు బంధనకు తీసుకుని పోతుండాదా లేక విశాలమైనటువంటి యొక్క మోక్షమునకు కొనిపోతుండాదా?
1: Does it bind us or does it liberate us?
0: అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణ బంధనకే తీసుకుని పోతుండాలి.
1: ఇఫ్ గ్రాడ్యువల్లీ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్ ఇట్ ఈస్ టేకింగ్ యూ టువర్డ్ ది బాండేజ్.
0: కనుక ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు.
1: దెర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎనీ అదర్ వే.
0: ఈనాటి లోకములో భిన్న భావములు భిన్న చర్యలు ద్వేషములు అసూయలు అహంకారములు అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే.
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ దిస్ హెస్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆల్ ద డిఫరెన్సెస్ జెలసీస్ క్వారల్స్ కాన్ఫ్లిక్ట్స్ స్ట్రైవ్ గ్రీఫ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్.
0: కనుక మనము సమత్వమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ది లవ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ఈక్వాలిటీ ఇన్ అస్.
0: ఈనాడు మనం చదివేటువంటి చదువుల యొక్క జ్ఞానం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ యూఆర్ గోయింగ్ టు గెయిన్ బై ది టైప్ ఆఫ్ స్టడీస్ విచ్ యూ హావ్ అండర్టేకన్?
0: ఇది నిజమైనటువంటి జ్ఞానమా?
1: ఈజ్ ఇట్ ఎ రియల్ నాలెడ్జ్?
0: కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: ఇది అజ్ఞానంలోని అజ్ఞాన జ్ఞానం.
1: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: మనము అజ్ఞానంలో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: వీఆర్ డెవలపింగ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నది అనుకుంటే చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యనున్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
1: యు సే ఇన్ దిస్ స్టేట్ వేర్ ఇస్ ఆత్మ? ఇట్ ఈస్ బిట్వీన్ వన్ కాన్షియస్నెస్ అనదర్.
0: ఇది ఎట్లా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఇది అందరికీ అర్థం కాదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్.
0: జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ స్టేట్ ఇన్ బిట్వీన్ ఎ స్టేట్ ఆఫ్ అవేకనింగ్ అండ్ డీప్ స్లీప్.
0: అయితే జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికీ తెలియదు.
1: వాట్ ఈస్ ది స్టేట్ బిట్వీన్ వేకింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్? నో వన్ రియల్లీ.
0: జాగ్రత్తగా ఉండినట్టే ఉంటుంటాము, తిరిగి కన్నుమూత పడిపోదు.
1: యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియల్లీ అవేక్ బట్ యు స్టార్ట్ స్లీపింగ్.
0: కానీ యోగులు మాత్రమే దీనిని చక్కగా గుర్తిస్తూ వచ్చారు.
1: బట్ యోగీస్ హావ్ రికగ్నైజ్డ్ దట్ రియల్ స్టేట్.
0: ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అది నిజమైన ఆత్మతత్వం అన్నారు.
1: దట్ పర్టికులర్ స్టేట్ విచ్ కమ్స్ బిట్వీన్ వేకింగ్
0: జాగ్రత్త రజోగుణము నిద్ర తమో గుణము రెండింటికి నీ మధ్య ఉన్నటువంటిది సాత్వికము అదే ఆత్మస్వరూపం.
1: స్టేట్ ఆఫ్ వేకింగ్ ఈజ్ రజోగుణ, స్లీప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ తమో గుణ, ఇన్ బిట్వీన్ దీస్ టూ కమ్స్ సత్వగుణ అండ్ దట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించాలనుకుంటుంటే ఆత్మ జ్ఞానాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి.
1: ఇఫ్ యు వాంట్ టు రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యు షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 29th of May 1990 during the summer course at Brindavan.

0: and no value at all if there is no peace, righteousness and love.
1: Ujjogamulu chesi enta padavinunna satya dharma prama shantulu lekunna.
0: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
1: Satya dharma prema shantulu lekunna bahula satkarya labhambusunna.
0: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Manavudu shanti nimittamai janminchadu kani padavula kosam janminchaledu.
0: Man is born to be peaceful and not to occupy positions of authority.
1: Enni undinappatikini manavulaku shanti lekundina jeevitame shunyam.
0: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
1: Aneka mandi srimantulu unnaru.
0: There are many rich people.
1: Kotlaku vidyavantulu unnaru.
0: There are crores and crores of educated people.
1: Inka aneka vidyavantulu kuda nu goppa goppa padavillo ledinattu vaaru unnaru.
0: There are people who are occupying very high positions in life.
1: Kani veerandari valla jagatlo em jarugutunnadi.
0: What is that is all happening in this world with these people?
1: Veerale yokka kanchidaralu chuchuvaliki variki samayam ledu.
0: They have no time to see the suffering of the poor and the needy people.
1: Veerale paristhiti emiti?
0: What is the position of poor people?
1: వారి విషయాన్ని ఎవరు కూడాను తరం చేసినటువంటి వారు లేరు.
0: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దెమ్.
1: ఏ బజారు నందు చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
0: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్ సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈజ్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
1: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
0: All are involving, indulging in show work and there is no social work.
1: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
0: If anyone approaches you to doorstep with a begging bowl, asking for alms, you'll neck him out.
1: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
0: Man will enjoy the truth, peace and love. If at all, he is compassionate enough.
1: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
0: No one is understanding the very meaning of this word, manava.
1: Manava.
0: Manava.
1: Managa manishi.
0: Ma means the human being, manishi.
1: Kani ee manishiki edi mukhyamu?
0: What is important for a human being?
1: Asalu vettam mukhyama?
0: Is it desire or ambition?
1: Abhruddhi kavatam mukhyama?
0: Is it progress in life?
1: Anandanni anubhavinchatam?
0: Is it to experience happiness and pleasure?
1: Edi kuda dukham kadu. Manavudu sukha dukhamalato janminchinadu kani kevalam sukhamne pondalani kadu.
0: Man is born not to enjoy, not to be merely happy.
1: Toti manavulaku todupadi lekunna manasu ettu shanti kaluguramayya.
0: How can you expect man to remain in peace if he doesn't come forward to help the fellow man?
1: Toji manavulaku manamu sahayam cheyali.
0: We should help the fellow man.
1: Andariki edo kashta samayamu sukha samayamu vastuntadi surya tejasu valle.
0: In this life, something like sunrise and sunset, we do have pleasure and pain.
1: Kanuka prati manavudu kudunu ఏదో కొన్ని కష్టములు కలుగుతూ ఉంటాయి.
0: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
1: కానీ ఈ కష్టకరమైన సుఖములు రెండు కూడా నువ్వు ఒక్కటిగా భావించాలి.
0: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్

0: దుఃఖములో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
0: కనుక సుఖ దుఃఖములు రెండు కూడా మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ వుడ్ మేక్ యూ హ్యాపీ అండ్ ఆల్సో గ్రీఫ్ స్ట్రికెన్ అకార్డింగ్.
0: కానీ మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటిని సమానంగా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ వీ హ్యావ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: కనుక ఈ సమానత్వం అనేటువంటిది లేకుండా పోతే మనం సమాజం ఎట్టవుతాం?
1: ఇఫ్ దేర్ ఇస్ నో సమత్వాది ఈక్వాలిటీ హౌ కెన్ వీ కాల్ అవర్ సెల్స్ సమాజ సొసైటీ?
0: సమాజము సమాజము
1: వీ సే సమాజ సొసైటీ.
0: సమానత్వం లేనటువంటి వాడు సమాజంలో ఎట్టు పుట్టుతారు?
1: ఇఫ్ దేర్ ఇస్ నో సమానత్వ ఈక్వాలిటీ హౌ డూ యూ కాల్ యువర్ సెల్ఫ్ సమాజ సొసైటీ?
0: కష్టంలో సుఖమున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్.
0: సుఖంలో కష్టమున్నది.
1: అండ్ దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ప్లెజర్.
0: కానీ ఈనాటి మానవుడు ఎన్ని సుఖములు పొందినప్పటికీ ఒక్క కష్టమేమైనా వచ్చిందంటే తట్టుకోలేడు.
1: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, is very much disturbed with the slightest of the difficulty.
0: Oka srimantun daggariki velli ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
1: If you approach a rich man and if you ask him, are you happy?
0: Ayya naakemi takkuva dhanam unnadi.
1: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
0: నా కుమారులందరూ కూడా గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు.
1: My sons are in very high positions.
0: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లంతా పెట్టుకున్నాము.
1: I got all comforts and conveniences at my residence.
0: మా కష్టములకు ఎట్టి బాధలు లేవు.
1: We don't have any troubles or difficulties.
0: కానీ అన్ని ఉన్నవి, కానీ మనశ్శాంతి లేదు.
1: We have all that is all possible, but there is no mental peace.
0: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
0: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
1: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
0: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీ ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
0: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరమైపోతాయి.
1: When once you know yourself the reality, you will be free from all difficulties.
0: కనుకని
1: therefore
0: మానవుడు తన్ను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So man must make every attempt to know his own true self.
0: తన్ను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without this awareness of the self, knowing the rest of the things are useless.
0: వానలు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనమేమిటి?
1: దెర్ ఆర్ నో రెయిన్స్ ఆన్ వన్ హ్యాండ్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ సోయింగ్ సీడ్స్?
0: గొప్ప వర్షములు కూర్చున్నప్పటికీ విత్తనం లేని నాటకుండా పంట పండునా?
1: ఇన్ స్పైట్ ఆఫ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ ఆన్ వన్ హ్యాండ్, ఇఫ్ యూ డు నాట్ సో ద సీడ్స్ కెన్ యూ ఎక్స్పెక్ట్ హార్వెస్ట్?
0: ఎందేనియు ఏ పని అయ్యేను మూడు కూడా చేసినప్పుడే చేస్తుంది.
1: ఎనీవేర్ ఎనీ టాస్క్ కెన్ బి ఫుల్ఫిల్డ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: నెగిటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
1: దేర్ ఇస్ నెగిటివ్, దేర్ ఇస్ పాజిటివ్.
0: ఇవి రెండూ చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
1: యు విల్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ విత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్, ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
0: కనుక దైవనామం మనందు ఉండటం చేతనే,
1: బికాస్ ద హోలీ మ్యాచ్లెస్ గాడ్స్ నేమ్ విత్ ఇన్ అస్,
0: ఈశ్వర సర్వభూతానాం,
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్,
0: ఈశావాస్యం జగత్ సర్వం.
1: The whole universe, cosmos is full of divinity.
0: Kaluka manaku daivattvam anetvanti dani marchi poi aneka rakamula anetvanti laugika bhautika sukhamulanu manam pondadaniki puttaledani telusukovali.
1: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
0: Kaluka motta mota aadhyatmikam kontu pravesha pettali.
1: Therefore we should step into the field of spirituality to begin with.
0: ఆధ్యాత్మికమే లేకుండా
1: వితౌట్ స్పిరిచువల్ కంటెంట్
0: మనకు ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
1: వి హావ్ నో క్లెయిమ్ ఆఫ్ అథారిటీ టు కాల్ అవర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఇది దైవాన్ని ద్రోహం చేసినట్టు అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బిట్రేయింగ్ గాడ్ హింసెల్ఫ్.
0: దైవం అన్నది కేవలం తనను పూజించమని కాదు.
1: గాడ్ డస్ నాట్ expect you to worship him all along.
0: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
1: Having been born in this world, we should set an ideal to the community.
0: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
1: At one time, Narada approached Vishnu and questioned him.
0: Swami, నాకు ఏ విధమైన మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
1: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
0: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
1: And God replied, I am in all of the beings.
0: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
1: My spark of divinity is present in all.
0: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవస్వరూపుడే కాని మానవుడు కాదు.
1: The human being in reality is divine in form and none else.
0: జీవుడు అనేటువంటి నెగిటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
1: Because the human form is negative and the divinity within is positive.
0: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
1: In order to be amongst the society, I should be surrounded by human beings.
0: కనుక నా యొక్క భావము నీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
1: Therefore, the divine feeling is your verily your own self.
0: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
1: Constantly contemplate, ruminate on your true identity, the self, then I will manifest among you.
0: కనుక అతని యందు ఉన్నటువంటి ఆత్మ అందరి యందు ఉంటున్నది.
1: The cosmic principle of divinity is present in all.
0: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
1: Then only you will experience God behind you, with you, above you, below you, around you.
0: నీవు కేవలం జీవితం అంతా నెగిటివ్ గానే బ్రతికితే నీకేనాటి పాజిటివ్ దిక్కుతుంది.
1: In fact, you are leading life in the negative way, full of negativity.
0: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడి కోసం దేవుడు ఆడకూడదు.
1: You don't need to search for God incessantly.
0: నేను ఒకడున్నాను.
1: I am here.
0: నా యందు కూడాను భగవంతుడు ఉన్నాడు.
1: God is in me.
0: కనుక ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all living creatures.
0: కనుక నా దేవుడు నా యందు ఉంటున్నాడు. నా పేరు కూడాను దేవుడే.
1: God is in me. My name is God himself.
0: దేవుడు అంటే ఏమి?
1: What is the meaning of this word దేవుడు?
0: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
1: God is not a specific form.
0: దైవానికి నామరూపం లేవు.
1: God is beyond name and form.
0: కాని జగత్తులో ఉండినటువంటి ఒక సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
1: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
1: Having been born as a human being, one should do certain tasks.
0: సత్కర్మను ఆచరించాలి.
1: One has to go along the path of truth and righteousness.
0: అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది.
1: Then only there will be good behavior and good conduct in life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ఆత్మస్వరూపులే కాని దేహస్వరూపులు కాదు.
1: You are not merely the body. You are verily the Atma, the spirit indeed.
0: దేహము పంచభౌతికము.
1: The body is of senses.
0: దేహము కూడా తప్ప ఎప్పుడు.
1: The body is bound to fall, die someday.
0: దేహి నిరామయుండు.
1: The indweller is immortal.
0: దేహి నిరామయుండు.
1: And is nectar eye.
0: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no insignia like bondage or liberation, birth or end.
0: కానీ ఆత్మ అందరి ఎందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయినదని ఎవరైనా చెప్పగలరా?
1: The spirit Atma is present in everybody. Can anyone say there is no Atma in me?
0: పంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటారు.
1: The body of senses may be lost in the passage of time, but the self continues on and on.
0: ఆత్మ ఉన్నంతవరకే జీవితం అనేటువంటి నీరు అటువంటి నిండి ఉంటుంటారు.
1: So long there is atmic principle within you, the body is functional, the negative.
0: కానీ నీరేగిన పరమస్థితి ప్రతిబింబమే కనిపించదు.
1: దేర్ఫోర్ విదౌట్ ది మెయిన్ ఆబ్జెక్ట్ యూ కెనాట్ ఫైండ్ రిఫ్లెక్షన్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన ఇంటిలో బావి ఉండదు.
1: దేర్ ఇస్ ఎ వెల్ క్లోజ్ టు అవర్ రెసిడెంట్.
0: ఇంటి పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నది.
1: అండ్ దేర్ ఇస్ ఎ ట్యాంక్ విత్ డ్రింకింగ్ వాటర్.
0: పెద్ద చెరువు ఒకటి ఉన్నది.
1: And we also find the river there.
0: కానీ సముద్రం కూడా ఒకటి ఉన్నది.
1: There is ocean also on the other hand.
0: నదులు కూడాను ప్రవహిస్తున్నాయి.
1: And the rivers flow.
0: అన్నింటి ఎందుకు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు.
1: And the reflection of the sun is noticed in all the river, the sea, and the well.
0: కానీ గృహములో ప్రవేశించేటప్పటి నీకు ఏ సూర్యుడు కనిపించడు.
1: But the moment you get into your home, you don't find the reflection of sun.
0: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: Therefore, within our body is jiva, the individual soul.
0: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
1: This all amounts to water.
0: జలం ప్రవహిస్తుంది, నిలిచిపోతుంది.
1: The water flows or stagnates.
0: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
1: In a flowing water, you certainly notice sun.
0: ఒక సూర్యుడు జగత్తు లోకమునకు ఒక్కొక్కరై కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు. మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది, మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇండియన్ సన్, అమెరికన్ సన్. ఇఫ్ దట్ ఈస్ నైట్ ఫర్ యూ, దిస్ ఇస్ ద డే టైమ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద గ్లోబ్.
0: కాలం వ్యత్యాసమే కానీ జలం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్, బట్ దట్ ఎగ్జిస్టెన్స్ రిమైన్స్ ద సేమ్.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడా ప్రవాహం వంటి వాడే.
1: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ఫ్లో.
0: కానీ ఈ ప్రవాహం అన్ని రకములైనటువంటి పనులు చేసినప్పుడు అన్నింటి ఎందుకు కూడా ప్రతిబింబం కనిపిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ ఫ్లో యు ఫైండ్ రిఫ్లెక్షన్.
0: దైవం అన్ని దైవాల కూడా చేరడానికి వీలు కాదు.
1: అండ్ ఇట్స్ యు కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్
0: వే. గాడ్ ఇస్ వన్.
1: గాడ్ ఇస్ వన్.
0: ట్రూత్ ఇస్ వన్.
1: ట్రూత్ ఇస్ వన్.
0: లవ్ ఇస్ వన్.
1: లవ్ ఇస్ వన్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందుకు దైవత్వం గోచరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ లివ్ ఇన్ లవ్, వెన్ వన్స్ యూ లివ్ ఇన్ ట్రూత్, గాడ్ విల్ బీ విత్ యూ ఆల్వేస్, విత్ యూ ఇన్ సపోర్టింగ్ యూ.
0: కనుక దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అది ఎవరు?
1: హూ ఈజ్ హీ?
0: మై సెల్ఫ్. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
1: ఈచ్ వన్ షుడ్ క్లియర్లీ ఎస్టాబ్లిష్, అఫర్మ్ అండ్ కన్ఫర్మ్.
0: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
1: It is not egoistic statement nor observation made on the basis of reflection.
0: Ejitivaru devude nenu devude aneetundi renditi samatvanga teesukovali.
1: I should know this principle of oneness, that I am God and the other person is equally God.
0: Evartonu nee jagada vestunnavatante evartona kaadu neeto nive jagada vestunnavu.
1: In fact, if you are in conflict with anybody, you are conflict within yourself.
0: Evaro naa nimittamai vachinatundi vaadu ఓడిపోయినాడు.
1: యూ విల్ సే దట్ ది అదర్ పర్సన్ లాస్ట్.
0: కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
1: నెవర్ కన్సిడర్ ది అదర్ మ్యాన్ హ్యాస్ లాస్ట్.
0: దానికి కూడా నువ్వు తనతో పోల్చుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయ వాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
1: On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
0: Gelpu voters antare kodanu manavunike jarugutuntayi.
1: And this kind of victory or loss, they do happen to every human being.
0: Kaani okari okaru manamu dushinchukuntam.
1: But we blame each other.
0: Neevu evaru?
1: Who are you?
0: Who are you?
1: Who are you?
0: I am body.
1: Say, I am body.
0: Body enta varaku untuntadi?
1: How long the body lasts?
0: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో, నీటి పిడక వల్ల ఎప్పుడు ఉంటుంది, చూసి పగిలిపోతుంది.
1: Body is like a water bubble. It may drop down any moment of time.
0: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని చెప్పగలరు.
1: You cannot claim to be body which is temporary, ephemeral.
0: Mind. Who are you? I am mind, sir.
1: Then if you put the question, who are you? The response is, I am the mind.
0: Mind అనుకుంటే ఏమిటిది? Bundle of desires.
1: What is mind? Mind is bundle of desires.
0: Mind ko ka roopam ledu.
1: Mind has no form.
0: Manu kore korigalanta kuda mind ga roopamistundi.
1: And all desires constitute the mind.
0: Kaluka ivanni kuda eppudu okatuni manaku dooram ayyetundi.
1: And the desires must leave you at one time or other.
0: Kaluka manavudi raadu mind ni pettukoni chuste manu mind monkey mind anta.
1: Therefore, you cannot identify with your mind because mind is monkey mind.
0: Kaani ni man mind kavali.
1: But you should have the mind befitting a man.
0: Monkey mind kaakoddu.
1: It should not be monkey mindedness.
0: Kaani nenu manavudu.
1: We are human beings.
0: Daivam manushari peena.
1: God is in human. human form.
0: కనుక దైవము ఈ మనిషి రూపంలో ఉన్నాడు.
1: God is present in human form in front of you.
0: కాబట్టి బాడీని దూరం పెట్టి నేను దేవుడను అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
1: And you should distance yourself with the body identification and experience the divinity within.
0: ప్రపంచంలో కూడాను రాతి బొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి పూజలు పురస్కారం చేస్తుంటారు.
1: If any idol is made, we construct the temple, install it there, the idol, and start worshipping the idol.
0: Aa statue ekkadi?
1: Where from you got this statue?
0: Neevu chesinide. Neevu chesinide.
1: It is of your own making.
0: Kaani neevu chesinatuvanti statue nu neevu poojistunnavu kaani ninnu neevu poojinchaledu.
1: You are worshipping the idol statue that you have made, and you are not worshipping yourself.
0: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు డు నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సుప్రీం అండ్ గో బై వర్షిపింగ్ ఆర్ ఐడల్స్ ఆర్ ఐడోలాట్రీ, ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
0: కనుక ప్రతి మనిషి కూడాను మన ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ ద సెల్ఫ్ విత్ ఇన్.
0: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసము.
1: The true confidence is that of self-confidence.
0: కాని విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది.
1: The faith or confidence, the idol, is just temporary.
0: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
1: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
0: Venkateshwara Swami na kuladevamu ane pogurtuntaru.
1: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family.
0: Vrindavana vellinappudu కృష్ణుడు మా దేవుడు.
1: When once you go to Vrindavan, you say Krishna is our God.
0: కృష్ణుని యొక్క పేరు పెట్టి పూజిస్తుంటారు.
1: And you give name to God and start worshipping him.
0: మరి అయోధ్య పోయినప్పుడు రాముడు మా దేవుడు.
1: When you go to Ayodhya, you say Rama is my God.
0: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదము ఏమాత్రం లేదు.
1: These are the names that we have given to God depending upon the location, geography and the space. But God has no specific form like Rama, Krishna, Sai Baba.
0: కనుక ప్రతి మానవులకు ఒక రూపం ఉంటుంది.
1: A human being has got a definite form.
0: కాబట్టి human life అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
1: So human life is not permanent.
0: కనుక శాశ్వతమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
1: We should have full faith that immortal, eternal principle of Atma, the Self.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Intayo kachu vetti meri ikkadiki vastuntaru.
1: You spend lot of money and reach this place.
0: Aneka kashtamulaku vachi meri ikkadiki chertuntaru.
1: You bear many difficulties and troubles.
0: Inni kashtamulaku inni nashtamulaku meri guri ayi ikkadiki vachi cheri prayojanam emiti.
1: What is that you get by bearing all these troubles and difficulties to reach this place?
0: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
1: యూ షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
0: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
0: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: వితౌట్ దిస్ వన్నెస్ యూఆర్ ఆల్వేస్ వేవరింగ్, యూఆర్ ఆల్వేస్ డిస్టర్బ్.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది డెస్టినీ గోల్ ఈజ్ వన్.
0: గృహచింతలను వేరు, గృహచింతలు.
1: అండ్ ఆల్ అవర్ థాట్స్ రిలేటెడ్ టు ఫ్యామిలీ ఆర్ డిఫరెంట్.
0: కానీ ఆశలు ఒక్కటి.
1: బట్ ద బేసిక్ రియాలిటీ ఆఫ్ ద డిజైర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ విధంగా మతములన్నీ కూడా వేరైనప్పటికీ మాట ఒకటే కాదు.
1: దో రిలిజన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: గుడ్ అండ్ బ్యాడ్ రెండు పదములు ఉంటున్నవి. ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి ఎందు వస్తుంది, ఒక్కొక్క నోటి ఎందు బ్యాడ్ అని వస్తుంది.
1: దేర్ ఆర్ టూ వర్డ్స్ గుడ్ అండ్ బ్యాడ్. వన్ స్పీక్స్ గుడ్, ది అదర్ వన్ స్పీక్స్ బ్యాడ్.
0: కానీ పెదవులు వేరు వేరే, కానీ సౌండ్ వేరు వేరే, కానీ రెండు ఒక్కటి.
1: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఇస్ సేమ్.
0: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: యు సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
0: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: Next day you may say that I am a good man.
0: Good and bad అనేటువంటిది మానవులు పెట్టేటువంటి పేరే.
1: good and bad are related to your mind at that moment of time.
0: మనుషులకు అనిపించినటువంటిది.
1: And whereas the mind is non-apparent,
0: నీవెప్పుడు కూడా గుడ్ వాడే.
1: You are always good.
0: Life అనేది చాలా మంచిది.
1: Life is very precious.
0: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుషులనేటువంటి వాడు మనుష్యుడు కాదు.
1: Therefore, we should not consider ourselves as simple human beings. No, you are essentially divine.
0: ఏ దేవుని యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ, అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపం ఉండదు.
1: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫామ్, బట్ ఎసెన్షియలీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
0: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ఫామ్.
0: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
0: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
0: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్
0: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషిగా ఉండాలి.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
0: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
0: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
1: You are a human, but if you are bestial, full of animality, what is the use?
0: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
1: You should not remain a renunciant even.
0: సన్యాసి కూడా ఒక మానవుడే.
1: Even renunciant is also a human being.
0: మనిషి ఒక మానవుడే.
1: And normal human being also verily same.
0: దైవము మనుష్య రూపమే.
1: So both of them are human in form.
0: దైవము ఎల్లెల్లా ఉంటున్నాడు.
1: And God is present in everyone.
0: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
1: There is no place without God.
0: Charata pani padam sastrasato shirovo sarvata sutimalloke sarvam uttachchati.
1: All heads are his, all ears are his, all hands are his, all legs are his. He is present in everyone, in every limb of the body.
0: Manam biyani sutichinam.
1: And why we just go by our own differences?
0: Aa vaddu sutichin tarvata vaddu paina pottu teesestam.
1: And because of this we differ from each other.
0: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మం వస్తుంది.
1: అండ్ బికాస్ ద హస్క్ ఓవర్ ద గ్రెయిన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీబర్త్.
0: ఆ పొట్టును తీసివేసి
1: వెన్ వన్స్ ది హస్క్ ఇస్ రిమూవ్డ్
0: మనము ఒక బీమ్ గా చేసుకుని
1: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
0: అన్ని విధములైన పరిపక్వము చేసుకుంటాం.
1: యు మేక్ యూజ్ ఆఫ్ దిస్ రైస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్.
0: మనము పులిహోర చేస్తాము.
1: అండ్ యు మేక్ పులిహోర
0: చక్కెర పొంగలి చేస్తాము.
1: చక్కెర పొంగలి
0: చిత్రాన్నం చేస్తాము.
1: చిత్రాన్నం
0: పాయసం చేస్తాము.
1: పాయసం
0: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవి.
1: దే ఆర్ ఆల్ రైస్ ప్రిపరేషన్.
0: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాం.
1: అండ్ యూ కెన్ మేక్ ఇట్ రైస్ ఫ్లోర్ అండ్ మేక్ ఎ దోశ.
0: తర్వాత ఇడ్లీ చేసుకుంటాం.
1: ఆర్ ఇడ్లీ.
0: ఇడ్లీ అని ఒక పేరు.
1: ఇడ్లీ ఇస్ వన్ నేమ్.
0: కానీ పూరి అని ఒక పేరు.
1: అండ్ దట్ పూరి అనదర్ నేమ్.
0: అన్నము అని ఒక పేరు.
1: వి హావ్ ద రైస్.
0: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి. కానీ లేకపోతే అన్ని బియ్యమే.
1: ద నేమ్స్ గో ఆన్ చేంజింగ్ డిపెండ్ అపాన్ ద ఐటమ్ దట్ యు పార్టేక్ ఆర్ కన్స్యూమ్, బట్ బేసికలీ ఇట్ ఇస్ రైస్ అలోన్.
0: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము,
1: దో ద రైస్ ఈజ్ సేమ్ బట్
0: సంస్కారము.
1: దిస్ పాక ద ప్రిపరేషన్ ఈజ్ సంస్కార.
0: మనసును సంస్కరింప చేసుకుంటే అది చాలా పవిత్రమైపోతుంది.
1: We have to polish or refine our mind.
0: అప్పుడే దాన్ని మనం భుజిస్తాము.
1: Then only that food which is cooked,
0: బియ్యాన్ని బియ్యాన్ని ఎవరు కూడా తినరు,
1: is fit for consumption.
0: కానీ ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
1: So everything needs processing.
0: సంస్కారం అనగా మార్పు.
1: This samskara means change.
0: ఆ మార్పు మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
1: And this change amounts to the process of cooking fit for consumption.
0: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు. కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
1: Therefore there is variation in our action, but the object, the material remains the same.
0: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
1: We are betraying ourselves by taking material into consideration.
0: ఈ మెటీరియల్ తోనే మనసు మానవుడు చెడిపోతున్నాడు.
1: Man is spoiled because of his material consideration.
0: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
1: Therefore he has to transform his view of life.
0: భగవంతుడు ఇచ్చినవి ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్యూర్ ప్రిస్టైన్ ఫామ్.
0: కానీ దాన్ని నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
1: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
0: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
0: మైండ్ ని మనం కూలగొట్టబెట్టే అంత స్పష్టంగానే ఉంటుంటుంది.
1: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ ఆర్ విత్ డ్రా ద మైండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ఫైన్.
0: ఫేమస్ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: మీరు ఎంతో పవిత్రమైన హృదయుడి.
1: యు ఆర్ ఆల్ సేక్రెడ్ హార్టెడ్ ఇన్ డీడ్.
0: కానీ ఈ డిజైర్స్ అనేటువంటి క్లౌడ్స్ వచ్చి చేరి మిమ్మల్ని అంతా మాయ చేస్తుండాలి.
1: బట్ హౌఎవర్ ద క్లౌడ్స్ ఆఫ్ డిజైర్ అపియర్ అండ్ స్పాయిల్ యూ.
0: కానీ క్లౌడ్స్ అనేటువంటివి ఏమిటి?
1: వాట్ ఆర్ ద క్లౌడ్స్?
0: కదిలిపోయేటువంటివి.
1: దే కమ్ అండ్ పాస్ ఆన్.
0: కానీ ఇది కదిలినప్పుడు సూర్యుడి పైన వచ్చినప్పుడు సూర్యుడు మనకు మరుగు పంపుతాడు.
1: వెన్ వన్స్ క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ద సన్.
0: మూన్ మనకు మరుగు పడతాడు.
1: అండ్ దెన్ యూ విల్ బి లే అదర్వైజ్
0: హిల్స్ అంతా మరుగు పడతాయి.
1: అండ్ ఆల్ ద ట్రీస్ విల్ బి హిడెన్ ఇన్ ద నైట్ టైమ్.
0: కానీ అవి మేఘముల వల్ల వచ్చేటువంటివే కాని.
1: అండ్ దీస్ చేంజెస్ ఆర్ బికాస్ ఆఫ్ క్లౌడ్స్.
0: అది స్వతసిద్ధంగా కూడా రూపొందినవి కావు.
1: అండ్ దే ఆర్ నాట్ న్యాచురల్.
0: కనుక మన యొక్క భావాలు కేవలం మేఘములు వంటివి.
1: దేర్ఫోర్ ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ లైక్ క్లౌడ్స్.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యమగులు.
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ స్పెండ్స్ ద టైమ్ ప్లేయింగ్ విత్ ది ఫ్రెండ్స్.
0: ముదివి వచ్చినంత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆశపడదు.
1: ఇన్ ఓల్డ్ ఏజ్ వితౌట్ థింకింగ్ కంటెంప్లేటింగ్ ఆన్ గాడ్ వన్ గోస్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ డినైడ్ టు హిమ్.
0: మధ్య వయస్సులో,
1: ఇన్ ద మిడిల్ ఏజ్,
0: మాయందు పడి,
1: అండ్ హీస్ డెల్యూటెడ్,
0: నేను యువకుడు అని వర్ణించుకుంటున్నావు.
1: అండ్ హీస్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ హీస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్.
0: అంతిమ రాగానే,
1: యాజ్ ది ఎండ్ అప్రోచెస్,
0: అన్నీ అనుభవిస్తుంది కానీ నా శాంతిని అనుభవించలేదు.
1: హీ గోస్ ఆన్ రిగ్రెటింగ్ దట్ హీ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ బట్ నాట్ పీస్.
0: నిరంతరం కూడా మనిషి అనేటువంటి వాడు బాల్యమైపోయి యవనమైపోయి వృద్ధాక్యమైపోతున్నాడు.
1: దేర్ఫోర్ వీ పాస్ త్రూ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ఫన్సీ, చైల్డ్హుడ్, యూత్ అండ్ ఓల్డ్ ఏజ్.
0: కనుక మన వయసు మారుతుండాలి కానీ వస్తువులు మారలేదు.
1: The different stages of life go on changing, but the material remains the same.
0: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
1: Therefore, we have to change our outlook, vision.
0: కానీ సృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
1: Therefore, we don't change our drishti, the vision, but we want to change
0: దృష్టిని మార్చుకోవాలి.
1: Therefore, we should change our outlook.
0: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
1: Then only you will have correct identification.
0: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు. ఇది భగవంతుని యొక్క సృష్టి.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్ సృష్టి క్రియేషన్.
0: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
1: ఇన్ ది సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఏదో దేహశక్తి ఉండినంత వరకు ఇవి ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యూ కెన్ ప్లే అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీ వే.
0: కొంతకాలం అయినప్పటికీ ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ ఫైండ్ సర్టన్ చేంజ్ ఇన్ ది సెన్సెస్.
0: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
1: యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్.
0: కానీ ఆమె కట్టగలప్పటికీ నేను పోతే కంటిన్యూస్ గార్చుకుంటూ పండుకుంది.
1: టువర్డ్స్ ది ఎండ్ షీ వాజ్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
0: స్వామి, నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది అని ఈనాడు కంఠం పోయింది.
1: భగవాన్, ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ, బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
0: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
1: So long I could sing, all people respected me, honored me.
0: జగత్తే నన్ను గౌరవించింది.
1: The whole world honored me.
0: కానీ కంఠం పోతానే,
1: the moment I lost the melody,
0: ఎవరు నన్ను పలకరించడం లేదు.
1: No one at least is talking to me.
0: కారణం ఏమిటి స్వామి?
1: What is the reason, Swami?
0: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
1: Bhagavan said, you have spoiled your own throat.
0: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
1: We should not use anything in excess.
0: ఈమెకు పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
1: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
0: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
1: బికాస్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
0: కనుక కంఠం కానీ,
1: ఐదర్ ద థ్రోట్
0: శ్వాస కానీ,
1: ఆర్ ద బ్రెత్
0: కంటి దృష్టి కానీ,
1: ఆర్ విజన్
0: మార్పు చెందేటువంటిది.
1: దే డూ చేంజ్.
0: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
1: Therefore, if we go by these changing things, we get automatically changed.
0: కాని జగత్తు మారలేదు.
1: But there is no change in
0: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుంది.
1: The universe is same.
0: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాం.
1: We are spoiling our lives because of our own defects.
0: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ బాగుపడతాం.
1: When once we correct them, we'll certainly improve and progress.
0: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: We should see that we'll have good conduct and behavior.
0: నేను మానవుడు.
1: I'm a human being.
0: నా తిండి తీర్థములు ముఖ్యం కాదు.
1: It's not the food and drink that are important.
0: నా యొక్క శీలమే ప్రధానమైన.
1: Character is most important to me.
0: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
1: when one has no character,
0: ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
1: One has to suffer.
0: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
1: Therefore, this is called సత్.
0: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
0: అందుకోసమని మొహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
1: మొహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
0: నీవే మాకు గొప్ప.
1: యు ఆర్ మైటియెస్ట్.
0: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
1: యు ఆర్ ఓన్లీ వన్ హూ ఇస్ అవర్ రిఫ్యూజ్ ఇన్ నన్ ఎల్స్.
0: కనుకనే మన హిందువులు కూడాను అదే రీతిగా చెప్పాలి.
1: Hindus also should repeat the same.
0: I want God. Nen divine kavali.
1: I should be divine.
0: Kaani ee naadu divine kaakunda deep wine.
1: Today we don't want to be divine, but we want deep wine.
0: Wine dal tagatame untunnaru kaani manam deep dimension ki raavadu.
1: You are after the wine. In fact, you are divine.
0: Okka thuri ramanna tarvata జీవితమంతా రామాయణంగా ఉండాలి.
1: అండ్ వన్స్ యూ స్టార్ట్ చాంటింగ్ రామాస్ నేమ్, ది హోల్ లైఫ్ షుడ్ బి స్పెంట్ లైక్ వైజ్.
0: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
1: టుడే హీ సేస్ రామ, ఇఫ్ హీ ఫేసెస్ ఎనీ డిఫికల్టీ ఆన్ ద ఫాలోయింగ్ డే హీ రిమూవ్ హిస్ పిక్చర్.
0: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
1: అండ్ దెన్ హీ హావ్ కృష్ణాస్ పిక్చర్ ఇన్ హిస్ ప్లేస్.
0: చూడండి, ఒక్కొక్క సినిమా ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
1: వన్ డివోటీ వెంట్ ఆన్ వర్షిపింగ్ శివ.
0: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నిరంతరం చెప్పేటువంటి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ.
0: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేం మేలు చేయలేదు.
1: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
0: లేచాడు, ఆ శివుని ఫోటో బీరులో పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు.
1: He got up and removed Shiva's photo, kept in the almirah, and he kept there Rama's picture in that place.
0: Ramulu kuda pooja chesinappudu kuda kontha kaalam shantiga unnadi, tarvata ashanti bayal deru.
1: Though he was peaceful initially, he lost that existing peace even after worshiping Rama.
0: Ramulu photo kuda oka ade beerulo pettesadu.
1: So he removed Rama's picture, kept it in the same almirah.
0: Mari guru daggariki velli, Ramulu naaku em cheyali swami.
1: And then he went to his guru and said, this Rama has not done anything to me, Swami.
0: Aa guru cheppadu Krishna pooja cheyanna.
1: And guru said, you worship Krishna.
0: Krishna photo pettadu.
1: He kept Krishna's picture.
0: Yen tarama kulanu Gopala Krishna, Gopala Krishna, Gopala Krishna ani Gopala Krishna ne emeli cheptu vachadu.
1: Throughout the day he went on chanting, singing the glory, Gopala Krishna, Gopala Krishna.
0: Mari konni dinamulagatta kulanu ashanti vachetappudiki aa Krishna photo kuda abhijavudu pettadu.
1: After a couple of days he was not peaceful, he removed Krishna's picture also, kept it in the almira.
0: Mari evaro oka stree bhaktralani aa vachindi.
1: A lady came to him, an ardent devotee.
0: Ayya devi pooja anta chesi prayojanam emiti?
1: What is the use of all this form?
0: Devi pooja cheyamannadu.
1: Better you worship goddess now.
0: Goddess. Goddess sannayinappudu aa photo pettindi.
1: Then he has installed the picture of goddess this time.
0: Manadinamo pooja chestu vachindi.
1: First time she started worshiping.
0: Aa worship chestappudu poojuttunu pettindi.
1: And then she kept incense sticks there.
0: అప్పుడు ఆ ఊద తెలుపు పొగ అంతా కూడాను వీరవు వైపున వెళుతూ ఉండాలి.
1: ఆల్ దిస్ ఫ్లేవర్ ఇన్ ద పర్ఫ్యూమ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ అల్మాయిరా.
0: అయ్యో, నేను ఈ ఊదుతూరు దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి యొక్క దేవుడి కోసం పెట్టలేదు.
1: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ అండ్ అల్మాయిరా.
0: ఒకరికి పెట్టింది, ఇంకొకటి తీసుకుంటున్నారా?
1: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
0: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి,
1: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
0: పిచ్చి మానవుడా,
1: ఓ మ్యాడ్ క్యాప్,
0: ఇది అనేక భక్తి,
1: ఇస్ దిస్ ద డివోషన్?
0: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి వీరంలో పెడతారు?
1: ఫర్ కపుల్ ఆఫ్ డేస్ యూ వర్షిప్ రామా, లేటర్ కృష్ణ, సమ్ టైమ్ శివ. టుడే యు ఆర్ వర్షిపింగ్ మీ, టుమారో యూ మే నాట్. వేర్ ఇస్ ద గ్యారంటీ?
0: కనుక నాకు అది ఏమవుతుందో.
1: Therefore, I don't know what so ever.
0: ఇది కాదు నిజమైన పూజ.
1: This is not true worship.
0: పుట్టినప్పటి నుంచి కూడాను, పుట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండాలి.
1: Therefore, right from the beginning till the end, we should have only one God.
0: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
1: These are the changes that do happen.
0: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
1: This is all worldly life.
0: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
1: We should lead spiritual life.
0: నా తల్లిని నేను మార్చవచ్చును.
1: I can change.
0: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా కూడా మార్పుగానే ఉంటుంటది, కానీ అది కూర్పుగా ఉండదు.
1: Even if you go for adoption, that change is just a change.
0: మొట్టమొదట నీకు భర్త ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
1: Therefore, it's the mother who taught you this devotion.
0: కానీ కొంతమంది దైవమే లేడు.
1: Some deny God.
0: ఏదో ఒక ఓంకుని పెట్టుకుంటారు, ఓంకారాన్ని పలుకుతుంటారు.
1: They go and repeat, they go by the sound, Omkara.
0: Kani ee Omkaram gaani enta kaalam untundi?
1: This Omkara, the primal sound, how long does it
0: last? Oh, anetha varaku untadi.
1: And you'll certainly listen to the sound so long you speak it out.
0: Oh. Ee naadu om anetundi okka ee shabdamnu abhirudhi gavuchutre.
1: That moment when you go on speaking it out loud.
0: Om anetundi eppudu chestadu kaadu.
1: And that will not remain permanent.
0: Ee hrudayam lopala pavitramainatundi okka ఇది భావములు అభివృద్ధి కావాలి.
1: సీక్రెట్ థాట్స్ టు డెవలప్ విత్ ఇన్ యూ.
0: ఆ పవిత్రమైన భావములు అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
1: వెన్ వన్స్ యువర్ సీక్రెట్ థాట్స్ యు ఆర్ సీక్రెట్ దెన్.
0: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్, నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ చేంజ్ ద నేమ్ దట్ యు ఆర్ కమిటెడ్ టు.
0: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
1: వితౌట్ చేంజింగ్ యువర్ మైండ్,
0: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
1: అండ్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఇట్స్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
1: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: కనుక మనసు కూడా మారేటువంటిది.
1: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్.
0: కనుక మనసు నీవు కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ ద మైండ్ ఐదర్.
0: బుద్ధి నీవు కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండలు.
1: And mind is just a bundle of desires.
0: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా ఇవి మనసును మార్చుకుంటూ ఉంటాడు.
1: So long the desires last, mind undergoes changes like that.
0: మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు.
1: So never change that mind like that.
0: మనసు కేవలం కోరికల యొక్క గుంపు.
1: And mind is just a combination, group of thoughts.
0: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవు.
1: So long there are desires, you will never be in peace.
0: ఆ మనసు ఏకంగా చేసుకుని,
1: విత్ వన్ పాయింటెడ్నెస్,
0: స్థిరంగా పెట్టుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ యు ఆర్ స్టడీ,
0: నీవు తప్పక మంచివాడు అవుతావు.
1: యు ఆర్ బౌండ్ టు బి గుడ్.
0: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
1: ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: కానీ దైవానికి అర్పితం చేయి,
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
1: Then only you will be happy and peaceful forever and ever.
0: Kanuka prati manavudu kudanu thani endu oka manasu unnadi.
1: Every man has got this manas or the mind.
0: Kanuka aa manase devudu.
1: And that very mind should be filled with the divinity.
0: Ee bhautikamainatundi korukalu raavatam cheta manasu chaala maarpu chendutundi.
1: Because of desires, mind has taken a different turn.
0: Kanuka desires anetundi meedi control cheyandi.
1: Control your desires.
0: Kanuka nenu anni samayallo cheptuntanu. Control your thoughts.
1: Bhagavan always repeatedly tells us, control your thoughts.
0: థాట్స్ కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
1: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఇన్ యూ ఈస్ ది సత్య ఆర్ ద ట్రూత్ ప్రేమ లవ్.
0: సత్య ధర్మము రెండు చేరినప్పుడే,
1: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్ సత్య
0: సత్యం నాస్తి పరో ధర్మ,
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ సత్య ఆర్ ద ట్రూత్.
0: దీనికి సత్యమే ఆధారము,
1: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
0: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
1: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
0: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
1: దెన్ యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ సర్వ కర్మలను కూడా ఫలింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: కనుక ఆత్మస్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ,
0: మీరు ఆత్మస్వరూపుడే.
1: You are verily the very manifestation of Atma.
0: దానికి రూపమే లేదు.
1: And Atma has no form.
0: పంచభౌతికము దేహము దుర్బలము, కాయమే దుర్బలము.
1: The bodies of senses is bound to fall at one time or other.
0: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The innate spirit or the soul has no beginning nor end, liberation or bondage.
0: కనుక నీవు నిరామయుడు.
1: You are immortal.
0: మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: And you do not have any kind of prints or marks like beginning nor the end.
0: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
1: Without these things only you can remain immortal.
0: చింతలేని వాడిగా ఉంటావు.
1: And then only you will be ideal to the rest of the world.
0: చింత ఏ మాత్రం ఉండకూడదు.
1: Don't worry for anything.
0: ఇప్పుడు మీరు దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని నీవు చెప్పవచ్చు.
1: You may say, is there any witness for all the experiences I have?
0: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
1: Bhagavan is the only ideal for everybody.
0: నాకెట్టి డిజైర్స్ కూడా లేదు.
1: Bhagavan has no desire at all.
0: నేను ఇప్పుడు పోవాలంటే ఎవడు ఇప్పుడు పోవచ్చు.
1: Bhagavan can withdraw himself anytime he wants.
0: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
1: Bhagavan can get anything he wants.
0: తీసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use out of all this?
0: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
1: In fact, the one who desires.
0: కానీ నేను తీసుకుని రేపు వేయటువంటి వాడికి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
0: కనుక మీరు ఎప్పుడు కూడా పోయేటువంటి వస్తువులను కోరకండి.
1: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్
0: అని కోరకండి.
1: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
1: అండ్ యూ ఫైండ్ క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
0: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
1: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
0: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంటుంది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
0: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము,
1: ట్రూత్,
0: లవ్ రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
0: కాని ఈనాడు మనకు సత్యము రుచించదు.
1: And today you don't accept truth.
0: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
1: You go by your convenience and interpret truth.
0: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు కుక్కల ఎందు కూడా ఉంటుంది.
1: And the truth and love in you are uniformly present in other animals too.
0: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ డెవలప్డ్ అండ్ ఫాస్టర్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
1: టుడే యు ఆర్ ఇన్ వెరీ హై పొజిషన్.
0: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
1: యుల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యూ రిటైర్.
0: కనుక ఈ డివైన్ అనేటువంటి ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
1: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
0: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
1: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
1: అండ్ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ యు హావ్ అండర్స్టూడ్.
0: దీన్ని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
0: ప్రేమ అంతర్వాహిని.
1: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
0: సత్యము బహిర్వాహిని.
1: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్ అవుట్.
0: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటూ
1: So we have to preserve and protect the outer and inner current of love. And that is the duty of every human being. Without this you cannot call yourself a human being. Embodiments of love. Remain in love throughout.
0: నా బిడ్డలు నా భార్య నా బంధువులు అని వారి మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
1: డోంట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ టు యువర్ చిల్డ్రన్ అండ్ టు యువర్ రిలేషన్.
0: ఎవరిని చూసినప్పుడు వారంత భగవద్
1: హూమ్ సో ఎవర్ యూ మీట్ అండర్స్టాండ్ దట్ ఈస్ డివైన్.
0: ఆ విధంగా సర్వుడి ఎందు ప్రేమను పుచ్చుకొని ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి.
1: దేర్ఫోర్ అండర్స్టాండింగ్ లవ్ విత్ ఇన్ యూ, love in everybody in the entire vicinity and humanity, live in love.
0: నిరంతరము నేను ప్రేమ సత్యమునే మాత్రమే బోధిస్తుంటాను.
1: భగవాన్ కంటిన్యూస్లీ గివ్స్ హిస్ డివైన్ మెసేజ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ద ట్రూత్, ప్రేమ లవ్.
0: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
1: భగవాన్ అడ్రెస్సెస్ మెనీ అసెంబ్లీస్ ఓన్లీ టు గివ్ ద డివైన్ టీచింగ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
0: ఈ విధమైన జీవితంతో మీరు చెప్తున్నప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ యు హావ్ లిసన్ టు హిస్ డివైన్ మెసేజ్. ద క్వింటిసెన్స్ ఆఫ్ ది మెసేజ్ బీయింగ్ టు వన్ ద ట్రూత్ ది అదర్ లవ్.
0: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం ఎంత నా నిమిత్తమై.
1: You all have assembled here for Bhagavan only.
0: ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టితే,
1: if you practice Bhagavan's teaching,
0: అది మిమ్మల్ని చూసినందుకు ఈ మాటలు విన్నందుకు నాకెంతో ఆనందం వస్తుంది.
1: That will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy.
0: కనుక మీ ప్రేమనంత కూడా ప్రకృతి అయినటువంటి లౌకికమైన భావం పోకూడదు.
1: Therefore, don't make your love physical or worldly.
0: కేవలం ఒక దైవతత్వం పైన మీ ప్రేమనంతా పెట్టండి.
1: సో మేక్ యువర్ లవ్ డివైన్, ద డివైన్ లవ్.
0: రాధ, రాధ అంటే ఎవరు?
1: రాధ, హూ ఇస్ రాధ?
0: ధారా, ఆమెనే రాధ.
1: రాధ ధారా, దట్ ఇన్సెసెంట్ ఫ్లో కంటిన్యూస్.
0: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
1: ధరా ద అర్త్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కానీ తన ఆడబిడ్డ పాల్లో విషం కల్పించినప్పటికీ,
1: వెన్ షీ వాజ్ పాయిజన్డ్,
0: అది కూడా భగవంతుడికి అర్పితం చేసింది.
1: షీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
0: అప్పుడే ఆ విషం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
1: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
0: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
1: వెన్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పాయిజన్ రాధా కుడ్ టేక్ దట్ ప్యూర్ మిల్క్.
0: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ రాధ.
0: ఆర్ ఏ డిఏ రాధ.
1: ఆర్ ఏ డిఏ రాధ.
0: ఆర్ అంటే,
1: ఆర్ మీన్స్
0: రాధ.
1: రాధ
0: ఏ అంటే,
1: ఏ మీన్స్
0: ఆధారము.
1: ఆధారా బేసిస్.
0: డి అంటే
1: డి
0: డియర్ అనే ప్రేమ.
1: డియర్ సో క్లోజ్ లవ్.
0: దైవాన్ని ప్రేమిస్తుండాలి.
1: రెస్పెక్ట్ఫుల్ నేచర్ టువర్డ్స్ ప్రకృతి అండ్ గాడ్.
0: కనుక ఆమెకు నిజము పూర్వము ఏమైతే తెలియదు.
1: అండ్ షీ డజన్ నో వాట్స్ ఎవర్ అదర్ దాన్ వర్షిప్ఫుల్ స్పిరిట్.
0: ఆమెకు కృష్ణుడు ఒక్కడు మాత్రమే తెలుసు.
1: And she worships Krishna
0: only. And
1: with that she attained
0: liberation.
1: People want liberation today.
0: Liberation ఎట్ల వస్తుంది?
1: How do you expect to be liberated?
0: ఈ విధమైన మార్గాన్ని మనం పొందినప్పుడే liberation మనకు కలుగుతుంది.
1: When once you are here, follow divine life, you will attain liberation.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నా మాటలు అధికమైపోయాయి.
1: భగవాన్ హ్యాస్ స్పోకెన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు యు.
0: చాలా శ్రమ పెడుతున్నాను.
1: పర్హాప్స్ యు ఆర్ పుట్ టు స్ట్రెయిన్.
0: కనుక నేను ఇంకా విరమిస్తాను.
1: భగవాన్ వాంట్స్ టు కంక్లూడ్ హిస్ డివైన్ డిస్కోర్స్.
0: మీరు నిరంతరం ఎక్కడ పోయినప్పటికీ, ఏమి చేసినప్పటికీ, ఇంత దైవ కార్యమే, ఇంత దైవ ప్రదేశమే అని మీరు భావించండి.
1: కన్సిడర్ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ స్పీక్, whatever you do, it's all God's word, God's work only.
0: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
1: దట్ డివైన్ ఫీలింగ్ విల్ మేక్ స్వామి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన ప్రేమానందములు నేను మీకు తెలుపుతున్నాను.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ ఆల్. సో మెనీ పీపుల్ ఆర్ అసెంబ్ల్డ్ హియర్ దట్ ఆల్ ఆఫ్ యూ బీ ఫుల్ ఆఫ్ లవ్. Let all of you lead the life of bliss.
0: మీరందరూ కూడాను లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్ సచ్ దట్ యూ విల్ లీడ్ ఎ లాంగ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, హెల్తీ లైఫ్ అండ్ ద డివైన్ లైఫ్.
0: హ్యాపీ లైఫ్.
1: హ్యాపీ లైఫ్.

0: బుద్ధిశక్తి పరాక్రమం యత్ర షోడతే గుణం. తత్ర దేవం మహేశ్వరం తత్ర దేవ సహాయకృత్. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: సంతోషం, సాహసం, ధైర్యం, భక్తి, శక్తి, పరాక్రమం. ఈ షోడశ గుణములు కూడాను ఎవని ఎందు ప్రకాశించుచుండునో వారి వెంటనే దైవత్వం యొక్క ప్రకాశం కూడాను వెంటాడుతూ ఉంటారు.
1: వేర్ యు ఫైండ్ హ్యాపీనెస్, బ్యాలర్, ద కరేజ్, ఇంటెలిజెన్స్, ఎనర్జీ అండ్ బ్రేవరీ, వేర్ ది సిక్స్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్, యు ఫైండ్ ది డివైన్ ఎఫల్జెన్స్ టూ.
0: భోగము, త్యాగము రెండు కూడాను ఒక చోట నిలిచుటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ప్లెజర్ అండ్ సాక్రిఫైస్ టు కో ఎగ్జిస్ట్.
0: త్యాగం ఉంటే భోగము ఇష్టపడడు, భోగమే ఉంటే త్యాగాన్ని దగ్గరకే రానివ్వడు.
1: వెన్ దేర్ ఇస్ సాక్రిఫైస్ ఇట్ డస్ నాట్ రిలిష్ ప్లెజర్, వెన్ దేర్ ఇస్ ప్లెజర్ ద సాక్రిఫైస్ కెన్ నాట్ ఎగ్జిస్ట్.
0: అయితే త్యాగంతో భోగమును ఏ రీతిగా అనుభవించగలడు?
1: However, with sacrifice, how can you have pleasure also?
0: ఆచరణ యందు అహంకారము, అనుష్ఠానం నందు ఆసక్తి రెండును వదలిన భోగమే త్యాగము, త్యాగమే భోగము.

0: When once there is no ego, when once there is no expectation for the fruits of your action thereof, you can enjoy the life of sacrifice coupled with pleasure.
1: ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి భోగములన్నీ కూడాను ఏ ఒక్కరి నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: All the forms of happiness in this world are not specifically meant for one individual.
1: అందరికీ ఇందులో భాగం ఉన్నది.
0: All have an equal share.
1: నీ నీ భాగమును నీవు అనుభవించు.
0: Enjoy your own share.
1: కనుక పవిత్రమైన ఈ జీవితమునకు భగవంతుడు అందించేటువంటి యొక్క సమస్త సద్గుణములు కూడాను సదాలోచన సలిపి సదాచారమునందు దీనిని సద్వినియోగం చేయాలి.
0: Having been given this sacred life, having been bestowed with sacred virtues, one has to think over carefully and practice in daily life.
1: ఈశావాస్యం ఇదం జగం సర్వం.
0: The whole universe is full of divine.
1: ఈ ప్రపంచమంతా కూడాను భగవత్ శక్తితోనే కట్టబడి ఉన్నది.
0: The entire universe is built by the divine power.
1: ఎందు చూచినా భగవంతుడు తప్ప అన్య పదార్థములు మనకు గోచరించవు.
0: Wherever you go and see, excepting God, you do not find anyone else.
1: కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించలేరు.
0: It's not possible for everybody to know this truth.
1: వారికి ప్రాప్తమైన లౌకికమైన విషయవాంఛనంతో కూడినటువంటి హృదయాలు లౌకికాన్ని ఆశిస్తాయి, ప్రాప్తమనే వదిలించాయి.
0: As their hearts are full of fleeting worldly pleasures and joys, their expectations, their actions also will be so.
1: ఒకటి ప్రేయోశక్తి, రెండవది శ్రేయోశక్తి.
0: వన్ ఇస్ శ్రేయోశక్తి, అదర్ వన్ ఇస్ ప్రేయోశక్తి.
1: ఈ ప్రేయోశక్తి అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ప్రేయోశక్తి?
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ ఆశ్రమ ధర్మములన్నీ కూడాను ప్రేయోశక్తి.
0: ప్రేయోశక్తి ది ఫస్ట్ వన్ ఇంక్లూడ్స్ ద వేరియస్ స్టేజెస్ ఇన్ లైఫ్, వన్ ఆఫ్ సెలిబసే, వన్ ఆఫ్ హౌస్ హోల్డర్, వన్ ఆఫ్ రిక్లూస్, అండ్ ద లాస్ట్ రిలన్షియన్.
1: భౌతికమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తాయి.
0: దే ఆల్ కన్ఫర్ వరల్డ్లీ సెన్షువల్ జాయ్.
1: రెండవది శ్రేయోశక్తి.
0: ద సెకండ్ వన్ ఇస్ శ్రేయోశక్తి.
1: దయా, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది సద్గుణములంతా కూడాను శ్రేయోశక్తికి సంబంధించినటువంటివి.
0: శ్రేయోశక్తి ఇంక్లూడ్స్ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ కంపాషన్, లవ్, ఫర్బేరెన్స్, సింపతి అండ్ సాక్రిఫైస్.
1: దీనినే కృష్ణుడు భగవద్గీత యందు స్వధర్మం పరధర్మం అని బోధించాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ టాట్ బై కృష్ణ ఇన్ భగవద్గీత యాజ్ వన్ స్వధర్మ ది అదర్ పరధర్మ.
1: స్వధర్మం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై స్వధర్మ?
1: స్వ అదే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం.
0: స్వామెన్ స్వామెంట్ ద నియర్నెస్ టు గాడ్, living in the same place with the same idea and final merger in the divinity.
1: ఆత్మ సంబంధమైనటువంటి వేణి కూడాను ఇవి కేవలము ఒక స్వధర్మమునకు చేరినటువంటివి.
0: All those that are related to the spirit or the soul constitute swadharma.
1: దీనికి విరుద్ధమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి అంతా కూడాను ప్రేయోశక్తి.
0: But that which is related to the senses is ప్రేయోశక్తి.
1: కానీ ఈనాటి మానవులు ప్రేయోశక్తికి అధికమైన శక్తి కావటం చేత అందరు కూడాను దానినే ఆశిస్తారు, కానీ శ్రేయోశక్తిని ఎవ్వరు కూడాను ఆశించరు.
0: మ్యాన్ టుడే ఈజ్ ఆఫ్టర్ సెన్షువల్ ప్లెజర్ అండ్ సెన్షువల్ హ్యాపీనెస్ అండ్ గోస్ బై ప్రేయోశక్తి అండ్ మైండ్ఫుల్ ఆఫ్ శ్రేయోశక్తి.
1: ప్రేయోశక్తి తాత్కాలికమైన ఆనందాన్ని చేకూరుస్తాయి.
0: ప్రేయోశక్తి గివ్స్ యూ టెంపరీ హ్యాపీనెస్.
1: శ్రేయోశక్తి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వమును అనుగ్రహిస్తాయి.
0: శ్రేయోశక్తి కన్ఫర్స్ ది ఎటర్నల్లీ ట్రూ పవర్ డివినిటీ.
1: కనుకనే ఈ ప్రపంచమునందు
0: ఇన్ దిస్ వరల్డ్
1: దైవ శాసనం చేత
0: బై గాడ్స్ విల్
1: వర్షములు కురుచున్నవి.
0: rains happen.
1: పంటలు పండుచున్నవి.
0: We find the crop yielding.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
0: The sun shines.
1: చంద్రుడు చల్లదనం అందిస్తున్నాడు.
0: We also find the coolness of
1: నదులు పొంగుతున్నాయి.
0: We find the rivers flowing.
1: ఆనందం అందిస్తున్నవి.
0: And they give us bliss.
1: ఇవి ఎవరి సొత్తు?
0: Whose property are they?
1: ఇది ప్రాకృతమైనటువంటి మానవులకు అందరికీ కూడాను సమానత్వమైనటువంటి శక్తియే.
0: ఇట్స్ జస్ట్ ఈక్వల్ అండ్ యూనిఫామ్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
1: ప్రాకృత పౌరులందరూ కూడాను దీనిని అనుభవించడానికి అధికారం ఉన్నది.
0: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ గాట్ అథారిటీ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్.
1: కనుక ఇవి అందరూ కూడాను అనుభవించవచ్చును.
0: ఆల్ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్.
1: ఇది ప్రేయోశక్తి శ్రేయోశక్తి రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే.
0: This is the intimate association relationship between prayosakti and shreyosakti.
1: Pantalu pandinchukotamu,
0: growing harvest,
1: bhujinchatamu,
0: partaking food,
1: shakti samarthyamulu penchukotamu,
0: acquiring energy and
1: karma margamundu praveshinchi,
0: entering into the action,
1: deha karmalu aacharinchatamu.
0: One has to do one's own activity.
1: Ee deha karmalu aacharinchina tarvata,
0: after performing physical action,
1: atma dharmamto aanandinchatamu.
0: One can enjoy blissful state following the spirit.
1: Kanuka prati okkati kudanu vicharana chesi chuste daiva shasaname kaani anyudu e maatram kuda nirnayinchetundi kaadu.
0: Likewise, if you investigate clearly, you will understand that everything goes by God's will.
1: Anu modalu ghanam varaku kudanu,
0: right from microcosm to the macrocosm,
1: gatti pocha modalukoni brahmandam varaku kudanu daiva shasanam le jarugutunnavi.
0: Right from the a minutest object to the macrocosm, the cosmos, goes by the divine command.
1: Adiyu idiyu nanagarela.
0: Why say that and this?
1: Ipilakadi brahma paryantam.
0: Right from ant to Brahman.
1: Adi erungaru.
0: You don't know that.
1: Mali galangaru.
0: You don't understand.
1: Mudumi jandaru.
0: And you are not.
1: Bhumini kondaru.
0: And you are.
1: Vivekamuna vartinchadani kadu viravigidaru kani chivaraki vedakedi sambhavinchunu tiriyajaru enta varane. Kadaladu nidu sankalpam lenidi. భగవత్ సంకల్పం లేనిది ఏది కూడా నువ్వు కదలదు.
0: వితౌట్ గాడ్స్ విల్ నథింగ్ కెన్ హ్యాపన్. యూ డు నాట్ అండర్స్టాండ్, యూ డు నాట్ ఎక్స్పీరియన్స్, బట్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, యువర్ హైలీ ఎగోయిస్టిక్.
1: కానీ భూతము సంభూతము,
0: వన్ ఇస్ భూతము, అదర్ ఇస్ సంభూతము.
1: విద్య అవిద్య,
0: వన్ ఇస్ విద్య, అదర్ ఇస్ అవిద్య.
1: ప్రాకృతము పరమాత్మకము,
0: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
1: రెండు పదములేగా భావిస్తున్నారు కానీ రెండు కాదివి.
0: దే ఆర్ నాట్ ట్విన్స్, నాట్ టూ వర్డ్స్.
1: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే ఉంటుండాలి.
0: దే హావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
1: కనుక ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
0: వాట్ ఎవర్ వీ డూ,
1: హృదయమునకు సంబంధించినటువంటి కర్మలు అన్ని కూడాను పరాత్మైనటువంటివి.
0: ఆల్ దోస్ యాక్షన్స్ విచ్ వీ డూ హోల్ హార్టెడ్లీ ఆర్ స్పిరిచువల్.
1: ఇలాంటి పారాత్మికమైన సంబంధాన్ని మనం లౌకికమైన సంబంధంగా పోల్చుకోవటానికి తీర్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం.
0: వీఆర్ మేకింగ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ అండ్ వ్యూ ఇట్ యాజ్ వరల్డ్లీ అండ్ వీ కన్సిడర్ వరల్డ్లీ ఎక్స్పీరియన్స్.
1: లోకంలో ధర్మాత్ములు ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ రైచియస్నెస్.
1: త్యాగాత్ములు ఉన్నారు,
0: వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: యోగాత్ములు ఉన్నారు,
0: వన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కర్మాత్ములు ఉన్నారు,
0: పీపుల్ ఆఫ్ యాక్షన్.
1: కానీ అందరూ ఉన్నారు.
0: ఆల్ ఎగ్జిస్ట్.
1: కానీ
0: బట్
1: ఆత్మాత్మలు లేరు.
0: బట్ దర్ నన్ దట్ ఫాలో ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
1: అనగా ఆత్మాత్మలు అనగా ఏమిటి?
0: హూ ఆర్ దోస్ దట్ ఆర్ ఆఫ్ స్పిరిచువల్.
1: కర్మయోగం కాదు,
0: దర్ నాట్ యాక్షన్.
1: భక్తి యోగం కాదు,
0: నాట్ ఆఫ్ వన్ ఆఫ్ డివోషన్.
1: జ్ఞాన యోగం కాదు,
0: నార్ విజ్డమ్.
1: ఆత్మయోగం.
0: ఇట్ ఈస్ ద యోగా, ద స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఇట్టి ఆత్మయోగమును అనుభవించినటువంటి వారు ఈ జగత్తులో కానరారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ డు నాట్ ఫైండ్ ఎనీబడి దట్ ఫాలో that spiritual practice of Atma, the spirit.
1: శరీరం కనిపిస్తుంది.
0: You see the body.
1: మనసు ఉన్నట్టు అనిపిస్తుంది.
0: You also feel the mind.
1: కానీ ఆత్మ యొక్క తత్వమును గుర్తించినటువంటి వారు కనిపించటం లేదు.
0: We don't come across anybody who knows in full the depth of the spirit.
1: ఇట్టి ఆత్మతత్వమును గుర్తించి వర్తించుకున్నటువంటి వాడే ఆత్మజ్ఞుడు.
0: The one who knows the real self is the true, is the knower in the true sense.
1: ఏ మాత్రం కూడా నువ్వు విచారించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు నో ద బాడీ.
1: ఇది పాంచభౌతికమైన శరీరము.
0: దిస్ ఇస్ వన్ ఆఫ్ సెన్సెస్.
1: దుర్బలమైన కాయంబు.
0: ఇట్ ఇస్ సో వీక్.
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: వెన్ ఇట్ డ్రాప్స్ డౌన్ వి డు నాట్ నో.
1: ఇలాంటి అనిత్యము అశాస్త్రమైనటువంటి దేహతత్వాన్ని విచారించి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of thinking of this body which is temporary and ephemeral?
1: కనుకనే శ్రేయోమార్గమును అనుసరించేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి విచారణ చెబుతూ వస్తుంటారు.
0: Those that follow the spiritual path శ్రేయస్, they think in this direction.
1: ఇక మన సంబంధమైనటువంటి ఒక విషయాలను చూస్తే,
0: those related to the mind,
1: మొన్న చెప్పాను మనసే విష్ణువు.
0: భగవాన్ said the other day, mind is Vishnu.
1: విష్ణు అనగా ఏమిటి? సర్వవ్యాపకత్వంకు చేరినటువంటి వాడు.
0: What do you mean by Vishnu? All pervasiveness.
1: Indu andu ikkada chusina kani kanipinchetundi vaadu Vishnu.
0: Vishnu is seen the mind here and there too.
1: Adi ee sambandhamainatundi yokka manasu yokka tatbhavamu.
0: That is the aspect, the power of the mind.
1: Manomoolam idam jagattu.
0: The whole world.
1: Jagat antai kudunu manomoolanga untundali.
0: The whole world is full of the mind.
1: Manasu anetundi Vishnu yokka kamala naabhamu nundi kudunu aavirbhavinchinatundi vaadu Brahma.
0: And therefore, out of the navel of Lord Vishnu is born Brahma.
1: ఈ నాభికమలం నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ.
0: Brahma is born out of the lotus flower that has originated out of the navel of Vishnu. So who is the cause for this?
1: బ్రహ్మని వాక్కు అన్నారు.
0: Brahma symbolizes speech faculty.
1: బ్రహ్మ వాక్కు.
0: Brahma stands for word.
1: విష్ణు మనసు.
0: విష్ణు stands for expansiveness.
1: దేహమే ఈశ్వరుడు.
0: And body is Ishwara.
1: ఈ మూడింటి యొక్క ఆకారం దర్శించినటువంటి వారు లోకంలో ఎవ్వరూ లేరు.
0: In this world there are none who understood, experienced this trinity of Godhead.
1: కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి?
0: Where are they?
1: ఆత్మ దర్శన నిమిత్తమై అరణ్యములకు ప్రయాణమైపోతుంటారు.
0: To experience the spirit of the self, people go to the forest.
1: ఎంత పిచ్చివారు మానవులు.
0: What mad caps they are.
1: తన యందే, తన చెంతనే, తన యందే ఉంటుండేటువంటి ఆత్మతత్వాన్ని దర్శించడానికి అరణ్యానికి ఎందుకు?
0: In order to experience, visualize the true self present within him, around him, why do you need to go to the forest?
1: ఇంటి యందు జ్యోతి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుగునేలా.
0: When you have got the lamp at your own residence, why are you after lights elsewhere in the neighborhood?
1: అట్టి ఆత్మస్వరూపం నీ యందే ఉంటుండగా.
0: When the self is in you,
1: నీవు అంత దూరం వెళ్లి అరణ్యంలో తపస్సు చేసిన కర్లేదే.
0: You don't need to undertake penance.
1: ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణమే.
0: It is just
1: ఆత్మస్థానం యొక్క స్వరూపమును దర్శించలేకపోవటమే.
0: It is just your incapacity to
1: గుర్తించుకోలేకపోవటమే.
0: You are not able to know the existence of the self.
1: ఆత్మ యొక్క స్వస్థానమును గుర్తించుకునేటువంటి వ్యక్తులు తన యందే ఉంటుంది ఆత్మ.
0: In fact, the self or the spirit exists within you.
1: ఎక్కడ నీరు గాలి ఉండునో అక్కడంత ఆత్మ ఉంటుంటాయి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ వాటర్ అండ్ ఎయిర్ యు ఫైండ్ ద ఆత్మ ఆర్ ద సెల్ఫ్.
1: నీరు గాలి,
0: ద వాటర్ అండ్ ఎయిర్,
1: ఇవి రెండింటిని అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడే.
0: గాడ్ హెస్ గిఫ్టెడ్ బ్లెస్ దీస్ టూ.
1: భూమి ఆకాశము మధ్యలో గాలి.
0: అండ్ వీ హావ్ గాట్ ద ఎర్త్ అండ్ ద స్పేస్ ఇన్ బిట్వీన్.
1: ఈ మూడు ఆ రెండు చేరినప్పుడు ఐదు భూతములు అవుతాయి.
0: అండ్ దీస్ టూ అండ్ దోస్ త్రూ త్రీ కాన్స్టిట్యూట్ ఫైవ్.
1: నేలను, ఆకాశమును, గాలిని అనగా వేడిని, ఈ మూడింటిని కేవలము మానవ అనుకూల నిమిత్తమై అందించాడు.
0: దిస్ హీట్ అండ్ ద కోల్డ్ అండ్ ద స్పేస్ అండ్ ద వాటర్ ఆర్ ఆల్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్.
1: గాలి, అగ్ని, ఈ రెండింటి యొక్క తత్వము దేవుడు ఆహార నిమిత్తమై అందించాడు.
0: ది ఎయిర్ అండ్ ద ఫైర్,
1: నీరు గాలి.
0: అండ్ హియర్ వి ఫైండ్ ద వాటర్ అండ్ ది ఎయిర్.
1: నీరు గాలి ఆహారము,
0: ఫుడ్.
1: భూమి, ఆకాశము, మధ్యలో గాలి, ఈ మూడు కూడాను క్షేమము.
0: అండ్ వి ఫైండ్ ద ఎర్త్ అండ్ ద స్పేస్ అండ్ ది ఎయిర్ ఇన్ బిట్వీన్.
1: ఎప్పుడు మనకు క్షేమం సంభవిస్తుంది?
0: వెన్ కెన్ యు బి హ్యాపీ?
1: ఆహారం భుజించిన తర్వాతనే క్షేమం మనకు కలుగుతుంది.
0: యు విల్ బి క్వైట్ కంటెంటెడ్ ఆఫ్టర్ పార్టేకింగ్ ఫుడ్.
1: ఆహారమే లేకపోతే క్షీణించిపోతుంది.
0: వితౌట్ ఫుడ్ నేచురలీ యు బికమ్ వీక్.
1: పిచ్చాన్నం, దేహరక్షార్థం, దేహరక్షణ చాలా అవసరము.
0: ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
1: కనుక ఆత్మ నుండియే ఈ పంచభూతములు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: ఈ పంచభూతములు ఎందుకున్నటువంటి యొక్క పరతత్వమును ఒక్కతూరి విచారించాలి.
0: లెట్ అస్ ఇన్వెస్టిగేట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
1: ఈ పంచభూతములు ఎందుకూడను ఒకే ఆత్మనే.
0: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అనేక ఆత్మలు లేవు.
0: And this self,
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: కనుకనే అనేకత్వంగా మనం విభజించుకోవటం చేతనే మానవత్వం ఇన్ని విధములైనటువంటి యొక్క పిచ్చి మార్గాలను అనుసరిస్తూ వస్తుండాలి.
0: బికాస్ వీ ఫాలో దిస్ డైవర్సిటీ అండ్ మల్టిప్లిసిటీ, దేర్ ఫోర్ వీ సఫర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: లెట్ అస్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అది ఏ నిజమైనటువంటి ఆత్మజ్ఞుడి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద నోవర్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్.
1: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించుకోవటంలే ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
0: ఇస్ ఇగ్నోరెన్స్. అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వీ డైవర్సిఫై ది యూనిటీ.
1: కనుక మనం ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
0: వీ షుడ్ నాట్ డైవర్సిఫై ద వన్నెస్.
1: అప్పుడు శక్తి సన్నగిల్లిపోతుంది.
0: యు టర్న్ వీక్.
1: దివ్యత్వమైన పవిత్రమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఏకత్వంలో చాలు.
0: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద సెల్ఫ్ ఆర్ ద ట్రూ స్పిరిట్ ద డివినిటీ దట్ యూనిటీ ఆర్ ఎసెన్షియల్.
1: మేఘములు సంచరిస్తున్నాయి.
0: You find the clouds moving.
1: వర్షం కురుస్తూ ఉండాలి.
0: ఆల్సో ద రెయిన్ ఫాల్.
1: పంటలు పండుతున్నాయి.
0: You find the crop growing.
1: ఆ యొక్క క్రాప్స్ మనం తీసుకుని భుజిస్తున్నాము.
0: We also partake the crop grain.
1: మూల కారణము.
0: What are the primordial cause?
1: అన్నిటికీ ఒక ఆత్మనే కారణము.
0: The same self, Atma, is the cause.
1: అది ఏ బ్రహ్మతత్వము.
0: That is Brahmic principle.
1: బ్రహ్మం అనగా ఏమిటని?
0: Who is Brahma?
1: ఆ బ్రహ్మం అనేటువంటిది సర్వవ్యాపకత్వము.
0: Brahma is vast expansion.
1: అది వాక్ స్వరూపము.
0: That is the very word that we utter.
1: ఇలాంటి వాక్ స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటానికి దీనికి మరి వేరే సాధన ఎందుకు?
0: వై స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ ఆర్డర్ టు నో ది డివినిటీ ఇన్ అవర్ వర్డ్ బ్రహ్మిక్ ప్రిన్సిపల్.
1: శబ్ద బ్రహ్మమయ్యి,
0: వన్ ఆఫ్ ద సౌండ్
1: చరాచరమయ్యి,
0: ద మొటిలిటీ
1: జ్యోతిర్మయ్యి,
0: ద లైట్
1: వాంగ్మయ్యి,
0: అండ్ ద వర్డ్
1: నిత్యానందమయ్యి,
0: ఎటర్నల్
1: పరాత్పరమయ్యి,
0: స్పిరిచువల్
1: మాయామయ్యి,
0: ఇల్యూషన్
1: శ్రీమయ్యి,
0: అండ్ ద వన్ ఆఫ్
1: వాక్ స్వరూపం యొక్క లక్షణాలు,
0: అండ్ ద వన్ ఆఫ్ అఫ్లూయన్స్ రిప్రజెంట్ ద వెరీ వర్డ్ ద బ్రహ్మ.
1: ఈ వాక్కే బ్రహ్మ.
0: This word or the speech.
1: ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? విష్ణు యొక్క నాభికమలం నుండి పుట్టాడు.
0: బ్రహ్మ ఇస్ బోర్న్ ఆఫ్ ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద నేవల్.
1: నాభికమలం ఏమిటది? అది ఏ విష్ణు స్వరూపమే మన మైండ్.
0: అండ్ సో ద విష్ణు సింబలైజెస్ ద హ్యూమన్ మైండ్.
1: ఈ మైండ్ నుంచి పుట్టినటువంటిదే వాక్కు.
0: అండ్ ద వర్డ్ ఇస్ బోర్న్ టు ద మైండ్.
1: కాబట్టి ఈనాడు మైండ్ నంతా మంకీ మైండ్ గా మార్చుకుంటున్నారు.
0: We have converted the mind into monkey
1: mind. అంతా కూడా అసత్య రూపంగా భావిస్తున్నారు.
0: ఆల్ అవర్ వర్డ్స్ ఆర్ అటర్ బ్లేటెంట్ లైస్.
1: ఈశా వాస్యం ఇదం జగత్. అన్ని వైపులా నిండినటువంటి ఈశ్వరుడు ఒక్కడే.
0: ఓన్లీ గాడ్ హూ ఇస్
1: ఈశ్వర సర్వభూతానాం.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
1: మన యొక్క లోపల ఉన్నటువంటిది ఈశ్వరత్వం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ డివినిటీ విత్ఇన్ us.
1: ఆ ఈశ్వరుని నుంచి ఆవిర్భవించినటువంటిది ఈ యొక్క మైండ్.
0: మైండ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఈశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
1: ఈ మైండ్ నుంచి ఆవిర్భవించినటువంటిదే వాక్.
0: అండ్ దిస్ వర్డ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద మైండ్.
1: కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క స్వరూపము.
0: దేర్ ఫోర్ హ్యుమానిటీ రిప్రజెంట్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
1: కనుక ఆచరణలో ఉన్నటువంటి అహంకారము
0: ది ఈగో ఇన్ అవర్ ప్రాక్టీస్
1: అనుభూతిలో వచ్చేటువంటి యొక్క స్వార్థము రెండింటిని త్యాగం చేస్తే అదే దైవత్వం అయిపోతుంది.
0: సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద స్పిరిట్ ఆఫ్ ఈగో అండ్ ద వన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ యాక్షన్.
1: ఈనాడు దేన్ని త్యాగం చేస్తున్నాము?
0: వాట్ ఇస్ దట్ వీఆర్ సాక్రిఫైసింగ్?
1: పవిత్రమైనటువంటి దాన్ని అంతా త్యాగం చేస్తున్నాము.
0: వీఆర్ సాక్రిఫైసింగ్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్.
1: కాదు కాదు.
0: నో.
1: పవిత్రమైనటువంటి దాన్ని స్వీకరించాలి, అపవిత్రమైన దాన్ని విసర్జించాలి.
0: సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ అన్సేక్రెడ్.
1: మనం భుజించే ఆహారం నందు కూడాను
0: ద ఫుడ్ దట్ వీట్
1: ఏ యొక్క పదార్థం మనకు అయిష్టంగా ఉందో దాన్ని విసర్జిస్తున్నాం.
0: యు జస్ట్ గివ్ అప్ దాట్ యు డు నాట్ రిలిష్.
1: ఏది రుచిగా ఉందో దాన్ని స్వీకరిస్తున్నాము.
0: దట్ విచ్ ఇస్ సో టేస్టీ యు యాక్సెప్ట్.
1: మంచి మధురమైనటువంటి ఫలమును స్వీకరిస్తున్నాము.
0: యు ఈట్ స్వీట్ ఫ్రూట్స్.
1: దుర్గంధంతో ఉండినటువంటి మలాన్ని విసర్జిస్తున్నాము.
0: అండ్ ద ఫౌల్ ఎక్స్క్రీటా ఈజ్ ఎక్స్క్రీటెడ్.
1: కాబట్టి మనం స్వీకరించే దేన్ని?
0: వాట్ ఇస్ దట్ యు యాక్సెప్ట్?
1: మధురమైన
0: స్వీట్.
1: కనుక ఆ మధురం ఎవరు?
0: వాట్ ఇస్
1: మధురాధిపతే మధురం. మధురం దైవత్వమే మధురం.
0: ద డివైన్
1: వచనం మధురం, నయనం మధురం, వాక్యం మధురం, నయనం సర్వము మధురం. మధురాధిపతే మధురం. మధురం
0: God is sweetest, nectar of the nectar. His words are nectarine. His eyes are nectarine. His words are
1: nectarine. కొంతవరకు కొంత అభిరుచి ప్రారంభమవుతుంది, కానీ ఈ యొక్క వాక్కునకు ఎట్టి అభిరుచి కూడా పోదు.
0: And in fact, the word has not got that specific taste.
1: యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః.
0: The words and mind return in futility. It is impossible to describe by word or comprehend by mind.
1: మనం మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ అవర్ ది ట్రూ సెల్ఫ్.
1: మన ప్రాణతత్వాన్ని ఈనాడు త్యాగం చేస్తున్నాము.
0: వి ఆర్ సాక్రిఫైసింగ్ అవర్ లైఫ్.
1: కానీ ఇంక దేనితో నీవు సాధించగలవు?
0: వాట్ దట్ యూ కెన్ అచీవ్.
1: కార్బన్ డైఆక్సైడ్ ను మనం తీసుకుంటున్నాము.
0: కార్బన్ డైఆక్సైడ్ యూఆర్ అక్సెప్టింగ్.
1: ఆక్సిజన్ ను వదిలిపెడుతున్నాము.
0: ఆక్సిజన్ యూఆర్
1: మానవుని యొక్క చెడ్డ సంకల్పము.
0: దిస్ ఈస్ ద బ్యాడ్.
1: ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ అంపాలి.
0: ఇన్హేల్ ఆక్సిజన్, ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్.
1: అది ఈ వృక్షములంతా చేసేటువంటి పరోపకారం.
0: అండ్ యూ ఆల్సో ఫైండ్ ద ట్రీస్ సాక్రిఫైస్.
1: పరోపకారం చేస్తున్నాయి.
0: ట్రీస్ సాక్రిఫైస్.
1: గోవులు పరోపకారం చేస్తున్నాయి.
0: అండ్ ఆల్సో ద
1: ప్రాణులు పరోపకారం చేస్తున్నాయి.
0: ఆల్ ఆఫ్ ద బీయింగ్స్.
1: జంతువులు పరోపకారం చేస్తున్నాయి.
0: అనిమల్ సాక్రిఫైస్.
1: కానీ జంతువుల కంటే హీనమైపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ హాస్ బికమ్ మచ్ వర్స్ దెన్ అనిమల్స్.
1: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఏమాత్రము చేయటం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హెల్ప్ ఎనీవేర్.
1: దానికును స్వార్థము స్వప్రయోజనమే.
0: ఎవ్రీథింగ్ క్యారీస్ విత్ ఇట్ ద ట్రెండ్ ఆఫ్
1: సెల్ఫిష్నెస్. స్వార్థ స్వప్రయోజనము కేవలం ఏమిటది? పశుత్వం యొక్క లక్షణాలే.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ బీస్, అనిమల్స్.
1: కానీ మానవుని యొక్క లక్షణములు కాదు.
0: ఇట్స్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడు సత్యస్వరూపుడు.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: శాంత స్వభావుడు.
0: ఇస్ ద వన్ ఆఫ్ పీస్.
1: ఈ సత్య ధర్మ ప్రేమల చేతనే జీవిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్స్ లైఫ్ ఇస్ సస్టైన్డ్ బై ద ట్రూత్, రైచ్యూస్నెస్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు సత్యం వద, ధర్మం చెర.
0: Therefore, since ancient days, it has been said, speak truth and follow righteousness.
1: They are the
0: signs of the sanctity of our tradition.
1: సత్యాన్ని నీవు ఎప్పుడు కూడా మరవద్దు.
0: నెవర్ ఫర్గెట్ ట్రూత్.
1: సత్యమునందుండే సర్వము సృష్టించే.
0: రైట్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ ట్రూత్.
1: సత్యమునందు అడగే సర్వ సృష్టి.
0: అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్.
1: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా,
0: the universe is sustained by truth.
1: సత్వమిది చూడనయ్యా.
0: The universe ultimately merges in truth. Understand the pure unsullied truth.
1: శుద్ధ పరబ్రహ్మము.
0: That is pure unsullied principle of truth.
1: ఇటువంటి పరబ్రహ్మం అనేటువంటిది ఎక్కడ ఉంది?
0: That supreme, the cosmic principle.
1: పరపదార్థం లేదు కాదు, తన యందే ఉంటున్నది.
0: It's nothing outside, it is within you.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి పదార్థాన్ని ఈనాడు వదిలిపెడుతున్నాము.
0: We have forgotten, we are giving it up. That eternal true principle.
1: ఏదో మనకు గోచరము కానటువంటి దాన్ని మనం చదువుతున్నాము, దానికి సాధన చేస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ రీడ్ అండ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ దాట్.
1: సాధన అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: చెడ్డని మంచిగా మార్చుకోవటమే సాధన.
0: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ మెన్ కన్వర్టింగ్ ద బ్యాడ్ ఇన్ టు గుడ్.
1: అది ఏ మనం సాధన?
0: దట్ ఈస్ ద స్పిరిచువల్.
1: కానీ ఈనాటి సాధన ఏం చేస్తున్నాం?
0: వాట్ ఆర్ వి డూయింగ్ టుడే?
1: మంచిని మరిచిపోతున్నాం, చెడ్డని స్వీకరిస్తున్నాం, అదే సాధన.
0: But the practice today is to accept bad and forgetting good.
1: సాధన యొక్క అర్థాన్ని ఇప్పుడు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: Aspirant is not knowing the meaning of సాధన.
1: సాధన.
0: సాధన.
1: సా అనగా ఏమిటి? ఆత్మతత్వము.
0: సా మీన్స్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
1: అదే మన వెల్త్.
0: దాట్ ఈస్ అవర్ వెల్త్.
1: అదే మన హెల్త్.
0: దట్ ఇస్ అవర్ హెల్త్.
1: ఆ సాను సత్యమైన మార్గంలో ప్రవేశించుకోవాలి.
0: దట్ సా ద స్పిరిట్ సెల్ఫ్, లెట్ ఇట్ బి ఇన్ ట్రూత్ఫుల్ పాత్.
1: ఈనాడు ధనం కోసం పాటలు పడుతున్నాము.
0: వి స్ట్రగుల్ ఫర్ మనీ టుడే.
1: ఆరోగ్యాల కోసం పాటు పడుతున్నాము.
0: వి వాంట్ గుడ్ హెల్త్.
1: ఆనందం కోసం పాటు పడుతున్నాము.
0: వి వాంట్ హ్యాపీనెస్.
1: ఈ ఆనందం ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: ఈ ఆనందం నీ జన్మస్థానమే.
0: అండ్ దట్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్.
1: నీవు పుట్టినది ఆనందం నుంచినే.
0: యు ఆర్ బోర్న్ ఇన్ ప్లేస్.
1: ఇలాంటి ఆనందం నీ జన్మస్థానమైనప్పుడు దీన్ని నీవెందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు?
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ బర్త్ ప్లేస్ అండ్ నేటివిటీ, ద బ్లెస్.
1: వారి మాటలు, వీరి మాటలు, వీరి మాటలు నమ్ముతున్నామే కానీ తన హృదయం వాక్కును, అంతర్భావాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు.
0: యు ఆర్ ప్రిపేర్డ్ టు లిసన్, పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎవ్రీబడి, టామ్, డిక్ అండ్ హ్యారీ.
1: అది ఏ చెప్తుండాలి?
0: దట్స్ వాట్ ఇస్ సేడ్.
1: ఏ విధంగా చెప్తుంది? 21,600 పర్యాయములు. సో హం నేనే దైవం, నేనే దైవం అంటున్నారు.
0: ఇన్ ది వెరీ బ్రీతింగ్ ప్రాసెస్ 21,600 టైమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్ ఇస్ టాట్ టు యూ.
1: నీ అంతర్వాణి నీవు నమ్మటం లేదు.
0: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ ఇన్నర్ వాయిస్.
1: బయట శబ్దాన్ని ఎట్ట నమ్మగలుగుతున్నావు?
0: హౌ డు యూ బిలీవ్ ది ఎక్స్టర్నల్
1: సౌండ్?
0: యూఆర్ మ్యాడ్.
1: కనుక ఇలాంటి పిచ్చివారినంతా కూడా భక్తి కింద భావం వేసుకుని అనేక రకమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు.
0: సచ్ మ్యాడ్ పీపుల్ ఫాలో డిఫరెంట్ పాత్స్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్.
1: నాట్ మ్యాడ్, బ్యాడ్.
0: దే ఆర్ నాట్ ఓన్లీ మ్యాడ్, దే ఆర్ బ్యాడ్ ఆల్సో.
1: కనుక ఇలాంటి వారందరూ కూడాను దీన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో సచ్ మ్యాడ్, బ్యాడ్ పీపుల్.
1: దైవత్వం ఎక్కడ ఉన్నదంటే నీ యందే ఉంటున్నది.
0: వేర్ ఈస్ గాడ్? హీస్ ఇన్ యూ.
1: నేను చెప్పాను, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: భగవాన్ సెడ్ దట్ యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్.
1: ఈ బాడీ టెంపుల్ అయిన తర్వాత జీవుడే దేవుడైనాడు.
0: వెన్ వన్స్ ద బాడీ ఇస్ ద టెంపుల్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్
1: నేచురల్లీ. దేహమును కూడాను టెంపుల్స్ ఏ.
0: ఆల్ బాడీస్ ఆర్ టెంపుల్స్ హియర్.
1: ఈ టెంపుల్స్ లో ఉన్నటువంటి అన్ని జీవులు కూడాను దేవుడే.
0: ఆల్ దట్ ఇన్నర్ వన్ ఇస్ డివైన్.
1: కనుక దానిని ఎందుకు ద్వేషిస్తున్నావు? దీనికి ఎందుకు క్రోధ పడుతున్నావు? దీన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు?
0: వై ఆర్ యూ యాంగ్రీ విత్ వన్? వై డ్యూ లవ్ అనదర్ వన్?
1: ఈ భేదభావంలో ఉండకూడదు.
0: డోంట్ హ్యావ్ డిఫరెన్స్.
1: అన్ని దేవాలయములు కూడాను ఒక్కటే.
0: ఆల్ టెంపుల్స్ ఆర్ వన్.
1: ప్రతి దేవాలయం కూడాను ప్రతిష్ఠింపబడినటువంటిది జీవుడు ఒక్కడే.
0: ఇన్ ఎవ్రీ టెంపుల్ దేర్ లైస్ ఇన్స్టాల్డ్ ద డైటీ ఆఫ్
1: ద దేనిని కూడాను తిరస్కార పురస్కారంతో దీన్ని మనము ప్రతిష్ఠించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఇన్స్టాల్ విత్ ఏ బ్లేమ్ ఆర్ ఎ బ్లెమిష్.
1: తిరస్కార పురస్కారములంతా కూడాను కేవలము ఒక దుర్గుణముల యొక్క లక్షణాలే.
0: ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అండ్ ద బ్లెమిష్ ఆర్ ద సైన్స్ ఆఫ్ వీక్నెస్.
1: అందరినీ ప్రేమించడమే సరైనటువంటి లక్షణము.
0: లవ్ ఆల్ ఇట్స్ ద ప్రాపర్ క్వాలిటీ.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: అందరి ఎందు ఉండేటువంటి ఒక ప్రేమ స్వరూపం ఒక్కడే.
0: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వీ హ్యావ్ టు ఫాస్ట్ డెవలప్ దట్ లవ్.
1: ఆ ప్రేమతత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ రికగ్నైజ్.
1: ఆ ప్రేమకే బ్రహ్మ అని పేరు.
0: And this love is God, Brahma.
1: ప్రేమకే దేవుడు అని పేరు.
0: Love is God.
1: ఆ ప్రేమకే ఎరుక అని పేరు.
0: And love is awareness.
1: ఆ ప్రేమకే దైవము అని పేరు.
0: Love is God.
1: అంత దైవానికి ఇన్ని నేములు ఉన్నాయి.
0: God has so many names.
1: అహం అది కూడా దైవమే.
0: అహం is divine.
1: ఎందుకంటే అహం నేనే.
0: అహం ఐ.
1: అహం బ్రహ్మాస్మి అంటే రెండవుతుంది తిరిగి.
0: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ,
1: నేను బ్రహ్మ అంటే నేను బ్రహ్మ రెండుగా ఉంటుంది. ఇది ద్వైతమే.
0: ఇఫ్ యూ సే ఐఎమ్ గాడ్ ద డ్యువాలిటీ ఎగ్జిస్ట్. ఐ యామ్ గాడ్.
1: అహం అహం అది అద్వైతం.
0: నాట్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్ ట్రూ. నో, అహం అహం ఐఎమ్ ఐ.
1: నేను నేనే.
0: ఐఎమ్ ఐ.
1: నేను పలాందాన్ని కాదు, పలాందాన్ని కాదు.
0: ఐఎమ్ నాట్ దాట్ అండ్ ఐఎమ్ నాట్ దిస్.
1: అప్పుడు నీ వేరైనట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ డ్యువాలిటీ.
1: నాదే అనుకుంటే ఇది వేరే చేసినట్టు అవుతుంది.
0: ఇఫ్ దిస్ ఇస్ మైండ్ దట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: ఇది నేనే.
0: ఐఎమ్ ఐ.
1: ఇది నేనే.
0: దిస్ ఇస్ ఐ.
1: ఇది నేనే.
0: ఐఎమ్ ఆల్సో.
1: ఇది నేనే.
0: ఇది
1: నేనే. అంత నేనే.
0: ఇట్స్ ఓన్లీ దిస్ ఐనెస్ ద స్పిరిట్ ఆఫ్ ఐ.
1: నామములు ప్రత్యేకంగా ఉంటున్నాయే కానీ
0: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఓన్లీ.
1: శృంగారములు వేరు, బంగారమొక్కటే, పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్.
1: జీవ జంతువులు వేరు, జీవుడు ఒక్కడే.
0: ద లివింగ్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది ఇండ్వెలర్ ఇస్ వన్.
1: దర్శనంబులు వేరు, దైవం ఒకటే.
0: పార్ట్స్ ఆర్ మెనీ, గాడ్ ఇస్ వన్.
1: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ ఆఫ్ మెనీ వెరైటీస్ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: కేవలము భ్రాంతి నిమిత్తమై వీడు దీన్ని దాన్ని నేను పూజిస్తున్నాడే కానీ ఇవంతా కూడా ప్రాకృతమైన భావములే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూజరీ. ఇట్ ఇస్ వన్ ఆఫ్ డెల్యూజన్ ఇఫ్ యు గో బై డైవర్సిటీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనిని మనం ప్రార్థిస్తూ కూర్చుంటే మనకు ప్రాకృతమే లభిస్తుంది.
0: If you go in the worldly sense, you will have worldly results.
1: The negative thoughts.
0: These are all negative thoughts.
1: ఈ నెగిటివ్ థాట్స్ చింతించనేకూడదు.
0: Never consider negative thoughts.
1: Positive.
0: Entertain positive thoughts.
1: అదే నీ ఆత్మతత్వము.
0: Positive.
1: అదే నీ చైతన్య తత్వము.
0: Positive is awareness.
1: అదే నీ ప్రేమ తత్వము.
0: That is divinity.
1: అదే నీ శాంతి తత్వము.
0: That is peace.
1: అదే నీ ఆనందత్వము.
0: And bliss is positive all through.
1: ఆనందం అన్నటువంటిది ప్రత్యేకంగా లేదు.
0: Bliss is not separate from you.
1: మన ఎందే ఉంటున్నది.
0: It is within you.
1: అనగా ఈ దేహం నందే ఉంటున్నది.
0: It is within the body.
1: నేను కూడా నీవు కాదు.
0: You are not the body either.
1: ఇది నా దేహము.
0: This is my body.
1: దేహము నేను కాదు.
0: I am not the body.
1: నా కర్చీఫ్, కర్చీఫ్ వేరు, నేను వేరు. నా దేహం అంటే నా దేహం వేరు, నేను వేరు.
0: This is my kerchief. I am separate from kerchief. If you say this is my body, I am separate from my body.
1: కనుక నీ బాడీ నేను కాదు.
0: I am not the body.
1: బాడీ లైక్ వాటర్ బబుల్.
0: బాడీ లైక్ వాటర్ బబుల్.
1: ఇన్స్ట్రుమెంట్.
0: ఇట్స్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఇన్స్ట్రుమెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్ నేను చెప్పడానికి వీలవుతుందా?
0: Can I say it's an instrument? No.
1: కాదు. దీన్ని ఉపయోగపెడుతున్నాను నేను.
0: ఐ మేక్ యూజ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఐ నాట్ ది
1: ఉపయోగపెడుతున్నాను.
0: ఐ యూజ్ ఇట్.
1: నా నిమిత్తమే నేను ఉపయోగపెడుతున్నాను.
0: ఫర్ మై ఓన్ కన్వీనియన్స్.
1: పర్ల కోసం కాదు, పర్ల అనేటువంటి వారు నేను.
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్. ఇట్స్ ఓన్లీ ఐ.
1: నేను ఒక వస్తువుని ఇష్టపడుతున్నాను.
0: ఐ లైక్ వన్ ఆబ్జెక్ట్.
1: ఆ వస్తువు ఇష్టం కోసం నేను ఇష్టపడుతున్నానా?
0: ఐ డోంట్ లైక్ వన్ పర్టికులర్ థింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్.
1: ఆశిస్తున్నాను.
0: ఐ వాంట్ ఆపిల్.
1: ఆపిల్ తృప్తి కోసం నీవు ఆపిల్ తింటున్నావా?
0: ఐ నాట్ ఈటింగ్.
1: కాదు, నీ తృప్తి కోసం ఆపిల్ తింటున్నావు.
0: ఐ నాట్ ఈటింగ్ ఆపిల్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆపిల్ ఫర్ మై ఓన్ సెల్ఫ్.
1: ఒక్కటి కూడాను తన తృప్తి కోసమే తాను వినియోగించుకుంటున్నాడు, కానీ ప్రపంచాన్ని ప్రపంచం యొక్క తృప్తి కోసం కాదు.
0: సో ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ ఫర్ వన్స్ ఓన్ హ్యాపీనెస్.
1: తృప్తి లేదు, అసంతృప్తి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ ఎస్ సచ్ హాస్ గాట్ సాటిస్ఫాక్షన్ నార్ డిస్సాటిస్ఫాక్షన్.
1: అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ సాక్రిఫైస్ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ బోర్న్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: సాక్రిఫైస్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవత్వం అనగా మనకంటే వేరైనటువంటిది కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: దైవత్వం అంత తన యందే ఉంటుంది.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ ఇన్ యూ.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు మన గుణములే మార్పు చెందుతున్నాయి.
0: ఓన్లీ ది అట్రిబ్యూట్స్ లీడ్ టు డైవర్సిటీ.
1: ఆహార విహారంతో లభించేటువంటివి.
0: దట్స్ ఆల్ డ్యూ టు అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కామ క్రోధ లోభ మోహ మత్సంతా కూడా దేహ అనుభవమానంతో వచ్చేటువంటివి.
0: యాంగర్ ద హేట్రెడ్ ఎవరెస్ ఆల్ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
1: దయ సహనము సానుభూతి ఇవంతా హృదయం నుంచి ఆవిర్భవించేటువంటివి.
0: ద లవ్ ద కంపాషన్ ద ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ద కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: కనుక అవియే స్వధర్మములు.
0: These are the qualities of the
1: self-dharma.
0: The other are
1: panikirani dharmamule paradharmamulu.
0: All that useless are paradharma.
1: Kani swadharmamu anantakunu swapriyojanam kosam vachetunti.
0: Swadharma, the one's own reality, self.
1: స్వస్వరూపాన్ని దర్శించే కోసం వచ్చేటువంటివి.
0: ఇట్ ఆల్ హెల్ప్ యూ టు రియలైజ్ ద సెల్ఫ్.
1: స్వానందమును అనుభవించే కోసం వచ్చేటువంటివి.
0: అండ్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్.
1: కనుక ఆనందమును మనమే అనుభవించాలి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ బ్లిస్.
1: కాదు, ఇంకొకరు అనేటువంటి వారే లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇన్ రియాలిటీ.
1: ఒక అద్దాల మేడలో పోయి నీవు ప్రవేశిస్తే,
0: ఇఫ్ యూ గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్,
1: ఎదువైపు చూసినా నీ ప్రతిబింబమే.
0: గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్, యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: ఆ ప్రతిబింబంలో నీవు నిన్ను నీవు చూసుకుంటున్నావు.
0: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఎవ్రీ మిర్రర్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల నీ ముఖం రౌండ్ అయితే ఆ అద్దంలో టాల్ గా కనిపిస్తుంది.
0: హౌఎవర్ ఇన్ సర్టన్ మిర్రర్స్ యువర్ ఫేస్ ఈజ్ రౌండ్, బట్ దేర్ ఇట్ యు అపియర్ వర్టికల్.
1: నీ ఫేస్ యొక్క దట్ తప్పు కాదు.
0: నథింగ్ రాంగ్ విత్ యువర్ ఫేస్.
1: అద్దం యొక్క తప్పు.
0: మిస్టేక్ లైస్ ఇన్ ద మిర్రర్.
1: అదే ప్రకృతి.
0: సో ది మిర్రర్ ఇస్ నేచర్.
1: ప్రకృతి యొక్క దోషముల చేతనే మనలో దోషం ఉన్నట్టుగా భావిస్తున్నాం.
0: బికాస్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇన్ ద నేచర్ యూ థింక్ దట్ మిస్టేక్స్ ఆర్ ఇన్ యూ.
1: కాదు కాదు.
0: నో,
1: తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వారికి అద్దం పైన ఏమాత్రమో నెపం వేయడు.
0: ద వన్ హూ హాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది మిర్రర్ ద నేచర్.
1: నాకు ఎడవ వైపున మచ్చం ఉంది అని నేను నిజంగా గుర్తించుకుంటే ఆ అద్దంలో కుడి వైపున కనపడితే ఎట్ల నేను నమ్ముతాను?
0: ఇఫ్ యూ ఫైండ్ ది మోల్ ఆన్ మై లెఫ్ట్ పార్ట్, ఇఫ్ ఐ సీ ఇట్ ఆన్ ది రైట్ సైడ్ ఇన్ ద మిర్రర్, హౌ కెన్ ఐ బిలీవ్ ఇట్?
1: తన దీనిపై తాను నమ్మకం కలిగినప్పుడే పరదాన్ని ఏమాత్రమూ నమ్మడు.
0: ఇఫ్ యూ గాట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ బి క్యారీడ్ అవే బై అదర్స్.
1: కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఎవరే చెప్పినా నమ్ముతూ పోతుంటాడు.
0: ద వన్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ బి క్యారీడ్ అవే బై ఆల్ దట్ గోస్ ఆన్ అరౌండ్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్.
1: ఎందుకంటే నీవు ఒక మనిషివి.
0: యు ఆర్ ఎన్ ఇండివిడ్యువల్.
1: నీకు ఒక మనసు ఉంది.
0: యు హావ్ మైండ్.
1: నీకు ఒక అభిష్టం ఉంది.
0: యు హావ్ గాట్ ద లైఫ్.
1: నీకు ఒక ఆనందం ఉంటుంది.
0: యు హావ్ గాట్ హ్యాపీనెస్.
1: నీ తత్వాన్ని నీవు అనుభవించు.
0: ఎక్స్‌పీరియన్స్ యువర్ ఓన్ రియాలిటీ.
1: ఇది కేవలం దైవాగ్నిత నీవు పూనుకోవాలి, కానీ పరుల యొక్క ఆజ్ఞకి ఏమాత్రము తల వంచరాదు.
0: యూ షుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ ది కమాండ్ ఆఫ్ ఫెలో మెన్.
1: కనుకనే నీకు నీవు ప్రతి ఒక్కదానిని కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: నో యువర్ సెల్ఫ్, నో దై సెల్ఫ్ ఫస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్ ది పర్సనిఫికేషన్.
1: ప్రేమ లేనటువంటి వ్యక్తి ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఆర్ నన్ విదౌట్ లవ్.
1: కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందుకు ప్రేమ ఉంటుంది.
0: ఆఫ్ కోర్స్ ఈచ్ వన్ హాస్ గాట్ హిస్ ఓన్ లైక్స్ అండ్
1: డిస్లైక్స్. కానీ ఇవన్నీ కూడా ప్రేమయోగ మార్గములే.
0: దే ఆర్ ఆల్ ద ప్రేయోగ మార్గ.
1: బహిర్ముఖమైనటువంటి దాన్ని ప్రేమించేదంతా కూడా ప్రేయోగ మార్గమే.
0: ఆల్ దట్ గోస్ ఆఫ్టర్ ది ఎక్స్టర్నల్ ఇస్ ప్రేయర్.
1: శ్రేయస్సు కాదు,
0: ఇస్ నాట్ శ్రేయస్.
1: శ్రేయస్సు నువ్వు ప్రేమించాలంటే దైవాన్ని ఒక్కడే ప్రేమించాలి.
0: బీ ఆఫ్టర్ శ్రేయస్ ఇన్ వర్డ్, లవ్ గాడ్.
1: అది ఏ శ్రేయో మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ శ్రేయస్.
1: ఆ యొక్క గుణములన్నీ కూడా ఆ యొక్క శ్రేయస్ నుంచినే లభిస్తుంటాయి.
0: ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ శ్రేయో మార్గ, ద పాత్ ఆఫ్ శ్రేయస్.
1: కనుక స్వధర్మాన్ని మనం అనుసరించాలి, ఆత్మధర్మాన్ని.
0: వీ హావ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ద సెల్ఫ్, స్వధర్మ.
1: పరధర్మాన్ని మనం ఏమాత్రం అనుసరించకూడదు.
0: నాట్ పరధర్మ, పాత్ లీడింగ్ టు ద వరల్డ్.
1: కొన్ని సమయంలో కొన్ని రకముల మార్గంలో అనుసరించవలసి వస్తుంది.
0: ఎట్ టైమ్స్ మే హావ్ టు ఫాలో డిఫరెంట్ పాత్స్.
1: ఒక కడవను నీళ్లలో ముంచినామంటే,
0: ఇఫ్ యూ జస్ట్ డిప్ ఎన్ ఎర్దన్ పాట్ ఇన్ ద
1: రివర్, కడవ ఎందు నీరే ఉంది, దాని ప్రక్కన చుట్టూ నీరే ఉంది.
0: దేర్ ఇస్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ వాటర్ అరౌండ్ ద పాట్.
1: కనుక లోపల వెలుపల కూడా ఒకే వాటరే ఉంటుండాలి.
0: ద సేమ్ వాటర్ ఇన్సైడ్ అండ్ అవుటర్ ఎగ్జిస్ట్.
1: కనుకనే అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
0: God is present inside and outside everywhere.
1: నీ లోపల నీ వెలుపల చుట్టూ ప్రక్కల సర్వత్ర కూడాను ఉన్నది ఒక్కడే.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్
1: యూ. ఏకత్వాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ దాన్ని ప్రక్కకు నెట్టివేయాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ అబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, బట్ వీ హావ్ టు రిమెంబర్ గాడ్.
1: నీకు ఒక మనసు ఉంది,
0: యు హావ్ మైండ్.
1: నీకు ఒక సంకల్పం ఉంది,
0: యు హావ్ థాట్.
1: నీకు ఒక దీక్ష ఉంది,
0: యు హావ్ డిటర్మినేషన్.
1: ఆ దీక్షని నీవు సాధిస్తూ పోవాలి.
0: ఫాలో యువర్ ఓన్ పాత్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ అచీవ్.
1: అటువంటి నీ దీక్షని నీవు వదిలిపెట్టి,
0: యు గివ్ అప్ యువర్ డిటర్మినేషన్,
1: పరదీక్షను నీవు ఫాలో చేస్తూ పోతే,
0: యు ఫాలో అదర్ పాత్స్,
1: వచ్చేది ఏమిటింది?
0: వాట్ దట్ యు గెట్?
1: ఉన్నది కూడా ఊడిపోతుంది.
0: అండ్ యు ఆల్సో లూజ్ ది ఎగ్జిస్టింగ్ థింగ్ ఆన్ హ్యాండ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు చదువుతున్నారు,
0: యు స్టడీ.
1: దేనికోసం చదువుతున్నారు?
0: వై డు యు స్టడీ?
1: ఉద్యోగాల కోసం చదువుతున్నారు.
0: ఫర్ జాబ్ యు లెర్న్.
1: ఉద్యోగాలు కూడా అవసరమే.
0: జాబ్స్ ఆర్ నెసెసరీ.
1: ప్రాకృత విద్యలు,
0: దట్స్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అవి లౌకిక విద్యలు.
0: ఫిజికల్ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్,
1: భౌతిక విద్యలు,
0: సెక్యులర్ నాలెడ్జ్.
1: కానీ దానితో పాటు సాంస్కృతిక విద్యలు కూడా మనం ప్రవేశించాలి.
0: అలాంగ్ విత్ ది వరల్డ్లీ నాలెడ్జ్, యు హావ్ టు హావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: అది ఏ శ్రేయో మార్గము?
0: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ప్రేయర్. వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ప్రేయర్.
1: మానవుడి కూడా రెండు ఉంటున్నాయి.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టూ.
1: అది లెఫ్ట్ అండ్ రైట్.
0: లెఫ్ట్ అండ్ రైట్.
1: ఈ రెండు చేతులు ఇచ్చిండే దేనికోసమని?
0: వై టూ హ్యాండ్స్ ఆర్ గివెన్?
1: ఈ రెండు ద్వారా నీకు పనిచేసి రెండింటి యొక్క ఏకత్వం చేతనే పనిచేయాలి.
0: యు వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ.
1: అనేక పర్యాయాలను మీకు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్,
1: ఎందుకోసం మనం నమస్కారం చేస్తున్నాము?
0: వై డు వి నమస్కార?
1: ఈ రెండు చేతులు ఎందుకు 10 వేళ్లు ఉన్నాయి?
0: అండ్ ది టూ హ్యాండ్స్ హావ్ గాట్ ది 10 ఫింగర్స్.
1: ఇది ధర్మ మార్గమునకు ఇచ్చేటువంటిది.
0: వన్ ఇస్ ఆఫ్ ధర్మ, రైట్.
1: ఇది ప్రాపంచిక ధర్మం కోసం ఇచ్చేది.
0: అదర్ ఇస్ ఫర్ ద వరల్డ్.
1: ఇది 5 వేళ్లు.
0: Here 5 fingers.
1: 5 వేళ్లు.
0: Here also 5 fingers.
1: ఐంతిని ఏకత్వం చేయటమే నమస్కారము.
0: Join both the hands, the 10 fingers, that is namaskara.
1: Kaka ekattvam gavinchatame namaskaramu.
0: This unifying thing is namaskara.
1: Ini bhinnattvam gavinchakoddu.
0: Not diversification.
1: Chaala mandi ippudanta namaskaram andi, namaskaram andi antuntaru.
0: People do namaskara with one hand.
1: Emitattu pettukoni talagottukovatam.
0: You are only hitting your head, that's all.
1: Vaadi karmaku vaadu talagottukuntunnadu.
0: You are just depending for your destiny, hitting your head.
1: Namaskaramu.
0: Namaskaram.
1: అహంకారం లేనటువంటిదే నమస్కారం.
0: ద వర్డ్ నమస్కార మెంట్ ద స్టేట్ ఆఫ్ ఈగోలెస్నెస్.
1: అహంకారం ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఈగో.
1: నమ అనగా నేను కాదు.
0: నమ
1: మమ అనగా నేను.
0: ఐఎమ్ నాట్
1: మమ అనేటువంటి దాన్ని నేను కాదు. నమమా నేను కాదు.
0: యువర్ ఈగోలెస్నెస్, ఐ అబ్సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు మానవుని అతపతనం చేస్తుంటుంది.
0: ఈగో నేచురలీ రూయిన్స్ యూ.
1: ఈ అహంకారాన్ని ప్రవేశపెట్టకూడదు.
0: డోంట్ బి ఈగోయిస్టిక్.
1: కొన్ని దురాశలు ఉంటాయి.
0: యు మే హావ్ ఎక్సెసివ్ డిజైర్.
1: దురాశలంతా దుర్గుణమైన ఆశలుగా మార్చుకోకూడదు.
0: ఓవర్ అంబిషన్ విల్ మేక్ యూ వికెడ్.
1: ఆశ ఉండవచ్చును.
0: ఎస్, యు కెన్ హావ్ డిజైర్.
1: ఏ ఆశ?
0: వాట్ డిజైర్?
1: దైవాపేక్ష ఆశ.
0: అండ్ యూ షుడ్ డిజైర్ గాడ్.
1: కనుకనే మీరా, సక్కుబాయి వీరందరూ కూడా ఆ విధమైనటువంటి స్వాపేక్షను ఆశిస్తూ వచ్చారు.
0: మీరా, సక్కుబాయి, దే డిజైర్డ్ గాడ్, నాట్ వరల్డ్లీ థింగ్స్.
1: తమను తాము ప్రేమిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ లవింగ్ దేర్ స్పిరిట్.
1: ఈ దేహం నందు ఉన్నటువంటి వాడు పరమాత్ముడే.
0: గాడ్
1: ఇస్ లేరు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: అన్యులకు ఎవరికి ఇక్కడ స్థానం లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అదర్స్ టు బి ఇన్.
1: నా ఫ్రెండ్ అనుకుంటారు. ఫ్రెండ్ లోపల చేర్చుకోవడానికి వీలవుతుందా?
0: యూ సే సో అండ్ సో ఇస్ యువర్ ఫ్రెండ్. ఈజ్ హీ ప్రెసెంట్ ఇన్ యూ?
1: ఫ్రెండ్ బయట వాడే.
0: ఫ్రెండ్ ఈజ్ ఔటర్ వన్.
1: కానీ రియల్ ఫ్రెండ్ ఎవరు?
0: హూ ఇస్ ద రియల్ ఫ్రెండ్?
1: అతనే గాడ్.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ రియల్.
1: అతన్ని లోపల చేర్చుకోవడానికి వీలవుతుంది.
0: అండ్ హీఈస్ ఇన్ యూ.
1: ఇంకెవరిని చేర్చడానికి వీలు?
0: నో వన్ కెన్ గెట్ హిమ్.
1: ఒకే హార్ట్.
0: ఓన్లీ వన్ హార్ట్.
1: నాట్ డబుల్ సోఫా.
0: నాట్ డబుల్ సోఫా.
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: ఓన్లీ వన్ చైర్.
0: ఇస్ ఓన్లీ వన్ చైర్.
1: అందులోపల ఒక్కరికి మాత్రమే స్థానం.
0: ఓన్లీ వన్ హ్యాస్ గాట్ ఛాన్స్ టు సిట్ దేర్.
1: ఆ విధమైనటువంటి భావం చేత మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మనకు ఆనందమే, పరిసరముల ప్రాంతం వారికి కూడా ఆనందమే కలుగుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ విత్ ది స్పిరిట్, వీల్ బి బ్లిస్ఫుల్ అండ్ పీపుల్ అరౌండ్
1: శాంతి కలుగుతుంది.
0: ద హోల్ ఫ్యామిలీ విల్ బి పీస్ఫుల్.
1: కానీ కుటుంబానికి శాంతి కలిగినప్పుడు గ్రామానికంతా శాంతి లభిస్తుంది.
0: వెన్ ది ఫ్యామిలీ ఈజ్ ఎట్ పీస్, ద హోల్ విలేజ్ విల్ ఎంజాయ్ పీస్. గ్రామంతా
1: శాంతిగా ఉండాలంటే దేశమంతా శాంతిగా వస్తుంది.
0: వెన్ విలేజెస్ ఆర్ పీస్ఫుల్, ద హోల్ కంట్రీ విల్ బి ఇన్
1: పీస్. ఈనాడు మనం శాంతి శాంతి శాంతి చెప్తున్నాం.
0: వి రిపీట్ శాంతి పీస్ థ్రైస్.
1: ఆ శాంతి చెప్పేవాడి ఏందే లేదు.
0: ది వన్ హూ సేస్ దట్ ఈజ్
1: ఎవరికి పట్టుదల శాంతి?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ ఇన్ అదర్స్?
1: శాంతి అనేటువంటిది కేవలము చెప్పుకోవటం వల్ల వచ్చేటువంటిది కాదు.
0: Peace, you cannot get it by utterance.
1: హృదయం నుండి దుర్భావం రాకుండా దాన్ని అణగదొక్కుకోవటమే శాంతి.
0: See that you subdue all the wicked thoughts in you.
1: దుర్భావం మనందు ఏమాత్రం పుట్టకుండా చూసుకోవటమే శాంతి.
0: సీ దట్ బ్యాడ్ థాట్స్ డు నాట్ ఒరిజినేట్ ఎట్ ఎనీ పాయింట్.
1: దుర్భావం మనందు పుట్టినా అవి క్రమక్రమేణా పెరుగుతూ వస్తాయి.
0: ద బ్యాడ్ థాట్స్ వెన్ వన్స్ దే ఆర్ ఎంటర్టైన్డ్ దే గ్రో అండ్ మోర్ అండ్ మోర్.
1: కనుకనే వారందరూ ఏకత్వం కోసం పాటుపడుతూ వచ్చారు ఆనాటి గోపికలు.
0: గోపికాస్ ఇన్ దోస్ డేస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ హార్డ్ ఫర్ యూనిటీ.
1: నేను శారీరకంగా ఉంటున్నాను.
0: ఓ గాడ్ ఐ హావ్ ద బాడీ.
1: కానీ ఈ శారీరకంగా నేను ఏనాడు విసర్జిస్తానో నాకు తెలియదు.
0: వెన్ ఐ వుడ్ గివ్ అప్ దిస్ బాడీ ఐ డు నాట్ నో.
1: నీవు కూడా శారీరకంగా వచ్చావు ఇక్కడ.
0: యు ఆర్ ఆల్సో హియర్ ఇన్ ఫిజికల్ ఫామ్.
1: ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధమైన బాంధవ్యం కుదరాలి.
0: దేర్ షుడ్ బి ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద డివైన్ బాడీ.
1: ఎట్లా కుదిరేది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: వృక్షంబువై నీవు వల్లిల్లు చుండిన వల్లికనై నీకు అల్లుకుందు.
0: If you are there as a gigantic tree, I am the creeper that climb around you.
1: ఆ క్రీపర్ కూడా పక్కన పోకూడదు.
0: The creeper should not go hither and thither.
1: అల్లుకొని పోవాలి.
0: The creeper should climb around the tree.
1: పొలుపొంది చుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: If you are like a flower, I'll be like a honey bee humming around you.
1: అనంత ఆకాశమే నీవైనా
0: ఇఫ్ యూఆర్ ది ఇన్ఫినిట్ స్కై
1: చిన్న చుక్కై నేను నీలోన చెలగుతుంది.
0: అండ్ దేర్ లైక్ ఎ షైనింగ్ టైనీ లిటిల్ స్టార్ అక్రాస్ ద స్కై.
1: ఇలాంటి ఏకత్వాన్ని కోరుతూ వచ్చారు ఆనాటి గోపిక.
0: గోపికాస్ ప్రేడ్ ఫర్ దట్ వన్నెస్ యూనిటీ.
1: మేరు పర్వతమే నీవైనా
0: ఇఫ్ యూఆర్ ఎ మైటీ మౌంటైన్
1: పరచుకుని పారేద నేను నీళ్లు సెల్లవేరునై.
0: ఐఎమ్ లైక్ ఎ వాటర్ ఫాల్స్.
1: వర సముద్రుడే నీవైనా
0: If you are infinite ocean,
1: vahina uti nenu neelona aikyamagudu.
0: Like a river, I merge in you.
1: Adi ekatvaniki margamu.
0: That is the path to unity.
1: Ye matramo binnattam anedi akkada jaragadaniki veelledu.
0: There is nothing like plurality.
1: Alanti ekatvam kosam manu prayatnam cheyali.
0: We have to make effort for that oneness or unity.
1: Binnattaniki ye matram kudunu manu ప్రయత్నం చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ ఇట్ డైవర్సిఫై.
1: సంకల్పమే మనలో చేరకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ థాట్ లీడింగ్ టు డైవర్సిఫై.
1: నీ గురువు కాని, నీ తల్లి కాని, నీ తండ్రి కాని, కుమారుడు కాని, ఎవరైనా సరే అందరూ నా యొక్క ఏకత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ బి దట్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సన్ ఇస్ ఓన్లీ వన్.
1: ఇది అంతా నీవు చెప్పుకోవటం కష్టమవుతుంది కనుక ఈ దేహం ఉంది.
0: You have got this body.
1: ఈ దేహంలో పంచభూతములే.
0: There are five elements are in this body.
1: ఈ దేహంలో పంచభూతములే.
0: So also your body.
1: కాబట్టి మనం ఇద్దరు ఒక్కటే.
0: So both are one.
1: దీనికి భిన్నత్వం ఎక్కడుంది?
0: Why diversity?
1: నీ తల్లిలో ఉన్నటువంటిది పంచభూతములే.
0: Your mother has five elements.
1: నీ తల్లిలో ఉన్నది పంచభూతములే.
0: So also your father.
1: నీ మిత్రులో ఉన్నటువంటిది పంచభూతములే.
0: Five elements are in
1: friends. కాబట్టి ఇది వస్తు అద్వైతం.
0: And then from the object's point of view, there is diversity, dualism.
1: కనుకనే అద్వైతం అనేటువంటిది ఒక్కొక్క పంచభూతములు యందు కూడా అద్వైతమే ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ షో దిస్
1: డ్యువలిజం. భూతము లేనే లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ టు డు విత్ ద సెల్.
1: ఎక్కడ వెతికినా చిక్కదు మనకు.
0: యు కెనాట్ గెట్ ఇట్ ఎనీవేర్.
1: అయితే మానవుని యందు ఆరో భూతం కూడా ఒకటి ఉంది.
0: దేర్ సిక్స్త్ ఎలిమెంట్ ఇన్ మ్యాన్.
1: అది ఏ పరమ ప్రేమ.
0: దట్ ఈస్ సుప్రీం లవ్.
1: ఆ పరమ ప్రేమనే ఆరవ గుణము.
0: దట్ సుప్రీం లవ్ ఇస్ ద సిక్స్త్ ఎలిమెంట్.
1: పరమ ప్రేమనే పరమాత్మ తత్వము.
0: దట్ సుప్రీం లవ్ సిక్స్త్ ఎలిమెంట్ ఇస్ స్పిరిచువల్.
1: ఆ పరమాత్మ తత్వము అనేదే తత్వం.
0: దట్ ఈస్ దట్ దౌ ఆర్ట్.
1: అదే నేను.
0: ఐఎమ్ దట్.
1: ఈ రకమైనటువంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రియలైజ్ దిస్.
1: దేహాభిమానంతో మనం కృంగిపోకూడదు.
0: వీ షుడ్ నాట్ బి ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్
1: దేహాభిమానంతో మనం పొంగిపోకూడదు.
0: వీ షుడ్ నాట్ బి ఎక్స్టోల్డ్ ఆర్ ఇలేటెడ్. ఈ
1: పొంగనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ నైదర్ బి ఇలేటెడ్ నార్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఈగో.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం చేతనే ఎంతటి ఆనందమైనా మనం పొందవచ్చును.
0: విత్ ది స్పిరిట్ ఆఫ్ లవ్ యూ కెన్ రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ టు ఎనీ
1: లాట్.
0: స్టూడెంట్స్
1: మనం ఎంతమందిని ప్రేమిస్తుంటామో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది.
0: యాజ్ యూ లవ్ పీపుల్ మోర్ అండ్ మోర్ యూ విల్ బి బ్లిస్ఫుల్ మోర్ అండ్ మోర్.
1: ఎప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
0: దిస్ గెట్స్ యాడెడ్ ఆన్ ప్లస్.
1: మనం ఎంత తక్కువ మందిని ప్రేమిస్తుంటామో మన ఆనందం కూడా అంత తక్కువైపోతుంది.
0: ఇఫ్ యూ లవ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ సో ఆల్సో ది బ్లిస్ గెట్స్ డిక్లైన్.
1: మనం అందరినీ ప్రేమిస్తాం.
0: లవ్ ఆల్.
1: ఏమి నష్టం వచ్చింది నీకు?
0: వాట్ లాస్ యూ సఫర్.
1: నీవేకేమి నష్టం లేదు.
0: నో లాస్ వాట్
1: ప్రేమించు ఎంత ఆనందము.
0: లవ్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: వాడు నవ్వుతాడు నీవు నవ్వుతావు.
0: హి స్మైల్స్ ఆల్సో యూ స్మైల్.
1: ఈ విధంగా అందరూ నవ్వేటువంటి ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
0: లెట్ అస్ ఆల్ కీప్ స్మైలింగ్ అండ్ ఫాలో ద పాత్.
1: ఎవరో మనం తిట్టాడని నీవు ఏడుస్తూ కూర్చుంటే వాడు నవ్వుతాడు నీవు ఏడుస్తావు. కాబట్టి నీవు ఇంకా నవ్వుతూ పోవాలి.
0: యూ స్టిల్ లాస్ ఫర్దర్.
1: ఎందుకోసం?
0: వై?
1: ఆ విధముగా నన్ను తిట్టివాడు ఆనందిస్తున్నాడు.
0: హి సో హ్యాపీ బై క్రిటిసైజింగ్ మీ.
1: ఆనందానికి నా తిట్టే మూల కారణము.
0: అండ్ సో ద అక్యుజేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యాన్.
1: కాబట్టి నన్ను తిట్టివాడు ఆనందిస్తున్నాడు.
0: సో హి సో హ్యాపీ బై అటాకింగ్ మీ.
1: ఆనందాన్ని నా నుంచినే వానికి లభ్యమైపోయింది.
0: సో హిస్ హ్యాపీనెస్ ఇస్ డ్యూ టు మీ.
1: ఎంత ఆనందం.
0: హౌ హ్యాపీ హి ఇస్ బై క్రిటిసైజింగ్ మీ.
1: కనుక ఇలాంటి ఉత్సాహంతో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ బబ్లింగ్ ఎంథూజియాజం,
1: సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇదే సదైశ్వర్యం.
0: సో ద సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ కంటైన్ ద బబ్లింగ్ ఎంథూజియాజం,
1: వెంటాడుతుంటాడు.
0: అండ్ నేచురల్లీ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
1: కనుక
0: సో
1: నీరు, గాలి రెండు ఉన్న చోటనే ఆత్మ ఉంటుండాలి.
0: సో వేర్ దిస్ వాటర్ అండ్ ఎయిర్ దేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: కాబట్టి గాలి లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎయిర్.
1: కాబట్టి దేవుడు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: గాడ్. లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో
1: మీరు బయటటిని కనిపించకుండా ఉండొచ్చును.
0: యు మే నాట్ సీ వాటర్ ఆన్ ద సర్ఫేస్.
1: కానీ ఉంది భూమిలో.
0: బట్ దేర్ ఇస్ ప్రెసెంట్ వాటర్ ఇన్ డెప్త్.
1: కేవలం నీ యొక్క దుర్మార్గమైనటువంటి బుద్ధులు అభివృద్ధి కావడం చేతనే నీరు అట్టడుగునకు వెళ్లిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ యువర్ వికెడ్నెస్ ద వాటర్ హాస్ గాన్ డీప్ ఎనఫ్.
1: ఈ దుర్మార్గపు జీవులను చూడటానికి ఇష్టం లేదు ఆ నీటికి.
0: దిస్ డివైన్ వాటర్ డస్ నాట్ వాంట్ టు సీ.
1: నీరు ఎందుకు చూడాలి?
0: ద వికెడ్ పీపుల్
1: అని వారికి నీరు తెప్పిస్తుంది తిరిగి.
0: అండ్ హౌఎవర్ ఇట్ పాసెస్
1: ఎలాంటి నీరు తెప్పిస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ వాటర్?
1: ముక్కుమతో వచ్చేటువంటి కంటిదారం నీరు తెప్పిస్తుంది.
0: ద వికెడ్ పీపుల్ హ్యావ్ టు షెడ్ ద వాటర్ ద టియర్ ఆఫ్ గ్రీఫ్.
1: భగవత్ స్వరూపమైనటువంటి వాటర్, మధురమైనటువంటి వాటర్.
0: వెరాస్ ద డివైన్ వాటర్ ఇస్ నెక్టర్.
1: అదే దానిని తోయం అని పిలిచారు.
0: అండ్ దిస్ డివైన్ వాటర్ ఆఫ్ బ్లిస్ ఇస్ తోయం.
1: తోయం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది?
0: వెన్ డు యూ గెట్ దట్ వాటర్?
1: భగవత్ నామాన్ని స్మరించే కొద్దీ తోయం అని బయలుదేరు.
0: యాజ్ యూ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యూ షెడ్ ది టియర్స్ ఆఫ్ బ్లిస్.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమతత్వము ప్రేమ చేతనే మనం పలకాలి.
0: ద డివైన్ లవ్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్
1: భగవంతుని. వచ్చేసి చిత్తచోరుడు ఉంటాడు.
0: వి సే గాడ్ చిత్తచోర.
1: భగవంతుడా నువ్వు పక్క దొంగవు.
0: యువర్ బిగ్ రాబర్.
1: భక్తులందరూ కూడా వీడిని పట్టుకుని కొడతారు.
0: అండ్ ఆల్ డివోటీస్ విల్ మ్యాన్ హ్యాండిల్ హిమ్.
1: లేకపోతే పోనీ, భగవంతుని ఎందుకు దొంగ అంటున్నావు?
0: వై డు యూ కాల్ గాడ్ ఏ రాబర్, ఏ థీఫ్?
1: అట్ట కాదు, ప్రేమ చేత చిత్తచోర యశోదకే బా నవనీత చోర గోపాల్. చిత్తచోర అని పాట పాడుతుంటే వాడు కూడా దీంట్లో లీనమైపోయి వాడు కూడా పాట పాడతారు.
0: ద సేమ్ వర్డ్ వెన్ ఇట్ టేక్స్ ఎ మ్యూజికల్ టర్న్ కాల్ హిమ్ ఎ రాబర్, ది అదర్ జాయిన్ ఇన్ కోరస్.
1: ప్రేమ చేత నీవు పాట పాడు.
0: అవుట్ ఆఫ్ లవ్ విత్ లవ్
1: అందరూ ప్రేమ చేతనే లీనమవుతారు.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్.
1: ద్వేషం చేత వీడు దొంగ అంటే నీకు కోపం వస్తుంది.
0: అవుట్ ఆఫ్ హేట్రెడ్ యు విల్ సే కాల్ హిమ్ ఎ రాబర్, హిల్ బి యాంగ్రీ.
1: ఇది ఇది అది.
0: సేమ్ థింగ్ ఇస్ దిస్ ఆల్సో దాట్.
1: కనుకని మనం ప్రేమ చేతనే పలుకులు పలకాలి.
0: అవుట్ విత్ లవ్ యూ.
1: ప్రేమ చేతనే మన పనులన్నీ చేయాలి.
0: విత్ లవ్ యూ డూ యువర్ డ్యూటీ.
1: ఏ నష్టం వచ్చినా కానీ సరే, ఏ కష్టం వచ్చినా సరే, ప్రేమ చేతనే నీవు అనుభవించు.
0: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ లాస్ ఎక్స్పీరియన్స్.
1: వద్దంటే మాత్రం పోవవి.
0: దెన్ యూ కెనాట్ గివ్ అప్ ఎనీవే.
1: దానికి నీవు స్వాగతం చేయి, స్వాగతం చేయి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్
0: వెల్కమ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ థాట్.
1: దుఃఖం వచ్చింది, వెల్కమ్,
0: వెల్కమ్ దాట్.
1: సుఖం వచ్చింది, వెల్కమ్
0: వెల్కమ్. హ్యాపీనెస్
1: సమయ కృత్వ లాభం లాభజేయాజి రెండు కూడా నువ్వు ఒక్కటే.
0: ది హ్యాపీనెస్ అండ్ మిజరీ, ది ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ వన్.
1: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. పెయిన్ లేకపోతే ప్రెజర్ లేదు.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: చీకటి లేకపోతే వెలుతురుకు ప్రకాశమే లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో డార్క్నెస్ లైట్ హ్యాస్ నో వాల్యూ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు మంచికే మనకు లభిస్తున్నాయి.
0: సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ ఓన్.
1: ఏది చేసినా కొన్ని నిందలు వచ్చినాయి, అవి కూడా మన మంచి కోసమని.
0: బ్లేమ్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: నింద లేని బొందు బోదు అన్నట్టు. నింద లేకపోతే ఎట్ట వస్తుంది నీకు ఆనందం?
0: వితౌట్ బ్లేమ్ హౌ డూ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్?
1: కాబట్టి దాని వల్లనే నీకు ఆనందం కూడా లభ్యమవుతుంది.
0: సమ్ టైమ్స్ యు ఆర్ హ్యాపీ బై బ్లేమ్ ఆల్సో.
1: కనుక ప్రపంచంలో ఇది ద్వైతంతో కూడినటువంటి ప్రపంచము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
1: రెండు కాకుండా ఒకటి ఉండడానికి వీలు లేదు.
0: ద వరల్డ్ ఇస్ ఆఫ్ డ్యుయాలిటీ.
1: ఈ డ్యుయాలిటీ వల్లనే అర్థం బ్లైండ్నెస్ వస్తుండాలి.
0: డ్యుయాలిటీ లీడ్స్ టు బ్లైండ్నెస్.
1: విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: కనుక నీవు హాఫ్ బ్లైండ్ గా ఉంటున్నావు.
0: యు ఆర్ హాఫ్ బ్లైండ్.
1: ఇది ప్రపంచము.
0: దిస్ ద వరల్డ్.
1: ఇది ద్వైతంతో ఉండాలి.
0: ద వరల్డ్ ఇస్ డ్యూయల్.
1: ఏకంగా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ కెనాట్ బి నాన్ డ్యూయల్.
1: కనుకనే మనం ద్వైతం అనే దాంతో కూడా ఒక ఆనందాన్ని పొందాలి.
0: యు కెన్ బి, యు కెన్ డిరైవ్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ డ్యూయలిజం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: స్వామి అడ్రస్ చేసినట్టుగా మీరు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులుగానే ఉండాలి.
0: యాజ్ భగవాన్ అడ్రెస్సెస్ యూ యాజ్ ది ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, యూ షుడ్ డిజర్వ్ దట్.
1: మీకు పేరు పెడుతున్నాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా.
0: స్వామి ఆల్వేస్ అడ్రెస్సెస్ యూ యాజ్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు పేరుకు తగినట్టుగా ప్రవర్తించండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించకండి.
0: నెవర్ బి అగేన్స్ట్.
1: ఎవరిని చూసి ద్వేషించకండి.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరిని చూసి అసూయ పడకండి.
0: డోంట్ బి జెలస్.
1: ఎవరిని చూసి ఆగ్రహపడకండి.
0: డోంట్ బి యాంగ్రీ.
1: అందరినీ చూసి ఆనందించండి.
0: బి హ్యాపీ విత్ ఎవ్రీబడీ.
1: ఆనందమే మన ఆనందం.
0: దట్ హ్యాపీనెస్ ఈజ్
1: యువర్ ఆనందం. పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిత్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇంతటి గుణములు ఉండినటువంటి వాళ్ళకి ఎందుకు దుఃఖము?
0: When there are so many attributes that it is non-dual, that is ethereal, the oneness, why are you miserable?
1: రేపటి దినమంతా అర్థం చెప్తాను.
0: Bhagavan will express the further details and its meaning tomorrow.
1: Vidyarthulara,
0: students,
1: dinadinamunaku mana kaalam gadichipothuntundali.
0: Days are passing by.
1: Kaani kaalam gadiche koddi గమ్యానికి సమీపంగా పోతూ రావాలి.
0: యాజ్ ద టైమ్ పాసెస్ ఆఫ్ యు ఆర్ నియరింగ్ ద డెస్టినేషన్.
1: మనం బెంగళూరుకి పోవాలని కారులో పోతుంటే,
0: ఇఫ్ యు గో టు బెంగళూరు,
1: గిరిజనానికి బెంగళూరు దూరం అయిపోతుంటే నీవు బెంగళూరుకి ఎట్లా చేరగలవు?
0: అండ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ దట్ హౌ కెన్ యూ రీచ్ బెంగళూరు?
1: ఎంత నిదానంగా పోయినా కానీ నీవు బెంగళూరుకి సమీపించే పోవాలి.
0: యు మే బి స్లో బట్ యువర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ బెంగళూరు.
1: కనుకనే మనము మన ప్రయాణాన్ని ఏమాత్రం కూడా విరమించకూడదు.
0: We should not give up our journey.
1: నీ గమ్యము చేరేంత వరకు కూడాను దీన్ని ఏమాత్రం కూడాను మానుకోకూడదు.
0: Don't stop in the middle until you reach the destination.
1: కనుక గమ్యాన్ని చేరాలి.
0: Reach your destination.
1: ఆ గమ్యం ఎక్కడ ఉంటుందది?
0: Where is it?
1: నీ యందే ఉంటుందది.
0: It is in you.
1: నీలో ఉన్నటువంటి ఒక భావం దుర్భావము పోతే అదే గమ్యం.
0: When once the bad thoughts are given up, you are there at the point of destination.
1: ఆ సంకల్పమునకే మనకు అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for such bad thoughts.
1: అన్నిటి ఎందు గుడ్డునే మనం చూడాలి.
0: ఏ గుడ్ ఇన్ ఎవ్రీ వన్.
1: గుడ్ అంటే కోడిగుడ్డు కాదు, మంచితనాన్ని మనం చూడాలి.
0: జస్ట్ వాచ్ ద గుడ్నెస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వమును మాత్రం ప్రేమించాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ లవ్ గాడ్.
1: దైవము ఎక్కడో ఉన్నాడని కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్.
1: మీ ఎందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: మీతో.
0: విత్ యూ.
1: మీలో.
0: ఇన్ యూ.
1: మీ రౌండ్ లో.
0: అరౌండ్ యూ.
1: మీ చుట్టూ ఉన్నాడు.
0: అరౌండ్ యూ.
1: మీ ప్రక్కలో ఉన్నాడు. మీ పైన ఉన్నాడు. మీ క్రింద ఉన్నాడు.
0: హీస్ ప్రెసెంట్ బిసైడ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ,
1: బిహైండ్ యూ.
0: హీస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఇలాంటి దైవత్వాన్ని మొదలుపెట్టి ఎక్కడ మనం పోయేది?
0: కెన్ యూ గివ్ అప్ గాడ్ అండ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్?
1: ఎక్కడైనా పోతే ఇంత ఆర్టిఫిషియల్ దైవాన్ని చూడాల్సిందే.
0: యూ మే గో ఎనీవేర్ బట్ యూ సీ ఆర్టిఫిషియల్ గాడ్.
1: ఎందుకు నీవు చూస్తుంటే హార్ట్ దైవాన్ని చూడొచ్చు.
0: ఇన్ఫాక్ట్ యూ కెన్ సీ ది హార్ట్.
1: బయట చూసేదంతా కూడా ఆర్టే.
0: అవుట్ సైడ్ ఈజ్ ఆర్ట్.
1: నీ హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్
1: సైడ్. నువ్వు చూసుకో.
0: వాచ్ యువర్ ఇన్ సైడ్.
1: దీన్ని ప్రతి వేదాంత కూడాను నీ అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్తున్నాయి.
0: దీని వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద స్పిరిట్ విత్ ఇన్.
1: భజన బినా సుఖ

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Shambho. But he who confers on every being without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one.
1: Prema Sarupa.
0: Embodiment of love.
1: Katati yaka parinamamulu. Shitoshnamula vale. Sukhadukkamulu kudanu untunnavi.
0: Just as you find as the phenomena in nature like heat and cold, so also it is natural that one thinks about happiness and grief.
1: ఒక పర్యాయము మానవులకు ఉష్ణము సుఖమును అందిస్తుంది.
0: On a one set of circumstances, man secures comfort through the medium of heat.
1: మరొక సమయములో చలి మానవునికి సుఖమును అందిస్తుంది.
0: Under certain other circumstances, it is cold which gives him comfort.
1: ఏ తర్వాత ఉష్ణం చలులు రెండు కూడాను మానవునికి సుఖం అందించినవి.
0: All sudden then it transpires that both heat and cold venture to give comfort to man.
1: కనుక ఉష్ణ శీతలములు మానవునికి సుఖం అందించేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి పరిస్థితికే ప్రాకృత సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: This is what has been said as the perfect balance that has been struck in nature, where both these extremes, heat and cold, tend to give man a sense of comfort.
1: ఈ సమత్వమే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: This equality or this balance that one strives is also referred to as yoga in the Upanishads.
1: యోగమే కర్మ కౌశలము.
0: It is yoga which helps you to undertake karma.
1: లోకములో సుఖము దుఃఖము జయము అపజయము నష్టము కష్టము నిందలు నిష్ఠూరములు ఈ స్థుతులు దూషణలు ఇవి రెండు కూడాను కలిసి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దట్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ ఆర్ ఆల్వేస్ కో ఎగ్జిస్టింగ్ లైక్ గ్రీఫ్ అండ్ జాయ్ లైక్ విక్టరీ అండ్ డిఫీట్ లైక్ ప్రైజ్ అండ్ రిడిక్యూల్ All of them come to you in pairs.
1: Manavudu labhamunaku aanandistunnadu nashtamunaku kurungipothunnadu.
0: When man gains something, he feels happy. When he loses something, he is subjected to distress.
1: Bhushanaku kurungipothunnadu dushanaku vicharapadutunnadu.
0: Praise makes him bloated up, whereas ridicule or criticism puts him down.
1: Ivanni kudanu కేవలము శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడాను సమతత్వముతో మానవులకు సుఖము అందించడమేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే సంఘ సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: When you get that balanced approach as member of a society, that just as these pairs of opposites are ultimately like heat and cold, which in the long run add to your joy and comfort, that is the moment of realization for you.
1: కనిపించు పర్వతములు శిలామయములు.
0: The mountains that you see from a distance are nothing but rock.
1: నివసించు భూమి మృమ్మయము.
0: And the earth on which you are living is also inert.
1: చల్లని ఛాయను అందించేటువంటి వృక్షములు కాష్టమయము.
0: The trees which give you shade and shelter are made of wood.
1: ప్రాణములు మాంసమయము.
0: And life as such is nothing but flesh.
1: ఇవన్నీ కూడాను పంచభూతములు వికారములే.
0: All these are different manifestations of the five elements.
1: వ్యవహార నిమిత్తమై వీటికి మానవుడు కొన్ని రూపనామములు ఏర్పరచుకొని తన జీవితమును గడుపుకొనుచున్నాడు.
0: In order to suit his convenience and make things in such a way that he can possibly make a living, man gives different names and forms and shapes to these elements.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశము ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంపత్తి చేత సమస్తమును త్యాగమును సమస్త ప్రపంచమునకు బోధించి సుస్థిర శాంతి సౌఖ్యమును అందించినటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్యోతి.
0: By virtue of the rich heritage and ancient tradition which has been part of this country Bharat, these two qualities, equanimity and a sense of sacrifice, have been shown to the whole of humankind by this great country as guiding principles for one's happiness and joy.
1: కనుకనే నాటికి నేటికి లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క సంస్కృతి.
0: So either then or now, you find that the cornerstone of the Bharatiya culture is to pray and wish for the welfare and prosperity of all.
1: మానవుడు ఏ నాటికైనను త్యాగమును ఊనక తప్పదు.
0: It is imperative for man to take up to tyaga or sacrifice something or the other.
1: చివరి సత్యము.
0: This is the ultimate truth that he has to realize.
1: మానవుడు బుద్ధిపూర్వకంగా త్యాగమే చేయకుండా ప్రపంచము నిర్బంధముతో వానికి త్యాగము నేర్పుతుంది.
0: If man does not willfully come forward with sacrifice, the world will teach him a lesson where he has to follow suit.
1: కనుక త్యాగేయనికి అమృతత్వమాన పోని వేదము బోధించినది.
0: That's why the Vedas have this lesson that it is through sacrifice that you really can get something lasting.
1: బుద్ధియే మానవ జీవితమునకు శోభను అందిస్తుంది.
0: It is buddhi of one's intellect which gives you some glow to your life.
1: బుద్ధియే నశించిన మానవత్వమే క్షీణిస్తుంది.
0: If you do not have this spark of intellect in you, there is no meaning to your existence.
1: జ్ఞానము పెరుగుకొనది మానవత్వం అభివృద్ధిగా అవుతుంది.
0: Even as you grow in your jnana, you also become a wholesome personality.
1: Subuddhimam manushyeshu ani kevalamu manava akaramu dharinchinanta matramana manavudu kaneradu.
0: Merely by adorning a physical form, he does not become man.
1: ఆకు పచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
0: All those birds which are green in color, can they speak like the parrot?
1: పువ్వులపై పారాయణుడు పురుగులు తుమ్మగలవున.
0: So also, these insects which creep on flowers, could they be likened to the bee?
1: పులికర్ణము కప్పినట్టి గాడిదతా పులియగున.
0: Likewise, a donkey covered with the skin of a tiger, would it become a tiger?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగా ఉన్నట్టయ్యా.
0: So also pig, which may grow as big as an elephant, can it ever become an elephant in the true sense?
1: కనుక మానవ ఆకారమును ధరించినంత మాత్రమున మానవుడు కానేయడని మానవ బుద్ధులు మానవుడి యందు ప్రకాశించినప్పుడే